0: పోవటానికి సాధ్యం కాదు.
1: It is impossible for any loss or defeat or mana, any suffering.
0: మన ప్రయత్నముల యొక్క దోషములే తప్ప భగవంతుని యొక్క హింసలు కాదు.
1: In fact, the mistake lies with our efforts, sincerity, intensity of efforts.
0: కనుక మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకుంటే అన్ని కూడా కంట్రోల్ అవుతుంది.
1: Therefore, when once we control our senses, everything else will be rectified.
0: అదే రాముడు చెప్పినటువంటి యొక్క నిజమైనటువంటి సారాంశము.
1: That is the essence in the teaching of Rama.
0: Ramamrutam anatvanti idi.
1: And this is the teaching of Rama and his name.
0: Kanuka Ramuni yokka bodha edo kathaga manam maatchukoni kathaga manam cheppukuntu kathaga manam abhivruddhi vachukuntu manaku manam dukham chesukuntu povatam manchidi kaadu.
1: So Rama's teaching is not a story, is not a dialogue, it is not a thought, it is not narration nor a description.
0: ఇది కేవలము మన యొక్క కథనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఓన్ ఇండివిజువల్
0: లైఫ్. మన భావముల యొక్క మార్పే.
1: దేర్ ఆల్ ద చేంజెస్ ఆఫ్ ఇన్ ద థాట్ ప్రాసెస్.
0: మన భావములు మార్పు చేతనే భగవంతుని పైన మనం నెపం వేస్తున్నాము.
1: ద చేంజెస్ ఆఫ్ అవర్ థాట్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు గాడ్.
0: భగవంతుడికి ఎవరి పైన కూడా ఏ విధమైనటువంటి ద్వేషం లేదు.
1: In fact, God has no hatred.
0: అందరి చూసి నవ్వుతూనే ఉంటాడు.
1: God goes on smiling at
0: him.
1: In fact, that everlasting, continuous smile is a sign of God.
0: అక్కడ చిరునవ్వు ఉంటారో అక్కడ ఇక్కడ ద్వేషం కూడా రావడానికి లేదు.
1: Only the smile. There's no change, no scope for hatred.
0: కనుక నవ్వేటువంటి వారికి ఎవరు కూడా బాధ పెట్టలేరు.
1: Therefore, the one who smiles cannot be put to suffering by anybody.
0: మీరు ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో ఉండండి.
1: Therefore, you should have that smiling face always.
0: ఎప్పుడు చూసినా ఏదో ఒక క్యాస్టాయిల్ ఫేస్ వేసుకుని ఉండకూడదు.
1: Don't have castoil face.
0: పరీక్షలు వచ్చినాయి, అయ్యో చాలా పరీక్షలు వచ్చినాయి అని బాధపడేది.
1: With the approach of examinations, naturally you are exhausted.
0: కానీ ఎగ్జామినేషన్ వచ్చినాయి, మంచిదే మనకు.
1: Yes.
0: త్వరలో వచ్చినాయి, త్వరలో పాస్ అయిపోతాము.
1: Exams are fast approaching. You will also get through them quickly.
0: దీన్ని మంచి భావంతో మనం తీసుకోవాలి.
1: You have to take it in the positive sense.
0: అయ్యో ఇంకా ఎగ్జామినేషన్ 2 months లేట్ అయిపోయింటే ఇంకా చాలా బాగుండి అని మీరు అనుకోవచ్చును.
1: You may feel that examinations better be delayed or postponed.
0: మంచిది కాదు, ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
1: It's not good. It's better if the examinations are advanced.
0: ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం పాస్ అయిపోతాం.
1: The moment examinations are advanced, you can get through the examinations.
0: తర్వాత ముందు క్లాస్కి వెళ్తాం.
1: Then you can be promoted to higher class.
0: కనుక మనం హైయర్ క్లాస్ పోవడానికి మనం తొందరపడాలి.
1: So you should always be in a hurry to go to a higher class.
0: ఈ హరీ నుంచి వరి రాదు.
1: And when in this sort of hurry, there will be no worry.
0: No worry. Worry nunchi hurry kaadu.
1: And out of this worry, well, you cannot be in a hurry.
0: Ramana mamanu mithai idigo randi bhaktulara. Ramana mamanu mithai idigo randi bhaktulara. ప్రేమత దొరుకు ఈ మిఠాయి కొని తిని అమరులై చెడిపో. ఏదో పిచ్చి పిచ్చి మిఠాయిలంతా మీరు కలుక్కొని అన్నంత తిని కడుపులంతా చెడిపోకండి.
1: As Swami said, Ramanama Mithai, the sweets of Ramanama. Because Bhagavan said, you don't eat too many sweets and get your stomach upset.
0: అది రుచిగా కనిపిస్తుండదు కానీ చాలా పాయిజన్ వంటిది.
1: However, the sweets are so tasty, but yet they are poisonous.
0: ఇది ఎందుకంటే మహర్షులు కల్పించినటువంటి యొక్క మహాత్తమైనటువంటి.
1: Whereas the sweet of Ramanama is the one made by sages, saints.
0: కనుక ఇది చెడేటువంటి పదార్థం కాదు.
1: And it will never get spoiled.
0: దీన్ని ఎప్పుడు కూడా మీరు మింగుతూ ఉంటే చాలా ఆనందాన్ని వేస్తుంది.
1: As you continually listen and chant, you will be very, very happy.
0: దానికోసమే నేను మొదలు చెప్పాను. చక్కెర కంటే తీపి.
1: ఇట్ ఇస్ స్వీటర్ దాన్ ద షుగర్.
0: చక్కెర కంటే తీపి, పాత్రం కంటే రుచిమైన.
1: ఇట్ ఈస్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది కర్డ్.
0: ఇది ఎన్నో అవతారాలు వచ్చాయి.
1: You find so many kinds, variety.
0: కాని ఏ అవతారమైనా కూడా ఇంత శాశ్వతంగా ఉందా?
1: Have you noticed any avatar which is permanent?
0: లేదు.
1: No.
0: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా, ఈనాటి వరకు కూడా, ఈ నిమిషం వరకు కూడా రామనామం అనేటువంటిది అందరికీ మధురంగా ఇస్తారు.
1: But right from those days till this moment, Ramanama, Rama's name, is permanent, eternal, echoing in the whole of the world.
0: చిన్న పిల్లల మొదలుకొని పెద్ద ముసలి వారి వరకు కూడా ఈ రామనామం చెప్తూనే ఉంటుంటారు.
1: Right from children to the old aged people, they go on repeating Rama's name.
0: వీళ్ళకి ఓల్డ్ అనుకో యంగ్ అనేటువంటిది ఏమి లేదు.
1: It has no age bar or age limitation.
0: ఇది అతీతమైనటువంటి.
1: Have you noticed any avatar which is permanent?
0: లేదు.
1: No.
0: అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా, ఈనాటి వరకు కూడా, ఈ నిమిషం వరకు కూడా

0: ఇది
1: ఇట్ హాస్ నో ఏజ్ బార్ ఆర్ ఏజ్ లిమిటేషన్.
0: ఇది అతీతమైనటువంటి యొక్క మధురం.
1: ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఇటు మధురమైనటువంటి యొక్క పాకాన్ని మనము పోగొట్టుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ డ్రాప్ ఆర్ గివ్ అప్ సచ్ ఎ స్వీట్ నెక్టర్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్.
0: రామ ఈ రెండు అక్షరం లోపలనే ఎంతో ఉంటుంది అది మధురం.
1: ఇన్ దీస్ టూ లెటర్స్ రామ దేర్స్ లాట్ ఆఫ్ స్వీట్నెస్.
0: ఈ మధురమైనటువంటి అక్షరాలను మనం ఏ విధంగా పోగొట్టుకోవటం?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లూజ్ సచ్ ఎ స్వీట్ నేమ్ యాజ్ రామ?
0: ఈనాటి విద్యార్థులందరూ కూడా కేవలము రామనామం అనే దైవనామం అనే ఏదైనా చెప్పినప్పటికీ వారు చాలా కోప్పడుతుంటారు, అసహ్యపడుతుంటారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ టు పే రెస్పెక్ట్, డోంట్ సీమ్ టు పే హీడ్ టు దీస్ వర్డ్స్ ఆఫ్ రామ.
0: కానీ వారి దురదృష్టమనే చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ బ్యాడ్ లక్.
0: కనుక ఇది నిజంగా మధురమైనటువంటిది.
1: In fact, it is very sweet.
0: Anantamainatvantidi.
1: It is infinite.
0: Anandamainatvantidi.
1: So beautiful.
0: Anandamnichetvantidi.
1: So delightful.
0: Kaluga ilanti madhuramainatvanti aanandanni manam chanamaina kuda nu vadarukokoddu.
1: Therefore, we should not drop it even for a moment, that blissful nectarine name of God Rama.
0: Meera ento baadhapadindi.
1: Meera felt so sad.
0: Maharaja kattichinatvanti mantamunu vadarapetti pommannadu.
1: Maharana commanded her to get out of the temple he built.
0: Avan nenu lekunda na krishnudu matram ettu vadalu pettedi ani cheppindi.
1: She said, how can I leave my krishna and go?
0: Krishnude na venta vastadu.
1: And she was so confident that krishna will follow her.
0: Nenu vedtanu nandi.
1: She was prepared to go.
0: Kadalu kuduthu muttadithene kainadu vidivayo ani cheppindi. Ayya nenu samudramlo munigi నేను ఒక పెద్ద ముత్యమును తెచ్చుకున్నాను, ఆ ముత్యమును నా చేతుల నుంచి వదిలిపెట్టి తిరిగి సముద్రంలో పడ్డేకుండా చేయమని చెప్పింది.
1: షీ సెడ్, అవుట్ ఆఫ్ ది ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ దిస్ ఓషన్ ఐ హావ్ కలెక్టెడ్ మోస్ట్ ప్రెషస్ జెమ్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్, హౌ కెన్ ఐ డ్రాప్ ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడన్?
0: దాన్ని కాపాడుకో,
1: ఐ మస్ట్ హోల్డ్ ఇట్, ప్రొటెక్ట్ ఇట్
0: అని కడలిల్ కుడుతడు తెలితేనే అయినడు విడివాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో కరుణయే ప్రియవాయో అనింది. ద్వారక పోయి చేరింది.
1: రిపీటింగ్ కృష్ణాశ్రయం షీ రీచ్డ్ ద్వారక.
0: ద్వారక పోయి చేరింది.
1: షీ రీచ్డ్ ద్వారక.
0: పోయింది, అక్కడ తలుపులు కూడా మూసుకున్నాయి.
1: దేర్ ఆల్సో షీ ఫౌండ్ క్లోజ్ డోర్స్.
0: ఎందుకంటే ఇక్కడ మహారాణా ఈ కృష్ణుడి యొక్క తలుపులు మూసాడు.
1: యాజ్ పర్ ద కమాండ్ ఆఫ్ మహారాణా ద డోర్స్ వర్ క్లోజ్డ్.
0: అందువల్ల అక్కడ ద్వారకలో కూడా డోర్స్ అంతా మూసుకున్నాయి.
1: దేర్ ఇన్ ద్వారక ఆల్సో షీ నోటీస్డ్ the closed doors.
0: Krishna ikkada kuda ninnu chudakuda ani oka tu tarato kottindi.
1: Krishna, should I not see you? She had hit her head against the door.
0: Talbulanta pagidi poyinayi
1: and the doors broke there.
0: Krishna vachi alani teeskunnadu
1: and Krishna came and just blessed her.
0: Aa samayam tirigi maharana kalipe cheyadu.
1: At that time maharana reached the spot.
0: Prayojanam emti?
1: What for?
0: ఆమె వెళ్ళిపోయింది.
1: షీ లెఫ్ట్ ఆల్రెడీ.
0: ఇతను నిరాశతో వెనక్కి వచ్చాడు.
1: అండ్ హీ రిటర్న్ బ్యాక్ టు హిస్ కింగ్.
0: నేను చేసిన పని అంతా ఇక్కడ చాలా చెడ్డదిగా ఉన్నది.
1: వాట్ ఆల్ ఐ హావ్ డన్ ఇస్ సో బ్యాడ్, వెరీ బ్యాడ్.
0: నేను ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పని చేశాను?
1: వై వాజ్ ఐ సో ఫూలిష్
0: అని తాను పూర్తి ఫూలిష్ ఫూలిష్ ఫూలిష్ అని చచ్చిపోయాడు.
1: హీ వెంట్ ఆన్ రిపెంటింగ్ ఫర్ ఆల్ హిస్ ఫూలిష్ యాక్షన్స్ అండ్ అల్టిమేట్లీ డైడ్.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కరి ఒక్కొక్క భావము, ఒక్కొక్కరి ఒక్కొక్క తలంపు ఎంత ఉంటాదో, ఎంత లోతుగా ఉంటాదో, ఎంత గాఢంగా ఉంటాదో, ఎంత బలంగా ఉంటాదో చెప్పలేము.
1: Nobody can say the intensity, the depth, the profundity or the thought of anybody.
0: కనుక మనం హృదయాన్ని పెద్దదిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ వైడన్ అవర్ హార్ట్స్.
0: హార్ట్ పెద్దగా పెద్దతే హార్ట్ బిగ్ అయిపోయిందని మరి డాక్టర్స్ ఆపరేషన్ అంటారు.
1: It is not heart enlargement which requires operation, surgery.
0: Heart ante hrudaya heart.
1: And heart means the transformation of the heart.
0: Danni manam peddiga visharanga chesukovali.
1: We should widen it, expand it.
0: Nenu okadu undedi rendu adugulu unnanu.
1: And you are here 2 feet.
0: Inkoru vacheste mari dantlo kurchovachunu ani danni marchuko.
1: You can just accommodate, giving space to someone else to sit by your side.
0: ఆ విధంగా ఒకరికి ఒకరికి

0: అందరు మలుచుకుంటూ పోతే ఎంతమంది అయినా కూర్చోవచ్చు.
1: లైక్ దట్ ఇఫ్ యు గో ఆన్ ప్రొవైడింగ్ స్పేస్ ఎనీ నంబర్ కెన్ బి సీటెడ్
0: కనుక అందరికీ అవకాశం ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఇన్ సర్చ్ ఆఫ్ దట్ పాత్ విచ్ విల్ బి అకామిడేటింగ్ నంబర్ ఆఫ్ పీపుల్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు రేపటి నుంచి మీ మీ స్థానాలకు మీరు వెళ్తున్నారు.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యూ విల్ బి రిటర్నింగ్ గోయింగ్ టు యువర్ నేటివ్ ప్లేస్.
0: కానీ ఇక్కడ చదివినటువంటి చదువు, ఇక్కడ విన్నటువంటి విషయాలు, ఇక్కడ తిన్నటువంటి యొక్క దీన్ని మీరు మననం చేసుకుంటూ హాయిగా ఉండండి.
1: యు బి హ్యాపీ దేర్ థింకింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్డ్ అండ్ ద హోలీ సీక్రెట్ థింగ్ దట్ యు హావ్ లిసన్ టు అండ్ ద థాట్స్ దట్ యు హావ్ హ్యాడ్ హియర్.
0: తల్లిదండ్రులు కూడా ఆనంద పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ ఆల్సో హ్యాపీ.
0: ఇదిగో నా కుమారుడు వచ్చాడు, చాలా విచారంగా ఉన్నాడే అని వాడికి ఏమాత్రము యోచనకు అవకాశం ఇవ్వకండి.
1: నెవర్ మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ సారీ వాచింగ్ యూ.
0: వాడిని కూడా ఆనంద పెట్టండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: మీరు ఆనందంగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు.
1: వెన్ యూఆర్ హ్యాపీ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
0: కాబట్టి పేరెంట్స్ చాలా ముఖ్యము.
1: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుకనే మాతా నాస్తి పితా నాస్తి నాస్తి పంతు సహోదర.
1: Therefore it is said there is no other greater god beyond mother and father.
0: Kaga mother and father are chaala pradhaanamainatundi.
1: Therefore mother and father are very important.
0: Vaarini manam aananda pettadame mana kartavyam.
1: So it's our main duty to make them happy.
0: Manam enduku vaarilo puttam antante vaarini aananda pettam kosame puttam.
1: Why have we born as a human being with a body to make them happy?
0: Kaabatti neeku neevu tineesi neeku neevu sukhaanni pondi aanandanni anubhavisthe chaaladu.
1: Is not enough if you eat for yourself and self-centered.
0: కానీ ఇది కాదు ముఖ్యము.
1: That's not important.
0: ఖానా పీనా సోనా మర్నా ఇవంతా సహజమైనటువంటివి.
1: All the eating, drinking and moving about are quite natural. They happen.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టే కోసమని.
1: We are born to make our parents happy.
0: ఇతరులు కూడాను వారి తల్లిదండ్రులు వారు ఆనంద పెడతారు.
1: And once we make our parents happy, so also others will follow, make their parents happy in turn.
0: కనుక మనము మంచి ఐడియల్ గా తీసుకోవాలి, ఆదర్శంగా ఇచ్చుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ గుడ్ ఐడియాస్, గుడ్ ఐడియల్స్.
0: అప్పుడే మీరు ధన్యులు అవుతారు.
1: దెన్ ఓన్లీ యువర్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫుల్ఫిల్.
0: అప్పుడు మీరు సత్యసాయి కాలేజీలో చదివినందుకు సార్థకం అవుతుంది.
1: దేర్ లైస్ ద ఫుల్ఫిల్మెంట్ of having been here as students of Sri Satya Sai educational institutions.
0: ఆ కీర్తిని మీరు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యు షుడ్ హ్యావ్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ హ్యావింగ్ బిలాంగ్ టు దిస్ ఐడియల్ ఇన్స్టిట్యూషన్.

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యు డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవునికు నిజమైన నేత్రములు.
1: దిస్ నాలెడ్జ్ ఈస్ ద ట్రూ ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నాస్తి సత్య సమం తప. సత్యమునకు మించిన తపస్సు మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ద ట్రూత్ విచ్ ఇస్ ద పెనెన్స్.
0: అన్నపానాలను వదలి ఆకులలములే మేసి అడవులు సంచరించినంత మాత్రమున తపస్సు కానేరదు.
1: బై మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ద ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యమే నిజమైన తపస్సు.
1: ట్రూత్ ఈస్ ద ట్రూ పెనెన్స్.

0: మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తర్వాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: డిజైర్స్ కమ్ ఒరిజినేట్ లైక్ వేవ్స్ వన్ ఆఫ్టర్ ద అదర్.
0: కనుక కోరికలను అదుపులో ఉంచుకోవటమే నిజమైనటువంటి ఆనందం.
1: The true bliss lies in exercising a control over the desire.
0: కోరికలను అదుపులో ఉంచుకొనకున్న దీనికంటే మరింత దుఃఖం మరొకటి లేదు.
1: There is no other misery other than the state when we don't have ceiling on desire.
0: నాస్తి త్యాగ సమం సుఖం. త్యాగం కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదం న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: That's why the Veda says it is a sacrifice that confers immortality to human beings.
0: Kanuka manavunaku tyagamu pradhana pranamu.
1: So for a human being, sacrifice is the chief life force.
0: Ee tyagame nijamaina yogam.
1: This sacrifice is the true yoga.
0: Ee tyaga bhoga yogamulanu nerpinatuntide vedam.
1: It's Veda that teaches the sacrifice and the pleasure and yoga.
0: Vid anu dhatuvu nundi vachinatundi vedam.
1: Veda is the derivative out of that vid.
0: Vedamanaga aneka vidhamulainatundi arthamulu untunnavi.
1: Veda has many meanings.
0: Manavulaku nitya jeevitamulo satya jeevitanni galukune nimittamai కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదమనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్
0: జ్ఞానము
1: విజ్డమ్
0: ఎరుక
1: అవేర్నెస్
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: That kind of awareness as to know one's own self is very necessary.
0: Kanuka telivitetulanu penchukunnanta maatramana chaladu.
1: So it's not enough if we have excessive of intelligence.
0: Telivi kramamaina teliviga untundali.
1: The intelligence should be proper.
0: Yerukanu guttimpa cheseetundi teliviga untundali.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: వీ కెనాట్ కాల్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ విజ్డమ్.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: ది వెరీ వర్డ్ ఇంప్లైస్ ద మీనింగ్ దట్ ఈస్ నాట్ ఆల్ ట్రూత్ అండ్ విజ్డమ్.
0: జ్ఞానం.
1: It has two here, one jnana.
0: Jnanamu. Na, kaadu. Idi nijamaina jnanamu kaadu ani jnanam cheptundadi.
1: Jna means wisdom, na means negation. It's not true wisdom.
0: Trikala jnanamu, jnanamu.
1: Which is indivisible in all the three times is wisdom.
0: Advaita jnanamu, jnanamu.
1: Non-dualism is wisdom.
0: Itti jnanamu, okka daivame.
1: That wisdom is just the divine.
0: ఆ దైవమే సత్యముతో కూడినవాడు.
1: ద డివైన్ ఇస్ ఆల్ ట్రూత్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్.
0: కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మాన్న.
1: దట్స్ ఫర్ దట్ రీజన్ ద బ్రహ్మ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్ విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: మానవుని జీవితములు తన యొక్క పరిపూర్ణతను పొందటకు వేదము అనేక విధములుగా తోడ్పడుతూ ఉన్నది.
1: Veda helps to have this comprehensive fullness vision of life.
0: వేదమనగా కేవలం కొన్ని మంత్రములతో కూడినటువంటి స్వరూపమని భావించవచ్చు.
1: We may consider that Veda is the form of mantras.
0: అనాది మంత్ర ద్రష్టలైనటువంటి మహనీయులు ఆవిర్భవించినటువంటి ఆవిష్కరించినటువంటి సత్యవాక్య స్వరూపమే వేదము.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: ఇట్టి సత్యవాక్ స్వరూపమైనటువంటి ఈ వేదము త్రిలోకములు ఎందు కూడాను త్రికాలములు ఎందు కూడాను మానవోద్ధరణ జరుపుతూ ఉంటున్నది.
1: This Veda emancipates the human race in all the three times and in all the three worlds.
0: త్రిలోకములకు యోగక్షేమమును కలిగించుచేస్తున్నది.
1: It also ensures the safety and security for all the world.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: It also hands over the peace and the truth to society.
0: మానవుని ఇష్టములను నెరవేర్చుకున్నట్టుగా అయిష్టములను త్యజించుటకు ఈ వేదము అనేక విధములైనటువంటి ఉపాయమును నేర్పుతున్నది.
1: Veda also teaches several devices to sacrifice all our dislikes and to achieve our likes.
0: మానవుని సుఖమునకు దుఃఖమునకు వేదమే మూల కారణము.
1: For the pleasure and the pain is the Veda that's responsible.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: When we follow Veda, we'll have all happiness. When we transgress, we'll have misery.
0: వేదము అనంతమైనటువంటిది.
1: Veda is infinite.
0: ఈ అనంతమైన వేదమును మానవుడు సామాన్యమైన తన జీవితంలో అధ్యయనము చేయటం చాలా కష్టమే.
1: To learn this infinite Veda in the ordinary human life, it's very difficult.
0: మానవులకు కేటాయించిన ఆయు ప్రమాణము అల్పమౌట చేత ఈ అనంత వేదములను అధ్యయనం చేయటం దీనికి కాలము చాలకపోయినది.
1: As the life span is quite limited, it becomes very difficult to learn the entire Vedic text.
0: వేదమును అధ్యయనము చేసినంత మాత్రమే చాలదు.
1: It's not enough. If we learn Veda,
0: దీనిని ఆచరించుటకు కాలము లేదు.
1: There's no time to practice it.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్యలను గుర్తించే వ్యాసులు వేదమును చిన్న చిన్నదిగా విభజిస్తూ వచ్చాడు.
1: Having understood these problems, Saint Vyasa divided Veda into small sections.
0: అనంత వేదములలో ఉన్నటువంటి రుక్కులను వేరు చేసి దీనికి రుక్ సంహిత అని పేరు పెట్టాడు.
1: He separated Ruks from Veda and called it Ruk Samhita.
0: ఈ రుక్ సంహితము రుక్కును మాత్రమే వేరు చేసినటువంటిది.
1: This Ruk Samhita is the one that separated out Rukkulu.
0: తరువాత యజుస్ సంహితములను వేరు చేసి దీనికి యజుస్ సంహితము అని పేరు పెట్టాడు.
1: Later he segregated యజుస్ సంహిత and called it యజుస్ సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: He classified and segregated the Sama aspect also.
0: అధర్వణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: All mantras of Adharvana are separated out and called Adharvana Samhita.
0: అయితే ఈ వేదములు నాలుగు అయినప్పటికీ ఇందులో యజుర్వేదములో కృష్ణ యజుర్వేద సంహితము శుక్ల యజుర్వేద సంహితమని రెండుగా విభజిస్తూ వచ్చాడు.
1: Though Vedas are four, this Yajurveda has two aspects. One is Shukla Yajurveda.
0: ఏ తర్వాత ఐదు వేదములుగా రూపొందుతూ వచ్చాయి.
1: With all said and done, there are five.
0: ప్రతి సంహితమునకుడు మూడు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
1: He classified every Samhita into three parts.
0: దీని బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తులు అని.
1: These three are Brahmana, Aranyaka and Upanishad.
0: ఈ బ్రాహ్మణ భాగమంతా కూడాను మంత్రములతో కూడినటువంటిది.
1: The first part Brahmana is full of mantras.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేటువంటిది.
1: These mantras will indicate all sorts of rituals.
0: దాన ధర్మాలకు కూడాను ఇది తోడ్పడేటువంటిది.
1: It also helps all acts of charity.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని. మనన ముందు తాన శక్తిని కూడాను కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: Mantra is the one which has got this life force behind recapitulation and repetition.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: That which explains the complete meaning is mantra.
0: ఈ మంత్రములు అన్ని కూడాను దైవ సంబంధమైనటువంటి మంత్రములు.
1: All these mantras relate to the divine.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: The next one is ఆరణ్యకము.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులను భుజిస్తూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో అధ్యయనము చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: Having spent the state of householder, having taken the state of a recluse, spending time in the forest, consuming all roots, he learns this part of Veda, Aranyaka.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటున్నది.
1: There is wide scope for ritualistic aspect.
0: ఇది మంత్రముతో సమానంగా కర్మలకుడును ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపముచే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: It lays much emphasis on mantra, the repetition, and also the karma, the activity.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి ఒక సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: Just as all the consequences, positive results we get out of listening and recapitulation and practice, we'll also have the same out of this action and mantra.
0: మధుర పదార్థముల యొక్క పేరును విన్నంత మాత్రమున మనము దాని యొక్క రుచిని మనము అనుభవించిన వారం కాలేము.
1: By merely listening, we cannot claim to have enjoyed the taste of it.
0: మధుర పదార్థమును భుజించినప్పుడే దాని మాధుర్యం మనకు స్వానుభవానికి వస్తుంది.
1: When sweet is actually consumed, partaken, you'll know the taste.
0: కనుకనే కేవలం మంత్రముల చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: By merely reciting, it amounts to mere listening only.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: When it is practiced, it amounts to eating.
0: వినటం వేరు, తినటం వేరు.
1: Listening is one thing and eating another.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వసుతులో దీపపు వార్త వలన.
1: Will all the darkness be dispelled by merely listening to the news of light?
0: రోగపీడితుని బల్ రోగంబు తీరున ఔషధ మహిమంబు అంత విన్న.
1: By merely listening to the efficacy of the drug, do you think that you will be cured out of all ailment?
0: నిరుపేదవారి పేదరికంబు పోగున విత్త ప్రభావంబు విన్నయంత.
1: Will ever the poverty, will ever leave by merely listening to the finance and economy?
0: Agunna manavuni aakali teeruna panchabhachambula paakamu vina.
1: Will hunger of any man be appeased by merely listening to the menu?
0: Ee paakamunu manam bhujinchinappude mana aakali teerutundi.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: Shaktivantamainatundi ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: The entire darkness will be dispelled if only we light the lamp.
0: అదే విధముగానే వేదములను ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: Similarly, it's not enough if we just repeat, chant Veda.
0: ఈ వేదాధ్యయనము చేత దానిని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one has to take to practice, then only they will enjoy
0: ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When we have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
1: లర్నింగ్ ఆఫ్ వేద ఈజ్ ఎ రాయల్ రోడ్ దట్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దిస్ రైట్ రాయల్ రోడ్ బట్ we are treading along the road of all stones.
0: Sati manavuniki kudanu gamyamu atyavasaram.
1: Destination is essential for every
0: cheraka tappadu.
1: One must reach someday.
0: Manavuni yokka lakshyame adi.
1: దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక మనము వేదమును ఉచ్చరించాలని కాదు, వేదమును అధ్యయనం చేసేటువంటి వారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణం చేసినప్పుడు కూడా చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ లిసన్ టు వేద చాంటింగ్ ఆఫ్ వేద హోల్ హార్టెడ్లీ.
0: ఇది వేదము, ఇది వాణి.
1: వేద ఇస్ వాయిస్.
0: ఈ వాణి ఎందే ఉంటున్నది సర్వసారము.
1: ఇన్ దిస్ వాయిస్ లైస్ ది ఎసెన్స్.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
1: దట్ ఈస్ ది ఇన్ఫినిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: ఆ శబ్ద బ్రహ్మం ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
1: దట్ ఇన్ఫినిట్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
1: వాట్ ఫ్యాకల్టీస్ డస్ ఇట్ ప్రెసెంట్?

0: ఈ శబ్ద బ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈజ్ అలాంగ్ ది 9 పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
1: ద సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టార్న్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ పొల్యూటెడ్
0: పీల్చే గాలి మలినమైనది.
1: ద ఎయిర్ దట్ వి బ్రీద్ ఇన్ ఇస్
0: భుజించే ఆహారం మలినమైనది.
1: ద ఫుడ్ ఇస్ పొల్యూటెడ్
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: దర్ ఇస్ సౌండ్ పొల్యూషన్.
0: ఒకటేమిటి, మానవుని మనసే మలినమైనది.
1: ద మైండ్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన, నిత్యమైన, సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మరణమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధమవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: ది ఎయిర్ షుడ్ బి ప్యూరిఫైడ్.
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: ద వాటర్ షుడ్ బి ప్యూర్.
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: సౌండ్ షుడ్ బి ప్యూర్.
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: ఆల్ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ యాక్షన్స్.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: వాట్ ఎవర్ వర్డ్ దట్ వీ అటర్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీస్ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుకనే వేదమంత్రముల చేత, పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ బై ద రెపిటేషన్ ఆఫ్ ద వేద సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: When there is sacred chanting here, the everything will be purified.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Delhi lopala ee 5.5 gantaku edo aakashavaanilo oka program pettaru.
1: There in Delhi at 5:30 there is radio program.
0: Kaani aa program ippudu mana pracharanamlo kuda vinipistundi.
1: You can listen to that program even here in
0: Delhi. Radio kuda vinipistundi.
1: ఆల్సో యూ లిసన్.
0: మెడ్రాస్ లో వినిపిస్తుంది.
1: ఇట్ కెన్ బి లిసన్
0: అమెరికాలో వినిపిస్తుంది, జపాన్ లో వినిపిస్తుంది.
1: యూ కెన్ హియర్ దేర్ ఇన్ అమెరికా అండ్ జపాన్.
0: ఈ శబ్దం ఏ రీతిగా ప్రయాణం చేస్తుంది?
1: హౌ డస్ ద సౌండ్ ట్రావెల్?
0: విద్యుత్ తరంగములతో చేరి
1: హావింగ్ బిన్ మిక్స్డ్ విత్ ఎలక్ట్రిక్ వేవ్స్
0: అతి శీఘ్రముగా వ్యాపింపచేస్తుంది.
1: ద స్ప్రెడ్ వెరీ ఫాస్ట్.
0: దీని యొక్క వ్యాప్తి వెలుతురు కంటే అతి శీఘ్రంగా పోతుండాలి.
1: ద వే హౌ ది స్ప్రెడ్ ఇస్ ఫాస్టర్ దాన్ ద లైట్.
0: అదే విధముగానే మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకం గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారం అవుతాం.
1: బై రిసైటింగ్ ద సీక్రెట్ మంత్రస్ విల్ బి శాంక్టిఫైంగ్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ అండ్ హెల్పింగ్ ద కంట్రీ.
0: కనుకనే ఆనాటి మంత్రద్రష్టలైన మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయనం చదువుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధం గావిస్తూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద విషనరీస్ అండ్ సెయింట్స్ స్పెంట్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రిసైటెడ్ లర్న్డ్ వేద.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాం.
1: వేదాస్ విచ్ ఆర్ రియల్లీ సీక్రెట్ ఆర్ మేడ్ టుడే అన్సీక్రెట్.
0: నిజముగా భారతీయులు వేదం యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదనే చెప్పవచ్చు.
1: It can be said that Bharatiyas have not understood the potentialities and the capacities of
0: it.
1: Had they realized, they wouldn't have left it so easily like this.
0: చలగి మధురు గ్రోళ చేదు రుచించున.
1: Having relished all the sweetness, would ever anybody accept the bitterness?
0: ముద్ద ఖర్జూరము తిన్నటువంటి వాడికి చింతపండు రుచి.
1: The one who relishes that kind of the grape which is all sweet will never accept the tamarind.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వేదము యొక్క మాధుర్యాన్ని వేదాధ్యయనం చేసేటువంటి వారు కూడా నువ్వు గుర్తించలేదని చెప్పవచ్చు.
1: The sweetness of Veda is not realized by those who learn Veda.
0: ఏదో జీవనోపాధి నిమిత్తమే దీనిని ఉపయోగించుకుంటున్నారు, కానీ జీవిత పరమావధి నిమిత్తమే ఏర్పడినటువంటి వేదమనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: They have not realized the fact that the Veda is meant for life, not to carry on a living.
0: ఇంకా ఉపనిషత్తులు.
1: The next Upanishads.
0: ఈ ఉపనిషత్తులన్నీ కూడా మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థములను ప్రబోధించే నిమిత్తం వచ్చినవి.
1: The Upanishads are meant for these four objectives of human life: the righteousness, the desire, the liberation.
0: వేదములు ద్వైతము.
1: Veda is dualism.
0: వేదాంతము అద్వైతం.
1: The Vedanta is non-dual.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు.
1: This Upanishad is the
0: వేదములకు అంత్యములో ఉండేటువంటి కనుక వేదాంతములని కూడా మరొక పేరు.
1: As they are towards the end of Veda, it's called Vedanta.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటిని మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyamavutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kudalu apara vidyalu.
1: These three, the righteousness, the desire and wealth, are apara.
0: Mokshamu matrame para vidya.
1: Liberation is only para vidya.
0: Kanuka atti para vidyanu matram manam pondalanukunnappudu దానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు కాని, అభ్యాసములు కాని, సాధనలు కాని దీనికి అక్కరలేదు.
1: టు హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్, ది అదర్ ప్రాక్టీసెస్ అండ్ ద సెక్యులర్ నాలెడ్జ్ ఆర్ నాట్ నీడెడ్.
0: ఇవన్నీ కూడా ద్వైతములకు సంబంధించినటువంటివి.
1: దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ డ్యువలిజం.
0: సత్య దృష్టి మాత్రమే ఈ యొక్క పరవిద్యకు పరికి వస్తుంది.
1: ద విజన్ ఆఫ్ ట్రూత్ ఈజ్ నీడెడ్ ఫర్ ది స్పిరిచువల్.
0: ప్రాచీన కాలము నుండి భారతీయులు ఈ వేదములను అనేక విధములుగా అధ్యయనం చేస్తూ దానిని తమ జీవితాధారంగా భావించి జీవిస్తూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారతీయస్ హావ్ టేకెన్ ద లెర్నింగ్ ఆఫ్ వేద, ద వెరీ బ్రెత్, ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: వేదములకు 9 పేర్లు ఉన్నాయి.
1: వేద హ్యాస్ 9 నేమ్స్.
0: ఒకటి శృతి.
1: వన్ శృతి.
0: రెండవది అనుస్వరం.
1: సెకండ్ అనుస్వర.
0: మూడవది త్రయీ.
1: థర్డ్ వన్ త్రయీ.
0: నాలుగోది ఆమ్నాయము.
1: ఫోర్త్ వన్ ఆమ్నాయ.
0: ఐదవది సమామ్నాయము.
1: ఫిఫ్త్ సమామ్నాయ.
0: ఆరోది ఛందస్సు.
1: సిక్స్త్ ఛందస్సు.
0: ఏడవది అధ్యాయం.
1: సెవెంత్ అధ్యాయం.
0: ఎనిమిదవది నిగమం.
1: ఎయిత్ వన్ నియమం.
0: తొమ్మిదవది ఆగమం.
1: నైన్త్ వన్ ఆగమం.
0: ఈ 9 రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ 9 అట్రిబ్యూట్స్ ద నేమ్.
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్టుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: Sruti meant is an association between the preceptor and the disciple. The disciple follows the rhythm and the meter as revealed to him by the preceptor.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కాని, ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కాని, గ్రామ్ఫోన్ ప్లేట్లు కాని ఉండేటువంటివి కాదు.
1: Those days there were no text, nor gramophone plate, nor tape recorder.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: డే అండ్ నైట్ దే షుడ్ ఫాలో ద ప్రిసెప్టర్, రిపీట్ ఇన్ ద సేమ్ రిథమ్ అండ్ ఫాలో హిమ్.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు, కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: the words, there may be some dislocation in the order of the
0: words.
1: But to tune the meter is necessary.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుశ్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called Shruti, Anuswara.
0: Inga, Trayi.
1: The next one, Trayi.
0: Anadu, Moodu Vedamulakine, Ekku Pradhanat Ishtu Ucchar.
1: In those times, importance is given to three Vedas.
0: Adarvada Vedaniki Evaru Patinchaledu.
1: Nobody took any interest in other
0: Vedas. Karuka, Rukvedamu, యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఇస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నామ్ అండ్ ప్రాక్టీస్.
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తిని అంటూ కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషము దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నం ఎందుకు కూడాను దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ అఫ్రైడ్ దట్ ది మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్.
0: ఆమ్నాయము అని పేరు పెట్టారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆమ్నాయము.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హార్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సమామ్నాయ.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంతో ఛందోబద్ధమైనటువంటి దీనికి దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: యాజ్ సామవేద ఇస్ బేస్డ్ ఆన్ ద మీటర్ ఇట్ ఇస్ కాల్డ్ ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: తరతరములుగా కూడా ఇది ప్రాకృతం వచ్చినటువంటిది కనుక
1: యాజ్ ఇట్ ఇస్ పాస్డ్ ఆన్ ఓవర్ జనరేషన్స్ ఆఫ్ జనరేషన్
0: తాతలు తాతలు తండ్రులు కొడుకులు మనమళ్ళు మునిమ ఈ విధంగా తరతరములతో కూడా వచ్చినటువంటిది కనుక
1: యాజ్ ఇట్ ఇస్ పాస్డ్ ఆన్ సిన్స్ జనరేషన్స్ ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్
0: దీనికి స్వాధ్యాయము అని పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ స్వాధ్యాయము.
0: ఇంకా నిగమం ఆగమం.
1: The next one, Nigamam and Agam.
0: Bhagavantuni Uchvasa Nishwasam Karukane Tiskotamu Vadaritamu Deeni Valla Yerpadinatundi Ganukani Ee Vedamu Deeniki Nigamagamam Peru Vachindi.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God Himself, it is called Nigamagam.
0: Uchvasa Nishwasamule Veda Swarupamulu.
1: The inhalation and exhalation of God is this Veda.
0: Chinna Udaharana Tiskondi.
1: Take a small example.

0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎంత సత్యం ఉంటుందా చూడండి.
1: ఇన్ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రూత్.
0: సో సో అంటే పూరించటము, తీసుకోవటము.
1: సో మీన్స్ ఫిల్లింగ్ అప్, ఇన్హలేషన్.
0: హమ్ వదలటము.
1: హమ్ అంటే ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
0: సో మీన్స్ దట్, అది.
1: సో మీన్స్ దట్.
0: హమ్ నేను.
1: హమ్ అండ్ ఐ.
0: సో హమ్ అదే నేను.
1: ఇట్ మీన్స్ దట్ దౌ ఆర్ట్.
0: అనగా ఏమి? తత్వం అసి అనేటువంటి మహావాక్యానికి ఇది సరైనటువంటి అర్థమవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ మహావాక్య తత్వం.
0: ఈ సోహం సోహం అనేటువంటిది దినమునకు 21,600 పర్యాయం జరుగుతుండాలి.
1: దిస్ సోహం వీ డూ ఇట్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే.
0: ఆ అర్థం ఏమని బోధిస్తుండాలి?
1: What is the lesson that is taught?
0: Soham. Soham. I am that. I am God. I am God. I am God. I am God. Nene Gadu. Nene Daivamu. Anetvindati uccharistuntundadi.
1: The lesson taught by this exercise is I am that. I am God.
0: Kanuka దైవము యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే కాదు, సరిమానముని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను సక్రమమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ నాట్ మియర్లీ ది బ్రెత్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్, ఇట్ ఇస్ ది బ్రెత్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ది వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఇస్ నాట్ దేర్ దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: With all said and done, the Veda is very our life.
0: Mana swasane ee yokka vedamu.
1: The breath is the roots.
0: Ee yokka vedamunu manamu inta prana samanamga teeskunnappude.
1: When we take Veda equal to our life.
0: Purvakalamunandu.
1: In ancient times.
0: Rama, Krishna, Govinda anetuvanti peru lekunda.
1: Without the names of Rama, Krishna and Govinda.
0: Tasmai namaha karmane. మహాపురుషులందరూ కూడాను తస్మై నమహాకర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు, ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
1: ఆల్ దోస్ నోబుల్ పీపుల్ ఇన్ ది ఎన్షియంట్ టైమ్స్ సెడ్ ఓ ద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ వి ఆఫర్ యువర్ సాల్యుటేషన్.
0: సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: వేర్ ఇస్ ది వన్ ఆఫ్ ప్లెజర్?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి
1: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ అండర్టేకింగ్ పెనెన్స్
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: To know the nature of the divinity, they undertook many practices.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: Only few accomplished it.
0: Veda hametam purusham mahantam adityavarnam tamasah parastat. Veda hametam purusham mahantam adityavarnam tamasah parastat. Mem chuchaam bhagavantunni.
1: We have seen God.
0: Ekkada chuchaam?
1: Where have you seen him?
0: Edu baita chuchara, lopala chuchara?
1: Have you seen him outside or within?
0: తమస పరస్తాత్, అంధకారమనేటువంటి అజ్ఞానములకు అవతల ఉంటున్నాడు.
1: హీఈస్ కవర్డ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
1: హీఈస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఎక్కడ తమస్సు?
1: వేర్ ఇస్ దిస్ డార్క్నెస్?
0: దేహభ్రాంతియే తమస్సు.
1: ద బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ తమస్.
0: ఇంద్రియ భ్రాంతియే తమస్సు.
1: Attachment to senses.
0: ఇంద్రియములను అనుసరించడమే తమస్సు.
1: Following senses is
0: darkness. ఆత్మను అనుసరించడమే తపస్సు.
1: To follow the one's own self is penance.
0: కనుక ఈ దేహాత్మ భావములకు అవతల ఉంటున్నాడు భగవంతుడు.
1: God lies beyond this body identification.
0: తమసః పరస్తాత్.
1: He is beyond all this darkness of ignorance.
0: ఈ విధంగా ప్రతి వేదములందు కూడాను అతి సులభంగా కూడాను బోధిస్తూ వచ్చింది.
1: Like this, many things are taught easily in Veda.
0: ఇంకా వేదము భేదములంతా బోధించిందని చెప్తుంటారు.
1: సమ్ సే దట్ వేద టాట్ డిఫరెంట్.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరు దీనికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములు ఏనాడు లేదు.
1: సమ్ సే సమ్ కెన్ చాంట్, సమ్ షుడ్ నాట్. దిస్ షుడ్ బి సెడ్ బై సమ్ నాట్ అదర్స్. దేర్ ఇస్ నో సచ్ థింగ్ ఇన్ వేద.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: యు టేక్ ది ఫస్ట్ క్యాంటో ఇన్ వేద.
0: సహనా భవతు, సహనా భునక్తు, సహ వీర్యం కరవావహి తేజస్విన. సహనా భవతు, ఎంత సహనంగా చెప్పింది.
1: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
0: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే వేదములో ఎట్టి భేదము లేదు.
1: If you understand it clearly, there are no differences in Veda at all.
0: Vedam unnadi, Vedam kaadu.
1: It is no Veda if it entertains differences.
0: Kalasi melasi perigudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move about together.
0: Kalasi melasi telisukunna telivini pochinchudam.
1: Let us develop the intelligence which we have learned.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam manindi.
1: Let us live together without any conflict.
0: కలతో లేక తెలివితో జీవించుదాం.
1: లెట్ అస్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ కాన్ఫ్లిక్ట్.
0: ఎంత విశాలంగా బోధించింది.
1: విత్ వాట్ వాస్ట్నెస్, బ్రాడ్ మైండెడ్నెస్ ఇట్ టాట్.
0: కనుకని మొట్టమొదటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద మీనింగ్ ఫస్ట్.
0: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
1: Is enough if we know the fraction of the meaning.
0: గొప్ప అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు నో ద లాట్ ఆఫ్ మీనింగ్ దేర్.
0: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మమైనటువంటి విషయంలో కూడాను సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ సటిలిటీస్ ఇన్ వేద దట్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది ఈక్వానిమిటీ అండ్ ది ఈక్వాలిటీ.
0: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటున్నాయి.
1: ఈచ్ వేద హ్యాస్ సో మెనీ బ్రాంచెస్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
1: ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ 28 బ్రాంచెస్.
0: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
1: అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ ది 28 బ్రాంచెస్ 26 ఆర్ లాస్ట్, ఓన్లీ 2 ఆర్ ప్రెసెంట్.
0: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
1: దేర్ ఆర్ 17 బ్రాంచెస్ ఇన్ యజుర్వేద.
0: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
1: ఓన్లీ 2 విచ్ స్టుడ్ ది టెస్ట్ ఆఫ్ టైం.
0: సామవేదము లోపల 1000 శాఖలు.
1: ఇన్ సామవేద దేర్ ఆర్ 1000 బ్రాంచెస్.
0: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి, ఇంకా 2 ఉన్నాయి.
1: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
0: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
1: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
0: ఉన్న ఈ కొన్ని శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: వీ కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
0: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా పోగొట్టుకుంటామో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
1: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
0: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
1: Sacred Bharat is the land of penance, is the land of action, is the land of all sacredness.
0: ఇలాంటి త్యాగ భూమి, యోగ భూమి, కర్మ భూమి అనేటువంటి భారతదేశాన్ని భోగ భూమిగా తిప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాం.
1: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
0: ఆశించడం చేతనే అనేక రోగములకు గురి అయిపోతున్నాం మనం.
1: Because we want all this enjoyment bhoga, we suffer with all rog or disease.
0: భోగము కాదు మన జీవితము, యోగము.
1: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
0: Kanaka veda vidyale inetvantidi chaala anantamainatvanti arthamulato koodinetvantidi.
1: The Vedic knowledge has infinite meanings.
0: Samasta deshamunu samasta lokamunu kudanu vedamule poshistunnayi.
1: All countries in all world sustain up to
0: veda. Ee deshastulaku veda sambandha teliyakapoyinappudikini adi oka vidhamainatvanti shabda tarangamulato vyapinchipothundadi.
1: The foreigners may not be aware of this veda, but they are spread by way of.
0: కేవలం వేదం ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నదని భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ ద వేద ఇస్ లిమిటెడ్ టు భారత్.
0: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
1: ద సౌండ్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఉందని,
1: దట్ ఎర్త్ హస్ గాట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ.
0: ఏదో ఒక విదేశీయుడు కనిపెట్టాడు,
1: ఎ ఫారినర్ డిస్కవర్డ్.
0: కానీ ఆ విదేశీయుడు ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వము కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
1: Even prior to the discovery of the gravitational force, that it existed.
0: Ah, Newton anetunti vaadu daniki pratyekamainatunte sadhanam chesi dani kanipettadu.
1: Newton discovered with special device.
0: Ante kaani sadhanam chesina vaadiki prati vaadiki idi sadhyam avutundi.
1: The one who takes to practice can accomplish.
0: Adi vidhamgane Bharatadesham lopala maharshulandaru kodaru ee veda shabda tarangamunu vaaru sadhana chesi dani sadhincharu.
1: Similarly, ancient saints could accomplish all the sound vibrations spread everywhere.
0: దీనిని సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
1: There are many present in Bharat.
0: దానం సాధించినటువంటి యొక్క మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
1: There is also one saint present in the foreign land.
0: వ్యక్తులు దేశంలో మార్పున్నది కాని శక్తి సర్వత్రా ఒకటే.
1: There is a difference in the land, but the capacities are one and same.
0: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: యు గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యు కెన్ అకంప్లిష్.
0: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
1: దిస్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే ఇది సత్య స్వరూపము.
1: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
1: ట్రూత్ ఇస్ బియాండ్ ఆల్ ద త్రీ టైమ్.
0: మూడు కాలములు ఎందుకు మారినటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్.
0: అతి సత్య స్వరూపము వేదము.
1: వేద ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
1: టుడే వీఆర్ నెగ్లెక్టింగ్ దట్ వేద.
0: హాస్యం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రంలే తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
1: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇట్. వీ టేక్ ఇట్ యాజ్ ద వన్ రిపీటెడ్ జస్ట్ వెర్బలీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు అక్షరము తెలియకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter even if you don't know letters.
0: ఆయొక్క శబ్దమును మీరు శ్రవణం చేస్తే చాలు, అందులోనే ఉంటుండాలి ఆనందం.
1: Listen to the sound, there lies happiness.
0: పుట్టిన చంటి బిడ్డను ఊయల్లో వేసి అమ్మ పాట పాడుతూ కమ్మని కంఠంతో జోలలు పాడుతుంటాది.
1: When the child is kept in the cradle and mother goes on singing the lullaby.
0: కానీ ఆ చంటి బిడ్డకు అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
1: Does the child is aware of the meaning of the lullaby sung by the mother?
0: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
1: Because of the singing of the tune of the song, the child sleeps.
0: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ నీ పర్వాలేదు, ఆ వేదోచ్చరణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
1: సిమిలర్లీ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ది మీనింగ్,
0: శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
1: అవుట్ ఆఫ్ దట్ లిసనింగ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద బ్లెస్.
0: ఆ శ్రవణమే మననం చేయండి.
1: దట్ లిసనింగ్ హ్యాస్
0: గాట్ టు బి క్యాలిక్యులేటెడ్. నిత్యాసగా రూపొందుతుంది.
1: అండ్ దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ప్రాక్టీస్.
0: కనుక శ్రవణంలో కూడాను ఎంతో ఆనందం ఉంటుండాలి.
1: దేర్స్ గ్రేట్ బ్లిస్ ఇన్ లిసనింగ్.
0: అది ఒక నాదము.
1: ఇట్ ఇస్ ఎ సౌండ్.
0: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ద సౌండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: మన దేవాలయంలో కూడా గంటలు పెడుతుంటాం.
1: వి హావ్ ద బెల్స్ ఇన్ టెంపుల్స్.
0: పోయిన వారంతా ఒకసారి గంట ఎక్క కొడతారు.
1: ఎవ్రీవన్ దట్ గోస్ దేర్ రింగ్స్ ద బెల్.
0: ఎందుకోసం గంటలు పెట్టారు?
1: వై ఆర్ ద బెల్స్ కెప్ట్?
0: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు, అతన్ని మేల్కొల్పడం కోసం పెట్టారా?
1: ఆర్ ద మెన్ మియర్లీ టు వేక్ అప్ ద గాడ్ హూ ఈస్ స్లీపింగ్?
0: కాదు కాదు కాదు. వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేతులు వినిపిస్తుంటారు.
1: దోస్ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వేద విల్ రింగ్ ద బెల్ అండ్ టేక్ ఇట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ వేద.
0: అంతేకాదు, భగవంతుడు సర్వరక్షకుడు.
1: నాట్ ఓన్లీ దట్, గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్.
0: అనేక విధమైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణము జరుపుతుంటుంటాడు.
1: హీ లిజన్స్ టు ఎవ్రీథింగ్.
0: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
1: హీ మే బి అబ్సెంట్ మైండెడ్ బట్ స్టిల్ ప్రొటెక్ట్ పీపుల్.
0: మనం ఎవరైనా ఇప్పుడు మారిన ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపిస్తాం అతనికి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడీ వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
0: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
1: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
0: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
1: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
0: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
1: సిమిలర్లీ మైటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్. వెన్ వన్స్ యూ రింగ్ ద బెల్
0: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తన పైన మరల్చుకుంటున్నాడు.
1: The vision of God can be directed towards us by ringing the bell.
0: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
1: We should not make any kind of sound.
0: ఆ నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
1: It should be proper sound, combination of akara
0: ukara. అది అతని సరైనటువంటి అడ్రస్.
1: That is his correct address.
0: ఊరికే తట్టకుండా మీరు కొడితే ఎవడో పిల్లలు ఆర్డర్ చేస్తున్నారా కొట్టుకుంటుని చెప్తాడు.
1: If you just ring the bell whimsically, it is something like a child's play.
0: కనుక ఆ ఓంకారం కూడాను ఎంతనో సౌమ్యంగా స్వీట్గా మధురంగా సున్నితంగా పలకాలి.
1: ఓంకార షుడ్ బి రిపీటెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అది ఎక్కడి నుంచినో వచ్చి దగ్గర చేరి తిరిగి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంటుండాలి.
1: ఇట్
0: నిత్యము వింటారు పట్టణ వాసులు. లేని ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
1: Many the urban people know as the plane lands.
0: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
1: As it nearer, you hear louder.
0: తిరిగి పోయే సమయంలో తక్కువగా వినిపిస్తూ పోతుంది.
1: As it leaves, takes off, you can gain this sound.

0: இது தக்கு நான் பைக் போன மரி. இது நிஜமேனட்டு ஒரு ஸ்வரம்.
1: Therefore, he should ascend and reach and gradually slow down.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుంది.
1: It is a spelling.
0: G-O-D with a God అంటున్నాము.
1: If the spelling is G-O-D, God.
0: అదే విధంగానే ఓంకు అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: సిమిలర్లీ ది త్రీ లెటర్స్ అకార ఉకార మకార ఇస్ ఓంకార.
0: స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు పిక్ అప్ ది స్పెల్లింగ్.
0: ఓంకారంలో స్పెల్లింగుల కోసం పేస్తుంటారు. ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: స్వరం.
1: దేర్ఫోర్ ఈ షుడ్ ఎసెండ్ అండ్ రీచ్ అండ్ గ్రాడ్యువల్లీ స్లో డౌన్.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుంది.
1: ఇట్ ఈస్ ద స్పెల్లింగ్
0: జీఓడి పెట్టే గాడ్ అంటున్నాము.
1: ఇది స్పెల్లింగ్.

0: ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఉమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవ్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వి సే ది
0: కరుకులే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్.

0: ఆ మూడు అందులో చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి
0: స్వరబద్ధమైనటువంటి యొక్క రాగం,
1: దట్ ఇస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లిస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: This truth is not realized today.
0: యో వేదం చదివితే మా పొట్టగుడి కరిగేదెట్లా, మా జీవితం జరిగేదెట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: Many Vedic scholars send their children to convents because by learning to Veda they cannot have their daily living.
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉంటుంటే తప్పక వాడికి జాబ్ లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు?
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: Guru Maharshal kani, Brahmanu kani, veeriki ye vidyame nerchukunnaru.
1: Ancient saints and Brahmins, how have they learned?
0: Vedam, Vedam, Vedam.
1: So they carried their living by Veda.
0: Kanuka deeniki taginatvanti protsaham utsaham lekapovatam cheta,
1: because of lack of encouragement,
0: ఈ వేదాంతాన్ని సక్రమైనటువంటి రీతిలో ప్రచార ప్రబోధం సల్పటం చేత, లేకపోవటం చేత,
1: బికాస్ ఇట్స్ నాట్ పబ్లిసైజ్ ఇన్ ద ప్రాపర్ వే,
0: వేదము దినదినానికి తరిగిపోతుంటుండాలి.
1: వేద ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: కనుక ఈ ఉన్న కొన్ని సేకరణ అయినా కూడాను దీన్ని పోషించి తిరిగి మన యొక్క వేద భూమి అనేటువంటి దానికి తగినటువంటి పునరుద్ధరణ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: Swami expects that we will certainly uphold and preserve the faster, the limited sustaining branches of Veda.
0: Ma vidya samasthalo,
1: in our institutions,
0: 1700 mandi pillalu untunnaru.
1: There are 1700 students.
0: Primary school, higher secondary school, institute. Vallu andariki telusuni Vedam.
1: All students, primary school, higher secondary school, institute, all students know Veda.
0: మీరు ఇప్పుడే కొంత నిమిషం ముందుగా చూచారు ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు, 5 సంవత్సరముల పిల్లలు ఎంత స్వచ్ఛంగా చెప్పారు.
1: You must have seen primary school children aged 5, how clearly they chanted Veda.
0: అన్ని విద్యలతో పాటు వేద విద్య కంపల్సరీగా దాన్ని చదివే తీరాలని పెట్టాం.
1: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
0: ఇది బలవంతము కాదు.
1: It's not out of force.
0: పిల్లలే ఆనందంగా వచ్చి నేర్చుకుంటున్నారు.
1: Children are learning with pleasure.
0: మిగతా వేద పాఠశాలలో మీకు 50 రూపాయలు ఇస్తాము, 500 రూపాయలు ఇస్తాం నేర్చుకుంటే తీసుకుంటారు వెళ్లిపోతున్నారు.
1: In other Vedic schools, they are paid 50 rupees, 500 rupees, they receive money and
0: కారణం ఏమిటి? వాళ్ళకి ఆ అభిరుచిని వాళ్ళకి బోధించడం లేదు.
1: వాట్ ఇస్ ద రీజన్?
0: దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళకి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ మోటివేటెడ్, దే డోంట్ రికగ్నైజ్ ద స్వీట్నెస్.
0: కనుకనే ఇక్కడ ఈ పిల్లలు మేము నేర్చుకోవాలి ఉత్సాహంగా వస్తున్నారు.
1: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
0: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
1: ఇట్ ఈస్ ట్రూ వేద ఇఫ్ యూ లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
0: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
1: అవుట్ సైడ్ ఇట్ ఇస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
0: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
1: దాట్ విచ్ ఊజెస్ అవుట్ విల్ నెవర్ ఫాల్.
0: ఊరేది ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ స్టఫింగ్ ఇట్స్ బౌండ్ టు కమ్ అవుట్ అట్ వన్ టైం.
0: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
1: దేర్ నెవర్ బి రెమినెంట్ ఆర్ రెసిడ్యువల్ దేర్.
0: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ లర్న్ వేదా.
0: వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడాను.
1: దే షుడ్ హ్యావ్ ఆల్ ది ఎంథూజియాజం జీ.
0: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
1: ఇట్ ఇస్ వేదా దట్ హెస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
1: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హెస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేదా, దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రెసెంట్ పొజిషన్.
0: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీన్ని తగినటువంటి శ్రద్ధను పూని దీనికి తగినటువంటి ఉత్సాహం

0: ప్రోత్సాహాన్ని అందించాలి.
1: Therefore, the public at the individual level should support and encourage.
0: ఇంకా వేదంలో ఎంతో విలువైన విలువైన రత్నాలంతా ఉంటున్నాయి.
1: In Veda there are many many valuable precious gems.
0: రేపటి నుంచి
1: from tomorrow
0: ఈ వేద సారమైనటువంటి
1: the essence of Veda
0: ఉపనిషత్తులు
1: the Upanishads
0: ఈ ఉపనిషత్తులను గురించి మనం కొంతవరకు విన్నప్పుడు ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
1: When we listen to Upanishads, we will understand that Upanishad is our very life.
0: Mahabharatam idi.
1: It's Mahabharata.
0: Bharata desam idi.
1: This is
0: Mahabharatamlo anetundi madhyalo undinatundi yokka naabhi vantidi Bhagavad Gita.
1: The Bhagavad Gita is the navel in this Mahabharata.
0: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
1: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మసూత్రము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్
0: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుట.
1: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
1: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
0: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ స్టోరీస్ దేర్.
0: మహర్షులు ప్రజలకు సులభ మార్గంలో అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడా కనిపెడుతూ వచ్చారు.
1: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పాత్స్ ఆల్సో.
0: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
1: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: 8 ఉపనిషత్తులు ఉంటాయి.
1: దర్ 1008
0: కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి
1: but we have to sum up them
0: 11 ఉపనిషత్తులుగా నిర్ణయం చేశారు.
1: And there are 11 ఉపనిషత్స్.
0: అందులో మొదటి ఉపనిషత్తు
1: the first of them
0: ఈశావాస్యోపనిషత్తు
1: is ఈశావాస్యోపనిషత్.
0: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
1: ద ఫస్ట్ వర్స్ ఇస్ ఈశావాస్య
0: సర్వము అందులోనే ఉంటుంది. అది
1: ఎవ్రీథింగ్ లైఫ్
0: ఈశావాస్యమిదం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈశావాస్యమిదం జగత్.
1: అందులోనే
0: ఉంటుంది. అది
1: ఎవ్రీథింగ్ లైస్ దేర్.
0: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రలు పురాణములు మీరు చదువుకోవడం లేకపోవడం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
1: సిన్స్ యూ హ్యావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్ యూ హ్యావ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్
0: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత.
0: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు. ఇంకా చదవడం ఏమి చదువుతారు?
1: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
0: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యను చదువుకోండి, తప్పు లేదు.
1: There's no mistake in having English education.
0: కానీ మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should also understand this, which really affords our culture, gives all kinds of
0: సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
1: Without culture, it cannot be the human life.
0: సంస్కరింప చేసేటువంటిది సంస్కారము.
1: That which refines is culture.
0: కనుక ఈ ఉపనిషత్తులన్నీ కూడాను చక్కగా మానవుని సంస్కరింపజేసి చక్కని ఒక దివ్యమైనటువంటి మూర్తిగా తయారు చేస్తూ వచ్చున్నాయి.
1: ఇట్ రిఫైన్స్ అండ్ ప్యూరిఫైస్ ఇట్ ఎ నోబుల్ వన్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
1: సో ఫ్రమ్ టుమారో వీ షుల్ డిస్కస్ ఉపనిషత్స్.
0: భజన బినా సుఖ శాంతి నహి.

fudging the fingers. Chomp in the

0: ഭക്തിദേവം പരമോക്ഷകാരിണി.
1: It's only devotion that gives you realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Prema swarupulaina vidyat vidyatiniyulara,
1: embodiments of love, students, boys and girls.
0: Prachina kalam nundi భారత దేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: In ancient times, Bharat has been propagating the principle, the message of devotion to the entire world.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: Devotion does not merely mean penance, meditation or any ritual.

0: భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి.
1: డివోషన్ మీన్స్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.
1: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
1: దిస్ లవ్ హ్యాస్ నో రెగ్యులేషన్ వాట్స్ ఎవర్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి హద్దులు లేవు.
1: దిస్ లవ్ ఇస్ బౌండ్లెస్.
0: మానవుని నుండి కేవలం ఆవిర్భవించేటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క భక్తి.
1: ఇన్ ఫ్యాక్ట్ డివోషన్ ఈజ్ వన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఈజ్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ can no way be called devotion.
0: ఎట్టి వాంఛలు ఉండాలి? భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: What sort of desire you should have? You should desire God, nothing worldly.
0: లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క వాంఛలకు ఇది సంబంధం కాదు.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: కనుక తన ప్రేమకు భగవంతుని ప్రేమకు మధ్యలో ఎట్టి వాంఛలు కూడాను చేరరాదు. ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాలి? భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? యూ షుడ్ డిజైర్ గాడ్, నథింగ్ వరల్డ్లీ.
0: లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క వాంఛలకు ఈ సంబంధం కాదు.
1: డివోషన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వరల్డ్లీ ఎఫిమరల్ వరల్డ్లీ డిజైర్.
0: కనుక తన ప్రేమకు భగవంతుని ప్రేమకు మధ్యలో ఎట్టి వాంఛలు కూడాను చేరరాదు.
1: బిట్వీన్ లవ్ టు లవ్ ద డివోటీ అండ్ గాడ్ దేర్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద డిజైర్.
0: భక్తుని హృదయ భావము నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమతత్వము డైరెక్ట్ గా దైవమునికే చెందాలి.
1: దేర్ఫోర్ ద లవ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద డివోటీ షుడ్ రీచ్ గాడ్ స్ట్రైట్ అవే.
0: కష్ట సుఖములందు కాని బాధలు ఎందు కాని ఆనందమునందు కాని ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ in spite of the difficulties, losses, so many problems, pleasure or pain whatsoever.
0: ee vidhamga ekatma bhavamto sadhinchinatunti vaadu pandava agrajudu ina dharmajudu.
1: Dharma, dharmaja stands as a symbol who attained this sort of divinity devotion with the one pointedness.
0: Tana patni aina Draupadi ki అనేక సభ లోపల ప్రభావం జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వేవర్డ్ హిస్ డివోషన్ దో హిస్ కాన్సర్ట్ ద్రౌపది వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: తన తమ్ముడైన అర్జునుడి కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
1: దో ధర్మజ హాస్ లాస్ట్ ద సన్ ఆఫ్ హిస్ ఓన్ బ్రదర్ he is not worried.
0: Tana guruvainatunte Ashwatthama tana guruvainatunte Dronacharya kumarudaina Ashwatthama upapandavulu gontulu kosinappatikini tanu vicharinchaledu.
1: Dharmaja has not worried though the son of his own guru Ashwatthama killed upapandava.
0: Rajabhogamulu visarjinchi karanamulu yendu tannamunadulu bujinchi కాలం గడుపుచున్నప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: హీ వాజ్ నాట్ వరీడ్ దో హీ లెఫ్ట్ ఆల్ హిస్ కింగ్డమ్

0: partaking only the leaves and the tubers there in the dense thick forest.
1: Sarvakala sarvavastani endu kudanu Krishna namam tappa anya chintalaku choti vale.
0: At every point of time, everywhere, he did not entertain any other thought other than the repetition of the name of God.
1: Kevalam dharmajudu matrame kaadu dharmajudu dhanmapati ainatundi Draupadi kudanu ilanti ekatva bhavamto Krishna namasmaranam chestu undedi.
0: Not only Dharmaja here, his wife Draupadi also thought of Krishna incessantly with one-pointedness.
1: Arjunudu Pandavulanu champina tarvata aa yokka Ashwatthamana pattukoni vachadu.
0: Arjuna brought Ashwatthama who killed Upapandavas.
1: Kani ee dharma patni Draupadi atti durmarguni padamulu paina padi vicharistundali.
0: Whereas his wife Draupadi fell at the feet and she was feeling so sorry, so sad.
1: Udrekambuna raru.
0: They have not come out of agitation.
1: Shastravadharulai yuddhavaninderu.
0: They are not there in the battlefield.
1: Kinchi drohambunu neeku cheyaru.
0: They have not hurt you, any harmed you.
1: Barochekamuto chikatim aa bhadrasaktulu sammarimpa akata nee chetulu ittadenu.
0: They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
1: Paragamma Bhagavaranandarnu mun bana prayogopa samharanadhyayudu vidyalannilu Dronacharyute nabhyasinchiri.
0: In fact, they have learnt all this excellence of archery from very guru Dronacharya.
1: Putrakrutinunna dronudavu nee chittamulo lesamun karuna sangamuleka shishyasutunnu kandimpagan paadiya.
0: Is it proper on your part to kill the son of your own guru without any trace of compassion in your heart?
1: Ani atanni prarthistu unte,
0: and he was praying like that.
1: Bhimudu bharinchukolekapoyadu.
0: Bhima could not bear this, his anger.
1: Kodukulu patta champaneni kopam nondadu balamataku,
0: because he has killed his own children.
1: Vidu matanchu cheppedidi veridi Draupadi.
0: Draupadi is foolish enough to ask them to let them go.
1: Ninin vidivaganeela.
0: Why should we leave them off?
1: Samputita.
0: Kill them.
1: Meerini meerulu champareni naa pidikidi potunnan siram bhinnamu chesada choodu nindarun annadu.
0: If you are not prepared to kill them, I am here with my fist, I will handle them.
1: Ee pandavulandaru kudanu ee Ashwatthama paina padinappudu Draupadi vellindi addu.
0: And all Pandavas were about to attack Ashwatthama, Draupadi objected.
1: Ilanti vaanni meeru champaku.
0: You should not kill such a man.
1: విశ్వస్తుత్యుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నము శశ్వత్కీర్తి వెరుంగు పుచ్చుకుని పాశౌరాత బంధములను విశ్వాసముల నూర్చి ద్రొబ్బు శిబిరోర్ విభాగమును పాసుకోను అన్ని.
0: He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven head.
1: Partha verachina vani.
0: Partha, the one who is afraid.
1: Dainyamuna vedurunundina vani.
0: The one who has lost all his
1: nitramai marachina vani.
0: The one who has forgotten himself.
1: Saukhyamuga madhyamudravina vani. Saukhyamuga madhyamudravina vani.
0: The one who is intoxicated.
1: Kamudai nilchina vani.
0: And the one who wanted refuge.
1: సంపుట ధర్మము కాదు పలుగునా అనింది.
0: ఇస్ నాట్ రైచువస్ టు కిల్ సచ్ ఎ పర్సన్.
1: ఇంతటి తమ పుత్రుని చంపినప్పటికీ ద్రౌపది ఏమాత్రం కూడా అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
0: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ దో అశ్వత్థామ కిల్ హర్ సన్.
1: ధర్మజుడు ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ధర్మజ ద్రౌపది పాండవస్ ఆర్ ప్రెషస్ జెమ్స్.
1: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్స్టోలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
1: క్లీం కృష్ణాయ గోవిందాయ.
0: క్లీం కృష్ణాయ గోవిందాయ.
1: గోపీజన వల్లభాయ.
0: గోపీజన వల్లభాయ.
1: స్వాహా స్వాహ
0: స్వాహ.
1: క్లీం
0: క్లీం
1: కృష్ణాయ
0: కృష్ణాయ.
1: గోవిందాయ
0: గోవిందాయ
1: గోపీజన వల్లభాయ
0: గోపీజన వల్లభాయ
1: స్వాహా
0: స్వాహా
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి
0: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్
1: క్లీన్ అనగా పృథివీ
0: క్లీన్ మీన్స్ పృథివీ అర్త్
1: కృష్ణాయ జలము
0: కృష్ణాయ వాటర్
1: గోవిందాయ అగ్ని
0: గోవిందాయ ఫైర్
1: గోపీజన వల్లభాయ ఆకాశము
0: గోపీజన వల్లభాయ ద స్పేస్
1: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది
0: He considered Krishna as the very personification of the five elements.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచమునకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము
0: ద్రౌపది has demonstrated to the rest of the world
1: ధర్మజుడు కూడాను చాలా ఆకర్షించేటువంటి వాడు
0: And Dharmaja also had such an intense devotion.
1: ఏ క్షణమైనా కూడాను కృష్ణుని దూషించిన వాడు కాదు
0: At any point of time he never blamed God.
1: లేక విసుగు చెందిన వాడు కాదు
0: He was never disgusted.
1: నిరంతరం కూడాను ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చని కృష్ణుని ఆరాధన సలుపుతూ వచ్చారు
0: హి వర్షిప్ కృష్ణ ఆల్ త్రూ విత్ వన్ పాయింటెడ్ సింగిల్ పాయింటెడ్ డివోషన్ అండ్ లవ్
1: భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము
0: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
1: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు
0: True devotion, the nine paths of devotion, cannot be explained, cannot be defined by mere worship or singing His glory alone.
1: హృదయ మానసరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాష్మంలో కనిపించేటువంటి.
0: Therefore, devotion is that which will come out by way of tears, out of that ocean contained in your heart, in the form of love.
1: కనుకనే వేదమునందు పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అన్నారు
0: Therefore, Veda says that you should offer the leaf or a flower or a fruit or water.
1: పత్రం
0: The leaf.
1: ఏమిటి ఈ పత్రము?
0: What is this leaf?
1: విల్ల పత్రమా?
0: Is it?
1: తులసి దళమా? లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
0: What leaf? Is it leaf of tulsi?
1: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
0: పత్ర is not ordinary leaf.
1: దేహమే ఒక పత్రము.
0: Body is the leaf.
1: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు కాలుతుందో
0: దిస్ బాడీ విచ్ ఇస్ ద లీఫ్ వెన్ ఇట్ వుడ్ డ్రాప్ డౌన్ వెన్ ఇట్స్ గోయింగ్ టు బి బర్న్డ్ వెన్ ఇట్ వుడ్ గెట్ డ్రైడ్ అప్ నో వన్ కెన్ సే
1: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికీ దేహం కూడా రాలిపోతుంది
0: జస్ట్ యాస్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ when the body would drop down no one can decide
1: పత్రం అనగా దేహమే
0: so leaf meant the body
1: భగవంత నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను
0: ఓ గాడ్ మై బాడీ ఇస్ లైక్ ఏ లీఫ్ ఐ ఆఫర్ అంటు యు
1: ఏ సరియైన పత్రము నీకు
0: దిస్ ఇస్ ద ప్రాపర్ లీఫ్ ఐ కెన్ ఆఫర్
1: బిల్వ పత్రము
0: బిల్వ లీఫ్
1: తులసి దళము
0: తులసి లీఫ్
1: ఇలాంటి పత్రాన్ని నీకు అర్పిస్తున్నాను
0: ఐ యామ్ ఆఫరింగ్ సచ్ లీవ్స్
1: ఏదో ఈనాటి తెచ్చినటువంటి పత్రము వాడిపోయి కుళ్ళిపోయి కాలిపోయేటువంటి పత్రం కాదు ఇది
0: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
1: నీ విచిన దేహమే నీకు ఒక పత్రంగా ఇస్తున్నాను.
0: The body is your gift. I am offering
1: back. ఏ హృదయమును సృష్టించే ఈశ నాకు.
0: Oh God, that heart you have
1: మరి దానినే అర్పింత మహిత మూర్తి.
0: Oh God, I offer that heart.
1: తరగ వేరేమి చిత్తు నీ పాద అర్చనకును.
0: What else I am to offer to worship you?
1: అందలకిచింతు అందుకోవయ్య నీవు అని.
0: I offer all my humble salutations unto your feet.
1: స్వామి.
0: స్వామి.
1: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను
0: వాట్ సార్ట్ ఆఫ్ లీవ్స్ వుడ్ సాటిస్ఫై యు
1: దేహమే పత్రము
0: మై బాడీ ఇస్ ది లీఫ్
1: నీకు అర్పితం చేస్తున్నాను
0: దట్ ఐ ఆఫర్ అన్ టు యు
1: పుష్పం
0: దెన్ ద ఫ్లవర్
1: ఏమిటి ఈ పుష్పము
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్లవర్
1: హృదయ పుష్పము
0: హార్ట్ ఇస్ ద ఫ్లవర్
1: బజారులో చిక్కేటువంటి యొక్క జాజి పువ్వు మల్లె పువ్వు కాలడి పువ్వు ఇలాంటి పుష్పము కాదు
0: These are the flowers which are not available in the market like rose flower or jasmine flower and so on.
1: అవన్నీ తెల్లవారు తీసుకొస్తే మధ్యాహ్నానికి వాడిపోతాయి.
0: If you bring such flowers they fade out by evening.
1: నా హృదయ పుష్పము వాడనటువంటిది.
0: Whereas my heart is a flower that would never fade away.
1: పరిశుద్ధమైనటువంటిది.
0: It's so pure.
1: పరిపూర్ణమైనటువంటిది.
0: It is total.
1: పరిమళంతో కూడినటువంటిది.
0: It's full of fragrance.
1: నా హృదయం ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
0: And it's full of nectar of love.
1: కాబట్టి నా హృదయమే పుష్పము
0: దేర్ ఫోర్ మై వెరీ హార్ట్ ఈస్ ద ఫ్లవర్
1: ఫలము.
0: దెన్ ద ఫ్రూట్.
1: ఏమి ఫలం కావాలి నీకు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్?
1: జామ ఫలం కావాలా? ఆపిల్ ఫలం కావాలా? లేక జంబూ కావాలా? ఏ ఫలం కావాలి నీకు?
0: వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ దట్ యు వాంట్? ఇస్ ఆపిల్ ఫ్రూట్ ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్? ఇట్స్ నాట్ ది ఫ్రూట్ బాండ్ టు ఇట్.
1: నా మనసే పుష్పము.
0: అండ్ దెన్ మై మైండ్ ఇస్ అ ఫ్లవర్.
1: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను.
0: దట్ ఐ ఆఫర్ అన్ టు యు.
1: తోయము.
0: దెన్ ద వాటర్.
1: తోయం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ వాటర్?
1: ట్యాప్ వాటరు, లేకపోతే రివర్ వాటరు, ఇంకే విధమైనటువంటి యొక్క గ్యాంజెస్ వాటరు, ఇది కాదు తోయం.
0: వాట్ వాటర్? ఇట్స్ నాట్ ద ట్యాప్ వాటర్ ఆర్ వెల్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్.
1: నిన్ను చింతిస్తూ, నీ యొక్క లీలను ఆనందిస్తూ, నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారాలు కార్చున్నప్పుడు అది ఏ ఆనంద భాష్పము.
0: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and
1: experience,
0: I said tears of joy. That is the water.
1: ఇది ఏ భగవంతుడు ఆశించేది?
0: This is what God expects from
1: you. ఇది ఏ భక్తుడు అందించేది?
0: This is a devotee offers.
1: అంతేకాని
0: క్షణభంగురమైనటువంటి
1: యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
0: Not those momentary, the flowers and the leaves that are supposed to offer.
1: ఇది ఏ ప్రార్థన?
0: ఏ ప్రేయ?
1: సత్యభామ కృష్ణుని కొనడాని కోసమని అనేక ధనమును పెట్టి చూచింది.
0: యు సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ బై ఆఫరింగ్ వెల్త్ మనీ.
1: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
0: యు విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్డ్ యు టు వెల్త్. నో.
1: ప్రేమకు మాత్రమే తూగగలడు.
0: యు కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
1: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
0: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
1: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
0: He has realized the truth ultimately and fell at the feet of Rukmini.
1: ఆ సమయంలో రుక్మిణి
0: తులసి
1: పూజ చేసుకుంటూ ఉండినది.
0: He was offering worship with tulsi leaves.
1: చెల్లెల నీవు బాధపడనక్కర్లేదు.
0: Sister, don't worry.
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
0: God in fact will
1: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
0: There is no difference between me and
1: సర్వాంతర్యామి.
0: And you, God is
1: సర్వభూతాంతరాత్మ.
0: And is present everywhere.
1: సర్వభక్తులు వసడు.
0: And in fact he submits
1: to all devotees. ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
0: You cannot have him all by yourself.
1: స్వార్థానికి నీవు గురి కావద్దు.
0: Don't be selfish.
1: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
0: So saying Rukmini followed Satyabhama.
1: నారదుడు ఉన్నాడు అక్కడ.
0: Narada was there.
1: నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే.
0: నారద టీచర్స్ విజ్డమ్.
1: కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలం గావించాలనే ఉద్దేశంతో
0: ఇన్ ఆర్డర్ టు కిల్ ది ఈగో ఇన్ సత్యభామ.
1: అమ్మా రుక్మిణి, మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి?
0: క్యాన్ యూ బ్యాలెన్స్ కృష్ణాస్ వెయిట్?
1: నారద, రూపమునకు నామమే సరైన తూకము, నామమునకు రూపమే సరైన తూకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the name would equally weigh that of the form, so also the form weighs that of the name.
1: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరైన తూగం.
0: So for Krishna's form the correct weight would be his name.
1: నారదుడు ఊరికెళ్ళాడు.
0: నారదు వాస్ నాట్ దట్
1: అమ్మా. సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: In fact Krishna has got a definite form, whereas name is formless. What is it?
1: సాకార రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు.
0: For a formful aspect you should also have a form there.
1: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
0: Then she held the tulsi leaf.
1: పత్రము.
0: A leaf.
1: పుష్పము.
0: A flower.
1: ఫలము.
0: A fruit.
1: తోయము.
0: Water.
1: భక్తి కలిగిన వానికి వశుడవుట సత్యమేని.
0: If it were to be true, O God, that you would submit yourself to a devotee,
1: తులసి దళమునకు తూగుదూగా.
0: Let you weigh, let you balance to the weight of this tulsi leaf.
1: వేసింది పాపం.
0: She kept the tulsi leaf there.
1: కృష్ణాని వేసింది.
0: While saying Krishna, she
1: kept కృష్ణనామం కృష్ణుని తూచింది సరియంగా.
0: And in fact Krishna's name
1: తులసి
0: was equal to the weight of Krishna's form. And tulsi leaf is an extra weight.
1: Extra weight అయిపోయింది.
0: It doesn't give extra weight now.
1: కనుకనే భక్తికి చిక్కేటువంటి వాడు భగవంతుడికి అని దేనికి లభించడు.
0: You can catch God by your devotion, by not in another way.
1: భక్తి కంటే మించినటువంటిది అతను తూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా నువ్వు భారతదేశము
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్
1: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
0: ఇన్ ఏన్షియంట్ డేస్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్ డివోషన్.
1: మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
1: భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొకటి రాదు.
0: నథింగ్ ఈక్వల్స్ డివోషన్.
1: అట్టి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దట్ సీక్రెట్ డివోషన్ ఇస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
1: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ సెవెన్ చక్రాస్ వీల్స్.
1: షట్చక్రములు అంటారు.
0: దే ఆర్ కాల్డ్ షట్చక్ర.
1: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వేరీడ్ ఇంటర్ప్రిటేషన్.
1: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
0: అమంగ్ దిస్ షట్చక్ర సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: హృదయ చక్రము
0: వన్. హృదయ చక్ర.
1: రెండవది సహస్రార చక్రము.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
1: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
0: ద వీల్ ఆఫ్ ద హార్ట్ హృదయ చక్ర ఇస్
1: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
0: ద సహస్ర చక్ర ఇస్ ద లోటస్ విత్ సహస్ర థౌసండ్ పెటల్ లోటస్.
1: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు
0: దెన్ వన్స్ వి అండర్స్టాండ్ దిస్ వీల్ టు
1: భగవంతుడు వారికి వశులవుతాడు.
0: నాచురల్లీ యుల్ హ్యావ్ గాడ్.
1: ఈ షట్చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
0: ది షట్చక్రస్ హ్యావ్ గాట్ ఎయిట్ పెటల్.
1: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్చక్రములో.
0: అండ్ దిస్ చక్రస్ హ్యావ్ గాట్ చక్రము
1: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి. ఇది కళకళలాడుతూ
0: విత్ ఆల్ దిస్ ఎయిట్ దే షైన్.
1: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది.
0: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
1: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌసండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
1: ఒక్కొక్క దళమున కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
0: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
0: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
1: కనుక వెయ్యి దళములు ఎందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో ఎత్తించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
0: అండ్ దేర్ ఫోర్ ద థౌసండ్ పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
1: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికీ
0: though there are 16,000 gopikas
1: bhagavantuniki arpitamaipoyinaru.
0: They offered themselves to God.
1: Aithe deeniki nayakudu evaru?
0: Then who is the master?
1: Bhagavantude.
0: God is the master.
1: Aa bhagavantuniki aadya cheta manam ee dalamanu teeskovadaniki evarikaina adhikaram untundi.
0: By the command of Lord everyone has got right to collect.
1: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడీ కెన్ యాక్సెప్ట్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈమె రాముని యొక్క పత్ని.
0: షీఈ్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
1: ఆమెపై రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
0: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
1: కనుకని అతను సీతకు పతి అయినాడు.
0: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
1: సీతాపతి రాముడు.
0: రామ ఈజ్ సీతాపతి.
1: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
0: వితౌట్ నోయింగ్ ద కమాండ్
1: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
0: రావణ అబ్డక్టెడ్ హర్.
1: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
0: సిన్స్ హీస్ టేకెన్ హర్ కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ వాట్ హ్యాపెన్డ్ టు హిమ్.
1: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
0: హీ సఫర్డ్ ఆల్ లాసెస్.
1: కళాతూరికి మండోదర్ చెప్పింది.
0: ఫైనల్లీ మండోదర్ సెడ్
1: రావణ
0: రావణ
1: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్.
1: ఈమె సీతా మాత.
0: అండ్ హియర్
1: గొప్ప పతివ్రతరాలు.
0: సీతా ఈజ్ మదర్.
1: ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
0: ఈజ్ యువర్ బిగ్ మిస్టేక్ టు హావ్
1: బ్రాట్. పొరపాటే కాదు తప్పు.
0: ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
0: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ హౌ హ్యావ్ యూ బ్రాట్ హర్.
1: ఇప్పుడైనా కూడా నేను ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి.
0: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
1: కానీ వినాశకాలే విపరీత బుద్ధి. అతను ఏమాత్రం అంగీకరించలేదు.
0: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ 16,000 మంది గోపికలు కూడాను
0: all the 16,000 gopikas
1: shodasa kalato nindinatvanti oka paramatmani oka sattude.
0: They are the property of God himself.
1: sahasrara padmamulu anni kudanu
0: all the 1000 petal lo
1: atta dalamanto kudinatvanti oka aakaramule.
0: They have got that very form of the flowers.
1: idiye yogulanta
0: this messages
1: ee asta dalamulu praram denni aashrayinchukoni
0: they are after this 8 petal
1: sahasrara padmamulo praveshinchi
0: they have gone into the 1000 petal one
1: taragane aanandani anubhavincharu
0: and they enjoyed
1: ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? సహస్రార పద్మం నుంచి వచ్చింది.
0: అండ్ దిస్ ఎక్స్టసి ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ థౌసండ్ పెటల్డ్ వన్ సహస్రార.
1: కనుక
0: సో
1: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
0: దెన్ వన్స్ వి ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యు విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు.
0: ది ఎయిట్ పెటల్డ్ వన్ రిప్రజెంట్ ఎయిట్ క్వీన్స్.
1: సహస్రార దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
0: ద 1000 పెటల్డ్ వన్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఈచ్ 16,000 గోపికలు.
1: చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
0: దే ఆల్ రిప్రజెంట్ ద లోటస్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ.
1: కమలములేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
0: అండ్ ద లోటస్ హస్ సో మెనీ పెటల్స్.
1: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
0: ద పెటల్స్ అండ్ ద ఫ్లవర్ ఆర్ నాట్ సెపరేట్.
1: కనుక
0: సో
1: దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద డివినిటీ వి షుడ్ బికమ్ పెటల్స్.
1: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
0: లోటస్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ గాడ్.
1: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పీస్ ఇన్ నాట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్స్ టు అవర్ యాక్షన్స్.
1: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
0: అండ్ యూ షుడ్ సీ దట్ ద నెక్టర్ ఆఫ్ యువర్ యు షుడ్ ఫిల్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
1: నీ ఆనందమును అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ బ్లెస్.
1: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు
0: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ
1: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్ నరేటింగ్ కృష్ణ.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
0: దే వర్ సఫరింగ్.
1: కృష్ణుడు మధురకపోయాడు.
0: కృష్ణ లెఫ్ట్
1: మధురకపోయినటువంటి కృష్ణుడు రాలేదు.
0: హి డిడ్ రిటర్న్.
1: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
1: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
0: ఇట్స్ లైఫ్లెస్ వితౌట్ కృష్ణ.
1: కనుక కృష్ణ
0: ఓ కృష్ణ
1: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు.
0: యు కమ్ ఆన్ విజిట్ ఎట్ లీస్ట్ వన్స్ దే ప్రే.
1: కానీ ఒకతూరి వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ కేమ్.
1: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడా బండబారిపోయారు.
0: As he came, the gopikas were simply barren, dry.
1: హస్తపంజరముగా నిలిచిపోయారు.
0: They come down to the level of skeleton.
1: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
0: They have no food, they have no drink. They sacrifice
1: everything. లోపలి దేహాన్ని అర్పణం గావిస్తూ వచ్చారు.
0: In fact, they offer their bodies to Krishna.
1: ఆ విధంగా అర్పణం గావించినప్పుడు
0: when they offered,
1: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
0: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: కృష్ణ మా ఆహారం ఏమిటి?
0: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
1: నీ వేణుగానమే మా ఆహారం.
0: ద మెలడీ ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
1: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
1: అప్పుడు రాధ చెప్పింది.
0: దెన్ రాధ సార్
1: పాట పాడు మా కృష్ణ పలుకుతే నెల్లొలుగునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పలుకుతే నెల్లొలుగునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా.
0: కృష్ణ సింగ్ ఫర్ అస్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ యువర్ నెక్టర్ ఇన్ వర్డ్స్. So that will be joyful.
1: Veda saramantadisi.
0: Collecting the essence of Vedas.
1: Nada Brahma Muganu Marchi.
0: Converted into the Brahman of the sound.
1: Venu Vandu Tirugavosi.
0: And filling it up in the flute.
1: Nada Rupa Muganu Marchi. Patapadu Mahakrishna.
0: Convert the whole thing into the divine sound and make it a melodious music out of your flute.
1: Ye vidhanga padtao
0: Veda
1: saramantadisi.
0: How do you sing? You collect the essence of Vedas.
1: Nada brahma mugalu maachi.
0: And you converted and you convert it into the sound of Brahman.
1: Tirugamosi.
0: And you fill it up there in flute.
1: Gana roopa mugalu maachi. పాట పాడు కృష్ణ.
0: అండ్ యు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మెలోడియస్ మ్యూజిక్ అండ్ సింగ్ ఫర్ us.
1: ఆ యొక్క చెట్ట లోపల ఒక ఇది ఉంటాయి. ఎదుకు ఎదురు తోట, ఎదురు తోటలో ఎదురు ఎదురు
0: దేర్ ఇన్ దట్ బుషెస్ అరౌండ్ ఓవర్ దేర్
1: కొమ్మను తుంచాడు.
0: అండ్ హీ దే జస్ట్ ప్లక్ ది బ్రాంచ్.
1: అక్కడ దానినే వేణువుగా మార్చాడు.
0: బ్యాంబూ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్లూట్.
1: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు.
0: అండ్ దెన్ హి మేడ్ ద ఫ్లూట్ అండ్ sang ఫర్ దెం.
1: ఆ వినిపించే సమయంలోపలే రాధ ప్రాణం వదలింది.
0: యాజ్ కృష్ణ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్,
1: ఈ గానం కోసం నా జీవితం కాచుకొని ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యూజిక్.
1: ఇంకా నాకు చాలు,
0: దిస్ ఇస్ ఎనఫ్
1: అని ఆనాటి నుంచి కృష్ణుడు ఇక వేణువును పట్టడమే మానివేశాడు.
0: కృష్ణ నెవర్ టచ్ దట్ ఫ్లూట్ సిన్స్ దట్ డే.
1: భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు, భగవంతుడు కూడా భక్తులకు ఆ విధంగా అర్పితం అవుతుంటాడు.
0: As the devotee offers himself to God, so also God offers himself to the devotee.
1: Bhavam tad bhavati.
0: As is the feeling, so is the
1: result. Mana feeling etta untado tana feeling kuda atte untadu.
0: As is your feeling, so is the feeling of God too.
1: Eppudu bhagavantuda bhagavantula ani meeru anukuntunte vaadu eppudu kuda bhaktula bhaktula bhaktula anukuntunte.
0: If you repeat the name of God again again, God also speaks of you devotee devotee like that.
1: Kanaku bhagavantuniki vere chinta ledu.
0: God has no other thought.
1: భక్తునికి భగవంతుని చింతనే.
0: డివోటీ థింక్స్ ఆఫ్ గాడ్.
1: భగవంతునికి భక్తుని చింతనే.
0: గాడ్ థింక్స్ ఆఫ్ డివోటీ ఓన్లీ.
1: కనుక ఈ ఇరువురికి ఉండినటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని,
0: సచ్ ఎ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్,
1: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్.
1: ఎన్ని కష్టములకు అయిపోయారు, ఎన్ని బాధలకు గురి అయిపోయినారు, ఎన్ని అవమానంలో భరించారు.
0: ఆల్ హ్యూమిలియేషన్.
1: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
0: దే కుడ్ బేర్ బట్ దే నెవర్ గేవ్ అప్ కృష్ణాస్ నేమ్.
1: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ ది స్వీట్నెస్
1: ఆ నామమే మా యొక్క ఆహారము.
0: దట్ ఇస్ అవర్ ఫుడ్.
1: ఆ నామమే మా యొక్క దాహము.
0: అండ్ దట్ ఇస్ అవర్ థర్స్ట్.
1: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకున్న వారు పాండవులు.
0: పాండవ చాంటెడ్ దే డిడ్ పెనన్స్, దే రిపీటెడ్ గాడ్స్ నేమ్ అగైన్ అండ్ అగైన్ అండ్ రిడీమ్ దేర్ లైఫ్.
1: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
0: Krishna comes first in our life.
1: Relations, ee sainyamu ivanta kuda next.
0: Relations, battalions of army come next.
1: Pandavuru last.
0: Pandavas, we come in the last.
1: ఈ విధంగా భావించి వారు కృష్ణుని ఆరాధన చేస్తూ వచ్చేవారు.
0: That was their feeling as they worshipped Krishna.
1: కౌరవులు అట్లా కాదు.
0: Kauravas are not like that.
1: ఫస్ట్ కౌరవులు.
0: We come first Kauravas.
1: Next relations.
0: Next relation.
1: Last కృష్ణుడు.
0: Krishna comes in the last.
1: Last, last.
0: As they kept Krishna in the last, L-A-S-T, they are lost, L-O-S-T.
1: జీవితంలో దేవుడు ఫస్ట్.
0: సో ఇన్ అవర్ లైఫ్ గాడ్ కమ్స్ ఫస్ట్.
1: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
0: When God comes first, you can expect the world.
1: లేకపోతే జగత్ ఎక్కడిది?
0: When there is no God, how do you expect the world to sustain?
1: దేవుడు ఉంటేనే జగత్తు.
0: When there is a creator, there is creation. దేవుడు
1: లేని జగత్తు జగత్తే కాదు.
0: There cannot be creation without the creator.
1: జగత్తు.
0: జగత్.
1: జగత్. రావటం పోవటమే ఈ జగత్.
0: జాగ్రత్త మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్. జాగ్రత్త కమ్స్ అండ్ గోస్.
1: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
0: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
1: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
0: వన్ హూ డజంట్ మూవ్ ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
1: అతను ఒక్కడే శాశ్వతుడు.
0: ఈస్ పర్మనెంట్.
1: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
0: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎన్ని జపములు, ఎన్ని తపములు, ఎన్ని ధ్యానములు, ఎన్ని యోగం చేసినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పెనన్స్ అండ్ వర్షిప్ అండ్ మెడిటేషన్
1: శాశ్వతమైనటువంటి దైవత్వాన్ని మనం ఆశ్రయించాలి.
0: వీ షుడ్ బి ఆఫ్టర్ సరెండర్ అవర్ సెల్స్ టు
1: శాశ్వతమైనటువంటి దాన్ని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన ఆనందం కూడా లభ్యమవుతుంది.
0: దెన్ వన్స్ యూ సరెండర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్ దెన్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్.
1: అనిత్యమైన దాన్ని ఆశించకూడదు.
0: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫెమెరల్ థింగ్.
1: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
0: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్.
1: ఈ జగత్ అంతా కూడా అనిత్యము అశాశ్వతమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్.
1: కనుకనే భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
0: సో గాడ్
1: అనిత్యం అసుఖం లోకం.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎఫెమెరల్ అనిత్యం అసుఖం
1: భజస్వమాం అన్నాడు.
0: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ.
1: ఇదంత అనిత్యము అసుఖము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ.
1: వస్తుంది రేపు పోతుంది.
0: A temporary comes today and passes off tomorrow.
1: భగవంతుడు ఎప్పటికి రాడు ఎప్పటికి పోడు.
0: గాడ్ నెదర్ కమ్స్ నర్ గోస్.
1: రాక పోకలు లేనిటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ ఇస్ ద వన్ హూ హాస్ నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
1: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ.
0: సో గోపికా ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్. దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్.
1: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
0: the sweetness in the divinity,
1: దైవత్వంలో ఉన్నటువంటి ప్రేమ తత్వము,
0: the principle of love and divinity,
1: అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: Can never describe in a specific way.
1: ఎంత వర్ణించినప్పుడు అది తనివి తీరినటువంటిది.
0: And you cannot satisfy to get it saturated.
1: అటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
0: Is it possible for you to narrate in full the divinity?
1: కానా
0: సో
1: పాండవులు
0: పాండవ
1: ఈ విధంగా కృష్ణ నామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
0: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
1: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమరు శివనం లోపల
0: అట్ ది ఏజ్ ఆఫ్ 11
1: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
0: Well, they were just passing by the forest.
1: ఇక్కడ ఒక పండినటువంటి పండుగను చూచింది ఈ ద్రౌపది.
0: ద్రౌపది saw a very big fruit.
1: నాత ఈ పండు ఈనాటికి మన అందరికి కూడా ఆహారంగా ఉండొచ్చును.
0: In the 11th year, when she noticed that very big fruit, she wanted that fruit for
1: them. వెతుక్కుంటూ అర్జునుడు వచ్చాడు.
0: And Arjuna came in search of them.
1: కొట్టాడు అమ్ముతో.
0: And he had hit that fruit with an arrow.
1: పడింది.
0: It fell on the ground.
1: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
0: Arjuna was making an attempt to so heavy.
1: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
0: ధర్మజ ఆల్సో అసిస్టెడ్.
1: ద్రౌపది ముగ్గురు చేరారు.
0: ద్రౌపది ఆల్సో జాయిన్.
1: కదిలించలేకపోయారు.
0: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
1: ధర్మజుడు
0: ధర్మ చేస్తాడు.
1: కదలదు నీ సంకల్పం లేనిది గడ్డిపోచేయను.
0: ఓ గాడ్.

0: అనుకున్నాడు.
1: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపన్ వితౌట్ యువర్ డివైన్ విల్.
0: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే
1: యాజ్ యూ హావ్ బీన్ సఫరింగ్.
0: భీముడు నకుల సహదేవుడు కూడా వచ్చారు.
1: భీమ నకుల సహదేవ రీచ్ ద స్పాట్.
0: భీముడు వచ్చాడే అనుకుని వీరు చాలా ఆనందంగా ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
0: భీముడు భుజబలము, బుద్ధిబలము, గదబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
1: బికాస్ భీమ హాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్
0: పట్టుకున్నాడు.
1: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: కానీ కదిలించలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ షేక్ ద
0: ఫుట్. రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
1: హీ జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
0: ఏ మాత్రమూ చాలలేదు.
1: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
0: ఈ పంచపాండవులు, ద్రౌపది, ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
1: ఫైవ్ పాండవాస్ అండ్ ద్రౌపది, ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద
0: హ్యాండ్. యూజ్ చేస్తుండే సమయం లోపల ఆ రోమఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
1: యాజ్ దే హావ్ బీన్ డూయింగ్ ఆల్ దట్ ద హెయిర్ ఆఫ్ దట్ సేజ్ రోమఋషి స్టార్టెడ్ మూవింగ్.
0: అతను ఈ ఫల నిమిత్తమే తాను తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది వెరీ సేమ్ ఫ్రూట్ రోమఋషి హాస్ బీన్ డిపెండెంట్.
0: అమృత ఫలము,
1: ఇట్ ఈస్ ఇమ్మోర్టల్ ఫ్రూట్.
0: ఈ అమృత ఫలాన్ని మేము భుజించినప్పుడు మాకు ఇంకా ఆకలి తప్పలే ఉండవు.
1: వెన్ వన్స్ ఐ పార్టేక్ దిస్ ఫ్రూట్ ఐ విల్ నాట్ నీడ్, ఐ డోంట్ నీడ్ టు హావ్ ఎనీ ఫుడ్ ఆర్ డ్రింక్.
0: భగవంతుడు అమృత స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కనుక ఈ ఫలమును అనుభవించడం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
0: రోమఋషి
1: ఎంజాయింగ్ ది డివైన్ హింసెల్ఫ్. రోమఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
0: క్రమక్రమేణ వెంటుకు లేస్తూ వచ్చాయి.
1: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్ జస్ట్ గెటింగ్ అప్.
0: పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
1: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
0: ద్రౌపది భయపడిపోయింది.
1: ద్రౌపది వాస్
0: ఇంతకాలము కాపాడిన కాపాడడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
1: కృష్ణ, యూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అస్ ఆల్ అలాంగ్, బట్ నౌ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ నౌ.
0: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
1: యూ సేవ్డ్ అస్ ఇన్ సెవరల్ వేస్.
0: ఎలాంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
1: అట్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ యూ హావ్ హెల్ప్డ్
0: అస్. నీవే తప్పని తప్పని మరి ఇంకెవ్వరు లేరు మాకు.
1: ఓ కృష్ణ, యూ హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యూ.
0: కృష్ణ, ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
1: ఓ కృష్ణ, యూ ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్, షీ షౌటెడ్.
0: వచ్చాడు నవ్వుకుంటూ.
1: Krishna came there smiling.
0: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టి గరుస్తున్నావు?
1: సిస్టర్, వై ఆర్ యు షౌటింగ్?
0: ఫలము కోరిందే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ ద ఫ్రూట్.
0: ఇప్పుడు నీవు అనుభవించు.
1: కమ్ ఆన్, ఈట్ ఇట్.
0: కృష్ణ, నాకు తెలియకుండా నేను ఏదో కోరాను.
1: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
0: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎట్ట వస్తుంది?
1: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ అస్ అట్ దిస్ మోమెంట్.
0: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
1: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్.
0: భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
1: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
0: ఇది నేను చేయడానికి వీలు కాదు.
1: Krishna said, it's not possible for me.
0: విమాన సంచారం నేను.
1: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
0: కనుక ధర్మజ, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి పోండి.
1: So he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
0: ashramaniki pondi.
1: You go to his ashram.
0: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
1: That sage is ready to curse you right now.
0: Meeru vellandi.
1: You go there.
0: Nenu ochin tarvata ee daniki meeru jawabu cheppakandi.
1: By the time I reach there, don't reply.
0: Mounam vahinchandi anna.
1: Observe silent.
0: Ji jagrata jagrata annadu.
1: Said, be careful, careful.
0: Pandavulu vellaru.
1: Pandavas went.
0: ఆ రోమఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
1: రోమఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
0: పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
1: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
0: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
1: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇంటూ ద డోర్.
0: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
1: రోమఋషి సేజ్ ఆస్క్, హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
0: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక ఆబ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
1: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అండ్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్
0: తక్షణమే.
1: ఇమీడియట్లీ
0: ఋషిమానశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి, ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
1: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Romarushi and said, what a good fortune I have, how lucky I am.
0: ఈ రోమఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచపాండవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తూరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
1: As Romarushi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
0: Arjunaku namaskaram chesadu, Bhimudiku namaskaram chesadu, Nakula Sahadevudiku namaskaram chesadu, Draupadiku kuda namaskaram chesadu.
1: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
0: Draupadiku kuda namaskaram chesetappudiki ee

0: చాలా ఆశ్చర్యం వేసింది.
1: అమరీష్ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్ సీన్.
0: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇతని వీరికి నమస్కారం చేస్తుంటే వీరు ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
1: When God himself is prostrating in front of these people must have been greater than God.
0: ఆయొక్క ఋషి కూడాను ఈ పాండవులకు నమస్కారం చేశారు.
1: So the sage also fell at the feet of these పాండవాస్.
0: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా ఆయన లొంగిపోయినట్టే.
1: And when once he does that prostration, it means he has submitted himself.
0: కోపం చల్లారింది.
1: And the anger was pacified.
0: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణ.
1: And Krishna said, let there be peace and peace
0: thrice. Why do
1: you repeat this word peace thrice?
0: Bhautika shanti.
1: And then at the physical level?
0: Adhyatmika shanti, manasika shanti.
1: The mental peace and spiritual peace.
0: Adi bhautikamu, adhyatmikamu, adi sukhamu. Anaga moodinti deha reetiga, manasa reetiga, atma reetiga, moodinti endu shanti pondali annadu.
1: Let there be peace at the physical level, at the psychological level, at the spiritual level.
0: Kanaka neevu shantini pondunayana.
1: That you live in peace.
0: ఆ తర్వాత రోమఋషి విచారించాడు.
1: లేటర్ రోమఋషి వాజ్ ఎంక్వైరింగ్.
0: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
1: కృష్ణ వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
0: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
1: దేర్ నన్ మోర్ దాన్ యూ.
0: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ వెన్ యూఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
0: రోమఋషి నేను భక్త మానసంచారిని.
1: ఓ సేజ్ అండర్స్టాండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్
0: పరాధీనుడను.
1: ఐఎమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై డివోటీ.
0: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
1: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు నన్ను మరవనటువంటి వారు?
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ దే నెవర్ ఫర్గాట్ మీ.
0: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
1: దేర్ఫోర్ ఐ బికమ్ ఎ స్లేవ్ టు మై డివోటీ.
0: పరాధీనుడు పరాధీనుడు పరాధీనుడు.
1: ఐఎమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మై డివోటీ.
0: అప్పుడు పాండవుడి యొక్క శక్తి సామర్థ్యములు రోమఋషి గుర్తించాడు.
1: దెన్ రోమఋషి కుడ్ అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ పాండవ.
0: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
1: అండ్ దెన్ హీ గేవ్ దిస్ ఫ్రూట్ టు దీస్ పాండవాస్ అండ్ బ్లెస్ దెమ్ విత్ లాంగ్ లైఫ్.
0: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: కనుకనే పాండవులు కట్ట కనపడే వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: సో పాండవాస్ ఎంజాయిడ్ టిల్ ది ఎండ్ హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్.
0: స్వర్గంలో ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీగానే ఉన్నారు.
1: దే వర్ సో హెల్తీ అంటిల్ దే ఎంటర్డ్ దిస్ ద డోర్ స్టెప్ ఆఫ్ ది వెరీ హెవెన్.
0: ఈ అమృత ఫలం యొక్క
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రూట్.
0: దానికి పాత్రులైనారు.
1: And they also earned the grace of Krishna.
0: ఋషి యొక్క ఆగ్రహానికి పాత్రులైన.
1: They also got the blessings of this age.
0: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన ఎందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
1: If you have got the steady devotion for God,
0: భగవంతుడే మనకు దాసుడిగా వస్తుంటాడు.
1: And God himself runs after you as a slave.
0: ఈ రీతిగా కృష్ణాతారణందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
1: These things you come across at the time of Krishna's incarnation.
0: యుద్ధము జరుగుతూ ఉండాలి.
1: That was going on.
0: 9th దినము,
1: the 9th day,
0: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
1: భీష్మ టుక్ ఎన్ ఓత్.
0: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
1: By tomorrow's evening I'll kill all Pandavas.
0: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
1: ద్రౌపది felt so sad.
0: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
1: కృష్ణ, హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్స్?
0: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
1: యు వాంట్ మీ టు లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్?
0: చూస్తానన్నాడు.
1: కృష్ణ సెడ్ వెయిట్ వెయిట్ ఐ విల్ టేక్ కేర్.
0: నేను చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
1: దెన్ హి సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
1: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
0: భీష్ముడు పడిపోయాడు.
1: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: ఆ పడిపోయిన సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
1: ఇట్ వాజ్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
0: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
1: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
0: ద్రౌపది,
1: ద్రౌపది,
0: ఇప్పుడు చాలా మంచి సమయం.
1: ఇస్ ద రైట్ టైమ్.
0: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
1: యాజ్ భీష్మ వాజ్ రెస్ట్లెస్, హీ కుడ్ నాట్ గెట్ ఇన్ టు స్లీప్, సో హీ వాజ్ జస్ట్ మూవింగ్. ఎందుకంటే
0: ధర్మమూర్తులైన పాండవులను నేను ఈ విధంగా శపించాను.
1: In fact, I have cursed Pandavas, the very embodiment of Dharma. And I did curse them.
0: Like
1: how can I kill them, that righteous people? And he was so restless, agitated and moving this side and that side. It was 10 o'clock night. 10 o'clock night in those days, they were enjoying the sound
0: sleep.
1: And that was Bhishma.
0: Draupadito cheppadu.
1: And he
0: told Draupadi, ippudu nee poi tachaname padala paina padu unnadu.
1: Krishna told Draupadi, Draupadi. go and fall at the feet of Bhishma.
0: ఆనాటి రాణులంతకుడును కిర్ కిర్ కిర్ అనేటువంటి శబ్దం చేసేటువంటి చెప్పులు వేసుకునేటువంటి
1: క్వీన్స్ ఇన్ దోస్ డేస్ దే హ్యాడ్ దట్ ఫుట్ వేర్ యాజ్ దే వాక్ దే మేక్ సౌండ్.
0: ఈ ద్రౌపదికి రాజకుమారి కలిగితే ఆమె కూడా కిర్ కిర్ అనే శబ్దాలు ఉండేటువంటి చెప్పులు ఉన్నాయి.
1: ద్రౌపది బీయింగ్ ద ప్రిన్సెస్ షీ టు హ్యాడ్ ఫుట్ వేర్ దట్ మేక్ సౌండ్.
0: వేసుకుని పోతూ ఉండాలి.
1: తక్షణమే
0: ఆపినాడు మధ్య లోపల.
1: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
0: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారనుకుంటాడు.
1: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
0: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
1: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
0: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని
1: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
0: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
1: హి సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
0: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిడుస్తున్నాడు. అది తక్షణమే పాదాల పైన పడింది.
1: ద్రౌపది వెంట నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ
0: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
1: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
0: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దిక్ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
1: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యూ లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
0: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
1: లేచేటప్పటికి
0: భీష్ముడు చూచాడు.
1: భీష్మ నోటీస్ దిస్.
0: ఈ ద్రౌపది నీవా, ఎందుకు ఈ వేళలో వచ్చావు, ఎవరు నీకు తెచ్చారు, ఎవరు ఈ యుక్తిని బోధించారు?
1: ద్రౌపది అట్ దిస్ అవర్ యు ఆర్ హియర్ హూ టాట్ యు దిస్ నాక్ హూ టోల్డ్ యు దిస్
0: గ్రాండ్ ఫాదర్ నాకెవరు యుక్తిని బోధిస్తారు?
1: గ్రాండ్ ఫాదర్ హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
0: పితామహుడు నీవు.
1: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
0: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
0: అదే కృష్ణుడు.
1: కృష్ణుడే
0: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
1: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్
0: అని జరిగిందంతా చెప్పింది.
1: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హాపెన్డ్.
0: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
0: ఒకటట్టు ఆనందించాడు.
1: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
0: పాండవులు రక్షించడం చాలా మంచిది అయింది.
1: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవులు,
0: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
1: బికాజ్ దే ఆర్ రైచువస్.
0: దేశానికి ఆదర్శ పురుషులు.
1: దే ఆర్ ఐడియల్
0: పరమ భక్తులు.
1: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
0: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్
0: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
1: సో భీష్మ వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
0: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
1: యాజ్ హీ వాక్డ్ హీ వాస్ టైర్డ్ అండ్
0: షాక్డ్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
1: కృష్ణ, హ్యావ్ యూ బ్రాట్ ఎనీ ఫుడ్ ఫార్ మీ టు ఈ?
0: చంకలో పెట్టుకున్నావే దాన్ని నాకు అందించు అన్నాడు.
1: వాట్ ఇస్ దట్ యు ఆర్ క్యారింగ్ ఆన్ యువర్ షోల్డర్స్, ప్లీజ్ పాస్ ఆన్.
0: ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని?
1: ఇన్ ది టైమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఈజ్ ఇట్ మై జాబ్ టు క్యారీ ఫుడ్ ఫర్ యూ?
0: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
1: టు ప్రొటెక్ట్ ద్రౌపది ఐ వాస్ క్యారింగ్ హర్ స్లిప్పర్స్. నౌ
0: ఆ అంగవస్త్రాన్ని తీరించేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
1: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ద టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: భీష్ముని కంటి ధారలు కారినాయి.
1: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
0: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
1: మామీ యు రియల్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
0: రక్షించే నిమిత్తమై, ఈ పదులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
1: టు ప్రొటెక్ట్ ద్రౌపది, టు ప్రొటెక్ట్ హస్బెండ్స్, యూ ఆల్సో క్యారీడ్ ద స్లిప్పర్.
0: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యం పాల్గొంటాడు?
1: టు ప్రొటెక్ట్ డివోటీస్ గాడ్ ఈస్ ప్రిపేర్ టు డూ ఎనీ హార్డ్ మీన్.
0: భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్ లైక్ మీన్ అండ్ లో ఆర్ హార్డ్.
0: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
1: హీ షూర్ టు డూ ఎనీథింగ్ దట్ హీ విల్.
0: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ప్రొటెక్టింగ్ ద డివోటీస్ ఈస్ హిస్ చీఫ్ ఎయిమ్.
0: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
1: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
0: పాండవులు కూడా
1: పాండవర్
0: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
1: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
0: ఏ క్షణంకి వచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మారేసుకుంటారు.
1: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ దే నెవర్ ఫర్గాట్ ద గాడ్. సర్వదా
0: సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
1: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
0: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
1: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
0: ఏ రికార్డు దాని యొక్క రికార్డు ఉండే
1: కనుక
0: భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా
1: పరితపిస్తుంది. రిఫ్లెక్షన్
0: భగవంతుని యొక్క స్వరూపము.
1: రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆఫ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: ద నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఇంత చిన్న పని
0: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
1: యూ కెనాట్ సే గాడ్ హాస్ డన్ ది సింపుల్ టాస్క్.
0: రక్షించే నిమిత్తమే ఎలాంటి పని అయినా చేస్తాడు.
1: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
0: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
1: వెన్ దేర్ ఇస్ నో డివోటీ వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్?
0: భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది, గొప్పతనం చేసేది కూడా భక్తులే.
1: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
0: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు,
1: సో మెనీ
0: ఎందుకోసం వచ్చారు,
1: వై ఆర్ యూ హియర్?
0: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
1: యు మే నో వన్ ఆన్సర్.
0: మీ దగ్గర లేనిది,
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ,
0: మీ ఇంట్లో చిక్కనది,
1: దట్ యు కాంట్ గెట్ ఎట్ హోమ్,
0: మీ గ్రామంలో దొరకనది,
1: దట్ విచ్ నాట్ అవైలబుల్ ఇన్
0: ఉంటుంది,
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ, దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ విసిబిలిటీ, ఇస్ హియర్ హియర్ దేర్ఫోర్ యు హావ్ కమ్.
0: అంతేకాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
1: But you are not invited here.
0: Meelo lenatundi sai prema.
1: That which is not in you is the love for sai.
0: Meelo lenatundi sai prema.
1: That which is not at home is sai.
0: Ee gramamlo lenatundi sai prema.
1: That which is not there in home town is sai.
0: Ikkade undi kabatti ee premanu pondate kosam nenu vacharu.
1: The sai's love is very here. In order to have it, you have come here.
0: కనుకని మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
1: సో యూ హావ్ కమ్ హియర్ టు అటైన్ దాట్ యూ డు నాట్ హ్యావ్.
0: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
1: దాట్ యూ గెట్ ఇట్ అండ్ రిటర్న్.
0: ఈ ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దిస్ లవ్.
0: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
1: When there are no devotees, where is Baba?
0: Baba lekapothe bhaktulu ekkada?
1: When there is no Baba, where are devotees?
0: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyamu kadabayinatvanti sambandhamu.
1: Baba and devotees are intimate, they are inseparable.
0: Adina bhava sambandhamu anyonya aasrayamu,
1: they are interdependent and intimate.
0: Nayakka praname bhaktulu.
1: And Bhagavan's very life is a devotee.
0: Praname Baba.
1: And devotee's life is Baba himself.
0: Iruvurdi oke praname.
1: And life is one.
0: Kanukane ee bhavani meer artham chesukoni meer ekkada undinappudiki Baba rakshistune untuntadu.
1: With this feeling you may be anywhere, Baba will certainly protect you.
0: Kanuka దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను ఏ బాధలు కూడాను పొందరు.
1: Devotees at any point of time will never suffer.
0: అనేక చరిత్ర ఎందు మీరు చదివి ఉంటారు.
1: యు మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ.
0: భగవద్ భక్తులకు ఏ చేటు కూడాను రాదు.
1: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
0: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
1: బట్ వెన్ దర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
0: కానీ మధ్య మధ్య కొంచెం పెండులం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
1: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్ ఆసిలేటింగ్
0: స్థిరత్వంతో కూడినటువంటిదిగా ఉండాలి.
1: యు షుడ్ హావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
0: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
1: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
0: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
1: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
0: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
1: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్.
0: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
1: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
0: కనుక మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి.
1: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్.
0: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
1: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్ వేవ్స్.
0: కదలకుండా ఉంటుండాలి స్థిరంగా.
1: బట్ యు షుడ్ బి స్టడీ.
0: అది ఏ నిజమైన భక్తి.
1: దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: కనుకని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
1: ద వెరీ డివినిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు, కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
1: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
0: దైవాన్ని మాత్రం మరువకండి.
1: నెవర్ ఫర్గెట్ గాడ్.
0: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
1: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
0: అది ఏ మీకు సర్వ విధంలో రక్షించేటువంటి.
1: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.

0: When there is lamp at home, why do you need to go to your neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self.
1: Vidyarthulara.
0: Students.
1: Bharatiya samskriti yandu samasta padarthamulu kudanu daiva swarupame.
0: As per the culture of Bharat, every matter is divine.
1: Daivam kanatvanti padarthamu daivam lenatvanti jeevamu ee jagatlo kanaradu.
0: There is no material nor a living creature without divinity.
1: Rai modalukoni ratnam varaku,
0: right from stone to the diamond,
1: chima modalukoni simham varaku,
0: from ant to a lion,
1: pachi modalukoni garuda varaku,
0: from a bird,
1: parvatam modalukoni chinna gulaka rai varaku kudanu,
0: the mountain to a small pebble.
1: Kanuka bharatiyulu chettunu guttanu puttanu mattini kudanu poojistu vacharu.
0: Therefore Bharatiyas worship the tree, the ant hill and the mountain.
1: Ee naati bharatiyulu ee pavitra sampradayamnu vismarinchi kevalamu ee laukikalo jagattulo ivanni kudunu moodha vishwasamulaga bhavinchi ee aadhunika yugamnandu ఈ విద్యార్థులు కూడాను ఈ విధమైనటువంటి యొక్క మార్గంని అనుసరిస్తూ ప్రాచీన సాంప్రదాయం అంతా కూడాను మూఢ విశ్వాసమని దానిని వెనుకకి నెట్టివేస్తున్నారు.
0: Such sacred culture of Bharat, the legacy and the heritage is totally forgotten and is viewed as the blind faith and tradition. The modern students also consider all the ancient path as superstition.
1: భారతీయుల యొక్క విశ్వాసము గొప్ప అంతరాత్మతో కూడినటువంటిది.
0: ద ఫెయిత్ ఆఫ్ భారత్ హ్యాస్ గోట్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమతత్వమును మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వజీవులు ఎందు సర్వ పదార్థములు ఎందు కూడాను ఈ ప్రేమతత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు.
0: The Bharatiyas have not limited the principle of love to a man only. No, it has gone to the level of all material and all other living creatures.
1: Kanukune tyagaraju kudanu

0: జీవనో బ్రహ్మనో.
1: ఇన్ అన్ యాంట్ అండ్ ఆల్సో ఇన్ బ్రహ్మ.
0: శివ కేశవాదులలో.
1: ఇన్ శివ అండ్ ఆల్సో కేశవా.

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఇందుకలడందు ఏదని సందేహము వలదు.
1: యు డోంట్ నీడ్ టు డౌట్. గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హియర్.
0: రోడ్డు పైన పడినటువంటి, దారి పైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు.
1: భారతీయస్ వర్షిప్ ఎ స్టోన్ దే ఫైండ్ ఆన్ దే వే.
0: విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో లవ్ ఎన్ యాంట్ హిల్ అండ్ ప్రే ద స్నేక్ ఇన్ సైడ్.
0: ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెటీరియల్ విచ్ ఇస్ నాట్ వర్షిప్.
0: గుట్టను పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ ఇస్ ద
0: మౌంటైన్ పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు.
1: దే వర్షిప్ మౌంటైన్స్ హిమాచల.
0: ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ భారతీయస్ వర్షిప్ ద యాంట్ హిల్ ద మౌంటైన్ ద ట్రీ అండ్ ద బర్డ్.
0: చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు.
1: భారతీయస్ ఆఫర్ రైస్ ఫ్లోర్ టు ది యాంట్.
0: ఇప్పటికి కూడా కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడా చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము ఇలాంటివంతా కూడా సేవలు చేస్తూ వచ్చారు.
1: ఇన్ కల్కత్తా ఈవెన్ దీస్ డేస్ యు ఫైండ్ ఫిష్ ఆర్ ఆఫర్డ్ ది ఫ్లయింగ్ బర్డ్.
0: అనేటువంటిది భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. భూతదయా పశ్చాత్తాపము,
1: ది కంపాషన్ అండ్ రిపెంటెన్స్ ఆర్ ది టూ క్వాలిటీస్ దట్ వి ఫైండ్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలం మూఢ విశ్వాసం అని భావించటము, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: To consider the culture of Bharat as one of superstition, there is no other higher foolishness than this.
0: కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు.
1: The Westerners considered the feeling of brotherhood of man, fraternity, highest.
0: కానీ భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మభావము.
1: బట్ అమంగ్ భారతీయస్ దేర్ ఇస్ వన్ స్టెప్ హైయర్ దాన్ దిస్ బ్రదర్హుడ్.
0: సర్వుల యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచరింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధన సల్పినటువంటి యొక్క భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ద స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద క్రీచర్స్. దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్నెస్.
0: సాంఘికమైనటువంటి యొక్క ధర్మము అనగా ఏ దేశమునందు కూడా ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు.
1: యు డోంట్ ఫైండ్ ద సోషల్ జస్టిస్ ఇన్ అదర్ కంట్రీ.
0: ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైన యొక్క తెగలను భావిస్తూ వచ్చారు.
1: యు ఫైండ్ డైవర్సిటీ మల్టిప్లిసిటీ ఎవ్రీవేర్.
0: కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ that propagated the principle of unity in diversity.
0: ఇది చిరకాలం నుండి కూడాను మన భారతదేశమునందు అభివృద్ధి గాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగమును సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ కల్చర్ ఆఫ్ భారత్ దట్ హెస్ షేర్డ్ ఇట్స్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ద స్పిరిచువల్ వెల్త్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: సాంఘికమైనటువంటి ఒక జగత్తునందు, ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు, దివ్యమైనటువంటి భావమునందు, నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: ఇన్ దిస్ న్యూ ఏజ్ ద నావల్ ప్రిన్సిపల్స్, ద యూనిక్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు సోషల్ జస్టిస్ విచ్ ఇస్ డివైన్ హ్యాస్ గాట్ టు బి ప్రిజర్వ్డ్.
0: కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది.
1: బ్రాడ్ మైండెడ్ పీపుల్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దేవుడు లేని స్థానం ఎక్కడ?
1: షో ది ప్లేస్ వేర్
0: దేవుడు కానటువంటి పదార్థం ఎక్కడ?
1: వాట్ ఈస్ ది మెటీరియల్ డివైడ్ ఆఫ్ డివినిటీ?
0: భగవంతుడి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: ఫ్రమ్ ఆటమ్ మైక్రోకాజం టు ది మాక్రోకాజం.
0: ఈ అణువులు చేరించవల చేతనే ఘనంగా ఏర్పడుతున్నది.
1: You find the matter composed of atoms.
0: అణువులందు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు.
1: Which scientist will come forward to say that there is no divinity in an atom?
0: అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు.
1: The scientist who denies the presence of divinity in atom is not a
0: scientist. పవిత్రతనే ఈ యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ ద డివినిటీ దట్ షైన్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: అందువల్లనే
1: సో
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాస్ పాడుతూ వచ్చాడు.
1: దేర్ఫోర్ రామదాస్ sang the glory of God telling that he is everywhere.
0: రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడ ప్రపంచంలో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ ఓన్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: రామమయం. ఈ జగమంతా రామమయం అన్నాడు.
1: He said everything is principle of Rama, the whole universe, nothing
0: ప్రతి పదార్థం కూడాను మనల్ని రమింపచేసేటువంటిది.
1: ఇట్ మీన్స్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ దిస్ వరల్డ్ విల్ డ్రా యువర్ అటెన్షన్.
0: కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేస్తుంటే ఈ దివ్యత్వాన్ని మీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ distorted and perverted
0: version. We are
1: not able to know the truth.
0: పట్టకూటి చదువులు మాత్రమే కానీ బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ అస్ ఓన్లీ టు క్యారీ అవుట్ ఎ లివింగ్. ఇట్ డజంట్ హెల్ప్ టు బ్లాసమ్ అవర్ ఇంటెలెక్ట్.
0: పాప భయంబు పోయే
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్.
0: పరిపాటై పోయెను సుస్కృతం బిలం.
1: Entering into wrong action has become a habit.
0: Papa bhayambu poye.
1: There is no fear of sin.
0: Paripatai poyenu dushrutam bilan.
1: Doing all wrong actions has become a second nature.
0: Sripati poye.
1: The devotion is lost.
0: Nivarimpagaleni durantakutyamu dapuramaye lokamulo.
1: In this world all wicked actions are taking place beyond all narration and measure.
0: Dapuramaye lokamulo. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు మానవా మానవా. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు.
1: ఓ మ్యాన్ అండర్స్టాండ్ దిస్. యు కెన్ గెయిన్ హ్యాపీనెస్ ఓన్లీ బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: పుస్తకము పఠించి తిని
1: I have gone through all texts.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: I have gone thoroughly all sacred texts.
0: నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల.
1: Why should you pride yourself that you have become an expert in all fields of knowledge?
0: నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్ విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రేయర్ ఆఫర్ ప్రేయర్ టు గాడ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఈవెన్ హెల్పింగ్ అస్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: నుండి లేచి మరి నిద్రపోయడు దారి పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్ ఎంక్వైర్ పీస్ఫుల్లీ యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్ వీ స్పెండ్ ఆల్ ద టైమ్ అండ్ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ టు ఎక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ డోంట్ ఆఫర్ అవర్ ప్రేయర్.
0: జన్మ దుర్లభం. మానవ జన్మ ఎత్తి కూడాను ఇదే మనం సంపాదించవలసింది.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఇస్ ఎ హ్యూమన్ ఇస్ దట్ వాట్ వీ షుడ్ హ్యావ్.
0: ఇదియా మనం సాధించవలసినటువంటిది.
1: ఇస్ ఇట్ దట్ వీ షుడ్ అచీవ్.
0: ఇదియా మనం పొందవలసినటువంటి ఆనందము.
1: ఇస్ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ షుడ్ వీ గెట్ ఇట్.
0: కాదు కాదు.
1: నో.
0: మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు.
1: అవర్ పర్పస్ ఇస్ డిఫరెంట్, అవర్ గోల్ ఇస్ డిఫరెంట్, అవర్ ఎయిమ్ ఇస్ డిఫరెంట్.
0: కానీ ఆ సత్యనిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ గో బై ఆల్ ఫాల్స్హుడ్ అండ్ వీ థింక్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎఫిమరల్ అండ్ ట్రాన్సియంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
1: This modern education, secular knowledge is needed.
0: ఇది కాదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ డజన్ సే నో టు దట్.
0: ఇకమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
1: The secular knowledge is required to carry out happy living on earth, while the spiritual knowledge is necessary for the life
0: after. ఇదంత కూడాను కేవలం ప్రాకృతమైనటువంటిది.
1: This is all worldly knowledge.
0: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
1: It is one nature of
0: the
1: outward
0: నివృత్తి యొక్క లక్షణం.
1: But we should follow the inward path.
0: ప్రవృత్తి అనిత్యము అశాశ్వతము.
1: That which is outward is momentary and temporary.
0: సత్యము నిత్యము.
1: That which is within is true.
0: కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడాను మనం చేయాలి.
1: Therefore we should make every effort to travel within, follow the inward path.
0: ఏవి ప్రయోజనం?
1: What is the use?
0: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
1: Books are full of reading material, but the heads are full of mud.
0: కాని పుస్తకములో ఉంటుండాలి knowledge.
1: There's knowledge in the books.
0: ఈ పుస్తక నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
1: హౌ లాంగ్ దిస్ బుక్స్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ?
0: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది.
1: ఆన్ ద హ్యాండ్ ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్, బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
0: కారణం ఏమిటి? సంఘ దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: The reason is our company. Tell me your company.
0: ఈ పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
1: On the other hand, if you take, absorb all the material contained in the book,
0: kanukane
1: take into your head.
0: పుస్తకం యొక్క నాలెడ్జ్ కాదు మనకు కావాల్సినటువంటిది, మస్తకం యొక్క నాలెడ్జ్. అది ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: So it is not the bookish knowledge which is important, it is the practical knowledge which is essential.
0: Practical knowledge ni manam sadhincharante oka aadhyatmika margamlo tappa anya margamlo veelu kaadu.
1: You can acquire practical knowledge by following the spiritual path.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is our experience.
0: Mana bhavamu mana vishwasamu pavitranga undinappudu aa yokka phalitam kudanu pavitrangane manaku labhyam avutundi.
1: When our feelings and faith are pure and sacred, you will be successful too.
0: Srinath cheppadu.
1: Srinath said,
0: purvakaramulandu shrimantulaku inti mundu oka chinna gooduga undetundi.
1: In earlier days, the rich persons will have a sort of an arch-like thing in front.
0: People andaru vachi aa shrimantulu yokka inti mundu pettinatundi jyothi nunchi vaari inti jyothini veliginchukoni poyetundi vaaru.
1: Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house.
0: ఎందుకనగా ఆ శ్రీమంతుని ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం.
1: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday.
0: ఈ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: As per this tradition, there is also a sort of a place there.
0: ఆ గోపికల ఇంటి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్ ఇన్ మధుర బై దెన్.
0: ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఎ న్యూ బ్రైడ్, ఎ డాటర్ ఇన్ లా, హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్. అయ్యో
0: నా దురదృష్టము.
1: It's my bad luck.
0: నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా రేపల్లె మధుర మధుర చేరిపోయాడు కదా.
1: It's my bad luck. By the time I reached Rapalle, Krishna left to Madura.
0: నా నష్టం రాసిన రాతకన్న కలదా నూరేండు చింతిల్లినను.
1: I may repent for 100 years. I cannot escape from the pangs of destiny.
0: అని చింతిస్తూ ఉండేటువంటిది.
1: She was feeling very sad.
0: ఇంతకు పూర్వమంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: Aa suguna yokka adrushtam emito kaani attagariki high temperature vachesesindi.
1: It is fortune of this gopika suguna. The mother-in-law had high temperature that day.
0: Appudu ee sugunane vellavachindi aa yokka jyotini veliginchadaniki.
1: So it was the turn of suguna to go over there and light her lamp.
0: Vendi vendetappudiki aha ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: విత్ హోల్ హార్టెడ్ ఫెయిత్ అండ్ ఫుల్ లవ్ షీ వెంట్ ఓవర్ దేర్ టు ది రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుందని కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు. నీ పాండిత్యం పైన కాదు.
1: Divinity depends on your faith and not your scholarship, not the worship or anything whatsoever.
0: గొప్ప పండితులంతా ఉంటున్నారు.
1: There are many great scholars.
0: కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు.
1: You also know one of
0: మహాయోగులంతా ఉంటున్నారు.
1: Of yogis.
0: మహాత్యాగులంతా ఉంటున్నారు.
1: There are men of sacrifice. ఎవరికి
0: ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: And Suguna could have that which is not attained by anyone else.
0: ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపల్లను వదిలిపెట్టిపోయాడు అని నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది.
1: ఎవర్ సిన్స్ షీ రీచ్డ్ రేపల్లె, షీ థాట్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
0: ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం.
1: షీ ప్లేస్డ్ హర్ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిగర్ వన్.
0: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
1: ఇట్ వాస్ షైనింగ్.
0: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది. సుగుణ చేయి కూడా కాలిపోతుంటుండాలి.
1: The hand of Suguna also was burnt.
0: ఎక్కడో బట్ట వాసన వస్తుందాదే అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: Finding out the smell of a cloth that is being burnt, Yashoda came out. Who are you, she said.
0: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చింది.
1: యశోద స్టార్టెడ్ క్వశ్చనింగ్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్ టు యూ, వై డు యు అలౌ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ టు బి బర్న్డ్ లైక్.
0: ఇంకా అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
1: సో మెనీ గోపికాస్ ఆర్ దేర్ ఇన్ ద లైన్.
0: వాళ్ళు కాచుకున్నారు.
1: దే ఆర్ ఆల్ వెయిటింగ్.
0: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఆ సుగుణకు
1: Suguna could see the effulgent form of Krishna there in that jyoti, the light.
0: Aa jyoti lo kanipinchetundi Krishnuni chustu thanu dehanni marchipoyindi.
1: As she was watching Krishna there in that jyoti, the light,
0: andaru
1: forgotten herself.
0: Kudi emiti neeku em kanipinchindi ani chepte appudu aame cheppinappatiki ee gopikalanta road anta dance aadtu unnaru.
1: All gopikas came and asked her, what is that you see, why are you so ecstatic?
0: Sugunaku kanipinchenanta మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించె.

0: మంట అదియే వేలికి తగిలిన మంట, సుగుణకు కనిపించెనంట మనసుగునకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
1: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాస్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ అవర్ సుగుణ రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఏ పూజలు చేసింది?
1: వాట్ ఇస్ వర్షిప్ దట్ షీ హస్ డన్?
0: సుగుణకు పూజలు అంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ యొక్క స్త్రీల యందు బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
0: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
1: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
0: ఈ చదువులే గిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
1: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్ దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
0: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
1: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్ ఆన్ గాడ్.
0: ఈనాటి ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
1: వేర్ ఇస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రౌండ్ ద బుక్.
0: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యము.
1: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
0: ఇంకా పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము.
1: They read day and night drinking coffee and tea.
0: Unna knowledge ni kuda odagottukotam.
1: They will forget the knowledge they have already on.
0: Naapa shaktanta kudunu mandavadipotam.
1: They lose their memory.
0: Ee vidhanga manavuni yokka shaktulu anta kudanu kavalsinanta nirmoolam gaavinchukuntunnadu.
1: Like this all the energy is lost.
0: Aanati suguna nirantaramu chintane krishna chintane.
1: But suguna thought of krishna all the time.
0: Aa vishwasame ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్. ఇదే విధంగానే
0: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడి ఉంటారు, కానీ మరొక దాని పైన కాదు.
1: దట్ డిజర్వ్డ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
0: నేను చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చిన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
1: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
0: prema vishwasam le deeniki moola karanalu ive pedda sadham.
1: Love and faith are important spiritual practices.
0: Purab shariram yokka tattam nandu kudanu bangra anetvanti gramam lopala
1: a village by name bangra
0: Hemant Singh anetvanti vaadu undetvanti vaadu parama bhaktudu sai baba ku
1: an ardent devotee of sai baba was there. Hemant Pandit
0: అతనిని రెండో పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
1: ఈ సెకండ్ నేమ్ ఇస్ అన్నా సాహెబ్.
0: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడా బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు.
1: హి రెస్టెడ్
0: 3 గంటలకు లేచాడు.
1: హి గాట్ అప్ అట్ 3 o'clock.
0: చూచాడు.
1: హి సా
0: ఎవరో పెద్ద ఆజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: హి సా ఎ మైటీ పర్సనాలిటీ.
0: తలుపులు కూడా తెరవబడింది.
1: ద డోర్స్ వర్ ఓపెన్డ్.
0: వచ్చాడు.
1: హి కేమ్.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: హీ ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్నా సాహెబ్.
0: అన్నా సాహెబ్
1: హీ సెడ్ అన్నా సాహెబ్
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు.
1: టుమారో ఐ విల్ బి కమింగ్ ఫర్ లంచ్.
0: చూచాడు, ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: హీ థాట్ వెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ ఎ రియాలిటీ.
0: ఇది స్వప్నం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ డ్రీమ్.
0: నా బాబానే నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: Tomorrow morning he is going to come.
0: Ani appudikappude ratri 3 gantala appudu repadi dinam baba na intiki bhojananiki vastadu ma intiki bhojananiki vastadu ni oke aananda padipothunnadu.
1: He got up at 3 o'clock and he was so happy declaring everybody that baba will be.
0: Ee arapulu inindi bharya aami lechindi.
1: Wife heard all the shouts and she too got up.
0: Emtandi meekem swapnama lekapothe inkemena okka giliya endukosam meeru itla avastha padutunnarani.
1: And the wife started asking him, have you dreamt or anything wrong with you?
0: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ ఆల్ ఏ డ్రీమ్.
0: లేకపోతే ఈ 3 గంటలు అప్పుడేమిటి, బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి, ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె.
1: షీ సెడ్ ఇట్స్ టైమ్ ఇస్ 3 o'clock, వేర్ ఇస్ షిర్డి, వేర్ ఇస్ బాంగ్రా, అండ్ యూ సే దట్ బాబా ఈస్ హియర్. నో.
0: అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు.
1: అన్నా సాహెబ్
0: పిచ్చిదానా,
1: మ్యాడ్ క్యాప్.
0: భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు.
1: గాడ్ ఈస్ బియాండ్ స్పేస్.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ?
1: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సేయింగ్ దట్ హి కేమ్.
0: రాకపోకలు ఉండేటువంటి ఒక స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ నీదర్ కమ్స్ నార్ గోస్.
0: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు.
1: హి మానిఫెస్ట్ టు దోస్
0: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు.
1: ద అండర్జర్వింగ్ పీపుల్ డోంట్ సీ హి.
0: వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది.
1: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది.
0: కానీ బాబా రేపటిదినం మన ఇంటికి వస్తాడు.
1: హి ఇస్ షూర్ టు కమ్ టుమారో.
0: తప్పక తెల్లవారు లేస్తాను, తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు.
1: దట్ ఆల్ ప్రిపరేషన్స్ కుకింగ్ మస్ట్ బి మేడ్ ఫాలోయింగ్ మార్నింగ్.
0: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు.
1: ద వైఫ్ ఆల్సో సెడ్ what else I want. Baba is coming.
0: తెల్లవారు లేచింది,
1: షీ గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
0: కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది.
1: She kept the house very clean and cleaned all the vessels and made very good delicious preparations.
0: Payasam undindi.
1: She made payasam, rice pudding.
0: Chesindi.
1: She made another sweet.
0: Oka vada chesindi.
1: She prepared vada.
0: Anni undichindi.
1: All are prepared.
0: Baba vastadu bhojana samayaniki ani kaachukoni untunnaru iddaru kuda.
1: Both of them, husband wife, were waiting for the arrival of Baba.
0: Sakkani poola toranalu kattindi. మామిడాకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం.
1: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్.
0: 12 గంటలైంది.
1: ఇట్ వాస్ 12 o'clock.
0: బాబా రాలేదు.
1: బాబా డిడ్ంట్ కమ్.
0: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్.
0: కానీ అన్ని వైపులా అతను చూస్తున్నాడు.
1: హీ వాస్ వాచింగ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇంకా వీరు కాలేదు.
1: హీ డిడ్ంట్
0: కమ్. బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు.
1: వై బాబా డిడ్ంట్ కమ్? హీ విల్ సర్టన్లీ కీప్ ఇట్. అతను
0: సత్య స్వరూపుడు, అతనే సత్యనారాయణుడు.
1: He's the very embodiment of truth. He is Satyanarayana.
0: Adanikante verokati marilledu.
1: There's no other truth.
0: Babu vachi teertadu.
1: Baba is sure to come. He's definite to come.
0: Alanti Baba ichina mata tappinchukodu.
1: He will never go back the promise given.
0: Ani bari gracha cheptunnadu.
1: And he convinced his wife.
0: Sare 2 gantalaindi.
1: It was 2 o'clock in the afternoon.
0: Vachi jaadalu kanipinchaledu.
1: No trace of his arrival.
0: Sare inkem chesedani chustundagane ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహేబులు వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఫ్రంట్ డోర్ 2 ముస్లిమాన్స్ కేమ్.
0: వచ్చేసి వాళ్ళు చెప్పారు.
1: దే సెడ్,
0: ఏమండి అన్నా సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీజనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు.
1: దీస్ 2 ముస్లిమాన్స్ సెడ్, యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ. You both appear to be making so many preparations, expecting some relations for the lunch this afternoon. Better you attend to your work.
0: Sorry,
1: and take this pack, they said.
0: Pack తీసుకున్నాడు.
1: And he collected the pack.
0: ఈ ప్యాక్ తీశాడు.
1: The moment he opened
0: it, వెళ్ళిపోయారు.
1: And they left.
0: చూసేసేస్తే బాబా పిక్చర్స్.
1: As he opened the bundle, the pack, he saw Baba's pictures.
0: నీ విరూపకంగా వచ్చావు నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు.
1: Saying, Baba, you have come in the form of this picture. And they hugged this picture.
0: Bhakti anta pichiga untuntadi.
1: The devotion looks so mad.
0: Pichiru bogottu, pichi battinchunu, Sachidanandudu Sai Baba. Pichiru pogottu, pichi battinchunu, Sachidanandudu Sai Baba.
1: Sai Baba is Sachidananda. He will cure all your madness and make you mad again.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తున్నాడు?
1: Why should he make us mad?
0: ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని పట్టిస్తాడు.
1: He will give you relief to the madness of the worldly thought and make you mad after God.
0: దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు.
1: He kept the photo in front of the leaf.
0: Baba, neevu bhujinche teerali.
1: Baba, you must eat food, sir.
0: Ee roopakanga vachavu.
1: You have come in this form.
0: Ani cheppadu.
1: He said, sir.
0: Photo ni akkada pettadu. Adi nilchadaniki veelledhe. Oka tumbler ni akkada pettesi aa tumbler ku nilabettadu ee photo nu.
1: And he made this photo stand against this tumbler.
0: Kanneeru teppinchu, kanneeru tappinchu, చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా.
1: ఓ బాబా, యు ఆర్ వన్ ఆఫ్ అవేర్నెస్. యూ విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్, యెట్ యూ మేక్ అస్ షెడ్ టీయర్స్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు.
1: యూ విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్ దట్ వీ షెడ్ ఫర్ ది వరల్డ్.
0: మనల్ని కార్చేటువంటి కంటి నీరును తెప్పిస్తాడు.
1: యూ విల్ మేక్ అస్ షెడ్ ద టీయర్స్ పైనింగ్ ఫర్ యూ.
0: కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు.
1: యూ మస్ట్ టేక్ దిస్ ఫుడ్.
0: కనులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు.
1: హి క్లోజ్ హిస్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్.
0: ఆ కట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు.
1: There on that plate, so many items are served. But vada was missing.
0: Varya, annamanta kudna kuppa madri oddichindi. Adi chedri poyindi. Andulo aidu vreldu kanipistunnayi.
1: The rice was served at the center, and they could find the prints of all the five fingers on
0: Baba
1: the rice.
0: Tinnadu, Baba tinnadani, annamanta tane nidesistunnadu.
1: Baba has partaken
0: Baba
1: this
0: prasadam,
1: food.
0: Baba prasadam.
1: And Baba has eaten this food. He was so overjoyed. And he started eating all the rest.
0: Anati paristhitulaku, anati vidhamainatundi yokka, cheryalu anati bhaktulaku thruptiga undetundi.
1: Such miracles, such mysteries satisfied devotees of those
0: times. When once he said, I will
1: come, he is becoming informed.
0: Bhagavantudu sarvaswarupudu anetundi daniki moola karanam emiti, kukkaga vachi bhonchesetundi vadu.
1: To say that all forms are his, well, he came in the form of a dog. He comes in the form of a heber fellow and partakes all the food served on the plate. He comes in the form of another dog and partakes. He assumed those forms then. And Baba has eaten this food. He was so overjoyed and he started eating all the rest.
0: Anati paristhitulaku, anati vidhamainatundi yokka, cheryalu anati bhaktulaku.

0: చేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అనదర్ డాగ్.
0: అప్పుడు ఆ రూపాలు ధరిస్తూ ఉండేటువంటిది.
1: అస్యూమ్ దోస్ ఫార్మ్స్ దెన్.
0: ఇప్పుడు అట్లా కాదు, వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను.
1: నౌ ఇట్ ఈస్ నాట్ సో.
0: అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చి మీ ఇంటికి వస్తాను.
1: Now it is not so. When he says I'll come to Bombay, he will come there physically.
0: తప్పగా చెప్పినట్టు వెళ్తున్నాను, భోంచేస్తున్నాను.
1: He is certainly attending, he is certainly participating.
0: ఎందుకోసం? ఆనాటి భావము యొక్క ప్రభావము ఈనాటి భావము యొక్క ప్రభావం వేరు.
1: The effects of the feelings then and the effects of the feelings now. ఆనాడు
0: పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది.
1: There was total faith then.
0: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది.
1: There was absolute love then.
0: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
1: అండ్ టుడే ది ఫెయిత్ ఇస్ అలాంగ్ ది ట్రెండ్ ఆఫ్
0: పార్ట్ టైం డివోషన్. ఉంటుంది మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
1: వి ఆర్ సో హ్యాపీ ఆన్ లిసనింగ్ టు ది ప్రామిస్ ఫ్రమ్ భగవాన్ దట్ విల్ బి విజిటింగ్ us. But at the same time,
0: అవకాశం ఇవ్వకూడదు.
1: Never doubt any of his statements.
0: పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది.
1: When once you have total faith, he will fulfill his promise.
0: అది ఏ దైవం యొక్క వాక్కు.
1: That is God's word.
0: అది అమృతవాణి.
1: That's one nectarine promise.
0: అది ఏ దివ్యమైనటువంటి వాణి.
1: That is the divine gospel.
0: ఎప్పటికీ తప్పేటువంటిది కాదు.
1: It's bound to happen.
0: కానీ మీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపముల చేతనే అది తప్పిపోతుంటది.
1: The defect lies in our faith. And therefore we miss the opportunity. As is the feeling.
0: మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
1: Strengthen your faith.
0: ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
1: Under any circumstances, come what may, never change your faith.
0: ఏ విధమైన కష్టం వచ్చి పడిపోయినా సరే,
1: ఎనీ డిఫికల్టీస్ కమ్ ఆన్ ద వే,
0: మాత్రం మరవకుండా ఉండాలి.
1: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మీ విశ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుండదో అట్లనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ వీ బ్రీత్ కంటిన్యూస్లీ ఇన్సిస్టెంట్లీ లైక్ వైజ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఆల్ ద టైమ్.
0: కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైన కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము ఇంకొక రూపంలో రావటము.
1: దేర్ ఇన్ షిరిడీ హీ ప్రామిసెస్ టు కమ్ but he will come in the form he decides.
0: కానీ కొంతమందికి ఈ యొక్క అంతరాత్మని గుర్తించుకోలేనటువంటి వాళ్ళు, బాబా మీరు వస్తారని కాచుకున్నానే మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వారు.
1: Those that have not understood the inner significance, they used to say, baba, why do you frustrate us like that, why do you disappoint us like that, why did you not come?
0: నేను వచ్చాను మీ ఇంటికి.
1: He said, mad cap,
0: I came.
1: But you have driven me out holding a stick on hand.
0: ఏమిటి బాబా, మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారెంతో బాధపడేటువంటి వారు.
1: They felt so sad, baba, are we sinners to drive you out?
0: వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను.
1: I came in the form of a black dog.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: అన్ని జీవులు ఎందుకు నువ్వు భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిది భారతీయ యొక్క సంస్కృతి.
1: The culture of Bharat will prove the fact that God is present in all creatures.
0: చూడండి, ఒక ఎలుక ఎలుక ప్రత్యేకంగా కనపడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
1: If you find the rat separate, you will trap it and kill it.
0: అదే వినాయకుని కిందకిన ఉంటుందంటే దాని కూడా నమస్కారాలు చేస్తాం మనం.
1: When once the very same rat is associated with the Vinayaka, you start worshiping. దైవ
0: సన్నిధిలో ఉండినటువంటి ప్రతి దానికి కూడా నమస్కారమే అర్హత అవుతుంది.
1: Whatever that is close to God deserves all worship.
0: పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం, లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం.
1: If you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it either.
0: కాని అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం.
1: The very same snake, when it's a matter of ornament to Lord Shiva,
0: sannidhini patti dani yokka pennidhi perugutundi.
1: It is sannidhi, the proximity that gives the pennidhi prosperity.
0: Kanukane aa samipatvanni puraskarinchukoniye ee yokka inta gaurava maryadalu labhistuntayi.
1: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
0: Aa sannidhi yokka deenine manaku dooram ayipothe idu moham chuchetunte vaaru kuda undaru.
1: When once the proximity is lost, no one will look at our face.
0: Kanukane sarvatra manam bhagavat sannidhi ande untunnamu.
1: We are present in the presence of God.
0: Yedi chuchina bhagavat tattvame, ekkada chuchina bhagavat tattvame.
1: God is everywhere.
0: రాకపోకలు అనేటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ నైదర్ కమ్స్ నార్ లీవ్స్.

0: కనుకనే సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం. ఇందుకనడు అందులేదని సందేహం వలదు.
1: God is everywhere. Never doubt that you whether present is there or not.
0: Yendendu chuchina andande kaladu.
1: Wherever you search, you will find him there.
0: Adiye tirigi vinayakudu kuda chupinchadu.
1: At what vinayaka also show.
0: Okanoka samayalo meeku tamash cheyadalchi parvati parameshwarulu iddaru kumarulaku kontham oka aatalu potiga pettaru.
1: Parvati parameshwara, they conducted a competition for both of their sons.
0: Vinayaka Subramanya itra.
1: They called Vinayaka Subramanya, come on.
0: చూడండి, ఈనాడు ఒక పని పెట్టారు మీకు.
1: Today there is a competition.
0: ఊరికే ఉడిపి కృష్ణ కడుపు బరువు ఎత్తలేను, ఏమి చేతని, తినేసేది కూర్చునేది, ఈ విధంగా ఉంటుంటే పని ఎట్లా జరుగుతుంది?
1: యూ గో ఆన్ ఈటింగ్ అండ్ డెవలప్ ది పాంచ్, హౌ డూ యూ డూ వర్క్ లైక్ దట్?
0: లోడింగ్ అన్లోడింగ్ అనేటువంటిది కొంచెం మానేసేయండి, ఒక పని పెట్టేస్తాను మీరు చెయ్యండి అని చెప్పారు.
1: పుట్టే ఫుల్ స్టాప్ దిస్ లోడింగ్ బిజినెస్, ఐ గివ్ యూ సమ్ వర్క్ నౌ.
0: చెప్పండి అన్నారు ఇద్దరు పాపం.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ టెల్ us.
0: అమ్మా, మీ ఆజ్ఞ శిరసా వహిస్తామన్నారు. గణపతి వచ్చాడు.
1: గణపతికి ఏమైనా సెడ్ మదర్, ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ కమాండ్.
0: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి. ఎవరు ముందొస్తారో మీరు రండి.
1: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
0: వినాయకుని పొట్ట చాలా పెద్దది,
1: వినాయక
0: వాహనం ఎరుక చాలా చిన్నది.
1: Vinayaka has got a very big belly and the chariot is rack is so small.
0: ప్రయాణం చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు.
1: And he wanted to test how he is going to travel.
0: Subramanyamu peacock nemali.
1: Subramanya has got peacock.
0: దాని పైన కూర్చున్నాడు, బయలుదేరాడు.
1: He sat on its back and started.
0: Peacock మంచి స్పీడ్ గా వెళ్ళిపోతుండాలి.
1: Peacock is going at a very high speed.
0: కానీ ఎలుకను కూడా దగ్గరకు రామని చెప్పలేదు ఇంకా విఘ్నేశ్వరుడు.
1: And Vinayaka has not asked the rat to come close by.
0: దాని ఎక్కలేదు.
1: And he didn't try anyway.
0: ఏ చింతను చేయలేదు.
1: He didn't think of.
0: కూర్చున్నవాడు అట్టే కూర్చున్నాడు.
1: He sat there only.
0: ఇంకా అంత దూరం లోపల సుబ్రహ్మణ్యుడు వచ్చి చూచాడు. మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు. నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
1: He saw Subramanya coming close. Immediately he got up, went round Parvati and Parameshwara.
0: పార్వతి అడిగింది.
1: పార్వతి asked,
0: ఎంత యుక్తిపరుడురా నీవు.
1: How intelligent you are.
0: What a knack.
1: What a knack.
0: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతనిది మొదలు ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టినట్టు.
1: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ షుడ్ రిసీవ్ ద అవార్డ్.
0: పార్వతీ పరమేశ్వరుకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన పిట్ట నాటకం ఆడుతూ వచ్చారు.
1: పార్వతి పరమేశ్వర వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అప్పుడు వినాయకుడు చెప్పాడు.
1: నేను వినాయక సేవ
0: అమ్మా
1: మదర్,
0: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
1: బోత్ ఆఫ్ యూ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తి ఈశ్వరుడు రెండే.
1: శక్తి ఇది ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
0: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్.
1: ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: కనుక పార్వతి మ్యాటర్.
1: పార్వతి ఇస్ మ్యాటర్.
0: ఈశ్వరుడు ఎనర్జీ.
1: ఈశ్వర్ ఇస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో అరౌండ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ అరౌండ్ ది యూనివర్స్. దీనిని
0: పట్టి అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
1: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ద అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
0: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది. నీవు ఫస్ట్.
1: యువర్ ఫస్ట్ టు గో అరౌండ్ దిస్
0: అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్.
1: వినాయక స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అందుకోసమని కానీ చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. పళని అనగా అదే పళని. కోయంబత్తూరు దగ్గర పళని అంటుండాలి, అదే పళని అన్నాడు.
1: అండ్ షీ ప్రెసెంటెడ్ దిస్ పళని, ది ఫ్రూట్ ఈస్ ప్రెసెంటెడ్ టు సుబ్రహ్మణ్య. పళని ఇస్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు. పళని
0: చూచారా ఎంతింత అర్థరాత్రాలు ఉంటుంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి. కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
1: అన్లెస్ యు ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ యు విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: అనేటువంటి ఒక జలము లోపల తల మునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు.
1: When once you drown yourself completely over there, you cannot speak any longer.
0: నీళ్ళ పైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
1: The one who floats on the superficial layers
0: talks more. భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు.
1: Therefore the one who drowns himself in love and faith,
0: పండితులని కాని ఈ నాటి విద్యావంతులమని కాని ఈ నాటి కౌలమని కాని చెప్పుకునేటువంటి వారంతా పై పైన తేలేటువంటి వాళ్ళే.
1: The modern educated people and the poets, they are present at the superficial level.
0: కాని నిండా మునిగినటువంటి వానికి ఏ మాటలు రావు.
1: The one who has deeply drowned himself will not speak any longer.
0: ఆనందమే అతని భాష.
1: That bliss is his language.
0: దీనికంటే మించింది ఏం కాదు.
1: Nothing is beyond this.
0: కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు.
1: Search for God is meaningless.
0: సర్వత్రా ఉండినటువంటి వానికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది?
1: When God is everywhere, where do you search for him?
0: అన్వేషణే లేదు.
1: There is no search at all.
0: అందువల్లనే ఒకానొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది.
1: So at one time అనిబిసెంట్ said,
0: భగవద్గీత లోపల
1: భగవద్గీత
0: భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు.
1: భగవద్గీత మెన్షన్స్ దట్ ది డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గాడ్.
0: ఎన్ని మార్గాల్లో?
1: సో మెనీ పాత్స్.
0: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
1: హీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ సో మెనీ పాత్స్.
0: కీర్తనం,
1: లిసనింగ్, సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం, ఆత్మనివేదన,
1: ఫ్రెండ్షిప్, సరెండర్,
0: ఇంత మార్గాలు చేస్తున్నారు అన్నారు.
1: నైన్ పాత్స్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఆమె వినింది.
1: షీ హర్డ్ దిస్.
0: అయ్యో,
1: షీ సెడ్,
0: భగవంతుని అన్వేషణ చేయటమా? సర్వత్రా ఉన్నటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ? తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే. భగవంతుడే భక్తుని అన్వేషణ చేస్తున్నాడు.
1: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
1: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ. వేర్ ఈస్ మై ట్రూ?

0: నేడు నిజ మానవ భక్తులను వెతుకుతున్నాను.
1: I am searching. I am in continuous search of a true devotee.
0: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను.
1: I am in search of a true devotee.
0: పక్షుల్లోనైనా ఉంటుందా అది నిజమైన భక్తి?
1: There is devotion among birds.
0: అనిమల్స్ లోనూ ఉంటుందా అది నిజమైన భక్తి?
1: There is true devotion in animals.
0: దురదృష్టము, నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి.
1: But human beings do not have the true devotion.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Everything is part time devotion.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇంకపైన మీరు పూర్తి విశ్వసించాలి.
1: You should have full faith in God.
0: మీరే భగవ స్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: And he is the divinity.
0: నీవే పరమాత్మ తత్వము.
1: And you are God.
0: ఇంతకంటే పరమ దేవుడు ఎక్కడున్నాడు?
1: What else you need?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: You have to strengthen that faith.
0: అప్పుడే
1: then
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎంజాయ్ ద ట్రూ బ్లిస్ అండ్ ద టేస్ట్ ఆఫ్ లవ్.
0: పెట్టుకుని చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: ఇఫ్ యూ హోల్డ్ షుగర్ ఆన్ హ్యాండ్ యూ డోంట్ నో ద టేస్ట్ ఆఫ్ లవ్. నాలుకపైన
0: వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: కీప్ ఇట్ ఆన్ ద టంగ్ అండ్ చూ ఇట్, యూ విల్ అండర్స్టాండ్ ద స్వీట్నెస్.
0: మధుర మధుర

0: Love is God. God is love. Therefore, there should be a connection, contact, love to love. That should be the proper procedure. And therefore, if you strengthen this love, you will be unparalleled, unbeaten.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Mirandaru. Idu idi conference ani. E conference lo mir attend kavatamu. Takku time. Kani mir varninchatam chala goppaga varnistunnaru. Mir aashinchinanta aasha phalamu meeku inka dakkaledu.
0: You all have assembled here in the name of the conference for a brief period of time. But your experience, your narration, your description is far, far beyond. Yet you are to experience that what you really deserve and expect.
1: Sadbhaktulandaru Bhagavantuda Ansu చెవుల కింపుగా స్మరణ చేయు దినము. బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మార్కినున్న దినము. దైవ చింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
0: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood. When all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day, which is well spent. All the rest of the days are annual ceremonies, or obituary.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema ante emito inati yuttulaku neti karyakramam gurinchi neti kartavyanni gurinchi neti pravartanna gurinchi meeru cheptunnare kani prema anaga ఇది కాదు నిజమైన ప్రేమ.
0: ఆల్ ది ఆబ్జర్వేషన్స్ యు మేడ్ ఆన్ లవ్ ఆర్ బేస్డ్ ఆన్ ది యాక్టివిటీ గోయింగ్ ఆన్ హియర్, యువర్ బిహేవియర్ ఇన్ ద క్యాంపస్ అండ్ ద డ్యూటీస్ దట్ లై అహెడ్ ఆఫ్ యూ ఇన్ ఫ్యూచర్.
1: రెండు హృదయములు ఉన్నటువంటిది ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ ద లవ్ దట్ ఈస్ లిమిటెడ్ టు ద టూ ఇండివిజువల్స్.
1: ఏకాత్మ ప్రేమనే నిజమైన ప్రేమ.
0: ద ట్రూ లవ్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
1: ఒకరు ఇవ్వటము మరొకరు పుచ్చుకోవటము ఇది ప్రేమ కాదు.
0: గివ్ అండ్ టేక్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: నిరంతరము సర్వకాల సర్వావస్థలయందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
0: ద ట్రూ లవ్ డిమాండ్స్ ఆఫ్ అస్ టు కంటిన్యూ టు గివ్ గివ్ అండ్ గివ్ త్రూ అవుట్.
1: కష్ట సమయం లోపల మనము వెలుకకు వెళ్తున్నాం, అది చాలా పొరపాటు.
0: వి రిట్రీట్ గో బ్యాక్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇట్స్ ఎ మిస్టేక్.
1: అది ప్రేమ అనిపించుకోదు.
0: You cannot call it love by any standard.
1: అది స్వార్థమైనటువంటి ప్రేమ.
0: It is selfishness.
1: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
0: So you have to give up swartha, the selfishness, and you should be after parartha, the spirituality, and understand yadartha, the significance and the depth.
1: పదార్థం యథార్థమునకు ఎంత భేదమున్నదో మీరు గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ పదార్థ ద మెటీరియల్ అండ్ ది యథార్థ రియాలిటీ.
1: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది, అది ఏ పదార్థం?
0: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్.
1: ఎట్టి మ్యాటర్తో కూడా నువ్వు చేరినటువంటిదే యథార్థం.
0: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్.
1: సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటి యందు కూడాను సుఖ దుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి.
0: వి హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ, కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, బి దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్, పెయిన్ ఆర్ ప్లెజర్.
1: మనస్సును ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద మైండ్.
1: మైండ్తో కూడినప్పుడు అది కేవలం ఒక మ్యాటర్గా చేరుతుంది.
0: ఇఫ్ యు ఆర్ అటాచ్డ్ టు ది మైండ్ ఇట్ విల్ టేక్ యూ టువర్డ్స్ మ్యాటర్.
1: కానీ మ్యాటర్కు తనకు ఎటు సంబంధం ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద మ్యాటర్ అవుట్ సైడ్ అండ్ ద మైండ్ విదిన్.
1: మనసు చేరిన దగ్గర అంతా కూడాను భిన్నత్వమే ఏర్పడుతుంది, కానీ ఏకత్వం అనేటువంటిది ఏర్పడదు.
0: వేర్ ఎవర్ మైండ్ గెట్స్ ఇన్ యూ ఆల్వేస్ నోటీస్ డ్యుయాలిటీ, నో స్కోప్ ఫర్ నాన్ డ్యుయలిజం.
1: రెండుగా చేరినటువంటిది అది సరి అయినటువంటి భక్తియే కాదు.
0: దట్ విచ్ ఇస్ డ్యువల్ డస్ నాట్ స్టాండ్ ఫార్ ట్రూ డివోషన్.
1: కనుక ప్రేమస్వరూపులారా, మీ యందున్నది పరుల యందున్నది కూడాను ఒక ప్రేమ మాత్రమే.
0: Therefore, understand clearly, that love which is within you is very much same as the love in others.
1: ప్రేమ ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే భక్తుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
0: ఇట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ డివోటీ టు రియలైజ్ దట్ లవ్ ఈజ్ వన్.
1: రెండుగా చేరినటువంటిది ఇది భక్తి కానేరదు.
0: డ్యుయాలిటీ ఈజ్ నాట్ డివోషన్.
1: ఇది ద్వైతంతో కూడినటువంటిది.
0: ఇట్ గోస్ ఆఫ్టర్ దిస్ డ్యుయలిజం ఆర్ డ్యుయలిస్టిక్ అప్రోచ్.
1: ఈ డ్యుయలిజం అనేటువంటిది భక్తియే కాదు.
0: డ్యుయలిజం ఈజ్ నాట్ ట్రూ డివోషన్.
1: ఏకత్వమైనటువంటిదే భక్తి.
0: నాన్ డ్యుయలిజం ఈజ్ డివోషన్.
1: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్ సేక్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టియున్న అద్వితీయము చేర్చగా అర్హుడగును.
0: దేర్ఫోర్ గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ లవ్, దట్ షుడ్ బి ది అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దేర్ షుడ్ బి లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ, సో దట్ యూ క్యాన్ బి నాన్ డ్యూయల్.
1: ఇట్టి లౌకికమైనటువంటి ప్రేమ జగత్తులో ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఇదే జరుగుతూ ఉంటున్నది. దీనిని ప్రేమ ప్రేమ ప్రేమ అని అందరు కూడాను భ్రమిస్తున్నారు.
0: The love that we experience from dawn to dusk, right time we get up from bed and until we retire, we call this love in this world. This is not love at all in the true sense.
1: ఈ ప్రేమ దీనిని ప్రేమ అనిపించుకోదు.
0: This worldly love is not true love.
1: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒక్కటే మార్గము, ఒక్కటే గమ్యము, ఒక్కటే ధన్యము.
0: Therefore, the love has got only one goal, only one path, only one redemption, only one fulfillment.
1: ఇట్టి ప్రేమను మనం భిన్నంగా భావించుకోవటం చాలా పొరపాటు.
0: To divide love is a big mistake.
1: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
0: We go by the path of the divided love.
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God. God is love.
1: Live in love.
0: Live in love.
1: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా అది చేరుతుంది.
0: Then only you will find oneness in love.
1: ఇట్టి ప్రేమను ఎట్టి హృదయంలో నాటుకుందరు అట్టి సార్థకతను వారు పొందుదురు.
0: The day when you sow the seeds of love, naturally you will enjoy, experience the result, the bearing of it.
1: ప్రేమ ముదిత మనసుకు రామ రామ రామ.
0: Say the name of God with all love.
1: కాని ఏ పేరు చూచినప్పటికీ అది ప్రేమ కింద చేరినటువంటిది.
0: You may give any name to God, but it is full of love.
1: ఇట్టి ప్రేమను, ఇట్టి పవిత్రమైన ప్రేమను, ఇట్టి సార్థకమైన ప్రేమను, ఇట్టి ఏకత్వమైన ప్రేమను, ఇట్టి మధురమైనటువంటి ప్రేమను మనము అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాము.
0: This sacred love, this one love, this love that will give us redemption, liberation, this nectarine love is viewed as a jewel or divided.
1: కనుక ఇది ఇష్ట ప్రేమలు ఎందు కూడాను, ఇష్ట కష్టములు ఎందు కూడాను ఏకంగానే ఉంటుండాలి.
0: The love should remain as it is, uniform in likes and dislikes, in difficulties and also in moments of pleasure.
1: దీనిలో ఎట్టి భేదములు కూడాను ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
0: There is no scope for differences to exist in love.
1: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కానీ ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడాను కాలరావు.
0: All the differences are because of you, but in devotion there are no differences.
1: You and I are one.
0: The reality says you and I are one.
1: You, నీవు, I, నేను. నీవు, నేను అనేటువంటిది ఇక్కడ ఏమాత్రము భేదం ఉండకూడదు.
0: We should not have differences such as you and I.
1: You అనేటువంటిది కేవలం థర్డ్ పర్సన్.
0: When you say you, it refers to third person.
1: I అనేటువంటిది ఏకాత్మ పర్సన్.
0: And this I is singular. That stands for oneness.
1: కనుక you and I are one అనేటువంటిది అంటూ ఈ you అనేటువంటిది ఏమాత్రము ఉండకూడదు.
0: Therefore, there should not be anything like the other, you.
1: Kanuka manamu itti bedhamanu dooram chesi divyatvanni pavitratanu manamu aacharinchali.
0: Therefore we should give up this dualistic mind and try to attain the divinity and sanctity behind this oneness.
1: Ee prema tattvam anetundi idi అనుభవించవలసిందే కాని బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
0: లవ్ ఈజ్ నాట్ కంపారిటివ్, ఈజ్ నాట్ కాంపిటేటివ్, బట్ లవ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
1: కానీ ఈనాటి ప్రేమను మీరు లౌకికమైనటువంటి మార్గంలో అర్థములు తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
0: బట్ వీ అండర్స్టాండ్ లవ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. Interpret and follow.
1: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
0: Love should not have any links with the physical body.
1: ఈ దేహంతో కూడినటువంటిదంతా కూడాను మ్యాటర్తో కూడినటువంటిది.
0: The body is composed of matter only.
1: ఈ మ్యాటర్తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
0: దిస్ బాడీ మూవ్స్ అహెడ్ మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్ బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావము ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్ బి అలైట్ టు ఎవరీ వన్.
0: ఇఫ్ వీ డూ నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ డ్యూయల్ వే, ఇఫ్ వీ డూ నాట్ గో బై దిస్ డివైడెడ్ మైండ్, ఇఫ్ యూ రిలై ఆన్ ద వన్నెస్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్.
1: బి అలైక్ టు ఎవరీ వన్,
0: బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని ప్రాకృతమైన మార్గంలో మనము తీసుకుని పోతున్నాము, అదే పెద్ద పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ అలౌ ద లవ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ వరల్డ్.
1: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి దిస్ డ్యుయలిస్టిక్ వే ఇన్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
0: దో యు ఆర్ మెనీ హియర్ ఇన్ నంబర్స్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ బట్ లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి, దేర్ ఫోర్ భగవాన్ అడ్రెసెస్ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ఒక్కటే కాని అనేకంతో కూడినటువంటిది కాదు.
0: లవ్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ఈజ్ నెవర్ డివైడెడ్.
1: కనుక మీరు దైవ ప్రేమను ఏకంగా బయలు భావించండి.
0: దేర్ఫోర్ కన్సిడర్ ద డివైన్ లవ్ యాజ్ యూనిటీ వన్ ఓన్లీ.
1: ఇట్టి ప్రేమనే నిజమైనటువంటి భక్తి కింద చేరుతుంది.
0: సచ్ లవ్ ఈజ్ ట్రూ డివోషన్.
1: కనుకనే జయదేవుడు, గౌరాంగదుడు, ఏకసుందరుడు వీరందరూ కూడాను దేహమును వేరువేరుగా భావించినప్పటికీ ప్రేమతత్వాన్ని ఏకంగానే తీసుకుని పోయారు.
0: దేర్ఫోర్ గ్రేట్ పీపుల్ లైక్ జయదేవ, గౌరాంగ, దో దే హ్యావ్ డిఫరెంట్ బాడీస్ ద వెస్టియర్ దే హ్యావ్ టేకన్ అపాన్ దెమ్సెల్స్ బట్ దే ఆల్వేస్ ప్రొసీడెడ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: మీరా, సఖుబాయి వీరందరూ కూడాను ప్రేమ అనేటువంటి దీంతో ఒక్క మార్గంలోనే పోయారు, కానీ కృష్ణ అని, రామ అని, గౌరంగ అని వేరు వేరు పేర్లతో వీరు అనుభవించలేదు.
0: లైక్ వైజ్ డివోటీస్ లైక్ మీరాబాయి, సక్కుబాయి ఆల్వేస్ హ్యావ్ ప్రొసీడెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్, సింగిల్ మైండెడ్నెస్, వన్ పాయింటెడ్నెస్. దే నెవర్ అబ్జర్వ్డ్ ఎనీ డ్యుయాలిటీ ఆర్ డివైడెడ్ మైండ్.
1: కనుక వారు డ్యుయాలిటీ తీసుకుని పోవటం చేతనే వాళ్ళు పూర్తి పతనమైపోయారు.
0: Those that go by duality ruin themselves.
1: మనం డ్యుయాలిటీలో తేలుకోకూడదు.
0: So we should never be dualistic in our approach.
1: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
0: We should experience that one-pointedness, that is the experience of the self.
1: కనుక రామాను, కృష్ణాను, శ్యామాను, ఈశ్వరాను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
0: యు మే గివ్ ఎనీ నేమ్ లైక్ రామ, కృష్ణ, శ్యామ, ఈశ్వర, బట్ ద గోల్ ఈజ్ వన్.
1: ఇట్టి గోల్ను మాత్రం మనం మర్చిపోకుండా తీసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గోల్.
1: కృష్ణుడు రాధకు కనిపించుకోకుండా పోయాడు. కృష్ణుడు రాధకు కనిపించకుండా వెళ్ళాడు.
0: ఇట్ సో హ్యాపెన్ that Krishna was not noticed by Radha.
1: కానీ ఆకారమును కృష్ణగా భావించుకుని ఈ ఆకారం కోసము ఈమె అనేక విధములుగా కూడాను పరితపించి ప్రయాణాలు చేసింది.
0: But Radha has considered Krishna in his physical form, always pined and yearned for his presence.
1: కనుక ఈ పేరులో ఉన్నటువంటి యొక్క నామము, పేరులో ఉన్నటువంటి యొక్క రూపము ఏకమే కాని అన్యము కాదు.
0: Therefore, the name and form are one and the same. They are not different.
1: కానీ మనము అంతటి లోతునకు పోయేటువంటి ఒక శక్తి సామర్థ్యములు లేవు.
0: We don't have that ability and capacity to dive into that depth.
1: ప్రేమ గొప్ప శక్తివంతమైనటువంటిది.
0: Love is highly powerful.
1: దీని శక్తి మరి దేనికి కూడాను రాదు.
0: The power of love is not noticed anywhere.
1: ఈ పవర్ ఆఫ్ లవ్ ను ఎన్ని విధాల పరిశోధన చేసినప్పటికీ ఇది చిక్కేది దక్కేది కాదు.
0: Investigation, experimentation will never give you results to know the power of love.
1: ప్రేమ ప్రేమ చోటనే ఉంటుంటుంది కానీ అన్య మార్గం ప్రవేశించదు.
0: Love can be understood only by establishing links love to love, nothing else.
1: కానీ మహారాణా ఈ దేవాలయం లోపల భజన చేస్తూ ఉండగా కానీ ఆమెకు తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
0: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయ్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
1: రాణా ఇక్కడ నీవు ప్రయత్నించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
0: రాణా సెడ్, దిస్ ఈజ్ ద టెంపుల్ బిల్ట్ బై మీ, యూ కెనాట్ ప్రే హియర్, గెట్ అవుట్, హీ సెడ్.
1: బయటకు వెళ్లిపోమని చెప్పేటప్పటికీ ఇది మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
0: ఇట్ వాస్ ఎ షాకింగ్ న్యూస్ ఫర్ మీరాబాయ్.
1: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడే, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయట నా లోపల అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
0: She was very much surprised. Why is it that I'm asked to get out of the temple? Is there Krishna inside the temple or outside the temple? That was her doubt.
1: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి ఒక పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
0: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
1: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
0: Then she could have the proper understanding.
1: తాను మధురకు బయలుదేరింది.
0: And she was prepared to reach Madhura.
1: ఈ మధురలో ఉన్నాడు కృష్ణుడు అనుకుంది.
0: She thought Krishna was there in Mathura.
1: మధురా అనగా ఒక పట్టణం కాదు, మధురమైనటువంటి హృదయమే మధుర.
0: Mathura is not a geographical location. Mathura symbolizes the nectarine nature of the reality.
1: Chelo re man Ganga Yamuna teer, chelo re man.
0: Let mind go along the shores of Ganga and Yamuna.

0: గంగా యమునా తీరమదిగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడమ ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమునా తీరని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మొదలుగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: She could have the exact interpretation.
0: Maharana cheppinattuga ee ganga yamunaku ekkada ticket ku thanu chikkaledu.
1: She didn't follow what Rana meant by these two, ganga yamuna.
0: Velutundi paapam.
1: He was proceeding and proceeding by.
0: Krishna krishna krishna anukuntu bayal derindi kondalu guttalu praalu rappalu adavi annitini daatipoyindi.
1: She was repeating Krishna's glorious name. She was proceeding along the mountains, the down the valleys, up the hills.
0: Cherindi katta kadapatiki Vrindavanam cherindi.
1: She reached finally Vrindavan.
0: Akkada vellatappudu talupulu moosukundi.
1: There she noticed closed doors.
0: Evarenni prarthanalu chesinappatikini aa talupulu open kaaledu.
1: In spite of repeated prayers, doors didn't open.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: Then she shouted,
0: Krishna, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: Krishna, you are not the one to move about from one place to another.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: You are the very existence. You remain where you are.
0: Kaluka meera hrudayasthayi neevu.
1: You reside in the altar of the heart of meera.
0: Meera hrudayamu okkate kaani rendu devu.
1: The heart of meera is one and not two.
0: Kaluka aa hrudayanni neevu andukovani cheppindi.
1: You accept my heart, she prayed.
0: Mora makuta bheetambara dhari.
1: And you wear that pitambara and with all the insignia of the Lord Krishna.
0: Akkade poyetappatiki thanu aa dwaramunaku tala kottindi.
1: And she had hit her head against the doors.
0: Tala pagalindi, Krishnudu akkada pratyakshamayyadu.
1: And there she could experience the manifestation of Krishna.
0: Krishna ekatvam ayyetappatiki Maharana ventane pothunnadu.
1: And Maharana also was passing by along the same road.
0: నేను పొరపాటుతో పలా మీరాను కోప్పడ్డాను.
1: I was deluded, I was mistaken in giving this treatment to Meera.
0: కృష్ణ మీరాను క్షమించు, నన్ను క్షమించు అని కృష్ణుని ప్రార్థించిపోయాడు.
1: And Rana prayed for pardon. Oh Krishna, pardon me, pardon Meera.
0: ఆమె క్రింద పడింది, ప్రాణం వదలింది.
1: As she fell down, she breathed her last.
0: Kani idi poi Krishnunde cherin tarvata Krishnudu pratyakshamayi prayojanam emiti.
1: When once she reached Krishna, one with him, what is the fun of Krishna's manifestation apart from this?
0: Kalugna hrudayasthaye nee yokka sthayi ani cheppinappudu hrudayasthayi cheripoyadu Krishnudu.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
1: So people go by the words, taking external, worldly meaning and interpretations.
0: కనుక మనము ఈ వర్ల్డ్లీ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వర్ల్డ్లీ మీనింగ్.
0: హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క భావంనే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెదిలేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: హృదయము మార్పు ఏనాటికి కలగదు.
1: హార్ట్ నెవర్ చేంజెస్.
0: హృదయ స్థాయి ఏనాటికి మారదు.
1: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్ ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
0: పట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఈ విధంగా మీర తన యొక్క ప్రియమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి పొందుతూ వచ్చింది.
1: దట్స్ హౌ మీరా కుడ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ విత్ కృష్ణ.
0: ప్రేమ మించినటువంటిది మరొకటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ఆ ప్రేమ ఏకాత్మతగా ఉంటుంది. అది
1: దట్ లవ్ ఈస్ ఆల్వేస్ వన్.
0: కనుక భక్తిని కోరేటువంటి వారందరూ కూడాను ప్రేమతత్వాన్ని ఒక్కటి మనం గట్టిగా పట్టుకోవాలి.
1: Therefore, all devotees should have a firm grip on this love.
0: ఈ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా మనం భగవంతుని చేర్చలేవు.
1: No other path will take you to God other than love.
0: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
1: Therefore, go by this path of love, sharing.
0: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: Love is with you.
0: కంటనే కూడా ఉంటుండాలి.
1: Love is with you, in you, around you, above you, below you.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
1: How can you ever change love?
0: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగానో మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరు మార్చలేదు.
1: The ordinary people may go on changing this principle of love. But the devotee should have this love which is changeless.
0: Prema swaruplara.
1: Embodiments of love.
0: Meerandaru kodanu tirigi meeru vellinappatikini akkada ee premane mee yokka hrudayanga teeskondi.
1: Even after you return, have this love, preserve this, sustain it.
0: Inga deeniki kodanu marchanakkarledu.
1: You don't need to bring changes in any way.
0: Nee ventane jantane intane kuda untuntadu bhagavantudu.
1: God is always with you, in you, around you, below you, above you.
0: Kanuka Krishna nenu nee venta vastanu ani prarthisukunte taanu Krishna mundu pothuntadu taanu venta vastuntadu taanu veru itana veru.
1: If you pray Krishna please be with me, it means that he is always with you by your side.
0: Kani Krishna nee tone nenu vastunnanu annapudu కృష్ణుడు లోపలనే ఉంటుంటాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు సే కృష్ణ ఐఎమ్ ఆల్వేస్ విత్ యు ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఇన్ యు.
0: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రము సాధ్యం కాదు.
1: ఇఫ్ యు గో బై ద రియల్ మీనింగ్ యు ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కృష్ణ ఐఎమ్ ఇన్ యు అంటారు.
1: యు సే కృష్ణ ఐఎమ్ ఇన్ యు.
0: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
1: When Krishna is in you, how do you find him outside?
0: Chala mandi bhaktulu kudanu, I am with you, I am in you, I am to you, I am for you, I am tuntar.
1: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you. They go on saying like that.
0: Ivanni kudanu kevalamu distinctive padamulu tappa nijamainatundi padamulu kadu.
1: These are all the words that you find in dictionary, the vocabulary.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు, కానీ భిన్నంగా ఎప్పటికే కనిపించడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్, హీస్ నెవర్ డివైడెడ్.
0: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకుని మీరు ప్రార్థించండి.
1: దేర్ఫోర్ ఆల్వేస్ ఫీల్ అండ్ ప్రే విత్ ది కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
1: ఇఫ్ యు ప్రే లైక్ దిస్ యు ఆర్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
1: డోంట్ గెట్ సాటిస్ఫైడ్ మియర్లీ విత్ దిస్.
0: ఇంకా ఎంతనో ఉంటుంది అది మీరు పడవలసిన ఆనందం.
1: దేర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బ్లెస్ వెయిటింగ్ ఫర్ యు.
0: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్య కావాలి.
1: You need so much to consume to fill your bellies.
0: ఏదో కొంచెం తినేసేసి నేను కడుపు నిండిందని అనుకోకండి మీరు.
1: By just eating a fraction, you cannot say that your hunger is appeased or satiated.
0: There
1: is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

0: పుంగా నిలిచి ఉన్నది. దిస్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఆత్మ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: దేహో దేవాలయ ప్రోక్తు, దేహమే ఒక దేవాలయము.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్,
1: ఇందులో ప్రేమనే ఆత్మస్వరూపుడు.
0: లవ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆత్మ.
1: కిట్టి పవిత్రమైన ప్రేమ నిర్మలమైన హృదయమునందు ప్రతిష్ఠ అయి ఉంటున్నది.
0: సచ్ సేక్రెడ్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎ ప్యూర్ హార్ట్.
1: కనుక ప్రేమమయము కానటువంటి హృదయమునందే భయము భ్రాంతులు నిండి ఉంటుంటాయి.
0: ఫియర్ అండ్ డెల్యూజన్స్ ఎగ్జిస్ట్ ఇన్ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ లవ్ ఇన్ ఇట్.
1: భగవత్ ప్రేమ గల హృదయము నిరంతరము నిర్భయముగాను నిశ్చింతగాను ఆనందాన్ని పొందుతుంటాది.
0: ఎ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ.
1: క్షణములోనే తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది నిజమైన ప్రేమ కాదు.
0: లవ్ విచ్ గ్రోస్ ఇన్ ఎ మొమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ కెనాట్ బి కాల్డ్ లవ్ అట్ ఆల్.
1: చావు పుట్టుక లేనట్టి జీవు నెలలో నిత్య నిర్మల జ్యోతి అయి నెగటి ప్రేమ.
0: ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ లవ్ ఎగ్జిస్ట్ యాజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్ షైనింగ్ లైక్ ఎ ఫ్లేమ్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుక భగవంతుణ్ణి ప్రేమస్వరూపుడు అని చెప్పుట కంటే ప్రేమనే తన యొక్క స్వరూపము అని చెప్పుట చాలా మంచిది.
0: ఇట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ గాడ్ యాజ్ లవ్ ఇట్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: అట్టి ప్రేమనే ఆత్మస్వరూపంగా భావిస్తూ అనేక మంది ఆరాధనలు సల్పుతూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ వర్షిప్ లవ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
1: ప్రేమ భగవత్స్వరూపం అగుట చేతనే దేహో దేవాలయం, ఈ దేహం దేవాలయంగా పోల్చుకోగలిగారు.
0: యాజ్ లవ్ ఈజ్ ఎసెన్షియలీ డివైన్ అండ్ గాడ్లీ, ది హ్యూమన్ బాడీ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ టెంపుల్.
1: అంతే కాదు, ఇది ఒక భవనముగా కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: నాట్ మెర్లీ దాట్, దిస్ హెస్ బీన్ కంపేర్డ్ టు ఎ ప్యాలెస్.
1: నిర్దోషం నిర్మమో నాథ, సదోషం చంచలో వధువు. నిర్దోషి అయి నిర్మలమైనటువంటి ఒక భర్త, దోషి అయి చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్, ద హస్బెండ్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్ అండ్ హూ ఈజ్ పర్ఫెక్ట్, ద వైఫ్ హూ ఈజ్ హ్యావింగ్ డిఫెక్ట్స్ అండ్ హూ ఈజ్ వేవరింగ్ ఇన్ అవర్ మైండ్.
1: దోషి అయిన భార్య, నిర్దోషి అయిన భర్త, నిశ్చలమైన భర్త, చంచలమైన భార్య, ఈ ఇరువురు గృహమునందు ఉండినప్పుడు శాంతి అనేటువంటిది ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: వెన్ యూ హ్యావ్ ఎ హస్బెండ్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్ అండ్ హూ ఈజ్ స్టడీ ఇన్ హిస్ అప్రోచ్, ఎ వైఫ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ హూ ఈజ్ వేవరింగ్ ఆల్ ద వైల్, హౌ కెన్ యూ గెట్ పీస్?
1: గృహమునందు శాంతి సంతోషములు అనుభవించవలనన్నా భర్త అయినా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, either the husband should follow the wife faithfully or the wife should implicitly follow the husband.
1: Indulo vicharinchi chuchina nirdoshi nirmalamainatundi bharya doshi chanchalame bhartha doshi chanchalamainatundi bhartanu bharyanu anusarinchatamu idi dharma viruddhamu.
0: If you only inquire, it would not be appropriate for a fault free pure husband to follow a wife who is full of faults and wavering.
1: దోషి అయి చంచలమైనటువంటి యొక్క భార్య, నిర్దోషి నిర్మలమైనటువంటి భర్తను అనుసరించడమే సహజం.
0: ఇట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ అండ్ న్యాచురల్ ఫర్ దిస్ వైఫ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ వేవరింగ్ టు ఫాలో ది హస్బెండ్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫాల్ట్స్ అండ్ హూ ఈజ్ ప్యూర్ అండ్ స్టడీ.
1: ఇక్కడ భర్త ఎవరు, భార్య ఎవరు?
0: హియర్ హూ ఈజ్ హస్బెండ్ అండ్ హూ ఈజ్ వైఫ్?
1: నిర్దోషి అయి నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమైనటువంటి యొక్క ఆత్మనే భర్త.
0: ఆత్మ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్, ప్యూర్ స్టడీ అండ్ సెల్ఫ్లెస్, దాట్ ఈజ్ హస్బెండ్.
1: దోషి అయి చంచలమై స్వార్థమై కేవలము పరితాపంతో ఉండినటువంటి యొక్క ఈ భార్యనే మనస్సు.
0: ద వైఫ్ ఈజ్ ద మైండ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్స్ అండ్ ఇంప్యూర్ అన్స్టడీ అండ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ మనస్సు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ బై విచ్ ది వైఫ్ దిస్ మైండ్ ఈజ్ మేడ్ టు ఫాలో ది ఆత్మ.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్
1: అనగా మన దృష్టిని ఆత్మపై ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
1: దేహ దృష్టితో జీవితము గడపటమే మోహము అని.
0: ఇట్ ఈజ్ ఇన్ఫాచుయేషన్ ఇఫ్ యూ స్పెండ్ అవర్ లైఫ్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ అండ్ ఫిక్సింగ్ అవర్ బాడీ.
1: విష్ణు భక్తులు విష్ణు ప్రియులు భక్తులు, విశ్వప్రియులు విషయ ప్రియులు మానవులు.
0: దోస్ పీపుల్ హూ లవ్ ద లార్డ్ అండ్ హూ ఫాలో ద లార్డ్ విష్ణు ఈజ్ డివోటీ. దోస్ పీపుల్ హూ ఫాలో ద వరల్డ్ అండ్ హూ ఆర్ స్లేవ్స్ ఆఫ్ ద వరల్డ్ దే ఆర్ నాట్ ద
1: వరల్డ్. కనుకనే కృష్ణ తృష్ట కలిగినటువంటి వాడే గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ థర్స్ట్ ఫర్ ద లార్డ్.
1: విశ్వతృష్ణ కలిగినటువంటి వారే జీవులు.
0: జీవి ఇండివిజువల్ సోల్ ఇస్ వన్ విచ్ థర్స్ ఫర్ ద వరల్డ్.
1: కనుకనే ఈ జీవుడు దేవుడిగా అనుభవించడానికి తగినటువంటి కృషి ఆత్మ దృష్టిని పెంచుకోవాలి.
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ నెసెసరీ టు డెవలప్ ద విజన్ ఆఫ్ ఆత్మ అండ్ స్పెండ్ అవర్ లైఫ్ టువర్డ్స్ గాడ్.
1: నిరంతరము కృష్ణ తృష్ణతో కాలమును సార్థకం గావించుకొని తమ జన్మను కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఫిక్సింగ్ దర్ మైండ్ ఆన్ ద లార్డ్.
1: అయితే భగవంతుడంటే ఎలాంటి రూపం కలిగి ఉంటాడు? ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో ఇన్ వాట్ ఫారం డూ యూ ఫైండ్ గాడ్? ఇన్ వాట్ వే డస్ హి గ్రేస్ ద డివోటీ?
1: భగవంతుడనగా ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞాన వైరాగ్యము ఇది ఈ షడ్గుణముల యొక్క స్వరూపంతో ఉంటుంటాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ద స్ప్లెండర్ ద రైచియస్నెస్ అండ్ ద ఫేమ్ అండ్ ఆల్ ది సిక్స్ క్వాలిటీస్ విచ్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు ద లార్డ్.
1: విషక్కారుడు అని కూడా ఇతనికి ఒక పేరు.
0: హీ హాజ్ ఆల్సో అనదర్ నేమ్ యాజ్ విషక్కార్.
1: షడైశ్వర్య సంపన్నము కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి విభుడు అని కూడా ఒక పేరు.
0: He has been called Vibhudu because he commands all the six types of splendor and
1: wealth. ఇతనే ఈ జగత్తునందు ఉన్నదానికి రాబోయేదానికి జరిగిన దానికి కూడాను తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: He is the master of all the three things. What has happened in the past, what is happening now and what is going to happen.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు వచ్చింది.
0: He has been called Bhavaha because he is the master of the past, present and future.
1: మూడు కాలములు యందు కూడాను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: He is a part and parcel of the time itself in all the three aspects.
1: Bhavaha అని అంటే జగత్తునంతా సృష్టించేటువంటి వాడు అని కూడాను మరొక అర్థం.
0: Another meaning of the word Bhavaha is that he is the creator of the entire cosmos.
1: సమస్త సూర్య చంద్రాదులకు నక్షత్రాదులకు కూడాను ప్రకాశం అందించేటువంటి వాడు కనుకనే ఇతనికి భావ అని పేరు.
0: హీ హాజ్ లెంట్ స్ప్లెండర్ for the sun, stars and every planet. And therefore he has been called Bhavaha.
1: Samasta srishti sthiti layamulakanta kudunu moolakarakuda kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction, and therefore he has been called Bhavaha.
1: Itti bhagavantudu sarvatra undutaku sakshyam emiti.
0: What is the proof of such God being all pervasive, being present everywhere?
1: Diniki chakkani chinna upayam kudanu manu gurtinchukovali.
0: There is a very small beautiful example to illustrate this.
1: Daivam ekkada unnadu?
0: Where is God?
1: Ani vicharan chesinappudu neeru gali ekkada unnado akkadanta bhagavantudu unnadu.
0: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
1: neeru gali atma nundiye avirbhavinchinayi.
0: Water and wind have taken their birth from Atma.
1: Karukune bhagavantuni kodunu naramulu ani kodunu maroka peru.
0: That is why God has also been called naramulu.
1: Jeevitaniki aadharabhootamainatunti okka ee gali neeru atyavasaramu.
0: This water and wind are essential for
1: ivie mana pranadhanamainatunti okka atma swaroopamu.
0: This air and water are essential aspects of life.
1: Itti bhagavat tattvamunu సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దిస్ డివైన్ ఆస్పెక్ట్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ బట్ హ్యూమన్ బీయింగ్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్.
1: అనోరణీయాన్ మహతో మహీయ.
0: హీ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్గెస్ట్ మౌంటైన్.
1: కనుక భగవంతుడు దేహమునందు ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
0: ఇన్ ది ఫిజికల్ బాడీ హీఈస్ ఫౌండ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మయన్నే స్వరూపం అనేటువంటిది దేహమునందు మాత్రమే కాదు సర్వత్రా కూడా ఉంటున్నది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్, నాట్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ది ఫిజికల్ బాడీ.
1: అంతర్బహిష్ తర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఈ భగవత్ తత్వము.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫౌండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: ద హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ఎక్స్టర్నల్ థింగ్స్.
1: కేవలము తాత్కాలికమై భౌతికమై లౌకికమై ఉండినటువంటి వస్తువులను వ్యక్తులను విషయములు మాత్రమే ఆశిస్తూ ఉంటాది.
0: ది హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ద మొమెంటరీ థింగ్స్ అండ్ వరల్డ్లీ థింగ్స్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్.
1: కనుక ఏతావాత దీనికి ప్రవృత్తి లక్షణం ఉన్నది ఈ శిరస్సుకు అని చెప్పవచ్చింది.
0: The sum and substance of this is the head follows the path of action, pravrutti.
1: Pravrutti nundiye ee samasta sankalpamulu kodanu aavirbhavistu unnai.
0: All these thoughts take their birth on the basis of action, pravrutti.
1: Inka hrudayam nundi satyamu prema daya sahanamu sanubhuti ityadi nivrittilu lakshanalu aavirbhavistu untai.
0: From the heart come such great qualities as truth, love, kindness, patience and compassion.
1: Kanuka manavudu hrudayam paina drishti pettadam vallane taanu pavitruduga maaripothunnadu.
0: Man becomes sacred and sanctified if he fixes his vision on such a sacred
1: heart. Kanukane vedantamulandu antardrushtini abhiruddhi parchukomani bodhisthu untaru.
0: That is why philosophy and spirituality teach to introvert the mind.
1: Adi nivrutti, idi pravrutti.
0: The one is the path of action, the other is the path of knowledge.
1: Kani nivrutti tattvamu pravrutiki e matram kudano artham kadu.
0: The path of action is not in a position to understand the path of knowledge.
1: Bhasha sambandhamaina chanakyamaina ee yokka laukikamaina ee dehamato anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu మానవుడు దీని నిమిత్తమై అనేక విధములుగా పాటు పడుతుంటాడు.
0: మ్యాన్ ట్రైస్ ఇన్సెసెంట్లీ టు అక్వైర్ థింగ్స్ విచ్ గివ్ హిమ్ ఎక్స్టర్నల్ జాయ్, ఫిజికల్ హ్యాపీనెస్, బాడీలీ ప్లెజర్స్.
1: అట్టి వారికి హృదయ తత్వం ఏమాత్రం కూడా అర్థం కాదు, దానిని సరైన రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్ నార్ కెన్ హి ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయతత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్నెస్
1: ఆఫ్
0: హార్ట్. యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరువు తాను ఎరుగున,
0: డస్ ది ట్రీ నో ద స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ ఎ ఫ్రూట్.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున,
0: డస్ ది క్రీపర్ నో ది ఫ్రాగ్రెన్స్ అవైలబుల్ ఇన్ ఎ ఫ్లవర్.
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున,
0: డస్ ది బుక్ నో ది గ్రేట్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్.
1: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్తి పండితుండెట్లెరుగును.
0: ఎ స్కాలర్ హూ ఈజ్ గివెన్ టు ది ఎక్స్టర్నల్ జాయ్స్ హౌ కెన్ యూ అండర్స్టాండ్ ద పవర్.
1: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
0: In the tree there is a fruit and inside the fruit there is sweet juice, but the tree does not know the taste of the sweet juice available in the fruit.
1: Mana dehame oka vrutchamu.
0: Our physical body may be compared to a tree.
1: Induloni hrudayame oka phalamu.
0: The heart may be compared to a fruit.
1: Ee hrudayamuloni oka madhuryamante premane indulo rasamu.
0: The sweet love inside the heart is the juice.
1: Ee rasanni dehamane vrutcham e matram kuda nu gurtinchukotam ledhu.
0: The physical body is not able to enjoy
1: anubhavinchadam ledhu.
0: Nor does it enjoy.
1: ఆనందించటం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడికి దుఃఖములకు నిరాశలకు నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: ఇట్టి మన ఎందుండినటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా ఉండినంత కాలము మనకు భయం అనేటువంటిది తప్పినది కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ నాట్ టు అండర్స్టాండ్ దిస్ లవ్, వీఆర్ ఫుల్ ఆఫ్ ఫియర్.
1: ఆ ప్రేమను మనము పొందినప్పుడే మనకి భయం దూరం అవుతుంది.
0: ది ఫియర్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ అస్ ఇఫ్ వీ కెన్ అక్వైర్ దట్ లవ్.
1: చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రైళ్లందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ ఎ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హ్యాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch
1: him. ఏమిటి తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికీ భయం ఎందుకు అతనికి వెంటాడుతుండాలి?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: లేకపోవటం చేతనే.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
1: జీవితం ఒక ప్రయాణం.
0: Life is a journey.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తమునందు ఉంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా, నిస్సందేహముగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: In this journey of life, if you have this love with you, which is permanent, which is based upon truth, you are free from all types of diffidence and problems, and you are full of courage and happiness and joy.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: Today's man is haunted by some type of fear or the other.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికీ మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: Whatever work he wants to undertake, he is chased by the fear.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: The reason is he does not have love for God.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్, వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా,
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్,
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా,
0: వాట్ ఎవర్ బి ది వెల్త్,
1: ఎంతటి పండితుడైనప్పటికీ,
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్,
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తొలతూకుచుండినప్పటికీ,
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్,
1: ఆత్మవిశ్వాసమే లేకుండినా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్
1: దేని ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనిథింగ్, వీ కెనాట్ ఎంజాయ్ ఎనిథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్, నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్, ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్, హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఇది ఎంతకాలం మనను ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: దిస్ ఈజ్ మొమెంటరీ.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది, సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్.
1: నిర్మల హృదయం కలగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్, ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో, ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్, ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యూఆర్ అండర్గోయింగ్.
1: ఈ యోగం చేత మీ యొక్క బాధలు అనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ, we do not have any disease whatsoever.
1: మాకు ఎట్టి యోగమును మాకు అక్కర్లేదు.
0: we do not want any yoga either.
1: ఒక కృష్ణుని పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
0: if we can have the yoga to attain god, that is sufficient for us.
1: ఏమిటి ఈ యోగము అని?
0: what is this yoga?
1: ఒక గోపిక చెప్పింది.
0: one gopika described
1: త్యాగ భావముతో అనుభవించేటువంటి భోగమైనా కూడాను అది ఒక యోగమేను అన్నది.
0: she said that even indulgence enjoyed on the basis of sacrifice, it is also yoga.
1: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
0: This sacrifice and indulgence can never go together, said Uddhava.
1: త్యాగమున్నటువంటి వాడు భోగం వైపున చూడడు.
0: A person filled with sacrifice will never look for ఎంజాయ్మెంట్.
1: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
0: ఏ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్
1: ఈ భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్ కాన్ఫ్లిక్ట్.
1: కనుక యోగం ఎట్లవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
1: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుంది, నీవు తెలుసుకున్నది ఇదేనా?
0: ఓ మ్యాడ్ పర్సన్, in spite of your staying with Krishna, is this all that you have learned from him?
1: Acharanaloni ahankaramu anubhutiloni aasakti rendu vadalite tyagamu bhogamu yogamu moodu okkate avutayi annaru.
0: If you are free from ego while doing the work and if you do not crave for enjoying the fruits of it, then this tyaga yoga bhoga,
1: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హ్యావ్ డన్ దెమ్.
1: ఆసక్తి ఎందు రాగము, ఆచరణ ఎందు అహంకారము, రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
0: ఇఫ్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డిజైర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డూయర్షిప్ ఇన్ యువర్ యాక్షన్ దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ త్యాగ అండ్ భోగ.
1: ప్రపంచము లోపల వర్షం కురుస్తుంది,
0: ఇట్ ఈస్ రెయినింగ్,
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: ఇన్ ది వరల్డ్ యూ గెట్ రెయిన్స్ అండ్ రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుతున్నాయి.
0: ది క్రాప్స్ ఆర్ రేస్డ్,
1: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
0: సన్ అండ్ మూన్ షైన్,
1: ఇవి ఎవరి కోసం?
0: ఫర్ హూమ్ ఆర్ దే?
1: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
0: దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద
1: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది. అది
0: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
0: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్.
1: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
0: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములలో ప్రవేశిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఉద్ధవుడు కూడా దీనినే ప్రశ్నించాడు.
0: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్,
1: కృష్ణ సందేశం వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డూ యూ హ్యావ్ ఫర్ కృష్ణ?
1: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
0: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్
1: ఉద్ధవ? మాకున్నది ఒకే మనసు.
0: ఉద్ధవ, we have only one mind.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
0: Even that mind doesn't exist with us now.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: It has already gone with Krishna to Mathura.
1: మనసే లేని అమనస్కులం మేము, నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు?
0: When we do not have the mind itself, when we are enjoying the state of amanaskatva, where is mind to
1: aim? నీ వలె మాకు 10 మనస్సులే ఉంటుండినా మేము కూడా ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్త ఆజ్ఞను పాలించటము, ఒకవైపున భక్త ఆజ్ఞను పాలించటము, ఈ విధంగా జరుపుకుని ఉండవచ్చును.
0: ఇఫ్ యూ ఆల్సో హ్యాడ్ 10 మైండ్స్ లైక్ యూ హ్యావ్, వుడ్ హ్యావ్ యూజ్డ్ వన్ మైండ్ టు లిసన్ టు ది మెసేజ్ ఆఫ్ కృష్ణ, వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది హస్బెండ్స్ అండ్ వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ గివెన్ బై ది మదర్స్ ఇన్ లా అండ్ ఆల్ సచ్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్
1: సకల శాస్త్రాల గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాల చెప్పుదు ఒక్కసారి.
0: The essence of all the scriptures, I'll tell you in one sentence.
1: సర్వజీవుల యందు ఉన్న దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: We have to firmly believe that the divinity existing in all human beings is only one and the same.
1: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
0: For all the worries, it is the mind which is responsible.
1: దైవ చింతనకు మూల కారణం మనసే.
0: Even to think of the Lord, it is mind which is responsible.
1: పుట్టుట ఒక చింత.
0: To be born is a worry.
1: భూమి నుండుట చింత.
0: To live on earth is one worry.
1: సంసారం ఒక చింత.
0: Family life is another
1: worry. చావు చింత.
0: Death itself is a worry.
1: బాల్యమంతయు చింత.
0: The full childhood is
1: worry. వార్ధక్యం ఒక చింత.
0: Old age is worry.
1: జీవించుట ఒక చింత.
0: Living itself.
1: చెడుపు చింత.
0: That is also worry.
1: కర్మలన్నీయు చింత.
0: All actions
1: are worry. కష్టములు ఒక చింత.
0: Difficulties worry.
1: సంతసం ఒక చింత.
0: And joy is a worry. అండ్ సర్ప్రైజ్ అండ్
1: ఈ రెండు చింతలు అనేటువంటి పగ్గములు కట్టినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడ లభిస్తుంది?
0: ఇఫ్ యూఆర్ బౌండ్ బై దీస్ 12 రోప్స్ ఆఫ్ బాండేజ్ అండ్ స్టిల్ వాంట్ హ్యావ్ పీస్ అండ్ జాయ్,
1: సర్వేశ్వ ప్రేమ కొరుడు ఇక్కడైనా ప్రజలార కోరికే మీరా?
0: ఓ సిటిజన్స్, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
1: సమస్త చింతలకు పరిహారం చేసేటువంటి చింత ఒక్కటే, అదే ప్రేమ.
0: It is a love which can free you from all these worries And this
1: ee prema yendu etti vyathyasam kodanu manaku kanipinchadu.
0: There cannot be any differentiation in this love.
1: Samastamu bhagava swaroopam gane manamu nirupistam.
0: We will consider everything is the manifestation of the Lord.
1: Sarvatra unnadi daivattam okkate.
0: We recognize divinity as existing everywhere and it is the same.
1: Kanukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
0: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
1: Oka deshamulo unnadu oka deshamulo ledu ani cheppudaku sadhyam kadu.
0: It is not possible to say God dwells in one country and not in another country.
1: Oka kalamulo unnadu maroka kalamulo ledu ani cheppadaniki veelu kadu.
0: It is wrong to say that God dwells in one time and not at another time.
1: Oka vastunandu unnadu maroka vastunandu ledu ani cheppudaku sadhyam kadu.
0: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
1: Kanuka desha kala vastula parichhedam leni vadu.
0: Therefore he is one who transcends the time, the country and the
1: bhagavantudu anaga tapaka shakti kalavadu ani artham.
0: God refers to the power of pervasiveness, all pervasive he is.
1: Vyapaka shakti kalinatvanti oka bhagavantudu ikkada unnadu akkada ledani etta cheppagalam.
0: God who is all pervasive, how can you describe he is here and not there?
1: Vyapinchi untunnadu,
0: he is found everywhere.
1: Kanuka deeniki e matram kodanu అవకాశం లేదు.
0: Therefore it is wrong to say that
1: సర్వత్ర ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు.
0: It is possible to clearly declare that God dwells everywhere.
1: ఇంకా కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
0: With reference to time frame, it is not possible to say
1: ఆది మధ్య అంతములు ఎందు కూడాను ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
0: When God dwells in the beginning and in the middle and in the end, how can he?
1: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
0: He is the one who is found in beginning and end and beyond that.
1: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం.
0: When he is described as to be found everywhere, how can you just say that he exists in one object?
1: కనుకనే భగవంతునికు సర్వాత్మకుడు అన్నారు.
0: That is why God has been described as సర్వాత్మక.
1: ఒక్కొక్క పదమునకు కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
0: There are significant meanings associated with every word that is
1: పదములను కాని దాని అర్థములు కాని మనం ఏమాత్రమో గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
0: We are not caring to recognize the words and their meaning.
1: సకల శాస్త్రములన్ని కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
0: All the scriptures have declared God as found everywhere.
1: దేవుడు అనగా వ్యక్తి స్వరూపుడు కాదు.
0: He cannot be identified with a particular individual.
1: సమస్తాత్మకుడు.
0: He exists in collectivity, totality.
1: సర్వత్రా ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The principle of Atma found everywhere is the same.
1: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరించి వస్తుంటారు.
0: This principle of Atma, in order to establish dharma, righteousness, and in order to
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
0: Gopikas have understood this principle.
1: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
0: They never had any sense of differentiation. This is a tree.
1: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
0: They felt that Krishna, the Lord, is found in every object.
1: కృష్ణుడు లేనటువంటిది ఈ సృష్టిలో ఒక్కటి కూడాను లేదు.
0: There is nothing in the creation which does not have Krishna in it.
1: సృష్టి తృష్ణనే కృష్ణ తృష్ణ అన్నారు వాళ్ళు.
0: They said that the thirst for the creation is thirst for Krishna.
1: విశ్వమును విశ్వరూపంలో మీరు చూడకండి, విష్ణు రూపంలో చూడండి అన్నారు.
0: Do not see the world as world. See the world as the very manifestation of the Lord.
1: అన్నింటి భగవతాత్మగా మనం భావించినప్పుడు ఎంతటి ఆనందం అనుభవిస్తారో అది అప్పుడే తెలుస్తుంది.
0: If you can consider everything as the manifestation of the Lord, what great delight and joy.
1: కేవలం గోపికలంతా మూర్ఖులని అజ్ఞానులని కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
0: Quite a few people criticize Gopikas as ignorant ones, the foolish ones, the ones who were not having intelligence.
1: Chala porapatu.
0: This is a very great mistake.
1: Vari yokka hrudayalu nirmalamainavi, nishkalamainavi, nishwarthamainavi, premapuritamainavi.
0: Their hearts are pure, selfless and full of love.
1: Loka prema puchukunedi kani ichukunedi kadu.
0: The worldly love believes in getting and not in giving.
1: Paramatma prema ichukunedi kani puchukunedi kadu.
0: The love of the Lord believes in giving and not getting.
1: Ide laukika premaku paramatmika premaku undinatvanti vyathyasam.
0: This is the basic difference between the worldly love and divine love.
1: Kanukani itti prema chetane aa gopikalu దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: ది గోపికాస్ వర్ ఏబుల్ టు అటైన్ డివినిటీ ఓన్లీ త్రూ దిస్ కైండ్ ఆఫ్ లవ్.
1: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి యొక్క జీవితం సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ గోపికాస్ హిస్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
1: కృష్ణ ఆదము అనగా నాదము, కృష్ణ వాణి, కృష్ణుడు ప్రత్యేకం కాదు వారికి.
0: ఫర్ దెమ్ ద sweet music of Krishna, the word of Krishna,
1: Deho devalaya prakto jivo deva sanatanah. Manuk dehamu oka devalayamu.
0: Our physical body is a temple of God.
1: Eppudu adi devalayam avutundi?
0: When do we consider that as temple?
1: Daiva chintana mana hrudayam nundi chesinappudu maatrame deham devalayam avutundi.
0: Our body becomes temple only when we contemplate on God.
1: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
0: ఇఫ్ వి డోంట్ కాంటెంప్లేట్ ఆన్ గాడ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ హౌస్.
1: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
0: ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ఈవెన్ దిస్ హౌస్ బికమ్స్ ఎ ఫారెస్ట్.
1: కనుక ఏ ఒక్క విషయం నందు కూడాను ఎక్కడో మనం దేవాలయం పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుగు పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
0: యాజ్ లాంగ్ యాజ్ వి మేక్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ డాన్స్ ఆన్ అవర్ టంగ్, our physical body is also a temple of God.
1: Bhagavad Gita mane endi inti endu untunnadante bhagavantunu mane inti ende unnadu aneetundi vishwasanni penchukovali.
0: If we can think of the Lord in our own heart, we should feel that our own house is the temple of God.
1: Kalukune manu devalayam aneetundi danini saathakam gavinchukovali.
0: We should really sanctify the description of the physical body as a temple of God.
1: Devudu unnatundi devalayanni enta pavitranga manu upayoginchukovali.
0: A temple where God dwells, how sacred it should be, how nicely we should use.
1: Avidamuga pavitrama gavinchukunnatunte vare gopikalu.
0: Gopikas were those who sanctified their physical bodies.
1: Variki dhanakanaka vastuvahanadala pani ye matram kodanu vyamoham ledu.
0: They never had any love for the wealth.
1: Variki sarvastumu bhagavantude.
0: For them everything consisted of
1: tameva mata cha pita tameva తమేవ బంధుశ్చ చకస్త్వమేవ తమేవ విద్యా ద్రవిణం తమేవ తమేవ సర్వం మమ దేవ దేవాలేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
1: వ్యత్యాసమే లేదు.
0: ఫర్ దెమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
1: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
0: దే ఆర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ in the love of Lord Krishna.
1: Lekapothe Krishna yokka venugana vinnanta matramane ardharatri velalo andaru Vrindavanamlo praveshincharu.
0: If only it was not so, how would they have entered Vrindavan the moment they heard the sweet music of the flute of Krishna?
1: Bhagavantudu sarvavyapakudu sarvantaryami ani telusukunnappatikini eka swaroopanni matrame vaaru aaradhana chestu vacharu.
0: Although they knew that God is all pervasive, they always worshiped one form.
1: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
0: Some people only accept only one name as such as their.
1: మీరా కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడని తెలుసును.
0: Even Meera knew that Krishna was found anywhere and
1: everywhere. సర్వస్వరూపుడని కూడాను తెలుసును.
0: He is found in all forms.
1: కానీ గిరిధర గోపాల అంటేనే ఆయనకు చాలా తృప్తి.
0: But she got real delight only when she addressed him as Giridharagopala. Sakubai
1: knew Krishna sarvavyapakudu ani telusu.
0: Sakubai also knew Krishna as
1: sarvaswarupudu ani telusunu.
0: And she also knew that he dwells
1: in the form. Kani ranga panduranga antine amiki trupti.
0: She would be happy only when she calls ranga and panduranga.
1: Uddhavudu kudanu vachi Yashodaku aneka vidhamulaga kudanu Krishnuni varnistuntadu.
0: Uddhava also used to describe Krishna in different ways to Yashoda.
1: యశోదకుడును ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
0: బట్ ఫర్ యశోద దేర్ వాస్ ఓన్లీ వన్ నేమ్.
1: బృందావని విహారి ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
0: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారీ గోస్.
1: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
0: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ, ఓకే.
1: అదే విధంగానే గోపికలకంతా భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే, ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
0: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్
1: బృందావనంలో ప్రవేశించారు.
0: దే ఎంటర్డ్ బృందావన్,
1: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
0: దే వర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే వర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
1: పొదల దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్,
1: అడుగుతున్నారు పొదలను.
0: దే వర్ ఆస్కింగ్ దెమ్,
1: నల్లని వాడు,
0: హీఈస్ ఎ బ్లాక్ వన్,
1: పద్మనయనమ్ముల వాడు,
0: లోటస్ ఐడ్ వన్,
1: కృపారసంబుపై చల్లెడి వాడు,
0: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
1: మౌళి రసితిప్పిత పించము వాడు,
0: హీఈస్ ద వన్ హూ వాస్ హావింగ్
1: నవ్వు రాజుల్లడి మోమువాడు,
0: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్ స్వీట్ స్మైల్,
1: మా ఉల్లబు దోచుకుని వచ్చే,
0: హీ హాస్ స్టోలన్ మై హార్ట్,
1: ఓ మల్లియలారా,
0: ఓ క్రీపర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: He is not hiding himself behind you. Please let us know.
1: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా? చెప్పండి చెప్పండి చెప్పండి.
0: Please let us know.
1: మొక్కలు మాట్లాడతాయా? వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచార శక్తి లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
0: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
1: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటుందో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్స్.
0: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
1: Poorna vishwasame variki.
0: They had full faith.
1: Ade poornamadam poornamidam poornapoornamudachyate. Ee poornatvamlo undinatundi variki ee asampoornamainatundi variki em artham avutundi?
0: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
1: Kanukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
0: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హు హాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
0: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ? వాట్ ఈస్ హిస్ నేచర్?
1: ఇతను అందరితో ఉండినప్పటికీ,
0: హీ వాస్ ఫౌండ్ విత్
1: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
0: హీ వాస్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్,
1: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్,
1: దేనికి తను అంటనటువంటి వాడు.
0: He is not touched by anything.
1: Nitya truptudu.
0: He is always contented. He doesn't have any desire whatsoever.
1: Nirgunudu.
0: He doesn't have any quality.
1: Nirahankari.
0: He does not have any ego at all.
1: Makutamulli dharinchinatuvanti okka madhavudu atane maharaju.
0: He is the one who is real emperor.
1: Enni rajyamulu jayinchinappatikini okka rajyamulaina taanu palinchaledu.
0: He conquered a number of kingdoms.
1: రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
0: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
1: ఎట్టి వాంఛలు కూడాను అతయంది లేదు.
0: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
1: అన్ని వాంఛలు కూడాను అన్యుల నిమిత్తమే.
0: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
1: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
0: యాజ్ కృష్ణ ఈజ్ వన్ హూ వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్, హీ బీ డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
1: గుణములు ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు, కాని భగవంతుని యందు గుణములు లేవు.
0: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వ రజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
1: సూర్యుని నుండి ఏ విధంగా కిరణములు ఆవిర్భవిస్తున్నాయో,
0: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
1: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
0: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఆర్త్,
1: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాది.
0: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
1: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
0: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్
1: దివ్యత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలం,
0: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
1: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
0: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
1: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
0: we should live in the world which is the manifestation
1: of adayamulu rendintini kudanu ekatvam gavinchetunti yokka pavitramaina margamlo mana praveshinchali.
0: We should take the path which reconciles these two things. One is the basis, the other is the manifested world.
1: Okati upadhana karanamu, rendavadi nimitta karanamu.
0: One is the upadhana karana, the other is nimitta karana.
1: Nimitta karanamu lokaliki sambandhinchinatundi.
0: This nimitta karana is the one which is associated with
1: God. Karanamu daivatvaniki sambandhinchinatundi.
0: The upadhana karana is one associated with God.
1: Kanuka ee jagattantayi kudanu nimitta upadhana karanam cheta koodinatundi.
0: Therefore this world consists of these two causes. One is God, the other is the world.
1: ఈ టమ్లర్ చూడండి, వెండి టమ్లర్.
0: టేక్ దిస్ టమ్లర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. హియర్ ఇస్ ఎ సిల్వర్ టమ్లర్.
1: వెండి అనేటువంటిది ఉపాధాన కారణం.
0: సిల్వర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద ఉపాధాన. దీని
1: అందరగా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
0: ది గోల్డ్స్మిత్ హూ మేడ్ దిస్ టమ్లర్ ఈస్ ది ఉపాధాన కారణం.
1: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకటి కాదు, భగవంతుడే.
0: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
1: దీనిని టమ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
0: ది సిల్వర్ స్మిత్ ఇస్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్ హూ హాస్ మేడ్ సిల్వర్ ఇన్ టు ది టమ్లర్.
1: ఈనాడు టమ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మరునాడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
0: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టమ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ప్లేట్.
1: ఈ టమ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది. అది ఊరి అదే ఉపాదాన కారణం.
0: The forms, tumbler, cup and plate, they may change.
1: The silver does not change. Marpu chandanatvanti vadu bhagavantudu, marpu chendiyatvantidi jagattu.
0: The quintessence of all this is, God does not undergo any change, but the world changes.
1: Chalinchi jagattu nandu.
0: In the changing world,
1: sthirattvamainatvanti oka daivattvam untundadi.
0: The steady principle of God is found.
1: Ee rendintitone koodinatvante ee lokam.
0: The world consists of these two entities.
1: నిత్యానుభవములు అనేకంగా మీరు చూస్తున్నారు.
0: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్
1: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
0: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్, ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
1: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదే.
0: ది కార్ ఈస్ మూవింగ్ బట్ ది రోడ్ ఈస్ స్టడీ.
1: రోడ్డు కూడా కదిలితే మనం ప్రమాదంకు గురి అయిపోతాం.
0: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్ ఇట్ లీడ్స్ టు డేంజర్.
1: కనుక కదిలే యొక్క కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
0: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఎ స్టడీ.
1: అదే విధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
0: దిస్ రోడ్ విచ్ ఈస్ స్టడీ,
1: ఇది ఉపాధాన కారణం.
0: This may be described as upadhana.
1: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
0: The moving cars may be called as nimitta
1: karanam. కదిలే ఈ జగత్తుకంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాధాన కారణంగా ఉంటుండాలి.
0: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is upadhana karanam.
1: అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు.
0: But we are not making any effort to understand, to inquire into this truth.
1: నిజంగా ఇది ఎంత కదిలేటువంటి జగత్ అయినప్పటికీ,
0: this changing world, no doubt,
1: ఒక దివ్యత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే ఈ చలనము మనం ఏమి చేస్తుంది?
0: వెల్, యూ ఓన్లీ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
1: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పుడు అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
0: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, సారోస్ మే గెట్, విల్ నెవర్ బి షేక్.
1: చెప్పారు మరే నీటి లోతును చూసి భయపడనక్కర్లేదు. ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయం అవుతుంది.
0: That's what I have just said. A person who knows swimming need not be afraid of the depth of the water.
1: ఈతను నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
0: Why should we be afraid of the depth of the water if we know?
1: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే
0: if we go only
1: ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదు.
0: We need not be afraid of the problems of the world if only we have love for God.
1: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
0: Gopikas were such who had attained this love for God.
1: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is exists in the form of love everywhere.
1: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటాది కానీ
0: you may get the impression that he is changing.
1: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
0: Those are not changes in God.
1: భక్తులలో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
1: గిల్టీ కాన్షియస్ అంటారు.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ గిల్టీ కాన్షియన్స్.
1: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తానే తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: He superimposes the guilt and the defects on God and thinks that God is changing.
1: ఎట్టి దోషములు కూడా ఉండడానికి వీల్లేదు.
0: There cannot be any defect in God.
1: దోష రహితుడు.
0: God is absolutely
1: perfect. అందువల్లే నిర్దోషో నిర్మమో నాతః అన్నారు.
0: That is why he has been described as the one who is free from all fault
1: atane purushudu
0: and pure and he is
1: sadosho chanchalo vaduhu ade prakruti
0: this prakruti or nature may be compared to the one who is
1: ఇది దోషములతో కూడినటువంటిదే
0: there are defects in it
1: చంచలమైనటువంటిదే
0: it is wavering
1: కాని దానిని దాని ఎందుకును నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి
0: ఈవెన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డిఫెక్టివ్ నేచర్ అండ్ క్రియేషన్ యూ షుడ్ సీ గాడ్ హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్స్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్
1: కేవలం కృష్ణ జన్మదినము రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ the birthday of only krishna or rama as a festival day
1: parvadinamulu cheskotam cheta vachinatundi phaltam em matram undadu
0: what is the fruits of celebrating such festivals
1: evarini bhagavantulani manam visheshisthunnamo vaari vakyamulu aacharinchadaniki taginatundi krishi cheyali
0: we should make efforts to practice the words of those people whom we consider as god
1: deenini manam abhyasamlo pettakunda
0: if we don't practice it
1: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు
0: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్
1: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును
0: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్
1: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి
0: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్
1: అన్ని అవతారముల కంటే
0: ఆఫ్ ఆల్ ది టైప్స్
1: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది
0: The incarnation of Krishna is most attractive.
1: Anduvalle Krishna anetundi perunike untundadi dini antaratham.
0: The meaning is embedded in the word Krishna itself.
1: Karshatiti Krishnaha annaru.
0: One meaning is Karshatiti Krishnaha.
1: Akarshinchetundi ante Krishnatvam.
0: The principle of Krishna is highly attractive.
1: Krushititi Krishnaha annaru.
0: Another version is Krushititi Krishna.
1: Krushi anaga sedyam cheyatam. Bhoomi paina pantalu pandinchatam.
0: కృషి రెఫర్స్ టు కల్టివేషన్ అండ్ రైజింగ్ క్రాప్స్
1: ఇక్కడ హృదయం అనే క్షేత్రం లోపల దుర్గుణములు అనేటువంటి మొక్కలను తీసివేసి సద్గుణములు సదాచారం అనేటువంటి పంటను పండిస్తుంటాడట
0: కృష్ణ ఈజ్ వన్ హూ రైజెస్ ది క్రాప్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్ రిమూవింగ్ ది వీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్
1: కర్షతీతి కృష్ణ అన్నారు
0: దట్ ఈస్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్షతీతి కృష్ణ
1: మరీ కట్టగలపటికి కుష్టీతి కృష్ణ అన్నారు అనగా ఆనందమును అందించేటువంటి వాడు చాలా ఖుషిగా ఉన్నావే అంటే కుష్ అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది
0: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ కృష్ణ తత్వ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ
1: అనగా హృదయాన్ని సాగు చేసి మనకు దివ్యమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి పంటను అందించేటువంటి వాడు
0: కృష్ణ ఈజ్ వన్ హూ గివ్స్ ద క్రాప్ ఆఫ్ బ్లిస్ కల్టివేటింగ్ ద ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ రిమూవింగ్ ఆల్ ది వీక్నెసెస్
1: ఈ ఆకర్షించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి ఆత్మారాముడు అని కూడా పేరు
0: హీ హాస్ ఆల్సో బీన్ కాల్డ్ ఆత్మారామ బికాస్ హీ హాస్ ఎ హార్ట్ విచ్ కెన్ అట్రాక్ట్ ఎవ్రీవన్
1: ఆకర్షిస్తుండాది ఈ ఆత్మ
0: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్
1: ఆనందాన్ని అందిస్తుండాలి
0: ఇట్ గివ్స్ బ్లిస్ ఆనంద
1: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది
0: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్
1: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి
0: We have to think of one more aspect.
1: Bhagavad Gita yandu dharma kshetre kuru kshetre samaveta yuchavaha mamaka pandavascheva kimakurvata sanjaya ani oka shlokam pradham shlokam
0: the first stanza in Bhagavad Gita is dharma kshetre kuru kshetre
1: dharma kshetre kuru kshetre dharma kshetram ante emiti
0: what do you mean by dharma kshetra
1: ekkado oka pradeshamlo undinatundi kaadadi
0: It is not a field found somewhere.
1: మొట్టమొదటి ధర్మక్షేత్రంగా ఉంటుండాలి
0: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ధర్మక్షేత్ర ఇన్ ది వెరీ ఫస్ట్
1: సమయం లోపల నిస్వార్థమై నిశ్చలమై నిరహంకారమై ఎట్టి కోరికలు లేకుండా పవిత్రమైనటువంటి హృదయంగా ఉంటుంటాది
0: వెన్ వీఆర్ బోర్న్ అవర్ హార్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ ప్యూర్ డజంట్ హ్యావ్ ఎనీ డిజైర్ వాట్ సో ఎవర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెల్ఫిష్నెస్ అట్ ఆల్
1: నిర్గుణుడై ఉంటాడు
0: He is free from all qualities in fact
1: atti manava jeevitamane dharma kshetranga polchukunnaru
0: such human life can be compared to dharma kshetra
1: idi perugutu perugutu aaharam marina koladi అభిరుచులు అభివృద్ధి అయిన కొలది, సహవాస దోషములు పాశములు అంటగట్టుకున్న కొలది, ఇవి మరింత కొన్ని బంధనలు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
1: కొన్ని రాగద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
0: The likes and dislikes also
1: అభిమాన అమకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
0: This I and minus,
1: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Then this body becomes Kurukshetra.
1: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఒకదానికోటి ప్రారంభమవుతాయి.
0: When you get this feeling of duality, I and you, then there will be differences and problems.
1: నా పర అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రము.
0: As long as you are free from mine and thine,
1: నా పర అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడు కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Once you develop the feeling of mine and thine, it becomes Kurukshetra.
1: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వము అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమ కురువత సంజయ ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
0: ధృతరాష్ట్ర ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై
1: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ ధృతరాష్ట్ర?
1: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞా
0: మైన్ అండ్ దైన్
1: నా పర అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడు కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: వన్స్ యూ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ మైన్ అండ్ దైన్ ఇట్ బికమ్స్ కురుక్షేత్ర.
1: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి

0: హూ ఈజ్ ధృతరాష్ట్ర?
1: కేవలము దైవ ప్రేమ లేక, ఆత్మజ్ఞానము లేక, లౌకికమైనటువంటి యొక్క విషయ వాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వరల్డ్లీనెస్.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ హాస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ ది వరల్డ్లీనెస్.
1: పాండవా చేవ, నావారు నావారు, నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
0: ద వన్ హూ హాస్ డెవలప్డ్ ఐ అండ్ మై పీపుల్ దిస్ కైండ్ ఆఫ్
1: ఇంతే కాదు, దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారులు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రీషియేటింగ్ హిస్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దర్ వీక్నెసెస్.
1: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own
1: alaanti talli tandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
0: In today's world the kaurava clan is growing because of this kind of approach towards their children.
1: Kaani atti ajnaniki prakalopala unnadu gnani
0: just by
1: sanjayudu alaga sarveendriyamulu kulanu nigrahinchukunnatundi yokka mahagnani.
0: Just by the side of Dhritarashtra who is so ignorant is one
1: kima kurvata sanjaya, sanjaya nivu naaku cheppamannadu.
0: Sanjaya who has conquered all the senses
1: anaga gnani kalukane nivu naaku cheppadaniki adhikaram unnadi ani akkada artham.
0: As you are the wise one, you have got the authority to tell me
1: naaku kavalsinanta siri sampadalu untunnayi.
0: I have got all the
1: naaku kavalsinanta bhoga bhagyamulu untunnayi,
0: all the worldly possessions.
1: Kaani ee bhoga bhagyamulu siri sampadalu aanandanni andinchatam ledu.
0: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
1: Okka indriya nigrahame aanandanni andistundi.
0: Joy you can get
1: okka daiva premane aanandanni andistundi.
0: Love of God alone can give you joy.
1: Deeniki Dhritarashtrude sarainatundi okka example.
0: For this Dhritarashtra is an outstanding example.
1: హంసతూలిక పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
0: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
1: ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డిడ్ నాట్ హ్యావ్
1: ప్రీతి లేకపోవటమే.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
1: దైవ ప్రీతి లేకపోవటమే.
0: నో లవ్ ఫర్ గాడ్,
1: దైవ ప్రీతి పాప ప్రీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
0: వేర్ దెర్ ఈస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ life will be full of joy and peace.
1: కనుకనే ధర్మ క్షేత్రమనే అంటే ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
0: Therefore ధర్మ
1: మన దేహమే ధర్మ క్షేత్రము.
0: Our body itself is ధర్మ
1: క్షేత్రం. దోషరహితమైనటువంటి దేహమే ధర్మ క్షేత్రము.
0: Body free from defects and evil tendencies ధర్మ క్షేత్రం.
1: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
0: Body full of defects is కురుక్షేత్ర.
1: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
0: In this physical body are found the path of action.
1: ఈ రెండింటికి ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది.
0: There is always a tug of war between these two.
1: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
0: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
1: విజ్ఞానులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్
1: మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
0: వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మహాభారత అండ్ అనలైజ్ డీప్లీ.
1: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
0: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ పాండవాస్ అండర్ టుక్ they kept krishna in front and under
1: rajasuya yagam cheyalanukunte kudunu krishnuni aagya kosam ee kaachukonunnaru.
0: Even while conducting rajasuya yaga they kept krishna beside them.
1: Ye karyam gaavinchavallanna mundu krishnudu.
0: Whatever work they wanted to do they gave first place to krishna.
1: Anduvalane pandavulaku vijayanni saadhinchukogaligaru.
0: That is why pandavas were victorious always.
1: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అది ఏ మాకు ప్రధానము అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
0: కౌరవాస్ వర్ దోస్ హూ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
1: కృష్ణుని విశ్వసించారు.
0: దే గేవ్ అప్ కృష్ణ.
1: విశ్వమును విశ్వసించారు.
0: దే బిలీవ్డ్ వరల్డ్.
1: సర్వనాశనము గావించుకున్నారు.
0: దే వర్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ బై

0: కైండ్ ఆఫ్ మిస్టేక్.
1: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము, కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
0: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటీర్షిప్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
0: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
1: కౌరవులు అట్ల కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
0: కౌరవాస్ బిలీవ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
1: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
0: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
1: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
0: దిస్ ఇస్ వాట్ సంజయ టోల్డ్ ధృతరాష్ట్ర.
1: యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
0: హీ సెడ్ వేర్ దెర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దెర్ విల్ బి ఆల్వేస్ విక్టరీ.
1: భగవంతునికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి అక్కడ.
0: దెర్ ఇస్ నీడ్ ఫర్ గాడ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భగవంతు ఉండి కూడా నువ్వు భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
0: దేర్ మే బి గాడ్ ఇఫ్ దెర్ ఇస్ నో పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
0: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
1: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటుంది.
0: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ అస్ దెన్
1: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహములు నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
0: త్యాగరాజు ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది నైన్ ప్లానెట్స్.
1: అదే ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ యు హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
0: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
1: ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
1: కృష్ణ జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
0: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకు ఏమాత్రం అర్థం కాదు.
0: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
1: తానే ప్రేమమయుడు,
0: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
1: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
0: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్
1: చాలా విలువైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
1: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
0: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
1: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్ వీ కెన్ అచీవ్ ఇట్ ఓన్లీ త్రూ ది లవ్.
1: డైమండ్ కట్ చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్.
1: కనుక మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
1: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ త్రూ
1: ద్వేషం చేత. ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్రెడ్.
1: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
0: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ బై
1: అసూయ చేత. అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
0: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
1: జలసీ. క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
0: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
1: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
0: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
1: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో, ఏ ద్వేషమో, ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు అటైన్ లవ్ యు కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్, హేట్రెడ్, జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్ క్వాలిటీస్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికెన్ ల్యాంటర్న్, ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
0: ఇఫ్ యు వాంట్ టు సీ ది షైనింగ్ మూన్ ఈజ్ దర్ ఎ నీడ్ ఫర్ ఎ పెట్రోమాక్స్ లైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ టు సీ.
1: ఏవి మనకు అక్కర్లేదు.
0: there is absolutely
1: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడొచ్చు.
0: యూ కెన్ సీ మూన్ ఇన్ ది స్ప్లెండరస్ లైట్ స్ప్రెడ్ బై మూన్ ఇట్స్.
1: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: టు అటైన్ కృష్ణ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

జగత్ సర్వం దైవాధీనం, జగత్ సర్వం సత్యాధీనం చు దేవతం.

0: విశ్వమంతయును దైవము చే ఆవరింపబడినట్టు.
1: The whole universe originated out of the divine.
0: అట్టి విశ్వమును సత్యము ఆధీనం చేసుకున్నది.
1: Such universe is under the total control of truth.
0: సత్యము దైవతత్వాన్ని వశపరుచుకున్నది.
1: It is the truth that would help anyone to experience the divine principle.
0: అట్టి సత్యాధీనమైనటువంటి మానవుడే ఉత్తమ పురుషుడు.
1: He is truly a noble soul who follows this path of truth.
0: అట్టి ఉత్తమ పురుషులను చేరే నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతూ వచ్చారు.
1: Many adopt varied procedures to be noble souls.
0: ఎలాంటి క్రూరుడైనప్పటికీ పెద్దల యొక్క ఆశీర్వాదం చేతను పెద్దల యొక్క సంపర్కం చేతను వారి దుర్గుణములను దురాచారములను దూరం గావించుకొని సన్మార్గులై ప్రవర్తిస్తూ వచ్చారు.
1: One might be very wicked, but yet with the blessings of the elders, in the company of elders and noble souls, it is quite possible to give up evil behavior and evil thoughts.
0: దేనికైనను ఒకటి ఆధారం ఉండాలి.
1: Anything requires a basis.
0: మనం ఒక చిన్న జాబ్ రాయాలనుకుంటే దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుని తదుపరి మనము ఈ జాబ్ రాయటకు ప్రయత్నిస్తాం.
1: When you want to write a letter, you think first what is to be written, to whom it is to be written, in what way it is to be written.
0: అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు.
1: Many spiritual seekers and aspirants had their fulfillment by visiting noble people and listening to their sacred teachings.
0: కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచర్షుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని సప్తర్షుల ద్వారా సత్సంగమును చేరగలిగాడు.
1: A very wicked person of the type of Ratnakara, under the influence, by following the procedure of seven saints, could become a sage later.
0: అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి తగినటువంటి గురువుగా తయారయ్యాడు.
1: Such a wicked person like Ratnakara could transform himself into a pious, noble, ideal soul and ultimately became the composer of the epic Ramayana.
0: రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ నారాయణ నారాయణ అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి ఒక తేజస్సు కలిగి వచ్చాడు.
1: ప్రహ్లాద, బీయింగ్ ద సన్ ఆఫ్ ఎ డెమన్, ఫాలోడ్ ద పాత్ ఆఫ్ చాంటింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ God and ultimately attained divinity.
0: Konta kalamunaku narayana yokka tejasu ee prahladundo praveshinchi narayanudu prahladudu iddaru oke tejasu ga roopondaru.
1: Ultimately what happened was Prahlada was as brilliant as Narayana himself, they became inseparable, one and the same.
0: విదేశీ ఉన్నటువంటి డార్విన్ చాలా గొప్ప సాధకుడు. అతని వలె తన శిష్యుడైనటువంటి హెలెన్ తాను కూడా సాధన చేసి ఆ యొక్క గురువాగ్య తేజస్సును పొందడానికి ప్రయత్నించాడు.
1: లైక్ వైజ్ వీ ఫైండ్ చార్లెస్ డార్విన్ బీయింగ్ ఎ గుడ్ ఎస్పరెంట్ కుడ్ ఫైండ్ హిజ్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ హిస్ డిసైపుల్ హెన్.
0: ఇంతే కాదు,
1: not only this,
0: అనేక విధములైనటువంటి యొక్క మహర్షులు ఆజ్ఞను పురస్కరించుకొని తమ యొక్క ఆజ్ఞను ప్రసాదంగా తీసుకుని పాలించుకుంటూ రావటం చేత పరమాత్మ తేజస్సు సర్వులు ఎందు కూడాను తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
1: Likewise, it's similarly happened with many of the aspirants and the seekers who followed the path given to them by sages, and they could radiate that brilliance and effulgence all around.
0: ఇది భగవద్ గీత యందు కూడాను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అర్జున, నా తేజస్సే సర్వుల యందు కూడా ఉంటుండాయి.
1: That's what is declared.
0: నీ యందు ప్రకాశించేటువంటి తేజస్సు నాదే, మరొకరిది కాదు.
1: That's what is stated in this sacred text, Bhagavad Gita, where God declared, the light is in you, is the very light which is very personification of my divinity.
0: దైవం సర్వత్రా ఉంటుండేటువంటి వాడు.
1: God is everywhere.
0: సర్వ భూతముల యందు కూడాను సర్వ జీవుల యందు కూడాను తేజస్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు.
1: God is present in all of the elements, in all of the beings, in the form of light.
0: అలాంటి తేజస్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన యందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము?
1: Having that brilliant, effulgent God within us, how is that we suffer?
0: నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం, ఇది కేవలం ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది.
1: ఇట్ ఈస్ అటర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ if we start feeling that we are miserable, we pass through anxiety, worry and many other problems.
0: Nee endu prakashinchetvanti devudiki etti vicharamlu levi, etti dukkamlu levi, etti badhalu levi. Sarvananda swaroopudainatundi bhagavantudu nee hrudayamunde undaga nee vicharam vicharam vicharam anukovatam enta verritanamu.
1: Is it not a sign of foolishness to think that you are miserable and feel sad having God residing at the altar of your heart, who is beyond misery, sadness and difficulty?
0: Mamaivamso jivaloke jivabhuta sanatanah, nenu mee amsam nande untunnanu, mee ande naa amsam untundadi.
1: Here God says, you are just my spark, the divinity is in you, I am in you.
0: Alanti daivathvamainatundi yokka amsamu dukkamulaku guri kaade.
1: Such a spark of the divine cannot be put to any suffering.
0: Vicharamulaku guri kaade.
1: Can never be worried at any point of time.
0: Yetti dukkamulaku kodunu thanu guri kaadu.
1: Can never feel sad nor suffer.
0: Alanti dukkarahitudu vicharana rahitudu ainaatvanti oka daivanmunu ee nee enta unchukoni nee etta vicharam chestunnavu.
1: God who transcends all kinds of misery and sadness resides in you, then why do you still feel worried?
0: దీనిని పురస్కరించుకుని విచారం చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుండాలి.
1: When we think like that, we have to ultimately feel and conclude that God is not beyond
0: us. ఇటువంటి ఒక అంశం అంతా కూడా ఏ రాక్షస అంశమో, ఏ దుర్మార్గం యొక్క అంశమో, ఏ దివ్యమైనటువంటి ఒక అంశమో, అలాంటి అంశములు నీ యందు ఉంచుకొని మమై వాంసో అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: Then there is no scope to declare that you are the spark of the divinity feeling so sad. Perhaps the spark of demonic traits and the spark of evil propensities must have been existing in you.
0: ప్రతి వ్యక్తి యందు కూడాను ఇలాంటి దైవాంశమైనటువంటిది ఉండినగా లేదు అని కేవలము దుఃఖములకు గురి అవుతున్నానని ఏదో నీ పిచాచికి చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: God resides in you, but you behave as if you are under the control of a demon.
0: Yetti pichatulu nee ventaleru.
1: You are not in the hands of any evil spirit.
0: Yetti bhootamulu nee ventaleru.
1: There are no demons or evil spirits around.
0: Nee hrudayam okke seetevu.
1: In fact, your heart gives seat only for one.
0: కనుకనే మమై వంశం అన్నాడు, అనగా దైవంశమే నీ యొక్క హృదయం.
1: God said, I reside in you at the altar of your heart.
0: అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత చెడ్డగా భావిస్తున్నావు?
1: When your heart is so noble, great and divine, why do you consider it bad?
0: ఈనాటి మానవుడు దైవాంశం అంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man today is not able to comprehend what divinity is.
0: తన హృదయమునందే దైవాంశం ఉండగా తానొక దిక్కులేని వాని వలె, తానొక దుర్మార్గుని వలె, తాను కేవలం ఒక పిశాచి రూపము ధరించినటువంటి వాడి వలె కష్టపడుతున్నాడు.
1: Though God is present in our heart, we feel that we are left to ourselves, forlorn, that we are wicked and bad.
0: కాదు కాదు.
1: No.
0: ప్రతి ఒక్క హృదయం కూడాను దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: The heart of everyone is divine, the noble and ever fresh.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: Hridaya is compassionate.
0: ఈ కరుణతో చేరినటువంటి హృదయాన్ని ఎందుకు ఇంత కఠినంగా మీరు భావించుకోవటం?
1: This compassionate heart, how is that it turn into so harsh and hard?
0: ఇలాంటి కఠినత్వం అనేటువంటిది ఎందు ఉన్నదన్నగా, నీ యొక్క హృదయము దైవాంశం కాదు.
1: When the heart is so harsh and hard,
0: rakshamsamga untuntadi.
1: You are not the spark of the divine.
0: Vishashamsamga untuntadi.
1: You must be of the devil, of the evil spirit.
0: Kani neevu manavudu kaadu.
1: You are not a human being.
0: Neevu rakshasudave.
1: You are the demon.
0: Alanti hrudayam nandu mamai vamsa ani cheptamlo ye maatram artham ledu.
1: Then you have no right, there is no meaning in declaring that you are the spark of the divine.
0: Prati manavuni yokka hrudayamu దైవాంశంతో కూడినటువంటిది.
1: The heart of everyone has got the spark of the divinity.
0: అట్టి అంశమును మనం ఈ విధంగా దుర్మార్గంగా భావించుకోవటము, ఇది కేవలం మీ యొక్క భ్రమనే.
1: Mistaking the spark of the divine is your own illusion or distortion.
0: కనుక మనలో ప్రవేశించినటువంటి యొక్క ఈ భ్రాంతులను మనం దూరం చేసుకోవాలి.
1: All these imaginations should be given up immediately.
0: కనుక దైవత్వం అనేటువంటిది మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అలాంటి దైవత్వాన్ని మనం మరచి దానవత్వాన్ని చింతించుకోవటము, దానవత్వమే మన యొక్క హృదయం యొక్క ఆకారమని భావించుకోవటము, ఇది కేవలము ఒక వికారమే.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ పర్వర్టెడ్ వర్షన్ ఇఫ్ వీ థింక్ దట్ వీఆర్ రియలీ డెమోనిక్ అండ్ ఈవిల్ మైండెడ్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ గాడ్ విత్ ఇన్ అస్.
0: నీ నుంచి ఆవరించేటువంటి యొక్క ప్రతి దుష్టమైనటువంటి భావములంతా కూడాను నీ యొక్క భ్రమభావములే కాని దైవం యొక్క భావము కాదు.
1: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్, థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యూ ఆర్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్, ఇట్స్ ఓన్లీ యువర్ డెల్యూజన్, నథింగ్ టు డూ విత్ ద డివైన్.
0: దైవము ప్రతి హృదయమునందు కూడాను ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: హృదయం అనేటువంటిది కేవలము ఒక ప్రదేశము యొక్క స్వరూపం కాదు.
1: The heart is not physical heart located in a particular place.
0: Sarvata paanipadam ta sarvata uchi siromukam sarvata srutimalloki sarvabhavrutishtati. Sarvatra unnatvanti yokka daivattamu oka hrudayamunandu maatrame kaadu.
1: God is present everywhere, all over, omniscient, cannot be simply limited within the framework of heart.
0: Atti prakashavantamainatvanti yokka aatma tattvanni mamai vamso annadu krishnudu.
1: Krishna described this ever effulgent principle of the self as
0: na amsame.
1: It is my spark, he said.
0: Na amsamilo paneti doshamulu kuda undavu.
1: There cannot be any mistake or deficiency.
0: Oka vela doshamulu undani bhavinchukuntunnava adi nee brahma doshamule kaani na doshamulu kaadu.
1: Any defect or mistake that you visualize relates to you, nothing to do with the divine.
0: Kanukane daivamu sarvatra vyapinchinatvanti yokka sadguna sampannude.
1: God is all pervading, full of virtues.
0: Kalaka prati manavudu kudanu sadaachara sampannudu kavali.
1: So every man must practice virtues.
0: Ilanti sadaacharamulu pogottukoni duracharamulaku dooram ayipothu kontha divyatvamainatundi bhavanni penchukolekapothunnaru.
1: We are not able to reach that divine level because we have not been able to give up the evil path and adopt the good procedure.
0: మొట్టమొదటి మనం దురాచారములను దూరం చేసుకోవాలి.
1: First we should immediately discontinue the bad practice.
0: సదాచార సంపన్నుడై నీవు వెలగాలి.
1: We have to follow the good conduct.
0: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అధికారం ఉంటుంది.
1: Then we'll have right to call ourselves as true humans.
0: మానవత్వం అనగా ఎంత పవిత్రమైనటువంటి జీవితము.
1: The human life is so sacred.
0: ఉపనిషత్తులన్నీ కూడాను మానవత్వం అనగా చాలా దివ్యత్వానికి పోల్చి ఉన్నటువంటి.
1: ఉపనిషత్స్ కన్సిడర్డ్ ద హ్యూమన్ లైఫ్ వెరీలీ డివైన్.
0: ఇలాంటి గుణరహితమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మానవుడిగా ఎందుకు భావించుకుంటున్నాం?
1: How is it that we consider ourselves so low and so simple as human, forgetting the attributeless divine principle of the self latent?
0: ఇది తన యొక్క దుర్గుణముల యొక్క సంబంధము, దురాచారముల యొక్క సంపర్కమే ఈ దోషములకు మూల కారణము.
1: The only reason is the evil actions, the bad behavior and the misconduct.
0: ఎలాంటి సంఘములో మనం చేరుతామో అలాంటి స్వభావాలే మనలో ఆవిర్భవిస్తాయి.
1: As is the company, so will be your thought process.
0: కనుకనే మమై వాంసు అన్నాడు పొట్టమొటని.
1: In the first instance, God said, you are my spark.
0: Tell me your company, I shall tell you what you are.
1: And he clearly said, tell me your company, I shall tell you what you are.
0: నువ్వు ఎలాంటి వారితో సంపర్కం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క మంచి చెడ్డలు నిర్ణయించుకోవచ్చు.
1: Good and bad of every one of you depends upon the company you mingle.
0: కనుక నీవు దుష్ట సంఘంతో నీవు కూడి దురభ్యాసంతో సంచరిస్తూ దుర్భావములను నింపుకొని సదాభ్యాసమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈ విధంగా నీవు తూలనాటము చాలా మంచిది కాదు.
1: కాన్స్టెంట్లీ మింగ్లింగ్ విత్ బ్యాడ్ కంపెనీ, ఎంటర్టైనింగ్ ఈవిల్ థాట్స్, యు హావ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గుడ్ కంపెనీ అండ్ నోబుల్ థాట్స్.
0: కనుకనే రత్నకారుడు వాల్మీకి వీరందరి కూడాను సత్సంగమును కోరుతూ వచ్చారు.
1: దట్స్ ద రీజన్ వై రత్నకార లేటర్ వాల్మీకి ఆల్వేస్ డిజైర్డ్ కంపెనీ.
0: రాక్షసుడి కుమారుడు
1: ప్రహ్లాద ఇస్ సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్
0: అయినప్పటికీ సత్సంగమును ప్రవేశించాడు.
1: Yet he was always in good company.
0: సత్సంగంతో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: He led his life in good company.
0: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: It is good company that makes you away from attachment, that helps us to develop this steady mindedness, thereafter liberation.
0: Devi navaratrulu anaga emti ni artham?
1: What is the inner significance of Devi navaratri?
0: Durga, Lakshmi, Saraswati.
1: The triune God, Durga, Lakshmi, Saraswati.
0: Durga anaga emti?
1: What's the meaning of Durga?
0: Aa durgamlo unnatvanti nivasinchetvanti okka vyakti evaru?
1: Who is the one that symbolizes this Durga?
0: Durga anaga shaktivantamainatvanti okka power.
1: Durga means highly powerful energy.
0: Saraswati anaga kevalamu akshrabhyasam chesukovatame kaadu.
1: Saraswati is not merely starting learning alphabet.
0: Bhasha swarupini.
1: She is the very embodiment of wisdom.
0: Kanukane mana yokka bhashanu mana vaagdevatanu rachinchechintinata Saraswatiye.
1: Saraswati is the presiding deity of our speech faculty and wisdom.
0: Kanukane gayatri kudanu om bhur bhuvasvaha annaru.
1: In gayatri we recite om bhur bhuvasvaha.
0: Bhur bhuvasvaha.
1: భూర్ భువస్సువ.
0: భూర్ అనగా మెటీరియలైజేషన్.
1: భూర్ మీన్స్ మెచ్యూరలైజేషన్
0: అనగా పదార్థముల యొక్క చేరికతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ మ్యాటర్.
0: ఇవంతా మార్పు చెందేటువంటిది.
1: ద మ్యాటర్ చేంజెస్ కాన్స్టెంట్లీ.
0: రెండవది వైబ్రేషన్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ వైబ్రేషన్.
0: అది ఏ సావిత్రి.
1: దట్ ఈస్ సావిత్రి.
0: సావిత్రి ఆ యొక్క భక్తి శ్రద్ధల చేతని, ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతని మరణించినటువంటి భక్తిని బ్రతికించుకున్నది.
1: సావిత్రి విత్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ వైబ్రేషన్ కుడ్ హ్యావ్ హర్ హస్బెండ్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్టర్ డెత్.
0: కనుకనే ఈమెకు సావిత్రి అని రెండవ పేరు.
1: దిస్ ఈస్ ది సెకండ్ ఆస్పెక్ట్ సావిత్రి ద వైబ్రేషన్.
0: ఇక మూడవది
1: ద థర్డ్
0: ఆమెకు తెలివితేటలతో కూడినటువంటి ఒక జ్ఞాన దేవత.
1: The third one is the presiding deity of our intellect.
0: Aa devatine vedamanandu kudanu prajnanam brahma ani chepparu.
1: Veda calls it as prajnana, awareness.
0: Prajnanam anaga samanyamainatvanti jnanam kaadu.
1: Prajnana is not ordinary wisdom.
0: Adi eppudu kudanu maarpu chendinatvanti jnanam.
1: It is changeless. It is
0: constant integrated awareness.
1: Rather, it is constant integrated awareness.
0: Yemini jnana swarupudu unnaru.
1: This is the very embodiment of wisdom.
0: Gayatri moodu peru untunnayi.
1: Gayatri has three names.
0: Gayatri, Savitri, Jnana Devata, Saraswati.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి ఆర్ ద త్రీ నేమ్.
0: గాయత్రి అనగా గాయతే త్రాయతేది గాయత్రి, ఇంద్రియములను అదుపులో పెట్టుకునేటువంటిది.
1: గాయత్రి హెల్ప్స్ అస్ టు మాస్టర్ అవర్ సెన్సెస్.
0: సావిత్రి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా మన యొక్క తెలివితేటలను చాలా వరకు కంట్రోల్ చేసేటువంటిది.
1: సావిత్రి హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ది వైబ్రేషన్.
0: సరస్వతి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: సరస్వతి స్టాండ్స్ ఫర్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: మార్పు చెందినటువంటి జ్ఞానం బోధించేటువంటిది.
1: దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ విజ్డమ్.
0: ఇలాంటి దైవత్వం అనేటువంటి మన యందు ఉండి కూడాను,
1: విత్ సచ్ డివినిటీ బీయింగ్ విత్ ఇన్ అస్,
0: మనం ఇట్టి శక్తివంతమైనటువంటి దేవతను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ పవర్ఫుల్ డైటీ విత్ ఇన్ అస్.
0: దుర్గుణములతో దురాచారముల చేత మనం తులతూగుతున్నాము.
1: We have drowned ourselves in wicked habits and evil
0: కారణము మనలో ఉన్నటువంటి సద్భావములంతా కూడాను మనం దుర్మార్గంగా ప్రవేశపెట్టాం.
1: The only reason is all our good habits have been turned into bad habits.
0: మన హ్యాబిట్స్ ఇంత దుర్మార్గమునకు మూల కారణము.
1: Our habits are responsible for our wickedness.
0: మన యొక్క హ్యాబిట్స్ మొట్టమొదట మనం మార్చుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ హావ్ ఎ చెక్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హ్యాబిట్స్.
0: సావిత్రి తన పతిని బతికించుకోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద హస్బెండ్ ఆఫ్ సావిత్రి?
0: తన వైబ్రేషన్ డివైన్ వైబ్రేషన్ గా మార్చుకుంది.
1: ద రీజన్ బీయింగ్ డివైన్ వైబ్రేషన్.
0: దైవాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చింది.
1: షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
0: అట్టి దైవ చింతన చేతనే తన యొక్క వైబ్రేషన్ పూర్తి దివ్యంగా మారిపోయింది.
1: కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ could bring about this experience.
0: Appude tana marinchinatundi patini kodanu tirigi venukoku techukundi.
1: That led to the resurrection of her husband.
0: Oka divyamainatundi bhavam cheta manam cheyalainatundi karyam okati kodanu levu ee jagatlo.
1: There's nothing that you cannot accomplish with this divine thoughts and prompting.
0: శక్తివంతమైనటువంటి దానిని కూడా మనం సాధించవచ్చును.
1: ఎనీ గ్రేటెస్ట్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ కెన్ బి అకంప్లిష్డ్.
0: దీనికంతను పవిత్రమైన ప్రేమనే మూల కారణము.
1: For all this, sacred love is essential.
0: ఈ ప్రేమ మూలకంగా దివ్యమైనటువంటి శక్తిని మనలో ప్రవేశింపజేస్తుంది.
1: Through this love, you can certainly acquire the divine power.
0: ప్రేమ వశము చేసుకోలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటి కూడా లేదు.
1: There is nothing that the love cannot conquer in this world.
0: మనం ఏదైనా ఒక చాలా మంది మీకు తెలుసును, కొంతమంది అడవుల లోపల కూడాను తపస్సు చేసుకుంటారు.
1: You know many people undertaking penance in forest.
0: Chaala kruramagamulu sanchirinchetundi forest lo.
1: You find wild animals moving around.
0: Kaani vaari daggara ee tupakulu ee pistolulu ee vidhamaina aayudhamulu ee maatramu levu.
1: They don't have any pistols or guns to protect themselves.
0: వారిని కాపాడుతూ వచ్చేటువంటి దైవం పైన ఉన్నటువంటి ప్రేమనే.
1: It's only their intense love towards God that protected them.
0: ఈ ప్రేమాస్త్రం చేతనే ఈ క్రూర మృగములంతా కూడాను వశం చేసుకోగలిగారు.
1: It is only the weapon of love that could protect their life against the attack of these wild animals.
0: వాటి ఎందుకును క్రూరత్వం అనేటువంటిది నశించిపోయింది.
1: And in fact all the wild animals have become so soft and pious.
0: వాటి యొక్క గుణములు కూడాను ప్రేమగా మారిపోయినాయి.
1: Their wicked character also got transformed.
0: కనుకనే ఎలాంటి వారి సంబంధం మనం చేస్తామో ఆ సంపర్కమును పురస్కరించుకొని మన గుణములు కూడాను మారుతుంటాయి.
1: Therefore our qualities, our habits and thoughts depend upon the company with which we mingle.
0: కనుకనే మీరు చూడవచ్చు ఇప్పుడు దుర్మార్గం చేత కలిసినటువంటి వారికి దుర్మార్గ బుద్ధులే వస్తుంటాయి.
1: ఇఫ్ యూఆర్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ యూ విల్ నెసెసరీ విల్ హావ్ బ్యాడ్ థాట్స్.
0: సత్సంగంతో కూడినటువంటి వారికి సద్భావములే ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇఫ్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ యూ విల్ హావ్ గుడ్ థాట్స్.
0: కనుకనే మనం ఎట్టి భావమో అట్టి పలుకులు.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్ యూ స్పీక్.
0: ఎట్టి పలుకులు అట్టి యొక్క ప్రవర్తన.
1: As is the utterance, so is the conduct.
0: ఈ ప్రవర్తన చేతనే మనం మంచి వారం అయిపోతున్నాము.
1: And you become good depending upon your
0: conduct.
1: Then only we deserve this befitting title of a human.
0: మానవుడు మానవుడు మానవుడనగా కేవలము చేతులు కాళ్ళు ముక్కు నోరు ఈ ఆయుధములంతా పెట్టుకుని కేవలం ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే కాదు.
1: Manava the human does not necessarily mean just the senses and the different parts of the body.
0: సర్వులకును హాని చేయకుండా ప్రేమ చేత వారిని అభివృద్ధి గావించుకునేటువంటి వారు.
1: A true human being is the one who will not hurt anybody, who will not harm anybody.
0: అలాంటి వారిని మానవత్వంగా పోషించుకుంటూ వచ్చారు.
1: Then only he belongs to vast community of
0: humanity. ఎవడు మానవుడు?
1: Who is a human? Manava.
0: కేవలం ఆకార మానవుడు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ బై ఫామ్
0: ఆచార మానవుడు కావాలి
1: బై ప్రాక్టీస్ హీ షుడ్ బి ఎ హ్యూమన్
0: సద్గుణము అభివృద్ధి పరచుకోవాలి
1: హీ షుడ్ హావ్ నోబుల్ క్యారెక్టర్
0: సదాచార సంపన్నుడు కావాలి
1: హీ షుడ్ హావ్ గుడ్ కండక్ట్ అండ్ బిహేవియర్
0: సత్వంతో మెలగాలి
1: హీ షుడ్ హావ్ గుడ్
0: సద్వాక్యములు పలకాలి
1: హీ షుడ్ స్పీక్ గుడ్
0: సరైనటువంటి నడతలు నడచాలి
1: అండ్ హీ షుడ్ హావ్ ప్రాపర్ బిహేవియర్ ఇన్ లైఫ్
0: మన యొక్క నడతలు మంచివైనప్పుడే దైవత్వం మనలో ప్రవేశిస్తుంటుంది
1: యువర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ప్రాపర్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: దైవత్వం ఎక్కడనో లేదు
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్
0: నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి సర్వవిధంలో నీకు సంరక్షించుకుంటూ వస్తుంటుంది
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ సేఫ్ గార్డింగ్ యూ ప్రొటెక్టింగ్ యూ
0: కనుక దైవత్వం నువ్వే దూరంగా భావించరాదు
1: నెవర్ కన్సిడర్ గాడ్ అవే ఫ్రమ్ యూ
0: దైవత్వం అనగా నీవే దైవత్వం
1: యూఆర్ గాడ్
0: నీ అందే నిలిచి ఉంటున్నటువంటి దివ్యత్వమే
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ
0: ఆ దివ్యమైనటువంటి ఒక గానము దివ్యమైనటువంటి భావము దివ్యమైనటువంటి ఒక స్వరము నీ అందు ఆవిర్భవించాలి
1: యూ షుడ్ సర్టన్లీ లిసన్ టు ద డివైన్ మెలడీ within and experience the divinity within you
0: manavuni yokka shariramu kevalamu suswaramulu vaayinchetuvanti oka veena vantidi
1: human body can be compared to veena
0: deenini sarayina sthitiga nimu pettukovali
1: it should be properly tuned
0: daivathanga deenini maarchukuntu raavali
1: it could be transformed into the divine instrument
0: pavitramainatu bhavamulainatu sthiti nimu pettukunnappude
1: and when correctly tuned with a good divine thought
0: పవిత్రమైన స్వరములు నీలో ఆవిర్భవిస్తుంటాయి
1: యు హావ్ పర్ఫెక్ట్ సేక్రెడ్ మెలడీ అవుట్ ఆఫ్
0: ఆ పవిత్రమైన స్వరములు వచ్చినప్పుడే నీవు పవిత్రమైనటువంటి ఒక తేదీప్యమైనటువంటి ఒక తన్మయత్వం పొందిపోతావు
1: దాట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ డివైన్ ఇన్స్ట్రుమెంట్ వీణా యు లిసన్ టు ద మెలడీ ద సాంగ్ సెలెస్టియల్
0: కనుకనే మనము సుస్వరము పెట్టుకోవాలి కానీ దుస్వరమును పెట్టుకోకూడదు
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ట్యూన్స్ వీ షుడ్ నెవర్ మిస్ ద బీట్ ఆర్ ద ట్యూన్
0: మన వాక్కు నుంచి మంచి పవిత్రమైన భావాలు రావాలి
1: Our words should certainly reflect good thoughts behind.
0: అట్లు లేకుండా దుర్మార్గమైనటువంటివి బాధించేటువంటివి అపహరించేటువంటివి చేయకూడదు.
1: We should never take to resort to evil behavior and evil thoughts.
0: దీని వలనే వేదమునందు కూడా చెప్తూ వచ్చింది. Help ever, hurt never.
1: Veda says, help ever, hurt never.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది.
1: Virtue means helping others. It's the worst of the sins if you harm anybody.
0: వేదము ఎన్ని విధములైనటువంటి ఒక పవిత్రమైన భావాలంతా ఉచ్చరించుకుంటూ వచ్చింది
1: Veda went on emphasizing repeating sacred thoughts
0: ఈ పవిత్రమైన భావములంతా కూడాను మన యందు ఉండి కూడాను మనం మర్చిపోతున్నాం
1: All that sanctity within us is forgotten
0: నీవు పవిత్రమైన స్వరాన్ని నీవు పెంచుకుంటూ రావాలి
1: And you try to cultivate and develop this divine melody
0: నీ యందు ఉన్నటువంటిదంతా కూడాను శక్తి స్వరూపమే
1: All that which is present within you is divine energy.
0: ఇదే నిజమైనటువంటి సరస్వతి స్వరూపము.
1: This divine energy is Saraswati.
0: ఈ సరస్వతియే కాదు లక్ష్మి.
1: It's also affluence, Lakshmi.
0: అనగా ఈమె goddess of Lakshmi.
1: Goddess of Lakshmi, plenty and prosperity.
0: ఆ లక్ష్మి అనేటువంటిది నీ వెంట ఉంటున్నప్పుడు అన్నింటినీ నువ్వు సాధించవచ్చును
1: విత్ లక్ష్మి ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్
0: కనుక మనం బీదవారం కాదు
1: వీఆర్ నెవర్ పోర్
0: దీనులము కాదు
1: We are not solo.
0: ఇక్కులేని వారం కాదు.
1: You are not left all alone.
0: అన్ని విధములందు కూడాను ఆనందాన్ని అనుభవించే శక్తి సామర్థ్యం కలిగినట్టు.
1: You got all capacities and abilities to experience all forms of joy.
0: కనుక ఇన్ని శక్తులంతా మనయందు ఉంటుండి కూడాను.
1: With all the powers latent.
0: అన్నింటియందు కూడాను బలహీనులైపోతున్నాం.
1: It's so sorry state of affairs to consider that we are weak. Why?
0: బాహ్యమైనటువంటి దుస్సంగము చేతనే.
1: Because of our external bad company.
0: ఈ బ్యాడ్ కంపెనీ చేతనే మనం బ్యాడ్ భావాలంతా వస్తున్నాయి
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ వీ హావ్ బ్యాడ్ థాట్స్
0: చెడ్డవారి సంఘం చేత చెడ్డవారిగా మనం రూపొందిపోతున్నాం
1: వీ అల్టిమేట్లీ టర్న్ బ్యాడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ
0: ఇంతే కాదు మీరు వేరుగా భావించకూడదు
1: డోంట్ మిస్టేక్ ఇట్ ఇట్ ఇస్ సెడ్
0: చాలా మంది ఈ ఇంగ్లీష్ చదువులు దానివల్ల చాలా చెడిపోతున్నారు
1: Many people have spoiled themselves because of this modern education learning English
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం అన్ని విధాలు కూడా ఎడ్యుకేషన్ గా తీస్తుండాలి
1: మోడర్న్ ఎడ్యుకేషన్ లెడ్ టు ఎడ్యుకేషన్
0: కనుక ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది చదివిన చదువు కాదు
1: మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సింపుల్ లెర్నింగ్
0: అన్ని విధాల అహంకారము
1: వీఆర్ ఈగోయిస్టిక్ ఇన్ ఎవ్రీవే
0: ఈ క్రోధము
1: యాంగ్రీ
0: కామము
1: అండ్ డిజైర్
0: ఇత్యాది దుర్గుణములు ఇంత ఆవిర్భవిస్తూ వస్తున్నాయి
1: ఇట్స్ గివింగ్ ఎ స్కోప్ ఫర్ డిజైర్ anger and greed.
0: ఏ చదువు లేనిటువంటి వారి దగ్గర చూస్తే ఎంతో వినయము, విధేయత, శాంతము, సౌఖ్యము, ఇలాంటి సద్గుణములంతా ఉంటున్నాయి.
1: In fact, many of the illiterate people, unlettered people, they have got so much of obedience, so much of discipline and
0: వినయ విధేయతలు ఉండినటువంటి వారి అందే నిజమైన విద్య కూడా ఆవిర్భవిస్తుంది.
1: In fact, you will have the true education if you have these two principles of humility and
0: విధేయ విధేయతలు లేనటువంటి వాడు ఎంత గొప్ప చదువులు అయినా కూడాను వాడు కేవలము చెవిటి వాడే.
1: If you are not humble, if you are not obedient, you may be highly learned, but it's all useless.
0: Useless. అలాంటి చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is if you are educated?
0: చదువులు చదివి చదివినంత చదువు చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: After all, with all this education, you are going to ultimately die. You should learn to be immortal.
0: కలుగునే మన చదువులంతా కూడాను ఇలాంటివి కాదు.
1: This low type of education should not be continued.
0: సత్యము, ధర్మము, న్యాయము, సాంప్రదాయము, సత్సంగము ఇలాంటివంతను పెంచాలి.
1: In fact, our education should foster great values like truth, dharma, righteousness,
0: మానవత విలువలను పెంచుకోవాలి.
1: We should develop the human values.
0: ఈ మానవత విలువలు ఎక్కడ ఉంటున్నాయి?
1: Where are they, human values, today?
0: విలువలేనిటువంటి వాడు మానవుడు ఎట్ అవుతాడు?
1: If you have no value, how can you call yourself a human being?
0: దుర్మార్గములో ప్రవేశించటము.
1: And we get into wicked means.
0: దుష్ప్రవర్తనలో చెలిపోవటము.
1: Our life is full of bad conduct.
0: దురభ్యాసములు చేసుకోవటము.
1: We have bad habits.
0: ఇలాంటివంతా ఉన్నప్పుడు సత్సంగంలో ఎట్ట చేరుకుంటాడు?
1: It gives us no chance to be in good company.
0: కనుకనే మొట్టమొదట ఈ దుర్మార్గములు దూరం చేస్తూ రావాలి.
1: Therefore, we should give up immediately the bad.
0: పెద్దలను చూస్తే గౌరవించాలి.
1: We should respect elders.
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: We should love our parents.
0: ఇంకా స్నేహితుడు స్నేహితుడు అంట ఎవరు స్నేహితుడు?
1: We say friends, who is the friend?
0: ఈనాటి స్నేహితుడు అనేటువంటి వాడు సరైన వాడు కనిపించడం లేదు.
1: We don't have a good friend today.
0: అంత దుర్మార్గమైన స్నేహాలే.
1: We find all bad friendships everywhere.
0: దుష్టమైనటువంటి భావాలే.
1: All bad thoughts.
0: ఇలాంటి వారి చేత మనం ఉండటం చేతనే మనం కూడా దుర్మార్గులుగా మారిపోతాం.
1: Because we are in bad company, we turn bad finally.
0: కనుకనే మనము దుష్టంగమును చేరకుండా చూసుకోవాలి.
1: సో యూ షుడ్ నెవర్ జాయిన్ బ్యాడ్ కంపెనీ.
0: తేజ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ గుడ్ కంపెనీ, జాయిన్ గుడ్ కంపెనీ.
0: త్వర నిత్యం అనిశ్చితం.
1: అండ్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ పర్మనెంట్.
0: ఇలాంటిది మనం చేయాలి.
1: This is thing you are supposed to do.
0: నీ దుర్మార్గులను ఎవరైనా చూస్తే తక్షణమే నువ్వు అతని దూరం నుంచి కా.
1: If you come across any person who is bad, run away from him.
0: దేజే దుర్జన సంసర్గం.
1: You should run away from the bad company.
0: అది చేసినప్పుడే నీలో పవిత్రమైన భావాలు వస్తుంటాయి.
1: Then there will be quite possibility to entertain sacred thoughts.
0: కానీ ఈనాడు
1: but today
0: బయట చూస్తే చాలా నైస్ గా కనిపిస్తారు.
1: People appear very nice externally.
0: లోపల చూస్తే మాలిన్యమైన మనసుగా ఉంటుంటుంది.
1: Within we find polluted mind.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా తీయగా ఉంటాయి.
1: The words are so sweet.
0: మనసు చూస్తే మహా రౌద్రంగా ఉంటుంటుంది.
1: Mind is full of anger and fury.
0: అలాంటి రౌద్రమైనటువంటి మనసుతో మనం ఏమాత్రమూ చేరకూడదు.
1: We should never be in the company of furious minded people.
0: అలాంటి వారితో చేరటం చేతనే ఈనాడు సంఘం అంతా కూడా ఈ విధమైన దుర్మార్గంగా మారిపోతుండాలి.
1: The community, the society has turned like this as we find today.
0: ఇన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
1: What for all this modern education?
0: చదువులు చదివి చాలా వివేకి మగిడి తండ్రి కూడా మందమతుడు.
1: One may be highly intelligent having acquired the modern knowledge without awareness of the self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్మ మానలేడు.
1: A mean man would never give up his mean behavior in spite of his high knowledge.
0: చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఎడ్యుకేట్ మే హెల్ప్ యూ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్ బట్ ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు హ్యావ్ అవేర్నెస్.
0: ఇది కాదు చదువు యొక్క లక్షణములు.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మృదుమధురమైనటువంటి యొక్క పలుకులు.
1: వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: వినయ విధేయతతో కూడినటువంటి చర్యలు.
1: వీ షుడ్ బి హంబుల్ అండ్ ఒబీడియంట్.
0: అప్పుడే వీడు మానవుడు అనిపించుకోగలడు.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్సెల్ఫ్స్ హ్యూమన్.
0: అట్టివాడే మానవుడు.
1: ట్రూలీ హీస్ ఎ హ్యూమన్.
0: రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు చాలా చిన్నవాడే.
1: ప్రహ్లాద ఇస్ సో యంగ్ బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్.
0: ఏ పలుకులు పలికినా గాని నారాయణ్ నారాయణ్ నారాయణ్.
1: హీ ఆల్వేస్ రిపీటెడ్ గాడ్స్ నేమ్ నారాయణ.
0: అతనికి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలు అనేకంగా అభ్యాసం చేపిస్తుంటూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కంపెనీ అరౌండ్ వాంటెడ్ హిమ్ టు నో అండ్ కల్టివేట్.
0: టీచర్స్ కూడా దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు.
1: టీచర్స్ ఆల్సో టాట్ హిమ్ ఆల్ వికెడ్ థింగ్స్.
0: తిరిగి తండ్రి ఆ కుమారుని పిలిపించి
1: దెన్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు
0: కమ్ క్లోజ్. ఈ టీచర్స్ ఏమి చెప్తున్నారో వినాలని ఆశించారు.
1: హీ వాంటెడ్ టు నో హౌ హిస్ టీచర్స్ టాట్ హిమ్.
0: అట్టివాడే మానవుడు.
1: ట్రూలీ హీస్ ఎ హ్యూమన్.
0: రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు చాలా చిన్నవాడే.
1: ప్రహ్లాద ఇస్ సో యంగ్ బీయింగ్ ది సన్ ఆఫ్

0: father asked him to come close.
1: ఏం చెప్తున్నారో వినాలని ఆశించారు.
0: He wanted to know how his teachers taught him.
1: నాయనా నీవు చదువుకున్నావా?
0: Boy, have you learnt?
1: అన్ని చదువులు చదివాను తండ్రి అన్నాడు.
0: Father, I have learnt all.
1: ఏది ఒక చిన్న మంచి మాట చెప్పు అన్నాడు.
0: Come and speak one or two good words.
1: హరి అను రెండు అక్షరములు.
0: He said two letters, hari.
1: హరించును పాతకములు.
0: These two letters will atone our sins.
1: అలాంటి అక్షరములు లేనప్పుడు ఈ చదువులు చదువులు ఎందుకు?
0: If we do not know these two letters, hari, that would atone our sins, what for is education?
1: కనుకనే నాకు కావలసిన విద్యనంతా వచ్చినాయి.
0: సో ఐ కుడ్ హ్యావ్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఐ వాంటెడ్.
1: చదివించిన నన్ను గురువులు.
0: Teachers taught me.
1: చదివిని ధర్మ అర్థ కామ మోక్షములు.
0: ఐ హావ్ లెర్న్డ్ ఆల్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
1: మోక్షం దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రికి రేగిపోయింది.
0: And when he came to the state of liberation, and father felt the reeling
1: sensation.
0: And without this liberation moksha, what for the rest of the
1: things?
0: Dharma artha kama.
1: ఈ మూడు మాత్రమే ఉంటుంది మనిషిని ముంచి వేస్తుంటుండాలి.
0: If you just go by these three, you will have your life
1: totally. చదివితే తండ్రి అన్నాడు.
0: So father, I have learnt the secrets of educate through education.
1: ఏది ఒక మాట చెప్పు అన్నాడు.
0: Father said, say one or two words.
1: నమో నారాయణాయ అన్నాడు.
0: He said, నమో నారాయణాయ.
1: ఒక్క తూరి అతన్ని నెట్టి వేశాడు.
0: Parashyam sent him, driven him out.
1: అప్పుడు కూడా నువ్వు ఈ యొక్క ప్రహ్లాదుడు కోపం రాలేదు.
0: ప్రహ్లాద వాస్ నాట్ యాంగ్రీ.
1: ఏమి చేసినప్పటికీ నారాయణ నారాయణ నారాయణ.
0: వాట్ ఎవర్ మైట్ బి డన్ యెట్ హీ కంటిన్యూ టు
1: ఏనుగులు చేతి ఎత్తి తొక్కించినాడు.
0: హీ వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
1: నారాయణ అనేటప్పటికీ ఏనుగులంతా కూడా లైట్ గా మారిపోయినాయి వెయిట్.
0: సో ద జైజాంటిక్ ఎలిఫెంట్ ఆల్సో కుడ్ టర్న్ సో లైట్ ఇన్ ఇట్స్ వెయిట్.
1: విషసర్పములు తెచ్చి కనిపించాడు.
0: పాయిజనస్ స్నేక్స్
1: విషం అంతా కూడా అమృతంగా మారిపోయింది.
0: అండ్ ది ఎంటైర్ పాయిజన్ టర్న్ ఇంటూ నెక్టర్.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు దైవత్వం అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ద సాంక్చురీ, ది గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
1: దాన్ని అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది, కానీ కేవలం ఆలకించేటువంటి వారికి తెలియదు.
0: దోస్ దట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ విల్ నో దాట్, నాట్ సింప్లీ లిసనింగ్ టు ఇట్స్ గ్లోరీ.
1: కనుకనే ఇన్ని కష్టములు కూడాను ఆ చిన్న బాలుడు సహించుకొని భరించుకొని ఇంత సాధించుకుంటూ వచ్చాడు.
0: బీయింగ్ సో యంగ్ దట్ లిటిల్ బాయ్ కుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: కట్ట కనపడికి ఎవరికి గతి తప్పింది?
0: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్?
1: ఈ యొక్క తండ్రికే తన యొక్క స్థితి తప్పిపోయింది.
0: ద ఫాదర్ హ్యాడ్ టు లూజ్ హిస్ పొజిషన్.
1: ఒరే పిచ్చివాడా, దైవం దైవం దైవం అంటున్నావు, ఎక్కడున్నాడు దైవం?
0: ద ఫాదర్ ఆస్క్డ్, ఓ బాయ్ యు సే గాడ్, వేర్ ఇస్ హి?
1: ఎందుకలడు అందులేదని సందేహం వలదు తండ్రి.
0: ద బాయ్ సెడ్, యు వుడ్ నెవర్ సే దట్ హి ఇస్ హియర్ అండ్ హి ఇస్ నాట్ దేర్.
1: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
0: ఇస్ హి దేర్ ఇన్ దట్ పిల్లర్?
1: ఉన్నాడు.
0: yes,
1: నా నమ్మకం అంత గొప్పది.
0: హి హస్ గాట్ such a strong faith.
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is truth.
0: Where there is love, there is truth.
1: Where there is truth, there is peace.
0: Where there is truth, there is peace.
1: Where there is peace, there is bliss.
0: Where there is peace, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: నమ్మకమే లేకపోతే ఇంక దైవత్వం నీకు ఎట్ట తెలుస్తుంది?
0: Without this faith to begin with, how can you experience God?
1: అప్పుడు ఆ కోపం చేత ఆ స్తంభాన్ని కొట్టాడు గద్దతో తండ్రి.
0: Out of anger, the father had and hit that pillar.
1: ఆ స్తంభం నుంచి కూడా నువ్వు నరసింహుడు ఉద్భవించాడు.
0: There out of that pillar we find Narasimha.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance?
1: ఈ దేహం అనేటువంటి స్తంభాన్ని బద్దలు చేశాడు.
0: It only means the body, the pillar is totally broken.
1: దేహాభిమానం చంపివేశాడు.
0: The body attachment is totally.
1: దేహాభిమానం చంపివేస్తే ఆత్మాభిమానం అనేటువంటి దైవత్వము సాక్షాత్కరించింది.
0: When once the body attachment is killed, you will get attached to the self.
1: కనుకనే దేహాభిమానం చంపాలి.
0: సో kill this body attachment.
1: ఆత్మాభిమానం ఆవిర్భవిస్తుంది.
0: And be attached to the self.
1: ఆత్మాభిమానమే సర్వవిధాల సంరక్షిస్తుంది.
0: It is only attachment to the self, ఆత్మాభిమాన, will protect you.
1: ఈ దుర్గా సరస్వతి అనేటువంటి వారు ఈ విధమైనటువంటి శక్తి స్వరూపులు.
0: దుర్గా లక్ష్మి సరస్వతి సింబలైజ్ దీస్ పవర్స్.
1: నీకు సర్వ సౌఖ్యములు అందించేటువంటి లక్ష్మి.
0: దే గివ్ యూ ఆల్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్.
1: సర్వ సదుపాయములు కూడా చేకూర్చేటువంటిది దుర్గా.
0: దుర్గా గివ్స్ యూ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ నీడ్.
1: సర్వ విద్యను సంరక్షించి నేర్పేటువంటిది సరస్వతి.
0: సరస్వతి విల్ పాస్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్.
1: కనుక మనం ఈ యొక్క మూడు దేవతలను కూడా నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
0: ద త్రీ డైటీస్ విల్ హ్యావ్ టు బి థాట్ ఆఫ్, అడోర్డ్ అండ్
1: లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేటువంటిది లేకపోతే మన జీవితమే లేదు.
0: యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్ వితౌట్ ద లాంగ్వేజ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
1: నాట్ ఇంగ్లీష్, నాట్ ఇంకోటి, నాట్ ఇంకోటి, ఇది

0: ది లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ నాట్ రీజనల్ లాంగ్వేజెస్
1: ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు కాదు మంది
0: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ లాంగ్వేజ్ దట్ యు షుడ్ నో
1: సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు
0: ది లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఇస్ ఇంపార్టెంట్
1: ఆ లాంగ్వేజ్ మనకు దైవత్వమే నేర్పుతుంది
0: దట్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ విల్ బి టాట్ టు యూ బై గాడ్
1: లేకపోతే నీవు నేర్చుకుని వచ్చావా
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్
1: లేకపోతే నీ టీచర్స్ నీకు నేర్పారా
0: విల్ టీచర్స్ బి ఏబుల్ టు టీచ్ యు నో నో
1: ఆ టీచర్స్ ఎవరు నేర్పారు
0: అండ్ ది టీచర్స్ వర్ టాట్ బై సమ్వన్ ఎల్స్ హూ ఆర్ దే
1: కనుకనే టీచర్స్ ఏమంటే దివ్యమైనటువంటి భావంతో కూడినటువంటి వారే
0: మీనింగ్ ఎ ట్రూ టీచర్ షుడ్ హ్యావ్ డివైన్ ఫీలింగ్స్
1: అలాంటి టీచర్స్ అంతా ఉండటం చేతనే
0: బికాస్ ఆఫ్ సచ్ టీచర్స్
1: అలాంటి సద్గుణ సంపన్నులైనటువంటి యొక్క బిడ్డలు అభివృద్ది అయిపోయి
0: వీ హ్యావ్ గాట్ దీస్ చిల్డ్రన్ టుడే హూ ఆర్ నో
1: దేశాన్ని అన్ని విధాలు కూడా సంరక్షించుకుంటూ వచ్చాయి
0: అండ్ దీస్ పీపుల్ ఓన్లీ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ ఇన్ ఎవ్రీ వే
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: నిజముగా మీకు కావలసినటువంటిది ఈనాడు సర్వ విధమైనటువంటి సౌఖ్యంతో కూడినటువంటిది దివ్యత్వం అనేటువంటి దైవం
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ యు నీడ్ టుడే ఇస్ గాడ్ హూ విల్ సర్టన్లీ గివ్ యూ ఆల్ కన్వీనియన్స్
1: దైవ విశ్వాసం మీరు పెంచుకోండి
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్
1: ఆ విశ్వాసం అనేటువంటిది ఉండినప్పుడు సర్వవిధములుగా మీరు సంరక్షింపబడతారు
0: విత్ దిస్ ఫెయిత్ యు విల్ బి ప్రొటెక్టెడ్ ఇన్ ఎవ్రీ వే ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్
1: కనుక మీరు దైవ విశ్వాసం మాత్రము ఏమాత్రము మానుకోకండి
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్
1: ఎలాంటి కష్ట సమయంలో కూడా దైవత్వమే మనకు ఆధారము
0: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్
1: అసూయ డమ్మము ఒకరిపై ఒకరు ద్వేషాలు పెట్టుకోవటం ఈ మంచిది కాదు
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కల్టివేట్ ది యాంగర్ జెలసీ గ్రీడ్ అండ్ హేట్రెడ్
1: ఈ క్రోధం అనేటువంటిది చాలా రావణాసునటువంటి వాడు
0: ది యాంగర్ ఇస్ లైక్ రావణ
1: ఈ రావణకి ఎన్ని మంటలు పెట్టినా కానీ వాడి తల ఇంకా కాలిపోదు
0: రావణ కెనాట్ బి బర్న్ట్ ఈవెన్ ఇఫ్ యు కీప్ హిమ్ ఆన్ ద ఫైర్
1: కనుక మనకు ఈ రావణు నుండి ఈ క్రోధం మనం చంపాలి
0: అండ్ దిస్ యాంగర్ ఇస్ రావణ హూ షుడ్ బి కిల్డ్
1: కామము
0: దెన్ డిజైర్
1: దీన్ని కంప్లీట్ గా మనం పూర్తి చంపాలి
0: దిస్ హాస్ గాట్ టు బి టోటలీ కిల్డ్
1: దీనికి ఏమాత్రం కూడా ఇంకా క్షమ అనేటువంటిది పోయకూడదు
0: యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్
1: అందువల్లే మన జీవితం నాశనమైపోతున్నాయి
0: బికాస్ ద డిజైర్ స్టిల్ కంటిన్యూడ్ వీఆర్
1: చూపించి మోసాల్లో ముంచిపోతుండాలి
0: అండ్ దట్ టేక్స్ అస్ టు డిసీట్
1: ప్రేమను మనం పెంచుకోవాలి
0: వీ హావ్ టు డెవలప్ కల్టివేట్ లవ్
1: ప్రేమ ఒక్కటి ఉంటుంటే సర్వమును మనం సాధించవచ్చు
0: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీరు ప్రేమ స్వరూపులే కావాలి
0: యూ షుడ్ బి ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీ అందు ప్రేమనే ఆవిర్భవించాలి
0: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ
1: మీ హృదయమునందు పుట్టేటంతా కూడా ప్రేమ తణుకులే రావాలి
0: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్
1: ప్రేమ ఒక్కటి ఉంటే మనం సాధించలేనిది లోకంలో ఒక్కటి లేదు
0: విత్ లవ్ దట్ ఇస్ ఎనఫ్ యూ కెన్ విన్ ఓవర్ ఎనీథింగ్
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్
0: లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్
1: Start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: End the day with love. This is the way to God.
1: కనుకనే ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోండి.
0: This spirit of love has got to be cultivated.
1: ఈ ప్రేమ ఒక్కటి మనకు దగ్గర ఉంటుంటే సర్వాస్త్రములు కూడా మన యందు ఉన్నట్టే.
0: With the love on hand, you can have all the possible armaments.
1: ఈనాడు చరిత్ర ఈనాడు మీరంతా గ్రంథాలంతా చదువుతున్నారు
0: యు గో త్రూ సో మెనీ టెక్స్ట్ టుడే
1: పూర్వీకుల లోపల ఈ దేశాలకు దీనికంతా సంరక్షించుకుంటూ వచ్చింది ఏ అస్త్రములు
0: వాట్ ఈస్ ద వెపన్ దట్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియన్
1: ఆటం బాంబులు హైడ్రోజన్ బాంబులు ఈ బాంబులు ఆ బాంబులు ఇవి కాదు
0: నాట్ దీస్ బాంబ్స్ ఆటం బాంబ్ హైడ్రోజన్ బాంబ్
1: ఈ బాంబులంతా
0: దీస్ బాంబ్స్ ఆర్ ఆఫ్
1: పూర్వమంతా ప్రేమతో ముంచినటువంటి ఒక బాంబ్
0: ఎర్లియర్ దేర్ ఇస్ బాంబ్ ఆఫ్ లవ్
1: ప్రేమతో పలికేటువంటి పలుకులు
0: ఆల్ ద వర్డ్స్ ఫుల్ ఆఫ్ స్వీట్
1: అది సర్వత్రా మిమ్మల్ని సంరక్షించుకుంటూ వచ్చింది
0: అండ్ దట్ స్వీట్ అటరెన్స్ హస్ గాట్ టు బి
1: కనుక ఈ పిచ్చి పిచ్చి అస్త్రాల కోసం మీరు ప్రాకులాడకండి
0: వీ షుడ్ నాట్ అక్వైర్ దీస్ చీప్ బాంబ్స్
1: మన ప్రేమాస్త్రమును సంపాదించుకోండి
0: ద వెపన్ ఆఫ్ లవ్ ఇస్ నెసెసరీ
1: ప్రేమాస్త్రం ఒకటి ఉంటుంటే మనం జగత్తునంతా సాధించవచ్చు
0: విత్ దిస్ వెపన్ ఆఫ్ లవ్ యూ కెన్ కాంకర్ ద వరల్డ్
1: కనుకనే ఈ మూడు దినములు కూడాను సరస్వతి దుర్గా ఈ యొక్క సరస్వతి దుర్గా లక్ష్మి ఈ ముగ్గురిని ప్రేమించేటువంటిది ఈ నిమిత్తమే
0: వీ లవ్ ది త్రీ డైటీస్ దుర్గా లక్ష్మి సరస్వతి ఫర్ దిస్ రీజన్
1: కట్టగడపటి దినము దుర్గాను పూజిస్తున్నారు
0: అండ్ వీ ఫైండ్ ద వర్షిప్ ఆఫ్ దుర్గా
1: అనగా దుర్మార్గం అనేటువంటి దీన్ని
0: మీనింగ్ వీ హావ్ టు గివ్ అప్
1: నాశనం చేసేసింది
0: అండ్ ఇట్ ఆల్ వికెడ్నెస్
1: అదే ఆయుధ పూజ అంటారు
0: దట్ డే వీ వర్షిప్ ఆల్ ఆయుధ మెషినరీ
1: ఇంకా ఆయుధంతో ఏమాత్రమో పని లేదు
0: And thereafter you don't need them anymore.
1: ఆ దేవత పని చేయలేదు
0: And thereafter you will not
1: be with him. అన్ని విధాలకు సహాయంగా ఉంటుంటది
0: and the deity will help you in all ways.
1: ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది కాపాడుతుంది.
0: Durga the presiding deity will help you.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిజమైనటువంటి ఒక దైవత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
1: దైవత్వంతో కలిగేటువంటి ఉపకారములు ఎక్కడ కూడా మనకు కలగవు.
0: యు కెనాట్ ఎస్టిమేట్ ది పాసిబుల్ హెల్ప్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్.
1: కనుకనే దైవత్వం నుంచి మీరు ఈ సహాయాన్ని కోరండి.
0: ఆల్వేస్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్.
1: ఈ దైవత్వం అనేటువంటిది నీకు సర్వ విధాలా సంరక్షిస్తుంది.
0: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చినటువంటిది ఇదియే.
0: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ దట్ హస్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
1: ఈ దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం మర్చిపోవటం వల్లే ఈ అపవిత్రమైనటువంటి ఒక కీడులంతా మనకు వెంటాడుతూ వస్తున్నాయి.
0: బికాస్ వీ హావ్ ఫర్గాటన్ గాడ్ అండ్ ద డివినిటీ వీ ఫేస్ ఆల్ డిస్రిప్యూట్ అండ్ బ్యాడ్ నేమ్ టుడే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ హృదయాన్ని చల్లబరచుకోండి.
0: Pacify your emotions.
1: మీ ప్రేమను అమితంగా పెంచుకోండి.
0: Develop more of love.
1: ఈ దుర్మార్గ భావాలను ఏమాత్రం ప్రవేశపెట్టకండి.
0: Do not entertain wicked thoughts.
1: దైవంతో ఉండేటువంటి ఆనందము మరొక చోట మనకు చిక్కదు.
0: You cannot expect bliss anywhere other than the company of God.
1: అందరినీ ప్రేమిస్తురా.
0: You love everybody.
1: కాబట్టి అందరూ నిన్ను ప్రేమిస్తారు.
0: Then everyone will love you.
1: ఒక కుక్కను కూడా నువ్వు ప్రేమించు.
0: యూ కెన్ లవ్ ఈవెన్ ఎ డాగ్.
1: ఆ కుక్క నిన్ను ఎంత ప్రేమిస్తుంది?
0: ద డాగ్ ఆల్సో విల్ లవ్ యు.
1: కుక్కలో ఉన్నటువంటి కృతజ్ఞత కూడా మీకు లేదా?
0: అండ్ ద డాగ్ స్టాండ్ ఫర్ ఇట్స్ గ్రాటిట్యూడ్, డోంట్ యు హావ్ దట్?
1: కోతిని మీరు చూడండి ఎంత ప్రేమతో వస్తుంది.
0: అండ్ యు కాల్ ఎనీ అనిమల్ ఇట్ కమ్స్ సో క్లోజ్ టు యు.
1: విదేశీయులు పోయి చూస్తే ఇక్కడ కుక్కను పెంచుకుంటుంటారు, పిల్లిని పెంచుకుంటుంటారు, కోతిని పెంచుకుంటుంటారు, ఆడుకుంటుంటారు.
0: యు ఫైండ్ మెనీ ఆఫ్ ద ఫారినర్స్ హావింగ్ సో మెనీ పెట్స్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అండ్ సో ఆన్.
1: మనం వాటిని ప్రేమతో చూసినప్పుడు అవి మనల్ని ప్రేమతోనే చూస్తాయి.
0: వెన్ యూ లవ్ దెమ్ అండ్ దే లవ్ యూ.
1: నీవు దానిని క్రోధంతో చూస్తే అవి నిన్ను క్రోధంతోనే చూస్తాయి.
0: ఇఫ్ యు డోంట్ హావ్ లవ్ టువర్డ్స్ దీస్ పెట్స్ యు విల్ నాట్ రిసీవ్ లవ్.
1: తద్ భవతి
0: యాజ్ ఇస్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్ ఎక్స్‌పీరియన్స్.
1: కనుకనే నీ యొక్క చెడ్డ భావమే నీకు ఆ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్ థాట్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఇది ఏమాత్రమో జీవుల్లో చెడ్డ గుణములు కాదు.
0: Never give any scope for such things.
1: నీ ఎందున్నటువంటి చెడ్డ గుణములే.
0: In fact, all qualities are in you.
1: కేవలం నీ యొక్క జీవులపై నిరూపించి వాటిని నీవు హింసిస్తున్నావు.
0: You attribute these things to other beings and blame them.
1: ఎలాంటి వారినైనా సరే నీకు దుర్మార్గంగా వచ్చే వారిని నీవు ప్రేమించు.
0: Let him be anyone, good or bad, you should continue to love.
1: దుర్మార్గులు అనేటువంటి ఈ జగత్తులోనే లేరు.
0: In fact, there is nothing like bad in this world.
1: అన్నీ నీ భ్రమలే.
0: Everything is your imagination.
1: నిన్ను ద్వేషించేవాడు నీ భ్రమనే.
0: In fact, hatred is your imagination.
1: ద్వేషించేవాడు భ్రమనే.
0: The love is
1: నిన్ను కాపాడేది భ్రమనే.
0: The one that protects is also your imagination.
1: కరుణించేది కూడా నువ్వు భ్రమనే.
0: Everything is your imagination.
1: అంత నీ భ్రమనే నిన్ను సంరక్షిస్తూ వస్తుంటది.
0: And it's all your imagination that you think always.
1: ఈనాడు ప్రథమ దినము.
0: Today,
1: ఈ దుర్గా సరస్వతి లక్ష్మి అనేటువంటి ఒక ప్రభావాలను కొంతవరకు మీరు తెలుసుకోగలిగారు.
0: యూ కుడ్ అండర్స్టాండ్ ఫ్యూ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు ద వర్షిప్ ఆఫ్ ట్రయూ గాడ్ దుర్గా లక్ష్మి సరస్వతి.
1: ఇవి ఎట్లా సంరక్షిస్తూ వచ్చాయి మానవులను?
0: ఆర్ ఇట్ ఇస్ హౌ ది హ్యుమానిటీ వాస్ ప్రొటెక్టెడ్.
1: మానవుడు ఏ విధంగా చెడిపోతూ వచ్చాడు?
0: What is that led to the ruin of humanity?
1: ఆ చెడిపోవడానికి మార్గం ఏమిటి?
0: What is this cause for this failure?
1: ఈ దుస్సంగం చేత చేరతనే.
0: It is only the bad company.
1: నీకు దుర్గుణాలంతా ఆవిర్భవిస్తున్నాయి.
0: That is responsible for bad feelings.
1: కనుకనే నీవు రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: Run away from bad company.
1: అప్పుడే నీకు తగినటువంటి మంచి గుణములు ప్రవేశిస్తాయి.
0: Then you will be able to cultivate good habits.
1: ఆ విధమైన యొక్క సత్య సంకల్పాలను నీవు పెంచుకున్నప్పుడే.
0: When you grow good thoughts,
1: సత్యవంతుడుగా నీవు బయలుదేరుతావు.
0: యూ విల్ బి ఎ ట్రూత్ఫుల్
1: మ్యాన్. సత్యశీలుడుగా ఉంటావు.
0: యూ విల్ బి వన్ ఆఫ్ ట్రూత్.
1: సత్య సంకల్పుడుగా ఉంటావు.
0: యూ విల్ హావ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: అప్పుడే నీకు సర్వము సత్య మార్గంలో ప్రవేశిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: కనుక
0: సో
1: నిరంతరము ఈ పిచ్చి పిచ్చి మాటలతో మీరు కాలంను వ్యర్థం చేయకుండా.
0: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్.
1: దైవ నామం చేతనే మీరు కాలంను సార్థకం చేసుకోండి.
0: స్పెండ్ యువర్ టైమ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
1: ఆ నామం చేత ఉండినటువంటి మాధుర్యము మరొక దాని ఎందుకు కనిపించదు.
0: ఇన్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యు ఫైండ్ ఆల్ స్వీట్నెస్.
1: హరే రామ హరే రామ రామ రామ హరే హరే.

0: ఈ భౌతికమైనటువంటి జీవితము శాశ్వతమైనది కాదు, అస్థిరమైనది.
1: This physical life is not permanent, it is temporary.
0: అస్థిరం యవ్వనం ధనం. ఈ యవ్వనము ధనము కదిలిపోయే మేఘముల వంటివి, ఇవి కూడాను అస్థిరం, స్థిరములు కావు.
1: Youth and wealth as well are fleeting. They pass by like clouds.

0: భార్యాబిడ్డలు, బంధుమిత్రులు, వీరందరూ కూడాను మించువలే అతి క్షణములో మారుమయ్యేటువంటి వారు.
1: Wife, children, relations and friends, they also change and vanish like mist.
0: Lightning.
1: Like lightning.
0: Dharmam kirti dvayam tiram. మానవ జీవితములో సత్యమైన నడత, సత్కీర్తి, ఇవి రెండు కూడాను శాశ్వతమైనటువంటివి.
1: ఇన్ ది హ్యూమన్ లైఫ్ టూ ఆర్ పర్మనెంట్. వన్ ఇస్ గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్ కాండక్ట్ అండ్ రెప్యుటేషన్.
0: లోకములో మానవాభ్యుదయ నిమిత్తమై, మానవ నిర్మాణ నిమిత్తమై, మానవ యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక విధములైనటువంటి మతములు ప్రారంభమైనవి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎయిమింగ్ అట్ ది హ్యూమన్ వెల్ఫేర్, ప్రోగ్రెస్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మెనీ రిలీజియన్స్ ఆర్ ఫౌండెడ్.

0: గొప్పని, మహావీర గొప్పని, బుద్ధులనగా.
1: The Buddhists say, Lord Buddha, and Jains say that Mahavir is great.

0: మనకు గొప్పని సిక్కులనగా.
1: The Parsi say that Zoroaster is great, while Sikhs say that Nanak is great.
0: Saiye goppani Baba bhaktulu cheppa andarokkate ani kondaranaga.
1: Baba devotees say that Sai Baba is the Lord, while few say that all are equal.
0: సర్వమత సమ్మతం వైన దేవుడు ఒకడే.
1: గాడ్ ఈజ్ వన్ యాక్సెప్టబుల్ టు ఆల్ రిలిజియన్స్.
0: అతడే సత్యము, అతడే ధర్మము, అతడే శాంతియు, అతడే ప్రేమస్వరూపుడు.
1: That God is truth, that God is righteousness, that God is peace, that God is love.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manava jeevitamulo bhinnatvani dooram chesi aikamatyani abhiruddhi parachi jeevitamu aadarshavantamaina jeevitamuga మానవ సమాజములకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ మతం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు రియలైజ్ దట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ రిలిజన్ ఇస్ టు బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ డైవర్సిటీ సో దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని గ్రంథముల యొక్క మూలము, అన్ని ప్రయాణముల యొక్క గమ్యము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ అండ్ ద సమ్మరీ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ద గోల్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై, సంకుచిత హృదయుడై, స్వప్రయోజన నిమిత్తమై మతమును అడ్డమునుంచుకొని మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కలహములకు కాలు దూతున్నాడు.
1: బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మతములన్నీ చేరి మంచిని బోధించే తెలిసి మెలుగవలను తెలివితోడ.
1: All religions teach good things. We have to conduct ourselves with intelligence.
0: Matulu manchimaina matamedi cheddadi.
1: If our minds are good, which religion is bad?
0: Vinudu Bharatiya veerasutuda.
1: O valiant son of Bharat, listen to this.
0: Niti nijayiti ధర్మము దానము, సత్యము సాంప్రదాయము, సహనము అహింస అన్ని మతముల యొక్క ప్రణామములు ప్రధానమైన ప్రమాణములు.
1: ద స్టాండర్డ్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ ఆర్ ద మొరాలిటీ, ది ఇంటెగ్రిటీ, చారిటీ, రైచియస్నెస్, ట్రూత్, ట్రెడిషన్, ఫర్బేరెన్స్ అండ్ నాన్ వయలెన్స్.
0: అన్ని మతములు కూడాను అంగీకరించినటువంటివి ఈ యొక్క సమన్వయమైనటువంటి సత్య స్వరూపములు.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ రిలిజియన్స్.
0: ప్రాచీన కాలము నుండి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి మతములు అభివృద్ధిగాంచి భిన్నత్వమును ఆశించి ఏకత్వమును విస్మరించి మానవత్వమును కోల్పోతూ వస్తున్నారు ఈ యొక్క కాలమునందు.
1: రిలిజన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ హావ్ ఫర్గాటన్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఆల్వేస్ మెయింటైన్డ్ దిస్ డైవర్సిటీ విత్ ద రిజల్ట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ టోటలీ గాన్.
0: మానవ జీవితమునందు ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వము గుర్తించుకోవటం అత్యవసరము.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ to realize the spirit of oneness in this divinity.
0: క్రీస్తు శకమునకు పూర్వము 350 సంవత్సరములకు పూర్వము యూదు అనే దేశమునందు యూదులు జీవించేటువంటి వారు.
1: 350 BC before Christ, Jews lived.
0: అయితే ఈ యూదులు యందే ముస్లిం మతము క్రిస్టియన్ మతము ప్రారంభమైంది.
1: However, among Jews, there were religions such as Islam and Christianity.
0: ఈ యూదుల యొక్క దేశమునందు పుట్టినటువంటి వారందరికీ యూదులు అని పేరు.
1: People of that land, they are all Jews.
0: ఇస్లాములకు క్రైస్తవులకు పుట్టిన ఇల్లు ఈ యూదు దేశము.
1: That land is the birthplace of both the religions, Islam and Christianity.
0: ఈ దేశమునందు హిబ్రూ అనేటువంటి భాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
1: The language, Hebrew language, was very prominent.
0: Hebrew,
1: very prominent.
0: ఈ హిబ్రూ అనేటువంటి భాష సంస్కృతమునకు ఇంచుమించు సమీపంగా ఉండేటువంటిది.
1: This Hebrew language, more or less equal to our Sanskrit.
0: ఈ భాషతో అనేక విధములైనటువంటి మానవ జీవితం యొక్క ఆదర్శాలను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Many of the ideals to the entire humanity are contained in the language Hebrew.
0: ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్ర భావముతో దైవత్వాన్ని విస్మరించక తమ యొక్క జీవితమును దైవం యొక్క సన్నిధికి పంపేటువంటి మార్గమును ప్రయాణం సల్పుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ ఆల్ బిలీవర్స్ ఆఫ్ గాడ్ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్ విత్ దర్ మైండ్ ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: వారికి మరొక దైవం లేదు.
1: దే హ్యావ్ నో అదర్ థాట్.
0: లూ బెల్ టేజ్ అనేటువంటి రూపాలను నిర్మించుకొని వీరే దైవంగా పూజిస్తూ వచ్చారు.
1: దే మేడ్ పామ్స్ లో బెల్ అండ్ స్టార్టెడ్ వర్షిప్పింగ్ దోస్ ఇమేజెస్.
0: ఈ విధముగా వారు దేవతలను తామే కల్పించుకొని ఆ దేవతల పైన ఒక నిశ్చలమైనటువంటి యొక్క మనసుతో తమ జీవితమును ఆనందంగా గడుపుతూ వచ్చారు.
1: దీస్ డైటీస్ ఆర్ ఆఫ్ దేర్ ఓన్ ఇమాజినేషన్. దే వర్షిప్ విత్ దేర్ హార్ట్ అండ్ సోల్ అండ్ స్పెండ్ దేర్ లైఫ్.
0: ఆ మతములో పురుషస్వరూపుడైనటువంటి అన్ని మతములకు శ్రేష్ఠుడైనటువంటి ఇబ్రహము అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు.
1: ఇబ్రహం. దేర్స్ వన్ మాస్కులిన్ బై నేమ్ ఇబ్రహం.
0: అతని యొక్క సంతతి వాడే ఈ యొక్క యోసఫ్.
1: జోసఫ్,
0: నాట్ జోసఫ్, యోసఫ్.
1: యోసఫ్ బిలాంగ్స్ టు దట్ ప్రోజెని.
0: కానీ ఆనాటి యోసఫ్ అనేటువంటి యొక్క పేరే ఈనాడు జోసఫ్ అనిగా మారిపోయింది.
1: యోసఫ్ దెన్ ఈజ్ జోసఫ్ నౌ.
0: వీరు కేవలము కర్ర పని వృత్తుల చేత తమ జీవితమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
1: దే వర్ కార్పెంటర్స్ ఇన్ దోస్ టైమ్స్ అండ్ క్యారీడ్ అవర్ లివింగ్.
0: అదే గ్రామమునందు మరియా అనే ఒక కన్య ఉండేటువంటి.
1: దేర్ అట్ దట్ ప్లేస్ దేర్ ఇస్ వన్ లేడీ బై నేమ్ మరియా.
0: ఈ మరియానే ఈనాడు మేరీ అని పేరైపోయింది.
1: దట్ మరియా టుడే ఇస్ కాల్డ్ మేరీ.
0: యోసఫ్ జోసఫ్, మరియాకు మేరీ అనేటువంటి పేరు మార్పు చెందుతూ వచ్చింది.
1: యోసఫ్ ఇస్ నౌ జోసఫ్, మరియా దెన్ నౌ మేరీ.
0: వీరిరువురు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు.
1: దే హ్యాడ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వారి యొక్క కులగురువైనటువంటి యొక్క ఇబ్రహం అనేటువంటి యొక్క తత్వము కొంత విచారణ చేస్తూ దైవము ఈ సృష్టిని ఏ విధంగా చేస్తూ వచ్చాడు అని విచారణ జరుపుతూ వచ్చాడు.
1: దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ దే ఫ్యామిలీ డైటీ ఇబ్రహం అండ్ కాంటెంప్లేటెడ్ ఆన్ ద సీక్రెట్స్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరములే ఈ క్రీస్తు మతం పుట్టింది.
1: క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ 2000 ఇయర్స్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. It was there even before Christ, 350 years.
0: అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: There the divinity is explained very clearly.
0: భగవంతుడు ఆరు దినముల లోపలే ఈ సృష్టినంతా కూడాను ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం.
1: Their faith is that God created the whole world in 6 days' time.
0: మొదటి దినము,
1: first day,
0: ప్రకాశాన్ని సృష్టించాడు.
1: First day the brilliance, light is created.
0: రెండవ దినము, గాలి మేఘములను సృష్టించాడు.
1: Second day the wind and the cloud.
0: మూడవ దినము, సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు.
1: Third day sun, moon and stars are created.
0: నాలుగవ దినము, భూమిని సముద్రాన్ని సృష్టించాడు.
1: Fourth day earth and ocean are created.
0: ఐదవ దినము, చేపలను పక్షులను సృష్టించాడు.
1: Fifth day the fish and birds are created.
0: ఆరవ దినము, పశువు అనగా మృగములను మనుషులను సృష్టించాడు.
1: Sixth day the animals and humans are created.
0: ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు.
1: దే ఆర్ ది మెయిన్ క్రీచర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆ తరువాత సబ్రూత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట.
1: గాడ్ టుక్ రెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్రూత ద సెవెంత్ డే.
0: దానిని సండే అని చెప్పారు.
1: దట్స్ కాల్డ్ సండే.
0: ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి యొక్క స్థుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: సండే ఇస్ ద గుడ్ డే వెన్ దే ప్రే టు గాడ్.
0: కనుకనే క్రైస్తవులందరూ కూడాను సండే ఈ యొక్క చర్చకు వెళ్లి భగవంతుని ప్రార్థించడం జరుగుతూ వచ్చింది.
1: సో క్రిస్టియన్స్ అటెండ్ చర్చెస్ ఆన్ సండే ది సెబత్ డే అండ్ ఆఫర్ ప్రేయర్స్.
0: క్రమక్రమేణ భగవత్ యొక్క సంకల్పం చేతను, ప్రభావం చేతను, దివ్యమైనటువంటి శక్తి చేతను ఈ యొక్క యోజఫ్ అండ్ మరియా ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు.
1: As times passed by, God willed that way that Joseph and Maria gave birth to a child.
0: అతనికి పేరే యేసు అన్నారు.
1: The name of the child is యేసు.
0: యేసు ఈ పదమునకు అర్థం ఏమిటి?
1: What's the main meaning of this యేసు?
0: యే అనగా ఒక్కటి.
1: యే మీన్స్ వన్.
0: సు అనగా పవిత్రము.
1: సు మీన్స్ సే దట్ విచ్ ఇస్ సేక్రెడ్.
0: పవిత్రము ఒక్కటే ఈ జగత్తునందు.
1: ఇట్స్ ద సాంక్టిటీ విచ్ ఇస్ వన్.
0: అతను ఒక్కడే దైవము అనేటువంటి రీతిగా యూదులు విశ్వసిస్తూ వచ్చారు.
1: Jews had full faith on this. God is only one who is sacred.
0: కానీ క్రమక్రమేణా యేసు యొక్క ప్రభావము దినదినమునకు పెరుగుట చేత అనేక మందికి అనేక ఆపోహలు ప్రారంభమైనాయి.
1: As the name of యేసు is spreading far and wide, there were doubts at that moment.
0: లేత వయస్సు నుండి తండ్రి మరణించడం చేత తల్లికి తగినటువంటి సహాయం చేయాలని మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి అంశమును లక్ష్యమునందు ఉంచుకొని ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
1: At the tender age, as he lost his father only to help his mother, in full acknowledgement of the statement that mother is God and father is God, he started serving her.
0: వారి సేవలు మనకు చాలా ఆదర్శవంతమైనటువంటివి.
1: సర్వీస్ అంటు ద పేరెంట్స్ ఇస్ రియలీ ఐడియల్.
0: ఎందు నిమిత్తమై?
1: వై?
0: మన యొక్క బ్లడ్, ఫుడ్, హెడ్ దుడ్డు అంతా తల్లిదండ్రుల యొక్క గిఫ్టే.
1: ది బ్లడ్, ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద పేరెంట్స్.
0: కనుక మొట్టమొదట ఈ తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చూపాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్.
0: ఆనాటి యువకులకంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క సుబోధలు సల్పుతూ వచ్చాడు జీసస్.
1: జీసస్ టాట్ ఇన్ దిస్ వే ద గుడ్ టీచింగ్ టు యంగ్స్టర్స్ దట్ దే హావ్ టు బి గ్రేట్ఫుల్ టు దేర్ పేరెంట్స్.
0: లేత వయస్సు నుండి 11వ సంవత్సరం లోపల జెరూసలేం లో చేరాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11 హీ స్టెప్డ్ ఇన్ టు జెరూసలేం.
0: ఈ జెరూసలేం లో ప్రవేశించేటప్పటికి తల్లి చాలా కంగారు పడిపోయింది.
1: Mother was very much worried at the sight of this.
0: ఆ మందిరములో అనేక విధములైనటువంటి యొక్క హింసలు జరుగుతూ ఉండినాయి.
1: There in the temple there were many violent acts taking place.
0: హింసలు కూడా జరుగుతూ వచ్చాయి.
1: వయలెన్స్ వాజ్ దేర్.
0: ఈ హింసను నివారణ గావించి దైవము సర్వభూతములు ఎంత ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించే నిమిత్తమై ఆ హింసలను మానిపించుతూ వచ్చాడు.
1: హి ప్రివెంటెడ్ వయలెన్స్ అండ్ థాట్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: ఓ ప్రజలారా,
1: ఓ పీపుల్,
0: మీరు ఉపకారం చేయటకు వీలు కానప్పటికీ ఊరుకు కూర్చోండి, అంతేకాని అపకారం మాత్రం చేయకూడదు.
1: హి సెడ్ సో, ఓ పీపుల్ ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు హెల్ప్ కీప్ క్వైట్, నెవర్ హార్మ్ ఎనీబడీ,
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దిస్ వాజ్ హిస్ మెసేజ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఇది అన్ని మతములు ఎందు ఉండినటువంటి యొక్క సమానమైనటువంటి సారమే.
1: This is the essence of all
0: religions. సర్వ మతముల యొక్క సమన్వయమే.
1: It is the integration of all religions.
0: ఈ ప్రబోధను ప్రజలయందు చాటుతూ వచ్చాడు యేసు.
1: This teaching is meant for the entire humanity.
0: తదుపరి రోగిష్ఠులకు ఆరోగ్యం అందిస్తూ వచ్చాడు.
1: He also gave relief to those who are sick.
0: అన్నపానాదుల చేత బాధపడేటువంటి వారికి ఏదో ఒక విధమైన ఆహారం అందిస్తూ వచ్చాడు.
1: He supplied food to those who are hungry.
0: ఈ విధమైనటువంటి సహాయమును చూస్తూ చూస్తూ కొంతమంది ఇతను దైవం యొక్క బిడ్డ, సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ వచ్చారు.
1: వాచింగ్ ఆల్ దీస్ గుడ్ డీడ్స్ సమ్ కాల్డ్ హిమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ పేరు క్రమక్రమేణా అది సన్ ఆఫ్ గాడ్ గా మారిపోయింది.
1: లేటర్ ఇట్ హాస్ బికమ్ వెరీలీ ద నేమ్ సన్ ఆఫ్ గాడ్.
0: కానీ తండ్రి ఒకడున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో షోస్ ద క్లియర్ ప్రూఫ్ దట్ దేర్ ఈస్ ఫాదర్ గాడ్ అబౌవ్.
0: ఇతని యొక్క పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ వచ్చాయి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హెస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈ సమయంలో ఇక్కడ రెండు తెగలు ఏర్పడి ఉన్నాయి.
1: హియర్ అట్ దిస్ మోమెంట్ దేర్ ఆర్ టూ స్కూల్స్.
0: క్యాథలిక్స్ అనేటువంటి వారు, అందులో రోమన్ క్యాథలిక్స్ ఉండేటువంటి వారు ప్రధానమైన చర్చం.
1: ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ థాట్ రోమన్ క్యాథలిక్స్.
0: వారి యొక్క అభిష్టములంతా కూడా ఎదుర్కొనేటువంటి వారు మరొక తెగ తయారైపోయింది.
1: దర్ అనదర్ గ్రూప్ దట్ ఫాట్ విత్
0: వారిని ప్రొటెస్టెంట్స్ ఉన్నారు.
1: దిస్ గ్రూప్ ఈస్ కాల్డ్ ప్రొటెస్టెంట్స్.
0: ప్రొటెస్టెంట్ అంటే దాన్ని ఎదుర్కొనేటువంటి వారు అని దీని అర్థం.
1: యాజ్ దే ప్రొటెస్టెడ్ దే ఆర్ ప్రొటెస్టెంట్స్.
0: కనుకనే దీని యొక్క యూదు తత్వం లోపల రెండు తెగలుగా మారిపోతూ వచ్చింది.
1: సో అమంగ్ జూస్ దీస్ ఆర్ ది టూ గ్రూప్స్,
0: క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్.
1: క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్.
0: ఇవి క్రమక్రమేణా పెరిగి ఈ భేదములు, ఈ ద్వేషములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ హాస్ ఇంక్రీస్డ్ డే బై డే.
0: దానివల్ల జీసస్ యేసుకు కూడాను చాలా ప్రమాదములు సంభవిస్తూ వచ్చాయి.
1: దిస్ లెడ్ టు జీసస్ హూజ్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్.
0: అందులో యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఇతన్ని ఏమాత్రము ప్రవేశించడానికి అంగీకరించలేదు.
1: జూస్ దేర్ ఇన్ జెరూసలేం డిడ్ నాట్ పర్మిట్ జీసస్ టు గో దేర్.
0: ఈ విధముగా మత కల్లోలములు, కలహములు దినదినాభివృద్ధి పొందుతూ వచ్చాయి.
1: లైక్ దిస్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్ వాజ్ ఆన్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: ఇందులో కొన్ని 250 తెగలుగా మారిపోతూ వచ్చాయి.
1: దేర్ వర్ 250 స్కూల్స్ ఆఫ్ థాట్ డివిజన్స్ దేర్.
0: దీనిలో ఈ యొక్క కొన్ని కొన్ని దేశముల యొక్క సంబంధాలు కూడా చేరిపోతూ వచ్చాయి.
1: దే ఆల్సో మోనోపలైజ్డ్ సర్టెన్ కంట్రీస్.
0: యూదుల్లో ఒక విధమైనటువంటి యొక్క తెగలు ఏర్పడి ఈ యొక్క జీసస్ను అనేక విధములుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
1: బికాస్ ఆఫ్ సో మెనీ గ్రూప్స్ దేర్ దే ఆల్ అటెంప్టెడ్ ఈవెన్ టు హార్మ్ జీసస్.
0: రోమన్లు ఒకవైపున,
1: రోమన్
0: క్యాథలిక్స్ ఒకవైపున,
1: క్యాథలిక్స్ అదర్ సైడ్,
0: లూథర్స్ ఒకవైపున, లూథర్
1: ఆన్ అదర్ సైడ్,
0: స్వీడన్స్ ఒకవైపున, లండన్ ఒకవైపున, ఈ విధంగా ఒక్కొక్క తెగలు ఒక్కొక్క రీతిగా మారుతూ వచ్చినాయి.
1: దేర్ సో మెనీ గ్రూప్స్ విచ్ వెంట్ ఆన్ చేంజింగ్.
0: ఈ హింసల లోపల మతములు అధికమయ్యే కొలది మతులు కూడాను అధికమవుతూ వచ్చాయి.
1: ఆల్ దిస్ డిఫరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ వయలెన్స్ అండ్ దట్ లెడ్ టు మ్యాడ్నెస్.
0: ఈ మతాభిమానం వల్ల మానవుల్లో ఒక విధమైనటువంటి రాక్షసత్వం ప్రారంభమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ టు గ్రూప్ అఫిలియేషన్స్ నేచురలీ దేర్ వాస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్.
0: ఈ మతాభిమానములకు మూల కారణము అహంకారము, ఒక విధమైన దురభిమానమే.
1: రిలీజియస్ అఫిలియేషన్ లీడ్స్ టు ఈగో.
0: ఈ విధమైనటువంటి దాన్ని పురస్కరించుకుని ఈ జీసస్ యొక్క పదములు సత్యమా కాదా అనేటువంటి దీంతో అనేక మంది తబ్బిబ్బైపోతూ వచ్చారు.
1: దిస్ లెడ్ టు కన్ఫ్యూషన్ అమంగ్ దెమ్ యాజ్ టు వాట్ జీసస్ సెడ్, రైట్ ఆర్ రాంగ్.
0: ఆయనే మొత్తం ఒకటి చెప్పాడు, నేను భగవంతుని యొక్క మెస్సెంజర్ అని.
1: హీ హింసెల్ఫ్ డిక్లేర్డ్ ఫస్ట్ దట్
0: నేను మాత్రమే కాదు, అందరు కూడా నువ్వు దూతలే, భగవంతుని యొక్క దూతలే.
1: He said, I am the messenger of God. Not only me here, all of you are the messengers of God.
0: ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెస్సెంజర్.
1: So every human being is a messenger of God.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు విస్మరించి తానే ఒక విధమైనటువంటి యజమానుడిగా భావించి ఈ మెస్సెంజర్ అనేటువంటి యొక్క అర్థమును విరుద్ధంగా మారిపోతూ వచ్చింది.
1: But he has forgotten this truth. And man considers that he is the master and head today.
0: అయితే యేసు ఈ సత్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయాడు.
1: బట్ యేసు ప్రొపగేటెడ్ దిస్ ట్రూత్ ఓన్లీ.
0: మొదట ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ద ఫస్ట్ డిక్లరేషన్ ఈస్ ఐఎమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్
0: సమీపానికి పోతూ వచ్చాడు భగవంతునకు.
1: ద సన్ ఆఫ్ గాడ్ ఇండికేట్స్ ప్రాక్సిమిటీ.
0: అనగా తండ్రికి కుమారునికి సంబంధ బాంధవ్యం ఉన్నట్టుగా నిరూపించాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ between father and the son.
0: Maroka paryayam sadhana salputu salputu, I and my father are one annadu.
1: As he went on doing spiritual endeavor and practice, he declared, I and my father are one.
0: Tadupariye Holy Ghost.
1: Finally comes Holy Ghost.
0: Ivi anni matamulu yandu kudanu unnatundi okka siddhantamule.
1: These are the principles present in all religions.
0: Adi hinduulu yandu kudanu dvaitamu విశిష్టాద్వైతము అద్వైతము అని కూడా ఈ మూడింటి యొక్క అర్థములు నేను నిరూపిస్తూ వచ్చింది.
1: ద హిందూయిజం ఆల్సో అడ్వకేట్స్ దీస్ త్రీ, జ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం అండ్ నాన్ జ్యువలిజం.
0: పర్సన్ దీంట్లో కూడాను ఐ ఆమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐ ఆమ్ ది లైట్ అనేటువంటి ఈ మూడు తెగలకే సమన్వయంగా భావిస్తూ వచ్చారు.
1: ద పర్షియన్ కాన్సెప్ట్ ఆల్సో రివీల్స్ ద సేమ్, ఐఎమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ అండ్ ఐఎమ్ ద లైట్.
0: సర్వ మతముల యొక్క సమన్వయాన్ని ప్రబోధిస్తూ సర్వ మానవుల యొక్క ఏకత్వాన్ని అభివృద్ధిపరిచేటువంటి నిమిత్తమై జీసు తన దేహాన్ని అర్పితం చేస్తూ వచ్చాడు.
1: జీసస్ సాక్రిఫైస్డ్ హిస్ బాడీ టు ఎస్టాబ్లిష్ అండ్ టు బ్రింగ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ఆల్ స్కూల్స్ ఆఫ్ థాట్.
0: ఇలాంటి తత్వం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునలేక వీరు క్రిస్టియన్స్, వీరు ముస్లింలు, వీరు హిందువులు, వీరు పర్షియన్స్, వీరు ఈ విధంగా మనం భేదానికి ఒక అవకాశం అందించి కట్టగడబటికి మానవత్వాన్ని మనం నిర్మూలన చేసుకుంటున్నాం.
1: వి డోంట్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ క్లియర్లీ అండ్ వి గివ్ యాంపుల్ స్కోప్ ఫర్ డివిజన్స్ అండ్ వి కంప్లీట్లీ రూయిన్ బర్న్ టు ఫ్లేమ్ ద హ్యూమన్ వాల్యూ అండ్ ద క్వాలిటీ.
0: ఈనాటి మానవుడు మహనీయుల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ మహనీయుల యొక్క ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదు.
1: Today we are celebrating the birthday of great people, but we don't follow their command.
0: Kaani manamu ee yokka janmotsavam jarupukotam goppatanam kaadu.
1: There is nothing great in celebrating the birthday.
0: Vaari yokka aashayalanu vaari yokka aadeshalanu manam aacharanalo pettadaniki tagina kankanam kattukovali.
1: We should determine to translate into action, practice their teaching and ideals.
0: Ee Jesus cheppinatvanti vandi kudanu సరియైనవా కాదా అని అనేక విధములుగా కూడాను అనేక మంది పండితులు దీనిని పరిశోధన జరుపుతూ వచ్చారు.
1: Scholars started investigating the validity of this statement made by Jesus Christ.
0: అయితే ఇందులో చాలా 1530 సంవత్సరముల క్రిందట ఉండినటువంటి మ్యాటర్నంతా ప్రోగ్ చేసుకుంటూ వచ్చారు.
1: They collected all the matter that existed prior to 1530.
0: ఇవి 530 లోపల ఒక ఇంగ్లాండ్ లోపల ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రాశారు.
1: ఆల్ దట్ వాస్ కంపోజ్డ్ ఇంటూ వన్ బుక్ దేర్ ఇన్ ఇంగ్లాండ్.
0: దానిని పెద్దదిగా ఉంటే అందరూ కూడా చూడగలరని చాలా చిన్న బుక్ గా చేసి రష్యన్స్ బ్లాక్ ఓషన్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దాంట్లో పెట్టారు.
1: Russians made it a small book and kept there near the Black Sea in safe custody.
0: ఆ చిన్న దాని ఉండే సమస్తము ఇమిడి ఉంటుండాలి.
1: In the tiny book, everything is written there.
0: Idi aa book.
1: This is that book.
0: This is the book.
1: This is the book.
0: This is the book.
1: This is the book, the Bible.
0: This is papers.
1: These are the papers you see from there.
0: ఇది ప్రధానమైనటువంటి చిహ్నం ఈ యొక్క కత్తిలో ఉంటుండాలి. ఇది క్రాస్.
1: You find the cross on there, on the book.
0: ఇది సర్వ మతముల యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి యొక్క పద్ధతి అని కూడా వారు నిరూపిస్తూ వచ్చారు.
1: They also proved the fact is the procedure to establish synthesis of all religions.
0: ఈ గ్రంథములో ఉండినటువంటివి ఏ యొక్క బైబిల్లో కూడా లేవు.
1: All that present here is not present anywhere in the Bible.
0: ఇది చాలా నూతనమైనటువంటి యొక్క యేసు యొక్క చరిత్ర.
1: This is new, brand new story of Jesus.
0: భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోవటము అందరికీ సాధ్యం కాదు.
1: Is not given to everybody to know the divinity.
0: అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవద్భావమే మనందు ఆవిర్భవించాలి.
1: To know the divine, we should develop divine thoughts.
0: ఇందులో ఉండినటువంటి ఈ దారం, ఇది గుర్తుపెట్టిన దారం లోపల ప్రతి మతమునందు ఉండినటువంటి యొక్క సమన్వయాన్ని బోధించేటువంటి ఒక శ్లోకం ఉంటుండాలి.
1: Here you find the bookmark thread there. Every thread has got the text of every religion.
0: Sarvadhammam parityajya mam ekam saranam raja aham tvam sarva papebhyo mokshayishyami masucha అనేటువంటి భగవద్గీత యొక్క సారాన్ని ఈ యొక్క గుర్తు లోపల ఇమిడ్చి వచ్చారు.
1: మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఆఫ్ భగవద్గీత ఈజ్ రైట్ ప్రెజెంట్ హియర్ ఇన్ ద బుక్ మార్క్.
0: అన్ని ధర్మముల యొక్క సారము ఒక్కటే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇస్ వన్.
0: భగవంతునికి అర్పితము గావించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: సరెండర్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్.
0: సరెండర్ అనగా తాను భగవంతుడు ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి.
1: Surrender means the feeling of oneness. I and God are one.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నీ యందున్నదే నాయందు, నాయందున్నదే నీ యందు.
1: The reason is that who the one present in you.
0: దేహములు భిన్నమైనటువంటివి.
1: Bodies are different.
0: కేవలం ఒక విధమైనటువంటి ఒక బెలూన్లు వంటివి.
1: Bodies are like balloons.
0: ఇవి కేవలం ఒక బల్బుల వంటివి.
1: They are like bulbs.
0: ఈ బల్బుల లోపల ఉండేటువంటి కరెంటు అంతా ఒక్కటే.
1: The current passing through all these bulbs is one.
0: Colors difference.
1: There's difference in colors.
0: Voltage is difference.
1: Voltage differs.
0: కానీ కరెంట్ ఒక్కటే, ఆ దివ్యత్వం ఒక్కటే.
1: The current divinity is one.
0: ఏకోహం బహుశ్యాం అది కూడా దీంట్లో ఉంది.
1: This book contains that important dictum saying that one manifests into many.
0: ఒక దైవమే సర్వుల యందు ఉంటున్నాడు.
1: Only one God is present in everyone.
0: ఈ ఉపాధి భేదమును పురస్కరించుకుని మీరు ఈ విధంగా కూడా కలహాలకు ముందంజ వేయకూడదు.
1: Never follow the differences basing on the differences of the body.
0: కలహములకు అవకాశమే లేదు.
1: There is no chance or scope for conflict.
0: కేవలం దేహాభిమానమే ఈ కలహములకు మూల అభిమానం.
1: It is the body attachment which is responsible for fights.
0: దేహాన్ని మనం శాశ్వతంగా నమ్మకూడదు.
1: Never believe that body is permanent.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: don't
1: monkey.
0: Don't follow the mind. Don't follow the body. Follow the conscience and not.
1: Don't follow the mind, don't follow the body, follow the conscience.
0: అది ఈ యొక్క గ్రంథం యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: That is the main principle of this text.
0: కనుకనే మన కాన్షియన్స్ ని మనం ఫాలో చేస్తూ రావాలి.
1: So we should follow our conscience.
0: దీనిని భారతీయ సంస్కృతి యందు చిత్ అన్నారు.
1: This in the culture of Bharat is called chit.
0: Sat chit ఆనందం.
1: Three aspects. Sat chit ఆనందం.
0: ఈ మూడు యొక్క తత్వములు మన యందే ఉంటున్నవి.
1: All the three are within us.
0: అలాంటి తత్వాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఏదో మనం గ్రంథాలు చదువుతున్నాము.
1: We go through the books.
0: ఎక్కడ చిక్కితే ఆ పెద్దల దగ్గరికి అంతా మనం పరిగెత్తిపోతున్నాము.
1: We run after all great people.
0: కానీ వారు గ్రేటా కాదా అనేటువంటి విచారం చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ ఎంక్వైర్ వెదర్ దే ఆర్ రియలీ గ్రేట్.
0: నీకంటే గ్రేట్ ఇంకొకరు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యూ.
0: కానీ నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూత్.
0: ఏనుగు తన యొక్క బలము తాను గుర్తించుకోలేదు.
1: ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఒక అంకుశాన్ని చూపించినటువంటి మావుటాకు లొంగిపోతుండాలి.
1: Therefore, it submits in itself the to Mahout because of that iron rod.
0: ప్రపంచమంత మనయందే ఉంటున్నది.
1: The whole universe is within you.
0: అంతా కూడా నీ యొక్క శక్తి యందే ఇమిడి ఉంటున్నది.
1: Everything is within your power.
0: అదే ఫ్రీ విల్ అన్నారు.
1: That's called free will.
0: Free will అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Free will is not separate.
0: అది ఆత్మతత్వానికి సంబంధించినటువంటిది.
1: It is divine self, the spirit.
0: కనుక అట్టి దివ్యత్వమునికే free will అన్నారు.
1: That divinity is called the free will.
0: కానీ ఇట్టి సత్యాన్ని విస్మరించి కేవలం దేహం యొక్క బలము ధనబలము భుజబలము బుద్ధిబలమే ప్రధానమని విశ్వసించి ఈ యొక్క భౌతిక బలములపైన ఆధారపడి ఉంటున్నారు.
1: We forget this fundamental principle. We rely on the body, the mind and intelligence.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని పొందాలంటే,
1: in order to acquire divinity,
0: మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే,
1: in order to find out the divinity within us,
0: నిన్ను నీవు తెలుసుకోవాలనుకుంటే,
1: if you want to know yourself,
0: నిర్మలమైన ప్రేమను నీవు పెంచుకోవాలి.
1: You should develop pure love.
0: ఈ ప్రేమనే అందరినీ కట్టివేసే పెద్ద పాశము.
1: It is this bond of love that binds everybody.
0: దీనిని ప్రేమ పాశము అన్నారు.
1: This is the bond of love.
0: అయితే ఈ క్రిస్టియన్ మతం లోపల 250 తెగలు ఉండినప్పటికీ ఆ యొక్క జీసస్ యొక్క తత్వాన్ని యావత్ ప్రపంచానికంతా చాటే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: Although there are 250 schools and divisions in Christianity, they all propagate the principles of Jesus.
0: ఇప్పటికి పురుషులు స్త్రీలు కూడాను ఎక్కడ చూసినా కూడాను ఒక ప్రచారంలోనే ఉంటున్నారు.
1: Even today you find men and women involved in evangelism.
0: అయితే ప్రచారం జోరుగా జరుగుతుండదే కానీ ఆచారం మాత్రం లేదు.
1: However this prachara propagation, there is no achara practice.
0: Practice చాలా ఇంపార్టెంట్.
1: Practice is very important.
0: ప్రచారం చేయవచ్చును.
1: You can propagate.
0: ప్రచారం చేసినంత మాత్రం అది శాశ్వతం కాదు.
1: That will never be permanent.
0: నీ ఆచరణ ప్రచారమే అత్యవసరమైనటువంటిది.
1: You can propagate by practicing what you say.
0: Through practice.
1: Through practice.
0: అది ఏ ప్రధానమైనటువంటి ఒక ఇది.
1: That is the fundamental thing.
0: నీవు చేసి అనుభవిస్తుంటే అందరూ కూడా నిన్ను అనుసరిస్తూ వస్తారు.
1: When you practice and enjoy, others will follow you.
0: నీవు చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: You say something and act in a different way.
0: కనుకనే ఎవరు దానిని విశ్వసించలేకపోతున్నారు.
1: So nobody would ever believe you.
0: కనుక మొట్టమొదటి నీవు ప్రచారం చేయకపోయినప్పటికీ ఆచరిస్తూ పో, నీ యొక్క ఆచరణ అందరూ అనుసరిస్తారు.
1: Doesn't matter even if you don't propagate, but practice it is enough.
0: కనుక ఈనాడు ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
1: టుడే మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇస్ ప్రాక్టీస్.
0: అనేక పర్యాయం నేను పిల్లలకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ టు అవర్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
0: ఐదు రకములైనటువంటి నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దర్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత బుకిష్ నాలెడ్జ్ పెరిగిపోతుండాలి.
1: యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్ ఇంక్రీజింగ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా ఉంటుండాలి.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఇస్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ జీరో.
1: బట్ general knowledge is a big zero.
0: Common sense zero.
1: Common sense is zero.
0: ఈ discrimination knowledge ఉంటుండాలి.
1: There is discrimination.
0: కానీ అది selfish discrimination.
1: But that discrimination knowledge,
0: that is not fundamental discrimination.
1: Is not anyway fundamental discrimination.
0: నీ fundamental discrimination చేస్తే practical knowledge నీలో వస్తుంది.
1: When once you exercise fundamental discrimination, you will develop practical
0: fundamental
1: knowledge.
0: Fundamental అనగా ఏమిటి? నా యందు, నీ యందు, వారి యందు, వీరి అందరి యందు ఉన్నది ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఈస్ దట్ ఈస్ ఫండమెంటల్ హియర్? యూ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ ద సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అందరి యందు ఒకటే ఉంటుండాలి.
1: సేమ్ డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ. ఈ ఆత్మనే సర్వల యందు జీరో.
1: కామన్ సెన్స్ ఇస్ జీరో.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిస్క్రిమినేషన్.
0: కానీ అది సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: బట్ దట్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్,
0: దట్ ఈస్ నాట్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఈస్ నాట్

0: It is present in all.
1: Mamatma, sarvabhutantaratma. Ee atmane sarvulayandu untundali.
0: That is the same divinity present in everybody.
1: Kani ee naati manavudu.
0: Man today.
1: Tuchyamainatvanti. Neeti pudaga vanti. Ee dehabhimanam chetane. అనేక విధమైనటువంటి సంబంధాన్ని బాంధవ్యాన్ని విస్మరించి స్వార్థ స్వప్రయోజనాల కోసం పాట పడుతున్నాడు.
0: బికాస్ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ బాడీ విచ్ ఈజ్ సో మీన్ విచ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ హి హస్ ఫర్గాటన్ దట్ పర్మనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: సెల్ఫిష్నెస్.
0: సెల్ఫిష్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని నిర్మూలం కావిస్తుందా.
0: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ దట్ కిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి అభివృద్ధి పరచాలంటే ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ హ్యూమన్నెస్ వీ షుడ్ డెవలప్ దిస్
1: మానవాభివృద్ధి మతంగా మనం విశ్వసించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ ద రిలీజియన్.
1: అది రిలీజియన్. రిలీజియన్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రిలీజియన్?
1: రియలైజ్ ఈజ్ రిలీజియన్.
0: టు రియలైజ్ ఈజ్ రిలీజియన్.
1: రియలైజ్ అంటే ఏమిటి? రిలీజియన్ చేయాలి.
0: వాట్ ఈస్ దట్ యూ హావ్ టు రియలైజ్?
1: హు ఆమ్ ఐ
0: You have to realize who am I?
1: Nenu dehama?
0: Am I the body?
1: Kaadu.
0: No.
1: Nenu manasa?
0: Am I the mind?
1: Kaadu.
0: No.
1: Nenu buddhya?
0: Am I the intellect?
1: Kaadu.
0: No.
1: Nenu oka sensa?
0: Am I the senses? No.
1: Ivevi kaadu.
0: None of these.
1: Naadi ee dehamu.
0: This body is my body.
1: My body meaning anduga, who is this my?
0: When you say my body, then who is this my?
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: My body means body is separate from me.
0: When you say my body,
1: but
0: body
1: who are you?
0: Me. Then who are you?
1: ఈ విధమైనటువంటి యొక్క రియలైజ్ చేస్తూ పోతే క్రమక్రమేణ బాడీ మైండ్ సెన్సెస్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్. యు ఆర్ ది మాస్టర్.
0: When once you inquire this way, you will realize that the body, mind, intellect and senses are the instrument.
1: Wife,
0: and you are the
1: children,
0: master.
1: Children, bandhavulu, mitru, antakudu, madhyalo vachetundi, passing clouds.
0: Wife, children, friends, relations are like passing clouds.
1: Before marriage, who is wife, who is husband?
0: Prior to the marriage, who is the wife and who is the husband?
1: Before birth, who is the son, who is the mother?
0: Before the birth, who is the son and who is the mother?
1: ఇవంత మధ్యలో వచ్చిన అటాచ్మెంట్.
0: ఇట్స్ ఆల్ ద అటాచ్మెంట్ దట్ హెస్ కమ్ ఆన్ ద వే.
1: నాట్ లవ్.
0: ఇట్స్ నాట్ లవ్. ఇట్స్ నాట్ లవ్. ఇట్స్ నాట్ లవ్.
1: అటాచ్మెంట్.
0: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
1: లవ్ యూ అండ్ ఫ్రమ్ డివినిటీ.
0: ఇట్స్ ఓన్లీ ద లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
1: అదే రియల్ లవ్.
0: దాట్ ఈస్ ద రియల్ లవ్.
1: బిఫోర్ బర్త్ ఇస్ లవ్.
0: Before birth there is love.
1: After death there is love.
0: After death there is love.
1: Living time is love.
0: During lifetime there is love.
1: This is trikala bhajyam satyam. This is omnipresent love.
0: This love is indivisible that remains the same in all the three periods of time.
1: Alanti love manam develop chesukovali.
0: We have to develop that divine love.
1: Ee madhyalo kadiripoye meghamulu vanti okka premanu penchukoni తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
0: ది అటాచ్మెంట్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్ ఆన్ ద వే ఆఫ్ లైఫ్.
1: అదే
0: పాసింగ్ క్లౌడ్.
1: బిగ్గెస్ట్ ఫూలిష్నెస్.
0: వి హావ్ ఫర్గాటన్ ది డివినిటీ. దట్ ఇస్ ది బిగ్గెస్ట్ ఫూలిష్నెస్ ఇన్ హ్యుమానిటీ టుడే.
1: ఈ యొక్క తెలివి తక్కువ పని చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ అట్టర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ వి హావ్ ఫర్గాటన్ అవర్
1: ప్రాపంచిక సంబంధమైనటువంటి డ్యూటీస్ నువ్వు చేయి, తప్పులేదు.
0: డూ యువర్ వరల్డ్లీ డ్యూటీస్.
1: కానీ డ్యూటీ ఇస్ గాడ్.
0: Duty is God.
1: Work is worship.
0: Work is worship.
1: ఈ రెండింటి యొక్క భావంతో do your duty.
0: With these two feelings,
1: sincerely.
0: Do your duty sincerely.
1: అంతేకాని ఒక అటాచ్మెంట్ తో నువ్వు చేయకూడదు.
0: Don't do it with attachment.
1: కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన. ఇది నా యొక్క అధికారం.
0: You got the right.
1: ఈ కర్మ నిమిత్తమే ఈ కాయం వచ్చింది.
0: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు డూ.
1: ఈ కర్మ కాయం నిమిత్తమే కాలం వచ్చింది.
0: ద టైమ్ ఇస్ దేర్ సో దట్ యు మే డూ.
1: కాల కర్మ కారణమును కూడాను మన కర్తవ్యంగా విశ్వసించి దీని పనిలో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ యు అండర్స్టాండ్ ద టైమ్ అండ్ ద బాడీ అండ్ ద డ్యూటీ అండ్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: గుర్తించినటువంటి వాడే యేసు.
0: ఇస్ యేసు హస్ నోన్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: తల్లి మేరీ చాలా మరియా చాలా గొప్ప భక్తురాలు.
0: మదర్ మరియా మేరీ ఇస్ అన్ ఆర్డెన్ డివోటీ.
1: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే బోధించేటువంటిది ఈ బిడ్డకు.
0: షీ ఆల్వేస్ టాట్ హర్ సన్ టు థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: ఒకనాడు
0: వన్ డే
1: ఒక పర్వతం పైన కూర్చొని
0: సిట్టింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్
1: తన్ని మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతుండాలి.
0: మదర్ వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కూర్చున్నాడు 12 దినములు.
0: హీ సాట్ దేర్ ఫర్ 12 డేస్.
1: ఏమిటి ఈ అటాచ్మెంట్?
0: What is this attachment?

0: ఈ అటాచ్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ ఇట్
0: అని బాగా యోచన చేశాడు.
1: ఈ ఎంక్వైర్డ్ ఫర్
0: మనం పెంచుకున్నదే.
1: ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: దిస్ ఇస్ నాట్ గాడ్స్ గిఫ్ట్.
1: బట్ ఇట్స్ నాట్ గాడ్స్ గిఫ్ట్.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్ కాదు.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ నాట్ గాడ్స్ గిఫ్ట్.
0: దైవం యొక్క గిఫ్ట్ బ్లిస్.
1: బ్లిస్ ఇస్ గాడ్స్.
0: దైవం యొక్క గిఫ్ట్ పీస్.
1: గాడ్స్ గిఫ్ట్ ఇస్ పీస్.
0: దైవం యొక్క గిఫ్ట్ ట్రూత్.
1: గాడ్స్ గిఫ్ట్ ఇస్ ట్రూత్.
0: దట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
1: That is the God's gift.
0: Ivanta madhyalo kadilipoyetundi meghamule.
1: All the rest are passing clouds.
0: Dinini Bhagavad Gita yandu mata nasti pita nasti nasti bandhu sahodara artham nasti gruham nasti tasmad jagrata jagrata jagrata.
1: No wife, no family, no wealth whatsoever, be careful.
0: Evaru sannu evaru bidda evaru talli e matram dehaniki dehaniki sambandhame.
1: It's only body connection, actually speaking. Who is the mother? Who is the son?
0: Nenu talli nunchi vacharani bhavistunnadu chaala murkudu.
1: A foolish one thinks that he is born to his mother.
0: From mother.
1: He thinks that he is from mother.
0: Not from mother, through mother. That is important.
1: He is not from mother, he is through mother. That is important.
0: Kabatti through mother, andaru through mother nunchi vachina vaale kaani not from mother, from God.
1: So all are through mother, but we are from God.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We have to know this truth clearly.
0: అందరూ భగవంతుని యొక్క బిడ్డలే.
1: All are the children of God.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the substance of brotherhood of man and fatherhood of God.
0: క్రమేణ రెండు కూడాను ఏకమైపోతుంది.
1: Gradually they become unified.
0: Father property లో son కు right వచ్చేస్తుంది.
1: The son has a right on father's property.
0: కనుక ఆ రైట్ కు మనం ఫైట్ చేస్తూ రావాలి.
1: So we have to fight for that right.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైన సాధన.
1: దట్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పాత్ దట్ వన్ షుడ్
0: దైవమునకు సమీపానికి సమీపానికి సమీపానికి పోవడానికి పూనుకోవాలి.
1: వన్ షుడ్ ట్రావెల్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్.
0: అది ఏ సాధన?
1: దట్ ఈస్ స్పిరిచువల్
0: సాధన. అంటే ఊరికి జపం చేసుకోవటం సాధన కాదు.
1: ఇట్స్ నాట్ హోల్డింగ్ టాలిస్మన్.
0: ధ్యానంలో కూర్చోవటం సాధన కాదు.
1: నాట్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్.
0: టైం వేస్ట్.
1: ఇట్స్ ఆల్ టైం వేస్ట్.
0: మెడిటేషన్ చేస్తున్నావు అనుకుంటారు.
1: యు థింక్ యూఆర్ మెడిటేటింగ్.
0: ఎవరిని చేస్తున్నావు మెడిటేషన్? నువ్వు
1: ఆన్ హూమ్ ఆర్ యూ మెడిటేటింగ్?
0: నీవు వేరు, దైవం వేరుగా ఉన్నాడు.
1: డూ యూ థింక్ దట్ యూఆర్ సపరేట్?
0: నీవు దైవాన్ని మెడిటేషన్ చేస్తున్నావు అంటే నీవు వేరు, దైవం వేరు.
1: వెన్ యూ సే దట్ యూ మెడిటేట్ ఆన్ గాడ్, ఇట్ మీన్స్ యూఆర్ సపరేట్.
0: నీవు దైవం యొక్క నామాన్ని స్మరిస్తున్నావు అంటే నీ పేరు వేరు, దైవం పేరు వేరు.
1: వెన్ యూ చాంట్ హిస్ నేమ్, యువర్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ నేమ్.
0: ఇది సపరేషన్ ని అభివృద్ధి చేస్తుండాలి.
1: దిస్ డెవలప్స్ ద ఫీలింగ్ ఆఫ్ సపరేషన్.
0: ఈ సెపరేషన్ ఉండకూడదు మనకు.
1: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్ లైక్ దిస్.
0: ఈ డిటాచ్మెంటే ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ దిస్
0: అటాచ్మెంటే ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి అటాచ్మెంట్.
0: ఓన్లీ ఏకత్వం.
1: ఇట్స్ ఓన్లీ వన్ పాయింట్. ఇట్ ఇస్ యూనిటీ.
0: అది నిజమైనటువంటి దైవం. నా యొక్క హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ మై హార్ట్.
0: ఎక్కడ ఉన్నాడు నీకు దైవం?
1: వేర్ ఇస్ గాడ్?
0: దైవ భావమే నీకు హృదయం కాదు. ఇది హృదయం, హృదయం కాదు, గ్రాయి.
1: In fact, if there is no divine thought, it is not hrudaya, heart, it is a stone.
0: Stone.
1: It is a stone.
0: Trut daya. Daya galigina hrudayame ee hrudayamu.
1: Trut daya. That which
0: daya
1: is compassionate.
0: Compassion lekapothe, this is only stone.
1: When there is no compassion, it is only a stone.
0: కనుకనే మనం ఈనాడు కంపాషన్ డెవలప్ చేసుకోవాలి.
1: సో టుడే యూ హ్యావ్ టు డెవలప్ కంపాషన్.
0: అది ఏ జీసస్ ఇచ్చినటువంటి ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Kanukane, start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం ప్రేమ ప్రేమ ప్రేమతోనే ఉండాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లివ్ ఇన్ లవ్ కంటిన్యూస్లీ.
0: అటువంటి వాడే దైవానికి పరమ ప్రీతి కలిగినటువంటి వాడు.
1: హీఈస్ బిలవెడ్ టు గాడ్.
0: గోమద్ భక్త, అతనే నా భక్తుడు అని కూడా ఇంట్లో ఉంటుండాలి.
1: అండ్ హియర్ దిస్ బుక్ కంటైన్స్ దట్ సేయింగ్ దట్ హీఈస్ బిలవెడ్ టు మీ, టు గాడ్.
0: ఎవడు ప్రేమతో ఉంటున్నాడో, దైవ ప్రేమను ఆశిస్తూ, వాడే నాకు నిజమైనటువంటి యొక్క మిత్రుడు.
1: ద వన్ ఫుల్ ఆఫ్ లవ్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈనాటి ఫ్రెండ్స్ చాలా విరుద్ధమైనటువంటి ఫ్రెండ్స్.
1: ఫ్రెండ్స్ ఆఫ్ టుడే, దే యాక్ట్ ఇన్ ఏ కాంట్రడిక్టరీ వే.
0: మనీ ఉంది,
1: దేర్స్ మనీ ఇన్ ద పాకెట్.
0: ఫాదర్ పొజిషన్ బాగా ఉంది,
1: ఫాదర్ ఇస్ కంఫర్టబుల్ ఇన్ పొజిషన్.
0: హలో హలో హలో, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా వస్తారు.
1: యూ విల్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ సేయింగ్ హలో హలో.
0: పాకెట్ లో మనీ లేదు.
1: పాకెట్ ఇస్ ఎంప్టీ.
0: ఫాదర్ పొజిషన్ పోయింది.
1: ఫాదర్ లాస్ట్ హిస్ పొజిషన్.
0: నో గుడ్ బై. గుడ్ బై కూడా చెప్పరు వాడు.
1: నో వన్ వుడ్ ఎవర్ సే ఇన్ గుడ్ బై.
0: ఇది మన ఫ్రెండ్షిప్.
1: ఇస్ దాట్ ఫ్రెండ్షిప్?
0: గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్.
1: గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్.
0: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: అలాంటి మిత్రుని మనం సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ ఫ్రెండ్.
0: కనుకనే రియల్ మిత్ర ఫ్రెండ్ ఈస్ గాడ్.
1: సో యాక్చువల్లీ స్పీకింగ్ రియల్ ఫ్రెండ్ ఈస్ గాడ్.
0: అలాంటి శాశ్వతమైనటువంటి మిత్రుని మనం చేరిపోవడానికి చూడాలి.
1: గాడ్ ఈజ్ అవర్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: ఈ ప్రపంచం యొక్క భూతులంతా కూడాను, కేవలం ప్రపంచం యొక్క భోగములన్నీ కూడాను కదిలిపోయే మేఘం వంటివి, పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ దే లాస్ట్?
0: అనేక మంది కొత్త కొత్త వారంతా విదేశీయులు వచ్చి ఉంటారు.
1: మెనీ ఫారినర్స్ హావ్ కమ్
0: హియర్. మార్పులు జరిగినా దాని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ స్పైట్ ఆఫ్ అదర్ చేంజ్.
0: ఇమీడియట్ బర్త్ ఇస్ ఎ చైల్డ్.
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఈస్ ఎ చైల్డ్.
0: After 10 years, he is a boy.
1: After 10 years, we call him a boy.
0: After 30 years, he is a man.
1: After 30, he is a man.
0: After 75 years, he is a grandfather.
1: After 75 years, he is a grandfather.
0: Person is one.
1: But the person is one.
0: Difference of ages, difference of names.
1: The question is the difference in age.
0: That is fundamental.
1: That is the fundamental truth.
0: Unna vyakti okkade.
1: Only one person
0: atane
1: is present.
0: Atane child. Atane boy. Atane man. Atane grandfather.
1: The very same person at one time was the child, the boy, the man and grandfather later.
0: Adhe reetigane daivamu prarambham lopala sakara swarupudu.
1: So at the beginning God has a form.
0: తదుపరి కొన్ని కష్టములు బాధలు కలిగినప్పుడు ఆప్తుడిగా నిలుచుకుంటాడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ ప్రే టు గాడ్.
0: మరి కొంతకాలం అర్థార్థిగా రూపొందుతాడు.
1: సమ్ టైమ్స్ వీ ఆస్క్ ఫర్ మనీ. వెల్,
0: తదుపరినే జిజ్ఞాసి.
1: దెన్ హీ బికమ్స్ ఎన్ ఎంక్వైరర్.
0: ఆ విధమైనటువంటి దీంట్లో అనేక విధములుగా భగవంతుని మనము సన్నిహిత సంబంధ బాంధవ్యంగా తీసుకోవాలి.
1: లైక్ దిస్ వీ షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఒక చిన్న కథ,
1: ఎ స్మాల్ స్టోరీ.
0: ఒక శ్రీమంతునకు నలుగురు భార్యలు ఉన్నారు.
1: ఎ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫోర్ వైవ్స్.
0: ఫోర్ వైవ్స్. ఈ ఫోర్ వైవ్స్ లోపల పెద్ద ఆమె చాలా ఆధ్యాత్మిక చిత్తం కలిగినటువంటిది.
1: ద ఫస్ట్ వైఫ్ ఈజ్ హైలీ స్పిరిచువల్.
0: రెండవ వైఫ్,
1: సెకండ్ వైఫ్,
0: ఆమెకు కొంత ఆరోగ్యం సరిలేకుండా ఉండేటువంటిది.
1: She is sick.
0: మూడవ వైఫ్,
1: థర్డ్ వైఫ్,
0: మంచి సద్గ్రంథాలంతా చదువుతూ ఉండేటువంటి ఆమె.
1: She reads so many good books.
0: ఫోర్త్ వైఫ్, మోడర్న్ వైఫ్.
1: ఫోర్త్ వైఫ్ ఇస్ ద మోడర్న్ వైఫ్.
0: అంత ఫ్యాషన్ శారీస్, ఫ్యాషన్ జ్యువెల్స్, ఫ్యాషన్ ఇవి ఇవన్నీ కావాలి ఆమెకు.
1: She is after modern fashion, fashionable sarees, fashionable jewelry.
0: ఈ రిచ్ మ్యాన్ ఏదో పని పైన అమెరికాకు వెళ్లాడు.
1: This rich man went on a mission to America.
0: అక్కడ పోయిన పని పూర్తి కాలేదు.
1: There he didn't complete his work.
0: ఇంకా పూర్తి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు.
1: So he went on postponing his return.
0: అప్పుడు భార్యలకు లెటర్ రాశాడు, నాలుగు లెటర్స్.
1: Then he wrote four letters to his wives.
0: నేను వచ్చే వారంలో వస్తున్నాను, మీకు నలుగురికి ఏమి కావాలో తక్షణమే నాకు ఒక మెసేజ్ గా పంపించండి అన్నాడు.
1: He said, I'm returning next week. Write to me what you want
0: facts
1: from me.
0: Faxga pampichamannadu.
1: He wanted the fax message to be sent immediately.
0: Ee fourth wife untundadi, modern girl.
1: The fourth wife, modern girl.
0: Aam rasindi aa desham lopala manchi latest sarees, latest jewels emane unte teeskunra annadu.
1: Fourth wife wanted husband to bring with him latest fashionable sarees and jewelry.
0: Second wife, అక్కడ మహనీయుల యొక్క చరిత్రం ఏమైనా ఉంటే అది ఒకటి తీసుకుని అండి అని.
1: సెకండ్ వైఫ్ వాంటెడ్ బుక్స్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బయోగ్రఫీస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: మూడవ భార్య చెప్పింది, నా యొక్క రోగంతో నేను భరించుకోలేకపోతున్నాను, నాకు ఈ రోగానికి తగినటువంటి మందులు ఏమైనా, లేటెస్ట్ మెడిసిన్ ఏమైనా ఉంటే తీసుకుని రండి అని.
1: ద థర్డ్ వైఫ్ సేస్ దట్ ఐఎమ్ సిక్, ఐ కాంట్ బేర్ ఎనీ లాంగర్, బ్రింగ్ లేటెస్ట్ మెడిసిన్స్.
0: ఫస్ట్ వైఫ్ చెప్పింది,
1: ఫస్ట్ వైఫ్ సేడ్,
0: నాకు ఏమీ వద్దు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీ,
0: మీరు క్షేమంగా ఇక్కడికి వచ్చి చేరండి అంతే చాలని.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు రిటర్న్ సేఫ్ బ్యాక్ హోమ్.
0: భర్త వచ్చాడు,
1: హస్బెండ్ రిటర్న్.
0: ఈమె రాసినటువంటి, ఫోర్త్ వైఫ్ రాసినటువంటి జ్యువెల్స్, శారీస్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు.
1: He passed on the latest sarees and jewels to the fourth wife.
0: ఇంకా రెండవ వైఫ్ చేసినటువంటి ఆ గ్రంథాలంతా తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు.
1: అండ్ ఆల్ బుక్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు సెకండ్ వైఫ్.
0: మూడవ వైఫ్ అక్కడ ఆమెకు తగినటువంటి మందులు తీసుకుని ఇచ్చాడు.
1: అండ్ టు థర్డ్ వైఫ్ హీ హ్యాండెడ్ ఓవర్ మెడిసిన్స్ లేటెస్ట్.
0: ఇంకా ఫస్ట్ వైఫ్ దగ్గర పోయి ఆమె దగ్గరనే ఇంట్లో ఉన్నాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ ది ఫస్ట్ వైఫ్.
0: ఈ ముగ్గురు వైపులకు కోపం వచ్చింది.
1: ఆల్ ది త్రీ అదర్ వైఫ్స్ వర్ వెరీ యాంగ్రీ.
0: ఎందుకు అక్కడనే ఉంటున్నావు, ఇక్కడ ఎందుకు రాకూడదు?
1: Why do you stay there? Why not with us?
0: ఒక్క వైఫ్ ఉంటేనే సంసారంలో చాలా కష్టము.
1: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు లివ్ విత్ వన్ వైఫ్.
0: ఇంకా రెండు వైపులు ఉంటుంటే ఇంకా చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ బియాండ్ మెజర్ ద లైఫ్ విత్ టూ వైఫ్.
0: మూడు వైఫ్స్ ఉంటుంటే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పోయినట్టుగా మూడు వైపులు పోతుంది.
1: త్రీ వైఫ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ బీయింగ్ సెంట్ టు ద ఎగ్జైల్.
0: ఇంకా ఫోర్ వైఫ్స్ ఉంటుంటే ఇంకా పట్టనక్కర్లేదు.
1: ఫోర్ వైఫ్స్ అన్బేరబుల్.
0: కనుక ఈ ముగ్గురు కూడా అతని పైన చాలా జగడ వేస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్.
0: అప్పుడు ఆయన చెప్పాడు,
1: దెన్ హీ సెడ్,
0: ఇదిగో నీవు కోరింది నీకు ఇచ్చాను.
1: ఐ గేవ్ యూ వాట్ యూ వాంటెడ్.
0: నీవు కోరింది జ్యువెల్స్ శారీస్.
1: యూ వాంటెడ్ జ్యువెల్స్ అండ్ శారీస్.
0: నీవు కోరింది సద్గ్రంథములు.
1: యూ వాంటెడ్ గుడ్ బుక్స్.
0: నీవు కోరింది మందులు.
1: యూ వాంటెడ్ మెడిసిన్.
0: నీవు కోరింది నన్నే కోరింది.
1: బట్ యూ వాంటెడ్ మీ.
0: కాబట్టి నన్ను కోరిన ఆయన దగ్గర నేను పోయి ఉన్నాను.
1: సిన్స్ యూ వాంటెడ్ మీ ఐ స్టార్టెడ్ స్టేయింగ్ విత్ యూ.
0: సేమ్ గాడ్ ఈజ్ లైక్ సేమ్
1: గాడ్ ఈస్ గాడ్ యాక్ట్స్ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కొందరు ఓ భగవంతుడా నాకు సిరి సంపదలు ఇవ్వమన్న వారికి సిరి సంపదలు ఇస్తుంటాడు.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ ఐ వాంట్ వెల్త్ అండ్ కంఫర్ట్స్, గాడ్ విల్ గ్రాంట్ యూ.
0: ఇంకొకరికి నాకు మంచి గ్రంథాలంతా జ్ఞాన ఉపదేశములకు సంబంధించిన గ్రంథాలు ఏమంటే వాళ్ళకి అందిస్తుంటాడు జ్ఞానోపదేశం.
1: ఇఫ్ సమ్ ప్రే టు గాడ్ ఫర్ విజ్డమ్, సర్టన్లీ గాడ్ విల్ టీచ్ దెమ్, గివ్ దెమ్ విజ్డమ్.
0: ఇంకొకరికి రోగ నివారణ కావించే నిమిత్తమై వాళ్ళకి ఔషధాలయం కట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిని కట్టించి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్సో కన్స్ట్రక్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ దోస్ హూ ఫాల్ సిక్.
0: మిగతా వారికి భగవంతుడా నీవే నాకు కావాలన్న వారికి వాళ్ళకి సమీపమైపోతాడు.
1: బట్ టు దోస్ హూ ప్రే ఓ గాడ్ వీ వాంట్ యూ, హీల్ బి వెరీ క్లోజ్ టు దెమ్.
0: అది ఇందులో ఉన్నట్టు ఆర్తి అర్థాతి జిజ్ఞాసి జ్ఞాని.
1: దీస్ ఆర్ ది ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ అప్రోచ్ టు గాడ్.
0: కనుక మనం దేనిని కోరితే అదంతా భగవంతుడు ఇస్తాడు.
1: సో వాట్ ఎవర్ యు వాంట్ గాడ్ విల్ గ్రాంట్.
0: కానీ ఇవన్నీ కాదు మనకు ముఖ్యము.
1: బట్ దే ఆర్ నాట్ దట్
0: ఇంపార్టెంట్. తానే ముఖ్యము.
1: గాడ్ ఇస్ ఇంపార్టెంట్.
0: భగవంతుడు మనవాడైతే కావలసినంత మనం సంపాదించుకోవచ్చును.
1: ఇఫ్ యు హావ్ గాడ్ విత్ యూ విల్ హావ్ ద రెస్ట్.
0: కనుకనే రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ వెల్త్ ఈజ్ గాడ్.
0: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
1: రియల్ హెల్త్ ఈజ్ గాడ్.
0: అటువంటి భగవంతుని కోరడానికి మానవుడు తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to pray for God.
0: మనం భగవంతుని నుంచినే వచ్చాం, భగవంతుని దగ్గరికే చేరిపోవాలి.
1: Because we are from God, we should be back to God.
0: ఇంతమంది ఈ హాల్లో చేరారు.
1: So many assembled here.
0: ఎక్కడ నుంచి వచ్చారు?
1: Where did you come from?
0: జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఈ ఇక్కడ అన్ని దేశాల నుంచి వచ్చారు.
1: You belong to different countries all over the world and you are here.
0: అయితే ఇక్కడ ఎంత ఆనందంగా ఉండినప్పటికీ తెచ్చిన డబ్బు అయిపోయేటప్పటికి తిరిగి వెళ్లిపోతారు.
1: Though you are in a blissful state, when once the money is over, you have to go back.
0: And visa aipoyetappudike velli povalsi vastundi.
1: The moment visa expires, you must return.
0: Kaani daggara undadaniki veelu kaadu.
1: It's not possible to be here always.
0: Ade reetigane
1: likewise.
0: Manam temporary ga kontha kaalam undi povatam kaadu.
1: It's not like a temporary stay.
0: The permanent visa sampadinchali.
1: You should have a permanent visa.
0: Adiye grace.
1: That is God's grace. Is permanent visa.
0: Love, love, love.
1: That you can get it through love, love and love alone.
0: Premanu sampadinchukunte permanent ga aipothundi.
1: When once you have love, you'll have permanent visa.
0: Kanuka prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru endukunu prema untundali.
1: There is love in every one of you.
0: Premanu abhivruddhi parchukondi.
1: Develop that love.
0: Aa premanu 10 mandiki panchukondi.
1: Share it with the people.
0: Aa premanu 10 mandiki tho anubhavinchandi.
1: You also experience with your fellow people.
0: Ee prema aneetvantidi.
1: This love.
0: One way traffic kaadu.
1: This love is not one way traffic.
0: Give and take, give and take, give and take.
1: It is just two way, give and take.
0: ఈ విధమైన దాంట్లో ఉండినప్పుడే మనకి ఇంకెక్కడ ఏ ఆశ్రమానికి పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇఫ్ యు హావ్ లవ్.
0: అనేక మంది బుద్ధి తక్కువ వారంతా కూడా ఈ స్వామి ఆ స్వామి ఆ స్వామి ఊరికి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు పెట్టుంటారు.
1: మెనీ ఫూల్స్ రన్ ఆఫ్టర్ పీపుల్. ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్ గో ఎవ్రీవేర్ సేయింగ్ దట్స్ హోమ్.
0: ఎక్కడికి పోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: మీ హృదయంలో మీ దైవం ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: ఒక్క నమ్మిన దానినే విశ్వసించండి.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ గాడ్.
0: గిరిదినానికి మీ యొక్క ఫెయిత్ నమ్మకతను మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ ఫెయిత్ డే బై డే.
0: దినదినానికి మీ యొక్క విశ్వాసమును మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ కాన్సన్ట్రేషన్.
0: ఓన్లీ వన్ పాత్, వన్ బాత్.
1: యు ఫాలో వన్ పాత్, హ్యావ్ బిలీఫ్ ఇన్ వన్ గాడ్.
0: అది ఏ ప్రేమ తత్వము?
1: దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

ಸಂತ ಜನರ ಸದಾ ಬಸತ ಏಕ ರಾಮನ ಮಾತ ಪಿತಾ ಬಂಗ

ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ ಏಕ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಧನ ಏಕ

0: കിങ്ഡം അഹമ്മദ് സയനി అనంతపురం కళాశాల విద్యార్థినులు చాలా ఆనందముతో స్వామిసేవగా భావించి జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మాధవ సేవగా విశ్వసించి అనేక విధములైనటువంటి సేవలు సలుపుతున్నారు.
1: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ క్యాంపస్ దే రెండర్డ్ సర్వీస్ విత్ ద ఫీలింగ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: వివాహములైన తర్వాత కూడాను విదేశంలో వెళ్లినప్పటికీ ఈ క్రిస్మస్ డేకి వారితో పాటు వారి భర్తలను కూడాను తీసుకుని వస్తున్నారు.
1: ఈవెన్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ దో దే సెటిల్డ్ అబ్రాడ్ దే కమ్ హియర్ ఎవ్రీ ఇయర్ అలాంగ్ విత్ దేర్ హస్బెండ్.
0: ఈ విధంగా తాము మారటమే కాకుండా తాము కట్టుకున్నటువంటి యొక్క భర్తలను కూడాను మార్పు చేయించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేస్తున్నారు.
1: It's not only transformation at the individual level. They brought transformation in their husbands and brought them here.
0: Ninaatu aneka mandi vidyarthulu kevalam information maatrame teeskuntunnaru kaani no transformation.
1: But many students think of information but there's no transformation.
0: Transformation chaala avasaramainatundi.
1: Transformation is very important.
0: Deni valla ee transformation manaku vastundi.
1: How can it happen?
0: Service, service, service.
1: It will happen only through service.
0: The best way to love God is to love all, serve all.
1: The best way to God is to love all and serve all.
0: ఈ విధమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: They do such.
0: 15 సంవత్సరముల నుంచి దిన దిన అభివృద్ధి పొందించుకుంటూ ఒక్కొక్క సంవత్సరమున కూడాను ఈ పాత విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంటుండాలి.
1: They have been working for the last 15 years and their number is increasing alumni.
0: ఏ ప్రదేశమును ఉండినప్పటికీ ఆ ప్రదేశం లోపల ఈ సాయి యొక్క సంస్థను అభివృద్ధి పరిచి ఆ సేవల్లో వీరు పాల్గొంటున్నారు.
1: దే మే బి ఎనీవేర్ దే పార్టిసిపేట్ ఇన్ సాయి ఆర్గనైజేషనల్ యాక్టివిటీ.
0: ప్రేమకు ఒక హద్దే లేదు.
1: లవ్ హ్యాస్ నో లిమిట్.
0: ప్రేమకు ఒక బర్తే లేదు.
1: లవ్ హ్యాస్ నో బర్త్.
0: ప్రేమకు ఒక డెత్ లేదు.
1: లవ్ హ్యాస్ నో డెత్.

0: మై ఫామ్ అంటున్నారు. కాదు నా ఫామ్, ఎవరు పాడతారో వాళ్ళకి ఆ ఫామ్.
1: మై ఫామ్ రిఫర్స్ టు ఎనీవన్ హూ థింక్స్ దట్ వే.
0: లవ్ ఇస్ మై ఫామ్ అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే లవ్ ఇస్ మై ఫామ్, యువర్ ఓన్ ఫామ్.
0: నా ఫామ్ లవ్.
1: మై ఫామ్ ఇస్ లవ్.
0: ట్రూత్ ఇస్ మై బ్రెత్.
1: ట్రూత్ ఇస్ మై బ్రెత్
0: అని మీకు మీరే అనుకోవాలి.
1: యూ షుడ్ సే టు యువర్ సెల్ఫ్.
0: అప్పుడే స్వామి యొక్క తత్వం ఏకత్వంగా మారిపోతుంది.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్.
0: లవ్ ఇస్ మై ఫామ్, భగవంతుంది లవ్ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ థింక్ దట్ గాడ్స్ ఫామ్ ఇస్ లవ్.
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్. నా లైఫ్ ఏ నా మెసేజ్, కాబట్టి నీవు మెసెంజర్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, సో యువర్ మెసెంజర్.
0: కాబట్టి నీవు మెసెంజర్ అనుకుంటే నీ లైఫ్ ని నీవు మెసెంజర్ గా మార్చుకోవాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి మెసెంజర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: No death, no birth for life, no death for life.
1: No birth, no death for life.
0: కనుకనే ఈ విధంగా స్వామి చెప్పినటువంటి తమకు తాము మార్చుకున్నప్పుడే పరిపూర్ణ ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తుంది.
1: సో యూ షుడ్ అప్లై స్వామి టీచింగ్స్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: తత్వం అసి,
1: దట్స్ వాట్ ఈస్ మెంట్ బై తత్వం అసి. దట్ ద వాట్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: ఈ సత్యాన్ని అనేక విధములుగా బైబుల్, ఖురాను, గ్రంథరాజ్యం, మహాగ్రంథం, భగవద్గీత అన్ని గ్రంథములు ఎందుకు కూడా అన్ని మతములు ఎందుకు కూడా ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: ద సేమ్ ఫండమెంటల్ ట్రూత్ ఇస్ టాట్ బై ఆల్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఏ మతాన్ని కూడా మీరు ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ రిలీజియన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధమైనటువంటి యొక్క ఆశాస్పదంగా చూడకూడదు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీ రిలీజియన్.
0: నా మతం గొప్పది, ఆ మతం చిన్నది అనే తారతమ్యాన్ని ఏమాత్రము మీరు భావించరాదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ క్లెయిమింగ్ దట్ యువర్ రిలీజియన్ ఇస్ గ్రేటర్.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
0: ఆ సత్యాన్ని మీరు ప్రపంచమంతా చాటాలి.
1: Share, propagate this truth all over the world.
0: అందరియందు దైవమే ఉన్నాడు.
1: God is in everyone.
0: దైవం ఉండటమే కాదు, నీవు దైవ స్వరూపుడవు అనేటువంటి సత్యాన్ని మనం వాళ్ళకి దృఢపరచాలి.
1: God is in you and you are God. Strengthen this fundamental truth.
0: ఈ సత్యాన్ని మీరు చాటినప్పుడే ఇదే నిజమైన సేవ.
1: When you propagate this truth, that's a real service.
0: ఈ సేవని నిజమైనటువంటి సన్నిధికి కొనిపోయేటువంటి నావా.
1: It is the service that will take you to closer proximity, a boat.
0: ఈ సంసారమైన సాగరంలో ఈ యొక్క నావా అనేటువంటి దానిని ఆధారం చేసుకుని మనం సన్నిధి అనే పెన్నిదిరిపో చేరిపోవాలి.
1: In this ocean of life, take the help of this boat and gain the proximity.

0: సుందరం ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణ జన్మాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన దినము అని. ఎప్పుడు పుట్టిన దినము? సర్వభూత ధరం శాంతం, అన్ని భూతములు తన యందున్నటువంటి శాంతి స్వరూపాన్ని ధరించడం అప్పుడే ఈ కృష్ణ జన్మము.

0: அத்வைதம் சத்யம் சிவம் சுந்தரம். ప్రతి మానవుని హృదయము చల్లగా తెల్లగా శాంతముగా ఉన్నటువంటి యొక్క సమయమే కృష్ణ జన్మము. కేవలం అష్టమి నవమి ఈ తిథులను విచారించుకుంటూ పోకూడదు. అందరి హృదయమే కృష్ణ జన్మభూమి. ఆ హృదయము పవిత్రమైన హిమాచలముల వలె శాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చల్లదనంగా ఉండాలి. అట్టి పరిస్థితులు ఎందు భగవంతుడు ఆవిర్భవిస్తాడు.
1: కృష్ణ జన్మాష్టమి ఇస్ బర్త్డే ఆఫ్ లార్డ్ కృష్ణ. When had it happened? When did it take place? It is the moment when the man recognizes and experiences the peace within him. That moment when his heart is so calm, peaceful, enjoying the bliss. That heart which happens to be the birthplace of Lord Krishna will have got to be all sacred, pure, and so cool and comforting.
0: కృష్ణుడు అర్ధరాత్రి సమయంలందు అష్టమి నామ సంవత్సరమునందు దినమునందు తిథియందు కృష్ణుడు ఆవిర్భవించాడు.
1: కృష్ణ వాజ్ బోర్న్ అట్ మిడ్ నైట్ ఆన్ అష్టమి డే.
0: ఈ అష్టమి అనగా అనేక మంది అశుభంగా భావిస్తుంటారు. అష్టమి అమంగళకరమైనటువంటి దినంగా భావిస్తారు.
1: ది డే అష్టమి ఇస్ కన్సిడర్డ్ టు బి ఇనాస్పిషియస్.
0: కానీ భగవంతుని యొక్క జన్మస్థలం నందు ఒక అమంగళం అనేటువంటిది లేదు.
1: బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇనాస్పిషియస్నెస్.
0: అన్నియు మంగళకరమైనటువంటి దినములే, సుందరకరమైనటువంటి దినములే, శుభములను దినములే.
1: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ డివినిటీ ఆల్ డేస్ ఆర్ ఆస్పిషియస్ దట్ వుడ్ కన్ఫర్ ది సక్సెస్ అండ్ విక్టరీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమును మనం ఎందుకు అమంగళమని భావిస్తాం?
1: సచ్ ఎ సీక్రెట్ డే అష్టమి, వై డు వి కన్సిడర్ ఇట్ ఇన్ఆస్పిషియస్?
0: కేవలము అష్టమి దినమును బట్టి, నక్షత్రమును బట్టి, తిథిని బట్టి మనం ఇది అమంగళమని భావిస్తున్నాం.
1: వి కన్సిడర్ అష్టమి ఇన్ఆస్పిషియస్ బేసింగ్ ఆన్ ద న్యూమరాలజీ అండ్ ద ప్లానెటరీ ద స్టార్ పొజిషన్.
0: భగవంతుడి పుట్టిన దినము ఏ దినమైనను సరియే, అది ఎంతైను మంగళకరమైన దినమే.
1: Let that be any day, the date of birth of God, when he takes a human form, is auspicious.
0: ఇలాంటి మంగళకరమైన దినమును మనం ఎందుకు అమంగళంగా భావించాలి?
1: Such an auspicious day, why should be considered inauspicious?
0: భగవంతుడు ఆవిర్భవించేది సర్వమంగళాత్మదై, సర్వమంగళకరమైనటువంటిది కనుక భగవంతుని యొక్క జన్మదినములు మంగళకరమైన దినములే.
1: గాడ్ ఈస్ బోర్న్ టు గివ్ అస్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ సీక్రెట్ ఆస్పిషియస్ అండ్ ప్రెషస్. దేర్ఫోర్ ద డే హస్ గాట్ టు బి ట్రీటెడ్ హైలీ ఆస్పిషియస్.
0: కృష్ణుడు పుట్టిన స్థానము చెరసాల.
1: కృష్ణ వాస్ బోర్న్ ఇన్ ఎ ప్రిజన్.
0: ఆ చెరసాల యందు ఉండినటువంటి వారు దేవకి వసుదేవులే.
1: దేర్ ఇన్ ద ప్రిజన్ వర్ ప్రెసెంట్ దేవకి అండ్ వసుదేవ.
0: ఈ ఇరువురు మాత్రమే జాగ్రత్త అవస్థ ఎందున్నారు.
1: దీస్ టు దేవకి వసుదేవ వర్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: కంసుడు నియమించినటువంటి యొక్క నియమాల ప్రకారం అందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలని యోచించారు. కానీ వారు జాగ్రత్త వారి యందు మేల్కొనలేదు.
1: All guards there near the prison, as per the command of Kamsa, have got to be highly vigilant and be awake.
0: అందరూ కూడాను నిద్రిస్తున్నారు.
1: But all were sleeping at that time.
0: వారు కేవలం జాగ్రత్త అవస్థను మర్చినారు.
1: They have forgotten the waking state.
0: స్వప్నావస్థను కూడాను మర్చినారు.
1: They are even beyond the dreaming state.
0: నిద్రావస్థ యందు వాళ్ళు మునిగారు.
1: They were in deep sleep.
0: అటువంటి నిద్రావస్థ యందు ఉండినటువంటి యొక్క చెరసాల్లో అందరూ కూడాను కృష్ణుని యొక్క జన్మదినమనే మరిచారు.
1: Having been in the deep sleep state, people have forgotten the birth of Krishna.
0: ఈ వార్త విన్న తక్షణమే కంసుడు ఏమి చేయను అనేటువంటి భయంతో వసుదేవుడు చాలా జాగ్రత్తగా ఆ బిల్లును తీసుకుని పోవడానికి ప్రయత్నించాడు.
1: On coming to know the news of the birth of Krishna, Vasudeva knew the impending danger in the hands of Kamsa, so he kept it secret.
0: Nemmadiga oka battalo chutti oka buttalo petti talapaina pettukoni thanu prayanam aipothunnadu.
1: He wrapped the child in a cloth kept in the basket, carrying it on his head.
0: Chersala talapulu anni kudunu techukobaddavi.
1: The doors of the prison opened.
0: Goppa varsham kurustu undadi.
1: There was downpour of rain.
0: Selayeru chirukondalanu himachilal chitraati chitraprarochanu dhatutkarmappa nabratalamanu jumbimchu naityamvartila istreyenu visutan balachi pratyeka prapanchamunandu naachile vopparu. హిమాది రాజమా నిన్ను సేవించి మోదించదని అని ప్రార్థన చేస్తూ వచ్చాడు వసుదేవుడు. సెలయేరు చిరుకొండలు హిమశిలల్ చిత్రాతి చిత్ర ప్రవచనం ధాతత్కరమబ్బ నభ్రతలమును జుంబించు దైవ్యంబ వత్తిల ఎస్తే నీవు విస్తృతిని పలచి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు. హిమాది రాజమా నిన్ను సేవించి మోదించదని.
1: It was the prayer of Vasudeva, praying to the mountain Himachala, appreciating all the falls and the hills and the mountain range all around, praying for the separate path for himself to tread safely.
0: Atti samayamnandu tan talapaina pettukunnatvanti butta paina varsham kurustunnademo ani bhayapadto tiriki Himadri Rajamane prarthistu vachadu.
1: It was raining heavily, he thought that the child he was carrying on the head might possibly drench, so he prayed once again.
0: Atti pavitramainatundi yokka varsham kalamnandu krishnudu challani bhavamto mellani tulukulato sarpamunu aavirbhavimpi chesadu.
1: At that rainy night on that day, when it was so cool all over, Krishna willed the heavy rain at that moment.
0: Kani induku ye vidhamaina parinamam jarugutundoni Vasudevudu marinta aavedana padutu vachadu.
1: Vasudeva was all the more worried, thinking of the consequences that would be at his awaiting at the doorstep later.
0: కృష్ణుని పైన చినుకు పడకుండా కాపాడుకుంటూ వచ్చేటువంటిది సర్పము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ది సర్పెంట్ హూ ప్రొటెక్ట్ ది చైల్డ్ ఫ్రమ్ బీయింగ్ డ్రెంచ్డ్ ఇన్ దట్.
0: ఎటువైపున జ్వరం కురుస్తుందో అటువైపున తన యొక్క రెక్కలను ఆట్లాడు.
1: ది సర్పెంట్ వెంట్ ఆన్ మూవింగ్ ఇట్స్ హుడ్ సో దట్ ది చైల్డ్ వుడ్ నాట్ బి డ్రెంచ్డ్.
0: తిరిగి గట్టు చేరాడు వసుదేవుడు.
1: వసుదేవ రీచ్ ద షోర్.
0: అదే సమయం నందు యశోద ప్రసవ నొప్పులు పడుతున్నది.
1: ఇట్ వాస్ ద టైమ్ వెన్ యశోద ఆల్సో హావింగ్ హర్ లేబర్ పెయిన్స్.
0: ఆ యశోద యొక్క భర్త చాలా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ద హస్బెండ్ ఆఫ్ యశోద వాస్ ఫాస్ట్ అస్లీప్ అట్ దట్ మోమెంట్.
0: అతని చెల్లెలే రాధ.
1: అండ్ హిస్ సిస్టర్ హ్యాపెన్స్ టు బి రాధ.
0: కానీ కృష్ణుడి కంటే చాలా చిన్నదని ఈ చరిత్ర లోపల ఆ రాధా విషయాన్ని విపరీతంగా పోల్చుకుంటూ వచ్చారు.
1: Considering the show's anger, the author, the composers have not given proper place to Radha.
0: Kani Krishnudu kante Radha chala peddadi.
1: In fact, Radha was elder to Krishna.
0: 26 dinamulu 26 nellalu peddadi.
1: She was elder to him by about 26 months.
0: అలాంటి పరిస్థితి లోపల ఈ రాధను చాలా చిన్నదిగా పోల్చుకొని విపరీతమైన అత్తమును పెంచుకొని ఈ ఘోరమైనటువంటి యొక్క పరిస్థితిని వారు కాపాడుకుంటూ వచ్చారు.
1: Understanding the position there, people took every care of the child at that moment, watching this scenario and the situation prevalent then.
0: ఆ యశోద ఇల్లు చేరేటప్పటికీ చాలా అర్ధరాత్రి అయిపోయినది.
1: It was late in the night by the time they reached the residence of Yashoda.
0: అప్పుడు ఇతరులకు తెలియకుండా పిల్లవాడిని ఏ విధంగా కూడా ఏడ్చనివ్వకుండా తాను చూసుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
1: Vasudeva was taking every care of the child so that the birth of the child and the newborn babe presence is not noticed by anybody around and he was seeing to that the child would not cry.
0: అప్పుడు ఆ జిన్న బిడ్డను యశోద ప్రక్కలో పండబెట్టి యశోద ప్రక్కన ఉన్నటువంటి ఆడబిడ్డను తన బుట్టలో వేసుకుని వాపసు వచ్చాడు.
1: వసుదేవ మేడ్ ది న్యూ బోర్న్ చైల్డ్ లై బై ది సైడ్ ఆఫ్ యశోద అండ్ హీ పిక్డ్ అప్ దట్ లేడీ దట్ యంగ్ బేబీ గర్ల్ అండ్ పిక్డ్ అప్ ఇన్ హర్ ప్లేస్ అండ్ బ్రాట్ హర్.
0: ఈ వసుదేవుని యొక్క చరిత్రను ఎవరికి గుర్తించలేరు.
1: దిస్ స్టోరీ ఈస్ నాట్ ఫుల్లీ నోన్ టు ఎనీబడీ.
0: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, వజ్రాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పవిత్రంబులు, విష్ణుదేవు చరిత్రంబులు.
1: ద స్టోరీ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, మిస్టీరియస్, అన్అండర్స్టాండబుల్, సో సీక్రెట్ టు ఆల్ ద త్రీ వరల్డ్స్, సో ఎండియరింగ్ టు ద సేజెస్, సెయింట్స్ అండ్ సీకర్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క చిత్రములు విచిత్రంగా జరిగినప్పుడు వసుదేవుని కూడా తెలియదు.
1: The whole mystery is not known to Vasudeva.
0: Tana baadhyatanu tejo tanu tappinchukovalani vachade kaani nenu em chestunnanu evarini teesukopothunnanu evarini ikkada pettanu aneetundi vicharana shakti shunyamaindi Vasudevuniki.
1: Vasudeva was not fully aware what had happened, what he did. The child that he kept there in the place and the female child that she collected, he has totally forgotten.
0: Kaani ఈ చరిత్ర అంతా కూడాను రాధ పిల్లగా ఉండినప్పుడే తెలుసుకొని వచ్చింది.
1: ద హోల్ స్టోరీ, ద హోల్ థింగ్, ఎపిసోడ్ ఈజ్ వెరీ వెల్ నోన్ టు రాధ రైట్ ఇన్ హర్ చైల్డ్హుడ్.
0: ఈ చరిత్ర అంతా కూడాను రాధ యొక్క హృదయం నందే చిత్రించుకున్నది.
1: ద హోల్ థింగ్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ ద హార్ట్ ఆఫ్ రాధ.
0: ఆ రాధకు ఈ యొక్క కృష్ణుడి పైన ఉన్నటువంటి యొక్క బాధ్యత భావము చాలా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: ద ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్, ద సెంటిమెంట్ అండ్ ది సీక్రెట్ థాట్ ఆఫ్ రాధ టువర్డ్స్ కృష్ణ, ఇట్ వెంట్ ఆన్ ఇంప్రూవింగ్ డే బై డే.
0: తాను తిరిగి వసుదేవుడు తిరిగి చెరసాలకు వచ్చి చేరేటప్పటికీ తనకు మెలకు వచ్చింది.
1: బై ది టైమ్ వసుదేవ రిటర్న్ టు ది ప్రిజన్ షీ వాస్ అవేక్.
0: అప్పుడు తిరిగి ఎక్కడి తలుపులు అక్కడ మూసుకున్నాయి.
1: అండ్ ఎట్ దట్ టైమ్ ది డోర్స్ రిమైన్ క్లోజ్డ్.
0: తన తాళములన్నీ కూడాను సరే ఆ విధంగా క్షేమంగా ఉన్నాయి.
1: అండ్ ది డోర్స్ రిమైన్ లాక్డ్ యాస్ బిఫోర్.
0: ఈ కృష్ణుని అక్కడ వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఆ కన్యను తీసుకుని వచ్చి యశోద ప్రక్కలో పండబెట్టినప్పుడే బెల్లు కొట్టింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ టైమ్ వెన్ కృష్ణ వాస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ యశోద and this baby girl was brought here, it at that moment the bell was heard.
0: Appudu kamsudu ichinatvanti oka birudunu chaala palinchukuntu vachadu vasudevudu.
1: Vasudeva was observing all that has been passed on to him by Kamsa.
0: Aa yokka shabdamu vinnagane charsalo unnatvanti prajalandaru kudanu dikkuna lecharu.
1: Listening to the sound of the bell, the guards of the prison got up immediately.
0: ఆ తర్వాత కృష్ణుడు జన్మించాడని అందరికీ తెలిసింది.
1: లేటర్ పీపుల్ కేమ్ టు నో ద బర్త్ ఆఫ్ కృష్ణ.
0: కంసుడు గొప్ప ఆర్భాటంతో వస్తున్నాడు చెరసాల దగ్గరికి.
1: కంస వాజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ది ప్రిజన్ విత్ ఆల్ ది పంప్ అండ్ పారాఫెర్నేలియా.
0: తన ఆజ్ఞ ప్రకారంగా ఆ చంటిబిడ్డను ఒక ఎడమ చేతితో ఎత్తాడు.
1: As he wished, he picked up the child babe with his left hand.
0: ఆకాశం వైపున విసిరి తెగ్గొట్టాలని ప్రయత్నం చేశాడు.
1: And he has lifted the babe and thrown into the open space and decided to behead the child.
0: ఎప్పుడు ఆకాశం వైపున విసిరాడో అక్కడ ఆ యొక్క కుమారుడు అంతర్ధానమయ్యాడు. ఒక కన్య పుట్టింది.
1: By the time he lifted the babe and thrown into the space, and there the child vanished and he heard the ethereal voice.
0: ఆ కన్య కూడాను కేవలం సామాన్యమైనటువంటిది కాదు.
1: And the newborn female babe is not ordinary one.
0: ఈమె దేవకి వసుదేవులకు పుట్టవలసినటువంటి ఏడో గర్భంలో పుట్టవలసినటువంటి ఒక బిడ్డ.
1: In fact, she was to be born as the seventh child of Devaki Vasudeva.
0: ఆమెను చూచి పైనే కొట్టేశాడు.
1: Watching that, he has beheaded right on the top.
0: ఆ మహాశక్తివంతురాలు.
1: She was highly powerful.
0: ఆ శక్తివంతమైనటువంటి ఒక బిడ్డను ఎవరు ఏమి చేయలేరు.
1: None can touch that powerful child.
0: ఆమె జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ.
1: The child represents the individual soul, Krishna, the cosmic soul.
0: ఈ యొక్క ఆత్మిక సోల్కును తగినటువంటి రీతిగా ఆమెను కాపాడుకుంటూ వచ్చారు.
1: As per the will of the cosmic soul, the child was taken care of.
0: ఈ చిత్రములంతా కూడా చూస్తున్నటువంటి దేవకి దేవి చాలా ఆశ్చర్యపడుతూ వచ్చింది.
1: దేవకి దేవి వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ మిస్టరీ, షి వాస్ వెరీ మచ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్.
0: ఇన్ని జరిపేటువంటి కృష్ణుడు ఇది కూడా జరపగలడు, ఇతన్ని కూడా రక్షించగలడు.
1: కృష్ణ హూ హస్ బీన్ డూయింగ్ ఎవ్రీథింగ్ కెన్ ఆల్సో సీ థింగ్స్ టు హ్యాపెన్ యాజ్ పర్ హిస్ విల్.
0: ఈ విధంగా రేయం పగలు కూడాను కంసుడు కాపాడుతూ వచ్చాడు.
1: So they have been taking care of the child day and night.
0: ఈ మృత్యుకు దూరం అయిపోయి నిరంతరము హెచ్చరికగా ఉండి జాగ్రత్త అవస్థ లోపల పెరుగుతూ వస్తున్నాడు.
1: Being aware from the pangs of death, being fully aware of the waking state, the child started growing.
0: కాని ఇట్టి బాలకృష్ణుని ఎవ్వరు కూడా గుర్తించుకోలేకపోయారు.
1: But this fact is not noticed by anybody.
0: ఈ దేవకీ దేవి చూస్తూనే ఉన్నది.
1: దేవకీ దేవి వాజ్ వాచింగ్.
0: ఈమె చూసినప్పుడంతా కూడాను బాలుని మాదిరి కనిపించేవాడు.
1: As she watched, she noticed in a boy.
0: కానీ వసుదేవుని చూసినప్పటికీ ఆడబిడ్డ వరే కనిపించేవాడు.
1: But to Vasudeva, the child appeared to be a female child.
0: ఈ విధంగా కొన్ని దినములు జరుగుతూ వచ్చింది.
1: Days went on like that.
0: కానీ ఇతను తగిన ఆర్డర్ వేశాడు.
1: అండ్ ద కమాండ్ వాస్ గివెన్.
0: ఈమెను ఎట్టయినా కానీ చంపివేయాలి.
1: దిస్ ఫీమేల్ చైల్డ్ మస్ట్ బి కిల్డ్ వన్ వే ఆర్ అదర్.
0: తానే ఈ చెరసాలకు వచ్చాడు.
1: కంసా హింసెల్ఫ్ కేమ్ ఆల్ అలాంగ్.
0: ఈ బిడ్డన నన్ను చంపేటువంటిది.
1: దిస్ చైల్డ్ ఇస్ గోయింగ్ టు కిల్ మీ వాస్ ద క్వశ్చన్ హిస్ పుట్ హిమ్.
0: ఆనాడు కృష్ణుడు పెట్టినటువంటి ఒక బాధలు, ఆనాడు కృష్ణుడు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఎక్కడ పోతాయి?
1: All the promises given by him, what will happen now?
0: అష్టమి గర్భమున పుట్టిన ఆదేవకి దుష్టుని కంసవేస్తుంది, అనగా అష్టమి గర్భంలో పుట్టినటువంటి ఈ బిడ్డ నన్ను కంసుని చంపివేస్తుంది కదా అని ఆశతో ఉన్నాడు.
1: In fact, he was expecting that the eighth born child would kill him in future.
0: తన ఎగిరేసి కొట్టడానికి ప్రయత్నం చేశాడు.
1: And he lifted the babe and thrown into the space and about to behead.
0: పైకి ఎగిరవేయగానే అంతర్ధానం అయిపోయింది ఆ ఆడబిడ్డ.
1: అండ్ ద ఫీమేల్ చైల్డ్ వానిష్డ్ ద మూమెంట్ థ్రోన్ ఇన్ టు ద స్పేస్.
0: ఈ బిడ్డ ఆవిర్భవించి అనేక రకముల చింతలు చేస్తున్నప్పుడు కృష్ణుడు దేవకీ దేవి వసుదేవుని ఇంట్లో యశోద ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు.
1: యాజ్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ ది కృష్ణ వాజ్ గ్రోయింగ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఈ విధంగా కథలు అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: ద స్టోరీ ఇస్ నోన్ టు ఎవ్రీవన్ హియర్.
0: అనేక రకములైన లీలలు చూపుతూ వచ్చాడు.
1: కృష్ణ డెమాన్స్ట్రేటెడ్ మెనీ ఆఫ్ ది మిరకల్స్.
0: అనేక రూపములు మారుస్తూ వచ్చాడు.
1: హీ చేంజ్డ్ మెనీ ఫార్మ్స్.
0: ఈ విధంగా జరుగుతుండగానే
1: యాజ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ సో
0: కంసునికి ఏమీ అర్థం కాలేదు.
1: కంస కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెన్.
0: కట్టగలపటికి ఆ యొక్క రేపల్లిలో పుట్టినటువంటి పసిబిడ్డలందరినీ చంపమని చెప్పి ఆర్డర్ వేశాడు.
1: కంస కమాండెడ్ దట్ ఆల్ న్యూ బోర్న్ చిల్డ్రన్ బీ కిడ్స్ బీ కిల్డ్ దేర్ దేర్ ఇన్ దట్ రేపల్లి.
0: కొంతకాలము మగపిల్లలందరినీ చంపమని చెప్పాడు.
1: ఫర్ సమ్ టైమ్ హీ గేవ్ ద కమాండ్ దట్ ఆల్ మేల్స్ బీ కిల్డ్
0: కానీ ఆడబిడ్డల గతి ఏమవుతుందో ఏమో అని భయం కలిగి ఆడబిడ్డలు కూడా చంపమని చెప్పాడు.
1: అండ్ హి వాస్ అఫ్రైడ్ ఆఫ్ ది బేబీ గర్ల్స్ సో హీ గేవ్ ది ఆర్డర్ దట్ దే షుడ్ ఆల్సో బీ కిల్డ్.
0: ఇతని భయమే ఇన్ని రకమైనటువంటి వికారములకు మార్గం తీసింది.
1: ఇట్ వాస్ ఓన్లీ హిస్ ఫియర్ దట్ లెడ్ టు ఆల్ దిస్ పర్వర్షన్.
0: ఈ విధంగా చంపుతూ పోతుండగానే
1: as he went on killing
0: krishna charitra dinidinaniki perigipothu vachindi.
1: The mystery and the glory of krishna was spreading very fast.
0: ee perigipoye 20 krishnalilanu thani e vidhanga arikattagaladu.
1: How can he control the glory of krishna and his actions?
0: Daiva chitramulu enta vichitramayye.
1: God's deeds are mysterious and unstandable.
0: Kattagalapudiki ee kamsunike vinashakare viparita buddhi ani viparita buddhulu puttu vachayi.
1: Kamsa entertained all wicked thoughts because the bad is fast approaching in his life.
0: ee vidhanga viparita buddhulu puttetappudiki tarata ee kumarudu ekkada unnada ani vetukuntu vachadu.
1: He was in intense search of the boy where he was born.
0: Prepalalo unnadu ani kontha varaku telisindi.
1: He could get the news that he was there in Prepalle.
0: Prepalaku anta kodunu pampistu vachadu maya dootannu.
1: And he sent so many messengers to Virapalle to find out the baby.
0: Enta mandi poi vetikinappatikini krishnudu yokka sankalpam em mattham kuda evariki artham kaledu.
1: No one could understand his whereabouts.
0: Kattagalapatiki itaniki kaalam pandindi idanni champi vechaniki vachesindi.
1: The time approached that the kamsa had to be killed.
0: Ee krishnudu champadaniki evaraina oka manchi upayam vaadu ఫ్రెండ్ అయినటువంటి వాడు చిక్కాలని వెతుకుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ప్రాపర్ పర్సన్ టు కిల్ కృష్ణ హూ ఇస్ క్లోజ్ టు హిమ్.
0: కృష్ణుడి అంటే చాలా ప్రీతి కలిగినటువంటి వాడు ఎవరా అని విచారిస్తూ వచ్చాడు.
1: హి వాస్ ఎంక్వైరింగ్ హూ వాస్ సో డియర్ అండ్ నియర్ టు కృష్ణ.
0: అప్పుడు అతనికి డియర్ అండ్ నియర్ అయినటువంటి వాడును పిలుచుకుని రావడానికి పంపించాడు.
1: అండ్ హీ వాంటెడ్ దోస్ హూ ఆర్ డియర్ అండ్ నియర్ టు కృష్ణ బి బ్రాట్ టు హిస్ ప్రెసెన్స్.
0: ఇక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉండాలి.
1: దేర్ a ritual was taking place.
0: ఆ యజ్ఞమును చూడడానికని చిన్న పిల్లల్ని తీసుకొని రామని చెప్పి పంపించాడు.
1: He wanted the children to go over there and watch this sacred ritual.
0: అప్పుడు ఈ యొక్క కంసుడు పంపించినటువంటి దూతల చేత కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వెళ్ళారు.
1: The messengers of Krishna brought Kamsa brought Krishna and Balarama along with them.
0: ఈ కృష్ణ బలరాముడు ఇద్దరు వచ్చేప్పటి చాలా మాయమైనటువంటి వచ్చి
1: when krishna balarama approached over there the people were deluded at that moment.
0: Aa gramamlo praveshistu undangane
1: as they were about to step into the village
0: ee poolamalalu kattukoni nityam kudanu kamsudiki andincheetuvanti oka poolagatte vachindi.
1: There was a flower vendor who is to make garlands for krishna.
0: Appudu ee dwaramlonde ee poolamalalu teeskoni pothundadi.
1: He was carrying all the garlands and waiting there at this door.
0: మొట్టమొదట కృష్ణుడు చూచాడు ఆ బుట్టలో రెండు బాణాలు తీసుకున్నారు.
1: ఫస్ట్ కృష్ణ నోటీస్డ్ ది బాస్కెట్ ఆఫ్ గార్లెండ్స్ అండ్ కలెక్టెడ్ ది టూ.
0: కృష్ణుడు బలరాముడికి బలరాముడు కృష్ణుడికి మెడలో వేసుకున్నారు.
1: వెన్ కృష్ణ బలరామ అప్రోచ్ ఓవర్ దేర్ పీపుల్ వర్ డెల్యూటెడ్ అట్ దట్ మోమెంట్.
0: ఆ గ్రామంలో ప్రవేశిస్తూ ఉండగానే
1: యాజ్ దే వర్

0: అండ్ కలెక్టెడ్ ది టూ
1: కృష్ణుడు బలరాముడికి బలరాముడు కృష్ణుడికి మెడలో వేసుకున్నారు.
0: అండ్ వన్ గార్లెండ్ వాజ్ యాక్సెప్టెడ్ బై కృష్ణ అండ్ అనదర్ గార్లెండ్ బై బలరాముడు.
1: ఈమె కంసంతో ఏం మొరబెట్టుకోగలదు?
0: What is that she can report back to Kamsa then?
1: Sari moolam vesukunnaru Krishna aasthana pandithulku vellaru.
0: And with these garlands Krishna and Balarama started moving about.
1: Ee vidhanga charyalu chestu vastundagane
0: as these actions were taking place
1: akkada chakkani oka upamanam cheppadu.
0: And there he gave a small device.
1: O Krishna neevu enni maaya chesinappudiki nee మా బుద్ధికి తోచవు.
0: యువర్ యాక్షన్స్ ఆర్ మిస్టీరియస్ బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
1: కనుక మమ్మల్ని ఏ విధంగానైనా ఆ కింసుని కంసుని యొక్క రక్షణ నుంచి కాపాడమని చెప్పాడు.
0: దే ఆల్ ప్రేడ్ దట్ కృష్ణ షుడ్ రెస్క్యూ దెమ్ ఫ్రమ్ ద ఆన్స్లాట్ ఆఫ్ కంస.
1: ఈ సమయం లోపల కృష్ణుడు ఆ యొక్క పూలగత్తెకు చక్కని ఆశీర్వాదం చేశాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ బ్లెస్డ్ దట్ వెండా.
1: ఈ పూలగత్తె చాలా వంపరి దింపరిగా ఉండేటువంటిది.
0: అండ్ ద బాడీ ఆఫ్ ద ఫ్లవర్ వెండా ఇస్ బెంట్.
1: అప్పుడు కృష్ణుడికి మంచి గుడ్డలు కావాలి.
0: కృష్ణ డిజైర్ గుడ్ డ్రెస్ అట్ దట్ టైం.
1: అతని దగ్గర ఆ పూలగత్తె దగ్గర అనేక రకమైనటువంటి ఒక దుస్తులు ఉన్నాయి.
0: దట్ లేడీ వాస్ క్యారీయింగ్ సో మెనీ సిల్క్ రోల్స్.
1: ఈ కంసుని యొక్క దుస్తులను తీసుకున్నాడు కృష్ణుడు.
0: కృష్ణ పిక్డ్ అప్ ద రోబ్స్ ఆఫ్ కంస.
1: బలరామకృష్ణుడు ఇద్దరు ధరించారు.
0: అండ్ బలరామకృష్ణ వోర్ దెమ్.
1: ఈ యొక్క పూలగత్తెకు తెలుసును,
0: దిస్ లేడీ నోస్,
1: ఇతను దేవుడే.
0: హీ నోస్ దట్ హీస్ గాడ్.
1: ఇతను దేవుడు కనుకనే ఇన్ని మాయలు చేస్తున్నాడు.
0: బికాస్ హీస్ గాడ్ హీస్ ఏబుల్ టు యాక్ట్ లైక్ దాట్.
1: కృష్ణ నా వంపును కూడా తీసి నన్ను చక్కని దానిగా చేయకూడదా?
0: That lady prayed, Krishna, my body is bent, so many bends, why don't you straighten me, she prayed.
1: కాళ్ళకింద వేసుకున్నాడు.
0: She made her rest under his feet.
1: ఆ యొక్క కాళ్ళతో తొక్కాడు.
0: And she trampled over her.
1: చేతులు ఎత్తి పైకి లాగాడు.
0: And just lifted her body with both of his
1: feet. ఆ బెండ్లన్నీ పోయినాయి.
0: And the bent was straightened.
1: చక్కని స్త్రీగా రూపొందింది.
0: And she could be a very beautiful lady thereafter.
1: అప్పుడు కృష్ణుడు కంసుడు పిలిపించాడు.
0: దెన్ కంస సమంధ,
1: నా దుస్తులంతా వాడికి ఎట్టపోయి చేరాయి.
0: అండ్ హీ క్వశ్చన్ హౌ ఇస్ ఇట్ మై డ్రెస్ రీచ్ దోస్ బాయ్స్.
1: స్వామి నాకు తెలియదు.
0: హీ సెడ్ స్వామి ఐ డోంట్ నో.
1: అతని మాయలు ఎవరికి తెలియదు.
0: నోబడి కెన్ అండర్స్టాండ్ హిస్ మిస్టీరియస్ యాక్షన్.
1: కనుక నీవు ఈ మాయలు తెలుసుకోవడానికి ప్రయత్నం ఏమి చేయవద్దు.
0: డోంట్ మేక్ ఎనీ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ గాడ్, షీ సెడ్.
1: నీవు నోరు మూసుకుని ఉంటే మంచిది ఏంటని చెప్పి.
0: హి సెడ్ బెటర్ యు కీప్ యువర్ మౌత్ షట్ అండ్ రిమైన్ సైలెంట్.
1: ఈ పూలగత్తె ఇంత కఠినమైనటువంటి వాక్కులు పలుకుతుందా, దీనికి ఏదో ధైర్యం ఉంటుండాలి.
0: అండ్ కమ్స్ అ వండర్డ్ బికాస్ దిస్ ఫ్లవర్ వెండర్ కుడ్ స్పీక్ సో హార్ష్లీ అండ్ లౌడ్లీ.
1: తర్వాత ఆమె వెంటనే ఒక మగవాడు గుడ్డలు తీసుకుని వచ్చాడు.
0: అండ్ దేర్ కేమ్ ఎ వాషర్మన్ విత్ బండిల్ ఆఫ్ క్లోత్స్.
1: ఆ వాషర్ మ్యాన్ తెచ్చి కంసుడికి ఇచ్చే లోపలనే ఈ యొక్క ఈమె తప్పించుకుని పోయింది.
0: యాజ్ హి వాస్ అప్రోచింగ్ దిస్ లేడీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద సైట్.
1: ఈ విధంగా అనేక లీలలు చూపించుకుంటూ అందరికీ అని శాపంలో పరిహారం కావించుకుంటూ వచ్చాడు.
0: లైక్ దట్ కృష్ణ డెమాన్స్ట్రేటెడ్ సో మెనీ మిస్టీరియస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లీలాస్ ద చైల్డ్ ప్లే అట్ దట్ మోమెంట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ ఎవ్రీబడి.
1: ఇరువురిని కూడాను తీసుకుని వెళ్తున్నారు.
0: బోత్ వర్ టేకెన్.
1: ఎక్కడ తీసుకెళ్తున్నారు?
0: వేర్?
1: కంసుని ఆస్థానం తీసుకుని పోతున్నారు.
0: దే వర్ టు బి టేకెన్ టు ద కోర్ట్ ఆఫ్ కంస.
1: అప్పుడు అక్కడ తీసుకుని పోయేప్పుడు
0: యాజ్ దే వర్ అషర్డ్ దేర్
1: ఈ పనికత్తె
0: అండ్ ది సర్వెంట్ మేడ్
1: ఆమె కూడా కొన్ని సెంట్లు తీసుకుని పోయింది.
0: వాస్ క్యారింగ్ సెంట్స్.
1: కృష్ణుడి పైన అంతా చల్లింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ స్ప్రేడ్ ది సెంట్స్.
1: కృష్ణా నాది ఎంత భాగ్యమో ఏమిటో.
0: Krishna, I am very lucky.
1: ఈ సేవను నేను చేసుకోవడానికి నేను ఏ జన్మంలో చేసిన నోవులో పండిపోయినాయి.
0: ఇట్ మస్ట్ హావ్ బీన్ ద మెరిట్ ఆఫ్ మై పాస్ట్ దట్ గేవ్ మీ దిస్ ఛాన్స్ ఆఫ్ సర్వీస్ టు యు
1: అని ఆయన వంటికంతా కూడాను ఈ సెంట్ మకరందాలంతా పూసివేయింది.
0: షీ అప్లైడ్ ఆల్ ద సెన్స్ ఆన్ ద బాడీ ఆఫ్ కృష్ణ.
1: కంసుడు వచ్చాడు.
0: కంస కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
1: కంసుడు వచ్చేటప్పటికి చిన్న పిల్లలు ఇద్దరు కూడాను సింహం పిల్లల వల్ల తిరిగాడారు.
0: These two boys got up like lions and started moving around.
1: పోయినటువంటి పిల్లలు ఒక్కతూరి ఎగిరినాడు కృష్ణుడి పై కంసుడి పైన.

0: కృష్ణ జంప్డ్ ఇట్ వన్స్ టువర్డ్స్
1: నిలబట్టి అదిమినాడు కిందికి.
0: అండ్ హీ మేడ్ హిస్ హెడ్ బెండ్ అవుట్.
1: కానీ బలరాముడు కూడాను అంత బలమని వెళ్ళాడు.
0: బలరామ వాజ్ ఆల్సో ఈక్వల్లీ స్ట్రాంగ్.
1: ఈ ఇరువురు చేరేటప్పటికి
0: బోత్ టుగెదర్
1: కంసుని పచ్చడి చేసి పెట్టారు.
0: అండ్ దే మేడ్ కంస ఏ చట్నీ ఆర్ పేస్ట్.
1: అంత హింసించేటప్పటికి కంసుడు చాలా భయపడిపోయాడు.
0: And not watching the whole situation as the two boys were approaching.
1: ఆ వేపల్లి అంత కూడాను చాలా వణికిపోయింది.
0: All were wonder struck, fear stricken.
1: ఈ విధంగా జరిగేటప్పటికి
0: as things happen like that
1: చిన్న పిల్లవాడైన కృష్ణుడు ఇంత గొప్ప కార్యం ఏ విధంగా చేస్తూ వచ్చాడు.
0: Such a young boy like Krishna, how could he achieve such a stupendous task?
1: బాలుడు ఈ చిన్న పిల్లవాడు
0: so young at that time.
1: కంసుడు మహా దుర్మార్గుడు.
0: కంసస్
1: మహా బలవంతుడు.
0: So strong.
1: అలాంటి బలవంతుడైన కంసుని ఏ విధంగా హతమార్చలేడు.
0: How could this boy kill that strong wicked person like Kamsa?
1: ఈ లోపల కంసుడు ఆర్డర్ వేశాడు.
0: In the meantime, Kamsa gave an order.
1: ఈ బలరామకృష్ణుడిని చంపడానికి ఒక సైన్యం ఉంటుండాలి.
0: And that special battalion specifically meant there to kill Balaramakrishna.
1: ఆ ఇరువురిని కూడా ఇక్కడ పంపించాడు.
0: And he sent both.
1: కృష్ణుని యొక్క దీనికి ఎవరు కూడా తట్టుకోలేదు.
0: Nobody can withstand in front of Krishna.
1: అందువల్ల అందరూ కూడా పాదాల పైన పడ్డారు.
0: All fell at the feet of Krishna.
1: అందులో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా చిన్నవారైపోయారు.
0: The whole army was subdued, was defeated.
1: ఈ విధంగా సైన్యాన్ని హతమార్చి
0: having killed the entire army,
1: తర్వాత కృష్ణుడు బలరాముడు తన ప్రయాణం అయిపోయి వచ్చారు.
0: Krishna and Balarama proceeded their sojourn.
1: కానీ ఈ కృష్ణుడు పోయినటువంటిది ఎవరికి తెలియకోకుండా పోయాడు.
0: Krishna left unnoticed by anybody.
1: ఎట్ట పోయాడు, ఎట్ట వస్తాడో, ఏమైపోతుందో అని చాలా భయపడుతున్నారు.
0: How has he gone? Where has he left? People didn't know and they were afraid of the situation.
1: కనుక కృష్ణుడు వస్తున్నాడా వస్తున్నాడా అని వేపల్లిలో ఉన్నటువంటి ఒక గొల్లతు భావాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
0: All cowherd boys all were waiting there in Repalle for the arrival of Krishna.
1: కాని ఎక్కడ చూసినా కృష్ణుడు రాక కనిపించలేదు.
0: They could not find the trace of Krishna in the vicinity.
1: అప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడాను మాయల పన్ని తమ గ్రామంలో ప్రవేశించారు.
0: With a knack and the device, Balarama Krishna could step into the village.
1: యశోద వారు ఇంకా ఎక్కడ పోయినారో, ఇంకా రాలేదే అని చాలా ఈ కంసుడు ఏం చేశాడు అని చాలా భయపడుతూ వచ్చాడు.
0: Yashoda was very much worried what would happen to Krishna and Balarama in the hands of Kamsa.
1: ఈ గోపికలంతా ఏడుస్తున్నారు.
0: Gopikas were crying.
1: ఇంత దూరంలో పోయినాడు, ఇంకా కంసుడు బతికించింటాడా, లేదు వీడిని హతమార్చింటాడని కంసుని పైన చాలా దూషణలు వేస్తూ వచ్చారు.
0: They were blaming Kamsa. They were accusing him. Because the boys left long back, they travel long distance and have not returned till now.
1: ఈ యొక్క ప్రేపల్లిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణుని ప్రార్థించుకుంటూనే వచ్చారు.
0: All women there in Repalla went on praying to Krishna again and again.
1: కానీ కృష్ణుడు వచ్చాడు, వాళ్ళని చల్లార్చాడు, వారి క్రోధములంతా కూడా చల్లారిపించాడు. కానీ వాళ్ళ గ్రామం లోపల ఏ విధమైనటువంటి యొక్క అశాంతులు కూడా జరగకుండా తాను చూసుకుంటూ వచ్చాడు.
0: కృష్ణ అల్టిమేట్లీ రిటర్న్ పాసిఫైడ్ దెమ్, కామ్ దెమ్ డౌన్ and saw to it that the inhabitants would not have any problem thereafter.
1: అప్పటి నుంచి ఇంకా దూతలను పంపడం ప్రారంభించాడు.
0: And then he starts sending messengers.
1: ఇంకా కంసుడు చావలేదు.
0: Kamsa did not die.
1: కంసుడు చావడానికి ఇంకా ముహూర్తం కుదరలేదు.
0: Still time is there.
1: వీడికి అన్ని విధాలు కూడాను వీడిని హతమార్చి వీడి శక్తి సామర్థ్యములంతా కూడా నిర్మూలన చేసి కానీ తాను చావడు.
0: Unless all the abilities and the capacities of Kamsa are taken away, he cannot be killed, he won't die.
1: ee vidhanga anta chestu chestu katti gadapadiki athanni shaktulu anni kodunu kunnu poyina tarvata thanu maraninchadu.
0: Ultimately Kamsa lost all his potentiality and died.
1: kani charitralo vrasayatvanti yokka vichitramulanta kodunu deeniki sambandhinchinatundi garu.
0: But all the narrations by the composers do not contain this particular description.
1: ఇదంతా కూడా కేవలం ఒక దైవ చిత్రములుగా మారిపోతూ వచ్చాయి.
0: దిస్ ఇస్ ఎంటైర్లీ డివైన్
1: చిత్రములు, త్రైలోక్య పవిత్రములు, ప్రజలాల విత్తంబులు సన్నిత్రంబులు గురిజన వారి పౌత్రంబులు విష్ణుదేవ చరిత్రములు.
0: The story of God and the history of God is so sacred, so mysterious, so endearing to all the seekers and the saints and aspirants, sacred to all the three worlds.
1: నేరుగా ఇంక ప్యారిస్ లో బయలుదేరారు.
0: They proceeded straight and got into the palace.
1: పోయేటప్పటికి తన ఆస్థానంలో నిలుచుకొని చాలా సభనంతా ఉద్రేకపరుస్తూ వచ్చాడు.
0: It was an open court where people were highly emotional.
1: ఈ ఇద్దరు పిల్లలు కూడాను రెక్కలు కట్టుకున్నటువంటి పక్షులు వారి అతని పైన ఎగిరారు.
0: The two boys jumped towards proceeding towards Kamsa as if they were birds with wings.
1: అక్కడ నుంచి తన మెడలు పట్టి లాక్కొని వచ్చి 10 మందిలో చంపివేశారు.
0: The boys have pulled him down from his throne and killed him there itself.
1: ఇతను మరణించగానే
0: soon after the death of Kamsa,
1: తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఈ భార్యలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ వచ్చారు.
0: And the two boys would plan to go back and they feel so sad.
1: కట్టగడపటికి ఆ యొక్క ఆస్థాన పండితులంతా చేరేసేసి వీరి ఇరువురిని తన పుట్టినింటికి పంపారు.
0: All the scholars over there assembled and made arrangements for the return and the safe journey of the boys.
1: అక్కడికి ఎక్కడికి వెళ్ళారు?
0: Where have they gone?
1: జరాసంధుని దగ్గర ఇంటికి వెళ్ళాడు.
0: Went to Jarasandha.
1: అయ్యో నా బిడ్డలంతా ఈ విధంగా అన్యాయం చేశాడా కృష్ణుడని వాళ్ళు కూడా ఇతని పైన ద్వేషం పోలారు.
0: జరాసంధ వాజ్ ఆల్సో హైలీ ఫ్యూరియస్ బికాజ్ హిస్ చిల్డ్రన్ డైడ్.
1: కృష్ణుడి పైన అందరూ ద్వేషమే.
0: ఆల్ హ్యాడ్ అటర్ హేట్రెడ్ టువర్డ్స్ కృష్ణ.
1: అందరూ వాళ్ళ రిలేషన్స్
0: దే ఆర్ ఆల్ రిలేటెడ్.
1: కనుకనే కృష్ణుడు ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడని అందరూ కృష్ణుడి పైన ద్వేషమే.
0: ఆల్ హ్యాడ్ అటర్ హేట్రెడ్ ఫర్ కృష్ణ బికాజ్ హి వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెత్ ఆఫ్ ద రిలేషన్స్.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరితో ద్వేషం పూనుకున్నాడు.
0: సో ఎవ్రీవన్ హ్యాడ్ ఎనిమిటీ టువర్డ్స్ హిమ్.
1: ఈ ద్వేషం పుట్టిన తర్వాత
0: ఆఫ్టర్ దిస్ హేట్రెడ్
1: రేపల్లి అంతా కూడా చాలా తికమకలైపోయినది.
0: ద హోల్ రేపల్ ఇన్హాబిటెంట్స్ వర్ టోటలీ కన్ఫ్యూజ్డ్.
1: ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలమే.
0: ఎవ్రీవేర్ దేర్ వర్ డిస్టర్బెన్సెస్.
1: కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి చూసి
0: వాచింగ్ ఆల్ దిస్
1: ఇంకా ఎవరు భరించుకోలేకపోయారు.
0: నోబడి కుడ్ నాట్ బేర్ ఎనీ లాంగర్.
1: ఈ కృష్ణుడు కొంచెం పెరుగుతూ వచ్చాడు.
0: కృష్ణ వాస్ గ్రోయింగ్ డే బై డే.
1: కృష్ణుడికి వివాహం చేయాలని తలుచుకున్నాడు ఒక రాజా.
0: ఇట్ వాస్ డిసైడెడ్ దట్ కృష్ణ వాస్ టు బి మ్యారీడ్.
1: కృష్ణుడికి మ్యారేజ్ చేయాలంటే ఇది సామాన్యమైనటువంటిదా?
0: ఈజ్ ఇట్ ఆర్డినరీ వన్?
1: అప్పుడు నేను అనేక మంది అనేక రకములైన వీళ్ళని కాపాడటానికి తగినటువంటి బందోబస్తులు చేస్తూ వచ్చారు.
0: ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దేర్ ప్లాన్.
1: ఈ విధంగా ప్రయత్నం చేస్తుండగానే కృష్ణుడు అన్ని విధాల ప్లాన్ తెలిసినటువంటి వాడే.
0: కృష్ణ నోస్ ఫుల్లీ వెల్ వాట్ ఈస్ బీయింగ్ ట్రాన్సాక్టెడ్.
1: ఇతను అన్ని కూడా మాస్టర్ ప్లాన్ తెలిసినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ నోస్ ది మాస్టర్ ప్లాన్.
1: ఎవరికి ఏమి తెలియదు.
0: నో వన్ నోస్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
1: అనేక రకంగా ప్రయత్నం చేసి
0: ఆల్ ఎఫర్ట్స్ వర్ మేడ్.
1: వీళ్ళిద్దరిని కూడాను చక్కగా కాపాడుకుంటూ వచ్చారు.
0: బోత్ ఆఫ్ దెమ్ వర్ సేఫ్ గార్డెడ్.
1: ఇంతనే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్
1: ఆ రుక్మా ఇంటికి కూడాను అనేక మంది దూతలను పంపించాడు.
0: మెనీ మెసెంజర్స్ వర్ ఆల్సో సెంట్ టు హర్ రెసిడెన్స్.
1: ఆ రుక్మిణి అనేటువంటి కూడాను కృష్ణుని ప్రేమించి కృష్ణుని వివాహం ఆడాలని కోరుతుంది.
0: రుక్మిణి హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ అండ్ డిసైడెడ్ టు మ్యారీ హిమ్.
1: అప్పుడు ఒకవైపున కృష్ణుని కోరాలని కోరుతుండేది రుక్మిణి.
0: అండ్ ఆన్ వన్ హ్యాండ్ రుక్మిణి ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ.
1: ఇంకా అనేక మంది గోపికలంతా కూడా కృష్ణుని కోరుతూ వచ్చారు.
0: సో ఆల్సో ఇస్ ది సిచ్యువేషన్ విత్ మెనీ గోపికాస్.
1: ఈ పరిస్థితి లోపల ఎవరిని రక్షించాలి ఎవరిని శిక్షించాలి అనేటువంటిది ప్లాన్ అంతా కూడాను కృష్ణుడు వేస్తూ వచ్చాడు.
0: సో ఇట్ వాస్ ది ప్లాన్ ఆఫ్ కృష్ణ. హి వాస్ థింకింగ్ హూ ఆర్ టు బి సేఫ్ గార్డెడ్, హూ ఆర్ టు బి ప్రొటెక్టెడ్.
1: అప్పుడు బలరాముడితో చెప్పి
0: బలరాముని
1: ఇతన్నందరినీ కాపాడమని చెప్పి
0: హీ వాంటెడ్ బలరామ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి.
1: కృష్ణుడి పైన దేశంగా ఉన్నటువంటి వారి పైన కృష్ణుడే చొరబడుతూ వచ్చాడు.
0: అండ్ ఇన్ఫాక్ట్ కృష్ణ హ్యాండిల్ దోస్ హూ హాడ్ ఎనిమిటీ ఫర్ హిమ్.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగానే
0: యాస్ థింగ్స్ వెంట్ ఆన్ లైక్
1: ఈ వార్త అంతా కూడా యశోద దేవతకి వచ్చేవరకు తెలుస్తుంది.
0: ద న్యూస్ రీచ్ యశోద
1: దేవులకు.
0: దే గాట్ ది న్యూస్ మెసేజ్.
1: యశోద నందుడు.
0: యశోద అండ్ నంద.
1: దేవికి వసుదేవులు.
0: దేవకి వసుదేవులు.
1: వీళ్ళ కోర కూడా చాలా ఎక్కువైపోయింది.
0: అండ్ దే కుడ్ ఆల్సో కమ్ టు నో వాట్ హాడ్ హ్యాపెన్డ్.
1: ఏమవుతుందో ఇప్పుడు కృష్ణుడికి.
0: What would happen to Krishna now? That was a matter of anxiety.
1: Kani Devaki Devi chala dhairyavanturalu.
0: Devaki Devi was one of courage.
1: Goppa parama bhaktaralu.
0: She is a great devotee.
1: Aa parama bhaktaralu kabatti Kamsudu ye matram chesinappudiki vaadu ye matram jalinchukuntadu chesadu.
0: She was quite sure that nothing would happen to Krishna in the hands of Kamsa. Because she was sure of divinity.
1: Krishnuni evaru kuda ye matram muttaleru.
0: She was quite sure that none can ever touch Krishna.
1: Ani dhairyamto untundali.
0: She had all the courage and strength.
1: Vaadu cherasala nunchi vacharu.
0: They came out of the prison.
1: Vachina takshame Devaki Vasudeva intiki vacharu.
0: And they reached Devaki Vasudeva.
1: Devaki Vasudevulu iddaru kudanu Nandini intiki vacharu.
0: Both of them came to Nanda's residence.
1: Nanda intiki vachetappudiki akkada Balaramudu unnadu.
0: There was Balarama.
1: Ee Balaramudu kudanu aa yokka pinnamma ఈ యొక్క యశోద.
0: యశోద హ్యాపెన్స్ టు బి ది
1: ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది. ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది.
0: హి ఇస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు దెం.
1: అప్పుడు కృష్ణుడే ఇంక మాయలు చేసి రుక్మిణి దేవకి వసుదేవుడికి ఎట్లయినా చేర్చాలని చేర్చున్నాడు.
0: అండ్ ఇట్ వాస్ ది మాస్టర్ ప్లాన్ దట్ రుక్మిణి హ్యాస్ టు రీచ్ దిస్ సెంట్రల్ ప్లేస్.
1: ఆమె ఒక పండితుని వెంట ఒక జాబు రాసి పంపించి
0: అండ్ షీ సెంట్ ఎ మెసేజ్ టు ఎ స్కాలర్.
1: కృష్ణ నేను ఇంకా తాళలేను.
0: కృష్ణ ఐ కాంట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్.
1: నేను ఇంకా భరించలేను.
0: ఐ కాంట్ బేర్.
1: నా తండ్రి అయిన రుక్మను చాలా హింసలు పెడుతున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్ పుట్ టు సఫరింగ్ బై మై ఫాదర్.
1: రేపటి దినమే కళ్యాణం ప్రారంభించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే స్టార్టెడ్ మేకింగ్ ఈ ముహూర్తం లోపల
1: నన్ను ఇక్కడ తప్పించుకున్నా ఉండినా నా ప్రాణం ఉండదు ఇక్కడ.
0: ఇఫ్ యు డోంట్ రెస్క్యూ మీ ఐ యామ్ డౌట్ఫుల్ ఆఫ్ మై లైఫ్ షీ రోట్.
1: అప్పుడు ఈయన దేవకీ దేవి ఒక దేవుని పన్ని ఒక గ్రామ దేవత దగ్గరికి పూర్వం నమస్కారం చేయడానికి పంపుతూ వచ్చారు.
0: ఇట్ వాస్ ద టైమ్ షీ వాస్ టేకెన్ టు ఆఫర్ హర్ ప్రేయర్ టు దట్ విలేజ్ గాడెస్.
1: గ్రామ దేవతలకు అందరూ పూజలు చేయడానికి మొట్టమొదటి దినం పోతారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆన్ ది వెరీ ఫస్ట్ డే ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ వుడ్ ఆఫర్ దేర్ ప్రేయర్స్ టు దట్ విలేజ్ గాడెస్.
1: ఆ యొక్క దేవత ఇంటికి పోయేటప్పుడు పుష్పమాలలు వేసుకుని దేవతకు అలంకారం చేయాలని పోతుండాలి.
0: దే ఆర్ ఆల్ ప్రొసీడింగ్ ఓవర్ దేర్ టు ప్రే.
1: ఇక్కడ ఒక తట్టు కంసుడు
0: ఆన్ వన్ సైడ్ కంస,
1: ఒక తట్టు దేవకీ వసుదేవులు,
0: దేవకీ వసుదేవ్ ఆన్ ద అదర్ హ్యాండ్,
1: ఒక వైపున బలరామకృష్ణుడు,
0: బలరామకృష్ణ ఆన్ ద అదర్ హ్యాండ్,
1: ఊరంతా కూడా చుట్టుకున్నారు.
0: అండ్ ఆల్ పీపుల్ గ్యాదర్డ్ దేర్.
1: ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో ఏమో అని చాలా భయభ్రాంతులై ఉన్నారు.
0: పీపుల్ ఆర్ వెరీ మచ్ వరీడ్ because what kind of trouble they have to face on that day.
1: ఈ శిశుపాలుడు దంతవక్రుడు వీళ్ళందరూ కూడాను కంసంతో ఏకమైపోయారు.
0: In fact, శిశుపాల దంతవక్ర also joined Kamsa.
1: ఇంతమంది ద్వేషుల దగ్గర నుంచి ఈ కృష్ణుడు ఏ విధంగా తప్పించుకోగలడు?
0: How can Krishna escape from this group of all those wicked people?
1: ఈ యొక్క రుక్మిణి ఎవరికి వెళ్ళిన పెళ్లి చేసుకున్నాడు?
0: And how is it that possible to marry this Rukmini?
1: Rukmini Shishupalaniki ivvalani anukunnadu tandri.
0: And if her father decided that Rukmini should be given in marriage to Shishupala.
1: Ee Shishupalani champadaniki chuttu chuttukunnaru.
0: And in fact Shishupala was surrounded by many.
1: Ee me devalayam kostundadi.
0: And on one hand Rukmini is proceeding towards the temple.
1: Devadwaramlo kochinappudiki dwaram daggane Krishnudu kaachukoni unnadu.
0: And Krishna was waiting there at the main door.
1: ఈ రుక్మిణి తమ్ముడున్నాడు రుక్మాంగదుడు అని.
0: రుక్మాంగద ఆర్ ద బ్రదర్ ఆఫ్ రుక్మిణి.
1: వాడు మహా దుర్మార్గుడు.
0: ఈజ్ హైలీ వికెట్ ఫెలో.
1: ఆయన ఎట్టైనా కూడా తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: హి వాస్ మేకింగ్ ఎఫర్ట్ టు టేక్ హర్ అవే ఫ్రమ్ దట్ స్పాట్.
1: దేవాలయం దగ్గరికి పోయేటప్పటికి
0: బై ది టైమ్ దే అప్రోచ్ ద టెంపుల్
1: ఇంకేం గతి నా గతి, ఇంకా దేవాలయంలో వచ్చినాను ఇంకా నన్ను ఎవరు ఎత్తుకుని పోతారో ఏమో అని చాలా భయపడుతున్నది.
0: రుక్మిణి వాస్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ద సిచ్యువేషన్ బికాస్ that she might be taken away from that spot by somebody or other.
1: ఆ ద్వారం దగ్గరనే కాపాడుకుంటున్నటువంటి యొక్క కృష్ణుడు మెత్తగా ఎత్తుకున్నాడు ఆ రుక్మిణి తన రథంలో వేసుకుని పోతున్నాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అట్ దట్ మూమెంట్ కృష్ణ పిక్డ్ హర్ హ్యాండ్ అండ్ టుక్ హర్ అలాంగ్ విత్ హిమ్.
1: అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది.
0: అండ్ దేర్ ఇస్ వార్ అట్ దట్ టైమ్.
1: ఈ విధంగా ఆమెను ఎంతో క్షేమంగా తీసుకుని పోయి
0: హి బ్రాట్ హర్ సేఫ్ సమ్ వే
1: తన యొక్క పట్టణమునందు వివాహం ఆడారు.
0: అండ్ he married her.
1: ఈ విధమైనటువంటి చిత్రములు ఎన్నో జరుపుతూ వచ్చాడు.
0: Many things had happened like this.
1: కృష్ణుడు ఇంతమంది దుర్మార్గులను చంపడానికి పుట్టినటువంటి వాడే కాని సన్మార్గులను రక్షించడానికి కాదు.
0: ఇన్ఫాక్ట్ కృష్ణ హాడ్ టేకెన్ బర్త్ టు కిల్ ద వికెడ్ పీపుల్ టు పనిష్ ద బ్యాడ్ పీపుల్.
1: ఈ యొక్క సన్మార్గులను ఏమాత్రమూ హింసించలేదు.
0: అండ్ హీ డిడ్ నాట్ ట్రబుల్ ఎనీ పైయస్ పీపుల్ గుడ్ నోబుల్ సోల్స్.
1: రెండు విధమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని శిక్షిస్తూ వచ్చాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హూ హాడ్ గాట్ ద డ్యూయల్ అచీవర్ పనిష్డ్.
1: ఒకవైపున కృష్ణుడు కావాలి, కృష్ణుడు
0: వన్ సైడ్ వన్ హ్యాండ్ వన్ కృష్ణ,
1: ఇంకొక వైపున గోపికలు కావాలి,
0: అదర్ హ్యాండ్ గోపికా సర్వ్ నీడెడ్.
1: ఇది ఎవరు సాధించగలరు?
0: హూ కెన్ అచీవ్ దిస్?
1: కృష్ణుడు ఈ యొక్క రుక్మిణి తీసుకుని పోతున్నాడు.
0: అండ్ కృష్ణ హాస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్ రుక్మిణి.
1: ఈ రుక్మిణిని చేరక్షించుకోవడానికి ఎవరు?
0: అండ్ హూ కెన్ ప్రొటెక్ట్ హర్? హూ కెన్ టేక్ హర్ బ్యాక్?
1: అందరూ చేరి కృష్ణుడి పైన పడ్డారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ కృష్ణ.
1: పడేటప్పటికి తాను ఊరుకునేటువంటి వాడు కాదు.
0: అండ్ కృష్ణ డిడ్ నాట్ కీప్ క్వైట్.
1: తాను ఎట్టైనా కూడా సాధించుకుని ఆ రుక్మిణి తీసుకుని పోయాడు.
0: హీ వన్ ఓవర్ ఎవ్రీబడి అండ్ అల్టిమేట్లీ టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
1: ఈ సమయం లోపల
0: ఇన్ ద మెయిన్ టైమ్
1: ఇటువైపు వేపల్లే
0: వేపల్లే అని మనసు,
1: ఇటువైపు మధుర
0: మధుర,
1: ఇటువైపు బృందావనము
0: బృందావనం,
1: మూడు రకములైనటువంటి దేశాలు కూడా పెరిగిపోయినాయి.
0: హేట్రెడ్ వాస్ రాంపెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ ప్లేసెస్.
1: ఎందుకనగా కంసుని యొక్క దీంట్ లోపల ఇతను చాలా బంధువులుగా ఉండేవాడు.
0: బికాస్ దర్ క్లోజ్ రిలేషన్స్ ఆఫ్ కంసా లొకేషన్.
1: శిశుపాలను కూడా చాలా ద్వేషమే.
0: శిశుపాల ఆల్సో హాడ్
1: శిశుపాలకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఈ రుక్మిణి.
0: ఇన్ఫాక్ట్ శిశుపాల వాస్ టు మ్యారీ రుక్మిణి.
1: కానీ ఆ శిశుపాలకి తన చేతి నుంచి తప్పించకపోయింది. కృష్ణుడు ఇంత పని చేశాడని కృష్ణుడి పైన చాలా ద్వేషం.
0: అండ్ శిశుపాల హాడ్ హేట్రెడ్ ఫర్ కృష్ణ బికాస్ షీ కుడ్ నాట్ విన్ ది హ్యాండ్స్ ఆఫ్ రుక్మిణి.
1: ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి అందరిపైన చెల్లాడాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ ఫాట్ విత్ ఎవ్రీబడి.
1: ఎవరికి తెలియకోకుండా రుక్మిణి ఎత్తుకుని పోయాడు.
0: వితౌట్ ద నోటీస్ ఆఫ్ ఎనీబడి హి టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
1: అక్కడ పోయిన తర్వాత రుక్మిణి కృష్ణుడికి పెళ్లి అయిపోయింది అని వర్తమానం వచ్చింది.
0: మెసేజ్ వాస్ సెంట్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్ ఆఫ్ కృష్ణ అండ్ రుక్మిణి.
1: చేరేటప్పటికి ఈ రుక్మాంగలుడికి రుక్మిణికి అనగా రుక్మిణి తమ్ముడికి చాలా కోపం వచ్చేసింది.
0: Hearing the news, the brothers of Rukmini were highly furious.
1: వాళ్ళు చంపడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
0: And they made every attempt to kill.
1: ఎవరి పని ఏమి జరగలేదు.
0: Nothing whatsoever had happened.
1: ఈ విధంగా కలహాలతోనే ప్రారంభమైపోయింది కృష్ణుడి యొక్క జన్మం.
0: In fact, the life of Krishna commenced with all this conflict.
1: కనుక కంసుని యొక్క జన్మదినం అంటే చాలా కష్టంతో కూడినటువంటి దీని.
0: And therefore the very birthday implied so many difficulties and challenges.
1: Marriage కూడాను కష్టంతో జరిగింది.
0: The marriage was a matter of challenge.
1: నామకరణము చాలా కష్టంతో జరిగింది.
0: ఎవరి క్రిస్నింగ్ నేమింగ్ వాస్ ఆల్సో మ్యాటర్ ఆఫ్ డిఫికల్టీ.
1: కంసను హింసను కష్టంతోనే జరిగింది.
0: అండ్ హి హాడ్ టు ఫేస్ సో మెనీ ట్రబుల్స్.
1: శిశుపాలుడు దంతవక్రుని యొక్క దీని కూడా కంసంతోనే జరిగింది.
0: అండ్ దేర్ వాస్ ఆల్సో మోమెంట్స్ ఆఫ్ వరీ అండ్ యాంగ్జైటీ.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అన్ని గ్రామాలు చాలా కష్టమనే.
0: అండ్ కృష్ణ ఫేస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: ఈ విధంగా జరిగి
0: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
1: అన్నింటి ఎందుకు విజయాన్ని సాధించి
0: he won, he was victorious in every field.
1: ఇక్కడ కంసుని యొక్క రాజ్యమును
0: అండ్ ద కింగ్డమ్ ఆఫ్ కంస
1: ఈ విధంగా దుష్ట సమాజం చేతి లోపల చాలా ప్రయత్నం పూర్వకంగా జరిగింది.
0: అండ్ హీ వన్ ఓవర్ ఎవ్రీబడి అండ్ హీ వాస్ విక్టర్ ఇన్ ఎవ్రీ బ్యాటిల్.
1: కానీ తను ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నన్ కుడ్ ఎవర్ టచ్ హిమ్.
1: ఇతను దంతవక్రుడు కూడా వచ్చాడు.
0: దంతవక్ర కేమ్.
1: శిశుపాలుడు వచ్చాడు.
0: ఆల్సో శిశుపాల్.
1: శిశుపాలుని ఎంత వరకు చేశాడంటే కట్ట గడపటికి ఇతనికి తాంబూలం ఇచ్చే సమయం వరకు చేశాడు.
0: అండ్ ది సిచ్యువేషన్ హ్యాపెండ్ అంటిల్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది హోలీ రిచువల్ ఓవర్ దేర్ వెన్ ది ఫస్ట్ ఆఫరింగ్ వాస్ టు బి మేడ్.
1: ఈ కృష్ణుడికి నేను తాంబూలం ఇస్తున్నానని ధర్మరాజు చాలా సిద్ధంగా ఉన్నాడు.
0: యాజ్ ది ఫస్ట్ ఆఫరింగ్ వాస్ అబౌట్ టు గివెన్ అండ్ శిశుపాల్ వాస్ హైలీ ఫ్యూరియస్.
1: అప్పుడు శిశుపాలుడు లేచాడు.
0: దెన్ శిశుపాల్ గాట్ అప్.
1: ఎవరికి నువ్వు గొప్పగా భావిస్తున్నావు?
0: హూమ్ డూ యూ కన్సిడర్ గ్రేట్?
1: చాలా రుక్మాంగలుడు ఉన్నాడు.
0: అండ్ దేర్ ఇస్ రుక్మాంగల దేర్.
1: అతను గొప్పవాడు.
0: ఇస్ ఎ గ్రేట్ మ్యాన్.
1: ఈ యొక్క గొల్లవాడికి అతను నీకు తాంబూలం ఇవ్వడానికి పనుకున్నావా?
0: వై డూ యూ స్పెషలీ ఆనర్ దిస్ కౌహర్డ్ బాయ్?
1: కౌహర్డ్ బాయ్కి ఏమాత్రం అధికారం లేదు.
0: కౌహర్డ్ బాయ్ హ్యాస్ నో ఎలిజిబిలిటీ వాట్స్ ఎవర్.
1: ఇట్లాంటి వాడికి నీవు తాంబూలం అగ్రతాంబూలం ఇస్తున్నాడు.
0: హౌ ఇస్ దట్ యూ ఆనర్ హిమ్ ఫస్ట్?
1: ఇది సాధ్యం కాదని అడ్డు చేశాడు.
0: అండ్ హీ అబ్జెక్టెడ్.
1: కంసుని యొక్క దీన్ని అప్పుడు మరణం జరిగింది.
0: అండ్ అట్ దట్ టైం కంస డైడ్.
1: దీనివల్ల
0: వై
1: తనకి ఇవ్వాల్సినటువంటి ఒక రిప్పిణి కృష్ణుడు చేసుకోవటమే కాకుండా,
0: and Krishna married the one whom he really
1: wanted. యాదవ కులములకు గొప్పవారైనటువంటి పెద్దలంతరిని వదిలిపెట్టి,
0: and all elders were neglected.
1: ఈ యొక్క కుల పిల్లవాడికి నువ్వు అగ్రత అంబరిస్తున్నావా?
0: And how is it possible that you are honoring this cowherd boy in the first
1: instance?
0: Now you shouldn't do so.
1: వీల్లేదని చెప్పి కృష్ణుడు పైన యుద్ధానికి వచ్చేస్తారు.
0: And they were ready to fight with Krishna.
1: కట్టగడపటికి అతనికి చక్రం పంపించాడు.
0: And then he has sent the
1: wheel. చక్రమనగ చాలా మంది విష్ణు చక్రం అని మీరు అనుకుంటుంటారు. చక్రం ఏం కాదు, అగ్రతాంబులం ఇస్తున్నాడు కంసుడి.
0: Wheel people think it is Vishnu Chakra. No, they honor this.
1: ఆ తట్టనే
0: తీసుకుని
1: అతని పైన విసిరాడు.
0: The very plate was thrown at him.
1: ఎవరిపైన విసిరాడు?
0: On whom is it thrown?
1: కంసుని పైన.
0: On Kamsa.
1: విసిరేటప్పటికి చాలా తెలియకుండా రక్తం పోయింది.
0: And things had happened without their knowledge.
1: ఏదో చక్రం పంపించాడు అనుకుంటారు, చక్రం పంపలేదు.
0: ఇట్స్ నాట్ ద వీల్ దట్ ఇస్ సెంట్.
1: సుదర్శన్ చక్రం పంపాడు అనుకుంటారు, అది పంపలేదు.
0: పీపుల్ థింక్ ఇట్ ఇస్ సుదర్శన్ చక్ర, నాట్ సో.
1: ఈ యొక్క విష్ణు చక్రాలు శిష్టు చక్రాలంతా కూడా ఈ కలిక యుగం పనికొచ్చినాయి, కానీ ఆనాడు ఇవన్నీ ఏం పనికి రాలేదు.
0: విష్ణు చక్ర అండ్ అదర్ చక్రస్ వీ రిఫర్ టు ఆర్ ఆఫ్ దీస్ టైమ్స్, నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్.
1: సహజ చక్రమే, ఏది పడితే అదంత చక్రమే.
0: వాట్ ఎవర్ కృష్ణ టచెస్, వాట్ ఎవర్ హీ యూజ్డ్, సర్వ్డ్ యాజ్ చక్ర.
1: అప్పుడు ఆ తటం తీసుకుని విసిరాడు.
0: అండ్ హి హస్ థ్రోన్ ద ప్లేట్.
1: కొల్ల భూభోండతో చల్లడాడు నాకు, హరించినందుకు అర్చమిట్టాడు.
0: డు యూ డిజర్వ్ దిస్ ఆఫరింగ్, ద ఆనర్ టు బి గివెన్ ఫస్ట్? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్రీ మూవ్మెంట్ విత్ ది కౌహర్డ్ గర్ల్స్?
1: ఇది ఇవ్వటం నీకు మోదం చాలా ఆనందం కాదు?
0: యూ డు నాట్ డిజర్వ్ దిస్ ఆనర్.
1: కృష్ణుడు యొక్క దీన్ని ఈ విధంగా, కృష్ణుడు మానపిల్లవాడు అనగా కౌహర్డ్ బాయ్,
0: కౌహర్డ్ బాయ్,
1: అతనికి చిన్నవాడైనటువంటి వాడికి ఈ ఇంత అగ్రతాంబులు ఇవ్వటం చాలా దోషం అన్నాడు.
0: ఇట్ యువర్ మిస్టేక్ టు ఆనర్ హిమ్ బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఎల్డర్స్, హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ దేర్.
1: అప్పుడు అతని చక్రమే అనగా తత్వనే కంసుడి యొక్క దీన్ని పెట్టేసేసింది.
0: ఇట్ వాజ్ వెరీ ప్లేట్ దట్ కృష్ణ హాస్ థ్రోన్ గాట్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వీల్ అల్టిమేట్లీ బిహేడెడ్ హిమ్.
1: ఇతనికి గొప్ప కోపం వచ్చేసేసింది.
0: అండ్ హి వాస్ హైలీ ఫ్యూరియస్.
1: బలరాముడు పక్కనే ఉంటున్నాడు.
0: బలరామ వాస్ దేర్ బై హిస్ సైడ్.
1: స్నానము చేయు ఆ చవరాండ చీరలు కాజేపించినందుక పూజ నీకు.
0: అండ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ ఛార్జ్, కృష్ణ ఆర్ యు టు బి ఆనర్డ్ ఫస్ట్?
1: చాలుని కట్టి పెట్టి పంచాంగం. ఇక
0: ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ క్లోజ్నెస్ ఇంటిమసీ విత్ కౌహర్డ్ గర్ల్స్?
1: సోడు గోవకు చాలుచ్చు, మూవ్ నోర్.
0: అండ్ దెన్ సే స్టాప్ ఆల్ దిస్ టాక్, షట్ యువర్ మౌత్.
1: మూవ్ నోర్ అన్నాడు ఇతను.
0: And Krishna said, shut your mouth.
1: Krishnudi pai ind cheppadu.
0: And that's what he said to Krishna.
1: Appudu Krishna kopam vachindi.
0: And Krishna was angry.
1: Appudu tattam teesukoni visirethappudiki Kamsuni yokka idini Chisuparuni yokka talagulo parigipoyindi.
0: And he has thrown the plate and that has chopped off the head of Chisuparu.
1: Ee vidhanga Krishnudi janmam modukoni Krishnudi antam varaku kudanu ee yuddhamlo jarugutu vachayi.
0: Right from the birth till the end there is conflict and war in the life of Krishna.
1: Krishnudu janmam aneetundi chaala dukkhamulato koodinatundi ani peddalanta varnistu vacharu.
0: Many others consider the birth of Krishna is always linked and associated with the misery and the difficulties.
1: Puttinappudu peddalato baadhapaddaru.
0: In fact he had so many difficulties in his childhood.
1: Koncham pedda ayyetappudiki ee vivahalato baadhapaddatu vacharu.
0: Later as he grown up he has got problems because of the marriage.
1: Evariki ee sukhamu ledu.
0: No one had any pleasure whatsoever.
1: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా దుఃఖకరమైన దినమని అందువల్ల దీన్ని చెడ్డ దీన్ని పోల్చుకుంటూ వచ్చారు.
0: So people consider Ashtami inauspicious because right from the birth of Krishna, Krishna faced so many difficulties.
1: అష్టమి రోహిణి పొద్దున. అష్టమి రోహిణి నక్షత్రం.
0: అష్టమి day is Ashtami and star is Rohini.
1: ఈ రెండు చేరినటువంటి వాడి జన్మములు చాలా దుఃఖమైనటువంటివి.
0: When these two join the birth of any babe, he will have so many difficulties.
1: ee rendu kaligineetundi varu deshamunu uddharinchagalaru ni maroka artham.
0: But there is also another interpretation. These two joining will also make a person a champion.
1: Karuka krishnu yokka janmadinamu chaala uttamainaatundi dinamee.
0: Therefore one has to know the birthday of Krishna is noble and sacred.
1: Durmargulu hatamaachi sanmargulu poshinchadinchu.
0: The pious people were protected and the wicked were killed. Their life of auspiciousness.
1: కనుక కృష్ణ దినము చాలా దుఃఖకరమైనటువంటి దినం కాదు.
0: Therefore, the birthday of Krishna is not to be considered inauspicious.
1: కట్టగడపటికి అతను వెండే సమయంలో కూడా చక్కని మంచిగా చేసుకుని పోయాడు.
0: అండ్ హి డిడ్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ గుడ్ ఫర్ ది హ్యూమానిటీ టిల్ హిస్ ఎండ్.
1: కృష్ణుడు వస్తున్నాడు అని చెప్పని
0: అన్నోయింగ్ ఆన్ కమింగ్ టు నో ద కృష్ణ వాస్ కమింగ్
1: అర్జున్ని పంపడానికి పోయినట్టు యుద్ధ ఇతను కృష్ణుడిని పంపడానికి పోయినటువంటి అర్జునుడు.
0: అర్జున హూ సెంట్ కృష్ణ ఓవర్ దేర్
1: ఇన్ని దినములు అయినప్పటికీ వాపసు రాలేదు.
0: అండ్ అర్జున హాస్ నాట్ రిటర్న్.
1: అర్జున్ యొక్క తల్లి కుంతీదేవి,
0: కుంతి ఇస్ మదర్ ఆఫ్ అర్జున,
1: ఆమె మధుర పోతున్నది.
0: అండ్ షీ వాస్ వెరీ
1: మచ్ కన్నులు కనిపించవు.
0: అండ్ షీ కుడ్ంట్ స్లీప్ వెరీ మచ్
1: వరీ. ఏమైనా పట్టుకోవడానికి వీలు కాదు.
0: అండ్ షీ కాంట్ క్యాచ్
1: ఇలాంటి మహావృద్ధురాలైనటువంటి యొక్క
0: షీ ఇస్ వెరీ ఓల్డ్.
1: ఆమెను పిలుచుకుని వస్తున్నాడు అర్జునుడు.
0: అండ్ దట్ ఓల్డ్ లేడీ వాస్ బ్రాట్
1: అమ్మా అమ్మా అని పిలుచుతూ వచ్చాడు అర్జునుడు.
0: అండ్ హీ వెంట్ ఆన్ అడ్రెస్సింగ్ మదర్ మదర్
1: ఈ యొక్క దేవికి తల్లి చెప్పింది నాయన కృష్ణుడు ఎక్కడ రాయన కృష్ణుడు
0: మదర్ ఆస్ వాట్ హ్యాపెన్ టు కృష్ణ వేర్ ఇస్ కృష్ణ.
1: అప్పటికే కృష్ణుడు మరణించాడు.
0: ఐ దట్ టైం కృష్ణ లెఫ్ట్ హిస్ బాడీ.
1: అప్పుడు వచ్చేసి నా అమ్మ ఇంకా నేను ఏమని చెప్పదు.
0: అండ్ దెన్ అర్జున సెడ్ వాట్ ఇస్ ఇట్ ఐ కెన్ టెల్ యూ నౌ.
1: మన మయమామ మన బావ మన అల్లుడు అయినటువంటి కృష్ణుడు ఇంకా లేడు అని
0: అవర్ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్ ఇస్ నో లాంగర్ దేర్
1: అని చెప్పేటప్పటికి ఆమె తక్షణమే ప్రాణబద్ధింది.
0: అండ్ కుంతి ద మదర్ డ్రాప్ హర్ బాడీ దేర్.
1: కృష్ణుడే తన యొక్క ప్రాణ సమానంగా భావించుకున్నటువంటి.
0: అండ్ షీ కన్సిడర్ కృష్ణ యాజ్ హర్ వెరీ లైఫ్.
1: ప్రాణం వదిలింది.
0: అండ్ షీ లెఫ్ట్ హర్ బాడీ.
1: కుంతీదేవి చాలా దుఃఖంతో ప్రాణం వదిలింది.
0: కుంతీదేవి ఫెల్ సో బ్యాడ్ అండ్ డైడ్ దేర్ అట్ దట్ మోమెంట్.
1: కృష్ణుడు ఒక సంవత్సరం ఉన్నాడు.
0: అండ్ కృష్ణ స్టేడ్ దేర్ విత్ దేమ్ ఫర్
1: 1 ఇయర్.
0: ఫర్ 1 ఇయర్.
1: కానీ కృష్ణుడు కూడాను ఆనాడే దేవకీ దేవుడు వాళ్ళకి చేరిపోవడానికి ప్రయత్నం చేశాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ టు మర్జ్ ఫైనల్లీ హావింగ్ కమ్ టు నో దట్ కృష్ణ ఇస్ నో మోర్ విత్ దెం.
1: అక్కడ పాండవులకు మాలవ కౌరవులకు అందరికి జరిగిపోయింది కాకుండా ఇక్కడ యాదవులకు కూడా వీళ్ళకి జరిగింది యాదవ యుద్ధం.
0: దెర్ వాజ్ నాట్ ఓన్లీ ద వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్, దెర్ వాజ్ ఆల్సో ఇన్ ఫైటింగ్ అమంగ్
1: యాదవుల యుద్ధం లోపల
0: ఇన్ దట్ వార్
1: కృష్ణుడు వదిలాడు దేశీ నన్ను వదిలాడు.
0: అండ్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్.
1: కారణం ఏమిటంటే ఇక్కడ అనేక రకములైనటువంటి యొక్క శాపములంతా ఉన్నాయి.
0: బికాస్ ఇట్స్ ఆల్ ద సీక్వెన్స్ ఆఫ్ సో మెనీ కర్సెస్ గివెన్ టు యాదవస్.
1: ఇతన్ని ఒక సిపాయి వచ్చి బాణంతో వదిలాడు.
0: వన్ సోల్జర్ షాట్ ఎన్ యారో.
1: తన దేహాన్ని వదిలాడు.
0: ఇట్ వాస్ ది ప్లీ ఫర్ హిమ్ టు లీవ్ ద బాడీ.
1: అప్పుడు దేవకీ దేవి వసుదేవులు వీళ్ళందరూ అంతా మరణించారు.
0: It was the time when Devaki Vasudeva also were no more.
1: Yashoda kuda maranichindi.
0: Yashoda also died.
1: Oka Arjunudu maatrame enchadu.
0: Only Arjuna was remaining.
1: Ee Arjunudu
0: Arjuna
1: ee oka deeni teeskoni pothunnadu.
0: He collected all his weapons and proceeded.
1: Teeskoni Repalle ku cherukodaru pothunnadu.
0: And he wanted to reach Repalle.
1: Appatokala chaala manchi padyalanta cheppadu.
0: There are so many poems composed.
1: Inanta goppavandi nenu vadalukoni pothunnani.
0: I'm just leaving the company of such a mighty great man, that was his feeling.
1: ఈ విధంగా పోయేటప్పటికి తిరిగి చేరాడు.
0: And he returned ultimately.
1: అక్కడ అర్జునుడు అంతా కూడా కాచుకొని ఉన్నాడు.
0: And Arjuna was waiting there.
1: అందరూ కాచుకొని ఉండగానే
0: when they were all waiting,
1: పరిస్థితులు ఎట్టాటి ప్రభావము ఒకవైపున కుమారుడికి పట్టాభిషేకము.
0: On one hand, the son was to be coronated.
1: ఇంకొక వైపున తల్లికి అంత్యక్రియలు.
0: On one hand, the obituary rites have to be performed for the mother.
1: Marokati kumarunki pattabhishekam.
0: At the time, the son has to be coronated.
1: Arjuna yokka kumarudainatundi vaadiki pattabhishekam kattalannadu.
0: And so coronation ceremony was to take place.
1: Kaani talliki antyakriyalu cheyali.
0: And the last rites had to be performed.
1: Oka vaipuna pattabhishekam, oka vaipuna antyakriyalu, inkoka vaipuna enni rakamainatundi kalahalu.
0: Therefore, the coronation, the last rites, and for future plans, all have got to be done at
1: the time. జరిగిందేది ఒక్క భారతంలో తప్ప మరి ఎక్కడా జరగలేదు.
0: So many things, contradictory things happening at the same time is described only Bharat nowhere.
1: ఈ కుంతి వచ్చి నాయనా నాయనా కృష్ణుడు ఎక్కడ అనింది.
0: కుంతి came and said, what happened to Krishna?
1: కృష్ణుడు ఎక్కడ అని పరిగెట్టేటప్పటికే ఇంకా కృష్ణుడు ఉన్నాడు అని ఏడ్చాడు అర్జునుడు.
0: Arjuna cried bitterly because he knows what had happened.
1: అప్పుడే ఈమె మరణించింది.
0: At that moment she died.
1: ఈ మరణించినటువంటి కుంతికి అంత్యక్రియలు.
0: అండ్ కుంతి వాస్ టు బి క్రిమేటెడ్.
1: తన తొడపైన పెట్టుకున్నాడు ఆమె తలను.
0: And he made her head rest on his lap.
1: భీముని పిలిచాడు.
0: He summoned Bhima.
1: నాయన, నీవు ఇంక పోయి నా కుమారుడికి పట్టాభిషేకం తగిన ప్రయత్నాలు చేయమన్నాడు.
0: He wanted Bhima to make arrangements for the coronation.
1: ఇంకా మిగిలినటువంటి వారిని పిలిచాడు.
0: And he called others to come
1: close to him. శత్రువులను కూడా పిలిచాడు.
0: And he called all others there.
1: వాళ్ళనంతా పిలిచేసేసి మనం అరణ్యానికి పోవడానికి సిద్ధం చేయమన్నాడు.
0: And he was making all arrangements to get into the exile.
1: తల్లి అంత్యక్రియలు, కుమారుడికి పట్టాభిషేకము, తర్వాత తన యొక్క కాయంను వదిలిపెట్టి అరణ్యానికి పోవటము.
0: All the three tasks have got to be attended simultaneously. And to leave the whole thing and go get into the forest.
1: అది పరమాత్మను ఒక్కడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదు.
0: It's only possible for God to achieve all the three at the same time.
1: ఇదంతా తన చేతిలోనే పెట్టుకున్నాడు.
0: Everything is in his grip.
1: ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మం మొదలుకొని అంత్యక్రియల వరకు కూడాను వీళ్ళ యొక్క చర్యలు ఈ రకంగా జరుగుతూ వచ్చాయి.
0: Things had happened like that, full of mystery, beyond human comprehension, from the beginning till the end.
1: కనుక కృష్ణుని యొక్క జన్మదినమంటే చాలా గొప్ప దినమే కాని, చాలా పర్వదినమే కాని, దీనికి పవిత్రమైన దినమే కాని, అశుభమైన దినం కాదు.
0: Therefore, Krishna's birthday is highly sacred, the best possible day. In no sense it is inauspicious.
1: ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం తగినటువంటి మరి ఎవరి జన్మదినం అట్లా జరగలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ ఈజ్ సెకండ్ టు నన్.
1: ఇటువంటి పవిత్రమైన దానిని అనేక మంది అనేక అపవిత్రంగా భావిస్తుంటారు.
0: పీపుల్ కన్సిడర్ విత్ దేర్ ఓన్ లిమిటెడ్ మైండ్స్ అండ్ ట్రీట్ ఇట్ ఇన్ఆస్పిషియస్.
1: దీంతో మరొకటి కూడా ఉంది.
0: దేర్ ఇస్ అనదర్ పాయింట్ హియర్.
1: ఈ దేహము పుట్టినప్పుడు
0: అట్ ది టైమ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ భగవాన్
1: చాలా అల్లకల్లోలగా ఉంటుండాలి.
0: దేర్ వర్ మెనీ డిస్టర్బెన్సెస్.
1: చుట్టూ గ్రామాలంతా కూడాను కలరా ప్లేగులు.
0: దేర్ వాస్ ఎపిడెమిక్ కలరా అండ్ ప్లేగ్.
1: ఒకరింటికి ఒకరు పోకూడదు.
0: ద నైబరింగ్ విలేజెస్
1: ఒకరింటికి ఇంకొకరు తీసుకోకూడదు.
0: నోబడి విజిటెడ్ ఎనీబడి.
1: ఈ విధంగా పరిస్థితిలో ఉంటుండాలి.
0: దట్ వాస్ ది సిచ్యువేషన్.
1: ఈ గృహమమ్మాయి ఎవరింటికి పోకూడదు.
0: ద మదర్ భగవాన్ డిడ్ నాట్ విజిట్ ఎనీబడి.
1: కొండమరాజు ఉంటున్నాడు. కొండమరాజు కూడా చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు.
0: కొండమరాజు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్.
1: ఆయన కూడా ఎవరింటి నుంచి నీరు తాగకూడదు.
0: అండ్ హీ టూ షుడ్ నాట్ ఎక్సెప్ట్ ఎనీథింగ్ బ్రాట్ ఫ్రమ్ ఎనీవేర్.
1: ఇంకా ఈ పిల్లవాడిని ఎవరి చేతికి ఇచ్చేది?
0: అండ్ ద బాయ్ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్.
1: దీనికి అనేక కారణాలు కూడా ఉంటున్నాయి.
0: సో మెనీ రీజన్స్ అసోసియేటెడ్.
1: కొండమరాజు ఈ పిల్లవాడిని తీసుకుని తన ఇంటికి వెళ్లాడు.
0: ఇట్ వాస్ కొండమరాజు హూ హ్యాస్ taken Bhagwan along with him.
1: ఎవరిని వెంకమ్మను గాని పార్వతమ్మను గాని ఇంకెవరిని కూడా అక్కడ రానివ్వలేదు.
0: And he did not permit anybody to follow him.
1: మీరందరూ వస్తే పిల్లవాడికి అంత అంటుకుంటుంది ఏమో, పిల్లవాడిని ఎవరికి చేతికి ఇవ్వను.
0: As it was highly infectious, he did not permit anybody to follow him.
1: కనుక ఈ విధంగా చాలా అల్లర్లు జరుగుతూ వచ్చినాయి.
0: There are so many disturbances at that time like this.
1: అప్పుడు నేనంతా కూడాను సైలెంట్ ఆయనకు తెలియకుండా నేను వెళ్లిపోయేవాడిని.
0: భగవాన్ లెఫ్ట్ దట్ ప్లేస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కొండమరాజు.
1: ఆయనకు తెలిసిన తర్వాత, సత్య ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, పోకూడదమ్మా పోకూడదమ్మని చాలా మంచిగా చెప్పేటువంటి వాడు.
0: హావింగ్ కమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్ వితౌట్ ఎనీబడీస్ నోటీస్, కొండమరాజు యూస్ టు క్వశ్చన్ హిమ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు గో లైక్ దాట్.
1: కొంతమంది భోజవాళ్ళనంతా కూడా కూడగట్టాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ మేడ్ సమ్ పీపుల్ అసెంబుల్ క్లోజ్ బై.
1: ఎక్కడే గాని చూస్తుంటే మా పిల్లవాడిని ఇంటికి తీసుకురండి.
0: ఇఫ్ యూ నోటీస్ దిస్ బాయ్ ఎనీవేర్ బ్రింగ్ హిమ్ హియర్ హి సెడ్.
1: ఈ విధంగా కట్టుదిట్టాలు చేశాడు.
0: హి ఎన్ఫోర్స్ ఎవ్రీబడీ.
1: ఆయన కట్టుదిట్టాలకి ఎవరు లొంగుతారు?
0: బట్ నోబడీ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్.
1: నేను ఎవరికి కనబడుకోకుండా పోతుండేటువంటి వాడు.
0: నోబడీ కుడ్ నోటీస్ భగవాన్ యాజ్ హి వాస్ మూవింగ్ అబౌట్.
1: నేను అక్కడికి పోయి భోంచేసేవాడిని, ఇక్కడికి వచ్చి భోంచేసేవాడిని.
0: భగవాన్ యూస్ టు గో విజిట్ ద ప్లేస్, డైన్ ఓవర్ దేర్, రిటర్న్.
1: ఎక్కడైనా నేను పోయి భోంచేసేవాడిని.
0: But Bhagwan accepted.
1: ఒక్కొక్క దినం పది ఇండ్లలో పోయి భోంచేసేవాడు.
0: భగవాన్ డైన్డ్ ఎట్ 10 రెసిడెన్సెస్ పర్ డే.
1: ఒక్కొక్క దినం కళం సుబ్బమ్మ పిలిచేటువంటిది.
0: వన్ డే కళం సుబ్బమ్మ ఇన్వైటెడ్ హిమ్.
1: ఆయన రా అనేది.
0: He wanted Bhagwan to go
1: there. కిటికీ లోపల పుట్టం కట్టి నాకు అందించేది పాప.
0: And she kept the pack there near the window.
1: ఆమె చాలా భక్తితో చేసింది.
0: She is an ardent devotee.
1: ఈ విధంగా అన్ని రకములుగా కూడాను దీన్ని కూడగట్టుకుని చాలా రక్షించుకుంటూ వచ్చింది.
0: There's so many things that had happened at that time, and that's how the things went on.
1: ee vidhanga kalutundi చాలా కొండమరాజు చాలా కోపం వచ్చేసేసారు.
0: కొండమరాజు వాస్ వెరీ యాంగ్రీ.
1: మా పిల్లవాడిని తీసుకుని పోయి వీళ్ళందరింటికి తీసుకుని పోతున్నారా అని చాలా బ్రాహ్మణింటికి అంతా పోతున్నాడు అని చాలా బాధ పెట్టేటువంటి.
0: హి డిడ్ నాట్ అప్రిషియేట్ భగవాన్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్, సో మెనీ పీపుల్ ఇన్వైటింగ్ హిమ్.
1: దీంట్లో ఇంకోటి జరిగింది.
0: అండ్ సెడ్ అనదర్ థింగ్ హాపెన్డ్.
1: రెడ్డి కరణం అనే గ్రామానికి పెద్దలు.
0: రెడ్డి అండ్ కరణం ది విలేజ్ హెడ్ ఆర్ ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్.
1: ఇక్కడ కరణం భార్య సుబ్బమ్మ.
0: ద వైఫ్ ఆఫ్ ది విలేజ్ హెడ్ ఇస్ సుబ్బమ్మ.
1: అక్కడ రెడ్డి భార్య సుబ్బమ్మే.
0: అండ్ ద వైఫ్ ఆఫ్ ద రెడ్డి ఇస్ ఆల్సో సుబ్బమ్మ.
1: ఆమె కూడాను ఈ సుబ్బమ్మ ఇంట్లో పోతున్నాడు, మా ఇంటికి రావటం లేదని ఆమెకు ఒక ద్వేషం పుట్టింది.
0: షీ టు హ్యాడ్ డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ జెలసీ బికాస్ హీ విజిట్స్ ది రెసిడెంట్స్ ఆఫ్ సుబ్బమ్మ, ద వైఫ్ ఆఫ్
1: కరణం సుబ్బమ్మ, రెడ్డి సుబ్బులమ్మ.
0: టూ సుబ్బమ్మస్ హియర్, కరణం సుబ్బమ్మ అండ్ రెడ్డి సుబ్బమ్మ.
1: ఈ విధంగా ఉంటున్నప్పుడు చాలా ఈ వంటలంతా నాకు తెచ్చిపెట్టేది.
0: అండ్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ పాస్డ్ ఆన్ టు హిమ్.
1: ఈ రెడ్డి సుబ్బమ్మ ఏం చేసింది, ఈ పిల్లవాడిని ఎట్టేది కూడా చంపాలి.
0: అండ్ ద రెడ్డి సుబ్బమ్మ అటెంప్టెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: చేసి ఒక దినము నాతో వచ్చి చెప్పింది, బాబు నువ్వు ఈనాడు మా ఇంటికి టిఫిన్కి రావాలా అని.
0: వన్ డే ద రెడ్డి సుబ్బమ్మ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ యూ షుడ్ విజిట్ అస్ టుడే.
1: ఎవ్వరికి చెప్పద్దు,
0: డోంట్ టెల్ ఎనీబడి,
1: నువ్వు మాత్రమే వచ్చేసి నేను మంచి వడలు చేసి పెడతాను.
0: హి సెడ్ యు కమ్ అలోన్, ఐ సర్వ్ యూ వెరీ గుడ్ వడాస్.
1: చేసింది వడ.
0: షీ మేడ్
1: అంత ఏదో వేర్లంతా తెచ్చి ఆ వేర్లతో అంత పిండిని కలిపి చాలా పాయిజన్ గా చేసి వడలు పెట్టింది.
0: షీ మేడ్ వడాస్ మిక్సింగ్ పాయిజన్
1: నాకు తెచ్చి పెట్టింది.
0: అండ్ సచ్ వడాస్ వర్ సర్వ్ టు హిమ్.
1: తినేసేసినాను.
0: భగవాన్ ఎయిట్
1: నాకు తెలుసు.
0: స్వామి నోస్.
1: తిన్నాను. తినేటప్పటికి ఒళ్ళంతా నీలంగా మారిపోయింది.
0: ద హోల్ బాడీ టర్న్ ఇన్ టు బ్లూ కలర్.
1: అందరూ పరిగెత్తి వచ్చారు.
0: ఆల్ ర్యాన్ టు దట్ స్పాట్.
1: కరణం సుబ్బమ్మకును ఈశ్వరమ్మకు గట్టిగా చెప్పారు.
0: అండ్ కరణం సుబ్బమ్మ అండ్ ఈశ్వరమ్మ వర్ ఇన్ఫార్మ్డ్,
1: అమ్మా వాడి ఇంట్లో ఏమో భోంచేశాడు, ఒళ్ళంతా నీళ్ళు మెక్కింది అని చెప్పారు.
0: దే ఆల్ వెంట్ అండ్ రిపోర్టెడ్ హిమ్ దట్ భగవాన్ హ్యాడ్ యాక్సెప్టెడ్ వడాస్ ఓవర్ దేర్ అండ్ హిస్ హోల్ బాడీ టర్న్ ఇన్ టు బ్లూ కలర్ నౌ బికాస్ ద పాయిజన్ మిక్స్డ్.
1: ఆనాడు రెడ్డి సుబ్బమ్మకు కరణం సుబ్బమ్మకు అయ్యలేదు.
0: దేర్ వాజ్ రైవల్రీ బిట్వీన్ రెడ్డి సుబ్బమ్మ అండ్ కరణం సుబ్బమ్మ.
1: ఈ రెడ్డి కరణానికి అన్ని ఊర్లో కూడా అయ్యలేదు.
0: ది సేమ్ థింగ్ ఈస్ దేర్, సిమిలర్ సిచ్యువేషన్ ఎవ్రీ విలేజ్.
1: ఆ విధంగా చేసేటప్పటికి అందరూ ఆమె మిద్దెపైన పెట్టారు.
0: అండ్ పీపుల్ బ్లేమ్డ్ హర్ ఫర్ సర్వింగ్ సచ్ ఫుడ్.
1: కొండమరాజు తెలిసింది.
0: కొండమరాజు కేమ్ టు నో దిస్.
1: ఆయన ఉండేదంతా బోయవాళ్ళకి బజారు.
0: అండ్ హీ జస్ట్ He's in the company of so many people.
1: ఒక్కతూరి లేపించాడు అందరినీ, బోయవాళ్ళందరినీ.
0: అండ్ హీ సమన్ ఆల్ పీపుల్, విలేజ్ పీపుల్.
1: హే మీరంతా పోయి రెడ్డి సుబ్బమ్మ పై పరిపడండి.
0: అండ్ హీ సెడ్ కమ్ ఆన్ యూ గో అండ్ క్వశ్చన్ హర్, రెడ్డి సుబ్బమ్మ అటాక్ హర్ యూ సెడ్.
1: ఇంకా వాళ్ళంతా తాగిన వారు ఇష్టం వచ్చినట్టు తెలుస్తున్నారు.
0: దే వర్ హై, దే వర్ ఫుల్లీ డ్రంక్ అండ్ వర్ రెడీ టు అటాక్ హర్.
1: నేను నెమ్మదిగా పోయి, తాత మీరు ఇట్లా పని చేయకూడదు, గొప్ప వాళ్ళు అయిపోయి కూడాను వర్రను హింసించడం మంచిది కాదు.
0: Bhagavan went there softly and pleaded with the grandfather, you are a great man, it is not proper on your part to fight like this.
1: ee vaavidanga aamen champadani prayatnisthe nenu aamen untane poyi untaru.
0: If you want to kill her, now I tell you that I will stay with her if you make any attempt like this.
1: Aa maalu cheppetappudike tirigi aamen tho poyi untadem ani kanna subbammukudu kopam poyindi.
0: On coming to know Bhagavan's stand, Karana Subbamma was also free from her anger.
1: Eena kuda konchu kopam poyindi.
0: And he was also pacified.
1: అప్పుడు అందరూ సమానమైపోయారు.
0: All became close.
1: ఈ విధంగా గ్రామంలో కూడా చాలా ద్వేషాలంతా పెట్టుతూ వచ్చాయి.
0: In that, those times also in villages there was rivalry.
1: నాకు ఎవరేం పెట్టినా కానీ నాకే భయం లేకుంది.
0: Bhagavan has no sense of fear at all in those times.
1: ఏ విధంగా నన్ను చేయని.
0: You may act in any way.
1: ఈ కమ్మ కొట్టు కొట్టం పెట్టింటే కొట్టానికి అగ్గి పెట్టించారు.
0: And in fact when Bhagavan stayed there at one place, it was set ablaze.
1: అంతా మట్టి కొనేది ఎదుర్కొట్టం
0: హట్ హట్. ఇట్ వాస్ థాచ్డ్ హట్.
1: దానికి అంతా అగ్గి పెట్టారు.
0: ఇట్ వాస్ బర్న్డ్.
1: మీ అందరికీ తెలిసి ఇప్పుడు పాత మందిరం ఉంటుండాలి, పాత మందిరం అంతా కూడా హట్ ఉండేది.
0: యు ఆల్ నో దిస్ పాత మందిరం ఓవర్ దేర్ దేర్ వాస్ హట్ దేర్.
1: అంతా కాలిపోయింది.
0: అండ్ ది హోల్ థింగ్ వాస్ బర్న్డ్ టు యాషెస్.
1: వర్షం వచ్చింది ఆనాడు రాత్రి.
0: It rained that night.
1: ఆ యొక్క ఇంటి పైన మాత్రమే కురిచింది, ఇంకెక్కడ కురవలేదు.
0: There's rain right on the top of this location of the hut, nowhere else.
1: ఎంత తెలుసుకున్నారు అప్పుడే.
0: People have come to know this.
1: అందరూ గుర్తించుకొని ఆనాటి నుంచి పుట్టపర్తి, కమ్మవరపల్లి, జానకపల్లి, ఎంత గ్రామాలంతా భక్తిగా బయలుదేరింది.
0: రైట్ ఫ్రమ్ దట్ డే దే స్టార్టెడ్ డివోషన్ ఇన్ ద నైబర్హుడ్ అండ్ ఇన్ ద నైబరింగ్ విలేజ్.
1: అన్ని గ్రామాల్లో కూడా భజన పెట్టేటువంటి వాళ్ళు.
0: అండ్ దేర్ భజన్స్ ఇన్ ఆల్ విలేజెస్ అరౌండ్.
1: ఈ విధంగా మొన్న కూడా జరిగింది.
0: ఇట్ హ్యాపెన్డ్ రీసెంట్లీ.
1: నేను బెంగళూరు లోపల
0: బెంగళూరు భగవాన్
1: పడ్డాను, కాలు విరిగింది, చాలా ముక్కలైపోయింది అని అంతా ఏమేమో ప్రాపగాండ చేశారు.
0: There is a wide propaganda that Bhagwan sustained a fracture when he was there in Bangalore.
1: అప్పుడు అన్ని గ్రామాల వారు కూడా భజన మొదలు పెట్టారు.
0: That was occasion when there were bhajans everywhere in all villages.
1: అక్కడ కూడా భజన మొదలు పెట్టారు.
0: Bhajans were there everywhere.
1: చిన్న చిన్న పల్లెల్లో కూడా సత్యనారాయణ వ్రతం చేశారు.
0: And the performance of సత్యనారాయణ వ్రత everywhere.
1: ఏ పల్లెల్లో వచ్చినా గానీ భజన్లు భజన్లు భజన్లు.
0: Bhajans bhajans everywhere in every village.
1: ఆ విధంగా స్వామి యొక్క ప్రేమను ఎంతనో నోచుకునేటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ మెనీ లక్కీ పీపుల్ రెసిపియంట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
1: ఎప్పుడు చూసినా గానీ స్వామి యొక్క పేరు చెప్తే చాలు నమస్కారం అనిపించేటువంటి వాడు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ ద మూమెంట్ భగవాన్స్ నేమ్ ఇస్ మెన్షన్డ్ దే విల్ బి హైలీ రెస్పెక్టెడ్.
1: ఈ కష్టాల సమయం లోపల స్వామి పేరును తలచని వాళ్ళు లేరు.
0: అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ ఆర్ నన్ హూ హావ్ నాట్ థాట్ ఆఫ్ హిమ్.
1: ఇత్యాది స్వామి యొక్క ప్రేమకు ఈ ఒక పాత్రత లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ రిచ్లీ డిజర్వ్ భగవాన్స్ లవ్.
1: అందరికీ ఈ యొక్క దేహం కాని పేరు కాని చాలా ప్రఖ్యాతంగా తెలిసిపోయింది.
0: అండ్ ఆల్ నో ద వాల్యూ అండ్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ది ఎస్టీమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద బాడీ అండ్ ద నేమ్ ఆఫ్ భగవాన్.
1: నేను మొన్న వైట్పీట్ నుంచి వస్తుంటే
0: భగవాన్ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్
1: అన్ని గ్రామాల్లో కూడా నిలిపి ఆత్రి పెట్టేటువంటి వాడు.
0: అండ్ ఎవ్రీ విలేజ్ భగవాన్ వాజ్ గివెన్ హారతి.
1: చిక్కుపడాపంలోకి వచ్చాము, రోడ్డంతా నిండిపోయింది జనాలు.
0: Chikbalapur, which is there along the route, it is highly crowded.
1: Rodanta bhajan le.
0: And there are bhajans all along the route.
1: Rodanta harati le.
0: Harati everywhere.
1: Satya Sai Baba ku jai, jai, jai. A jai karanlu, ikkya gane vidipit jari.
0: And people went on shouting in praise of matchless glorified name of Bhagwan.
1: Akkada nunchi vachi Kapalabanda kochchamu.
0: And Bhagwan reached the Kapalabanda place.
1: Mamilakunta vachchamu.
0: Mamilakunta.
1: Ee pallallo kuda ekkada chusam gaani, okay jai, jai.
0: And in all these villages are full of praises.
1: Harati ichukuntu.
0: And harati was given everywhere.
1: Uttapati cheri enta varaku nu harati tone cheriyanu.
0: And Bhagwan reached this spot accepting harati in the prayers
1: Okadattu
0: of all the people.
1: Puramanta kudu tagilin daggara maatrame untadi. Idi eppudigane poraliki veedu kaadu. Idi oka samasramanta kudu rest teeskovalanna.
0: And it was prescribed that 1 year period of rest was necessary for such a complaint.
1: నాకు సంవత్సరమే వద్దక్కడ.
0: Bhagwan said, I don't need 1 year.
1: నా భక్తుల యొక్క ప్రార్థన వాళ్ళ ప్రేమనే నాకు అంత నయం చేస్తుంది అన్నాను.
0: The devotion, the prayer of my devotees will certainly give a cure to me, the thought Bhagwan said.
1: నాకు ఏ ఔషధాలు వద్దు, ఏ ఆపరేషన్లు వద్దు, ఏ యొక్క మందులు వద్దు, వాళ్ళ యొక్క ప్రార్థనే నాకు సర్వ విధాలు సరిపోతుంది అన్నాను.
0: I do not need any medicine. I do not need any further treatment. The prayers of my devotees is enough.
1: Vaalla prayere naaku ento aanandanni ichindi.
0: It is the prayer of the devotees that gave bliss to Bhagwan.
1: Navukuntu vachanu.
0: Bhagwan returned smiling.
1: White field lopala aasupatri poyithiru mancham paina kattaru chaala daaralu kattesaru edo oka chavani iskelinattuga iskellaru.
0: Bhagwan was taken to the hospital in a stretcher.
1: Andaru edustunnaru.
0: All were crying.
1: నేను నవ్వుతున్నాను.
0: భగవాన్ వాజ్ స్మైలింగ్.
1: ఇది ఏమి స్వామి మీరు నవ్వటము, ఎటువంటి కష్టమైనటువంటి దీంతో ఇటు మీరు ఎట్టుకుపోతారు అని అందరూ దండించేవాళ్ళే.
0: ఆల్ వర్ సర్ప్రైజ్డ్. హౌ ఇస్ ఇట్ భగవాన్ యు ఆర్ స్మైలింగ్ వెన్ ఆల్ వర్ క్రైయింగ్. హౌ కుడ్ యు బేర్ ద పెయిన్.
1: మీ ఏడుపులంతా నాకు సంతోషాలే.
0: యు మే క్రై ఫర్ ఎనీ రీజన్ బట్ ఐ యామ్ గెట్ హ్యాపీ సేస్ భగవాన్.
1: నాకు అదే ఆనందం, అదే నాకు మెడిసిన్.
0: దట్ ఈస్ ద మెడిసిన్.
1: ఈ విధమైనటువంటి పంతంతో నేను వెళ్ళినాను.
0: With this feeling Bhagwan went.
1: Nannu chustunnatundi doctors chepparu emiti idi pattudala.
0: Watching Bhagwan, they said, what sort of determination it is.
1: Ilanti baadha galite enta baadha padtaru.
0: It will be highly painful because of fracture there.
1: Current shock unnatiga untuntadi.
0: It is as if there is current shock.
1: Kaani atla current shock kotta nenu emi bayapadalenu.
0: Bhagwan was not afraid of the pain.
1: Naakanta air condition lo pettattuga unnanu.
0: He felt as if he was there in air conditioned room.
1: Aa vidhanga cheppi nenante ikkadi kuda ippudu vachadu kuda naaku etti baadalu levu.
0: Bhagwan has no pain whatsoever.
1: Ye baadalu levu.
0: No suffering.
1: Nenu nadchukuntu vachunnanu.
0: Bhagwan walks so long.
1: సంవత్సరం అంతా ఉండాలన్నారు.
0: They said that you should take it in 1 year.
1: నాకు సంవత్సరం అక్కర్లేదు.
0: Bhagavan said, I don't need it.
1: ఒక్కొక్క గంట కూడా ఒక్కొక్క నిమిషం నేను తీసుకుని పోతాను.
0: And every moment, just a moment shall pass by unnoticed.
1: కాబట్టి నా యొక్క సర్వస్వము నా భక్తుడే.
0: Bhagavan's property comprises his devotees only.
1: వాళ్ళ ప్రాపర్టీ నేను ఒకడే.
0: And the property of the devotees is Bhagavan himself.
1: కనుక నేను ఎట్టి అర్జునికి భయపడను.
0: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
1: ఇటువంటి సందర్భాల లోపల ఆనందంగా నేను దేశమునంతా చుట్టి తిరిగి ఇప్పుడు చుట్టబోతాను.
0: అండ్ భగవాన్ వెంట్ రౌండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అండ్ ఈ షూర్ టు విజిట్ మెనీ మోర్ ప్లేసెస్ హియర్ ఆఫ్టర్.
1: ఇంకా పైన అన్ని నన్ను చుట్టుటే నాకు
0: భగవాన్ విల్ బి గోయింగ్ ఆన్ టూర్ హియర్ ఆఫ్టర్ మోర్ అండ్ మోర్.
1: కనుక ఎవ్వరు ఏ విధమైన బాధపడకండి.
0: నో వన్ నీడ్స్ టు ఫీల్ సాడ్.
1: ఆనందంగా ఉంటుండండి.
0: బి హ్యాపీ.
1: అందరూ సుఖమివ్వచ్చు.
0: లెట్ ఆల్ యు బి ప్రాస్పరస్ అండ్ బి హ్యాపీ.
1: కనుక మీరు ఏ విధమైన బాధపడకుండా నేను ఎప్పుడూ సుఖంగానే ఉంటాను, ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ గివ్స్ అస్ అష్యూరెన్స్ దట్ విల్ బి బ్లిస్ఫుల్, దట్ విల్ బి హెల్దీ, దట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: భజ గోవిందం భజ గోవిందం.

0: नहीं नहीं रक्षती दुखूं नहीं नहीं रक्षती दुखूं
1: नहीं नहीं

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 20th discourse on Gita Bhagavan delivered on 25th August 1984. In this discourse, Bhagavan shows us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagavan Uvacha.
1: రాజు చెప్పాడు, ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు. ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియముల కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటుంది.
2: ఇట్ మే బి ది సిక్స్త్ వన్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
1: ఈ మనసే లేకుండా ఏ ఇంద్రియము కాని అనగా కర్మేంద్రియం కాని జ్ఞానేంద్రియము కాని తమ తమ పనులు తాము చేయలేవు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దిస్ సెన్స్ ఆర్గన్ బి దే ది మోటర్ ఆర్గన్ ఆర్ ది సెన్సరీ ఆర్గన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
1: అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రవాహం సత్యమై ఉంటుండాలి.
2: ఫర్ ఆల్ దీస్ సెన్సెస్ మైండ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఏ ప్రవాహిక ట్రూత్
1: అంతర్జ్ఞానమై ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇన్నర్ లైఫ్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు,
2: యూఆర్ హియర్,
1: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్,
1: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
1: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం

0: సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు నీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
1: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్, ఆల్దో యు ఆర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విచ్ స్వామి ఇస్ టెల్లింగ్.
0: ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి చర్చిస్తావు, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటావు.
1: యు వుడ్ క్వశ్చన్ ది నేబర్ వాట్ ఇస్ స్వామి సే మై మైండ్ వాజ్ నాట్ హియర్.
0: కారణమేమి, మనసు లేకపోవటం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీవు వినలేకుండా పోతున్నావు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్? ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మైండ్ వాజ్ అవే, యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సే.
0: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
1: ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ హియర్ ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్ యూ వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈజ్.
0: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనటం లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ మైండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్ ఈస్ దిస్.
0: మనసు స్తంభించినదంటే ఇంద్రియములు ఏ పని కూడా నువ్వు చేయలేవు.
1: ఇఫ్ మైండ్ ఈజ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ స్టిల్నెస్ ది సెన్స్ ఆర్గన్
0: అయితే సర్వేంద్రియములు కూడా మనస్సుకు ఆధీనమై ఉంటున్నాయి.
1: ఆల్ ది సెన్స్ ఆర్గన్ ఆర్ సబ్సర్వియంట్ టు మైండ్.
0: అయితే ఈ మనస్సులో ఒక రెండు రూపములు ఉంటుంది.
1: మైండ్ హ్యాస్ టూ ఫార్మ్స్,
0: ఒకటి మలిన మనస్సు, రెండవది శుద్ధ మనస్సు. అని
1: వన్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ఇంప్యూర్, ది అదర్ వన్ ఇస్ ది ప్యూర్ మైండ్.
0: మనస్సు ఇంద్రియములకు లోపడినప్పుడు ఇది మలిన మనస్సు అవుతుంది.
1: వెన్ మైండ్ ఇస్ సబ్సర్వియంట్ టు ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఈస్ ఇంప్యూర్.
0: ఇది బుద్ధికి ఆధీనమైనప్పుడు ఇది శుద్ధ మనస్సు అవుతుంది.
1: వెన్ ఇట్ ఈస్ సబ్సర్వియంట్ టు ఇంటెలిజెన్స్ ఇట్ విల్ బి ఎ ప్యూర్ మైండ్.
0: ఇది ఒకటి సహజమైనటువంటి ఒక స్వభావం, దీని తెలుపు.
1: ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్చీఫ్ ఈజ్ వైట్నెస్, ఇట్ ఇస్ వెరీ న్యాచురల్ టు ఇట్.
0: దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ దిస్ కర్చీఫ్ ఇట్ అక్వైర్స్ డస్ట్.
0: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటాం.
1: దెన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాస్ ఏ డస్టీ క్లోత్.
0: దీనిని దోబీకి వేసినప్పుడు దీని మలినమును తీసివేస్తాడు.
1: దెన్ యూ గివ్ ఇట్ టు వాష్మన్ హీ క్లీన్స్ ఇట్.
0: అప్పుడు దీనిని పరిశుద్ధమైనటువంటి వస్త్రంగా మనము భావిస్తున్నాము.
1: దెన్ యూ బి కన్సిడరింగ్ దాట్ యాస్ ఏ క్లీన్ క్లోత్.
0: మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే.
1: ది డర్టీ క్లోత్ అండ్ క్లీన్ క్లోత్ దే ఆర్ ద సేమ్.
0: మలినము తెరటం చేత ఇది మాలిన్యమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాము.
1: ద సేమ్ క్లోత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యు కాల్ ఇట్ డిస్క్రైబ్డ్ యాస్ ఏ డర్టీ క్లోత్.
0: దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రం అంటారు.
1: వన్ ఆఫ్ ది సేమ్ క్లోత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఎ ప్యూర్ అండ్ ఎ క్లీన్ క్లోత్.
0: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకునటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతున్నాడు.
1: వెన్ ది మైండ్ అబ్సార్బ్స్ ద ఇంప్యూరిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఇంప్యూర్ మైండ్.
0: ఇది చాకలి వారు ఈ మలినము తీసుకొని వచ్చాడు.
1: ది వాష్రూమ్ హ్యాస్ క్లీన్ ది డర్ట్ ఆఫ్.
0: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం.
1: వీ డిస్క్రైబ్ దట్ వాష్రూమ్ హ్యాస్ గివన్ వెరీ వైట్.
0: చాకలి దీనిని తెలుపు చేయలేదు, ఇది మరణం చేశాడు కానీ తెలుపు దీని స్వభావమే.
1: He has not made it white. Whiteness is natural feature of this particular kerchief. He has only removed it dust.
0: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి.
1: We have to understand the meaning of these two words, చిత్తము అండ్ మనం.
0: ఇంద్రియములతో సంపర్కము లేక మాలిన్యమును చేర్చుకోలేక ఉండేటువంటిది చిత్తం.
1: ఇఫ్ ద మైండ్ ఈజ్ నాట్ అబ్సర్వింగ్ ది డస్ట్ అండ్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్
0: అనంగ అనేక సంకల్ప వికల్పముతో కూడినటువంటి యొక్క సంపర్కంతో చేరినటువంటి ఇదే ఈ మనం.
1: మైండ్ ఈజ్ మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ థాట్.
0: సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు.
1: మైండ్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ దట్ థింకింగ్ ప్రాసెస్
0: మనన ఇది మనహ అన్నారు.
1: వన్ విచ్ థింగ్స్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మైండ్.
0: కనుక మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
1: ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధను కొంతవరకు తప్పించుకున్న వారు ఆస్తాం.
1: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టు గాడ్ యూ బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
0: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: Therefore, we'll have to make అవే ఫ్రమ్ ద సెన్స్ ఆర్గన్స్.
0: దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు, దీనిని యోగం అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం, మెడిటేషన్, యోగ అండ్ యూనియన్.
0: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
1: మైండ్ నీడ్స్ దట్ అమౌంట్ ఆఫ్ పీస్.
0: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరమో.
1: జస్ట్ యాజ్ బాడీ నీడ్స్ రెస్ట్, మైండ్ నీడ్స్ పీస్.
0: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
0: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
1: ఓన్లీ విన్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్ యూ బి ఏబుల్ టు గెట్ పీస్.
0: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది థాట్స్?
0: నిరంతరము కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనసు ప్రవేశిస్తూ ఉంటాయి.
1: ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ ద మైండ్ విల్ ఆల్వేస్ బి గోయింగ్ ఇన్ టు సర్టన్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ థింకింగ్ అవే.
0: కనుక అటు పోతున్నటువంటి మనసును పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు.
1: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్ యూ హ్యావ్ టు యూజ్ ద మైండ్ ప్రాపర్లీ.
0: దీనికి అభ్యాస యోగములని చెప్తూ వచ్చారు.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగం.
0: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి?
1: ఫర్ ద వన్ హూ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్, వాట్ ఇస్ ది స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్?
0: వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావాల్సిన విద్య ఈత.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్ ఇస్ స్విమ్మింగ్, నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్.
0: ఈ యొక్క ఈతనే తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదము తప్పించుకోనలేడు.
1: ఇఫ్ హీఈస్ గోయింగ్ ఆన్ ఎ రివర్, ఇఫ్ హీ డస్ నాట్ నో స్విమ్మింగ్, హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బి అదర్వైజ్, హీ ఆల్వేస్ రన్నింగ్ ది రిస్క్ ఆఫ్
0: అనేక పర్యాయములు. దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు.
1: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి జస్ట్ టోల్డ్ ఏ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకటి హెచ్చరిస్తాను.
1: అండ్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ న్యూ బాయ్స్, ద సేమ్ స్టోరీ విల్ బి రిపీటెడ్ అగైన్.
0: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్తు నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి పడవ నెక్కాడు.
1: ఏ పర్టికులర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు క్రాస్ ద రివర్ టు అటెండ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్.
0: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
1: ద బ్రీజ్ అండ్ ది రివర్ వర్ ఫ్లోయింగ్ ఆన్ ది ఆపోజిట్ డైరెక్షన్ and therefore there was a little slowness in the travel.
0: ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
1: దీస్ పండిట్స్ ఆర్ యూజ్డ్ టు ది హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ బికాస్ దే గో ఆన్ రిపీటింగ్ ది శ్లోకం అండ్ దే హావ్ రీడ్ ది స్క్రిప్చర్.
0: వేదమును వల్లించి వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
1: Repeating and chanting Vedas inside the mind sometimes, it is almost a habit with them.
0: Padava nadipetunte vaadu kevalam ee vidhamaina maatalu lekunda nishabdanga tana lakshyanni taani pettukoni padava nadustunnadu.
1: The boatman was ferrying the boat in the river.
0: Maatadataniki maroka vyakti ledu.
1: This pandit who was traveling in that, he did not have anyone else to speak with.
0: Appudu ee padava anto maatadadu. Emataya neekevanna chadugidu telusna annadu.
1: Then he began conversation with the boatman.
0: నాకేమి తెలుసు స్వామి వారు అన్నాడు.
1: ఆర్ యూ డూ యూ నో రీడింగ్ అండ్ రైటింగ్? హీ సెడ్ ఐ డు నాట్ నో.
0: మరే పిచ్చివాడా, ఈ కాలం లోపల చదువు తెలియకుండా ఆగిపోతే ప్రయోజనం ఏమిటి? పల్లె పల్లెలోన ప్రభుత్వం అనేటువంటిది ఒక చదువు పాఠశాలను నిర్మిస్తుంది, కనుక నీవు కొన్ని అక్షర జ్ఞానమైనా తెలుసుకునేసుకుందల్లా అన్నాడు.
1: యూ సీమ్ టు బి క్వైట్ ఎ స్ట్రేంజ్ పర్సన్. In these days, in every village, government is establishing schools. At least you should know a little of reading and writing.
0: ఇది పొద్దుపోగొట్టుకోవటం కోసమని ఆ పడవాన్తో మాట్లాడుతూ వస్తున్నాడు.
1: Just to spend time and to while away time, this pandit began speaking to the boatman.
0: మరి నీకు సంగీతం ఏమైనా కూడా తెలుసునా అన్నాడు.
1: Then he put the next question. Do you know music?
0: నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు.
1: He confessed, Swami, I do not know even that.
0: మరి పిచ్చివాడా, కావలసింత వీధి వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతూ ఉంటారు, నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్స్క్రిప్ట్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు.
1: సో మెనీ లౌడ్ స్పీకర్స్ టు లిసన్ టు ద మ్యూజిక్.
0: అది ఏమిటో నాకు తెలియదు స్వామి అన్నాడు. చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థం, వాడి జీవితం అంతా కూడా తారు భాగం గంగపాలైపోయింది అన్నాడు. అరే ఏమైనా ఈ దగ్గర ఏమైనా న్యూస్ పేపర్ ఏమైనా ఉందా అన్నాడు. నాకు చదివే రాదు ఆ పేపర్ తో నాకేం పని స్వామి అన్నాడు.
1: ఐ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్, వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ హావింగ్ న్యూస్ పేపర్ స్వామి.
0: చదువు లేకపోయినా కానీ ఈనాటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంకలో పెట్టుకుని తిరగాలి. అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైనటువంటి యొక్క అభ్యాసమే నీకపోతే లేకపోతే నీ యొక్క జీవితం అర్ధ భాగం గంగపాలు అన్నాడు.
1: ఇట్ ఈస్ ఫ్యాషన్ టు హ్యావ్ ది న్యూస్ పేపర్ విత్ యూ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో ఎడ్యుకేషన్. This is what is just being done everywhere else. If you do not have the newspaper, you have wasted half of your life.
0: Mari konchu dooram poyin tarata, are babu ee daggara ganta unda, enta ganta ayindi annadu.
1: After going a little while, then he asked, do you have watch? Can you tell me the time?
0: Naaku chadive raakapothe ganta gattukoni neenu em chestunna babu, naa daggara gadiyaram ledu annadu.
1: When I do not know
0: పోయినా కానీ ప్లాస్టిక్ గడియారమైన ఒక చేతికి కట్టుకోవాలా, అది ఈనాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు.
1: ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైమ్, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ప్లాస్టిక్ వాచ్. దిస్ ఇస్ అనదర్ ఫ్యాషన్ ఆఫ్ ద డే.
0: అది లేకపోతే నీకు మూడు భాగాలు గంగపాలు అన్నాడు.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ వాచ్ ఆల్సో, త్రీ ఫోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ ఏ టోటల్.
0: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది.
1: మీన్వైల్ దేర్ వాస్ ఎ బిగ్ గేమ్.
0: పడవ అటు ఇటు తిరుగుతూ ఉండాలి.
1: Both began swinging both sides.
0: Sudigali prarambhamaindi.
1: There was a cyclone.
0: Ee yokka ganga ninduga paarutundali.
1: The river was in full flood.
0: Veeni yokka hattu tappipoyindi.
1: The boatman lost control.
0: Ee hattu tappipotam cheta swami meeku emaina ee teeti emaina vachuna annadu.
1: As he lost control over the boat, he asked the question, swami, do you know swimming?
0: అయితే మీ జీవితం పూర్తి గంగపాలవుతాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో, దెన్ ఇస్ దిస్ లైఫ్ దేర్ ఇస్ ఎ టోటల్ వేస్ట్ యువర్ లైఫ్.
0: ఇలా నీటిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఈత ముఖ్యం కానీ ఈ జాగ్రఫీ, ఈ ఫిలాసఫీ, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఈ యొక్క విద్యలు ఏమాత్రం పనికి రావాలి.
1: ఫర్ ఎ పర్సన్ హు ఇస్ ట్రావెలింగ్ ఇన్ ద ఓషన్, వన్ షుడ్ నో స్విమ్మింగ్. నాలెడ్జ్ ఆఫ్ జియోగ్రఫీ, ఫిలాసఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కామర్స్, దే ఆర్ నాట్ యూస్ఫుల్.
0: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
1: ఇన్ ద డైలీ లైఫ్ ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్ మే మేకింగ్ ఎ జర్నీ ఇన్ ద ఓషన్ ఆఫ్
0: ఆత్మ జ్ఞానం అత్యవసరం.
1: వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
0: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
1: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఈ విధమైనటువంటి శక్తియే లేక ఉండినా మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
1: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ దిస్ లైఫ్, హి విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
0: కేవలం ధన కనుక వస్తువు అనాథులపైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
1: సో లాంగ్ యాజ్ హి బేసెస్ హిస్ లైఫ్ ఆన్ వెల్త్, ప్రాపర్టీ అండ్ సచ్ అదర్ వరల్డ్లీ థింగ్స్, హి వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్ రియల్ ట్రెజర్ అండ్ జాయ్.
0: మానవుడు సాధించవలసినటువంటి రెండు,
1: there are two things which every person has to accomplish.
0: One is the bahirmukhamainatundi yokka swatantram.
1: One is the external freedom.
0: Antarmukhamainatundi swatantram.
1: The second one is internal freedom.
0: Aithe bahirmukhamainatundi swatantramunaku swatantram antaru.
1: The one which is external is described as the word swatantram, independent.
0: Lokala indriyanigramunaku swatantram antaru.
1: The inner control of the senses and freedom అవి ఇంటర్ టైప్.
0: స్వతంత్రము, స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
1: స్వతంత్రము ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్రము ఈజ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవ్రీ వన్ షుడ్ అకాంప్లిష్ బోత్.
0: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన లేక పరయంతులు వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించవు.
1: ఎక్స్టర్నల్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ సో లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ సమ్ అదర్ కింగ్, you will not be able to get the real job.
0: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం మనం.
1: This is becoming a slave of ఇంద్రియాస and sense organs.
0: ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడా మనకు స్వతంత్రము మనం పొందలేము.
1: As long as you are under the control of sense organs, you do not really enjoy the real freedom.
0: ఈ బహిర్ముఖమైనటువంటి జీవితమునకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
1: For external freedom also, the control of sense organs is important.
0: Antar sambandhamaina kriti yokka gaanamulaku manasika swatantram atyavasaram.
1: For getting established and becoming a master of the inner world, you should have
0: anaga mano sankalpamulu nundi dooram kavatam.
1: You should have control of mind.
0: అప్పుడే అంతర్ సర్వవ్యాప్త నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కాని అంతర్ముఖమందు కాని ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
1: ఓన్లీ దెన్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ రియల్ జాయ్ ఎయిదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్మోస్ట్.
0: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనే సత్యాన్ని మనం గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యూమానిటీ.
0: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపలాడుతున్నాం.
1: వీ విల్ బి హ్యాంకరింగ్ ఆఫ్టర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయ్స్ అండ్ ప్లెజర్స్.
0: సుఖము సుఖము సుఖమని ఉచ్చరిస్తున్నాము.
1: వీ గో ఆన్ అటరింగ్ ద వర్డ్ సుఖము సుఖము విచ్ మీన్స్ హ్యాపీనెస్ హ్యాపీనెస్.
0: ఈ సుఖము అనేటువంటిది దేంట్లో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వెతకటం లేదు, విచారించటం లేదు.
1: వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ అండ్ సర్చ్ వేర్ దట్ దిస్ రియల్ హ్యాపీనెస్ లైఫ్.
0: కనుక అర్జున, నీవు కేవలము నీ యొక్క నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
1: అర్జున, యూఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యూ వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది.
0: ఈ శాంతి కేవలం విషయేంద్రియములతో నీకు లభించదు.
1: ఇన్ ది డైలీ లైఫ్ యూ నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
0: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు.
1: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్ దట్ టైమ్ యూ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
0: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
1: హూఎవర్ హీ బి ఫర్ ఎవ్రీ మ్యాన్ బి హీ ఎ థియస్ట్ ఆర్ ఎన్ ఏథియస్ట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ హావింగ్ సెన్స్ కంట్రోల్.
0: ఇంద్రియ ఉద్రేకముల చేత మానవత్వం లోపల అనేక విధములైనటువంటి నిశ్చిక్షలు బయలుదేరుతున్నాయి.
1: బై ఎక్సైటింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వీక్నెసెస్ వన్ బి పుట్టు.
0: ఏనాడు మానవత్వంలో దేహం బలహీనమవుతుందో అప్పుడు ఎట్టి కార్యములు కూడా తాను చేయలేనటువంటి దుస్థితిలో ఉంటాడు.
1: ద మొమెంట్ ది ఫిజికల్ బాడీ ఈజ్ వీకెన్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ యూస్ఫుల్ వర్క్.
0: అర్జునుడి యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
1: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
0: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధములైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
1: సో లాంగ్ యాజ్ హీ హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ హీ వాజ్ ద మైటీ హీరో. హీ వాజ్ ఏబుల్ టు అకాంప్లిష్ వెరీ హీరోయిక్ థింగ్స్.
0: కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమై
1: వన్స్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్ హీ లాస్ట్ ఆల్ ది వాలర్ అండ్ ఆల్ ది స్ట్రెంగ్త్. అర్జున లాస్ట్
0: గోపికల నుండి తిరిగి అస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
1: వెన్ అర్జున వాజ్ బెంగింగ్ గోపికాస్ టు హస్తినాపుర ఇన్ ది ఫారెస్ట్ ది రాబర్స్ దే అటాక్డ్ హిమ్.
0: వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించుటకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు.
1: అర్జున ట్రైడ్ హిస్ బెస్ట్ టు ఫైట్ విత్ దెమ్ అండ్ ఫ్రీ ది గోపికాస్ ఫ్రమ్.
0: కానీ తనకు చేత కాలేదు.
1: హీ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్.
0: మహాభారత యుద్ధం లోపల మహావీరులతో యుద్ధములు పోరాడినటువంటి యుద్ధములో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవి కొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరోస్ బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్స్ ఇన్ ది ఫారెస్ట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
0: ఇంతకాలము ఏదో నాబలము నాబలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
1: Till that time, Arjuna was feeling that it was his own valor and his own strength and he was enjoying.
0: But all the
1: strength was not his. It was the strength given by the divine.
0: Daiva balam undinanta varaku kudanu tana balamuto paatu daiva balamunu kurchi swabalanga thanu poradutadu.
1: So long as any person has the divine power and divine strength, by using his own strength also, he thinks that all that is his own strength.
0: Daiva balamunu kolipoyin tarvata adalanu kudanu rakshinchukolenatundi yokka sthitilo maaripoyadu Arjuna.
1: Once Arjuna lost the strength of divinity, he was not able to just do any small little thing.
0: Kanuka దైవం అంతర్భూతమై ఆత్మస్వరూపమై అనేక విధములుగా ప్రోత్సాహం ఉత్సాహములు కల్పించటం చేతనే మానవుడు అన్ని కార్యములు ఎందుకు పాల్గొంటున్నాడు.
1: Man has been able to undertake many types of activities because divinity is inherent. Divinity of the inner strength has been providing all the sustenance and all the power.
0: Nijamuga aa daiva shaktiye lekundina manavudu ye maatram kudanu kinchit karyam kudanu sadhinchaledu.
1: Without the divine power and strength, man would not be able to accomplish even a small little task.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: మనము ఒక మంచి కాగితం తీసి చక్కగా కవర్ చేసి అంటించి పెట్టాము.
1: వి హావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ కవర్ అవుట్ ఆఫ్ ఎ పేపర్.
0: దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా గుండ్రంగా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టాము.
1: You have written the address of Swami to write a letter to Swami in a beautiful way, with beautiful letter and color.
0: ఈ యొక్క కవర్ పైన కూడాను అనేక నకిలీలుగా చక్కగా అందమైనటువంటి బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు.
1: This cover was decorated with beautiful colors and designs.
0: అందులో రాసినటువంటి జాబును కవర్ లో పెట్టావు.
1: You have inserted the letter inside the cover.
0: అంటించినావు, పోస్ట్ వేశావు.
1: You have pasted it and posted.
0: కాని అది చేరలేదు స్వామికి.
1: But it did not reach Swami.
0: కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: ఈ యొక్క అలంకారములు, ఈ యొక్క అక్షరముల యొక్క అందములు దీనికి ప్రధానం కాదు. స్టాంప్ లేదు దానిపైన.
1: The reason is that it did not have stamp. All your decorations and beautiful handwriting is not going to make that particular letter reach Swami.
0: కేవలం హాస్టల్లో రాసినటువంటి జాబ్ కూడాను ప్రశాంతి నిలయానికి చేరలేకపోతుంటారు.
1: ఈవెన్ ఎ లెటర్ విచ్ ఇస్ డ్రాప్డ్ ఇన్ ద హాస్టల్ ఇట్ హస్ నాట్ రీచ్డ్ ప్రశాంతి నిలయం.
0: అదే స్టాంప్ పేగిన ఉంటుంటే ప్రశాంతి నిలయం కాదు, 1000 మైళ్ళ దూరమైన కూడా వెళ్లిపోతుంది ప్రయాణం చేస్తుంది.
1: ఇఫ్ ఓన్లీ ఇట్ హ్యాస్ ద స్టాంప్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు ట్రావెల్ ఈవెన్ 1000 మైల్స్.
0: ఈ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నకిలీలు, ఈ కవర్లు, ఈ యొక్క అందమైనటువంటి అక్షరములు, ఈ యొక్క అలంకారము వారు చూడరు.
1: The postal department people are not going to see the type of cover, all the beauty and all the decoration, all the neat handwriting and all that is not going to pay attention to.
0: Kevalu stamp unda ledha chustaru.
1: He looks into only one thing, whether this particular cover bears the stamp or not.
0: Adhe vidham gani daivattam lopala mana yokka panditya gani, mana yokka shastram gani, mana yokka shakti samarthyamulu gani, mana pravinata gani, లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కానీ దైవం మాత్రము నీ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
1: ఇన్ ద సేమ్ వే గాడ్ ఓన్లీ రికగ్నైజెస్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. హీ డజంట్ కేర్ ఫర్ ఆల్ ద స్కాలర్షిప్, ఆల్ ద అకాంప్లిష్మెంట్, ఆల్ ద పొజిషన్, ఆల్ ద వెల్త్. ఇట్ ఇస్ ఓన్లీ వరల్డ్ విచ్ వి రికగ్నైజ్ దిస్ బట్ నాట్ ద లార్డ్, నాట్ గాడ్.
0: కనుక మనము ఏ యొక్క సబ్జెక్ట్ లోపల ఎంత పిహెచ్డీ తీసుకున్నాము, ఏ సబ్జెక్ట్ లోపల ఎంతటి ప్రవీణులైనాము అని మన కొరకు మనం వేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూస్ ఇన్ అవర్ ఓన్లీ జస్ట్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ డిగ్రీస్, ఎ నంబర్ ఆఫ్ పిహెచ్డీస్ అండ్ హై స్కాలర్షిప్ ఇన్ ద సబ్జెక్ట్.
0: మనం ఈ విద్యా విధానం లోపల మనం నిత్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి?
1: ఇన్ దిస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యూఆర్ హావింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వి ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ డే?
0: నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గమును అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట జంట ఉంటాయి.
1: ఓన్లీ సచ్ థింగ్ విచ్ యూ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆనెస్టీ దే విల్ బి కమింగ్ విత్ అస్ ఆల్వేస్.
0: ఆగొన్న వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకము విను.
1: ఇఫ్ ఓన్లీ యూ జస్ట్ షో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్ విల్ ఎ హంగ్రీ మ్యాన్ గెట్ సాటిస్ఫైడ్?
0: నిరుపేద వాణి పేదరికంపు పోవునా విత్త ప్రభావం విన్నయంత?
1: ది మూమెంట్ ఎ పూర్ మ్యాన్ హియర్ అబౌట్ వెల్త్ విల్ హిస్ పావర్టీ బి రిమూవ్డ్?
0: రోగ పీడితులు వాడి ఔషధ మహిమకు విన్నయంత రోగం నివారణ కాగలదా?
1: వుడ్ ది డిసీజ్ ఆఫ్ ఎ పర్సన్ ఎన్ అన్హెల్తీ పర్సన్ వుడ్ ఇట్ గో ది మూమెంట్ హియర్స్ అబౌట్ ది మెడిసిన్?
0: కనుక మనము భగవద్గీత యొక్క ప్రభావం విన్నంత మాత్రమున లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
1: బై మియర్లీ లిసనింగ్ టు ద గ్రేట్నెస్ అండ్ ద గ్రేట్ ట్రూత్స్ ఆఫ్ భగవద్గీత అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్
0: విన్నటువంటి విషయములను. మీరు గుర్తించినటువంటి యొక్క మార్గమును ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టినప్పుడే దీనికి సార్థం అవుతుంది.
1: ద టీచింగ్స్ విచ్ ఆర్ హర్డ్ అండ్ ది థింగ్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై us, at least one or two things when we practice would be able to derive.
0: అన్నింటికి నీ మూల కారణము ఇంద్రియనిగ్రహ మధ్యం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ థింగ్ ఇన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: అర్జున, నీ ఇంద్రియములే నీ స్వాధీనంలో లేకపోయినప్పుడు ఇంక నీవు ఈ జగత్తులో దేనిని నీవు సాధించగలవు?
1: అర్జున, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఓన్ సెన్స్ ఆర్గన్స్, వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ వరల్డ్?
0: ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, అనేక పర్యాలు నేను చెప్తాను. లోకములన్నీ గడియలోన జయించిన వాడు ఇంద్రియాలోకం చిత్తమును గెలవనీయరు. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా జయించావు, కానీ ఈ రాజ్యాన్ని నువ్వు సాధించటే.
1: ప్రహ్లాద టోల్డ్ హిస్ ఫాదర్ దిస్ స్వామి జస్ట్ ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఓ కింగ్, ఓ ఎంపరర్, యు హావ్ బీన్ ఏబుల్ టు కాంకర్ సో మెనీ వరల్డ్స్ బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ సెల్ఫ్.
0: మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలరు?
1: ఇఫ్ ఏ పర్సన్ హస్ నాట్ కాంకర్ హిస్ ఓన్ మైండ్, హౌ డు బి ఏబుల్ టు టేస్ట్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ?
0: కనుక ఇందులో మనము మొట్టమొదటి గుర్తించవలసింది ఏమిటంటే, అందరి ఎందు ఉండేటువంటి ఆత్మతత్వం ఒక్కటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి విచారణ ద్వారా గుర్తించాలి.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విచ్ యూ హావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ఎవ్రీ
0: మైండ్. సూర్యుడు సమస్త లోకములకు ఒక్కొక్కడైందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడే.
1: The sun is only one for all the people. He will not be different suns for different worlds as such. There is only one sun.
0: కొన్ని మట్టి కుండలు ఉంటాయి.
1: There are some earthen pots.
0: కొన్ని పిత్తాడి కుండలు ఉంటాయి.
1: There are some metal vessels. Brass vessels.
0: కొన్ని వెండి కుండలు ఉంటాయి.
1: There are some silver vessels.
0: ఇంకా రాగి కుండలు ఉంటాయి.
1: There are some copper vessels.
0: అన్నింటి యందు నీరు పోసి పెట్టాము.
1: They have filled all these vessels.
0: వేల కుండలు ఉంటున్నాయి ఇక్కడ.
1: There are thousands of vessels here.
0: కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన.
1: But there is only one sun who is shining above.
0: అన్ని కుండలు ఎందు కూడాను అన్ని సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
1: You are finding as if there are so many suns is reflected in
0: only one. అన్ని సూర్యులు ఉంటున్నారా?
1: But are you having so many suns?
0: కుండలు వేలు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తుంది.
1: As the vessels are different, the reflections are many, therefore you are thinking that there are so many suns.
0: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే.
1: The reflected sun is only one.
0: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వెండి కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును. రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును. మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు.
1: The value of the vessels may be different. The silver vessel may be very costly and expensive. And the copper may be much less. And the earthen may be still much less.
0: కనుకనే పండితుని మొదలు పామరుడి వరకు, కూటిపేట మొదలు కోటీశ్వరుడి వరకు ఈ గుండెల వ్యత్యాసం ఉంటుండొచ్చును. కానీ అన్నింటి ఎందుకు ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యతత్వం ఒక్కటే అని సత్యాన్ని గుర్తించాలి.
1: The same way, right from a scholar to an ignorant man, right from a very wealthy man to a very poor man, the bodies may be different, but the reflected Atman, the resident of these bodies, it is one and
0: the same. The
1: vessels which may be compared to our bodies, they may be different.
0: The clothes that we wear, the jewelry
1: that we wear may be very expensive.
0: నిరుపేద వారికి ఇంటి వస్త్రములు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
1: ఏ పూర్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు హ్యావ్ సచ్ కాస్ట్లీ.
0: కానీ ఇవన్నీ కుండలే.
1: బట్ దిస్ ఆర్ ఆల్
0: ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
1: ది డివినిటీ ఇన్ సైడ్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం ఇదే నీకు సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
1: వన్స్ యు రికగ్నైజ్ దిస్ ట్రూత్, వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజీలీ.
0: ఎవరు ఎవరిపైన స్వారి చేయటం,
1: హూ హ్యాస్ టు రూల్ హూమ్,
0: ఎవరు ఎవరిపైన అధికారం సాధించటం,
1: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్
0: అథారిటీ, ప్రతి వ్యక్తి ఎందుకు ఉంటే ఉంటుంటాయి.
1: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
0: మన కర్తవ్యాన్ని మాత్రం మనం
1: డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ అండ్ రికగ్నైజింగ్ ది డ్యూటీ.
0: తప్పు చేసినటువంటి వారికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడం నీ యొక్క కర్తవ్యం.
1: The person has committed any mistake, it might be your duty to show him and to criticize that particular thing only from the point of correcting
0: it. అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు.
1: Ignorance is very thick and it is covering.
0: ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
1: It is impossible to whatever efforts you make to reduce the thick ignorance of humanity.
0: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంది.
1: In the early morning by 7 o'clock, if you can just see yourself, you may be 5 feet, your shadow may be 50 feet.
0: కానీ 50 అడుగులు ఉన్నటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి?
1: How to reduce the length of this shadow which is 50 feet?
0: ఎడతో కొట్లాడడానికి సాధ్యమవుతుందా?
1: Is it possible to fight with it?
0: లేదా నీడ తిక్కితే ఎవరు వింటుందా?
1: Suppose it criticized and admonished, would it listen to
0: him? ఏం చేసినా ఈ నీడ తగ్గదు.
1: Whatever you do, the length of the shadow will not come down.
0: సూర్యుడు పెరుగుతూ వస్తే నీడ తగ్గుతూ వస్తుంది.
1: As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically.
0: ఇది ఈ సూర్యుడు పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఈ శిరస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నీడ కూడా నీకు అంతర్ధానమై ఈ పాదం కింద పడిపోదు.
1: Once the sun goes on rising, rising, rising, once it occupies the position of the head, the shadow comes down your feet automatically.
0: కనుక నీవు 5 అడుగులు ఉంటున్నా గానీ నీ అజ్ఞానం 50 అడుగులు ఉంటుండాలి.
1: You may be 5 feet, but your ignorance is 50 feet long.
0: కనుక నీ బుద్ధి క్రిందమైనటువంటి విచారణ శక్తి అనేటువంటి సూర్యుడు పెరగాలి.
1: Therefore, you have to develop the course of inquiry so that the wisdom will grow.
0: ఇది జ్ఞాన సూర్యుడు పెరిగే కొద్ది ఈ అజ్ఞానమైనటువంటి నీడ తరుగుతూ
1: వస్తుంది. So long as and so far, this wisdom sun goes on rising, ignorance goes on diminishing.
0: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
1: Then only your ignorance will be totally destroyed.
0: ఈ ఒక మార్గం.
1: This one method.
0: రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉండాలి.
1: The second method is that your shadow is 50 feet.
0: ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపు నీ ముఖం చెప్పి పరిగెత్తుంటే అది నీకంటే ముందుగానే పరిగెత్తిపోతుంటాలి.
1: If you want to just conquer this shadow and you turn towards the shadow and keep running,
0: కనుక ఈ నీడను ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీనిని వెనుక వెయ్యవలేదు.
1: You would not be able to just put it behind you by running that way.
0: అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుక అయిపోదు.
1: Instead of turning your face towards the shadow, suppose you turn your face towards the sun, your shadow will be behind you.
0: మీ రెండు ఉండేటువంటి అజ్ఞానంలో నిరంతరము నీవు చింతించేదానికంటే జ్ఞానభాస్కర్ని చింతించు. ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుక వైపు.
1: Therefore, instead of thinking ignorance which is behind you always, it is better to think of the sun of wisdom so that automatically you will be able to
0: turn your దైవం పైన మరల్చాలి.
1: Therefore, one method is turn your vision towards God.
0: బుద్ధితో జ్ఞానమునైనా అభివృద్ధి పరచుకోవాలి.
1: With intelligence, increase your wisdom.
0: ఈ రెండు లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే ఉంది.
1: If you have neither of these two, your ignorance.
0: కనుకనే అర్జున, నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో.
1: Therefore, Arjuna, you increase your wisdom.
0: నీ అజ్ఞానం నశిస్తుంది.
1: Your ignorance will get destroyed.
0: అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
1: The moment ignorance is destroyed, this duality will vanish.
0: ద్వంద్వత్వమే మటమాయైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
1: Once duality goes, your attachment and hatred will disappear.
0: రాగద్వేషము లేనప్పుడు దేహభ్రాంతి పోతుంది.
1: If your attachment and hatred, if they disappear, then your body
0: has pranthya poyinappudu dukkhame undadu.
1: If there is no body consciousness, there will be no sorrow.
0: Kanaka dehabhimanam povalante నీకు మొట్టమొదటి రాగద్వేషములు పోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ ది బాడీ కాన్షియస్నెస్, యువర్ అటాచ్మెంట్,
0: ఈ రాగద్వేషం పోవాలంటే ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలి.
1: ఇఫ్ యూ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ షుడ్ గో, ద డ్యుయాలిటీ షుడ్ బి డిస్ట్రాయ్డ్.
0: ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలంటే అజ్ఞానం నిర్మూలం కావాలి.
1: టు డిస్ట్రాయ్ డ్యుయాలిటీ, ఇగ్నోరెన్స్ ఆఫ్ ది
0: అజ్ఞానం నిర్మూలం కావాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రిడ్యూస్ ఇగ్నోరెన్స్, యు హావ్ టు
0: కనుక ఈ జ్ఞానాదేవత కైవల్యం అన్నాడు.
1: Therefore it is said, only through wisdom will be able to reach the ultimate.
0: కనుక ఎట్టి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి?
1: What type of wisdom should we develop?
0: లౌకిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా?
1: Is it secular and worldly or is it
0: మన ఎందు మనకు ఎంతంత ఆస్తిత్వం అనేటువంటి పైన నమ్మకం ఉంటుంటారో అప్పుడే దైవత్వం పైన కూడా అంత ఆస్తిత్వం పైన నమ్మకం వస్తుంది.
1: Only when we are having self confidence in us, we will have confidence in the Lord.
0: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
1: Only that person who does not believe in himself will not believe in God.
0: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
1: A person who has faith in himself will have faith in God.
0: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
1: To believe in oneself, there is need for this inquiry.
0: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెప్తున్నాను.
1: ఫర్ మేకింగ్ థింగ్స్ వెరీ క్లియర్ టు ది చిల్డ్రన్ స్వామి ఇస్ రిపీటింగ్ అబౌట్ దట్ థింగ్ అగైన్.
0: తెల్లవారి మనను రాత్రి పరుండునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అనుకుంటున్నాను.
1: రైట్ ఫ్రమ్ ది మొమెంట్ ఎ పర్సన్ గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్ టిల్ హి గోస్ టు బెడ్ ఇన్ ది నైట్, వన్ గోస్ ఆన్ టెలింగ్ మైసెల్ఫ్ అండ్ మై
0: నేను నేను అని అంటున్నాడు. కానీ నేను ఎవరు అనేటువంటి దాన్ని విచారణ చేస్తున్నాడు.
1: వన్ గోస్ ఆన్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ బట్ డస్ హి నో హూ దట్ ఐ ఇస్.
0: ఇది నా దేహం,
1: దిస్ ఇస్ మై బాడీ,
0: ఇది నా బుద్ధి,
1: దిస్ మై ఇంటెలిజెన్స్,
0: నా చిత్తం,
1: దిస్ మై చిత్తం,
0: నా ఇంద్రియం,
1: దిస్ మై సెన్స్,
0: నా అంతఃకరణ,
1: దిస్ మై అంతఃకరణ
0: అంటున్నావు. బట్ వామై నేనెవరు అనేది దాన్ని వేసుకోవటం లేదు.
1: యూఆర్ రిపీటింగ్ దోస్ థింగ్స్ బట్ యూఆర్ నాట్ ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆర్ యూ, హూ ఆర్ మై.
0: ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే గానీ ఏమి ప్రయోజనం?
1: బట్ ఎ పర్సన్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ అక్వైర్స్ వాట్ ఇస్ ది యూజ్?
0: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
1: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ అకాంప్లిష్ వాట్ ఇస్ ది యూజ్?
0: దాని మసట కాస్త తప్పింత ఎవరి తరము?
1: హూ క్యాన్ రిమూవ్ ది వాట్ ఇస్ రిటర్న్ ఆన్ హిస్ ఫోర్ హెడ్?
0: మంద బుద్ధులు తన తాను చేరేనేని
1: బ్యాడ్ థాట్స్ ఇఫ్ దే వర్ టు ఎంటర్ ఇన్ టు వన్ హెడ్.
0: బెండ్ బారు బుద్ధులు బండబారు.
1: ఆల్ హిస్ థింకింగ్ విల్ బికమ్ డల్ అండ్ డల్.
0: కనుకనే ఇది నా వస్త్రం అంటే వస్త్రం పేరు నేను వేరు.
1: యూ సే దట్ దిస్ ఇస్ మై కర్చీఫ్, కర్చీఫ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఐ యామ్ డిఫరెంట్.
0: అదే విధంగానే నా దేహం అంటే దేహం వేరు నీవు వేరు. అక్కడ విచారం చేయి నీవెవరు.
1: యూ సే దట్ దిస్ ఇస్ మై బాడీ, యువర్ బాడీ ఇస్ డిఫరెంట్, యూఆర్ డిఫరెంట్.
0: నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే.
1: యూఆర్ టెలింగ్ దట్ దిస్ ఇస్ యువర్ బాడీ, యూఆర్ నాట్ టెలింగ్ దట్ యువర్ బాడీ.
0: కనుక నీవెవరు అనేటువంటి విచారణ చేస్తే ఇది అన్నింటికి నీకు ఒక యజమాని స్థానంలో ఉంటున్నారు. నేను
1: ఇఫ్ ఓన్లీ ఎన్క్వైర్ హూ యూ రియలీ ఆర్, యూ దట్ యూ రియలీ ఆర్ ఆక్యుపైంగ్ ది
0: యజమాని ఉంటున్నప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నాం. యజమానుడు లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడ ఉంది?
1: ఓన్లీ వెన్ దిస్ మాస్టర్ దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ టెలింగ్ దిస్ ఇస్ మై బాడీ, దిస్ మై లైఫ్, దిస్ మై ప్రాపర్టీ ఎట్సెట్రా. ఇఫ్ దేర్ ఇస్ నో మాస్టర్ హూ ఓన్స్ ఇట్, వాట్ ఇస్ ది యూజ్?
0: అతను మారేవాడు కాదు.
1: మాస్టర్ ఇస్ నాట్ అండర్ గోయింగ్ ఎనీ చేంజ్.
0: అతను కదిలేవాడు కాదు.
1: హీ డజంట్ చేంజ్.
0: అతను వదిలేవాడు కాదు.
1: హీ వుడ్ నాట్ లీవ్ యూ.
0: కనుకని అతి దివ్యంతమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ సచ్ డివినిటీ త్రూ ఎన్క్వైరీ.
0: కనుక ప్రతి మానవుడికి కూడాను మూడు భాగములు విచారణ, ఒక భాగం సాధన.
1: ఫర్ ఎవ్రీ పర్సన్ త్రీ ఫోర్త్ ఈస్ ఎన్క్వైరీ అండ్ వన్ ఫోర్త్ ఈస్ సాధన.
0: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకం అవుతుంది.
1: ఓన్లీ త్రూ దీస్ ఫోర్
0: కనుక కాయాన్ని వ్యర్థం చేయక, కాయాన్ని నిరంతరము గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
1: ఓన్లీ బై యూజింగ్ ద టైం ప్రాపర్లీ, బై శాంక్టిఫైయింగ్ వన్ యాక్షన్, బై శాంక్టిఫైయింగ్ వన్స్ బాడీ, వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
0: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ ది సారోస్ ఇస్ ద వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇవి బలముగా అనుంచుకొని తగిన కార్యంలో ప్రవేశింపు చేసి దీనిని పెడమార్గం పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనం దీనిని నిగ్రహించుకోవాలి.
1: కీప్ ది సెన్సెస్ స్ట్రాంగ్ బట్ మేక్ దెమ్ ఎంటర్ ఇన్ టు ద రైట్ పాత్ అండ్ హ్యావ్ ఎ కంప్లీట్.
0: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు కానీ ఇంద్రియ నిర్మూలం అంటే
1: ఇన్ భగవద్గీత ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ నాట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సెన్సెస్.
0: కర్మత్యాగం అని చెప్పలేదు, కర్మ పరత్యాగం అన్నాడు.
1: హియర్ ఇట్ ఇస్ నాట్ సెట్ రినౌన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ రినౌన్సియేషన్ ఆఫ్ ఫ్రూట్.
0: కనుక భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు, కర్మ చేసే తీరాలి.
1: దేర్ఫోర్ వీ కెనాట్ జస్ట్ రినౌన్స్ అవర్ యాక్షన్, వీ హావ్ టు పర్ఫార్మ్ అవర్ యాక్షన్.
0: ఏ ఫలితం లేకపోయా నేనేం చేస్తున్నాను? మమే భారతాస్తి కర్తవ్యం దిశలోకేషించడం, మానవాప్త మాయాప్తవ్యం వత్తి ఏ వచ్చి కర్మని. నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను, నీవెందుకు చేయకూడదు?
1: Although there is no need for performing any particular work by the Lord, He is doing it. Why should not you
0: do? Therefore, we will
1: have to do
0: all the activities. We have to use
1: all the senses.
0: I see. Matra and Chepriyattuga, ye parimiti lono, ye kolta lono, in the way to pitko over.
1: But by using the senses, within limits, for the purpose meant, we will have to use it.
0: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పాడు.
1: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూస్ అండ్ యూస్ ద సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ సెయింగ్.
0: ఇదే భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
1: దిస్ ఈస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత.
2: దాట్ వాస్ ద 20th in a series of 34 discourses Bhagavan delivered on Bhagavad Gita in 1984. In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagavan showed us where true happiness and peace lie.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: You will now hear a divine discourse delivered by Bhagavan Baba on 20th of April 1998 at Kodaikanal. Bhagavan in this discourse makes it crystal clear that spiritual victory is possible only by rising above the mind and maya. Be ready for a glimpse of the road to liberation shown with the great example of Buddha.
1: ತ್ಯಜ ದುರ್ಜನ ಸಂಸರ್ಗ ಭಜ ಸಾಧು ಸಮಾಗಮ ಕುರು ಪುಣ್ಯಮಹೋರಾತ್ರ ಸ್ಮರ ನಿತ್ಯ ಅನಿತ್ಯತಾ ತ್ಯಜ ದುರ್ಜನ ಸಂಸರ್ಗಂ ಪ್ರೇಮ ಸ್ವರೂಪರ
2: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್
1: ದುರ್ಜನ ಸಂಗಮ ನುಂಚಿ మనం దూరం కావాలి మొదలు
2: ద ఫస్ట్ ప్లేస్ వీ హావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
1: భజ సాధు సమాగమం మంచి వారితో చెలిమిని చేయాలి
2: వీ షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ
1: పుణ్యం అహోరాత్రం ಕುರು ನಿರಂತರಂ ಕೂಡನು ಪುಣ್ಯಕಾರ್ಯಮನ್ನು ಮನಂ ಆಚರಿಸಾಲಿ
2: ಡೂ ಆಲ್ವೇಸ್ ಮೆರಿಟೋರಿಯಸ್ ಡೀಡ್ಸ್
1: ಸ್ಮರ ನಿತ್ಯಂ ಅನಿತ್ಯತಾ ಏದಿ ನಿತ್ಯಮು ಏದಿ ಅನಿತ್ಯಮು ಏದಿ ಸತ್ಯಮು ಏದಿ ಅಸತ್ಯಮು ಅನೇಟುವಂತಿ ವಿಚಾರಣೆ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి
2: టేక్ టు ఎనీ యాక్టివిటీ ఎవ్రీ డే మై మేకింగ్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ వాట్ ఈస్ ట్రూత్ వాట్ ఈస్ అన్ట్రూత్ వాట్ ఈస్ పర్మనెంట్ వాట్ ఈస్ టెంపరీ వాట్ ఈస్ ఫ్లీటింగ్ వాట్ ఈస్ ఇమ్మోర్టల్
1: ప్రేమ స్వరూపులారా
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు
2: మ్యాన్ టుడే ఈస్ మేకింగ్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ఆల్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ వరల్డ్
1: ఏ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు
2: మ్యాన్ ఈస్ ఫైండింగ్ అవుట్ బై మేకింగ్ డీప్ ఎంక్వైరీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ
1: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించటకు వెనుకంజ వేస్తున్నాడు
2: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్
1: తానెవరూ తెలుసుకునక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి
2: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్
1: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది
2: ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఆర్ ఐనెస్
1: కూటి పేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు
2: బి దట్ బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనర్ వెన్ వన్ హ్యాస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీ యూజెస్ దిస్ వర్డ్ ఐ ఐ
1: ఈ నేను అనేటువంటిది ఎవరు
2: Who am I?
1: మీరెవరండి అంటే నేను
2: ఇఫ్ యూ సే హూ ఆర్ యూ వెల్ ఐఎమ్ హియర్ హీ యూజ్
1: మరొక పర్యాయం మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్
2: ఇఫ్ యూ స్టిల్ ఆస్క్ హూ ఆర్ యూ ఐఎమ్ ఎ డాక్టర్ ఈజ్ ద రెస్పాండ్
1: మరొక పర్యాయం మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు
2: ఇఫ్ యూ ఆస్క్ సమ్వన్ హూ ఆర్ యూ ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్
1: బిజినెస్ చేసేది ఎవరు
2: హూ ఇస్ డూయింగ్ దిస్ బిజినెస్
1: బిజినెస్ ఒక వృత్తి
2: బిజినెస్ ఇస్ ఎ ప్రొఫెషన్
1: డాక్టర్ ఒక పని
2: Doctor is a work.
1: కానీ పని సంగతి నీవు చెప్తున్నావు కానీ నీవెవరు మొట్టమొదట
2: యు ఆర్ రిఫరింగ్ టు యువర్ వొకేషన్ బట్ వాట్ ఆర్ యూ
1: నా పేరు రామయ్య
2: మై నేమ్ ఇస్ రామయ్య.
1: నా పేరు కృష్ణయ్య.
2: మై నేమ్ ఇస్ కృష్ణయ్య.
1: ఈ కృష్ణయ్య రామయ్య దేహమునకు పెట్టిన పేర్లు కానీ నీవు కాదే.
2: రామయ్య అండ్ కృష్ణయ్య ఆర్ ద నేమ్స్ గివెన్ టు ద బాడీ, దెన్ హూ ఆర్ యూ?
1: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి, కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: So one identifies himself with the body and the country he belongs to and the profession he does, but he does not know in the true sense answer to this question, who am I?
1: Sari answer ne per atma.
2: The correct answer is I am atma.
1: Ee roopa naamamulu kodanu chanamulo maari pothuntai.
2: The name and form change in a moment of time.
1: Ivi sthiramainatunti kaadu.
2: They are not permanent.
1: Ivannii asthiramainatunti.
2: They are temporary.
1: Kaani taanu sthiramainatunti vaadu.
2: But he is permanent.
1: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
1: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
2: What is the use of out of that such a man who does not know himself?
1: ఇలాంటి మానవులే స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కానీ సమాజం యొక్క సౌభాగ్యమును కానీ ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
2: సచ్ ఎ మ్యాన్ డ్రౌన్స్ హింసెల్ఫ్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ డస్ నాట్ కంట్రిబ్యూట్ టు ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: ఈ వ్యక్తులన్నీ కూడా సమాజంలో ఒక మెంబర్సే కానీ తాను ప్రత్యేకమైన కాదు.
2: ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ, డస్ నాట్ లివ్
1: సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
2: ద వన్ హూ రియలైజెస్ the advancement of the society can work for himself.
1: Vyakti, kutumbamu, ivanni kuda deni paina aadharapadi untunnavi.
2: Individual and the family, they depend on what?
1: Samajam paina aadharapadi untundi.
2: They depend on society.
1: Itti samajam yokka kshemaanni gurtinchaka tana swarthanni maatrame lakshyam nandinchukoni jeevinchadaniki prayatnistunnadu maanavudu.
2: Man is trying to make an attempt to live for himself without realizing the welfare of the society and its need.
1: Atma vishwasanni vismaristunnadu.
2: He has forgotten the self confidence.
1: Ye manavudu ye chinna gruham nirminchavalanu nannu motta mota punadi bhadranga veyyali.
2: Be that anyone, if he wants to build a house, foundation should be strong.
1: Punadi ye lekundina bhavaname nilavadu.
2: Without foundation the building will not stand.
1: Kanuka ee punadi ye atma vishwasamu.
2: This foundation is self-confidence.
1: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటాది.
2: When the foundation of the self-confidence is strong, the mansion of human life is safe.
1: ఈ పునాది దేనికోసం?
2: What for is the foundation?
1: గోడలు కట్టే నిమిత్తమై పునాదులు అత్యవసరము.
2: Foundation is essential to raise walls.
1: ఈ గోడలు ఏమిటి?
2: What are these walls?
1: ఎప్పుడు ఆత్మవిశ్వాసం తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మతృప్తి కూడా కలుగుతుంది.
2: ద మూమెంట్ హీ హ్యాస్ ది స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీ డెవలప్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ ఆత్మతృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది.
2: వన్ డిరైవ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేని వల్ల అభివృద్ధి అవుతుంది?
2: హౌ డు యూ డెవలప్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
1: స్వార్థ త్యాగం చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
2: యు హ్యావ్ టు గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ దెన్ యూ కెన్ గ్రో ఇన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
2: యు కెన్ అటైన్ పీస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
2: దెన్ వీల్ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ దెన్.
1: కానీ ఈనాటి మానవుడు పునాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతి లభ్యమవుతుంది?
2: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
2: హౌ టు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
1: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
2: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్?
1: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
2: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
1: కానీ దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
2: But there lies a master for all this.
1: అది ఆత్మా.
2: ఆత్మ ఇస్ ద మాస్టర్.
1: కనుకనే మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
2: సో
1: లభ్యమవుతుంది.
2: Man today has forgotten the foundation of self-confidence.
1: ఆత్మ తృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
2: How do you expect him to have self-satisfaction?
1: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించ

0: ye atma.
1: Atma is the master.
0: Kabhi kabhi master the mind, be a master mind.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: Ee manasu, dehamu, buddhi, chittamu, indriyamu, ivanni kudunu kevalamu oka vidhamaina panimuttu.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్, ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతని ఈ దేహము, మనస్సు, బుద్ధి అన్ని పనిచేస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వర్కింగ్ త్రూ ద వైబ్రేషన్ దాట్ మేక్స్ ద బాడీ, ద మైండ్, సెన్సెస్ వర్క్.
0: కానీ ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: దైవత్వం అనే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము, ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: Edo aanandamga unnattu natistuntaru kaani aanandam em aatham kudano undadu.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: Aanandamulaku master bhagavantude.
1: God is the master of this state.
0: Satyaki yajamani bhagavantude.
1: God is the master of peace.
0: Endukosam bhagavantuni prarthistunnamu?
1: Why do we pray to God?
0: Yenu palani pani kosamani, palani phalitam kosamani ani bhavistunnaru. Idi chaala chedda bhavamu.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని, ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడాని కోసం.
1: వీ హావ్ టు ప్రే టు గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అండ్ రిసీవ్ పీస్ ఫ్రమ్ హిమ్.
0: తన యందు లేనటువంటిది ఆనందము.
1: వీ హావ్ నో బ్లెస్.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: వీ ప్రే టు గాడ్ టు బి బ్లిస్ఫుల్.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయ వాంఛ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and profits.
0: కానీ ప్రపంచములో చిక్కనిది,
1: that which is not available,
0: కేవలం భగవంతుని నుంచి లభ్యమయ్యేటువంటి దాని కోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: We pray to God for that which is not available in the world.
0: ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడాను విచారణ చేయటం లేదు.
1: No man inquires about this.
0: ఏదో దీన్ని కోరినాము, భగవంతుడు ఇవ్వలేదు, అయిపోయింది, దానికి భగవంతుడి ఫోటో తిప్పి పెట్టేస్తారు.
1: We have one desire, it is not fulfilled, therefore we turn the photographs.
0: భక్తులు భక్తులే కాదు.
1: Such people are not devotees at all.
0: కేవలం ఒక ఇమాజినేషన్.
1: It was all
0: భక్తులు అనిపించుకుంటుంటారు.
1: They call themselves devotees.
0: నిజమైన భక్తులు కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి.
1: A true devotee works for bliss.
0: ఆ ఆనందములోనే సర్వము మనకు లభ్యమవుతుంది.
1: That bliss confers the rest.
0: అందుకోసమనే భగవంతుని నిత్యానందము, పరమ సుఖము, కేవలం జ్ఞానమూర్తి, ఈ సుఖము జ్ఞానమంతా కూడా ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: This happiness in the wisdom we can derive out of the divinity God.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి, ఆనంద నిమిత్తమై ప్రార్థించటం.
1: Why man prays to God to attain peace and bliss?
0: మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we'll understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనం నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కానీ చెడ్డది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే.
1: The results and the consequences, be they good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: divyattam anetundi oka atmatattvanni artham chesukogaladu.
1: He can understand the divine principle of atma.
0: Manavudu anadi kalam nundi aneka vidhamainatundi oka sadhanalu salpthu vastunnadu.
1: Man has been undertaking many spiritual endeavors and pursuits since ancient times.
0: Enni sadhanalu chesinappatikini,
1: all the spiritual practices,
0: enni upanyasamulu vinnappatikini,
1: in spite of listening to the
0: enni grandhamulu chadivinappatikini,
1: in spite of reading the texts,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: When our vision is not proper, everything would be wasted.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: Therefore Buddha wanted us to develop the correct vision, good vision.
0: ప్రతి మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటి దృష్టి.
1: So every man

0: develop good vision.
1: ఆ దృష్టియే సృష్టి.
0: This drishti vision is a srishti of creation.
1: ఈ సృష్టి కానీ సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
0: The creation is not different from the vision.
1: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
0: యాజ్ ఇస్ ద విజన్ సో ఈజ్ ద క్రియేషన్.
1: కడకు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
0: బుద్ధ ఎంక్వైర్డ్ ఇన్వెస్టిగేటెడ్.
1: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ జరిపి కట్టగడపటికి నేనేమి సాధించాను.
0: I followed spiritual path for long and made enquiry in depth. What is it I achieved at the end?
1: ఏమీ సాధించలేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుండాలి.
0: హీ అండర్స్టూడ్ దట్ మైండ్ స్టాండ్స్ అస్
1: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
0: ఫర్ ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ మైండ్ ఈస్ ద మెయిన్ అబ్స్టకల్.
1: మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
0: హీ వాంటెడ్ టు డిస్కవర్ ద పాత్ యాజ్ టు ఫర్గెట్ ద మైండ్ టోటలీ.
1: అప్పుడే అమనస్కుడైపోయాడు.
0: దెన్ హీ హాజ్ విత్ డ్రాన్ హిస్ మైండ్.
1: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
0: బికాస్ ఆఫ్ దిస్ అమనస్క ఆర్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్ హీ కుడ్ నో ఆత్మ.
1: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
0: ద స్పిరిచువల్ పాత్ కన్సిస్ట్ ఫస్ట్ ఫర్ గెటింగ్ వన్స్ ఓన్ మైండ్.
1: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
0: హౌ టు ఫర్ గెట్ ద మైండ్.
1: ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
0: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్ హౌ టు
1: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
0: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
1: ఏ విధంగా?
0: హౌ?
1: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా
0: without the thought of the existence of the mind
1: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: We should think of the effects of the intellect.
1: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికీ ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం వల్ల ప్రవేశిస్తుంది.
0: యాజ్ వీ థింక్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇట్ స్టార్ట్స్ డిస్క్రిమినేటింగ్ అండ్ దెన్ వీల్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్.
1: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
0: మ్యాన్ హ్యాస్ గాట్ ఫోర్ సార్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ఈనాటి మానవ యుగమునందు
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్
1: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
0: All that exists today is bookish knowledge.
1: అది కేవలం ఒక superficial knowledge.
0: Bookish knowledge is a superficial knowledge.
1: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
0: We need general knowledge.
1: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
0: The general knowledge can be obtained by developing self-confidence.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
0: Because of the lack of self-confidence, our knowledge is perverted.
1: తదుపరియ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
0: Then we have to develop discrimination knowledge.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
0: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
1: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
0: Man discriminates basing on his own conveniences and
1: opportunities. తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
0: Man discriminates keeping his selfishness and self-interest.
1: Narrow discrimination.
0: This is narrow discrimination.
1: కాని ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
0: బట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
1: సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
0: వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
0: That is real broad-mindedness.
1: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
0: That is expansion love.
1: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్.
0: The discrimination on selfish grounds is contraction love.
1: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నో ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వెరీ క్లియర్లీ.
1: ఎవరైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది లవ్వా? కాదు.
0: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
1: Hello annanta matramana idi oka prema kaadu.
0: Hello doesn't signify love.
1: Lopala hello kavali.
0: The hollowness inside is needed.
1: Etti bhavamulu, etti yochanalu, etti korikalu lekunda ninchali.
0: We should go beyond the feelings, thoughts and desires.
1: Idi ee vidhamainatundi dinla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
0: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
1: బుద్ధుడు ఆరు సంవత్సరాలు పనిచేసినప్పటికీ కట్టకడపు తెలుసుకున్నటువంటిది ఇదియే.
0: This is the basic truth.
1: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రము ఆత్మతత్వం అర్థం కాలేదు.
0: After 6 long years of dependence, Buddha has come to this final result.
1: మనసును ప్రక్కకు నెట్టి
0: He should brush aside
1: బుద్ధిని ఆదర్శంగా తీసుకుని
0: టేక్ ది ఇంటెలెక్ట్ యాజ్ ఐడియల్
1: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
0: యాజ్ హి అటైన్డ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఫైనలీ రిలయింగ్ ఆన్ ది ఇంటెలెక్ట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఇస్ బియాండ్
1: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి.
0: టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ ట్రావెల్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
1: ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
0: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్
1: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
1: మనిషి ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
0: మనిషి హ్యూమన్ హౌ ఇస్
1: మా ని సి.
0: హియర్ దర్ త్రీ లెటర్స్ మా ని సి
1: హ్యూమన్. ఈ వైపు నుంచి చేస్తే సి ని మా.
0: Read it in the reverse order.
1: ఈనాటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
0: Read it in the reverse order. మా ని సి. Now it is సి ని మా.
1: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
0: All everything appears to be pretension, action, not wholehearted involvement.
1: మానవ మానగా ఏమిటి?
0: What is మా?
1: అజ్ఞానము.
0: Ignorance.
1: నానగా ఏమిటి? లేకుండా.
0: Without that.
1: వానగా ఏమిటి? వర్తించటము.
0: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: మా అనగా మాయా.
0: మా ఇల్యూజన్.
1: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
0: మానవ ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూజన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
1: ఇది కేవలం ఇల్యూజన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
0: వి సే మియర్లీ ఇట్స్ ఇల్యూజన్.
1: మాయ అనగా ఏమి?
0: వాట్ ఈజ్ ఇల్యూజన్?
1: మాయ అనగా ఏమీ లేనటువంటిది.
0: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
1: నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము.
0: ది నాన్ ఎగ్జిస్టెంట్ స్టేట్ ఈస్ టేకెన్ యాజ్ ఇల్యూజన్.
1: నీవేదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
0: వెన్ యూ పాస్ అలాంగ్ ఎ పాత్ ద షాడో ఫాలోస్ యూ.
1: ఈ ప్రతిబింబమేనే మాయ అన్నారు.
0: వీ కాల్ దిస్ షాడో యాజ్
1: ఇల్యూజన్. ఈ మాయ ప్రతిబింబం వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
0: మ్యాన్ కెనాట్ వాక్ హిమ్సెల్ఫ్ లీవింగ్ ది షాడో.
1: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్.
0: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్.
1: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములే, మన యొక్క సంకల్పములే, అన్ని మనలో ఉంచి ఆవిర్భవించినటువంటివి.
0: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫామ్ అండ్ అవర్ ఓన్ థాట్.
1: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
0: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
1: అదే మొన్న చెప్పాను.
0: దట్స్ వాట్ భగవాన్
1: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
0: మానవ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్ ఎంఏఎన్.
1: ఎం అనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ ఎం?
1: అదే మాయా.
0: ఎం స్టాండ్స్ ఫర్ మాయా ఇల్యూజన్.
1: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఎ రిఫ్లెక్షన్.
1: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
1: ఎన్ అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
0: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణ.
1: నిర్వాణం మనకు లభ్యమవుతుంది.
0: హౌ డు అటైన్ లిబరేషన్?
1: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణ మనలో ప్రాప్తిస్తుంది.
0: నిర్వాణ లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కనుక మొట్టమొదట మనం ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్
1: సెల్ఫ్. ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
1: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుశించిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
1: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనల పైన ఎంత అభిరుచి ఉన్నదో.
0: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
1: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
0: He doesn't possess even a fraction of confidence in the world affairs towards God.
1: పుత్ర మిత్ర భరణం వ్యాపార సంభాషణే.
0: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హ్యావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
1: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
0: That time and the worry in the time you spend for wealth, for grain and reputation.
1: Sachinta భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే.
0: అవుట్ ఆఫ్ దట్ ఇఫ్ యూ స్పెండ్ ఎ ఫ్రాక్షన్.
1: దాంట్లో వెయ్యింటి ఒక భాగమైన కూడాను భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫీట్ ఆఫ్ గాడ్ 1000th ఆఫ్ ద లాట్ యూ స్పెండ్ ఫర్ అదర్స్.
1: ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో,
0: we get worried for all the wealth and property in the
1: grain.
0: If we just develop confidence, faith in God, 1,000th of all that, it is enough. Nothing whatsoever. For these temporary things, we are ready to die.
1: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
0: వై షుడ్ వి సాక్రిఫైస్
1: అనుభవించేది ఏమిటి?
0: వాట్ ఇస్ వి ఎక్స్పీరియన్స్?
1: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ టు ఆఫర్ టు అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతిలో మనకు లభ్యమవుతాయి.
0: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద మెంటల్ సైకలాజికల్ లెవెల్, అండ్ ఇన్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
1: కుటుంబకంగా, సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిలో మనం అనుభవించవచ్చు.
0: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్, అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
1: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
1: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
0: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
1: కనుక మొట్టమొదటి సొసైటీ,
0: సో
1: సొసైటీ నుంచి నేను పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: నేను సొసైటీ ఒక మెంబర్.
0: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
0: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
1: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యం ఉంచుకోకూడదు.
0: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ సెంటర్.
1: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
0: Basing on this, the prayer says, let all the world be happy.
1: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu sustiri shanti baddhatanu andistu vachindi.
0: Since ancient times, because of the sacred thoughts, Bharati has prayed and worked for the welfare and the progress of the universe.
1: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
0: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
1: ఇది భారతదేశము.
0: దిస్ ఇస్ భారత్.
1: అందరూ భారతీయులే.
0: ఆల్ ఆర్ భారతీయ.
1: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
0: వాట్ ఇస్ ద మీనింగ్?
1: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
0: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
1: ఆ లైట్ని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
0: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఇస్ భారతి.
1: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
0: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్, వీల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయర్స్.
1: సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
0: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
1: భారత అంటే ఏమిటి?
0: వాట్ యు మీన్ భారత?
1: భావము.
0: భా ఫీలింగ్, భావ.
1: రా రాగము.
0: రా ద ట్యూన్.
1: రా తాళము.
0: తా ద బీట్.
1: భావ రాగ తాళ సమ్మితమైనటువంటిదే భారతము.
0: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్, ద ఫీలింగ్, ద ట్యూన్ అండ్ ద బీట్.
1: అన్ని రంగములందు, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మంటమంటూ గుర్తించాలి.
0: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ద సోషల్, మోరల్, ఎథికల్, ది స్పిరిచువల్, దిస్ భారత్ నేచర్.
1: భారతదేశం
0: ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
1: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
0: వై థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
1: కాదు కాదు.
0: నో,
1: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
1: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
0: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
0: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
1: భగవంతుడు సత్యస్వరూపుడు.
0: గాడ్ ఇస్ ది ఎంబాడిమెంట్.
1: భగవంతుడు శాంతి స్వరూపుడు.
0: గాడ్ ఈస్ పీస్.
1: భగవంతుడు ఆనందమయుడు.
0: గాడ్ ఈస్ బ్లిస్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
0: గాడ్ ది బ్లిస్, we have to pray to him in the state of bliss.
1: Itti bhagavantunaku sat chit anandam anetundi saarthaka naamam.
0: The correct exact name of God is sat chit ananda.
1: Sat anaga emiti?
0: What do you mean by sat?
1: Shashvatam.
0: Sat means that which is
1: shashvatamaitundi yokka bhavam cheta shashvatamaitundi bhagavantuni manam prarthinchali.
0: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
1: Chit anaga emiti?
0: What do you mean by chit?
1: Jnanamayamaitundi.
0: Wisdom.
1: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి.
0: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
1: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
0: సో గాడ్ విజ్డమ్, వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
1: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
0: ద బ్లిస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్.
1: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
0: We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression.
1: కనుకొ భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమనే.
0: Therefore, the true principle to attain divinity is truth.
1: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
0: When we worship God with love, He will give us His love.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
0: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
1: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు భావం వేరుగా ఉంటుండాలి.
0: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
0: భగవాన్ టాట్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
1: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది.
0: హియర్ యు హ్యావ్ ఎ ఫ్లోర్ మిల్.
1: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడరే కింద వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ వీట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫ్లోర్ మిల్ యూ గెట్ ద వీట్ పౌడర్ డౌన్ బిలో.
1: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండే కింద వస్తుంది.
0: ఇఫ్ యూ ప్లేస్ రైస్ యుల్ గెట్ రైస్ ఫ్లోర్.
1: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల
0: ద హ్యూమన్ బాడీ ద ఫ్లోర్ మిల్
1: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ ఫల ద ఫ్రూట్ యూ గెట్ ది మల.
1: ఫ్లోర్ మిల్ బెటర్ కదా.
0: ద ఇన్నర్ట్ మెషిన్ ఫ్లోర్ మిల్ ఇస్ బెటర్.
1: ఏమిటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము.
0: What is this body with life?
1: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
0: When you put one thing, you get the different thing.
1: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది.
0: The pickle that's served is digested by the evening.
1: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా.
0: But the same pickle in a jar will be safe for 1 year.
1: కనుక ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.
0: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
1: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
0: ద బాడీ విత్ ఆల్ ద లిమ్స్ అండ్ ద సెన్సెస్ ఈస్ సో వీక్ వెన్ ఇట్ వుడ్ బి డ్రాప్ డౌన్ నోబడీ నోస్.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాద మాట నెమ్మనమున.
0: దో లిమిటేషన్ ఇస్ పుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 years, వీ కెనాట్ బిలీవ్ ఇన్ దాట్.
1: బాల్యమందు
0: in the childhood
1: leka prayamando
0: or youth
1: mudimiyando
0: old age
1: leka musaliyando
0: or advanced age
1: eppudu vidachedi erukaledu.
0: When one would die nobody knows.
1: Maraname nischayamu
0: death is certain.
1: Buddhimantudaina
0: if you are good intelligent
1: dehamunnantalo taanu teliyavalayu.
0: If you are intelligent enough while in life alive you should know yourself.
1: Idea mana dehamu
0: is this
1: ee dehama manamu kaadu malamutramulo durga maamsa raktame kaani punugu javvaajilu puttabovu.
0: Can you identify yourself with this body which is full of urine and fecal matter of foul smell?
1: మలినపు కొంప
0: ఇస్ ఎ డర్టీ సెంటర్.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప
0: ఇస్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్.
1: సంచలనము పొందు దుంప
0: ఇట్ పెరినేట్స్ లైఫ్.
1: భవసాగరమలే ఈదగలేని కంప
0: ఇట్ కెనాట్ క్రాస్ క్రాస్ దిస్ లైఫ్.
1: అంబుల పగిలంబు మనమెప్పు దలంప
0: ఇట్స్ ఫుల్ ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నమ్మబోకు మనసా.
0: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
1: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
0: ఎ స్కాలర్ థింగ్స్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్ హావింగ్ గాన్ త్రూ మెనీ బుక్స్.
1: పుస్తకములు పఠించితివి
0: వి హావ్ రెడ్ బుక్స్.
1: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రములు.
0: ఐఎమ్ థరో ఇన్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
0: వై డు ప్రైడ్ యువర్ సెల్ఫ్ అబ్ ఆల్ యువర్ స్కాలర్షిప్.
1: నీ హస్తయుగము మోచి
0: joining both of your hands
1: paramaatmuni bhakti to kolvaleni ee pustaka grandamantayunu nirattakamul kada manavam.
0: O man with all the scholarship, if you cannot join both the hands and offer your salutations at the lotus feet of God, all this are in vain.
1: నిద్ర నుండి లేచి
0: రైట్ ఫ్రమ్ ద టైమ్
1: మరి నిద్రపోయడు దాది
0: అంటిల్ యూ గో టు స్లీప్
1: పొట్టకై హద్దును పద్దు లేక
0: వితౌట్ ఎనీ లిమిటేషన్స్
1: జీవితంబు
0: యూ వేస్ట్ యువర్ టైమ్.
1: నీ విద్యల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
0: You have wasted all your time in learning, studying these things. What is that you achieved?
1: ఇన్ని రకమైనటువంటి శ్రమలకు కూర్చుంటున్నాము.
0: You have strained yourself enough.
1: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
0: బట్ యు ఆర్ నాట్ స్ట్రైనింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
1: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నించుకొని కావాల్సినంత కాలాన్ని తీసుకుంటాం.
0: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నించుకొని మనం సెవెలు పడతాము.
0: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద
1: క్యూ. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించంటే చాలా టైము.
0: But we don't want to spend and wait for God.
1: Inki emiti nu sadinchedi?
0: What is the chief?
1: Pichchamen puttu dani kosam nu wait chestunnavu.
0: We wait for mean things.
1: Deeni kosam kaadu manam wait cheyali.
0: We should not wait for mean things.
1: Bhagavantuni anugraham kosam manam wait cheyali.
0: We should wait for God.
1: Bhagavantuni aanandam kosam manam wait cheyali.
0: We should wait for God's bliss.
1: Appude nijamen puttu jeevitamu.
0: That is true life.
1: Jeevitam ante kevalamu dehaanni penchukotamu bhojanaanni tinatamu aayiga jeevitaanni gadapatam idi kaadu.
0: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
1: Body is the temple of God.
0: Body is the temple of God.
1: Ni dehanni rakshinchuko tappaledu.
0: You have to save God your body.
1: Deeni kosam.
0: What for?
1: Sharira madhyam kalu dharma sadakam.
0: The body is gifted to undertake and to render service to everybody.
1: Oka vrutchamulu phalamlanta istundadi.
0: A tree bears fruit.
1: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
0: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
1: కానీ
0: బట్
1: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమని ఒక ఫలాన్ని భుజిస్తుందా?
0: ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్ ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
1: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
0: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫోర్.
1: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా?
0: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్ రివర్ డస్ నాట్ డ్రింక్.
1: ఒక గోవు
0: ఏ కావు
1: తన నిండుకు కావలసినంత క్షీరం పెట్టుకుంటుంది.
0: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
1: తనలో క్షీరం ఉంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
0: దో కౌ హ్యాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్ డస్ ఇట్ డ్రింక్?
1: పంచుతుంది.
0: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవరీబడీ.
1: కానీ మానవుడు ఏం పంచుతున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూట్?
1: ఏమి త్యాగం చేస్తున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
1: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
0: హౌ డస్ హీ హెల్ప్ సొసైటీ?
1: నిరంతరం కూడా తాను.
0: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
1: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
0: దట్ డే మ్యాన్ సాక్రిఫైసెస్ ద సెల్ఫిష్నెస్ హి వుడ్ బి ద రెసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: లోకసమస్తా సుఖినోభవంతు. లోకమంతా మంచిగా ఉండాలి.
0: హోల్ వరల్డ్ షుడ్ బి గుడ్.
1: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మన క్షేమాన్ని ఎందుకు కోరదు?
0: వెన్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
1: ధర్మో
0: డిజైర్స్ యువర్ గుడ్నెస్.
1: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: వెన్ యు అప్హోల్డ్ ధర్మ ద ధర్మ విల్ ప్రొటెక్ట్ యు ఇన్ టర్న్.
1: ధర్మ ఏవ హతోహంతి. దాన్ని మనం చంపినప్పుడు అది మనం చంపుతుంది.
0: ఇఫ్ యు కిల్ ధర్మ ద ధర్మ విల్ కిల్ యు ఇన్ టర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
0: వీఆర్ బోర్న్ యాజ్ హ్యూమన్స్ బికాస్ ఆఫ్ గుడ్ లక్ అండ్ మెరిట్.
1: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: దిస్ ఫార్చూన్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ లిబరేషన్.
1: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసం పాటు పడకూడదు.
0: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫార్ వరల్డ్లీ ఎఫెమరల్ టెంపరల్.
1: ఇవన్నీ క్షణభంగురాలు.
0: దీస్ ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
1: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
0: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
1: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
0: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
1: భక్తిలో ప్రవేశించింది.
0: అల్టిమేట్లీ హీ ల్యాండెడ్ అప్ ఇన్ డివోషన్.
1: భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే.
0: హీ సేస్ ఓ ఫూలిష్ మ్యాన్, ప్రే టు గోవింద, ప్రే టు గోవింద, వర్షిప్ హిమ్.
1: సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి రక్షతి డుక్నుంకరణీ.
0: యాజ్ ది ఎండ్ అప్రోచెస్ నో స్కాలర్షిప్ వుడ్ ఎవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
1: పునరపి జననం, పునరపి మరణం,
0: ద బర్త్ ఆఫ్టర్ బర్త్,
1: పునరపి జననీ జఠరే శయనం.
0: అగైన్ అండ్ అగైన్ వీ ఫైండ్ అవర్ సెల్స్ ఇన్ ద వూమ్ ఆఫ్ ద మదర్.
1: సారే బహు దుస్తారే.
0: ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు క్రాస్.

0: We pray to God, O God, show mercy and compassion towards us such that
1: Shankaracharya distortion of family.
0: The non-dualistic principle of Shankara
1: is sacred.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతో కలిగినటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎక్స్పీరియన్స్ డివోషన్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఈజ్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఈజ్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపెన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: అండ్ దెన్ ఇట్స్ ఎ ప్లేట్.
1: ఇది ఏమిటి? వెండి తట్ట.
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామాలు వేరు వేరే అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియల్లీ ఇట్ ఇస్ సిల్వర్.
1: అద్వైతము.
0: That is non-dualism.
1: Okka mooladharamaina shakti cheta anekatvanni srushtinchadame oka advaitamu.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: Kalukune mooladharamaina tattvanni manam chakkaga artham chesukovali.
0: So we have to understand this primordial principle.
1: Matamulanniyu veru.
0: Religions are different.
1: Margam bu okkate.
0: But path is one.
1: Vastra bhedamu veru. Vastu okkate.
0: Clothes are many, but the yarn is one.
1: Sungaramulu veru. Bangaram okkate.
0: Jewels are many, gold is one.
1: Ee rakamainatundi advaitanni manam chinchinchukuntukopothe poolanniyu veru. పూజలొకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: దర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలొకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్ మేకింగ్ ఎ గార్లాండ్ అండ్ డెకరేషన్.
1: హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వీ హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది ఏ హృదయ పుష్పము?
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The hridaya is the altar of
1: Bhagavantudu. Eppudu hridayavasi.
0: God dwells in our hridaya.
1: Idi hridayavasini ekkado poyi manam vetakanakkarledu.
0: We don't need to search for God elsewhere.
1: Manu antarmukham gavinchukunnappudu aa daivattvam manaku gurtinchadaniki veelavutundi.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతిని కొంతవరకు మానుకోండి.
0: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ఎక్స్టర్నల్ డెల్యూజన్.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: ఇవన్నీ మనకు కావాల్సినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేయిమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈజ్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఈజ్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: There is non-dualism here.
1: ఏంటి అద్వైతం? ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: ఇస్ నాట్ క్లాత్.
1: ఇది దారం కాదు, పత్తి.
0: నాట్ థ్రెడ్స్.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: సో కాటన్, థ్రెడ్స్ అండ్ క్లాత్.
1: ఇది కూడా అద్వైతమే.
0: దిస్ నాన్-డ్యూయల్.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: దేర్ఫోర్ ద ఫుడ్ అండ్ ద డ్రెస్ వీ వేర్ అండ్ అవర్ హోమ్. కనుకునే
1: అద్వైతమతం జ్ఞానం.
0: సో దిస్ నాన్-డ్యూయలిజం ఇస్ ట్రూ విజ్డమ్.
1: అనగా విభజించడానికి వీలు కానటువంటిదే అద్వైతము.
0: దట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్
1: నాన్-డ్యూయలిజం. కూడాను
0: సచ్ నాన్-డ్యూయలిజం.
1: ఒక ప్రేమ చేతనే మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్ త్రూ.
1: మీరు హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్ట్.
1: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్
1: లవ్. డిజైర్లెస్ గా ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: One should pray to God, embodiment of love,
1: desirelessly.
0: Has he given you all by desire? He granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi, adugunabadunani, adugakunna pani, vadivanagunani. అడుగకువే ఓ మనస.
0: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్ ఫార్. ఇఫ్ యు ఆస్క్ ఫర్ ఇట్ ద ఫైల్ విల్ బి పుట్ డౌన్.
1: అడుగని శబరిని ఆదరించడే.
0: శబరి ఈస్ గివెన్ రిఫ్యూజ్ విత్
1: అడుగక తనకై మడియు జటాయు కడకు నేగి సద్గతి కలిగించడే.
0: Without asking, that bird Jatayu is offered.
1: అడిగే కొలది అడుగు పడిపోతుంది.
0: ద మోర్ అండ్ మోర్ యూ డిజైర్ ఇట్ విల్ బి పుట్ డౌన్, లెట్ డౌన్. ఓ మైండ్,
1: అడగద్దు.
0: ఓ మైండ్,
1: నువ్వు అడగవలసింది భగవంతుని అడుగు.
0: వాట్ షుడ్
1: భగవంతునే నాకు కావాలి.
0: యు ఆస్క్ ఫర్ గాడ్ ఓన్లీ.
1: నాకుంటే అన్ని నాకు లభ్యం అవుతాయి.
0: ఇఫ్ గాడ్ ఈస్ విత్ మీ, ఎవ్రీథింగ్ ఎల్స్.
1: బంగారు చేతిలో ఉంటే ఎన్ని రకాలైనా మనం చేయించుకోవచ్చు.
0: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్
1: మెనీ జ్యూల్స్. భగవంతుడా నాకు చైన్ ఇచ్చి, భగవంతుడా నాకు ఒక రింగ్ ఇచ్చేటి, ఆ రింగ్ రింగుగానే ఉంటుంది, చైన్ చైన్ గానే ఉంటుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆస్క్ ఫర్ చైన్ అండ్ రింగ్ అ పార్ట్, దే విల్ రిమైన్ యాస్.
1: బంగారుని కోరు,
0: ఆస్క్ ఫర్ గోల్డ్.
1: ఎన్ని నగలైనా చేయించుకో.
0: యూ కెన్ హ్యావ్ మెనీ జ్యూల్స్.
1: దైవాన్ని కోరు,
0: డిజైర్ ఫర్ గాడ్.
1: ఎన్ని విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించు.
0: యూ కెన్ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్
1: దైవాన్ని విస్మరించి.
0: You forget God.
1: దైవం ఎక్కడివాడు?
0: Where is God?
1: అన్నింటికీ అధిపతి దైవము.
0: God is the master of all.
1: కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతి నాశిస్తున్నాం మనము.
0: But yet we go by the world, forgetting God.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: Man is behaving up in the opposite direction.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: సర్చ్, యూ విల్ ఫైండ్ మీ.
1: తట్టు నా తలుపు, నేను తెరుస్తాను.
0: నాక్, ఇట్ షాల్ బి ఓపెన్డ్.
1: ఈ మూడు చెప్పాడు.
0: హీ సెడ్ దీస్ త్రీ.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: డూ వీ డూ ఆల్ దీస్ త్రీ?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ సెడ్ ఆస్క్ మీ.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: ఆర్ యూ ఆస్కింగ్ గాడ్?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: యూఆర్ ఆస్కింగ్ ద వరల్డ్.
1: అంతా ప్రకృతి, ప్రకృతి, ప్రకృతి, ప్రకృతిని అడుగుతున్నావు.
0: యూ ఆస్క్ వరల్డ్ అండ్ బి ఆర్ వరల్డ్లీ.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: యూ సెర్చ్ ఫర్ మీ.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: బట్ యూఆర్ నాట్ సెర్చింగ్ గాడ్.
1: ఏమి వెతుకుతున్నాడు?
0: వాట్ డు యూ సెర్చ్?
1: సిరి సంపదల్ని వెతుకుతున్నాడు.
0: యూ ఆర్ సెర్చింగ్ ది కన్వీనియన్సెస్ అండ్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: తలుపు కొడుతున్నాడు.
0: యూ నాక్.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్
1: ఇస్ సెడ్. అది చేస్తున్నాడు.
0: బట్ హి డస్ ఇట్ ఇన్ ద కాంట్రడిక్షన్.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? వాట్ డోర్ డస్ హి
1: ట్యాప్? ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హి ఇస్ నాకింగ్, హి ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మారిపోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే ద గాడ్ సెడ్.
1: చెప్పినట్టుగా చేయండి.
0: డూ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్.
1: తక్షణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: హీ విల్ గ్రాంట్ యూ ఇమ్మీడియట్లీ.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: హీ యూ కెన్ సీ హిమ్ వేర్ ఎవర్ యూ సర్చ్.
1: తక్షణం హృదయ కవాటం తెరుస్తాడు.
0: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: Chakkaga preminchandi.
0: Love God well.
1: Dayam okkade.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతోనైనా, ఏ నామంతోనైనా మీరు స్మరించండి.
0: యూ కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్.
1: స్మరించి ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు వరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతునే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావాల్సిన సిరి సంపదంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్. భవనాలంతా
1: ఉన్నాయి.
0: దేర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యూ ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యూ ఆస్క్ దాట్ విచ్ ఇస్ నాట్ హియర్. యూ ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్
1: లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యు విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమ ముదిత మనసే.

ചെയ്യുണ്ട്. എല്ല നക്ഷത്രാലു നേലറാലക മിണ്ട നിലിച്ചിയുണ്ടേ. ഏ പ്രേമ ശക്തി പുടമി പൈബടകുണ്ട കടലിരായടു കാളു മുടുച്ചുകൊനിയേ. ఏ ప్రేమ శక్తిచే ఇరేడు లోకాలు గాలి దేవుడు సురటీలు విసురే. ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి. అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్లం.

0: with that power of love that makes the entire world revolve like a wheel without the pivot. That power of love that makes the stars stand across the sky without falling on the ground. That power of love that holds the ocean restrict to itself without crossing its limitations. That power of love that makes the wind blow incessantly. That power of love that is infinite, which is mysterious and understandable, which is non-dual, that fills the entire universe. That is mighty one. This universe is full of love.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ప్రేమనే భగవంతుని స్వరూపము.
0: లవ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని గీత బోధించేది.
0: ద లెసన్ ఆఫ్ గీత ఈజ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: అట్టి ప్రేమవేడైనటువంటి యొక్క భగవంతుని యొక్క ప్రేమను తాను ఏ విధంగా జగత్తంతయును ప్రకటింపజేస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తమ ప్రేమను జగత్తునకు ప్రకటింపచేయాలి.
0: గాడ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ స్ప్రెడ్స్ హిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్. ఇట్ ఇస్ ద బౌండెన్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు షేర్ దిస్ లవ్.
1: అనిర్వచనీయం ప్రేమ.
0: లవ్ ఇస్ బియాండ్ ఆల్ డెఫినేషన్.
1: ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక తన ప్రేమను ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి యొక్క వస్తువాహనాల నిమిత్తమై దీన్ని ఉపయోగించుకుంటున్నాడు.
0: మ్యాన్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ లవ్. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్ వరల్డ్లీ ఫిజికల్ ఫ్లీటింగ్ పర్పసెస్.
1: భగవంతుడు గుణాతీతుడు.
0: గాడ్ ఈస్ బియాండ్
1: ప్రేమ కూడాను గుణాతీతమైనటువంటిది.
0: లవ్ ట్రాన్సెండ్స్ అట్రిబ్యూట్స్.
1: అట్టి గుణాతీతమైనటువంటి ప్రేమను గుణములతో చేర్చి మానవత్వము తన యొక్క జన్మమును వ్యర్థము గావించుకుంటున్నది.
0: సచ్ లవ్ విచ్ ట్రాన్సెండ్స్ అట్రిబ్యూట్స్ హ్యాస్ టేకెన్ అపాన్ ఇట్ సెల్ఫ్ ద అట్రిబ్యూట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ అండ్ దస్ రూయిన్స్ ఇట్ సెల్ఫ్.
1: ఈ ప్రాకృతమైన జగత్తునందు తల్లి బిడ్డల ప్రేమ.
0: In this world, we find the love between the mother and the child.
1: ఈ ప్రాకృతమైన జగత్తునందు భార్య భర్తల ప్రేమ.
0: In this world, we find love between the husband and wife.
1: అన్న తమ్ముల ప్రేమ.
0: The love among brothers.
1: బంధుమిత్రుల ప్రేమ.
0: Relations.
1: ఇవన్నింటిని కూడా ప్రేమ అనేటువంటి పదముతో ఉపయోగపెట్టి ఈ జీవితాన్ని గడుపుతున్నాడు మానవుడు.
0: Man spends his life using the sacred word love for these worldly purposes and relationships.
1: ఈ పుట్టక పూర్వము ఈ బిడ్డ ఎవరు, ఈ తల్లి ఎవరు?
0: Before your birth, who is the mother, who is the child?
1: అప్పుడు ఈ తల్లికి ఆ బిడ్డ పైన ప్రేమ ఉన్నదా?
0: Do you expect mother to shower love on the child then?
1: లేదు.
0: No.
1: బిడ్డ జన్మించిన తర్వాతనే ఈ తల్లికి ప్రేమ ఏర్పడుతుంది.
0: It's only after the birth of the child the mother starts loving the child.
1: పెండికి పూర్వము భార్య భర్తను భర్త భార్యను ప్రేమించుకుంటారు. ఇవి కేవలం ఎప్పటి నుంచి జరిగింది? పెండి తరువాతనే జరిగింది.
0: The love between husband and wife start only after wedding, not before that.
1: ఇదే విధంగానే బంధుమిత్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రి ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ అన్నీ కూడా శారీరధారమైనటువంటి యొక్క నెగటివ్ ప్రేమ సేవే.
0: This form of love among relations, among sisters and brothers, is just body relationship, physical relationship.
1: ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ అని అనిపించుకోదు.
0: You cannot call this love based on the body, cannot call it love in the true sense.
1: ఇది కేవలం ప్రాకృతమైన సంబంధ బాంధవ్యమైనటువంటి దానిగా పోల్చుకోవచ్చు.
0: We can call it only physical, worldly attachment, relationship.
1: నిజమైన ప్రేమకు ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధం కానీ ఇంకా ఏ విధమైన సంబంధం కానీ లేదు.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ది ట్రూ లవ్ హ్యాస్ నైదర్ గివింగ్ నార్ రిసీవింగ్. ఇట్ ఈస్ బియాండ్ ద టూ.
1: భగవంతుని ప్రేమిస్తారు భక్తులు.
0: devotees love God.
1: Bhagavantuda, naaki karyam jarimeerinappudu neeku ee vidhamainatuvanti mudupuni chellistanantadu.
0: The devotee vows, pledges that he would do something if his desire is fulfilled.
1: నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతానంటాడు.
0: He will say that he will break the coconuts as an offering.
1: తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతాడు.
0: He offers mean hair to have mighty desire fulfilled in bargain.
1: కానీ ఇది భక్తియా?
0: You call it devotion?
1: కాదు కాదు.
0: No, not at all.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటిది వ్యాపార సంబంధమైనది కానీ భక్తి సంబంధం కాదు.
0: That which gives and expects something in return is a matter of business, not devotion.
1: నిజమైన భక్తుడు కేవలము ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం అనేటువంటిది ఉండదు.
0: A true devotee only gives and gives, never accepts.
1: కనుక అర్పితమే ఈ భక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: And that is the main duty of a devotee.
1: మానవ జీవితము ఐహిక ఆముష్మికంగా మిళితము.
0: Human life is a combination here and hereafter.
1: కానీ ఈనాటి మానవుడు ఆముష్మికమును విస్మరించి ఐహికమునే విశ్వసించి బుద్ధితో దీనిని అనుభవిస్తూ వస్తున్నాడు.
0: Man is experiencing his life on earthly sojourn, making use of intellect only, forgetting the life thereafter.
1: బుద్ధితత్వంతో అనుసరించినంత వరకు కూడాను ఇది కేవలము తనకు కాని సంఘమునకు కాని దేశమునకు కాని శాంతి భద్రత చేకూరవు.
0: So long he lives like this, neither he enjoys security nor the nation by and large.
1: Kanuka ee vidhamainatundi sambandha bandhavyamunu manam dooram gaavinchukoni hrudaya sambandhamainatundi prema tattvanni manam penchukunnappude lokamulo shanti bhadrata chekurutayi.
0: You expect safety and security in this world. Then once we give up this body attachment and develop love wholeheartedly,
1: srushti tantramu ధర్మాధర్మములు సత్యాసత్యములు పాపపుణ్యములు శీతోష్ణములు అనేటువంటి యొక్క ద్వంద్వ సమన్వయమై ఉంటున్నది.
0: ద హోల్ యూనివర్స్ ఈస్ డ్యూయాలిటీ. యూ ఫైండ్ రైచియస్నెస్ అన్ రైచియస్నెస్, ద ట్రూత్ అండ్ అన్ ట్రూత్, ద సిన్ అండ్ ద మెరిట్, ద హీట్ అండ్ కోల్డ్.
1: కానీ ఈ జగత్తునందు కేవలం ధర్మం మాత్రమే ఉండుటకు వీలు కాదు.
0: It's not possible to expect only dharma in this world.
1: Neka adharmam maatrame undutuku sadhyam kaadu.
0: It's not possible to expect unrighteousness either.
1: Adharmam nirmoolam chesi dharmam sthapinchalani aashistukuntaru.
0: We expect the establishment of dharma in the place of adharma or unrighteousness.
1: Idi asadhyam.
0: It is impossible.
1: Dharma dharmamulu yokka mishramame ee jagattu.
0: This world is a combination of righteousness and unrighteousness as well.
1: Ivi rendu undinappude మానవత్వమునకు ఒక విధమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది.
0: దేర్ లైస్ ది ఎంటైర్ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: ఈ జగత్తునందు ధర్మాధర్మములు లేకుండా సత్యాసత్యములు లేకుండా ఏనాడు కూడా ఈ జగత్తు నిలువజాలదు.
0: దిస్ వరల్డ్ కెనాట్ సస్టైన్ వితౌట్ ది ట్విన్స్ ధర్మ అండ్ అధర్మ, దట్ సత్య అండ్ అసత్య, ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
1: కనుక రెండింటి యందు కూడాను ధర్మమును మాత్రమే మనం అంగీకరించి అధర్మమును మాత్రం విస్మరించి దానిని పరికించుతూ పరీక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: వీ హావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ డిస్క్రిమినేటింగ్, యాక్సెప్టింగ్ ఓన్లీ ధర్మ అన్ రైచియస్నెస్, గివింగ్ అప్ అధర్మ అన్ రైచియస్నెస్.
1: కానీ ఈనాటి మానవుడు ఎవరిది మానవ ధర్మము, ఎట్టిది పశుధర్మము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ హ్యూమన్ టెంపర్మెంట్, హ్యూమన్ ధర్మ as against the pashudharma, the bestial quality.
1: Ahimsa, satyamu, sanubhuti ee moodu kudanu sarva jeevulu yokka samanamaina dharmamu.
0: There are three qualities which are uniform for all beings. One, ahimsa, non violence, satya, the truth, the sanubhuti, forbearance or sympathy.
1: Manavattvamu vismarinchi kevalam pashutvamunu swikarinchi gunamunandu buddhiyandu పశుత్వమునే అభివృద్ది పరచుకున్నంత వరకు కూడాను మానవుని యొక్క హృదయంలో శాంతి భద్రతలు ఏమాత్రం కూడాను నిలువజాలవు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ ల్యాండింగ్ ఇన్ ది హ్యూమన్ హార్ట్, మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో లాంగ్ హీస్ బీస్టియల్ ఇన్ హిస్ బిహేవియర్.
1: ఆహార నిద్ర భయమైదనాదులు మానవునకు పశువునకు సమానమైనవి.
0: The qualities like food, raiment and shelter, the fear and sleep and procreation are common to the animal world and human population.
1: మానవ ధర్మములు ఏమిటి? పశు ధర్మములు ఏమిటి?
0: So we have to know the manava dharma, the qualities of mankind, as against the qualities of an animal.
1: నేను మానవుడను అని అనుకోవటము, విశ్వసించటము అర్ధ సత్యమే.
0: To say that I am a human being is only half truth.
1: రెండవ,
0: you cannot expect peace and security landing in the human heart, making use of the intellect so long, he is bestial in his behavior.
1: ఆహార నిద్ర భయమైదనాదులు

0: విశ్వసించటము అర్ధ సత్యమే.
1: టు సే దట్ ఐ ఆమ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ హాఫ్ ట్రూత్.
0: రెండవ అర్ధ సత్యము, నేను పశువుని కాదు అని నిర్ణయించుకోవాలి.
1: ద డెసిషన్ దట్ లైస్ ఇన్ ది అదర్ హాఫ్ ట్రూత్ ఈజ్ టు సే దట్ ఐ
0: ఆమ్ నాట్ ఎన్ యానిమల్. ఏకత్వమే నిత్య సత్యము.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ.
0: నేను మానవుడను పశువుని కాదు, నేను మానవుడను పశువుని కాదు, నేను మానవుడను పశువుని కాదు అనేటువంటి సమన్వయాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: హీ షుడ్ ఎస్టాబ్లిష్ ద సింక్రోనిసిటీ బిట్వీన్ ది టూ దట్ ఐ ఆమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ నాట్ ఎన్ యానిమల్.
0: ఇంతటితో మాత్రము ధర్మము నెరవేరదు.
1: వెల్, దట్ డజంట్ ఫక్టిఫై ద ప్రిన్సిపల్ ఆఫ్
0: నేను మానవుడనే.
1: ఐ ఆమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అయితే నేను స్త్రీనా పురుషుడనా?
1: Then, am I a man or a woman?
0: నేను గృహస్థుడినా బ్రహ్మచరినా?
1: Am I a householder or a
0: వానప్రస్థినా సన్యాసినా?
1: Am I a recluse or a renunciate?
0: ఈ అన్నింటి యొక్క విచారణ కూడా చేయాలి.
1: We have to inquire discreet, clearly.
0: ఆయా స్థానములకు సంబంధించినటువంటి ధర్మమును మాత్రమే మానవుడు అనుసరించాలి.
1: Man should follow appropriate to his situation at that moment of time.
0: మానవుడు బ్రహ్మచారిగా ఉండి గృహస్థ ధర్మాన్ని అనుభవించకూడదు.
1: Man being a celibate cannot have experience of a householder.
0: అప్పుడు ఈ జగత్తునందు ధర్మ సంకరణ ఏర్పడుతుంది.
1: There lies the mixing of confusion in
0: సంఘములో కల్లోలము ఏర్పడుతుంది.
1: There lies the agitation in mankind.
0: కనుకనే ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మానవుడు అర్థం చేసుకునలేక ప్రవర్తిస్తున్నాడు.
1: Man is behaving without understanding in the least what is meant by dharma or righteousness.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన ధర్మాన్ని తాను అనుసరించే సమయం లోపల నేను ఎట్టి స్థితిలో ఉన్నాను? నేను బ్రహ్మచారి స్థితిలో ఉన్నానా, లేక గృహస్థ స్థితిలో ఉన్నానా, లేక వానప్రస్థ స్థితిలో ఉన్నానా అని విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మంనే ఆచరిస్తూ రావాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బ్యాచులర్, యాజ్ ఎ రిక్లూజ్, యాజ్ ఎ హౌస్ హోల్డర్ అండ్ యాజ్ ఎ టోటల్ రెనన్షియేట్.
0: ఒకరు అనుసరించవలసినటువంటి ధర్మంను మరొకరు అనుసరించకూడదు.
1: The one who is expected to follow a particular code of conduct should not adopt a different
0: మానవులకు అందరికీ ఒకే ధర్మమని భావించకూడదు.
1: We should never consider that dharma is uniform for the entire mankind.
0: అది అధర్మానికి మూల కారణమవుతుంది.
1: This is the cause for unrighteousness today.
0: మానవుడే జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన వయ ప్రమాణమును గురించి విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మమునే ఆచరించాలి.
1: Every man must find out his age and conduct himself accordingly.
0: ఆ నియమాన్ని తప్పి ప్రవర్తించడం చేతనే ధర్మహీనం జరుగుతుండాలి. ధర్మజ్ఞానం అవసరిస్తుండాలి.
1: బికాజ్ హీ డజంట్ ఫాలో ద డిసిప్లిన్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ అట్ దట్ ఏజ్ వి ఫైండ్ కన్ఫ్యూజన్ ఇన్ ధర్మ.
0: ఈ జగత్తులో ధర్మాధర్మములు లేకుండా ఉండడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పెక్ట్ ది వరల్డ్ విదౌట్ ది ట్విన్స్ ధర్మ.
0: ఈ రెండింటి యొక్క సమన్వయం చేతనే మానవత్వమును దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: The combination, the entire coordination between the two will help you to attain the divinity from humanity.
0: కనుక పశుత్వం అంటే ఏమిటి?
1: What is bestial temperament?
0: ఈ పశుత్వమునందు కూడాను తన యొక్క నియమమును పురస్కరించుకొని
1: in animality there is discipline.
0: ఆహార నిద్ర భయనాదులనుండి మాత్రమే తన జీవితాన్ని అంకితం గావించుకోవాలి.
1: One has to spend his life restricting to the food, fear, sleep and procreation.
0: ఈ పశువుల యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
1: Animal has a discipline.
0: అదే విధముగానే మానవుల యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
1: So also man has a discipline.
0: ఇరువురు ఒక సమానంగా భావించుకోవటం ఇది అసాధ్యము.
1: It is impossible to expect same discipline for animal and a man.
0: అనేక మంది భారతీయులు ఆశించే ఆశలను, పూజించే పూజలను, ఆరాధించే అర్చనలు కూడాను విరుద్ధంగా భావిస్తున్నారు.
1: Many people consider the form of worship, the form of spiritual path adopted by Bharatiyas, something against
0: భారతదేశంలో ఇన్ని విధములైనటువంటి ఇక్కట్టు రావడానికి, ఇన్ని విధములైనటువంటి హింసలు జరగడానికి, ఇన్ని విధములైనటువంటి యొక్క కల్లోలములు ఏర్పడడానికి కుల మతమనే మూల కారణమని భావిస్తున్నారు.
1: We consider the caste and religion differences are responsible for all the obstacles, problems and violence all over the country.
0: అనేక మతములతో కూడినటువంటి భారతీయ జగతి.
1: And this Bharat is a combination of many religions.
0: కాని మతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: It's not possible to exist without a religion.
0: అయితే ఈ మతముల వల్ల ఏర్పడినటువంటి కాదు ఈ కల్లోలములు.
1: The agitations are not due to religious differences.
0: మతములు మానవుడు నిర్మించినటువంటివి కాదు.
1: Religion is not of man's making.
0: అది సహజమైన ధర్మము.
1: It is a natural code of life.
0: కనుక మానవులు కేవలం తన ధర్మ

0: తన యొక్క ఆరాధనలు తన యొక్క అర్చనలు వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే ఈ కల్లోలం జరుగుతున్నవని భావిస్తున్నారు.
1: We consider that our path of life, our mode of worship are responsible for all the agitation and confusion around.
0: కులములు మతములు అనేటువంటివి కల్లోలములకు ఏమాత్రము కారణాలు కాదు.
1: In fact, the caste and religion are in no way responsible for confusion. మానవుని యొక్క
0: అంతఃకరణమైనటువంటి యొక్క భావములే దీనికి మూల కారణం.
1: The inner feelings of man are responsible for all the agitation.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: జర్మనీ దేశం లోపల,
1: in Germany,
0: కుల మతములు ఏమాత్రము లేవు.
1: There are no religions in community.
0: కానీ రెండవ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత,
1: of the second war in Mahabharat, second world war,
0: ఈ జర్మన్ దేశమును నాలుగు భాగములుగా విభజించి,
1: Germany is divided into four parts,
0: నాలుగు ముక్కలుగా చేసి పరిపాలన చేస్తూ వచ్చారు.
1: There lies the administration having been divided into four parts in Germany.
0: కులమతముల యొక్క భేదమా కారణము?
1: Well, do you think that the caste and religion are responsible?
0: జపాన్ దేశమును కూడా అనేక రకములుగా విభజించి,
1: Japan is also divided.
0: కొన్ని దినముల అందులో కూడా కల్లోలములు ఏర్పడుతూ వచ్చినాయి.
1: You find a lot of agitation over there.
0: దీనన్నిటికీ కులమతములు ఆరాధనలు మూల కారణములు కాదు.
1: For all this, the mode of worship, the caste and religion are not responsible.
0: మానవుని యొక్క మహాప్రమాణములే దీనికి మూల కారణములు.
1: It's only man's feeling that is responsible.
0: కనుక కులమతములు అనేటువంటి దానికి మూల కారణంగా తీసుకోవటం చాలా తప్పు.
1: It's a big mistake if you think that religion and caste are responsible for agitation in this
0: భారతీయులు ఇన్ని మతములు ఉండినప్పటికీ,
1: though there are many religions in
0: Bharat, ఐకమత్యంగా అన్యోన్యతగా సోదర భావమును పెంచుకుని జీవితాన్ని గడుపుతూ వచ్చారు అనేక వేల సంవత్సరములు.
1: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్ ఇన్ భారత్ పీపుల్ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ యూనిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇన్ స్పైట్ ఆఫ్ రిలిజియన్స్ అండ్ కమ్యూనిటీస్ కాస్ట్.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఇస్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
1: ద క్లాత్ ఇస్ వేరీడ్ బట్ యాన్ ఇస్ వన్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: కలర్స్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
1: అండ్ దెన్ దర్ మెనీ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ బీయింగ్స్ బట్
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ వన్.
0: బ్రతుకు కోసం బహుబాధ బద్ధులైది.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఆర్ బౌండ్ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్.
0: బ్రతుకు కోసం ఏర్పడినటువంటిదే కానీ కేవలం ఒకరికొకరు కల్లోలం అభివృద్ధి పరచుకోవటం కాదు.
1: All this is due to a kind of feeling to carry out how our living, nothing to do with other aspects.
0: మతములో ఏమాత్రము ద్వేషము లేదు.
1: In fact, there is no hatred in the field of religion.
0: మతుల్లో ఉన్నది ద్వేషం.
1: Everything lies with mati, the mind.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది.
1: If mati, the mind, is good, what is wrong with matamu, the religion?
0: కనుక మతం పైన దీని కారణాన్ని పొందటం చాలా పొరపాటు.
1: It is a mistake to consider that mata, the religion, is responsible.
0: భారతదేశమునందు,
1: in Bharat,
0: అనేక మతములు పేరుతో పెట్టుకుని,
1: దేర్ ఆర్ మెనీ రిలిజియన్స్,
0: ఈ జాతులు అనేటువంటిది కొంచెం మూల కారణంగా తీసుకున్నారు.
1: అండ్ వీ హావ్ గాన్ బై ది కమ్యూనిటీ కాస్ట్.
0: జాతి కూడాను మానవ నిర్మితం కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: జాతి అనగా ఏమిటో అర్థాన్ని గుర్తించాలి.
1: లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ దిస్ కాస్ట్ ఆఫ్
0: జాతి. జాతి, జాతి,
1: దిస్ జాతి ఆర్ నేషనల్.
0: జాతి అనగా ఒక స్వరూపానికి లక్షణమే జాతి.
1: దిస్ జాతి ఆర్ నేషనాలిటీ యాజ్ ఎ ఫామ్.
0: ఇది పూల జాతి.
1: దిస్ బిలాంగ్స్ టు ది కమ్యూనిటీ ఆఫ్ ఫ్లవర్స్.
0: ఆకారమే దీనికి మూల జాతిగా ఉంది.
1: ఇట్స్ వెరీ ఫార్మ్ టెస్టిఫైస్ ఇట్.
0: ఇది బట్ట జాతి.
1: దిస్ బిలాంగ్స్ టు ది క్లాత్.
0: కాటన్ దీనికి మూల కారణము.
1: అండ్ ద కాటన్ ఇస్ ద కాజ్.
0: కనుకనే ఒక్క వ్యక్తి వల్ల జాతి ఏర్పడటం లేదు.
1: అండ్ ది నేషనాలిటీ ఇస్ నాట్ ద కాంబినేషన్ ఆఫ్ ది సింగిల్.
0: ఒక వ్యక్తిని మనం నాశనం చేయవచ్చును.
1: You may kill a single person.
0: కానీ మానవ జాతిని మాత్రం నిర్మూలన చేయడానికి వీలు కాదు.
1: It is impossible to annihilate the entire humanity.
0: అనేక వృక్షములు ఉన్నాయి.
1: You have many trees.
0: మామిడి వృక్షములు ఉన్నాయి. వేప వృక్షములు ఉన్నాయి.
1: You have got mango trees and mint
0: trees. ఇవన్నీ కూడా వృక్ష జాతియే.
1: They belong to the world of trees.
0: వృక్ష జాతి అయినంత మాత్రమున,
1: because of that,
0: మామిడి విత్తనం నాటి వేప పండు కోరితే వస్తుందా?
1: Having sown the seed of neem, you cannot expect the mango tree.
0: Lega veepa vitranam naati maamudi phalam aashisthe labhistunda?
1: And so also true, when sowing the mango tree, you cannot expect the neem.
0: Idantha vruksha jaati, jaati okkate.
1: But they all belong to the world of trees.
0: Kaani phalamulu anekanga untunnayi.
1: But fruits are many.
0: Ee vruksha jaati yandu phalamulu yokka ruchulu 450 rakala untunnayi.
1: And the fruits have different tastes, many many tastes.
0: 450
1: 400 types of taste.
0: కనుక ఇన్ని రుచులతో కూడినటువంటి ఈ వృక్షములు ఏకత్వాన్ని ఏ రీతిగా నీవు భావించగలవు?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దిస్ యూనిటీ అమాంగ్ ది ట్రీస్ విత్ 450
0: కనుక మానవ జాతి ఎందుకును? మానవ జాతి ఒక్కటే.
1: ద హ్యూమన్ రేస్ ఇస్ వన్.
0: కానీ మానవులు వేరు వేరు.
1: But human beings are
0: వారి మనోభావములు వేరు వేరు.
1: Their thoughts are different.
0: సంకల్ప వికల్పములు వేరు వేరు.
1: Their thoughts and counterthoughts are different. And the behavior is different.
0: ఇవన్నీ కూడా అంతఃకరణ యొక్క ప్రమాణములే.
1: They all go by the inner feeling.
0: కాబట్టి జాతిని నిర్మూలన చేయటం అనేటువంటిది వెర్రితనం.
1: It is foolishness to expect to kill the entire race.
0: జాతిని ఎవరు కూడా నిర్మూలన గావించుకోలేరు.
1: None can remove the human race in total.
0: వ్యక్తిని నిర్మూలన గావించవచ్చును, కానీ జాతి ఎప్పటికీ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
1: You can kill a single human being but not annihilate, kill the entire society.
0: మానవ జాతి.
1: That is human race.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జాతిని కేవలం కొన్ని కల్లోలములకు మూల కారణం చెప్పుకోవటము కేవలం అజ్ఞానమే.
1: It is utter state of ignorance to consider that the castes are responsible for the entire confusion.
0: ఈ నాడు జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్లోలములకు మూల కారణము మానసిక ప్రభావములే.
1: For all the disturbances in the world, it is our mental makeup that is responsible.
0: వ్యక్తి యొక్క ప్రవర్తనలే దీనికి మూల కారణము.
1: It is the individual behavior that is the cause.
0: జాతి, మత, కుల, భేదములు ఏ మాత్రమూ దీనికి కారణాలు కావు.
1: And the reason such as based on caste, community and religion are
0: ఈ మూలాధార సత్యమును గుర్తించుకోలేని వ్యక్తులు మాత్రమే జాతి, మత, కులములే ఈ యొక్క కలహములకు మూల కారణమని భావిస్తున్నారు.
1: Those who could not understand the main secret reason behind it consider the caste and the religion
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: జగత్తులో ఈ కలహములకు, కల్లోలములకు జాతి, మతములు కారణమే కాదు.
1: For all the agitation, disturbances and conflicts in the world, the caste and religion are not responsible.
0: వ్యక్తి యొక్క సంస్కృతి ఏ దీనికి మూల కారణము?
1: It is only the individual culture and individual behavior that is responsible.
0: కనుక మన యొక్క సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
1: So we should make our culture
0: sacred. ప్రాచీన భారతీయ సంస్కృతి యందు,
1: in the ancient culture of Bharat,
0: నిజమైనటువంటి తత్వం ఏకత్వమే.
1: In fact, there is one principle of unity.
0: ఆ ఏకత్వమును మాత్రమే మనం దృష్టి యందు ఉంచుకోవాలి.
1: We have to keep this oneness, spirit of oneness as the main view.
0: కానీ నక్షత్రములు వేరు వేరుగా ఉన్నాయి.
1: The many stars.
0: But sky is one.
1: But the sky is one.
0: Beings are many.
1: Beings are many.
0: Breath is one.
1: Breath is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one.
1: Earth is one.
0: చూసారా, ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటూ పోవాలి.
1: We have to recognize this truth.
0: కనుక వ్యక్తిత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పవిత్రంగా భావించుకోవాలి.
1: We have to consider the divinity in the personality as sacred.
0: అన్నింటికీ మూల కారణము ప్రేమనే.
1: Love is the main cause for all.
0: ఈ ప్రేమ ఒకరి వల్ల ఏర్పడినటువంటిది కానీ, ఒకరి వల్ల అందుకున్నటువంటిది కానీ కాదు.
1: The love is neither given, handed over or passed on.
0: ఇది సహజసిద్ధంగా ఏర్పడేటువంటిది.
1: It is quite natural.
0: ఈ ప్రేమకు ఒకరు మూల కారణం కాదు.
1: నో వన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ లవ్.
0: దైవమే ప్రేమ. ప్రేమనే దైవము.
1: గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ గాడ్.
0: కనుకనే ఈ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మనం భిన్నత్వంగా భావించుకోవచ్చు?
1: హౌ డు యూ కన్సిడర్ దిస్ లవ్ ఎస్ ఎ డివినిటీ అ గో బై ది వర్డ్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ?
0: ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
1: Investigate the nature of love.
0: Prema rupamu brahmammu premamayamu.
1: God is love, is the very embodiment of
0: prema. Prema to sandhimpa neema magunu.
1: There can be a discipline by
0: kana premanu gattiga karigi unna.
1: If you have the strong love,
0: advitiyam nandanga arhudagunu.
1: You attain the state of non duality.
0: Mana advitiyam anta kudanu kevalam prema yende imidi untunnadi.
1: That non dual state is born out of love.
0: Kevalam sharira abhimanamunu puraskarinchukoni,
1: basing on the body attachment,
0: deha bandhamunu veru veruga bhavinchukovatam chetane,
1: because we go by multiplicity,
0: ee prema bhinna bhinnanga roopalutundali.
1: Love is fragmented or segmented.
0: Ee bhinna bhinnamga erpadeetundi prema nijamaina prema kaadu.
1: The divided love is not love at all.
0: Ee sambandha bandhamyamto vachinatundi prema,
1: it goes by the association and relationship.
0: Prema okkate.
1: Love is one.
0: ఏ వ్యక్తి అయినా కానీ, ఏ దేశమైనా కానీ,
1: ఎనీ కంట్రీ,
0: ఏ ప్రాంతమైనా కానీ,
1: ఎనీ రీజియన్,
0: కానీ ప్రేమతత్వం ఒక్కటే.
1: బట్ లవ్ ఇస్ వన్.
0: స్వామి ప్రేమ, ప్రేమ, ప్రేమ అంటున్నారు, ఏమిటి ఈ ప్రేమకు రూపము అని అనేక మంది భావిస్తుంటుంటారు.
1: భగవాన్ స్పీక్స్ ఆఫ్ లవ్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్? ఇస్ ద
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
1: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతుడే.
1: అండ్ దిస్ వెరీ లవ్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది హృదయమే.
1: and his heart is the center of love. And his existence. And his love is Atman spirit. And his love is Brahman. Give any name, but love is one and the same.
0: Brahma, premane.
1: That Brahman is God.
0: Mana mooladharame ipudu tattvam premane.
1: The main primordial principle is love.
0: Atma premane.
1: Spirit, Atma is love.
0: Hrudayamu premane.
1: The heart is love.
0: Sarvamu premamayame.
1: Everything is full of love.
0: Ilanti premaku ye roopam ani cheppagalaru?
1: What form can you definitely
0: say? Kanukane niyandunnadi nayandunnadi oke atmane.
1: So that in you and in me is same Atma.
0: Niyandunnadi nayandunnadi oke heart hrudayame.
1: The same hrudaya, the heart is present in you and me.
0: Kabatti hrudayanni hrudayam premistundadi.
1: So it's only connection heart to heart.
0: Ee ekatvanni meer chakkaga gurtinchukunte dvesham aneetundi undadu.
1: When once we understand this principle of unity, there's no scope for hatred.
0: Ee naadu ee ekatvam aneetundi dani bhinnatvanga bhavinchukotam chetane అనేక రకమైనటువంటి కలహములు కల్లోలములు విజృంభించిపోతున్నాయి.
1: బికాస్ యూనిటీ ఇస్ వ్యూడ్ యాజ్ డైవర్సిటీ లీడింగ్ టు ఆల్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్స్.
0: కనుక మన అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ కాన్షియస్నెస్.
0: దేహములు వేరువేరుగా ఉండవచ్చును.
1: బాడీస్ మే బి డిఫరెంట్.
0: ఇవన్నీ వేరువేరుగా భావించుకున్నంత మాత్రమున ఆత్మతత్వం వేరు కాలేదు.
1: Because you think of variety, diversity, you cannot consider consciousness fragmented. It is only one consciousness present in all beings.
0: Advaitam Brahma annaru.
1: The non-dualism is cosmos.
0: Brahmane advaitamu.
1: The Brahma is non-dual.
0: Brahma anaga prottaramaitvanti swarupamu.
1: Brahma means vastness.
0: Sarvatra nindinatvantide atma tattvamu.
1: That vastness spirit of Brahma is all pervasive.
0: Pravasinchetvantide bhinnatvamai kaakunda Brahma tattvamu.
1: Therefore, it cannot be plurality or multiplicity, it is only unity. We have to strengthen the faith in this unity. Because the body attachment. It is only the body attachment that is responsible for multiplicity. It is only body attachment that is responsible for pomp and show and aggrandizement. Many people. They go to Venkateshwara temple.
0: Swami, నీవు నా కోరికలు నెరవేర్చుతుంటే నీకు ఒక బ్రహ్మోత్సవం చేపిస్తాను ఉంటాడు.
1: దే గో టు వెంకటేశ్వర టెంపుల్ అండ్ సే స్వామి ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్ ఐ విల్ ఆఫర్
0: స్వామి నా బిడ్డకు వివాహం ఏంటంటే నీకు ఒక కళ్యాణం జరిపిస్తాను ఉంటాడు.
1: ఇఫ్ మై డాటర్ ఈస్ మ్యారీడ్ స్వామి ఐ విల్ పర్ఫార్మ్ యువర్ మ్యారేజ్.
0: భగవంతుని మ్యారేజ్ వీడా చేసేటువంటి వాడు.
1: ఆర్ యూ ద పర్సన్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ గాడ్?
0: తన మ్యారేజ్ కోసమని భగవంతుడు వీని కోరిక నెరవేరుస్తాడా?
1: యూ మీన్ సే గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ హూ హాస్ టు బి మ్యారీడ్ హింసెల్ఫ్?
0: నీవు ఈ విధంగా ఒక ఆశను చూపించి భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు.
1: యూ వాంట్ టు టెంప్ట్ గాడ్ బై దిస్ అండ్ చీట్ హిమ్.
0: ప్రతి ఫలాపేక్షతో ఫల భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది ప్రేమనే కాదు.
1: That prayer born out of selfishness expecting something in return is not
0: love. లేకుండా
1: Without any expectation.
0: ఒకే ఆత్మనే.
1: Only one cosmic principle.
0: నా ఆత్మను నేను చూసుకుంటున్నాను.
1: I see my own
0: నా ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.
1: It's my consciousness that speaks.
0: నా భగవంతుతో నేను కూడి ఉంటున్నాను.
1: I'm the company of God.
0: ఈ ఏకత్వంలో మనం అభివృద్ధి కావాలి.
1: We have to develop faster this oneness.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: అనేక పర్యాయములు మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటాను.
1: భగవాన్ అడ్రెస్సెస్ రిపీటెడ్లీ as embodiments.
0: మీ రూపం ఈ దేహాభిమానంతో కూడినటువంటివి కాదు.
1: In fact, you don't have this body attachment.
0: Prema swarupame mee satya jeevam.
1: In fact, your true nature is love.
0: Adi nirgunamainatundi.
1: That is attributeless.
0: Andukosam nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
1: It is eternal, it is unsullied, it is immortal, it is unpolluted.
0: కనుక ఆకారంతో కూడినటువంటి దాన్ని ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు.
1: అండ్ దట్ గోస్ బై ఫార్మ్ యూ కెన్ అక్సెప్ట్.
0: ఈమె నా తల్లి అనే ఆకారాన్ని నీవు తల్లిగా భావిస్తున్నావు.
1: అండ్ యూ కన్సిడర్ యువర్ మదర్ గోయింగ్ బై హర్ ఫార్మ్.
0: ఎప్పటి నుంచి నీ ఆకారాన్ని తల్లిగా భావిస్తున్నావు?
1: సిన్స్ వెన్ యూ హ్యావ్ దిస్ మదర్లీ ఫీలింగ్?
0: ఆమెకు పుట్టిన తర్వాత నీ పెద్దవాడు అయిన తర్వాత నేను కొడుకు ఆమె తల్లి అని అభిమానం ఏర్పడిన తర్వాత ఆమె నీవు ప్రేమిస్తున్నావు.
1: ఆఫ్టర్ బర్త్ యాజ్ యూ గ్రో. When once you understand your mother, you call her mother.
0: Even our తల్లి అనేటువంటి విశ్వాసమే లేకపోతే నీవు ఆమెను ప్రేమించలేవు.
1: If you have no faith that so and so is your mother, you can't love her.
0: కాబట్టి ఈ విశ్వాసమే ప్రేమకు మూల కారణము. Where there is confidence, there is love.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is peace.
1: Where there is love, there is peace.
0: Where there is peace, there is truth too.
1: Where there is peace,
0: where there is truth, there is bliss.
1: Where there is truth, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: కనుకనే ఆకారాన్ని నీవు తల్లిగా భావించుకున్నావు.
1: యు కన్సిడర్ ద ఫామ్ యాజ్ యువర్ మదర్.
0: అంతటితోనే మన యొక్క ప్రయత్నం మానకూడదు.
1: డోంట్ గివ్ అప్ ఎట్ దట్ స్టేజ్.
0: దాని నుంచి సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్వెస్టిగేట్ ద ట్రూత్ అండ్ డెవలప్ దట్.
0: దాని నుంచి నీవు శాంతిని పెంపొందింపు చేసుకోవాలి.
1: దెన్ యూ కెన్ అక్వైర్ పీస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ శాంతి నుంచి నీవు సత్యంలో ప్రవేశించాలి.
1: అండ్ ఫ్రమ్ పీస్ ట్రావెల్ టువర్డ్స్ ట్రూత్.
0: ఈ సత్య శాంతిలో ప్రవేశించిన తర్వాత నీ జీవితం ధన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ట్రూత్ అండ్ పీస్ యు ఆర్ రీడింగ్.
0: ఇది ఎక్కడో బయట లేవు.
1: ఇట్స్ నాట్ అవుట్ వరల్డ్.
0: నీయందే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ విదిన్ యూ.
0: ట్రూత్ ఇస్ ఇన్ యూ.
1: Truth is in you.
0: This is in you.
1: This is in
0: peace
1: you.
0: Is in you. You are the embodiment of peace.
1: You are the embodiment of
0: you
1: peace.
0: Are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: Ekkada nee vetukutavu?
1: Why do you investigate such?
0: Ah, bayata vetukadame nee yokka parapaatu.
1: You are in search of this outer world. That's your mistake.
0: Edi kudanu neekante bayata okkati ledu.
1: Nothing is present in the outer world.
0: Everything is reflection of the inner being.
1: Everything is out of the inner being.
0: Nee nunchi vachinatundi ve.
1: It is reflection of the inner being.
0: కనుకనే మనము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ షుడ్ యు ప్రే గాడ్?
0: ప్రతిఫలాపేక్షతో మనం ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నాట్ ప్రే టు గాడ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: అద్దంలో చూచిన ప్రతిబింబాన్ని నేను ప్రేమించినట్టుగా నీవు నీ దేహంలో ప్రేమించు.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ లవ్.
0: ఏ దేహాన్ని చూసినప్పటికీ అందులో నా బింబం ఉంది అని ఆశించు.
1: కన్సిడర్ ఎవ్రీ బాడీ యాజ్ ఎ మిర్రర్ వేర్ యూ ఫైండ్ యువర్ రిఫ్లెక్షన్.
0: ఈ నిత్య సత్యమును ప్రబోధించుకుని భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: Basing on this eternal truth, Bhagavad Gita declares that the entire individual
0: you
1: is ancient and eternal.
0: Nenu nivu veru kaadu.
1: I and you are not separate.
0: Kabatti naa prema nee prema veru kaadu.
1: Your love and my love are not different.
0: Premalu okkate.
1: Both are one.
0: Dehabhimanamto konni maarpulu kalagavachunu kaani.
1: There may be changes due to body.
0: Prema yokka tattvam okkate. Prema premane.
1: Love is love. Its nature is one.
0: Love is love.
1: Live in love.
0: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: Understand the spirit very well.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ప్రేమస్వరూపుడే.
1: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను వదలి ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి నిష్ప్రయోజనమే.
1: Without love you may proceed in any spiritual path. It would be all in vain.
0: ఏదో ఒక ఆశతో నీవు పూజలు చేస్తున్నావు.
1: You do something in expectation.
0: ఏదో ఒక ఆశతో నీవు జపం చేస్తున్నావు.
1: You do japa.
0: ఏదో ఒక ఆశతో ధ్యానం చేస్తున్నావు.
1: You meditate.
0: ఇవన్నీ ఆశల యొక్క ప్రతిబింబములే.
1: They are all reflections of expectations.
0: కనుక ఈ ప్రతిబింబాలకు ఏమాత్రము నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: Don't give any scope for such expectations.
0: ప్రతిబింబములే.
1: In fact, a reflection.
0: కానీ బింబస్వరూపుడు కాదు.
1: But you should go by this object.
0: ప్రతిబింబాలు బింబస్వరూపం అవుతుందా?
1: Can you call a reflection as an object?
0: నీవు ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
1: You stand in front of the mirror.
0: ఇది నా కుడి కన్ను అని చెప్తావు.
1: You say this my right eye.
0: Kani nee kudi kannu addamlo edam kannuga kanipistundi.
1: But in the mirror the right eye is seen as the left one.
0: Adi nee pratibimbam.
1: That is your reflection.
0: Kani addame lekapothe nee bimbam bimbame.
1: Without the mirror you are just an object.
0: Kabatti prapanchame yoka addamu.
1: The whole world is a mirror.
0: ఈ అద్దమును నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
1: యూ క్యారీ ఆన్ దిస్ వరల్డ్.
0: ఈ అద్దములో చూసే అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్.
1: ఆల్ దట్ యు వ్యూ ఇన్ ది మిర్రర్ ఇస్ నెగిటివ్.
0: ఇవన్నీ ఆపోజిట్ సత్తుండే.
1: దట్ జస్ట్ ఆపోజిట్.
0: నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: ద రైట్ వన్ ఇస్ సీన్ యాజ్
0: నీ కుడి చేయి ఎడమ చేయిగా కనిపిస్తుంది.
1: ద రైట్ హ్యాండ్ ఇస్ ద లెఫ్ట్
0: హ్యాండ్. ఇది నువ్వు సత్యం అనుకుంటావు.
1: హౌ డు యు కన్సిడర్ ట్రూత్?
0: కాదు కాదు.
1: నో.
0: అందుకోసమే సాక్షాత్ ఆకారం సాక్షాత్కారం అన్నారు.
1: దేర్ఫోర్ సాక్షాత్ ఆకారం, ది వెరీ మేనిఫెస్టేషన్ ఇస్ అవతారం ఇన్కార్నేషన్.
0: నేను ధ్యానంలో సాక్షాత్కారం పొందానంటాడు.
1: వెల్ ఐ హావ్ సీన్ ద మేనిఫెస్టేషన్ వైల్ ఇన్ మెడిటేషన్.
0: సాక్షాత్ ఆకారం కాదు, ప్రతిబింబమే.
1: ఇట్ ఈస్ నాట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్. ఇట్స్ రిఫ్లెక్షన్.
0: ఆ నీ యొక్క భ్రమ యొక్క చిత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది పిక్చరైజేషన్ ఆఫ్ యువర్ ఇల్యూజన్.
0: అదంతా సాక్షాత్కారం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: ఏది సాక్షాత్కారము?
1: వాట్ ఇస్ ది మేనిఫెస్టేషన్?
0: నీ రూపమే నీకు సాక్షాత్కారం.
1: యువర్ వెరీ ఫామ్ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: కనుక నీ ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తన ఆకారం తాను సొంతంగా భావించుకుని
1: కన్సిడర్ యువర్ ఫామ్
0: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్.
0: దీని ప్రేమతత్వాన్ని నీవే అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ లౌకిక సంబంధమైన సంబంధ బాంధవ్యములు
1: worldly relationships
0: తాత్కాలికమైనటువంటివి
1: or temporary.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ ఎంతసేపు ఉంటాయి?
1: హౌ డూ దే?
0: కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటాయి, తరువాత మారిపోతుంటాయి.
1: దే ఎగ్జిస్ట్ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్, లేటర్ వానిష్.
0: కానీ నిజమైన ఆకారం మారేటువంటిది కాదు.
1: ద ట్రూ ఫామ్ విల్ ఎవర్ చేంజ్.
0: ఎప్పటికీ మారదు.
1: ఎనీ టైమ్.
0: ఏనాటికి మారదు.
1: ఎనీ డే.
0: ఎక్కడా మారదు.
1: Anywhere.
0: అట్టి మారనటువంటి తత్వాన్ని నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద చేంజ్లెస్ ప్రిన్సిపల్.
0: అది ఏ ప్రేమ తత్వము?
1: దట్ ఈస్ లవ్.
0: ప్రేమ ఏనాటికి కూడా మారదు.
1: లవ్ ఇస్ చేంజ్లెస్.
0: కానీ ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది, రేపు ద్వేషంగా వస్తుంది.
1: వరల్డ్లీ లవ్ మే బి హియర్ టుడే, టుమారో ఇట్ బికమ్స్ హేట్రెడ్.
0: ఈనాడు ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా మారుతుంది.
1: టుడే దే మే బి లైక్స్, టుమారో డిస్లైక్స్.
0: అయిష్టములు ఏమాత్రం కూడా సంబంధం లేదు దీనికి.
1: ఇట్ హాస్ లవ్ హాస్ నథింగ్ టు డూ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం దైవం ఒక్కడే.
1: సేక్రెడ్ లవ్ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
0: దానికోసమనే భజనలు కూడా పాడుతుంటారు, ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
1: In bhajans you sing the glory of God, that God is love, love is God.
0: దీనికంటే మించినటువంటి దైవం ఎక్కడుంది?
1: There's no other God beyond.
0: జీసస్ అనండి, జీసస్ అనండి, అల్లా అనండి, ఇంకే బుద్ధ అనండి, గురునానక్ అనండి, ఏ విధంగా అనుకున్నప్పటికీ దానికి పెట్టిన పేర్లే ఇవి.
1: You may give God any name, Allah, Buddha, Nanak, Jesus, any name, but they are all the names given by you.
0: ఈ దేహానికి పేరు ఎవరు పెట్టారు?
1: Who has given this name to this
0: ఎవరు
1: body?
0: ఎవరు పెట్టిన పేరు ఇది?
1: It is a name given to you.
0: కానీ పుట్టిన పేరు కాదు.
1: It's not the one that you are born with.
0: కానీ ప్రేమ అనేటువంటిది పుట్టిన ప్రేమ.
1: But the love is the name given
0: ఈ దేహానికి
1: అంతా
0: పెట్టిన ప్రేమలు.
1: The others are christened.
0: కాబట్టి పెట్టిన ప్రేమలు ఏమైనా మార్చుకోవచ్చు.
1: Well, the names given to you, you can change them.
0: అవి మారేటువంటివే.
1: Because you can change them.
0: కానీ ఇది మారనటువంటిది ప్రేమతత్వం.
1: Love is changeless.
0: దైవ ప్రేమ అనేటువంటిది ఏ నాటికి మారదు.
1: Divine love will never change at any point of time.
0: అట్టి మారనటువంటి తత్వము,
1: that changeless nature,
0: ఏ విధమైన యొక్క చలనము రానటువంటి తత్వము,
1: that which has no motility,
0: అట్టి ప్రేమను మనము ప్రేమించాలి.
1: That love we should run after.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి.
1: That is true devotion.
0: భక్తి అనగా ప్రేమకు పర్యాయ పదమే భక్తి.
1: Devotion is the synonym of love.
0: ఈ భక్తి వల్ల
1: out of devotion
0: అనేక శక్తులు కూడా వస్తాయి.
1: You will have so much of
0: ఈ భక్తి వల్ల అనేక యుక్తులు కూడా బయలుదేరుతాయి.
1: Out of this bhakti devotion you have yukti.
0: ఈ భక్తి వల్ల అనేక రక్తి కూడా కలుగుతుంది.
1: This bhakti devotion leads to rakti, the fulfillment.
0: ఈ భక్తి వల్ల అనేక విరక్తులు కూడా కలుగుతాయి.
1: This bhakti devotion leads to virakti, renunciation.
0: భక్తి రక్తి ఇవన్నీ కూడా ఒక భక్తిలోనే వచ్చేటువంటివి.
1: And therefore virakti, renunciation, mukti, the liberation, the rakti, the fulfillment lies in bhakti devotion.
0: ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ది సినోనిమ్స్ ద టీ ఈజ్ కామన్.
0: ఇప్పుడు దైవత్వానికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ డివినిటీ ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
0: కృష్ణ,
1: కృష్ణ.
0: ఈ కృష్ణ అంటే అనేక మందికి చాలా ఆశ, అనేక ప్రేమ.
1: మెనీ లవ్ కృష్ణ.
0: ఈ కృష్ణ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
1: హౌ మెనీ వర్డ్స్ లెటర్స్ ఆర్ హియర్ ఇన్ కృష్ణ?
0: సామాన్యంగా ప్రపంచంలో మనం ప్రశ్నించినప్పుడు కృష్ణ అనే దానికి రెండు అక్షరములు ఉంటున్నాయన్న.
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ దే సే కృష్ణ వర్డ్ హస్ టు లెటర్స్.
0: అక్షరములు ఉంటున్నాయి కృష్ణ లోపల.
1: బట్ దేర్ ఫైవ్ లెటర్స్ ఇన్ కృష్ణ.
0: కకారము,
1: క.
0: రుకారము,
1: రు.
0: హకారము,
1: ఆ.
0: చకారము,
1: ష.
0: అకారము, ఐదు ఉంటుంది.
1: ఆల్ ఫైవ్ లెటర్స్ ఆర్ దేర్.
0: కృష్ణ,
1: కకారము, కకార.
0: రుకారము,
1: రుకార.
0: చూసారా? కకారం అనేటువంటిది ఎవరికి పేరు?
1: క స్టాండ్స్ ఫర్ వాట్?
0: ఈ కకారం అనేటువంటిది రమాదేవికి పేరు.
1: క ఇస్ ద వెరీ నేమ్ ఆఫ్ రమాదేవి, గాడెస్ ఆఫ్ వెల్త్.
0: కకారం అనగా రమాదేవి.
1: క మీన్స్ రమాదేవి.
0: రుకారం అనగా సీతాపతి.
1: రుకారాయ్ సీతాపతి.
0: సీత,
1: సీత.
0: కనుకనే ఈ యొక్క ఒక్కొక్క పాదములకు ఒక్కొక్క అర్థములు ఉంటున్నాయి.
1: ఈచ్ లెటర్ హ్యాస్ ఎ మీనింగ్.
0: షకారము,
1: ష.
0: ఈ షకారం అనేటువంటిది శాంతికి.
1: ష స్టాండ్స్ ఫర్ పీస్.
0: ఇంకా అకారము,
1: ఆ.
0: ఈ అకారం అనేటువంటిది ఆదిశక్తికి.
1: ఆ ఇస్ ప్రైమల్ పవర్.
0: ఈ విధంగా తీసుకుంటే పంచభూతములు కూడాను పంచేంద్రియ తత్వంతో ప్రకృతి తత్వమును కృష్ణ అని పేరు పెట్టింది.
1: దేర్ఫోర్ ద ఫైవ్ సెన్సెస్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ కృష్ణ.
0: ఈ కృష్ణ అనే పదమునకు కర్షతీతి కృష్ణ అన్నారు.
1: వీ డిఫైన్ కృష్ణ ఇస్ కర్షతీతి కృష్ణ.
0: కర్షమనగా దున్నటము.
1: కర్ష మీన్స్ ప్లవింగ్ ద ల్యాండ్.
0: అనగా మన హృదయ భూమిని దున్నేటువంటి వాడు భగవంతుడే.
1: హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ప్లౌడ్ బై గాడ్.
0: అది మెత్తపరిచిన తర్వాత ప్రేమ బీజం నాటేది భగవంతుడే.
1: అండ్ ఇట్స్ వెరీ గాడ్ హూ సోస్ ద సీడ్స్ ఆఫ్ లవ్.
0: కనుకనే కర్షతీతి కృష్ణ.
1: సో వీ సే కర్ష.
0: కృషతీతి కృష్ణ.
1: దెన్ ఇట్ ఇస్ సెట్.
0: ప్రయత్నం చేసేవాడు కూడా కృష్ణుడే.
1: అండ్ ఈస్ ద వన్ హూ మేక్స్ ఆల్ అటెంప్ట్ ఇన్ ఎఫర్ట్.
0: ఆకర్షతీతి కృష్ణ.
1: ఆకర్షితీతి కృష్ణ.
0: అంత ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడే.
1: ద వన్ హూ అట్రాక్ట్స్ ఈస్ కృష్ణ.
0: కనుక భగవతత్వాన్ని అన్నింటి ఎందుకు దీన్ని పోల్చుకోవచ్చును.
1: డివినిటీ కెన్ బి వ్యూడ్ ఎవ్రీవేర్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ అబౌవ్ దిస్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
1: దేర్ నో అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ బియాండ్.
0: అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈ బట్ట దివ్యత్వమే, ఈ పుష్పం దివ్యత్వమే, ఈ పవన్ దివ్యత్వం, అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివినిటీ.
0: ఏది దివ్యత్వం కాదు.
1: వాట్ ఇస్ దట్ నాట్
0: డివైన్? ఈ దివ్యత్వం లేకపోతే దీన్ని మనం ఎందుకు ఆశిస్తున్నాము?
1: హౌ ఐ డు ఎక్స్పెక్ట్ డివినిటీ హియర్.
0: ఈ బట్ట దివ్యత్వం కాకపోతే దీన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము.
1: వై డూ లవ్ దిస్ లాట్
0: ఎందుకు ప్రేమతత్వం ఉంది?
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ దిస్ లవ్ దేర్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మనము అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉండినటువంటి హృదయమే ప్రేమ స్వరూపము.
1: That form of love is the hridaya, the heart Chala present in everyone.
0: I love you antaru, I pettaru, it's what Jesus is, you and pettaru.
1: We say, I love you, the I first and you later.
0: ఇది ఇట్ గీసి పెట్టినటువంటిది ఏమని దీనికి అర్థము?
1: వాట్ డూ మీన్ బై ది టూ లైన్స్ ఇన్ ది
0: ఐ ఆ మార్క్ యు అని పెడతారు.
1: ఐ అండ్ దెన్ దిస్ అనదర్ మార్క్ యు.
0: ఇదే హృదయము.
1: దిస్ ఇస్ హార్ట్.
0: ఐ లవ్ యు అనగా లవ్ అనేటువంటి హృదయమే.
1: లవ్ మీన్స్ హార్ట్.
0: ప్రేమ అనేటువంటి హృదయమే.
1: లవ్ ఇస్ హార్ట్.
0: ఈ హృదయమే దైవంతుని యొక్క ప్రేమ.
1: అండ్ దిస్ హార్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ లవ్
0: ప్లస్ దయ. హృదయ
1: హృత్ ప్లస్ దయ.
0: కారుణ్యముతో కూడినటువంటిది హృదయము.
1: హృదయ ఇస్
0: ప్రేమతో కూడినటువంటి హృదయము
1: అండ్ లవ్.
0: కనుకనే ప్రేమనే హృదయము, హృదయమే ప్రేమ.
1: సో లవ్ ఇస్ హృదయ ద హార్ట్ అండ్
0: కాబట్టి ఆ హృదయమే దైవ స్వరూపము.
1: అండ్ ద హార్ట్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్.
0: కనుకనే దైవమే హృదయ స్వరూపము.
1: And God resides in human heart.
0: ఈశ్వర సర్వభూతానాం అని.
1: God dwells in all beings.
0: అందరి యందుకును ఈ యొక్క హృదయ సంబంధంతో ఉన్నాడు.
1: This God is located in the heart of everyone.
0: నిజం జగత్తు సర్వమంతా కూడా ఈశ్వరే ఉన్నాడు.
1: The whole cosmos is fully divine.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: Everything is divine essentially.
0: ఎక్కడ చూసినా కానీ బ్రహ్మతత్వమే.
1: You find cosmic divine divinity everywhere.
0: అది ఏ ప్రేమ?
1: That is love.
0: కనుక మీ ప్రేమనంతా కూడాను
1: all your love
0: మీ యందే ఉంచుకొనక
1: డోంట్ కీప్
0: భగవంతుడు ఈ పవిత్రమైనటువంటి పదార్థాన్ని మనం
1: దిస్ డివైన్ లవ్
0: కేవలం మానవులకు మాత్రమే పంచుకోవటం కాదు.
1: డూ నాట్ లిమిట్ టు మ్యాన్ కైండ్.
0: పశుపక్షి మృగాదులు కూడా పంచాలి.
1: షేర్ ఇట్ విత్ బర్డ్స్ అండ్ బీస్.
0: ప్రతి జీవికుడు ఈ ప్రేమతత్వాన్ని పంచాలి.
1: యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
0: అందరికీ ఐకమత్యం కావాలి.
1: వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: ఇది విశ్వ కుటుంబంగా రూపొందాలి.
1: ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆఫ్ కాస్మాస్.
0: కనుక మనకు ఏమితమైనటువంటి ద్వేషాలు కోపాలు ఈ తగాదాలు ఉండవు.
1: We should not give scope for kind of conflict or differences or enmity.
0: ee naadu lokamlo ekkada chusina kallolamlu kalahamlu iniki kaaranam emiti?
1: Today in the world wherever you go whatever you see you find
0: manavuni yokka visalattam lekapotame iniki moola kaaranam.
1: Because man is not broad minded today. He has contraction love,
0: not expansion love.
1: Is not expansion love.
0: Vishalamaina hrudayam ledu.
1: He is not broad minded.
0: Sankuchitamaina hrudayalu pettukunnaru.
1: He is narrow minded.
0: కనుక ఆ సంకుచితమైన హృదయాలు మానవుడు సృష్టించుకున్నటువంటి.
1: నారో మైండెడ్నెస్ ఈజ్ యువర్ మేకింగ్.
0: భగవంతుడు సృష్టించినటువంటి విశాలమైన హృదయము.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: దానికి ఇంత అంత అనే పరిమితం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై ఎనీ లిమిటేషన్.
0: పరిమితం లేనటువంటిది అపరిమితమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఇస్ లిమిట్లెస్.
0: అట్టి అపరిమితమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం పరిమితంగా పెట్టుకోవడం చేతనే మనం అనేక కష్టములకు గురి అవుతున్నాం.
1: యూ హావ్ పుట్ లిమిట్స్ టు దిస్ లిమిట్లెస్ స్పిరిట్ ఆర్ కాన్షియన్స్. Therefore you are in conflict.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu guru purnima annaru.
1: Today is guru purnima.
0: Guru ante emti ni?
1: Who is guru?
0: Ukaro gunatitaha.
1: Guru stands for attribute.
0: Ukaro roopavarjitaha.
1: Ru stands for formless.
0: Gunatitamainatundi roopam lenatundi.
1: That which is attributeless and formless.
0: Ukaro kevalam andhakaramu.
1: Guru stands for darkness.
0: Ukaro tannivarana.
1: Ru means that dispels
0: darkness. Andhakaramu nivarana gavinchetundi prakashame.
1: That light that dispels darkness.
0: కనుకనే భగవంతుడు అంటే బా బా అనేటువంటి ప్రకాశమే.
1: బా మీన్స్ ఎఫల్జెన్స్.
0: ఎక్కడ చూసినా ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఎవ్రీవేర్.
0: నీవు లైట్ వేసిన దగ్గర మాత్రమే ప్రకాశం ఉంటుంది.
1: యు ఫైండ్ ద లైట్ ఇల్యూమినేషన్ బిన్ ది లైట్.
0: భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కనుక ఎవరిని ఎవరు కూడా ప్రేమించకూడదు, ఒక ద్వేషించకూడదు.
1: సో యు షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఈనాడు లోకంలో
1: టుడే
0: అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని
1: నారో థాట్స్
0: ద్వేషము ద్వేషము ద్వేషము.
1: We find hatred.
0: ఒక ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము.
1: And we give importance to caste.
0: ఎంత పాపం, ఎంత పాపం.
1: What a mistake.
0: దైవాన్నే నీవు కొట్టినట్టే అవుతుంది.
1: And it seems you are betraying God himself.
0: కనుక అది చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు.
1: నో వన్ షుడ్ హేట్ ఎనీబడీ.
0: తన ద్వేషం తన్నే ద్వేషిస్తుంది.
1: And it means you are hating your own self.
0: కనుకనే మనం ఎవరినో ద్వేషిస్తున్నాము, ఎవరినో హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తూ
1: You are happy that you are hating somebody, that you are
0: accusing
1: somebody. It is not true happiness at all.
0: అది కేవలం రాక్షస ఆనందము.
1: It is only demonic pleasure.
0: ఎవరిని సంతోషపెట్టు అదే నీకు ఆనందము.
1: Make others happy, you will be blissful.
0: ఆ ఆనందమే నిజమైన స్వరూపం నీది.
1: That very happiness is your true form.
0: ఎవరిని బాధ పెట్టకూడదు.
1: Don't hurt anybody.
0: ఈనాడేమో నువ్వు హింసిస్తావు ఇతరును.
1: యు మే హార్మ్ సంబడి
0: అది నా నేచర్ అనుకుంటున్నావు
1: యు థింక్ ఇట్ యువర్ నేచర్
0: కానీ రేపటి దిన నిన్ను హింసించే వారు ఇంకోరు వస్తారు
1: టుమారో యుల్ ఫైండ్ సంబడి హు విల్ హార్మ్ యూ
0: ఆనాడు నీ గతి ఏమిటి
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ
0: కనుకనే ఎవరిని కూడా మనం తెలియకోకుండా హింసించకూడదు
1: అండ్ డోంట్ హర్ట్ ఆర్ హార్మ్ ఈనాడు
0: అది ఒక పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది
1: ఇట్ హస్ బికమ్ ఎ మోడర్న్ ఫ్యాషన్
0: అందరినీ హింసించుకోవటం ఫ్యాషన్
1: వి గో ఆన్ హార్మింగ్
0: అందరినీ బాధ పెట్టడం ఫ్యాషన్
1: అండ్ వి హర్ట్ ఎవ్రీబడి
0: అందరినీ చంపటం ఫ్యాషన్
1: అండ్ టు కిల్ సంబడి ఇస్ ఎ ఫ్యాషన్ అల్ట్రా మోడర్న్
0: కీటకమైన గానీ చంపుతుంది
1: Well, even insect also can kill. Why, man?
0: Champadam gopatanam kaadu.
1: Nothing great in killing anybody.
0: Atani betikinchadam gopatanam.
1: And in fact, you have to protect him. There lies greatness.
0: Kanukane manam champi kattagalapudu mana jeevitham emi potundadi.
1: If you go on killing everybody, what will happen?
0: Ikkuda okalaadiki chastundi.
1: Ultimately, you will die.
0: Etta chastundi.
1: How does it die?
0: Ye vidhamainatti karmalu aacharinchavo aa karmalu yokka tatpantame neeku moola kaaranamga vastundi.
1: As is the action, so is the reaction that will put you to suffering.
0: Kanukane prema swaroopulara reaction, resound and reflection idi eppudu kuda tappindi kaadu.
1: Embodiments of love. Never forget these three: reaction, reflection and resound.
0: Neenu tappinchukunnanu neevu aanandinchochu kaani రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఫలితం లభిస్తుంది
1: టుడే యూ మే బి హ్యాపీ బై హార్మింగ్ సంబడి టుమారో యూ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్
0: ఈ నాటికి తప్పింది కాదు
1: యూ కెనాట్ ఎస్కేప్
0: మంచి చేయి నీకు మంచి కలుగుతుంది
1: డూ గుడ్ దెన్ యూ విల్ ఎక్స్‌పీరియన్స్ గుడ్నెస్
0: సత్యమే నీకు మంచి కలగలేదని నిరాశపడి కావద్దు
1: నెవర్ బి డిసాపాయింటెడ్ ఫర్ ది అదర్ థింగ్
0: కొంచెం కాచుకో
1: వెయిట్ ఫర్ సమ్ టైం
0: అప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది
1: దెన్ యూ విల్ హావ్ పాజిటివ్ రిజల్ట్
0: ఏ మానవుడికి కూడాను తత్ఫలితం తప్పింది కాదు
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ది రిజల్ట్
0: దుష్ఫలితమైనటువంటి దానికి ప్రార్థన అనేటువంటిది కొంత సహాయం చేస్తుంది
1: హౌఎవర్ వైల్ యూ సఫర్ బ్యాడ్ రిజల్ట్స్ యువర్ ప్రేయర్ కెన్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్
0: అదే కృతజ్ఞత
1: యూ కెన్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయర్
0: కృతజ్ఞతను మనం చెప్పుకోవాలి
1: యూ షుడ్ బి గ్రేట్
0: కృతజ్ఞతను మనం చూపుకోవాలి
1: యూ షుడ్ బి గ్రేట్
0: కృతజ్ఞతను మనం ఆచరించాలి
1: అండ్ యూ షుడ్
0: కృతజ్ఞత జ్ఞాయనమః అన్నారు
1: అండ్ వి సే దట్
0: కనుకనే వెంకటరామన్ కూడా చెప్పాడు క్షమ చాలా ప్రధానమైనటువంటిది
1: ఫర్ బేరెన్స్ క్షమ ఇస్ ఇంపార్టెంట్
0: క్షమ సత్యము
1: Forbearance is truth.
0: Chama dhammamu.
1: Forgiveness is dharma.
0: Chama vedamu.
1: Forgiveness is
0: chama ahimsa.
1: Patience is non-violence.
0: Chama sarvambhau.
1: Forbearance is everything.
0: Chama santoshamu.
1: It is happiness.
0: Chama swargamu.
1: It is heaven.
0: Chama sarvasvambhu.
1: It is everything in this
0: world. Sarva jeevulayandun.
1: It is present in all of the beings.
0: Prati manavuni endukonu chama chala goppadi.
1: In every man, this forgiveness is great
0: vaadu evadu naaku apakaram chesam ante nu kshaminchu
1: if anyone harmed you forgive him
0: this is good for me good for me good for me anku
1: have the feeling that is good for me
0: vaadu evadu ninnu tittadu anukunte adi that is good for me good for me
1: if anyone accuse you take it that is good for me
0: aa tittinatundi tittu neeku kaadu ochindedi
1: that accusation charging is not to you
0: ee dehaanni aadharam pettukoni vaadu tittadu
1: in fact what is it he has criticized
0: dehaaniki ochindi dehaanike potundi
1: it is only the body to body accusation
0: కనుకనే దేహాన్ని తిట్టాడా ఆత్మని తిట్టాడా ఇదే శంకరాచార్యులు విచారం చేసింది
1: దిస్ వాట్ శంకర సెడ్ ఇస్ ఇట్ ద బాడీ దట్ ఇస్ అక్యూజ్డ్ క్రిటిసైజ్డ్ ఆర్
0: ఆయన అద్వైతం అంతా కూడా విచారణ ద్వారానే ఏర్పడింది
1: ఆల్ నాన్ డ్యూయలిజం ఇస్ బేస్డ్ ఆన్ ఎంక్వైరీ
0: ఈ దేహాన్ని తిట్టాడా వాడు
1: యాజ్ ఎ క్రిటిసైజ్ ద బాడీ
0: ఈ దేహం నేను తిట్టుకుంటున్నాను
1: అండ్ ఇన్ఫాక్ట్ ఐ ఓన్లీ అక్యూజ్ మై బాడీ
0: ఏమిటి ఈ పాడు దేహం
1: What this body?
0: ఏమిటి అనిత్యమైన దేహము?
1: What this temporary body?
0: ఇంత మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే.
1: It's foul, full of urine and the fecal matter.
0: పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: It has got nothing to do with the central fragment.
0: నేను తిట్టుకుంటున్నాను. వాడు ఈ దేహాన్ని తిట్టడం నాకు ఉపకారమే అనుకో.
1: I only blame my body. The other man accusing it is a help to me.
0: ఆత్మను తిట్టాడా?
1: Has accused the Atma spirit.
0: వాని ఎందు దీని ఎందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The very same spirit exists.
0: కాబట్టి తను తాను తిట్టుకున్నాడు అనుకో.
1: It amounts to accusing for one's own self.
0: ఎంత క్షమ ఇది.
1: So what kind
0: ఈ క్షమానే భావం ఎంత విశాలమైనది
1: forgiveness is broad mindedness
0: ఈ విధమైన విశాలతను మనం పెంచుకుంటూ పోవాలి
1: this kind of broad mindedness we should
0: ప్రేమ స్వరూపులారా
1: embodiments of love
0: ఈనాడు గురు పూర్ణిమనిగా
1: today guru purnima man
0: గురువు అనిగా కేవలం అజ్ఞానం దూరం గావించుకోవాలి
1: గురు మీన్స్ హి స్టాండ్స్ ఫర్ డిస్పెల్లింగ్
0: ఇగ్నోరెన్స్ ఇది నా దేహం అనుకున్నటువంటి దాన్ని దూరం చేసుకోవాలి
1: what kind of ignorance the body attachment
0: దేహం నా యొక్క ఇన్స్ట్రుమెంట్
1: body is an instrument
0: ఈ దేహం అనేటువంటి కేవలం పనిముట్టు
1: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్
0: ఇది కర్మకలాపమైనటువంటి ఒక కాయము
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యాక్షన్ యాక్టివిటీ
0: దీన్ని నేను సత్యమని భావించుకోను
1: ఐ కెనాట్ కన్సిడర్ ఎస్ ఎటర్నల్
0: ఈ జగత్తు లోపల ఈ కర్మను ఆచరించే నిమిత్తమై కాయము నాకు ధరింపజేశాడు భగవంతుడు
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ యాక్షన్ ఆర్
0: భగవంతుని యొక్క గిఫ్టే
1: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ది ఇండ్వెలర్ ఇస్ ఎటర్నల్
0: జీవుడే దేవుడు
1: And the individual is divine.
0: కాబట్టి బాడీ టెంపుల్ జీవుడే దేవుడు నువ్వు ఇంకెవరిని ఆశిస్తావు
1: So body is the temple and the indweller is divine.
0: కాబట్టి ఏ దేహాన్ని చూసినా గాని ఇది భగవంతుని టెంపుల్ అనుకొని దానికి నమస్కారం చేయి.
1: Consider every body as the temple of God
0: and offer your salutation. విరోధైనా పర్వాలేదు.
1: He may be a worst of your enemies.
0: నమస్కారం చేయి.
1: But salute him.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అతనికి చెందుతుంది.
1: All our salutations to anyone amounts to offering respect to God.
0: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే అది కూడా అతనికి చెందుతుంది.
1: If you deny anybody it amounts to denial of God.
0: కనుకనే మనం ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should have this feeling of oneness.
0: మిమ్మల్ని అందరినీ నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అంటుంటాను.
1: భగవాన్ కాల్స్ అస్ అస్ బంగారు.
0: బంగారంగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై బంగారు?
0: హిరణ్య గర్భంతో కూడినటువంటి వారు మీరు.
1: యు ఆర్ వన్ ఆఫ్ హిరణ్య గర్భ, ది డివైన్ ప్రిన్సిపల్.
0: హిరణ్య గర్భాయ నమః.
1: ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మీ యొక్క హృదయమంతా కూడా హిరణ్యమే, బంగారు యొక్క తోనే.
1: యువర్ హోల్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ది గోల్డెన్ డివినిటీ.
0: కాదు,
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్.
0: బంగారు ఏ విధమైన నగగా మార్చుకోవచ్చును?
1: యూ కెన్ మేక్ ఇట్ గోల్డ్, కెన్ బి మేడ్ ఇన్ టు ఎనీ ఆర్నమెంట్.
0: ఏ నగ లేకపోతే ఒక కాయలుగా పెట్టుకోవచ్చును.
1: At least you can keep it as it is.
0: కాబట్టి రూపాలు మారేది బంగారే.
1: And the jewels forms are
0: made. రూపరహితమైనటువంటి బంగారే.
1: The formless without any jewel.
0: కాబట్టి మీ రూపము బంగారే, రూపరహితము బంగారే.
1: The one with the form, the one without formless is God.
0: కనుక ఈ బంగారుకు కొంత మీరు విచారణ చేయాలి.
1: Enquire this nature of gold to some extent.
0: ఫస్ట్ బంగారును తీసుకుంటే,
1: and if you take gold to some extent,
0: దీనికి ఒక 500 రూపాయలు అంటుంటావు.
1: You have to pay 500 rupees.
0: కానీ దాంట్లోపల కొంచెం కాపర్ కలిపితే 300 దిగుతుంది.
1: ఇఫ్ యూ మిక్స్ కాపర్ ఇన్ గోల్డ్ ఇట్ ద ప్రైస్ కమ్స్ డౌన్.
0: దాంట్లో ఇంకో బ్రాస్ కొంచెం చేరితే ఇంకా 200 దిగుతుంది.
1: ఇఫ్ యూ యాడ్ బ్రాస్ ద ప్రైస్.
0: దీని విలువ దిగడానికి ఏది కారణము? ఈ కల్తీలు కారణము.
1: బికాస్ యూ పొల్యూట్ ఇట్, అడల్టరేట్ ఇట్, మిక్స్ ఇట్ విత్ అదర్.
0: బంగారు లోపల ఈ కాపరు, ఈ పిత్తళి ఇవన్నీ ఎందుకు చేర్చుకోవటం?
1: The copper and brass, why have
0: you చేర్చుకునే కొలది దీని విలువ తగ్గిపోతుంది.
1: బికాస్ ఆఫ్ మిక్సింగ్ విత్ అదర్ మెటల్.
0: కాబట్టి మానవుడు అనేటువంటి వాడు పుట్టినప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వర్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: చాలా విలువగా ఉంటుంటారు,
1: హైలీ వాల్యూ.
0: వాడు పెరిగే కొలది పెరిగే కొలది ఆశలు అనేటువంటి కాపర్ చేరిపోతూ ఉంటుండాలి.
1: యాజ్ వీ గ్రో మోర్ అండ్ మోర్ ద కాపర్
0: పిస్తాడంతా చేరిపోతుండాలి.
1: అండ్ ఆల్ ద బ్రాస్ ఆల్సో జాయిన్.
0: అప్పుడు వీని విలువ తగ్గిపోతుంటుంది.
1: అండ్ ద హ్యూమన్ వాల్యూ గోస్ డౌన్.
0: విలువ తగ్గిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద కాజ్?
0: విలువలేని పదార్థములు విలువైనదని దాంతో చేర్చుకోవటమే దీనికి మూల కారణం.
1: బికాజ్ వాల్యూలెస్ చీప్ డిజైర్స్ ఆర్ మిక్స్డ్ విత్ హైలీ వాల్యుబుల్ ప్రైస్లెస్.
0: మనం ఆ చీప్ దీన్ని మనం చేరకూడదు.
1: సో వీ షుడ్ నాట్ అలౌ చీప్ థింగ్స్ టు గెట్ ఇన్.
0: తేజ దుర్జన సంసర్గం,
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: మధ్య సాధు సమాగమం,
1: జాయిన్ ఇన్ గుడ్ కంపెనీ.
0: గురు పుణ్య మహోరాత్రం,
1: డూ గుడ్ యాక్టివిటీ డే నైట్.
0: భజ నిత్యం అనిత్యతాం,
1: మేక్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఎ ఫర్మ్ మెంబర్ అండ్ దట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ చేయాలి.
1: ఎంక్వైర్ క్లియర్లీ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ ఇస్ మొమెంటల్, దట్ ఈస్ అవర్ ధర్మ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మానవ జన్మ మెత్తి,
1: అండ్ వి మోనే
0: జంతునాం నరజన్మ దుర్లభం.
1: వీ షుడ్ నో దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ నరజన్మ మెత్తినందుకు నోరిచ్చాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ గివెన్ దిస్ మౌత్ టంగ్.
0: ఆ నోటితో ఇష్టమొచ్చిన మాటలంతా పలకకూడదు.
1: వీ షుడ్ నాట్ స్పీక్ యాజ్ వీ లైక్.
0: ఎవరి హృదయాన్ని బాధింప చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ.
0: బాధిస్తే నేడు కాకపోయినా రేపటికి నీకు అదే బాధ.
1: If you hurt the feeling of anybody, you will have your turn tomorrow.
0: చెడ్డ చూపు చూడకూడదు.
1: Don't have bad looks.
0: చెడ్డ చూపు చూచాడు.
1: You have bad looks.
0: కీచకుడు.
1: కీచక had bad looks.
0: ద్రౌపదిని చెడ్డ చూపుగా చూచాడు.
1: And he had bad looks towards
0: ద్రౌపది. కడపటికి.
1: What happened to him?
0: భీముడు పోయాడు, బ్రద్దలు కొట్టి వాడు తలను కూడా ముక్కలు చేశాడు.
1: Bhima had hit his head, broke into two parts and killed him.
0: చూసారా ఆ చెడ్డ దృష్టి ఎంత చెడ్డ అయిపోయింది.
1: That is the result of bad looks.
0: కనుకనే మనము చెడ్డ దృష్టిని కూడా మనం చూడకూడదు.
1: సో డోంట్ థింక్ ద సేమ్ బ్యాడ్ లుక్.
0: దీన్ని బుద్ధుడు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: మొట్టమొదట దృష్టి,
1: ఫస్ట్ విజన్.
0: దృష్టిని మార్చుకున్నాడు.
1: కరెక్ట్ యువర్ విజన్.
0: అది మార్చుకున్న తర్వాతనే తనకు బుద్ధుడిగా మారిపోయాడు.
1: చేంజ్ యువర్ సైడ్, దెన్ బుద్ధ బికేమ్ ద ట్రూ బుద్ధ.
0: కనుక మన దృష్టిని కూడా మనం మార్చుకోవాలి.
1: సో కరెక్ట్ యువర్ లుక్.
0: కన్నులు ఉన్నాయి కదా, అని అన్నిటినీ చూడకూడదు.
1: యాజ్ యూ హ్యావ్ ఐస్, డోంట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
0: ఏది చూసినా కానీ ఇది దైవ స్వరూపంగా భావించు.
1: వాట్ ఎవర్ యూ మే లుక్ ఎట్ కన్సిడర్ ఇస్ డివైన్.
0: ఏది విన్నా కూడా ఇది దైవ చింతనగా విను.
1: వాట్ ఎవర్ యూ మే హియర్, లిసన్ యాజ్ ఇఫ్ ఇట్
0: చెప్పినా
1: కూడా
0: దైవ విషయంగా చెప్పు.
1: స్పీక్ అబౌట్ గాడ్లీ థింగ్స్.
0: అది నీ దైవత్వంగా మారుతుంది.
1: దాట్ బికమ్స్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ వాట్ ఈస్ గుడ్.
0: అదే నీకు ముఖ్యం కావాల్సింది.
1: దాట్ ఈస్ ఇంపార్టెంట్.
0: హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ వాట్ ఈస్ గుడ్.
0: ఈ మూడు ఉంటే మనకు ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కాలం నుంచి కూడాను నేను ఎంత ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ ఈజ్ హైలీ బ్లిస్ఫుల్.
0: ఇంకా 75 వస్తూ ఉంటుంది,
1: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్.
0: 75 ఇయర్స్ కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ జాయ్ఫుల్ బ్లిస్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అంతా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకోవటమే.
1: బికాస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఇస్ రికగ్నైజ్డ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా అన్నింటినీ భావించుకోండి, తప్పక మీరు కూడా నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తారు.
1: యూ కెన్ ఆల్సో బి బ్లిస్ఫుల్ ఇఫ్ యూ నో.
0: నాకెవ్వరూ ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడీ.
0: నేనెవరికి ద్వేషిని కాదు.
1: నో వన్ హేట్స్ భగవాన్.
0: కాబట్టి నాకు ఎట్టి భయము లేదు.
1: సో నో ఫియర్ హియర్.
0: ఎట్టి భయమైన ఉండినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క సందేహం ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్ డౌట్.
0: కనుక నాకే భయము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అంతా నాయక స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫామ్ ఆఫ్ భగవాన్.
0: ఒకే భక్తే, ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
0: నాకు ఎవరు ద్వేషం లేరు.
1: భగవాన్ డజంట్ హేట్.
0: ద్వేషం లేనప్పుడు ఎవరు నన్ను ద్వేషిస్తారు?
1: దెన్ హూ ఇస్ దేర్ టు హేట్ భగవాన్?
0: ఎవరు నన్ను ద్వేషించలేరు.
1: నో వన్ కెన్ హేట్ హిమ్.
0: ఎవరన్నా తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటాది.
1: మదర్ ఇస్ క్యారింగ్ ఆన్ హిస్ హర్ చైల్డ్ పోతుంటాడు.
0: ఆ బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
1: ద చైల్డ్ లాఫ్స్ ఎట్ యు స్మైల్.
0: అమాయకు బిడ్డ.
1: ద ఇన్నోసెంట్ చైల్డ్.
0: అలాంటి బిడ్డ నిన్ను చూసి నవ్వినప్పుడు నీవు కోపడతావా? లేదు, నీకు నవ్వు వస్తుంది.
1: అండ్ ద చైల్డ్ స్మైల్స్ యూ ఆల్సో స్మైల్.
0: కనుక నేను ఆనందంగా నవ్వుతుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఆనందిస్తారు.
1: భగవాన్ స్మైల్స్ బ్లిస్ఫుల్లీ యూ ఆల్సో స్మైల్.
0: కనుకనే మనం మంచి భావాన్ని పెట్టుకుందాం.
1: హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్.
0: పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ప్యూర్
0: పవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే మనకు అంత పవిత్రమే జరుగుతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి శాంక్టిఫైడ్.
0: ఇంతవరకు నాకు ఏ ఒక్కటి కూడా చెడ్డ జరగలేదు.
1: నథింగ్ బ్యాడ్ అంటువర్డ్ హ్యాస్ హ్యాపెన్.
0: మంచి మంచి మంచి.
1: ఆల్ గుడ్ హ్యాస్ హ్యాపెన్ టిల్ నౌ.
0: కనుకని మనం గుడ్ గా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్ ది అదర్ వన్ విల్ బి గుడ్.
0: కనుక మనము ఎలాంటి భావమో అలాంటి భావం రావాలి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద ఫీలింగ్ ఇన్ అదర్ పర్సన్.
0: మనం పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: ఎక్కడ చూసినా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఏటి కష్టములు కలిగినప్పటికీ,
1: వాట్ ఎవర్ మే బి ద సఫరింగ్,
0: ఏటి నింద నిష్ఠూరములు సంభవించినప్పటికీ,
1: యు మే బి బ్లేమ్డ్ అక్యూజ్డ్,
0: కానీ భగవంతుని విశ్వాసం మాత్రం మరవకూడదు.
1: నెవర్ లూజ్ ఫెయిత్.
0: భగవంతునిపైన విశ్వాసం ఎప్పుడు ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం ఒక్కటి ఉంటుంటే నీకు ఎంతైనా జరుగుతుంది.
1: విత్ దట్ ఫెయిత్ యూ కెన్ బి సక్సెస్ఫుల్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా భావించాలి.
1: దట్ విశ్వాస ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస ద బ్రెత్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: ప్రేమస్వరూపుడే.
1: ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాలతో కొన్ని కోపము తాపము ఈసూయ అసూయ డంబము ఇలాంటివంతా వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ జెలసీ పామ్ షో
0: ఫుడ్.
1: As is the foot,
0: atti head,
1: so is the head.
0: Yetti head,
1: as is the head,
0: atti God,
1: so is God.
0: Kabatti foot head God moodu kulla oka sambandham ayyindi.
1: So foot head God have got inter relationship.
0: Kabatti mana motta motta manchi food ni teeskovali.
1: So we have to part a good food at the
0: manchi
1: beginning.
0: Manchi food ante viluvainatundi food kaadu.
1: Good food not costly.
0: Sattvikamainatundi food.
1: It should be sattvic food.
0: Adhe mana nijamainatundi oka divyamaina aaharamu.
1: That is the divine food that we can partake.
0: ఆ దివ్యమైన ఆహారం తెచ్చినప్పుడు దివ్యమైన భావాలే వస్తుంటాయి.
1: Then you will have divine thoughts.
0: ఏ పలుకు పలికినా కానీ పవిత్రమైన పలుకుగానే ఉంటుంటాయి.
1: And you start speaking sacred words.
0: నేను ఎలాంటి కోపంగా ఉండినప్పుడు కూడా కోపం నటిస్తాను, కానీ కోపం లేదు నాకు.
1: భగవాన్ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ. హీఈస్ నెవర్ యాంగ్రీ ఎనీ టైమ్.
0: వాళ్లను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతాను.
1: హీ జస్ట్ బ్యాంగ్స్ యూ.
0: ఏ తిట్టు తిడతాను?
1: వాట్
0: దున్నపోత.
1: He calls you dunnapota, he buffalo.
0: Ante
1: that's all.
0: Adhe na tittu.
1: That's only worst of the accusation.
0: Dunnapota ante he buffalo.
1: He buffalo.
0: Neevu buffalo ne.
1: You are only buffalo.
0: Endukante neevu manchi palin cheyagaru ledu kabatti neevu buffalo ne.
1: You have not done anything good. You fellow is a buffalo now.
0: Nijanga neevu manchi pani cheyi.
1: Do good things.
0: You good fellow aitavu.
1: Then you become a good fellow.
0: Kanuka na tittanta ittantivi.
1: That's how Swami banks you.
0: Dunnapota.
1: దున్నపోత హీ బఫెలో.
0: ఇది ఎంత మంచి పని.
1: వాట్ ఎ గుడ్.
0: అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు.
1: ఆల్ ఆఫ్ అస్ ఆర్ హీ బఫెలోస్.
0: కారణం ఏమిటి? మంచి పని చేయటం లేదు.
1: వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్.
0: దున్నపోతకు ఏ విధమైనటువంటి వర్షం కురిచినా కానీ కేర్ చేయదు.
1: హీ బఫెలో ఇస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దర్ హెవీ రెయిన్.
0: ఏ ఒక ఆవో దూడైనా పరిగెత్తాయి కానీ వర్షం వస్తే దున్నపోత పరిగెత్తదు.
1: ద కవ్ అండ్ ద కాఫ్ రన్స్ అవే వెన్ దేర్ ఇస్ హెవీ రెయిన్.
0: కూర్చుంటూ కూర్చుంటుంటుంది.
1: ఈ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్.
0: అంటే ఎన్ని నిందలు ఎన్ని నిష్ఠూరములు ఎన్ని కష్టములు కలిగినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
1: Therefore he buffalo remains stand still in spite of blame, praise.
0: మానవుని యందు పరివర్తన రావాలి.
1: There should be transformation in man.
0: పరివర్తన వచ్చినప్పుడే వాడు మానవుడు అవుతాడు.
1: In this transformation you can be a true human.
0: మానవుడు అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి పదము.
1: Manava is a sacred word, human.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాము.
1: That human value is lost today.
0: ఎవ్వరిని మనసు నొప్పించేటువంటి పాటలు చెప్పకూడదు.
1: And we should not use harsh words.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: Bhagavan loves all.
0: దేశించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను.
1: And the one who hates him still Bhagavan loves him. నా ప్రేమే
0: ఒక స్వరూపము.
1: Love is his form.
0: అదే నిజమైనటువంటి శక్తి.
1: That is the true power.
0: అదే నిజమైన పవరు.
1: That is the true power.
0: అదే నిజమైనటువంటి యొక్క దివ్య స్వరూపము.
1: That is the divine form.
0: ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీవన్.
0: నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో,
1: జస్ట్ యాజ్ భగవాన్ షేర్స్ హిస్ లవ్ విత్
0: ఎవ్రీబడీ, అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి.
1: సిన్స్ యు ఆర్ ఆల్సో స్పార్క్ ఆఫ్ భగవాన్, షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: అప్పుడు నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు.
1: దెన్ యూ హావ్ టు యాక్ట్.
0: మీరు కూడా భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్సో డివైన్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం పచ్చంతోడడం.
1: When you follow these sacred thoughts, the whole world will prosper, progress and advance.
0: దీని ఏ మాత్రము సందేహం లేదు.
1: Never doubt this.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love.
0: ఈనాడు అజ్ఞానం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించుకుని,
1: dispel this ignorance of darkness.
0: ప్రకాశాన్ని వెలిగించుకుని,
1: and let us light the effulgence of wisdom.
0: ఐక్యం కావాలి.
1: And see that love also merges in that effulgence of wisdom.
0: ప్రధానమైనటువంటి స్వామి యొక్క సందేశము.
1: That is the main message of Bhagavan today.
0: Prema, prema, prema.
1: Love and love alone.
0: Premaku minchinatundi padartham jagatulo marokati ledu.
1: There is no other thing beyond love.
0: Premane lekapothe bangaranu kuda manam aasinchamu.
1: When you don't have love, you don't
0: like even
1: gold. So you don't expect anything.
0: Kabatti aasinchedi premane.
1: That we expect is love.
0: Diamondu premane.
1: God is love.
0: Aa diamond kaladuriki diamond avutundi.
1: And what happens to diamond? It becomes diamond ultimately.
0: Manu nasanam avutundi.
1: And annihilation, withdrawal of the mind.
0: Annitikini premane pradhanam.
1: Love is main thing for everything.
0: Prema chetini enni rogamlo nivarana chesukochunu.
1: In fact, love cures many ailments.
0: Prema chetini enni rogamlo teppinchukochunu.
1: And you can also suffer if you don't have love.
0: Anta premane moola karanam.
1: Everything, love is the main thing.
0: Kaani daiva prema anetundi nivarana gaavinche prema.
1: The divine love cures you.
0: దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ.
1: అండ్ ఇట్ రిమూవ్స్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోండి.
1: డెవలప్ దట్ డివైన్ లవ్.
0: ఎవరిని మీరు ద్వేషించకండి.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: అందరినీ ఆశించండి.
1: లవ్ ఆల్.
0: ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమతత్వాన్నే మీరు బోధించుకోవాలి.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ అనేటువంటిది మనుషులను ప్రేమించడం కాదు, హృదయాన్ని ప్రేమించాలి.
1: Love not merely the body, love meant here, loving your heart.
0: దేహం కూడా దాని దగ్గరకు వస్తుంది.
1: And with that the body also comes closer to you.
0: కనుకనే మనం హృదయం నుండి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి.
1: So you have to love the divine principle in your heart.
0: అంత ఒక మ్యాటర్.
1: It's all matter.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా ఇవన్నీ కొన్ని మ్యాటర్స్.
1: The mind, the inner senses, the intellect.
0: నీవే హెడ్.
1: You are the master of all this.
0: కాబట్టి మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: అది మీరు సాధించాలి ఈనాడు.
1: దాట్ యూ షుడ్ అకంప్లిష్.
0: మాస్టర్ ది మైండ్.
1: మాస్టర్ ద మైండ్.
0: మీరు మైండ్ కి బానిసలు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ స్లేవ్ టు యువర్ మైండ్.
0: మాస్టర్ కావాలి మైండ్ కు.
1: యూ షుడ్ బి ఎ మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్.
0: ఈ విధమైనటువంటి దివ్యత్వాన్ని,
1: దిస్ డివినిటీ,
0: ప్రతి నిత్యం కూడా విచారణ చేసి,
1: ఎంక్వైర్ దిస్ ఎవ్రీడే,
0: ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి.
1: అండ్ విత్ దిస్ ఫీలింగ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: ఏ నామం చెప్పినప్పటికీ,
1: యూ మే స్పీక్ ఎనీ నేమ్,
0: ఏ రూపాన్ని మీరు స్మరించినప్పటికీ,
1: ఎనీ ఫార్మ్ యూ మే మెడిటేట్, దైవం
0: ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఒక్కడే ఒక్కడే. ప్రేమ ముదిత మనసే.

0: Kings of attachment, they are the teachers, preceptors, then and now, with the spirit of sacrifice in them. This is the word of truth of Sai.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantudu. Alu Nandanu. కణ కణమునందు కూడాను లీనమై వ్యాపించి ప్రకాశించి ప్రబోధించి ప్రదర్శింపజేయుచున్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్. హీస్ విత్ ఇన్ ఇమనెంట్ యట్ హీస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ షైనింగ్ ఫోర్త్ ఆల్ ఓవర్.
1: ఉపనిషత్తులు కూడాను భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడని, సర్వత్రా చలించినటువంటి వాడని, సర్వత్రా కనిపించువాడని కూడాను ప్రబోధిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఆల్సో డిక్లేర్డ్ లాంగ్ బ్యాక్ ది ఆల్ పర్వేసివ్నెస్ ఆఫ్ ద డివినిటీ. And the divinity that is responsible for all the motility in this world, in this universe.
1: Atti Maharshira Vakyamu Maharshriyaka Vakyamulanu ee naadu manavudu gurtinchutaku tagina prayatnam cheyatam ledu.
0: The modern man is not making an attempt to understand and experience the teachings of Upanishads and also of those sages and seers.
1: Kana kanamunandu kudunu sancharinchetundi paramatma tattvanni upanishattulu inta sulabhanga bodhisthundaga kaani ee naati manavudu atti kanamunloni kanamunu enduku gurtinchadaniki prayatninchadam ledu oka pedda aashcharyamga unnadi.
0: It is a matter of mystery why man is not able to visualize God who is present in every cell as declared by Upanishads in a very simple, subtle way.
1: Itti divyatvanni gurtinchadaku aneka vidhamulaitvanti yokka avakasamulu kodanu kalugutu unnavi.
0: There is wide scope and chance to know and visualize the divinity.
1: Charakuloni teepu.
0: Just as there is sweetness in the sugar cane,
1: merapuloni karamu.
0: Just you find the hot stuff within the chilies.
1: Idi evari oka prabhavamu.
0: Whose effect is this sweetness and the hot stuff there?
1: Kevalamu oka vidhamaina tundi oka daivatvanni gurtinchadaniki okkoka padarthamulandu kudanu prana samanamaina tundi oka daivamu ఒక్కొక్క గుణముతో గుర్తించున్నాడు.
0: ఎవ్రీ మెటీరియల్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ గాటన్ ఎ ట్రిబ్యూట్ ఆర్ ఎ క్వాలిటీ విచ్ ఇస్ వెరీ లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ ఎన్ష్రైన్డ్ దేర్.
1: వేపలేని చేదు,
0: బిటర్నెస్ ఇన్ ద నీమ్,
1: పువ్వులోని వాసన,
0: ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్,
1: ఇది దేని యొక్క ప్రభావము?
0: హౌ డు యూ అట్రిబ్యూట్ దిస్? హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దిస్?
1: ఇది అంతైకుడును ఆ భగవత్ తత్వం అనేటువంటిది అణుమాత్రమై ఉండి కూడాను ప్రతి అణువునందు కూడాను కణమునందు కూడాను ఈ గుణస్వరూపంలో ప్రకటిస్తూ ఉన్నది.
0: ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద క్రీచర్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇటు దైవత్వాన్ని గుర్తించడానికి ఇంకనూ అనేక విధములైనటువంటి ఆదర్శములు మనకు ఎన్నియో కనిపిస్తూ ఉన్నవి.
0: వి హావ్ మెనీ ఐడియల్స్ which would help us to comprehend the divinity.
1: Puvuloni vasana manaki ee vidhanga gurtinchadaniki veelavutunnadi.
0: How is it possible to experience the aroma, fragrance of the flower?
1: Kani deeni oka sahajamani manamu danini samastham chesukuntunnam.
0: We just conclude that it's natural quality.
1: కానీ ఈ సహజమైనటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ డు యూ ఎక్స్ explain this natural quality.
1: కాదు కాదు పర్వతములను చూస్తే మహా ఆనందం వేస్తుంది.
0: You feel so delighted to watch big mountains.
1: ప్రవాహాన్ని చూస్తే ప్రవహించిపోతుంది ఆనందం.
0: You are very mighty happy watching the flow of the incessant rivers.
1: వనములను చూస్తే వర్ధిల్లిపోతుంది ఆనందం.
0: The forest shine with all greenery.
1: ఇవన్నీ కూడాను ప్రకృతి యొక్క ప్రభావమా లేక దైవం యొక్క విచిత్రమా?
0: Is it the wonder and the mystery of the divinity, or do you call it the law of nature?
1: ప్రకృతి యొక్క ప్రభావం కాదు.
0: It has got nothing to do with the law of nature.
1: ప్రకృతి యొక్క ప్రభావం నందు కూడాను దైవత్వము అనేక రకములుగా ప్రకటిస్తూ ఉంటుంది.
0: God manifests and expresses himself in this nature in a manifold way.
1: గుడ్డులోని పిట్ట,
0: just as one bird in the egg.
1: ఈ గుడ్డులోని పిట్టను మనం ఏ రీతిగా దర్శిస్తూ వచ్చాం?
0: How are you able to experience the bird within the egg?
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క చిహ్నములు దైవత్వం యొక్క గుర్తులు అనేటువంటివి నిరూపించడానికి ఏర్పడినటువంటివి.
0: These are all the signs of the divinity to make us imagine and comprehend the divinity.
1: కనుక మనము దైవత్వాన్ని గుర్తించుకోవడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు, ఏ సాధనలో చేయనక్కర్లేదు. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను తాను కనిపిస్తూనే ఉంటున్నది.
0: So we don't need to go anywhere in search of God, nor do you need to proceed along the spiritual path either, because God is present in every atom and in every cell.
1: తల్లిలోని బిడ్డనే గుడ్డులోని పిట్టగా రూపొందుతూ ఉన్నది.
0: It is only the very young one present within the egg which is hatched out later.
1: తల్లిని ఏ విధంగా మనం గుర్తిస్తున్నాము?
0: How do you know the mother?
1: కాని దైవత్వాన్ని గుర్తించుకోవటము చాలా కష్టం.
0: But we find it very difficult to understand God.
1: తల్లి తండ్రుల నుంచి మానవుడు పుట్టున్నాడు.
0: We find the human beings who are born to parents.
1: నీవు నేను అందరూ కూడాను తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వారమే.
0: You and I are born out of the womb of the mother.
1: కానీ తల్లి గర్భం నుంచి ఉద్భవించినటువంటి మానవుడు తల్లి యొక్క దివ్యత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
0: Man being born out of the womb of the mother has forgotten the motherly nature.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: మానవత్వంలో ఒక విధమైనటువంటి ఒక సహజ తత్వం ఏర్పడుతున్నది.
0: There lies a natural trait within the humanity.
1: దైవత్వమునకు మానవత్వమునకు ఎంతనో భిన్న భేదములు కనిపిస్తున్నవి.
0: We find gulf of differences between humanity and the divinity.
1: మానవుని యొక్క అభిష్టలు భగవంతుడు గుర్తించగలడు, కానీ భగవంతుని యొక్క అభిష్టములు మానవుడు గుర్తించలేడు.
0: God will certainly know your desires, but you cannot imagine God's will.
1: భగవంతుని యొక్క సంకల్పము ఎవ్వరు కూడాను గుర్తించలేరు.
0: No one can estimate God's will.
1: నీ సంకల్పములు భగవంతుడు గుర్తించవచ్చు.
0: But your thoughts are known to God.
1: నీ యొక్క మంచి చెడ్డలు భగవంతుడు గుర్తించవచ్చు.
0: Good and bad are known to God.
1: కానీ దీనికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి భేదం ఇందియే.
0: This is the very difference between the child and the parents.
1: తల్లిదండ్రులు ఉన్నటువంటి యొక్క భావములు బిడ్డ యొక్క సంకల్పమును గుర్తిస్తాయి.
0: The parents will be able to know the feelings of the children.
1: బిడ్డకు ఏది ఇష్టము ఏది అయిష్టము అనేటువంటిది అర్థం చేసుకుంటుంది తల్లి.
0: Mother knows the likes and the dislikes of the child.
1: కాని దైవం యొక్క ఇష్టము దైవం యొక్క అయిష్టము ఏది అనేటువంటిది భక్తులు గుర్తించలేడు.
0: But the devotee is not in a position to know what is acceptable to God and what is not acceptable to him.
1: తల్లికి ఏది ప్రీతి అనేటువంటిది బిడ్డ గుర్తిస్తాడు.
0: The child knows what mother likes.
1: కాని దైవం యొక్క సంకల్పం ఏమిటి అనేటువంటిది భక్తుడు గుర్తించలేడు.
0: But the devotee is not able to realize the will of God.
1: మానవులకు సహజమునకు ఉన్నటువంటి ఒక వ్యత్యాసము.
0: This is the difference between the natural quality and the humanity.
1: కలుగునే సహజతత్వమైనటువంటి ఒక మానవత్వము అసహజమైనటువంటి దైవత్వమునకు భేదములు ఎంతయో కనిపించుచున్నవి.
0: There lies the difference between the humanity and the divinity.
1: కనుకనే మనము మానవుడు మానవుడిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అలాంటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోగలడు?
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద ఫెలో మ్యాన్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
1: దైవం యొక్క భావములు అతీతమైనటువంటివి.
0: ద డివైన్ థాట్స్ ఆర్ ట్రాన్సెండెంటల్,
1: మానవుని యొక్క భావములు చాలా సంకుచితమైనటువంటివి.
0: ద హ్యూమన్ థాట్స్ ఆర్ సో నారో,
1: సంకుచితమైనటువంటి మానవుడు అతీతమైనటువంటి దైవత్వం యొక్క గుణములను ఏ రీతిగా గుర్తించగలడు?
0: మ్యాన్ బీయింగ్ నారో మైండెడ్ cannot understand the transcendental.
1: కనుక దైవాన్ని పూజించటము, దైవాన్ని ప్రార్థించటము సులభం కాదు.
0: So to worship God and to pray to him is not that simple.
1: ఇది చాలా కఠినమైనటువంటి సమస్య.
0: It is really a tough problem.
1: దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే మనం దైవాన్ని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం మనకు అర్థమవుతుంది.
0: When once we know the divine principle in full, it amounts to worship of God in understanding and realization.
1: కనుక దైవత్వం అనేటువంటిది నిర్గుణం, నిరంజనం, నినాతనం.
0: God is attributeless, he is formless, he is beyond and transcendental.
1: నిరంజనం, సనాతనం.
0: And is quite ancient and ever
1: fresh. నూతనం.
0: And is quite new and ever fresh.
1: అట్టి నిత్య నూతనమైనటువంటి యొక్క దైవత్వమును నిరంతరం కూడాను చింతించేటువంటి మానవుడు ఏ రీతిగా అర్థం చేసుకోగలడు?
0: మ్యాన్ హౌ డస్ హీ ఎక్స్పెక్ట్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ అట్రిబ్యూట్లెస్ అండ్ ఫార్మ్లెస్ ఎవర్ న్యూ అండ్ ఎవర్ ఫ్రెష్?
1: ఇప్పుడు ముందు చెప్పాను పువ్వులోని వాసన,
0: స్మెల్ ఆఫ్ ద ఫ్లవర్,
1: గుడ్డులోని పిట్ట,
0: ద బర్డ్, ద యంగ్ వన్ విత్ ఇన్ ది ఎగ్.
1: దీనిని మనం చిన్నగా అర్థం చేసుకోవడానికి సాధ్యం కాకపోతుంది.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో దీస్ సటిలిటీస్.
1: చెరకలోని తీపు,
0: ద స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్ కేన్.
1: ఈ చెరకలో తీపి ఎక్కడ నుంచి వచ్చింది?
0: హౌ డు యూ గెట్ ఇట్, వేర్ ఫ్రమ్ ఇట్ హస్ కమ్?
1: ఈ తీపే దైవత్వం యొక్క స్వభావం.
0: దిస్ వెరీ స్వీట్నెస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: మెరపులోని కారము,
0: దిస్ హాట్ నేచర్ ఆఫ్ చిల్లీస్.
1: నిమ్మలోని పులుసు,
0: అండ్ దాట్ విచ్ ఇస్ బిటర్ ఇన్ ద నీ.
1: వేపలోని చేదు.
0: And the bitterness.
1: ఇవన్నీ గుణాలు ఎక్కడ నుంచి ప్రారంభమైనాయి?
0: How do you expect these attributes and the qualities?
1: ఇవన్నీ దైవం యొక్క ఆకారములే.
0: These are all the expressions of God.
1: ఇట్టి దైవత్వం యొక్క చరిత్రను సహజమైనటువంటి గుణముల లోపల తెలుసుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి సృష్టిని సృష్టిస్తూ వచ్చాడు భగవంతుడు.
0: The creation of God is only to make us understand his manifestation and expression in a myriad ways.
1: పర్వతాల్లో ఏమిటి అందముంది?
0: వాట్ ఈస్ ద మీనింగ్ దేర్ ఇన్ మౌంటైన్?
1: ప్రవాహంలో ఏమి అందముంది?
0: వాట్ కైండ్ ఆఫ్ బ్యూటీ దేర్ ఇన్?
1: సముద్రం ఉప్పొంగటంలో ఏమి అందముంది?
0: ద రేజింగ్ వేవ్స్ ఆఫ్ ది ఓషన్ ఇస్
1: ఇవన్నీ కూడాను దైవం యొక్క చిత్ర విచిత్రములైనటువంటి అందములే.
0: దిస్ ఈస్ ఆల్ ద మిస్టరీ అండ్ ద బ్యూటీ అండ్ ద మ్యాగ్నిఫిసెన్స్ ఆఫ్ ద డివినిటీ.
1: దైవం యొక్క అందాన్ని వర్ణించడానికి సాధ్యం కాదు.
0: ద స్ప్లెండర్ ఆఫ్ గాడ్ ఈస్ బియాండ్ నరేషన్.
1: దైవం యొక్క శక్తి సామర్థ్యములను గుర్తించడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది గాడ్స్ పవర్ అండ్ ద బిలీఫ్.
1: కానీ నీవు అల్పబుద్ధి చేత అణువైనటువంటి భావాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ యువర్ నారో మైండెడ్నెస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో.
1: అనంతమైనటువంటి స్వరూపాన్ని నీవు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు అండర్స్టాండ్ ద ఇన్ఫినిట్ నేచర్ వాస్ట్నెస్ ఆఫ్ గాడ్?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుడు అవాంగ్మయ గోచరుడు.
0: గాడ్ ఈస్ బియాండ్ ద స్పీచ్ అండ్ మెంటల్ కాంప్రిహెన్షన్.
1: వాక్కును కానీ మనస్సును కానీ అందనటువంటి వాడు.
0: యు కెనాట్ ఎక్స్ప్రెస్ హిమ్ బై వర్డ్ నార్ అండర్స్టాండ్ బై థాట్.
1: ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ.
0: ద వర్డ్ అండ్ ద థాట్ ఫెయిల్ ఇన్ రిటర్న్ టు అండర్స్టాండ్ గాడ్.
1: కేవలము నీకు అర్థమైనంత వరకు మాత్రమే దీన్ని వర్ణించడానికి ప్రయత్నిస్తున్నావు.
0: యు మేక్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ విత్ ఇన్ ది ఫ్రేమ్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్. పరిస్థితి
1: లోపల మౌనం వహిస్తున్నావు.
0: ద మూమెంట్ యు డోంట్ అండర్స్టాండ్ యు రిమైన్ సైలెంట్.
1: అక్కడ భాష కూడా రావటం లేదు.
0: యు హావ్ నో లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్.
1: గ్రామము నీకు తెలియటం లేదు.
0: యు డోంట్ హావ్ ఎనీ.
1: నేను ఇంజనీరింగ్ కూడా నీకు ఏమాత్రం అర్థం కాదు.
0: యు కెనాట్ అండర్స్టాండ్, యు మే బి హైలీ ఎడ్యుకేటెడ్.
1: దైవం యొక్క ప్లానులు,
0: గాడ్స్ ప్లాన్,
1: దైవం యొక్క ఇంజనీరింగ్లు,
0: ద ఇంజనీరింగ్ స్కిల్ ఆఫ్ గాడ్,
1: దైవం యొక్క సహజమైనటువంటి తత్వములు,
0: ద నేచర్ ఆఫ్ గాడ్,
1: అది దైవమునికే తప్ప అన్యులకు అర్థం కావు.
0: ఆర్ బెస్ట్ నోన్ టు గాడ్ హింసెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
1: కనుకనే దైవం యొక్క గుణములను గుర్తించడానికి ప్రయత్నం చేయకండి.
0: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివైన్ అట్రిబ్యూట్స్.
1: నీ గుణములను నీవు ప్రయత్నపూర్వకంగా సాధించు.
0: ఫస్ట్ అచీవ్ యువర్ ఓన్ ట్రూ క్వాలిటీస్.
1: నీ ట్రూ క్వాలిటీ అన్న నీ సత్యమైన క్వాలిటీని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: నో యువర్ ట్రూ నేచర్, ద ట్రూత్ ఫస్ట్.
1: నీ మనసు నందు అభిప్రాయించినటువంటి ఒక చిన్న చిన్న విషయంలే నీకు అర్థం కావటం లేదు.
0: టైనీ మ్యాటర్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ విత్ యువర్ లిటిల్ మైండ్స్.
1: ఇంకా అనంతమైనటువంటి తత్వం ఏ రీతిగా నీకు అర్థమవుతుంది?
0: హౌ కెన్ యు అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్?
1: కనుక దైవం యొక్క దీనిని మనం తెలుసుకోవటానికి ప్రయత్నించకండి.
0: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ గాడ్.
1: మన తత్వాన్ని మనం మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించు.
0: మేక్ ఎన్ అటెంప్ట్ టు నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: అందుకోసమే వేదాంతం నందు నాయన నిన్ను నీవు తెలుసుకో అని చిన్న పదంలో ఉచ్చరించాడు.
0: దేర్ఫోర్ ద వేదాంత క్లియర్లీ సెడ్ లుక్ హియర్ ఫస్ట్ నో థై సెల్ఫ్.
1: నీవెవరో నీవు గుర్తించడానికి ప్రయత్నించున్నాడు.
0: మేక్ ఎన్ అటెంప్ట్ టు నో హూ యు ఆర్ ఫస్ట్.
1: నేనెవరు అని తెలుసుకోవడానికి నీ ప్రయత్నం ఎందుకు చేయాలి?
0: వై షుడ్ ఐ ట్రై టు నో హూ
1: అని ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను కొంత పిచ్చి ప్రశ్నలు వేసుకుంటుంటారు.
0: దీస్ ఆర్ ది సిల్లీ క్వశ్చన్స్ ఆఫ్ ది మోడర్న్ బాయ్స్ టుడే.
1: నేను పలాని వారి బిడ్డను.
0: ఐ యామ్ ది సన్ ఆఫ్ సో అండ్ సో.
1: నా పేరు పలాని పేరు.
0: దిస్ ఇస్ మై నేమ్.
1: నేను పలాని ఉద్యోగం చేస్తున్నాను.
0: ఐ డూ దిస్ జాబ్.
1: పలాని దేశం వారిని.
0: ఐ బిలాంగ్ టు దిస్ కంట్రీ.
1: నీవు అన్ని చక్కని జవాబులేవో చెప్పవచ్చు.
0: అండ్ యూ కెన్ గివ్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఆఫ్ దిస్ టైప్.
1: కానీ ఈ ఆన్సర్స్ అంతా కూడా కేవలము భౌతికమైనటువంటి యొక్క ఈ దేహాభిమానంతో కూడినటువంటి ఆన్సర్సే కానీ నిజమైనటువంటివి కాదు.
0: These are all worldly physical answers relating to your body.
1: ఈ దేహము పలాని వారి బిడ్డ.
0: This body is the child of so and so.
1: ఈ దేహము పలాని ఆఫీసు లో పనిచేస్తుండాలి.
0: This body is working in that office.
1: ఈ దేహము పలాని డిగ్రీ తీసుకుండాలి.
0: This body acquired the degree.
1: నేను ఈ దేహము పలాని దేశం నుంచి వచ్చాను.
0: And this body belongs to that country.
1: ఇవన్నీ విచారణ చేస్తే కేవలము దేహాభిమానములే కాని ఆత్మాభిమానములు కాదు కదా.
0: Enquiry reveals you that this is all the relationship with the body.
1: నిన్ను నీవు తెలుసుకోమని చెప్పినప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను. నా పేరు పలానిది, నా ఎత్తు ఇంత పలాని, నా కలర్ ఇలాంటిది అని నువ్వు చెప్పినంత మాత్రం ఇది సరైనటువంటి యొక్క జవాబు కాదు.
0: When once the question is put like this, know thyself, if you just reveal your height, weight and complexion, it is not correct answer.
1: నీవు అనగా కేవలము ఒక విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటిది కాదు.
0: యు ఆర్ నాట్ మియర్లీ అన్ ఇండివిజువల్.
1: సమష్టి స్వరూపాన్ని ధరించినటువంటిది ఈ నీవు.
0: ఇన్ఫాక్ట్ యువర్ ట్రూ ఐడెంటిటీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కమ్యూనిటీ.
1: నీవే నీ ఎందు కూడా ఉంటున్నావు.
0: దాట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద కమ్యూనిటీ ఈజ్ వెరీలీ ఇన్ యూ.
1: కనుకనే సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి. సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మ ఒక్కటే కాని అన్ని దేహంలో కూడా ఉండేటువంటి కాదు.
0: Therefore the atmic principle which is all pervasive everywhere is only one and uniform and not multiplicity.
1: దేహములు వేరు కావచ్చు.
0: Bodies may be different.
1: ఎత్తు పిల్లలు లేరు కావచ్చు.
0: And there may be differences.
1: రూపనామములు వేరు కావచ్చు.
0: The differences in name and form.
1: విద్యాబుద్ధులు వేరు కావచ్చును.
0: There may be differences of other things. But
1: ఆత్మతత్వం ఒక్కటే.
0: బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
1: అట్టి ఏకత్వంతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ డిటర్మిన్ టు నో ద వన్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మన యొక్క విచారమంతా కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడటం చేయటం లేదు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాం.
0: వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎంక్వైరీ to know the unity in diversity, but it is in the reverse order. We find multiplicity, plurality in unity.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా తీసుకోవటంలో ఉన్నటువంటిది రహస్యము ఈ వేదాంతము.
0: వేదాంత గివ్స్ యూ ది సీక్రెట్ టు నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ వేదాంతం అనేటువంటిది ఉపనిషత్తుల ద్వారా ఏర్పడినటువంటివి.
0: ది వేదాంత ఇస్ ది క్వింటెసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: ఈ ఉపనిషత్ దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ టర్మ్?
1: ఉపనిషత్
0: ఉపా
1: సమీపం,
0: నియర్,
1: నీ క్రింద,
0: బిలో,
1: షత్ కూర్చో,
0: షత్ సిట్ డౌన్.
1: నీవు కేవలము సర్వత్రా ఉండినటువంటి వాడైనప్పటికీ క్రింద కూర్చొని శ్రవణం చేయన్నాడు.
0: దో ఇన్ రియాలిటీ యు ఆర్ ఎవ్రీవేర్ బట్ యట్ యు హావ్ టు సిట్ డౌన్ అండ్ లిసన్.
1: ఎందుకు శ్రవణం చేయడానికి క్రింద కూర్చొని శ్రవణం చేయాలి?
0: Why should you sit down and listen? Why?
1: Guru bodhinchinatunti vaadu.
0: Here is the teacher who teaches you.
1: Shishyudu shravanam cheyinatunti vaadu.
0: And the student listens to him.
1: Shravanam cheyinatunti vaadu kinda kurchovali.
0: The listener should sit down.
1: Bodhinchinatunti vaadu unnata sthanamlo kurchovali.
0: The teacher should be at a higher level.
1: Kanukane ekkadaina manam classulku pothe teacher ki maatrame kurchi vestaru.
0: Therefore, we find a chair for the teacher everywhere.
1: పిల్లలు కిందనే కూర్చుంటారు.
0: స్టూడెంట్ సిట్ డౌన్
1: అనగా ఉన్నత స్థాయి అధమ స్థాయి అనేటువంటి ఒక వ్యత్యాసం అక్కడ నిరూపిస్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: ఇట్స్ ఎ క్లియర్ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ హైయర్ లెవెల్ అండ్ ద లోయర్ లెవెల్ ఇన్ ద డిసిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్.
1: ఉపనిషత్తులంతా ఇప్పుడు ఈ రకమైనటువంటి ఒక బోధనే సల్పుతూ వచ్చింది.
0: దిస్ హెస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ ఉపనిషత్.
1: ఉపసమీపే నచ్చేదిశ్చిత్ ఉపనిషత్తు అన్నారు. ఉపసమీపే నచ్చేదిశ్చిత్ ఉపనిషత్తు అన్నారు. అనగా సత్యమైనటువంటి యొక్క తత్వమును, ఉన్నతమైనటువంటి భావమును, పవిత్రమైనటువంటి అర్థములతో కూడినటువంటి యొక్క దీనిని ప్రబోధించేటువంటిది ఉపనిషత్తుడు.
0: ఉపనిషత్స్ టీచ్ ద రియాలిటీ, ద ట్రూత్ విచ్ ఇస్ సో సీక్రెట్ అండ్ ఫుల్ ఆఫ్ లాఫ్టీ ప్రిన్సిపల్స్.
1: ఇట్టి సత్యము ఒక్క ఆత్మయందు మాత్రమే ఉన్నది.
0: దట్ ట్రూత్ is embodied in atma.
1: Atma anaga emiti?
0: What is atma?
1: Daniki roopam unda?
0: Has it any form?
1: Ledu.
0: No.
1: Daniki aakaram unda? Ledu.
0: Has it any shape? No.
1: Daniki chanchalatvam unda?
0: Does it move?
1: Unnadi.
0: Yes, there is.
1: Sarvatra prayanam chestundi.
0: It moves all over.
1: Sarvatra vintundi.
0: And it listens.
1: Sarva padarthamlo kattundi.
0: It catches hold of all objects.
1: Annitini padutundi.
0: And it is after
1: all. Ani tananu matramu ye okati pattadu.
0: In fact, none can catch the self.
1: దేనికి ఈ యొక్క ఈ ఆత్మ చిక్కదు.
0: The atma cannot be caught hold of.
1: ఆత్మకు సర్వము కూడా వశమైపోతుంది.
0: And in fact, everything submits to atma.
1: ఇది ఆత్మ యందున్నటువంటి ఒక మాత్రమే శక్తి.
0: And this is the mystical power of atma.
1: ఇప్పుడు ఒక మనసునందు మాత్రమే చిన్న విషయాన్ని విచారించండి.
0: A small point for consideration.
1: ఈ మనసులో రెండు విధములైనటువంటి అర్థములు మనలో వ్యాపించి ఉన్నాయి.
0: The mind helps us two views here.
1: మనము ఎవరినైనా గౌరవించటమా?
0: ఇఫ్ యు రెస్పెక్ట్ ఎనీబడీ,
1: ఆ ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవిస్తాడు.
0: అండ్ అదర్ పర్సన్ విల్ రెస్పెక్ట్ యు ఇన్ టర్న్.
1: ఇది ఒక శక్తి.
0: దిస్ ఇస్ వన్ పవర్.
1: నీవు సర్వులను గౌరవిస్తావా?
0: ఇఫ్ యు రెస్పెక్ట్ ఎవ్రీబడీ,
1: నిన్ను దేవుడే గౌరవిస్తాడు.
0: గాడ్ హింసెల్ఫ్ విల్ రెస్పెక్ట్ యు.
1: కనుకనే దేవుని గౌరవాన్ని మనం పొందాలనుకుంటే మనం సర్వులను ప్రేమించాలి.
0: If you want to be respected by God, you should respect everyone.
1: Manu sarvannu kuda gauravinchali.
0: You should respect all.
1: Adi ee yokka manasu yokka tattvam.
0: This is the truly the nature of mind.
1: Nee ye vyaktini nee gauravistunnavo,
0: the person whom you
1: ఆ వ్యక్తి మాత్రమే నిన్ను గౌరవిస్తాడు.
0: That person only respects.
1: ఏ వ్యక్తిని నీవు ప్రేమిస్తున్నావో,
0: the one whom you love,
1: ఆ వ్యక్తి మాత్రమే నిన్ను ప్రేమిస్తాడు.
0: And he will love you in return.
1: కానీ
0: but
1: ఈ తన తత్వం రెండో తత్వం ఎలాంటిది?
0: What is the second aspect?
1: నీవు సర్వులను ప్రేమించుతివా?
0: If you love all,
1: భగవంతుడే నిన్ను ప్రేమిస్తుంటాడు.
0: God will love you.
1: కనుక భగవంతుని ప్రేమకై మన పాత్రలు కావాలి.
0: You should be the recipient of God's love.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యమైన సంకల్పము ఇంత విశాలంగా ఉంటుండాలి.
0: That is the vastness of the divine thought within the framework of the human mind.
1: దీని యొక్క కొలతను ఎవరు కూడాను వర్ణించడానికి వీలు కాదు.
0: None can estimate nor narrate.
1: కానీ భౌతికమైనటువంటి రూపాలను మనం గుర్తులుగా తీసుకోవచ్చును.
0: But however, we can go by the physical frame, name and form.
1: వేదాంతము అనేటువంటిది అర్థమయ్యేటువంటిది కాదు.
0: So we cannot understand Vedanta.
1: వేదాంతం అనగా ఏమిటి? ఉపనిషత్తుల యొక్క అంత్యమే వేదాంతము.
0: The end, the quintessence of Upanishads is Vedanta.
1: ఈ ఉపనిషత్తుల యొక్క అర్థం ఏమిటి? జ్ఞానం.
0: The essence of Upanishads is wisdom.
1: అది ఏంటి? అద్వైత దర్శనం, జ్ఞానం.
0: The vision experience of non-dualism is
1: ఇలాంటి అద్వైతం అనేటువంటిది అందరికి సాధ్యం కాదు.
0: This non-dualistic experience is not given to everybody.
1: Dually mind, dually mind, dually mind.
0: Everyone is drowned in dual mind.
1: కనుకనే ఈ డ్యూయల్ మైండ్ ఉండటం చేతనే అనేక చంచలత్వాలు ప్రారంభమవుతుంటాయి.
0: బికాస్ ఆఫ్ డ్యూయల్ మైండ్ వీ ఆర్ డ్యూయల్.
1: ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: అతను అర్థం గుడ్డివాడే.
0: అండ్ హిస్ హాఫ్ బ్లైండ్.
1: ఇలాంటి అర్థం గుడ్డివాడైనటువంటి వానికి ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దృశ్యం ఏ రీతిగా గుర్తించడానికి?
0: ద వన్ హూ ఇస్ హాఫ్ బ్లైండ్ కెన్ నెవర్ నో ద సీక్రెట్ థింగ్స్.
1: కనుక వేదాంతం అనేటువంటిది అందరికి సాధ్యం కాదు అర్థం చేసుకోవటానికి.
0: ఇట్స్ నాట్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో వేదాంత.
1: కానీ వేదాంతంలో ఉండేటువంటి యొక్క పవిత్రత దేని ఎందుకు కూడా లేదు.
0: ద క్వాలిటీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద శాంక్టిటీ ఆఫ్ వేదాంత
1: ఒక్కొక్క శ్లోకంలో చక్కగా వర్ణించి చూస్తే, విచారణ చేసి చూస్తే దాంట్లో ఘనమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైరీ ఈచ్ శ్లోక్ you find the boundless.
1: దాని గురించి మనం వర్ణించాలనుకుంటే సముద్రం యొక్క నీరంతా కూడాను ఇంకుగా మార్చినా కూడాను చాలదు.
0: Even if you transform the entire oceanic water into ink, you cannot interpret single shloka.
1: గొప్పతనం ఉంటుండాలి ఒక్కొక్క శ్లోకంలో.
0: That is the greatness of each shloka.
1: అలాంటి శ్లోకాల లోపల వీడు సరైనటువంటి దాన్ని అర్థం చేసుకోలేక దురదృష్టవంతులై శోకంలో మునుగుతున్నాడు.
0: That's inner meaning of shloka is not understood and therefore he drowns in shoka or misery.
1: కనుకనే శోకానికి మునిగినటువంటి వానికి శ్లోకం యొక్క విజయం అర్థం కాదు.
0: The one who is miserable in shloka cannot understand shloka the canto of Upanishad.
1: కనుకనే వాల్మీకి చెప్తూ వచ్చాడు.
0: వాల్మీకి went on declaring.
1: అయ్యా
0: సార్,
1: నా యొక్క విద్యంతా కూడాను వాల్మీకి రామాయణంలో నిరూపించాను.
0: All these things are clearly demonstrated in my composition.
1: వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి యొక్క అంతరార్థము ఇట్టిది అట్టిదని గుర్తించడానికి వీలు కాదు.
0: It's not possible to estimate the inner significance of Ramayana.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఈ వాల్మీకి రామాయణం చదువుతున్నప్పుడు
0: వెన్ వన్ వాస్ గోయింగ్ త్రూ వాల్మీకి రామాయణ
1: ఒక గొప్ప అస్ట్రాలజర్
0: ఎ బిగ్ అస్ట్రాలజర్
1: ఈ రామాయణం చదువుతూ వచ్చాడు.
0: హీ వాస్ గోయింగ్ త్రూ ది రామాయణ.
1: ఈ రామాయణం చదువుతూ ఉంటుంటే క్రమక్రమేణ చదివే కొద్దీ కొత్త కొత్త అర్థాలంతా వస్తూ వచ్చాయి.
0: యాజ్ హీ వెంట్ ఆన్ రీడింగ్ మోర్ అండ్ మోర్ హీ కుడ్ ఫైండ్ న్యూ ఇంటర్ప్రిటేషన్.
1: రామాయణం లోపల సీతామవారి జన్మం వచ్చింది.
0: అండ్ ఇట్ ఇస్ ది టైమ్ ఆఫ్ సీతా.
1: ఆ సీతం వారి జన్మను ఏ రీతిగా రాయగలడు వాల్మీకి?
0: హౌ కెన్ వాల్మీకి కంపోజ్ రైట్ ది సీ అబౌట్ సీత?
1: కేవలము ఒక యజ్ఞమునకై దున్నుతూ ఉండగా జనక మహారాజు చేతిలో చిక్కినటువంటిది ఈ బిడ్డ.
0: ద బర్త్ ఆఫ్ సీత ఈజ్ సో స్ట్రేంజ్, బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుక అలాంటి సమయం లోపల సీతం వారి గురించి ఏ రీతిగా రాస్తాడు, దాన్ని కనిపెట్టాలని చూచారు.
0: సో హౌ ఈజ్ హీ ఏబుల్ టు డిస్క్రైబ్ దిస్ ఇన్సిడెంట్ ఆఫ్ బర్త్ ఆఫ్ సీత అండ్ దిస్ హెస్ టు బి నోటిస్డ్.
1: అప్పుడు
0: దెన్
1: అది రెండు కిందనే తిరిగి రెండవ శ్లోకాన్ని కూడా చూచారు.
0: అండ్ దేర్ ఆర్ టూ మోర్ శ్లోకాస్ దట్ ఫాలోడ్.
1: సీత కేవలము సారిగాటలో చిక్కినటువంటిదని చెప్పగలుగుతున్నారు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు సే దట్ సీత కుడ్ బి టేకెన్ అవుట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లవింగ్ ద ల్యాండ్.
1: కానీ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఎవరు చెప్పలేకపోయారు.
0: నోబడీ కుడ్ సే వేర్ ఫ్రమ్ షీ హస్ కమ్.
1: ఆమెనే భూజాత.
0: షీఈస్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్. భూజాత
1: అనుకునే జనకుడు అంతా కూడాను ఆమెకు భూజాత అన్నాడు. భూమిలో పుట్టినటువంటిది బిడ్డ అని.
0: As she was born out of mother earth, her name is భూజాత.
1: భూమాత కాదు, భూజాత.
0: She is not earth and she is the daughter of the mother earth.
1: ఇలాంటి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఉపనిషత్తులు ఆ యొక్క తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వచ్చారు.
0: At this moment, the Upanishads started explaining the mystery.
1: ఈ సీతమ్మవారి జన్మ తత్వాన్ని ఏ విధంగా గుర్తించాలో అని అర్థం కాకుండా పోయింది.
0: It finally could not be understood how Sita was born.
1: ఈమె యొక్క శక్తిని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: అండ్ హీ మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ది పవర్ ఆఫ్ సీత.
1: సీత ఇంటిలో తిరుగుతూ ఉండగా ఒక్కొక్క అడుగడుగున తాను గమనిస్తూ వచ్చాడు జనకుడు.
0: జనక ద ఫాదర్ స్టార్టెడ్ వాచింగ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ స్టెప్.
1: అతని ఇంట్లో ప్రాచీన ఋషులంతా కూడా దీనిని పట్టుకుని సాధించినటువంటి యొక్క అస్త్రం ఒకటి ఉండాలి.
0: దేర్ లైస్ దిస్ అస్త్ర ది శివధనుస్ ఎట్ హిస్ రెసిడెన్స్.
1: శివధనుస్సు దగ్గరికి పోయింది.
0: And Shivadhanu, she went close.
1: పిల్లలతో తాను ఏదో ఆడుకుంటూ వచ్చినది సీత.
0: సీత వెంట్ ఆన్ ప్లేయింగ్ విత్
1: ఫర్ ఫ్రెండ్. ఆడటం కూడాను తండ్రికి దీని సహజతత్వాన్ని బోధించే నిమిత్తమై.
0: అండ్ దిస్ ప్లే ఈజ్ ఓన్లీ టు మేక్ ద ఫాదర్ టు నో హర్ డివినిటీ.
1: ఆ బాలు సడన్ గా ఆ యొక్క దీని కింద పడిపోయింది.
0: డ్యూరింగ్ ద ప్లే ద బాల్ స్లిప్డ్ అండర్ నీత్ దట్ శివధనుస్.
1: ఆడే ఆడపిల్లలు అందరూ చేరారు దాన్ని ఎంతెంతో ప్రయత్నం చేశారు తీయడానికి.
0: All friends, girls gathered there to lift up and to collect the ball.
1: Friends gathered atta pettu enta mando vacharu.
0: So many came.
1: Palace lo unnatundi magavaru andaru vacharu.
0: All men of the palace came there.
1: Balajyulu andaru vacharu.
0: All strong men.
1: Alanti kingdom lanta kuda vacharu.
0: Everybody came.
1: ఈ అందరూ వచ్చేసి దాన్ని కదించలేకపోయారు.
0: అండ్ దే కుడ్ నాట్ షేక్ దిస్ శివధను.
1: చూస్తూ ఉన్నాడు పై నుంచి కూర్చొని జనకుడు.
0: అండ్ ఫాదర్ జనక వాజ్ నోటీసింగ్ ఫ్రమ్ ద టాప్.
1: దీన్ని ఎట్ట తీస్తుంది ఈ సీత?
0: హౌ సీత collects the ball.
1: కానీ అతను చూచేటువంటిది సీత కనిపెట్టలేదు.
0: అండ్ సీత కుడ్ నాట్ నోటీస్ వాట్ ఫాదర్ వాజ్ డూయింగ్.
1: కొంతసేపు నవ్వుకుంటూ పోయి వీరందరూ వెళ్ళండి.
0: అండ్ షీ జస్ట్ స్మైలింగ్లీ సెడ్ యు ఆల్ గో.
1: ఎడమ చేత్తో దాన్ని లాగింది.
0: షీ జస్ట్ డ్రాగ్డ్ ఇట్ విత్ హర్ లెఫ్ట్ హ్యాండ్.
1: శివధనుస్సు సులభంగా కదిలింది.
0: శివధనుస్సు ఈజీలీ మూవ్డ్.
1: దీనిని చూచాడు జనకుడు.
0: జనక ఫాదర్ నోటీస్
1: సీత సామాన్యమైనది కాదు.
0: సీత ఇస్ నాట్ ఆర్డినరీ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్
1: గుణజాలి. ఇలాంటి గుణవంతురాలైనటువంటి సీతను నేను ఏ పుణ్యం చేతను కనిపెట్టాను.
0: రియల్లీ ఐ యామ్ లక్కీ ఎనఫ్ టు నో దిస్ వర్చ్యువస్ సీత.
1: జన్మ జన్మాల యొక్క పుణ్యపరం చేతని ఆమె నాకు చిక్కింది.
0: ఐ కుడ్ హ్యావ్ హర్ యాజ్ మై డాటర్ బికాజ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్స్ అండ్ హి వాస్ డిలైటింగ్ బిట్వీన్ హిమ్సెల్ఫ్.
1: సంకల్పించుకున్నాడు.
0: దెన్ హి డిసైడెడ్.
1: ఈ శివధనుస్సును ఎత్తినటువంటి సీత
0: సీతా హు గుడ్ లిఫ్ట్ దిస్
1: శివధనస్సును కదించేటువంటి వానికి ఇచ్చి పెళ్లి చేయాలి.
0: షుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు దట్ పర్సన్ హు వుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ దిస్ శివధనస్.
1: శివధనస్సును ఎత్తడానికి ప్రయత్నం చేసేటువంటి వాడే ఈ యొక్క పిల్లని పెళ్లాడాలి అని సంకల్పించుకున్నాడు.
0: హి హస్ డిసైడెడ్ దట్ పర్సన్ హు వుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ దిస్ శివధనస్ షుడ్ మ్యారీ హిస్ డాటర్.
1: దాని నిమిత్తమై ఒక పెద్ద యజ్ఞం జరిపాడు.
0: అండ్ దెన్ ఎ బిగ్ రిచువల్ వాజ్ అండర్టేకెన్.
1: ఈ శివధనస్సును ఎత్తేటువంటి విషయం లోపల అందరూ రాజులంతా కూడా వచ్చారు.
0: ఆల్ కింగ్స్ వర్ ఇన్వైటెడ్
1: కానీ సీతని పెండాడాలని ఈ యువకులు అనేటువంటి రాజులు కూడా అందరూ వచ్చారు.
0: మెనీ యంగ్ కింగ్స్ అసెంబ్ల్.
1: ఎలాంటి యువకులు?
0: వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ దే?
1: చిన్న చిన్న పిల్లలతో పాటు పెద్ద పెద్ద రావణాసుని వరకు వచ్చినటువంటి వారు.
0: నాట్ ఓన్లీ యంగ్స్టర్స్ ఈవెన్ రావణ ఆల్సో వాస్ దేర్.
1: అతను మహా గొప్పవాడు.
0: ఇస్ మైటీ మ్యాన్.
1: అతని వయసు ఇట్టిది అని ఎవరు నిర్ణయించలేరు.
0: అండ్ నోబడీ కెన్ డిసైడ్ హిస్ ఏజ్.
1: అతని బలం ఇట్టిది అని ఎవరు కనుక్కోలేరు.
0: నోబడీ కెన్ ఎస్టిమేట్ హిస్.
1: ఆయన వచ్చాడు.
0: హి కేమ్.
1: వచ్చేసేసి ఆ శివధనస్సును అక్కడ తెచ్చిపెట్టేటప్పుడు ఆ శివధనస్సును ఏ రీతిగా తెచ్చిపెట్టారు?
0: హౌ వాస్ ఇట్ కెప్ట్ దేర్ శివధనస్?
1: కొన్ని వందల ఏనుగులంతా కూడా తీసుకుని వచ్చి
0: హండ్రెడ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్
1: ఆ ఏనుగు చేతనే దీన్ని లాక్కుని వచ్చారు.
0: హావ్ డ్రాగ్డ్ దట్ శివధనస్.
1: అలాంటి దాన్ని ఏ రీతిగా ఎవరు ఎత్తగలరు?
0: హూ కెన్ లిఫ్ట్ ఇట్ అప్?
1: ఇదంతా కేవలం హాస్యాస్పదంగా ఉంటుండది అని నిర్ణయించుకున్నారు.
0: అండ్ ఎవ్రీబడి ఫెల్ట్ ఇట్స్ రిడిక్యులస్ నాట్ పాసిబుల్.
1: కానీ గొప్ప గొప్ప వీరులందరూ కూడా ముందు సీట్లో కూర్చున్నారు.
0: ఆల్ గ్రేట్ వారియర్స్ సాట్ ఇన్ ద ఫ్రంట్.
1: మీకు తెలుసు కదా ఎక్కడైనా పోతే విఐపీస్ అని వాళ్ళకి ప్రత్యేకంగా సీట్లంతా ఇస్తారు.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ విఐపీ కార్నర్ విత్ ఆల్ బిగ్ పీపుల్
1: అక్కడ కూడా విఐపీస్ అంతా కూడా ఒక సీట్లో కూర్చున్నారు.
0: దేర్ విఐపీస్ దేర్ సీటెడ్ ఇన్ ద ఫ్రంట్ రో.
1: ఒక్కొక్క రాజా చూస్తుంటుంటే వారి తేజస్సు చాలా ఉట్టి పడుతుండాలి.
0: ఈచ్ కింగ్ లుక్డ్ వెరీ బ్రిలియంట్.
1: వారి దగ్గర ఉన్నటువంటి యొక్క సర్వెంట్స్ చూస్తే చాలా భయంకరంగా ఉంటున్నారు.
0: ద సర్వెంట్స్ ఆల్సో సో స్ట్రాంగ్ విత్ మజిల్ పవర్.
1: మొట్టమొదట సీతను పెండాడాలని వచ్చాడు అర్జునుడు ఇతను.
0: అండ్ వన్ ద వారియర్ స్టార్టెడ్ ప్రొసీడింగ్ వన్ ఆఫ్టర్ వన్.
1: అప్పుడు ఈ రావణుడు వచ్చాడు.
0: అండ్ దెన్ కేమ్ రావణ.
1: రావణ వచ్చినప్పుడు అందరూ చాలా భయపడిపోతారు.
0: ఆల్ ఆర్ ఫ్రైడ్ యాజ్ హి వాస్ మచ్.
1: ఈ సుకుమారి అయినటువంటి సుందరమైనటువంటి యొక్క సీతను ఈ దుర్మార్గుడైనటువంటి ఈ వికారమైనటువంటి యొక్క ఈ ఇతనికి ఆ పెండి చేసుకోవటం.
0: దిస్ టెండర్ డెలికేట్ సెన్సిటివ్ సీత షుడ్ షీ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు రావణ హూ ఇస్ సో గ్లీన్.
1: కానీ ఆ సీత తల్లి ఉంటుండది నయన అని.
0: అండ్ ది మదర్ ఆఫ్ సీత నయన
1: ఆమె చాలా బాధపడుతూ ఉంటుండది.
0: షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
1: అయ్యో నా సుకుమార బిడ్డను ఇలాంటి మూర్ఖుడికి ఇవ్వాలి.
0: Am I to give in marriage my daughter to this person?
1: Ame daivanni prarthinchindi.
0: She prayed to God.
1: Shivadanasu ettetundi var shivunne prarthinchindi.
0: So she prayed to Shiva.
1: Prarthinchindi kannulu muskundi.
0: And she closed her eyes.
1: Kani vachinaadu ravanudu.
0: Ravana came.
1: Ettinaadu kinda padipoyadu.
0: And he lifted and fell down.
1: Atane payane ee yokka shivadanasu kuda padindi.
0: And the shivadanasu fell over him.
1: Dani ettetundi vaadu kuda leru.
0: And nobody could ever.
1: Ni tappinchetundi vaadu kuda leru.
0: Nobody can escape out.
1: Ilanti kashtamulaku uri ayipoyadu ravanudu.
0: And this was the plight of Ravana.
1: Idantha gamaninchin tarvata
0: after watching all this
1: నెమ్మదిగా సీత వచ్చింది.
0: అండ్ సీతా కేమ్ సాఫ్ట్లీ.
1: ఆమె అక్కడ నిల్చుకుంది.
0: షీ స్టూడ్ దేర్.
1: ఆమె సర్వగుణ సంపన్నురాలు.
0: అండ్ షీ ఇస్ ఆల్ వర్చ్
1: సర్వలోక హితేరత సర్వజ్ఞాన సంపన్న.
0: షీ హస్ గాట్ ఆల్ నాలెడ్జ్
1: సర్వగుణ హితేరత.
0: అండ్ షీ విషెస్ గుడ్ ఆఫ్ ఎవ్రీబడి
1: సర్వజీవ హితేరత సర్వజీవులు కూడా ప్రేమించేటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ లవ్స్ ఆల్ క్రీచర్స్.
1: ఆమె వచ్చి నిల్చుకుంది.
0: షీ స్టూడ్ దేర్.
1: నిల్చుకునేటప్పటికే విశ్వామిత్రుడు మెత్తగా రాముని పొమ్మన్నాడు.
0: విశ్వామిత్ర ఇన్ ది మీన్ టైమ్ ఆస్క్డ్ రామా టు ప్రొసీడ్.
1: నీవు పోయి దాన్ని ఎత్తుమన్నాడు.
0: యు గో అండ్ లిఫ్ట్ ఇట్ అప్ హి సెడ్.
1: అన్ని చూస్తూ ఉన్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ హస్ బీన్ వాచింగ్.
1: ఈ రాముడికి జరిగినటువంటి మర్యాద కూడా తెలుస్తుండాలి.
0: హి ఆల్సో అండర్స్టూడ్ వాట్ హ్యాపెన్ టు రావణ.
1: కానీ నా అన్న కూడా అలాంటి మర్యాద జరగదు.
0: హి షూర్ దట్ సచ్ థింగ్ వుడ్ నాట్ హ్యాపెన్.
1: అలాంటి అగౌరవం కాదు.
0: హీ విల్ నెవర్ బి డిస్రెస్పెక్ట్.
1: అని లక్ష్మణుడు కూడా చాలా ధైర్యంగా ఉంటున్నాడు.
0: లక్ష్మణ వాస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్ కన్విన్స్.
1: అంత జనము లోపల
0: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్
1: చాలా చిన్న పిల్లవాడు
0: రామా
1: కాలేజ్ స్టూడెంట్ వంటి వాడు.
0: సో యంగ్
1: చాలా సుకుమారుడు
0: సో
1: సుందరుడు సుచరితుడు సుమంతుడు ఇలాంటి అనేటువంటి రావణుడు రాముడు ఎంత నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.
0: రామా సో నోబుల్ సో వర్చువస్ సో టెండర్ డెలికేట్ హ్యాండ్సమ్ స్టార్టెడ్ ప్రొసీడింగ్
1: నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు.
0: వాకింగ్ మెజెస్టికల్లీ
1: నడకను చూచే చాలా మంది ఆనందించారు.
0: పీపుల్ వర్ సో హ్యాపీ యాజ్ రామా
1: ఆ ముఖమును చూసి మరింత శాంతి సంచరించి వచ్చారు.
0: అండ్ పీపుల్ వర్ మోర్ హ్యాపీ
1: నయనం లేపారు. అమ్మా ఎందుకు మీరు చింతిస్తున్నారు? అదిగో సుందరాంగుడు వచ్చి చేరాడు, అతను ఆ బిడ్డని దీన్ని ఎత్తుకోవచ్చును.
0: అండ్ దే టోల్డ్ ద మదర్ సీత, వై డు యు క్రై,
1: ఆ కుమారుడు నీ బిడ్డకు భర్త అవుతాడు.
0: అండ్ దట్ పర్సన్ హూ ఇస్ కమింగ్ ఓవర్ హియర్ నౌ విల్ బి హర్ హస్బెండ్.
1: ఈమె చూచింది, ఇంత చిన్న పిల్లవాడా ఈ శివధనుసును ఎత్తగలడా అని విచారం చేస్తూ వచ్చింది.
0: సచ్ ఎ యంగ్ మ్యాన్, వుడ్ హి బి ఏబుల్ టు లిఫ్ట్ ది శివధనుస్, ఇస్ దట్ పాసిబుల్?
1: వచ్చాడు, ఎడమ చేత్తో శివధనుసును ఇచ్చాడు.
0: హి కేమ్ అండ్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: మొట్టమొదటి సీత ఆ ఎడమ చేత్తోనే పట్టింది.
0: ఇట్ ఫస్ట్ ఇన్ ద దెన్ స్లాంగ్ బ్యాక్ సీత
1: దాని దారం కట్టే నిమిత్తమై దానిని ఉంచాడు.
0: అండ్ దెన్ ఇట్ ది హోల్ శివధనుసు
1: ఉంచేటప్పుడే విరిగిపోయింది.
0: అండ్ యాజ్ హి had bent it, it broke there.
1: అక్కడున్న ధనులంతా కూడాను అన్ని విధమైనటువంటి సప్త ధనులంతా వినిపించాయి.
0: They could hear all sounds all over.
1: అప్పుడే మేడమంతా వాయించారు.
0: And then you find the instrument started playing.
1: ఇతను సీతకు తగినటువంటి వాడు.
0: He is the right man.
1: అనగా ఎవరికి ఎవరు తగినటువంటి వారు?
0: Who is the right person for the other one?
1: కేవలము నిజమైనటువంటి శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని ఎవరు కనుక్కోగలరు?
0: హూ కెన్ అండర్స్టాండ్ ద ట్రూ డివినిటీ?
1: శక్తి కలిగినటువంటి భక్తులే కనుక్కోగలడు.
0: ఓన్లీ ఎ పవర్ఫుల్ డివోటీ కెన్ నో.
1: అనంత శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని,
0: ది డివినిటీ దట్ ఇస్ ఇన్
1: అల్పత్వంతో కూడినటువంటి మానవుడు ఏ రీతిగా గుర్తించడానికి వీలు?
0: లో మైండెడ్ మీన్ మైండెడ్ మ్యాన్ కెనాట్ కాంప్రహెండ్ నార్ ఎస్టిమేట్.
1: కనుక ఇది సాధ్యం కాదు,
0: ఇట్స్ నాట్ పాసిబుల్
1: అని విశ్వామిత్రుడు చెప్పాడు.
0: సో విశ్వామిత్రుడు
1: సరే ఈయన తీశాడు. తక్షణమే జనకుడు తన బిడ్డను వెంట పెట్టుకుని మాల తీసుకుని వచ్చాడు.
0: అండ్ ఇమిడియట్లీ జనకా కేమ్ ఓవర్ దేర్ అండ్ సీత వాస్ దేర్ ఇన్ ద గార్లాండ్.
1: నాయనా,
0: లుక్ హియర్,
1: నా యొక్క వాగ్దానం ఇది,
0: దిస్ ఇస్ మై ప్రామిస్,
1: ఈ యొక్క శివధనుసును ఎవరు ఉంచుతాడో ఎవరు ఎత్తగలడో అతనికి నా యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేయాలని నా సంకల్పం అన్నాడు.
0: జనకా సెడ్ దిస్ ఇస్ మై డిసిషన్, హూ విల్ బి ఏబుల్ టు లిఫ్ట్ దిస్ శివధనుస్ అండ్ బ్రేక్ ఇట్ వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు మై
1: సర్వోహితే రథః. అది ఉండాలి ఒక నారదుని లోపల, ఒక రాముని లోపల.
0: అండ్ వన్ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ దట్ యూ షుడ్ విష్ ఫర్ ద వెల్ బీయింగ్.
1: సర్వో గుణ సంపన్న, సర్వో గుణ సంపన్న,
0: హీ షుడ్ హ్యావ్ ఆల్ వర్చ్యూస్ గుణాస్.
1: అలాంటి పవిత్రమైన గుణములు కలిగినటువంటి వాడు ఇక్కడ వచ్చాడు.
0: ద పర్సన్ విత్ సేక్రెడ్ వర్చ్యూస్ ఈజ్ రైట్ హియర్.
1: ఆ పవిత్ర గుణములకు ఏది లక్షణములు?
0: హౌ డు యూ నో దెమ్?
1: జనకుడు వచ్చి ప్రార్థిస్తుండగా
0: వెన్ జనక వాస్ ప్రేయింగ్
1: ఇతను చెప్పాడు,
0: హీ సేడ్,
1: జనక మహారాజా,
0: ఓ ఎంపరర్ జనక,
1: నేను వివాహమునికి ఇప్పుడు నేను సిద్ధం లేదు.
0: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు మ్యారీ నౌ.
1: నా తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ నాకు కావాలి.
0: ఐ నీడ్ ద కమాండ్ ఆఫ్ మై పేరెంట్స్.
1: ఆ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ లేనంత వరకు నేను ఆమె ముఖం కూడా చూడను.
0: వితౌట్ పర్మిషన్ ఆఫ్ మై పేరెంట్స్ ఐ డోంట్ లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ సీత.
1: చాలా కృంగిపోయాడు జనకుడు.
0: జనక ఫెల్ట్ సో
1: సేమిటి, పిల్లవాడి మాట్లాడుతున్నాడే
0: యంగ్స్టర్,
1: ఈ కాలంలో పెళ్లి చేసుకుంటామంటే అన్ని మర్చిపోతారు, తల్లిదండ్రుల ఆజ్ఞ ఎక్కడ ఉంటాయి?
0: అండ్ వేర్ యాజ్ దీస్ డేస్ దే డోంట్ నీడ్ ఎనీ పేరెంట్స్ పర్మిషన్.
1: కనుక విశ్వామిత్రుడు వచ్చాడు.
0: విశ్వామిత్రుడికి,
1: నాయన, ఈ మహారాజు యొక్క వాగ్దానం ఇది,
0: దిస్ ఈస్ ద ప్రామిస్,
1: అంగీకరించు అన్నాడు.
0: హీ సెడ్ యూ యాక్సెప్ట్?
1: దేన్ని నేను అంగీకరించను.
0: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్.
1: సర్వో హితే రథ, నా ఇష్టమైనటువంటి దాన్ని నేను అంగీకరిస్తున్నాను.
0: ఐ యాక్సెప్ట్ దట్ వాట్ ఐ,
1: నా ఇష్టం ఏంటి? నా ఆత్మతత్వమే నా ఇష్టము.
0: బట్ ది నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ ద వన్ దట్ ఐ లైక్.
1: సర్వోగుణ సంపన్న, అన్ని గుణములు కలిగినటువంటి వారే నాకు అవసరము.
0: In fact, I want those people with all these virtues.
1: కాబట్టి నా తండ్రి వచ్చేంత వరకు నేను ఏమాత్రమూ దీనికి అంగీకరించను.
0: సో అంటిల్ మై ఫాదర్ కమ్స్ హియర్ అండ్ గివ్స్ పర్మిషన్,
1: జనకుడు ఇతరులను పంపించాడు, జనక పిలిపించాడు దశరథుణ్ణి.
0: ఇన్ ది మీన్ టైమ్ జనక సెంట్ ఆల్ ది మెసేజెస్ అండ్ మెసెంజర్స్ ఆస్కింగ్ దశరథ టు మూవ్ హియర్.
1: రామును చెప్పారు విశ్వామిత్రుడు.
0: అండ్ విశ్వామిత్రుడు రామ,
1: కేవలము తల్లిదండ్రులు వచ్చేంత వరకు కూడా కాచుకోవచ్చు, కానీ ఒక్కతూరైనా ఆమెను చూడమని చెప్పాడు.
0: యూ కెన్ వెయిట్ అంటిల్ యువర్ పేరెంట్స్ కమ్ హియర్, అట్లీస్ట్ యూ కెన్ లుక్
1: ధర్మ హితవ్రత, ధర్మాన్ని గురించి అక్కడ కూడా బోధిస్తూ వచ్చాడు.
0: రామ వెంట ఆన్ టీచింగ్ ధర్మ హియర్.
1: పరస్త్రీని వివాహం అయ్యేంత వరకు కూడా కన్నెత్తి కూడా నేను చూడను.
0: అంటిల్ ఐఎమ్ మ్యారీడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ ఎట్ ఎనీ అదర్ ఉమెన్స్ ఫేస్, సెడ్ రామ.
1: ఆమె నాకు మాతృ సమానమైన.
0: అండ్ అదర్ వన్ టిల్ నౌ ఇస్ మై మదర్.
1: కాబట్టి వివాహం అయ్యేంత వరకు సర్వులు నాకు మాతృస్వరూపులే.
0: సో అంటిల్ ఐఎమ్ మ్యారీడ్ ఆల్ ఆర్ ఈక్వల్ టు మై మదర్
1: అన్నాడు. రూమ్ కు వెళ్లిపోయాడు.
0: సో సేయింగ్ హీ రిటర్న్.
1: తర్వాత వశిష్ఠుల వారు వచ్చారు.
0: దెన్ వశిష్ఠ కేమ్.
1: తర్వాత దశరథుడు వచ్చాడు.
0: దశరథ ఆల్సో కేమ్.
1: అందరూ వచ్చి ఎంతనో చెప్పారు.
0: ఆల్ కేమ్ అండ్ ట్రై టు కన్విన్స్ హిమ్.
1: వాడందరికీ వినయంతో చెప్తూ వచ్చాడు.
0: బట్ హీ టోల్డ్ దెమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ,
1: ధర్మం ఈ రకంగా బలికింది.
0: అండ్ దిస్ ద వే హౌ ధర్మ,
1: మన ధర్మం ఈ రకంగా చెప్పింది.
0: అండ్ దిస్ హెస్ బిన్ ద డిక్లరేషన్,
1: ఈ ధర్మాన్ని నేను పాలిస్తాను కానీ వ్యక్తుల యొక్క ఆజ్ఞ నేను ఏమాత్రం పాలించను.
0: ఐ విల్ ఫాలో ది ప్రిస్క్రైబ్డ్ కోడ్ ధర్మ,
1: కానీ వ్యక్తులందరినీ గౌరవిస్తాను.
0: బట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి
1: అని చెప్పాడు.
0: అండ్ దట్స్ వాస్,
1: సరే ఈ సమయంలో రాముని తొందర పెట్టకూడదు అన్నాడు. విశ్వామిత్ర కూడా నోరు మూసుకున్నాడు.
0: అండ్ విశ్వామిత్ర కెప్ట్ క్వైట్ యాజ్ హీ కుడ్ నాట్ కన్విన్స్ రామ.
1: 3 దినములు అయిన తర్వాత వచ్చినారు.
0: దశరథ
1: అయోధ్యుడు వచ్చాడు. అయోధ్య నుంచి వచ్చాడు.
0: హి కేమ్ ఫ్రమ్ అయోధ్య.
1: అయోధ్య నుంచి అందరూ వచ్చి వశిష్ఠుల వారు కూడా వచ్చారు.
0: వశిష్ఠ ఆల్సో వాస్ దేర్.
1: కలిసి రాముల దగ్గరికి వెళ్లారు.
0: అండ్ దే వెంట్ క్లోజ్ టు రామ.
1: రామ, రేపటి దినము తెల్లవారు 8 గంటలకు కార్యం జరుపుకుంటున్నాము.
0: దిస్ హోల్ థింగ్ హ్యాస్ టు బి డన్ ఎట్ 8 o'clock టుమారో మార్నింగ్.
1: దీనికైనా నీవు అంగీకరించావా అన్నాడు.
0: హావ్ యు యాక్సెప్టెడ్ దిస్ అట్ లీస్ట్.
1: నా తండ్రిని పిలిచిమన్నాడు. తండ్రిని.
0: అండ్ హీ సెడ్ ఐ వాంట్ టు సీ మై ఫాదర్.
1: నాయన, నీ వివాహ నిమిత్తమై మేమందరం వచ్చేసాము, మాకందరికీ సంతోషమేను అన్నారు.
0: ద ఫాదర్ సెడ్ ఇట్స్ అక్సెప్టబుల్ టు అస్, వి హావ్ కమ్ హియర్ ఫర్ ద వెడ్డింగ్.
1: అయితే నీ ఆజ్ఞ అయింది కాబట్టి నేను తప్పక అంగీకరిస్తాను.
0: బికాస్ యూ హావ్ పర్మిటెడ్ మీ ఐ విల్ నౌ ఫాలో.
1: అయితే ఒకదానికి మాత్రం పూర్వం అంగీకరించలేదు.
0: బట్ వన్ ఐ హావ్ నాట్ అక్సెప్టెడ్.
1: పట్టాభిషేకమునకు తండ్రి చెప్పినా సరే నేను చేసుకోను అన్నాడు.
0: కారోనేషన్ దో యూ వాంటెడ్ మీ టు బి కారోనేటెడ్ ఐ హావ్ నాట్
1: అక్సెప్టెడ్. వశిష్ఠ వారు వచ్చి చెప్పినా కూడా నేను వినను అన్నాడు.
0: ద ప్రిసెప్టర్ వశిష్ఠ సెడ్ బట్ ఐ డోంట్ పే హీడ్ హిస్ వర్డ్.
1: పితృవాక్య పరిపాలన నా యొక్క దీక్ష.
0: అండ్ ఐ షుడ్ సర్టన్లీ ఫాలో ద వౌ దట్ ఐ వుడ్ అప్హోల్డ్.
1: తండ్రి ఆజ్ఞ నేను నెరవేర్చాలి.
0: ఐ షుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: కేవలం మీ ఆజ్ఞంతా నేను నెరవేర్చకపోతే నా తండ్రికి అగౌరవం చేసిన వాడిని అవుతాను.
0: ఇఫ్ ఐ ఫాలో ద కమాండ్ ఆఫ్ అదర్స్ ఇట్ వుడ్ బి డిస్రెస్పెక్ట్ టు మై ఫాదర్.
1: అతి అగౌరవం నా తండ్రికి నేను ఇప్పించను.
0: వెల్ ఐ డోంట్ వాంట్ టు పుట్ మై ఫాదర్.
1: ఈ రాజ్యమే నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్.
1: ఈ పట్టాభిషేకం అవసరమే లేదు.
0: ఐ డోంట్ వాంట్ ద థ్రోన్.
1: నేను అరణ్యానికి వెళ్తాను.
0: ఐ విల్ గో టు ద ఫారెస్ట్
1: అని చెప్పాడు.
0: దట్స్ వాట్ హి సెడ్.
1: కానీ పెండి విషయంలో మాత్రం తండ్రి ఆజ్ఞను శిరసావహించాడు.
0: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్ హి ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: అన్ని జరిగినాయి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్.
1: వివాహం జరుగుతుండాలి.
0: ద మ్యారేజ్ ఇస్ గోయింగ్ ఆన్.
1: తెరగట్టారు.
0: అండ్ దట్
1: తెరగట్టిన తర్వాత ఇక్కడ ఎవరిని చూడుకోకూడదు.
0: అంటిల్ దెన్ నో వన్ షుడ్ సీ ఈచ్ అదర్.
1: తెరం తీసేటప్పటికి అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి చూడాలి.
0: అండ్ ఆఫ్టర్ ద కర్టెన్ ఇస్ రిమూవ్డ్ ద బ్రైడ్ గ్రూమ్ కెన్ లుక్ ఎట్ ద బ్రైడ్, సో ఆల్సో ద బ్రైడ్ కెన్.
1: రాముడు మాత్రమే గొప్పవాడు కాదు, సీత కూడా గొప్ప గుణవంతురాలే.
0: సీత ఇస్ ఆల్సో వర్చ్యూస్ అండ్ నోబుల్ లేడీ.
1: ఆ తెరం తీసేటప్పటికి ఆమె కూడా రామును చూడలేదు.
0: అండ్ షీ టు డిడ్ నాట్ సీ రామ.
1: రాముడు సీతను చూడలేదు.
0: రామ డిడ్ లుక్ ఎట్ హర్.
1: ఏమి చూస్తున్నారు ఇంక వాడు?
0: వాట్ ఇస్ దట్ దే లుకింగ్ ఎట్?
1: కేవలం భూమిని చూస్తున్నారు.
0: దే ఆర్ వాచింగ్ ఓన్లీ ద గ్రౌండ్.
1: అప్పుడే విశ్వామిత్రుడు వచ్చాడు.
0: దెన్ కేమ్ విశ్వామిత్రుడు.
1: నాయన, ఈమె భూజాతనే.
0: లుక్ హియర్, షీ ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్.
1: భూమిని చూస్తున్నావు, భూమిలో పుట్టినటువంటి ఆమెను చూడటం లేదే.
0: యు ఆర్ వాచింగ్ ద ఎర్త్ ద మదర్ బట్ నాట్ యు ఆర్ నాట్ వాచింగ్ ది డాటర్.
1: చూడలేదు అప్పటికి కూడా. కారణం ఏమిటి? వివాహం కాలేదు.
0: వాట్ ఇస్ ద రీజన్?
1: వివాహం కాక పూర్వము పరస్త్రీని చూడటం మహాపాపం అని రాముడి యొక్క దీక్ష.
0: ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ రామ టు లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ ఎనీ అదర్ ఉమెన్ బిఫోర్ మ్యారేజ్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ద సిన్స్.
1: అప్పుడు ఇంకా అన్ని జరిగిపోయింది. అందరూ తల్లి తండ్రులు అందరూ వచ్చి ప్రోద్బలం చేయటం చేత చూచాడు.
0: బికాస్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ ద పేరెంట్స్ after obtaining the permission he
1: ee vidhanga mahaneeli yokka teechalu anta pavitramaina petti teechaluga untuntai.
0: That was the determination, the strong determination.
1: Deeniki teginatundi arhata daniki undali.
0: Each one has got its own eligibility.
1: Bharta chala goppa gunavantu ainappatikini bhari kaakunda pote prayojanam ledhu.
0: The husband may be virtuous and great, the wife is not, it is
1: bhari gunavanturaluga undi bharta gunavanturu kaakapothe adi kuda sarinattu.
0: The wife is virtuous and his husband is not, it is also useless.
1: Gunavantule kavali.
0: So both of them should be virtuous.
1: Ee sabodalaku sabodalige kavali.
0: Each one should be good to each other.
1: Aneetundi chuchukoni taru kremamu oka deechaga untunnadu.
0: That was the determination.
1: ఉండిన తర్వాత
0: ఆఫ్టర్
1: ఒక విధమైనటువంటి ఒక దీక్షను తాను పూనాడు.
0: అండ్ హి హస్ డిటర్మిన్డ్,
1: ఎందుకంటే ఇంకా పూర్తి మంగళసూత్రం కట్టలేదు.
0: అండ్ ది సీక్రెట్ నాట్ ఇస్ నాట్ ఎ టాయ్.
1: మంగళసూత్రం కట్టక మునుపు ఆమె నా భార్య కాదు.
0: ప్రయర్ టు దట్ షీ ఇస్ నాట్ మై వైఫ్.
1: ఆమె అంతవరకు నా తల్లితో సమానమే.
0: టిల్ నౌ, టిల్ దెన్ షీ ఇస్ మై మదర్.
1: సరే, అందరూ పూలమాలలు తీసుకుని వచ్చారు.
0: ఆల్ కేమ్ దేర్ విత్ గార్లెండ్స్.
1: అందరూ వారికి వేస్తూ వచ్చారు.
0: అండ్ దే వర్ ఆల్ గార్లెండెడ్.
1: సీత మాత్రం రామునికి వేయలేదు.
0: బట్ సీత డిడ్ నాట్ గార్లెండ్ రామ్.
1: రామును సీతకు వేయలేదు.
0: రామ డిడ్ గార్లెండ్ సీత.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మొదలు వధువు చేసి వేసినప్పుడే మరి తిరిగి వరుడు చేయాలి.
0: ఇస్ ఫస్ట్ ద బ్రైట్ షుడ్ garland the bride groom, then the bride groom would garland the bride.
1: Ana garland teesukoni vachindi.
0: And she brought the garland.
1: Pattukundi paapam chaala sepu.
0: And she was holding the garland for long.
1: Kaani atanu tala unchaledu.
0: Rama didn't bend his head.
1: తాను చెప్పాడు.
0: దెన్ హిస్
1: విశ్వామిత్రుడు పోయాడు, నీవు తల వంచు అన్నాడు.
0: విశ్వామిత్ర వెంట సెడ్ బెండ్ డౌన్ యువర్ హెడ్.
1: గురుజీ,
0: గురుజీ,
1: నేను ఇంత సభ లోపల ఒక స్త్రీకి నేను తల వంచినానంటే నా గౌరవం ఏమిటి, నా తండ్రి గౌరవం ఏమిటి?
0: In this public court, if I am to bend my head, how about the respect of the family and my lineage?
1: I am
0: not prepared to bend down my head. Therefore, until then, I
1: don't garnish.
0: This dialogue has been going on.
1: And
0: this softly Lakshmana was
1: informed. Lakshmana
0: is the proper man to be contacted now.
1: అనగా ఏమిటి, భూమిని కొంచెం వరకు ఎత్తు చేయమని చెప్పాడు.
0: దట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ కెన్ బి లిఫ్టెడ్ అప్ నౌ.
1: లక్ష్మణుడు చాలా సూక్ష్మ బుద్ధి గలవాడు.
0: లక్ష్మణ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: కపివారధి దాటున
0: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: కలికిరోటగట్టున
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు టైప్ త్రూ ద మోటర్?
1: వలచున
0: అండ్ విల్ లక్ష్మి ది కాన్స్టెంట్ లవ్?
1: లక్ష్మణుడు కొలచున
0: విల్ లక్ష్మణ సర్?
1: సూక్ష్మ బుద్ధి గల లక్ష్మణుడు చూచి చూచి ప్రొక్కున అపరామ భక్తి ఎంతో గొప్ప.
0: దట్ హైలీ ఇంటెలిజెంట్ భర్త వుడ్ సర్వ్ ఇన్ ద డివోషన్ టు రామ ఇస్ సో గ్రేట్.
1: రాముని పైన ఉన్నటువంటి భక్తి లక్ష్మణుడికి ఎవరికి లేదు.
0: లక్ష్మణ హాస్ గాట్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ టు రామ.
1: అంత హృదయాన్ని అర్పితం గావించుకున్నటువంటి వాడు లక్ష్మణుడు.
0: హీ హాస్ సరెండర్డ్ హిస్ హార్ట్ టు హిమ్.
1: కాలు అని చెప్పాడు.
0: And then he said, no, it's not possible.
1: అయితే మరి దీనికి ఏమి యుక్తి అన్నాడు.
0: Then what is the solution to this?
1: నేను చేస్తాను అనుకుంటా అన్నాడు.
0: Lakshmana said, I will be able to tackle now.
1: ఉన్నట్టుండి లక్ష్మణుడు అక్కడ నుంచి పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
0: All of a sudden, Lakshmana ran and fell at the feet of Rama.
1: పడినటువంటి లక్ష్మణుడు లేయలేదు.
0: And he didn't get up.
1: అప్పుడు ఎందుకు లక్ష్మణుడు ఇష్టపడ్డాడని అతని వంగి లేపడానికని వంగాడు రాముడు.
0: Rama has to bend to lift Lakshmana.
1: Tachame Sita garland vesi.
0: Immediately Sita garlanded him.
1: Ramu samanyanga munchetunte vaadu kaadu manasu.
0: Rama will not bend his head in the ordinary way.
1: Aina Lakshmana ette kosamani tala unchetappudiki
0: to pick him up he has to bend.
1: Intakante goppa sukshmabuddhi galinatundi Sita.
0: Sita is much more intelligent.
1: Aina unchina samayam chusukunnadi tachchame garland vesi.
0: He waited for the moment, immediately garlanded Rama.
1: Ittivanti satipadulaku unnatundi okka vaddika utta undadi.
0: That's how they are made for each other.
1: Kanukane
0: so
1: ఎవరికి ఎవరి శక్తి ఏ విధంగా చేరాలో అట్టి వారికే దీన్ని దక్కుతుంది.
0: Therefore each one know each other.
1: కనుక ప్రతి శక్తి కూడాను ఒక దైవత్వాన్ని మనం పొందాలనుకుంటే ఆ దైవత్వానికి తగినటువంటి శక్తి మనలో సంపాదించుకోవాలి.
0: Therefore we should have that eligibility and the power to know the divinity.
1: కనుకని ఆ దివ్యత్వానికి తగినటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have that eligibility, the power to know
1: అది నిజమైనటువంటి ఒక ఆధ్యాత్మికము.
0: That is true spirituality.
1: ఉపనిషత్తుల యొక్క గీత అంతా కూడా ఇంత మాత్రమే.
0: This has been the essence of Upanishads and Gita.
1: దైవానుగ్రహాన్ని నీవు సాధిస్తేవే.
0: If you are a recipient of God's grace,
1: ఉపనిషత్ సారాన్ని గైకున్నావా?
0: If you know the essence of
1: సర్వము నీకు వశమైపోతుందన్న.
0: Everything will submit to you.
1: కనుక ఆ ఉపనిషత్తు యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకే ఉపనిషత్ స్వరూపుడు చిక్కుతుంటాడు.
0: Therefore the one who knows the essence of Upanishads will be able to know the very form of Upanishads.
1: ఉపనిషత్ స్వరూపుడు ఎలాంటి వాడు అనేటువంటిది.
0: The form of Upanishads.
1: రాముడ, కృష్ణుడ, గోవిందుడ, నారాయణ, కృష్ణుడ ఇది కాదు.
0: Nothing to do with Rama, Krishna.
1: ఈ శక్తికి ఒక రూపమే లేదు.
0: This power, శక్తి, has no form.
1: ఇదే ఈనాడు శక్తి స్వరూపమైనటువంటి ఒక నవరాత్రి.
0: This is the very form, the symbolization of energy.
1: సాక్షాత్ జ్ఞాన స్వరూపమైనటువంటి ఒక శివశక్తి.
0: And it is Shiva Shakti, the very symbol of jnana, wisdom.
1: పరిపూర్ణ జ్ఞానం తప్ప అన్యం లేదు ఇందులో.
0: It is total awareness, nothing otherwise.
1: ఏ మాత్రము కించిత్తు లోపము లేదు.
0: దేర్ ఇస్ నో డర్త్ ఆర్ షార్టేజ్ హియర్.
1: కనుక అలాంటి పవిత్రమైనటువంటి శక్తిని మనం దర్శించాలంటే పవిత్రమైన శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హావ్ దట్ సీక్రెట్ పవర్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ నేచర్ ఆఫ్ గాడ్.
1: తాత్కాలికమైన అనుగ్రహాన్ని మాత్రం సంపాదించుకుంటే అది చిక్కేది కాదు, దక్కేది కాదు.
0: అండ్ ఇఫ్ యూ వాంట్ టు హావ్ ఎ టెంపరరీ బ్లిస్, వెల్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు హావ్ ఇన్ టోటల్
1: టెంపరరీ అనేటువంటి ఇక్కడ ఉండకూడదు.
0: సో దేర్ కెనాట్ బి ఎనీథింగ్ లైక్ ఎ షార్ట్ టర్మ్ ప్లాన్.
1: చాలా శాశ్వతమైనటువంటి భక్తి కావాలి.
0: యూ నీడ్ పర్మనెంట్ డివోషన్.
1: స్థిరమైనటువంటి ఒక నిశ్చిత్తులు కావాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద స్టెబిలిటీ అండ్
1: ఆ నిర్మలత్వం మనలో ప్రవేశించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద ప్యూరిటీ.
1: ఆ నిర్గుణత్వం సాధించాలి.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ ఆల్ గుడ్ క్వాలిటీస్.
1: నిస్వార్థం త్యజించాలి.
0: అండ్ యూ షుడ్ బి సెల్ఫ్లెస్.
1: అప్పుడే ఈ దివ్యశక్తి మనకు గోచరమవుతుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ దిస్ డివినిటీ.
1: కనుక రేపటి దినము
0: టుమారో
1: ఈ దివ్య శక్తి యొక్క ప్రభావాన్ని మనం చక్కగా అర్థం చేసుకునేటట్టుగా.
0: In order to understand the effects of the divine power,
1: ఈనాడు ప్రారంభమైంది ఉపనిషత్ సారము.
0: The essence of Upanishad started today.
1: నిజంగా ఉపనిషత్ సారం అనేటువంటిది ఇట్టిది అట్టిదని ఎవరు గుర్తించడానికి వీలు కాదు.
0: It's not possible for anybody to know the essence of Upanishad.
1: ఉపనిషత్ సారాన్ని వినటం కూడా గొప్ప అదృష్టమే.
0: It's your fortune to listen to the essence of
1: ప్రేమస్వ రూపులారా,
0: embodiments of love.
1: మీకు తెలియదు.
0: You don't know.
1: ఆ యజ్ఞం లోపల ఆ బ్రాహ్మణులంతా ఉచ్చరిస్తుండేటువంటి మంత్రములు చూస్తే ఆ మంత్రం యొక్క ప్రభావం ఇట్టిది అట్టిదని ఎవరు గుర్తించుకోలేరు.
0: Nobody can estimate, know the greatness and the mystery of mantras chanted by priests there.
1: మన ప్రశాంతి నిలయంలో ఉచ్చరించేటువంటి భక్తులు అనగా బ్రాహ్మణులు చాలా పవిత్రమైనటువంటి హృదయులు.
0: The sacred priests have assembled here.
1: ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్తున్నాను.
0: A small example.
1: అందరూ భోజనానికి 12 గంటలకు వచ్చారు.
0: All priests assembled here at 12 o'clock for lunch.
1: కానీ సప్తలింగార్చన జరుగుతుండాలి.
0: సప్తలింగార్చన. లింగార్చన was going on.
1: అది అయ్యేంత వరకు తాను లేయలేదు.
0: And a person didn't get up.
1: మహాభాగవతం చదువుతున్నాడు.
0: He was going through మహాభాగవతం.
1: ఆయన కూడా అందరూ వచ్చినా కానీ తాను రాలేదు.
0: All have assembled, but this man has not come.
1: వేద పారాయణ చేసేటువంటి వారు ఉన్నారు అక్కడ.
0: There are people who do Veda Parayan.
1: వారు నలుగురు అక్కడే కూర్చున్నారు.
0: And these people said,
1: మీరు పోండి, మేము తర్వాత పూర్తి అయిన తర్వాత వస్తామన్నారు.
0: They said, you go, we'll come after
1: completing. ఒక్కటి కూడా సంకల్పించుకున్నటువంటిది పూర్తి అయ్యేంత వరకు కూడా కదిలేటువంటి వారు కాదు.
0: Until the task is fulfilled, they would not get up.
1: ఈ సహస్ర లింగార్చన చేసేటువంటి ఆయన 2 గంటల వరకు అక్కడే కూర్చొని ఉంటాడు.
0: The one who is in charge of this sahasralingarchana sits there till 2 o'clock.
1: అలాంటి చిత్తశుద్ధి కలిగినటువంటి బ్రాహ్మణులు ఇక్కడ చేరటం చేతనే ఒక్కొక్క మంత్రమునకు ఎంతో పవిత్రమైన అర్థములంతా ఉంటుంటాయి.
0: Because we got the priests with the purity of the in their hearts, we could know all these mantras.
1: కనుక ఈ మంత్రములో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించుకోవటం చాలా అదృష్టమే.
0: ఇట్ ఈస్ యువర్ గుడ్ లక్ టు నో.
1: నిజంగా కేవలం గుర్తించుకోలేకపోయినప్పటికీ ఆ మంత్రముల యొక్క దీనిని మీరు శ్రవణం చేయటం కూడా గొప్ప అదృష్టమే.
0: యు మే నాట్ బి నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు లిసన్ టు దట్.
1: చెప్పారు 8 విధమైనటువంటి యొక్క దీంట్లో మంత్ర శ్రవణం అన్నారు.
0: సో వన్ హ్యాస్ టు లిసన్ టు మంత్ర.
1: శ్రవణం నుంచి అదే దాటిపోతుంది వ్యక్తి లీనం వరకు.
0: అండ్ దిస్ లిసనింగ్ విల్ టేక్ యూ టు ది ఫైనల్ స్టెప్ ఆఫ్ మర్జ్. లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: స్నేహం, ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదన,
0: సెల్ఫ్ సరెండర్.
1: ఆ స్నేహం చేసినప్పటికీ ఆత్మ నివేదన వస్తుంది.
0: దెన్ వన్స్ దట్
1: స్నేహితుడు కానంత వరకు కూడా ఆత్మ నివేదన చేయడానికి వీలు కాదు.
0: ద సరెండర్ ఇస్ నాట్ పాసిబుల్ అండ్ యూ డెవలప్ క్లోజ్నెస్ ఫ్రెండ్షిప్.
1: కనుక నీ స్నేహత్వం వరకు మనం సాధన చేయాలి.
0: So with this friendship closeness, one has to proceed in
1: shravanamlo prarambhinchali.
0: We have to begin with listening.
1: Aa divyamainatundi shravanam chesane bhavu uchchestundi.
0: By listening to that, you'll have divine thoughts.
1: Kanuka
0: so
1: manam ikkada chesetundi anta kudanu prati vratam gandu kudanu pavitramainatundi oka bhavamunu kalige untunnayi.
0: In all these sacred rituals, there are sacred thoughts behind.
1: ఏదో 10 మంది యజ్ఞాలు చేస్తున్నారు మనము చేస్తామనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటిది కాదు.
0: ది యజ్ఞాస్ ఆర్ నాట్ డన్ హియర్ ఇన్ ఎ రొటీన్ వే.
1: యజ్ఞము అనేటువంటి పరిపూర్ణ త్యాగంతో చేసేటువంటిది.
0: దిస్ యజ్ఞ ఇస్ డన్ విత్ ది టోటల్ sacrifice.
1: మాకెట్టి వాంఛలు లేవు.
0: వీ హావ్ నో డిజైర్.
1: ఎట్టి ఫలితములు లేవు.
0: నో ఎక్స్పెక్టేషన్.
1: ఎట్టి అభిష్టములు లేవు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: కేవలం లోక కళ్యాణం కోసమే.
0: ఇట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ.
1: సర్వుల యొక్క ఆనంద క్షేమముల కోసమని.
0: ఎవ్రీబడి షుడ్ బి
1: సర్వులు పరిపూర్ణ హృదయులు కావాలని.
0: ఎవ్రీబడి షుడ్ బి టోటల్.
1: అలాంటి పరిపూర్ణ హృదయులు అయ్యే నిమిత్తమై ఈ యజ్ఞం ప్రారంభిస్తున్నాం.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లెస్డ్.
1: దేశంలో చావు అంతా వచ్చింది. దేశంలో కరువు అంతా వచ్చింది. ఈ కరువు నివారణకు ఈ కరువులు వెరువులకు నేను చూడను.
0: వి డోంట్ గో బై ద ఫ్యామిన్ or the drought elsewhere.
1: కరువులు
0: ఇవన్నీ
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: దే కమ్ అండ్ గో.
1: ఇలాంటి అల్పమైనటువంటి భావాలకు నేను ఏమాత్రమే ప్రయత్నించను.
0: భగవాన్ డజంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కోప్ ఫర్ సచ్ నారో.
1: ఏది చేసినా శాశ్వతమైనటువంటిదిగా చేయాలి.
0: Anything that is done by Bhagavan has got everlasting effect. It should be a permanent effect.
1: పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
0: It should be sacred.
1: ప్రాప్తిని కలిగించేటువంటిదిగా ఉండాలి.
0: And it should make you deserve.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: Sai Ram, dear listeners, self-confidence is the first step towards completing any task, big or small. In today's discourse, Bhagwan speaks about the life of Abraham Lincoln and explains how he cultivated self-confidence based on the encouragement that his mother gave him during his young age. Let us now listen to the divine words of wisdom delivered by Bhagwan Baba on the 23rd of November 2000 in Prashanthi Nilayam during his 75th birthday celebrations.
1: Sarvabhuta Stitam Yema Bhajatye Katvamastitaha Sarvadharam Yamuvate Prema Swarupulara.
2: Embodiments of love.
1: Ye manavudu tana yendunnatvanti atma parlo yendunnatvanti atma okkate ani viswasinchuno.
2: The person who understands and experiences the divine spirit in him being very much same in others.
1: Attivadu gruhasthudaina.
2: Such a person, be it a householder,
1: virektudaina, raktudaina,
2: a renunciant or the one attached.
1: Atti manishyandu nirantaramu bhagavantudu nivasudai untadu.
2: Such a person will have God installed in his heart all through.
1: Tane bhagavantudiga marutadu.
2: He himself gets transformed into the divine.
1: Bhagavantuni tattvamuni evarunu gurtinchaleru.
2: No one can comprehend the divinity in full.
1: Kani aneka mandi vimarsithuru kani ee vimarsala kante artham chestunnatunti varu chala adrishtavantudu.
2: Though they try to analyze and investigate, very few understand it in true spirit.
1: Koti sarunakaina kudu buddaye kani bangaramunu tini bratukaledu.
2: He may be a millionaire. He will not eat or partake gold. He eats only food.
1: Manavatvamulo idi samatvamainatvanti oka tattvamu.
2: This is the principle of equality in humanity.
1: Daivamu andari yandu untunnadu.
2: God is in everyone.
1: Daivam satyamanandunu asatyamanandunu
2: both
1: dharmamanandunu adharmamanandunu punyamanandunu paapamanandunu bhagavantudu samattanga untunnadu.
2: God is present both in truth and untruth, righteous and unrighteous, the merit and the sin as well.
1: Itti pavitramainatundi ekatvanni gurtinchukune nimittamai prachina kalamu nundi kudanu aneka mandi rishudu aneka prayatnamulu chesi parishodhanalu chestu vacharu.
2: To realize this sacred unity, since ancient times sages have been trying, attempting to understand the reality.
1: Kadapatiki vedaha vedam purusham mahantam adityavarnam tamasa parastat anindi vedamu.
2: The Veda declared ultimately that God transcends the darkness beyond illusion.
1: Kani aadhanika yugamunandu deenini aneka vidhamuluga parishodhana chesi parishilana salipi deenini maroka reetiga bodhisthu vacharu.
2: In the modern age, the divine principle is investigated and experimented upon and revealed in a new way.
1: Srishti entayikudanu moodu vidhamulaitundi karmalato jarugutu unnadi.
2: The entire universe proceeds along three directions.
1: Okati srishti yokka lakshanam,
2: One is the nature of creation.
1: రెండవది దీనికి పోషణ యొక్క రచన.
2: The second is maintenance or sustenance.
1: మూడవది నయం గావించుకునేటువంటి లక్షణం.
2: The third one is annihilation.
1: సృష్టి, రచన, లయము ఈ మూడు కర్మల చేతనే జగత్ అంతేకుడును కాలము గడుపుతూ ఉన్నది.
2: The entire universe has got these three fundamental qualities of creation, sustenance and annihilation.
1: కాని ఈ సత్యమును ఎవరు కూడాను కాదనలేరు.
2: No one can deny this fundamental truth.
1: ఏ సైంటిస్ట్ కూడాను ఇది కాదని చెప్పలేరు.
2: No scientist can say no to this.
1: జగమంతయ్య కూడాను మనకు నిత్యభూతంగా కనిపిస్తూనే ఉన్నది.
2: This is experienced and visualized all over the world.
1: సృష్టించినటువంటిది పోషిస్తూ ఉన్నది.
2: That which is created is maintained.
1: పోషించబడినటువంటిది లయమైపోతూ ఉన్నది.
2: Having been sustained, it is bound to annihilate.
1: ఇది ప్రత్యక్ష ప్రమాణమే.
2: This is the direct experience.
1: కనుక ఈ మూడు విధములైనటువంటి యొక్క సృష్టి కర్మలను విచారణ చేసి మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దివ్యత్వము మనకు ఒక గోచరమవుతుంది.
2: Then once we investigate, analyze the three attributes of nature, we'll be able to understand the divinity.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతులు యందు మనం కొన్ని ఆహ్వానం చేసుకోవచ్చు.
2: We can also understand in this physical world the divinity latent in humanity.
1: కాని అది దైవత్వమునకు మూలాధారం కాకపోయినప్పటికీ దైవత్వాన్ని నిరూపించేటువంటి ఒక చిహ్నంగా రూపొందుతుంది.
2: The ephemeral world may not be the foundation of the divinity, yet you can experience it.
1: ఇప్పుడు లైన్స్ అంతా వచ్చాయి.
2: You find the lines there.
1: కానీ అది నిజమైనటువంటి ఒక లైన్ కాదు.
2: It's not a true line in the sense.
1: కానీ దీని ద్వారా నిజమైనటువంటి లైన్ ను మనం గుర్తించడానికి వీలు చేస్తుంది.
2: Through those lines that you have seen, you can also think of the real lion.
1: అదే విధముగానే
2: similarly
1: ప్రపంచమునందు ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడాను ప్రతి అనుభూతి కూడాను దివ్యత్వాన్ని గుర్తింపజేస్తుంది.
2: Likewise in this world, every experience, every material object makes you think of God.
1: చెరకులోని తీపు,
2: the sugar in the sugar cane,
1: మెరపులోని కారము,
2: and that which is hot
1: చింతలోని పులుసు, చింతలోని పులుసు,
2: and that is sour in tamarind,
1: వేపలేని చేదు,
2: and bitterness in neem,
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క నిజత్వాన్ని గుర్తింపజేయడానికి
2: ఆల్ డెమోన్స్ట్రేట్ ద డివినిటీ.
1: కనుక లోకమంతా కూడాను నక్షత్రాలు విరిసిల్లుతున్నాయి.
2: యు ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్.
1: కానీ తరంగములు కదులుతూ ఉన్నాయి.
2: యు ఆల్సో ద మూవ్మెంట్ టు ద వేవ్స్.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
2: ద సన్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: చంద్రుడు ఆనందాన్ని అందిస్తున్నాడు.
2: ఇట్స్ మూన్ హూ గివ్స్ యూ ద మూన్ లైట్.
1: ఇవన్నీ భగవత్ తత్వములకు ఒక నిదర్శనములే.
2: దట్స్ ఆల్ ద డైరెక్ట్ ప్రూఫ్ ఆఫ్ ద డివైన్.
1: కనుక భగవంతుని నిరూపించడానికి పోయినప్పటికీ భగవంతుని యొక్క తత్వములను అది ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: దే మే నాట్ వెరీ మచ్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ బట్ ఎగ్జిబిట్ ద డివినిటీ.
1: ప్రభుత్వం యొక్క సంబంధమైనటువంటి యొక్క విచారణ యందు
2: ఇన్ ది వరల్డ్ ఇన్వెస్టిగేషన్
1: ఒకరు ఎడ్యుకేషన్ దీనికి అధికారిగా ఉంటాడు.
2: వన్ మైట్ బి ఇన్ పొజిషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: రెండవ వాడు రెవెన్యూ దీనికి అధికారంగా ఉంటాడు.
2: ద సెకండ్ మే బి ద బాస్ ఇన్ ద రెవెన్యూ.
1: మూడవ వాడు పోలీస్ అధికారంగా ఉంటాడు.
2: థర్డ్ వన్ మే బి ఏ హెడ్ ఇన్ పోలీస్ సెక్షన్.
1: ఒక్కొక్క కర్మలకు ఒక్కొక్క అనుభూతిగా ఒక్కొక్క మినిస్టర్ నియమించినట్టుగా
2: జస్ట్ ఎస్ వి హ్యావ్ ఎ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో.
1: అందరూ చేరి ప్రైమ్ మినిస్టర్ కు ఆధీనమై ఉన్నట్టుగా
2: as all of them are under the control of the prime minister.
1: సృష్టికి బ్రహ్మానియు,
2: the creation is represented by Brahma.
1: రక్షణకు విష్ణువనియు,
2: sustenance విష్ణు,
1: శిక్షణకు శివుడనియు,
2: and annihilation is represented by Shiva.
1: వారు ఈ యొక్క కర్మలను ఆచరిస్తూ వస్తున్నారు.
2: They take care of these three branches, portfolios.
1: కానీ ఈ మూడింటి యొక్క అధిపతి దైవమే.
2: But the master, the head of all the three is God himself.
1: అతన్నే మహమ్మడన్స్ అల్లా అంటారు.
2: Mohammedans call him Allah.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి అయినటువంటి పేర్లతో పిలుస్తూ వస్తున్నారు.
2: Each religion has got a particular name given.
1: కానీ భారతీయులు కానీ విదేశీయులు కానీ గాడ్ అని దీన్ని బోధిస్తూ వచ్చారు.
2: Indians or Westerners, whosoever may be, they call him God.
1: ఏమిటి ఈ గాడ్ అనేటువంటి దీనికి స్పెల్లింగ్?
2: What is the spelling of God?
1: G O D, God.
2: G G-O-D, God.
1: G అనగా జనరేషన్, సృష్టించడము.
2: G, జనరేటర్, క్రియేషన్.
1: ఓ ఆర్గనైజేషన్,
2: ఓ ఆర్గనైజేషన్,
1: పోషించడము.
2: సస్టెనెన్స్, మెయింటెనెన్స్.
1: డి, డిస్ట్రక్షన్.
2: డి, డిస్ట్రక్షన్,
1: నాశనం చేయటము.
2: ఎన్హిలేషన్.
1: కనుక ఈ జీవోడి గాడ్ అనేటువంటి దీంట్లో కూడాను సృష్టి స్థితి లయమని కూడాను చేరి ఉంటున్నవి.
2: దిస్ వెరీ వర్డ్ గాడ్ కంటైన్స్ విద్ ఇన్ ది త్రీ ప్రిన్సిపల్స్, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: దివ్యత్వాన్ని గుర్తించడానికి వీలుడైనటువంటి వారు,
2: the one who ought to be recognized,
1: ilanti laukikamaina aadhara teeskoni,
2: basing on the direct proof,
1: divyatvanni prakatistu vastunnaru,
2: will manifest the divinity.
1: Okaru cheppinanu cheppakapoyinanu,
2: one might say or not,
1: kaani satyam satyame,
2: truth remains all the same.
1: Daivam unnadu,
2: God is present.
1: Ekkada unnadu?
2: Where is he?
1: Sarvulu endukudu sarvaswarupudai untunnadu.
2: God is present in everybody.
1: Kanuka okarinokaru విభేదంగా తీసుకోకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము సర్వులకు గోచరమవుతూనే ఉన్నది.
2: ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ ఇస్ వెరీ మచ్ అపారెంట్.
1: ఈనాడు ఇన్ని లక్షల మంది స్వామిని ప్రేమిస్తూ వచ్చారంటే మీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క రూపము.
2: Lakhs and lakhs have assembled here because of your love for Swami, and this love is the very proof of divinity.
1: ప్రేమ ఎందు కూడాను నా యొక్క లక్ష్యాన్ని నిలుపుకుంటున్నారు.
2: అండ్ యూ హ్యావ్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్ ఫర్ భగవాన్.
1: అంతకంటే ఆనందమైనటువంటిది మరొకటి లేదు.
2: దేర్ కెనాట్ బి గ్రేటర్ బ్లిస్ దెన్ దిస్.
1: కనుక ప్రేమస్వరూపులారా,
2: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఆత్మవిశ్వాసమే శాశ్వతమైనటువంటి యొక్క లక్షణము.
2: కాన్ఫిడెన్స్ ఇన్ ద సెల్ఫ్, ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ద గోల్.
1: కనుక మనం ఆత్మవిశ్వాసంతో ఏ పనులు చేసినప్పటికీ అన్ని కూడా దిగ్విజయం అవుతుంది.
2: With self-confidence, whatever you do, you are bound to be successful.
1: కనుక ఆత్మవిశ్వాసం ప్రతి మానవునికి అత్యవసరము.
2: Self-confidence is most essential to everyone.
1: ఒకరి యొక్క ప్రేమను మనం అందుకోవాలనుకుంటే మనం వారిని మొదలు ప్రేమించాలి.
2: If you want to receive love from others, you have to love them first.
1: ఇతరులను మనల్ని గౌరవించాలనుకుంటే మొట్టమొదట ఇతరులను మనం గౌరవించాలి.
2: If you want to be respected, you should respect in the beginning.
1: కనుకనే మనం ఇతరులను గౌరవించక ఇతరులను మనల్ని గౌరవించాలంటే ఇది అసాధ్యము.
2: Without respecting others, you cannot expect to be respected.
1: అదే విధంగానే భగవంతుని మనం ప్రేమించినామంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
2: As you love God, God loves you too.
1: కనుక జీవితం అంతా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: The whole life revolves around these three: reaction, reflection.
1: కనుక మనం అందరిని కూడా ప్రేమించాలి.
2: We have to love all.
1: అప్పుడే ఇందరి ప్రేమకు మనం పాత్రులమవుతాము.
2: Then only you will be the recipient of love of everybody.
1: అందరిని మనం గౌరవించాలి.
2: You should respect all.
1: అప్పుడే మనల్ని కూడా అందరూ గౌరవిస్తారు.
2: Then everyone will respect you in turn.
1: ఏ దానిని మనం ఆశిస్తున్నాము,
2: that what you want,
1: దానిని మొట్టమొదట మనం ఆచరించాలి.
2: యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: మనం ఆచరించిన సర్వ కర్మలు కూడాను రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: ఆల్ అవర్ యాక్షన్స్ రిప్రజెంట్ ద త్రీ ప్రిన్సిపల్స్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక మొట్టమొదట నీవు ఇతరులు గౌరవించు.
2: ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
1: ఇతరులకు తగినటువంటి ప్రేమ సందేశాన్ని అందించు.
2: యూ ఆల్సో లవ్ అప్రాప్రియేట్.
1: అప్పుడే నిన్ను అతరులు కూడాను ప్రేమిస్తారు.
2: And then you will be loved by everyone.
1: ప్రేమ స్వరూపులార,
2: embodiments of love.
1: ఈనాడు మీకు నేనేం చెప్పగలను?
2: What do you want from Bhagavan today?
1: మీ యొక్క దృశ్యమును నేను చూస్తుంటే ఎంతనో ఆనందంగా నా హృదయం నిండిపోతుండాలి.
2: Bhagavan is very very happy.
1: ఇందరి ప్రేమకు నేను పాత్రుడైనానంటే నా యొక్క ఆనందమునకు ఎంత మితిమీది ఉండదు.
2: When all of us love Bhagavan, he will be extremely happy, mighty happy.
1: మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఆహ్వానించలేదు.
2: Bhagavan has not invited anyone.
1: కానీ నా ఎందున్నటువంటి ప్రేమనే మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసింది.
2: It is your love, it's Bhagavan's love that brought all of you here.
1: ఈ రెండు కూడాను దైవత్వానికి తగినటువంటి ఒక సందేశములే.
2: This is the message of God, your love and Bhagavan's love.
1: మెసేజ్ అంటే ఏమి చెప్పాలి?
2: What message is to be said this morning?
1: నేను ఇవ్వటము, మీరు పుచ్చుకోవటము.
2: And Bhagavan gives and you receive.
1: మీరు ఇవ్వటము, నేను పుచ్చుకోవటము.
2: And you give, Bhagavan receives.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధ బాంధవ్యమే మన ఇరువురికి.
2: This kind of giving and receiving is the relationship between you and God.
1: Sarva bhuta hitam evam, meerandaru kshemanga undali.
2: Let everybody be happy, safe and secure.
1: Anandanga untundali.
2: Let everyone be happy.
1: Adhyatmik tattvani abhiruti parchukovali.
2: Understand spirituality and grow in strength. And then you practice all that you have learned.
1: Inaati prapancham yokka paristhitulu chaala ayomayanga untundayi.
2: The present day position of the world is highly confusing.
1: Ekkada suchina ekkada vinna kudanu chaala ashanti nandincheetuvi.
2: We find restlessness, agitation all over.
1: కనుక ఈ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం తగినటువంటి ఒక భద్రతను సంపాదించాలి. దైవత్వం ఒక్కటే అనేటువంటి భావంతో మీరందరూ కూడా జీవితాన్ని గడపాలి.
2: Let us carry on our life with the full conviction the very same God is present in everyone.
1: ఏదో కొన్ని శిష్యులంతా కూడా కల్పించే నిమిత్తమై సృష్టిస్తుంటాడు భగవంతుడు.
2: God simply creates to for all of us to experience.
1: ఇప్పుడు గవర్నమెంట్ కూడాను పోలీసులను కొంతమంది నియమించారు.
2: గవర్నమెంట్ అపాయింటెడ్ పోలీస్.
1: మిలిటరీని కొంతమంది నియమించారు.
2: ఆల్సో మిలిటరీ.
1: వీరు దేనికోసము?
2: వాట్ ఫార్?
1: దేశ రక్షణను కాపాడుకునే నిమిత్తము.
2: టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ దే వర్ అపాయింటెడ్.
1: పోలీసు ఎవరైనా దోషం చేసినటువంటి వారి వచ్చి కొడుతుంటే
2: ఇఫ్ ఎనీవన్ ఇస్ బీటన్
1: అది కూడాను తన యొక్క దోషాన్ని నివారణ గావించుకునే నిమిత్తమే.
2: That punishment is given to correct your mistake.
1: తాను దోషమే చేయకుండా పోలీసు కొట్టడానికి వీలు లేదు.
2: If you don't commit any mistake, you'll never be beaten by police.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని శక్తులను సంపాదించి జగత్తును అందించాడు.
2: God has given such mighty power to humanity, to this world.
1: వారు మంచి చేసిన దానికి మంచి ఫలితం అందించడము.
2: Your good actions will give you good results.
1: చెడ్డ చేసిన దానికి చెడ్డ ఫలితం అందించడము.
2: Bad action will take you to consequences.
1: ఇది కర్మ ఫలితం అనేటువంటి దీనిగా రూపొందింప చేసి.
2: And he has made it like that.
1: దీనిని లోకంలో సృష్టించాడు.
2: And this is his creation.
1: కానీ మనము ఆ కర్మలను దూషిస్తూ ఉన్నాము.
2: But we accuse blame our action.
1: చాలా పొరపాటు.
2: It's a big mistake.
1: సరే ఎందున్నటువంటి దుష్కర్మలను దూరం చేసుకో.
2: In fact, give up all the mistakes.
1: అవి అపవిత్రమైన భావాలను దూరం చేయి.
2: Drive out all the unsacred thoughts.
1: దుర్భావములను దూరం చేయి.
2: Let bad feelings leave.
1: నిన్ను ఎవరూ శిక్షించరు.
2: No one thinks in this way.
1: నిన్ను శిక్షించేటువంటి వ్యక్తులు కూడా వచ్చి నిన్ను రక్షిస్తూ వస్తుంటారు.
2: In fact, the one who is ready to punish you, later he will try to protect you.
1: కనుక మనలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
2: Make every effort to be free from all defects and mistakes.
1: మానవుడంటే ఆత్మస్వరూపుడు అని చెప్పాను.
2: Bhagavan said you are all the embodiments of the divine.
1: నాశనము కానటువంటి వాడు అని చెప్పాను.
2: You are imperishable.
1: ఆత్మ శాశ్వతమైనటువంటిది అని చెప్పాను.
2: The spirit atma is permanent.
1: అంటే శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నుంచి శాశ్వతమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
2: Out of the principle of eternity of the spirit atma, you should have eternal thoughts and sentiments.
1: కనుక ఈ జగత్ యొక్క సృష్టి, జగత్ యొక్క పాలన, జగత్ యొక్క సంరక్షణ ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క నియమం.
2: Therefore, this is all the code of divinity, the creation, sustenance and
1: annihilation.
2: And in fact, the whole thing goes around as per his will.
1: సర్వభూతం నిరంతరం సర్వభూతముని యందు కూడాను తాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
2: God shines brilliantly in everyone.
1: అలాంటి తత్వం లోపల మనము ఎవరిని ఏ విధంగా మనము దూషించాలి, ఎవరిని ఏ విధంగా పూజించాలి?
2: How can you point out mistake in anybody? How do you blame anybody?
1: ఆత్మవిశ్వాసం పెట్టుకుని ఏ దేశం పోయినా కూడా సరే, ఏ కర్మలు ఆచరించినా సరే తాను దిగ్విజయాన్ని సాధిస్తాడు.
2: విత్ ఆల్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ మే గో టు ఎనీ కంట్రీ.
1: కనుక ఆధ్యాత్మిక తత్వాలను నిన్ను నీవు విశ్వసించు, నిన్ను నీవు నమ్ము అని బోధిస్తూ వచ్చింది.
2: ఫస్ట్ థింగ్ ఈస్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: అనగా నీవెవరు నిన్ను నీవు తెలుసుకో.
2: యూ జస్ట్ డిసైడ్ హూ యు ఆర్.
1: అన్నింటినీ మనం అడుగుతున్నాం, నేనెవరో అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
2: యు గో ఆన్ క్వశ్చనింగ్ ఎంక్వైరింగ్ బట్ యు డు నాట్ నో హూ యు ఆర్.
1: నేను పలాని వారిని అని నీవు రూపనామము చెప్పినంత మాత్రం అది నీ యొక్క సరి అయినట్టు అర్థం కాదు.
2: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
2: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఇట్స్ మియర్లీ ఎ డయలాగ్.
1: అది లేకుండా నేను పలాన్ దేశీయులను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
2: యు మే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కంట్రీ యూ బిలాంగ్ టు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
1: లేక నా పేరు ఇట్టిది అని బోధిస్తున్నంత మాత్రం అది సత్యం కాదు.
2: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ మై నేమ్.
1: నేను పలాని యొక్క పని చేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైంది కాదు.
2: యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ యూ డూ.
1: ఏది సరైన ఆన్సర్?
2: వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
2: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మ.
1: దేహము అనిత్యమైనటువంటిది.
2: బాడీ ఈస్ టెంపరరీ.
1: మనసు అనిత్యమైనటువంటిది.
2: సో ఆల్సో ద మైండ్.
1: కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
2: యు కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ. ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: దేహ మనస్సును త్యజించి
2: giving up the body and the mind.
1: ఈ రెండింటికి నీవు పవర్ ఇచ్చేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించాలి, ప్రయత్నించాలి.
2: Understand Atma, which is the main source that gives power to all
1: these. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మ స్వరూపుడే కానీ అన్య స్వరూపుడు కాదు.
2: Everyone is embodiment of the divinity.
1: అతని స్వరూపమే సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
2: In fact, it's only the God who is present in everyone.
1: సర్వత్రా వ్యాపించినటువంటి కాస్మిక్ యొక్క హెల్ప్ ఇది.
2: The divinity is all pervasive cosmic power.
1: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to make every attempt to know this cosmic power.
1: కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు. చాలా సులభమైనటువంటిది.
2: బట్ ఇట్స్ సో ఈజీ.
1: దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ థింగ్ మచ్ ఈజియర్ దెన్ దిస్.
1: కానీ దేహాభిమానం మనం పెంచుకోవడం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది. అది
2: వి ఫైండ్ దిస్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ అవర్ బాడీ అటాచ్మెంట్.
1: ఇది చాలా సులభమైన మార్గం కనుకున్నది.
2: ఇట్ ఇస్ సో సింపుల్ పార్ట్.
1: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నారు.
2: హూసో ఎవర్ యూ డినై, యూల్ బి డినైయింగ్ గాడ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే.
2: హూసో ఎవర్ యూ రెస్పెక్ట్, యూల్ బి రెస్పెక్టింగ్ గాడ్.
1: ఎవరికి నమస్కారం అని చేసినప్పటికీ ఈ దైవానికి చేసినట్టుగా వస్తుంది.
2: యు మే డూ నమస్కార్ టు ఎనీబడీ, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్ట్.
1: ఎందుకంటే సర్వలయందు ఉండేటువంటి యొక్క దైవత్వం ఒక్కడే.
2: బికాస్ ద వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు కృష్ణుడు.
2: And Shruti, the sacred text, declares that you are all the sparks of the divine.
1: ఇది అంశంతో కూడినటువంటివన్నీ కూడాను.
2: We are all the sparks of the divine with all the attributes.
1: ఒక్క భక్తి యొక్క అంశములే ఇవన్నీ కూడాను.
2: We are all the sparks of the same divine principle.
1: అనేక అద్దాలు ఉండినటువంటి గదికి మనం వెళ్ళినప్పుడు,
2: when you step into a room full of mirrors,
1: ఈ రూపాన్ని నువ్వు చూచుకో,
2: you see your own image.
1: కానీ ఒక్క రూపం కాదనేది.
2: You are not one there.
1: ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క రూపం కనిపిస్తుంది.
2: Each mirror shows its own reflection.
1: కానీ అదే విధంగానే తెలివి తక్కువైనటువంటి పక్షి దాంట్లో ప్రవేశించింది.
2: ఎ బర్డ్ దట్ ఇస్ ఫూలిష్ హస్ గాన్ ఇన్ టు దిస్ హాల్ ఆఫ్ మిర్రర్స్.
1: దాని యొక్క రూపంలో అన్నింటిలోనూ కనపడుతూ వచ్చింది.
2: ద బర్డ్ స్టార్ట్ సీయింగ్ ఆల్ ది రిఫ్లెక్షన్.
1: ఎనిమిస్ అయినటువంటి ఈ బర్డ్స్ అంతా వచ్చి నన్ను బాధిస్తాయో ఏమో అని కొంచెం క్రోధం బయలుదేరింది.
2: ద బర్డ్ వాజ్ సో యాంగ్రీ బికాస్ ఇట్ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఇట్ కుడ్ బి హర్డ్.
1: అద్దాన్ని కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొట్టి బ్రద్దలు చేసింది.
2: అండ్ దిస్ బర్డ్ వెంట్ ఆన్ అటాకింగ్ ఎవ్రీ మిర్రర్ అండ్ బ్రోక్ ఇట్ టు పీసెస్.
1: ఎన్ని బ్రద్దలైనాయో అన్ని రూపములు కూడా అధికమైపోయినాయి.
2: అండ్ రిఫ్లెక్షన్స్ హావ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ పీసెస్.
1: కట్టగడపటికి ఆ అద్దం పగిలిపోయింది.
2: అండ్ ఫైనల్లీ ది మిర్రర్ వాస్ బ్రోకెన్.
1: అక్కడ ఏ ఒక్క బింబము కనిపించలేదు.
2: దెన్ దేర్ ఇస్ నో రిఫ్లెక్షన్ ఎనీ మోర్.
1: అప్పుడు దారి నుంచి తాను బయలుదేరి వెళ్లిపోయింది.
2: అండ్ దెన్ ఇట్ జస్ట్ మూవ్డ్ అవుట్ ఆఫ్ దాట్.
1: ఇది అజ్ఞానమైనటువంటి యొక్క భావము.
2: దిస్ ఇస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అదే గది ఎందు ప్రజ్ఞానుడైనటువంటి మానవుడు ప్రవేశిస్తే,
2: ఇఫ్ ఎ వైజ్ మ్యాన్ గెట్స్ ఇన్ టు దట్ హాల్ ఆఫ్ మిర్రర్,
1: ఇవన్నీ ఆ ప్రతిబింబాలే అని ఆనందిస్తాడు.
2: హీ విల్ బి సో హ్యాపీ వాచింగ్ హిస్ ఓన్ రిఫ్లెక్షన్.
1: తన ఎందున్నటువంటి దోషాలంతా కూడా నివారణ గావించుకుంటాడు.
2: హీ విల్ ట్రై టు కరెక్ట్ హిమ్సెల్ఫ్.
1: కనుకనే వీడు నిజమైన మానవుడు.
2: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇన్ ద సెన్స్.
1: అంతా ప్రతిబింబంలే అని సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడు నిజమైన మానవుడు.
2: హీ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఈక్వాలిటీ ఇన్ ఎవ్రీవన్.
1: ఎప్పుడు ఇది మానవుడు అవుతాడు?
2: వెన్ కెన్ యూ బి హ్యూమన్?
1: బయట ఉన్నటువంటి వస్తువు యొక్క తత్వము తన వస్తువే అనేటువంటి భావించడమే నిజమైన జ్ఞానం.
2: దట్ ఆబ్జెక్ట్ దట్ మెటీరియల్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ.
1: ఇలాంటి బింబ ప్రతిబింబం యొక్క సంబంధము మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ హావ్ టు నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: మీరు నేను అనేటువంటి ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Make an effort to know that you and I are one.
1: రూప నామముని యందు శక్తిని యందు మీరు ప్రత్యేకంగా గోచరించవచ్చును.
2: In name and form and abilities and capacities there
1: are many differences. ఇవన్నీ కూడా ప్రతిబింబముల యొక్క లక్షణాలే.
2: These are all the qualities of the reflections.
1: కనుక నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరైనటువంటి సత్యము.
2: The truth is to understand experience that you and I are one.
1: దైవత్వం అనేటువంటిది నీ యందే ఉన్నది కానీ ప్రత్యేకంగా లేదు.
2: God is in you. He is not separate from you.
1: ఏదో టెంపుల్ యందు లేదు.
2: He is not outside. ఏదో
1: మసీదుల యందు లేదు. ఏదో దర్గాల యందు లేదు.
2: He is not present in any distinct
1: place. నీ యందే.
2: God is in you.
1: నీ యందు ఉన్నటువంటి దానికి ఆ దర్గాకు పోయినప్పుడు నీ ప్రతిబింబాన్ని నీవు దర్శిస్తున్నావు.
2: When once you go outside, you will be seeing your own reflection.
1: ఆ టెంపుల్ కు పోయినప్పుడు నిన్ను నీవు దర్శించుకుంటున్నావు.
2: You will be just seeing your own self there.
1: కనుక ఏ సాధనలు చేసినప్పటికీ,
2: ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండర్
1: తన ఎందున్నటువంటి సత్యాన్ని తాను గుర్తించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలే.
2: ఈజ్ అండర్ టేకెన్ ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ద ఇన్నర్ రియాలిటీ.
1: ప్రతి మానవునికి జనన మరణములు ఉంటున్నాయి.
2: ఎవ్రీ మ్యాన్ విల్ హ్యావ్ దీస్
1: రెండింటినీ మధ్యలో కూడా జీవితం అనేటువంటిది ఉంటుంది.
2: బిట్వీన్ బర్త్ అండ్ డెత్ దేర్ లైస్ ద హోల్
1: అది తరుగుతుంది పెరుగుతుంది.
2: And as you think of it, you will live long.
1: కానీ నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది తరిగేది పరిగేది కాదు.
2: The true human spirit neither takes birth nor dies.
1: మానవ ఆకారం ధరించినటువంటి దేహం పెరుగుతుంది తరుగుతుంది కానీ
2: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ గ్రోస్ అండ్ decreases.
1: కానీ తాను తరగటం లేదు, పెరగటం లేదు.
2: But the inner self has neither increased nor decreased.
1: చిన్న బాల్యమునందు
2: in childhood
1: అతని చైల్డ్ అన్నారు.
2: We call him a child.
1: యవనమునందు అతని మ్యాన్ అన్నారు.
2: In youth we call him man.
1: వార్ధక్యమునందు అతని తాత అన్నారు.
2: In old age we call him grandfather.
1: He changed man and father. అంతా ఒక్కటే.
2: In fact the child man and grandfather
1: రూపాలు మారినవే కానీ సంబంధాలు మారలేదు.
2: In fact the relationship has not changed.
1: అదే విధంగానే భగవత్ యొక్క తత్వం కూడాను రూపంలో మారుతుండవచ్చు కానీ నిజమైన శక్తి ఒక్కటే.
2: God's form, God's reality is one and the same.
1: ఏకం సత్ విప్రాభూదావదంతి.
2: Truth is only one, referred to as many by scholars.
1: సత్యాన్ని మీరు ఈనాడు గుర్తించాలి.
2: We have to know this truth today.
1: ఎవరిని చూసినా మనం గౌరవించాలి.
2: We have to respect everyone.
1: అందరినీ మనం ప్రేమించాలి.
2: We should love all.
1: ఈ నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని మనకు అనుభవిస్తే నీవు దేవుడిగానే మారిపోతావు.
2: When once you experience this state of true bliss,
1: సర్వభూత హితం ఏవం భజత్వే కత్వమాత్మస్థః సర్వాధార సుభయందంతే. అందరి ఎందు కూడా ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే అనేటువంటి దాన్ని గుర్తించుకున్నప్పుడు ఎట్టి భేదములు మనకు రాదు.
2: When once you understand the reality of the self present in everybody, you never suffer.
1: కానీ అది చాలా కష్టమని భావిస్తారు.
2: But we consider it is difficult to know this.
1: కష్టం కాదు.
2: Is not
1: దానికంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
2: There is no other thing that much simpler than this.
1: లో ఉన్నటువంటి దృష్టిని యొక్క దోషమే కానీ సృష్టి యొక్క దోషం కాదు.
2: In fact the defect lies in your drishti, the vision, but not in
1: your drishti. యొక్క దోషాన్ని నీవు పురస్కరించుకొని సవరించుకోకుండా సృష్టి యొక్క దోషాన్ని నీవు వెతుకుతూ ఉన్నావు.
2: You don't correct your vision, but you find out the mistake in creation.
1: కానీ సృష్టిలో ఎట్టి తప్పు లేదు.
2: There's no mistake in creation as
1: such. సృష్టిలో సర్వము ఏకత్వంగానే ఉంటుండాలి.
2: You find the oneness all over.
1: కానీ నీ దృష్టిలో ఉంటుండాలి భిన్నత్వం.
2: The mistake lies in your sight or vision.
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని ఏ కార్యంలో అయినా ప్రవేశించు, నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు.
2: With self confidence undertake any task, you are sure to be successful.
1: నిజముగా ఒక విషయాన్ని మీకు గుర్తింపజేయాలి.
2: You should recognize one important point.
1: అమెరికా లోపల అతి బీద కుటుంబంలో పుట్టాడు లింకన్.
2: Lincoln was born in a very poor family in the United States of America.
1: తండ్రి వడ్రంగి పని చేస్తున్నాడు.
2: Father was a carpenter.
1: తల్లి నాన్సీ ఆమె పాత చీరలంతా కుట్టి దాని నుంచి వచ్చిన డబ్బుతో అబ్బాయిని పోషించుకుంటూ వచ్చింది.
2: మదర్ సర్వ్డ్ యాజ్ ఎ టైలర్ స్టిచింగ్ ఓల్డ్ క్లాత్.
1: ఈ పిల్లవాడు కొంచెం రిచ్ పీపుల్ అనగా షావుకారి బిడ్డలతో బయలుదేరి స్కూల్కు వెళ్లేటువంటి వాడు.
2: ద బాయ్ అసోసియేటెడ్ హిమ్సెల్ఫ్ విత్ రిచ్ పీపుల్ అండ్ అటెండెడ్ స్కూల్.
1: ఆ యొక్క శ్రీమంతులైనటువంటి బిడ్డలంతా కూడా వీణ్ణి హేళన చేసేటువంటి వాడు.
2: ఆల్ రిచ్ బాయ్స్ స్టార్టెడ్ హెక్లింగ్.
1: వీని డ్రెస్సును వీని యొక్క పరిస్థితిని చూచి చాలా గేలి చేసేటువంటి వారు.
2: ఎవ్రీబడి మేక్ ఫన్ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ డ్రెస్ అండ్ పావర్టీ.
1: లింకన్ చాలా పిల్లవాడు కనుక భరించుకోలేకపోయి తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
2: లింకన్ బీయింగ్ యంగ్ బాయ్ కుడ్ నాట్ బేర్ దిస్ అండ్ వెన్ హిస్ పేరెంట్స్
1: నన్ను నాతోటి పిల్లలందరూ కూడా అవమానం చేస్తున్నారు.
2: I am put to shame by my friends.
1: నాకు మంచి డ్రెస్ కుట్టించు.
2: I want good dress, he said.
1: నాకు మంచి నగలు పెట్టు.
2: I want everything that's good now.
1: అప్పుడు తల్లి దగ్గర తీసింది.
2: Then mother called him close.
1: నాయన మొట్టమొదట మన పరిస్థితి యొక్క లక్షణాన్ని గుర్తించాలి.
2: Understand our position first.
1: మన కుటుంబం యొక్క స్థితిని గుర్తించాలి.
2: Know the position of the family next.
1: మనం చాలా బీదవారము.
2: We are very poor.
1: తినడానికి తిండి లేనిటువంటి మనము ఏ విధంగా ఉత్తమమైనటువంటి గుడ్డలు మనం ధరించడానికి వీలవుతుంది.
2: We do not have enough to eat. How can we have rich dress?
1: కనుక నీ స్థితికి తగిన కతిక నీవు అనుసరించు అన్నది.
2: Therefore we should know our position and then maintain.
1: నీవు ఏనాటికైనా అభివృద్ధి అవుతావు.
2: You are bound to
1: ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని నీవు జీవించు.
2: Carry on your life based on self-confidence. ఎన్ని గేలు
1: చేసినప్పటికీ ఎంత అవమానపరిచినప్పటికీ నీవు లెక్క చేయవద్దు.
2: Never be mindful of others. They might put
1: మన అన్నిటిలో ఆత్మనే మనకు ఆధారము.
2: And self-confidence is the foundation.
1: ఈ ఆత్మవిశ్వాసంతో నీవు బ్రతకడానికి ప్రయత్నించినైనా.
2: With the self-confidence make every effort from now on.
1: దానికి తగినటువంటి ఉపమానాలు ధైర్యాలు చాలా అధికంగా బోధిస్తూ వచ్చింది.
2: Mother explained very clearly with appropriate suitable good examples.
1: అప్పటి నుంచి లింకన్ మంచి ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు.
2: సిన్స్ దెన్ లింకన్ డెవలప్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఇమెన్స్.
1: కష్టపడి చదివినాడు.
2: హీ వర్క్డ్ హార్డ్.
1: ఎవరేమన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు.
2: హీ డిడ్ంట్ బాదర్ ఆఫ్ ద క్రిటిసిజం.
1: అది నా ఇష్టము, ఇది నా ఇష్టము.
2: అండ్ దాట్స్ దేర్ లైకింగ్. దిస్ మై
1: ఆత్మవిశ్వాసమే నాకు సర్వరక్ష.
2: అండ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ సేఫ్
1: గార్డ్ మీ. దానికి వస్తు వాహనాదులు నాకు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం అనేటువంటి ధనము నా యందు నిండుగా దండిగా ఉన్నది.
2: ఐ మే నాట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్ బట్ ఐ హావ్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కనుకనే ఆ యొక్క విశ్వాసంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
2: అండ్ హీ క్యారీడ్ ఆన్ హిస్ లైఫ్ విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ లోపల తల్లి మరణించింది.
2: In the meantime, the mother died.
1: కానీ తల్లి మరణించినప్పటికీ తల్లి యొక్క బోధన తనలో స్థిరంగా నిలిచిపోయింది.
2: In spite of that, the teaching of the mother stayed with him all through.
1: తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు.
2: Mother married, father married second time.
1: ఇది విదేశీయులకు సహజమే.
2: It's quite natural for them.
1: కానీ ఆమె కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది.
2: She too has taken care of him.
1: ఆ ప్రేమ చేతనే నాయన మీ తల్లి చెప్పినట్టుగా నీవు ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో.
2: The stepmother also said, develop the self-confidence as taught by your mother.
1: ఆ తల్లి కూడాను అదే బోధన చేస్తూ వచ్చింది.
2: The same teaching was given to him by her.
1: తర్వాత ఒక డిగ్రీ తీసుకున్నాడు.
2: Later he has taken degree.
1: తీసుకున్న తర్వాత క్రమక్రమేణ తన జీవితం చాలా కష్టమైపోయింది.
2: Then he found it hard to carry on further.
1: తండ్రి యొక్క వృత్తి లోపల జీవించడానికి వీలు కాలేకపోయింది.
2: And he could not carry on his life.
1: తనకు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనుకున్నాడు.
2: హీ వాంటెడ్ టేక్ అప్ సమ్ జాబ్.
1: చీ, నాకు ఉద్యోగం అక్కర్లేదు.
2: దెన్ హీ థాట్, ఐ డోంట్ వాంట్ ఎనీ జాబ్.
1: ఆత్మపైన ఆధారపడినటువంటి వాడికి ఉద్యోగం నాకెందుకు?
2: ద వన్ హూ రిలైస్ ఆన్ సెల్ఫ్,
1: నా స్వశక్తిపై నేను ఆధారపడతానని కొంత ఏదో వ్యాపారం చేస్తూ వచ్చాడు.
2: హీ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్, హిజ్ ఓన్.
1: ఆ వ్యాపారం కూడా ఎట్లా చేస్తాడు? పూర్తి సత్యమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
2: హీ హాస్ యాక్చువల్లీ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: క్రమక్రమేణ ఈ సత్యాన్ని పురస్కరించుకుని తోటి వారందరూ కూడా అతన్ని మోసం చేశారు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ డిసీవ్డ్ బై మెనీ పీపుల్.
1: మంచిని చూచి ఎవరు ఓర్చలేరు లోకములో.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇట్స్ క్వైట్ నేచురల్ దట్ మెనీ
1: అభివృద్ధిని చూచి ఎవరు కూడా దాన్ని సహించలేరు.
2: పీపుల్ కెనాట్ బేర్ అదర్స్ ప్రోగ్రెస్.
1: ఇది అనాది కాలం నుండి జరుగుతూనే వస్తూ ఉంటుంది.
2: దిస్ హెస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ తల్లి చెప్పినటువంటి మాటలపై నమ్మకం చేత ఎవరిని లెక్క చేయకుండా పోయాడు.
2: బికాస్ ఆఫ్ హిస్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ ద మదర్ హీస్ నాట్ బాదర్డ్ అబౌట్
1: ఆ బిజినెస్. లోపల కూడా ఫెయిల్ అయిపోయాడు.
2: హీ ఫెయిల్డ్ ఈవెన్ ఇన్ దట్ బిజినెస్.
1: ఆ ఉన్నటువంటి వస్తువులంతా కూడా అమ్మివేసి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు.
2: హీ సోల్డ్ అవుట్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ మెటీరియల్ విత్ హిమ్ అండ్ క్లియర్ ద డెట్స్.
1: రుణము కంటేను దుఃఖమేది?
2: Is there any other greater misery than
1: anna danamu kanna adika danam bedi?
2: The greatest act of charity
1: kalli kandulla kanna daivam bedi?
2: You don't find greater God than one's own parents.
1: Satyasilam bedi?
2: And in fact this enmity is the worst to the
1: deceit. Dayakante ekku dharmam bedi?
2: And compassion is
1: chuda sangati kanna chuda labham bedi?
2: And what a friendship is greatest wealth.
1: Intakante em undi?
2: What else?
1: Darane apakeertha kantenu maranam edi?
2: Bad name is death.
1: Sarvada keerthi kantenu sampadedi?
2: Reputation is wealth.
1: రుణము కంటే నన్నకు రోగం ఏది?
2: ద లోన్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
1: స్మరణ కంటే మించిన ఆదరణ ఏది?
2: అండ్ దెన్ స్మరణ చాంటింగ్ గాడ్ అని ఆ విధమైన నమ్మకంతో
1: కూడి ఉంటున్నాడు.
2: అండ్ హీ వాస్ థింకింగ్
1: ఈ రుణం చేర్చుకోకూడదు, ఎవరిది మనం రుణం పెట్టుకోకూడదు అన్నాడు. ఆ టైప్ రైటర్ ఏదో చిన్న చిన్న మిషన్ ఉంటే అమ్మి వేశాడు, ఆ రుణాన్ని తీర్చేశాడు.
2: హీ క్లియర్డ్ ఆల్ ద డెట్స్ బై సెల్లింగ్ అవుట్ ఆల్ ద బిలాంగింగ్స్.
1: ఈ సమయం లోపలే ఇతని సత్యత్వాన్ని గుర్తించినటువంటి కొంత స్నేహితులు,
2: friends who have known this fact,
1: clinton idi chaala parliament member ga ippudu tayari kavalsaniki avakasam undi, election prarambham avutunnayi,
2: they said elections are fast approaching,
1: neevu dinto nilchuko memantha sahayam chestam annaru.
2: They said you contest, we'll help you.
1: Kani aa namakam paina parliament lo nilchukunnadu.
2: He contested the parliament elections.
1: Danto digvijayanni pondadu.
2: He won.
1: Ee vijayanni pondina tarvata anni partylu varu ee clinton chaala pogudukunnaru.
2: All parties praised Clinton.
1: Andaru cheri adanni president ga chesaru.
2: All made Lincoln the president of America.
1: Appude tana talli matalu aatma vishwasanni chakkaga gurtinchukunnadu.
2: He could understand then
1: aatma vishwasam unnapude aa yokka talli yokka matalu vishwasam telisindi.
2: Because of his self confidence he had got full faith in the truth.
1: Talli cheppindi kudunu satyamainatundi matane.
2: Whatever mother said is truth.
1: తాను చేసేది కూడా సత్యమైన పనియే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ యాక్షన్స్ ఆర్ ట్రూత్ఫుల్.
1: అప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ దేశం లోపల నల్లవారికి తెల్లవారికి కొంత భేదములు కలుగుతూ వచ్చింది.
2: దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్లాక్స్ అండ్ వైట్స్.
1: తెల్లవారు నల్లవారిని చాలా హింసిస్తూ వచ్చారు.
2: ద వైట్ పీపుల్ స్టార్టెడ్ హర్టింగ్ హార్మింగ్ ద బ్లాక్ పీపుల్.
1: నీగ్రోలు అంతా కూడా లింకన్ దగ్గర చేరారు.
2: బోత్ అసెంబ్లెడ్ మెట్ లింకన్.
1: సార్, మా బాధలను కొంచెం నివారణ గావించు, మమ్మల్ని కూడా సమానంగా చూచమని చెప్పాడు.
2: They all wanted him to resolve this problem.
1: లోకంలో అందరూ సమానమే.
2: In fact, all are equal.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
2: All are the children of God.
1: కాబట్టి ఈ భేదములు మనకు ఎందుకు ఉండాలి?
2: Then why should there be disparity?
1: ఈ భేదములు ఉండకూడదని చెప్పినని తాను అందరినీ సవరించుకుంటూ వచ్చాడు.
2: They never wanted this racial discrimination to exist any longer.
1: ఆ ఏకత్వం లోపల వీరికి విజయం కలిగించాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈక్వాలిటీ బ్రాట్ హిమ్
1: ఈ విజయం చేయటం చేత అందరు కూడా నీగ్రోలంతా కూడా ఆ లింకన్ చాలా పొగుడుతూ వచ్చారు.
2: ఆల్ నీగ్రోస్ స్టార్టెడ్ ప్రైజింగ్ లింకన్.
1: లోకంలో మంచి చెడ్డలకు సంకర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎన్ ఎటర్నల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్
1: ఎప్పుడు జరుగుతుంది? మంచి చెడ్డలు గుర్తించినటువంటి మూర్ఖులకు మాత్రమే ఈ సంకర్షణ జరుగుతుంటుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ ఫూలిష్ మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్
1: అండ్ బ్యాడ్. ఎవరైనా మంచి పేరుతో అభివృద్ధి వస్తున్నారంటే వాళ్లపైన ఏదో కొన్ని కిటుకులు కంపిస్తుంటారు.
2: వన్ ఇస్ ప్రోగ్రెసింగ్ ప్రాస్పరింగ్ హైయర్ అండ్ హైయర్
1: వారిపైన లేనిపోని కొన్ని ఆపోహలంతా కూడా కల్పిస్తుంటారు.
2: అండ్ దే గో ఆన్ బ్లేమింగ్ దెమ్.
1: దానిని మనం

0: మాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
0: నిందలు స్థుతులు ఇవన్నీ కూడా మానవత్వానికి వచ్చేటువంటి సహజ ధర్మం.
1: దీస్ ఆర్ సర్టన్ టెండెన్సీస్ దట్ ఆర్ క్వైట్ న్యాచురల్.
0: కీర్తికి అపకీర్తికి ఉండేటువంటి మధ్య లోపల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి.
1: బిట్వీన్ దీస్ టూ రెప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దీస్ థింగ్స్ హ్యాపన్.
0: మన భారతదేశంలో
1: ఇన్ భారత్
0: గొప్ప పేరు పొందినటువంటి మహనీయులందరూ కూడాను ఇలాంటి యొక్క సందిగ్ధావస్థలోనే జరుగుతూ వచ్చింది.
1: వెరీ ఫేమస్ రిపీటెడ్ పీపుల్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్.
0: కానీ వారు అన్నిటి ఎందుకు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: సత్యంతో
0: మనం బ్రతికేటువంటి వారము, ప్రేమతో మనం జీవించేటువంటి వారము, దీర్ఘమైనటువంటి యొక్క దీంతో మనం దీక్ష పట్టినటువంటి వారము, ఏనాటికి మనకు ముప్పు రాదు.
1: దే ఆల్ థాట్ లైక్ దిస్ వి ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ వి సర్వ్డ్ ఎవ్రీబడీ.
0: దేహము ఏనాటికైనా పోయేటువంటిదే.
1: God is bound to fall any time.
0: నిన్ను రక్షించుకునే నిమిత్తమే నీవు పెడమార్గం పట్టకూడదు.
1: Don't go along the wrong direction to safeguard your body.
0: పోనే పోతుంది.
1: It's bound to fall.
0: కానీ మన సత్యం శాశ్వతంగా నిలుస్తుంది.
1: But the truth remains once for all.
0: కనుక సత్యం కోసం మనం పాటుపడాలి.
1: Struggle for this truth.
0: సత్యం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing greater than truth.
0: సత్యము నందుండి సర్వమే సృష్టించి.
1: Having been from the point of truth, the whole creation came.
0: Satyamunanda anage sarva srushti.
1: The creation merges in truth ultimately.
0: Satyam himalayani telamedi kanugunna.
1: There is no other place where there is no truth.
0: Sutta satvam ide chudaraya.
1: It is the pure unsullied truth that pervades.
0: Ekkada poyinappudini vari vari manobishtamu nerverinappudu varu viruddhamaina margaanni praveshistaru.
1: Everywhere when once all their desires are satisfied, they act in a perverted way.
0: Vari dosame kani naa dosham kaadu.
1: The mistake lies with them, nothing to do with
0: God. లోకములో భగవంతుని దూషించేటువంటి వారు ఎంతమంది? నాలుగు రకములైనటువంటి వారు.
1: Four people turn against God.
0: దేవుడంటేనే నమ్మకం లేనటువంటి వారు దేవుడిని దూషిస్తారు. ఇది మొదటి రకము.
1: ద ఫస్ట్ కేటగిరీ ఆర్ దోస్ హూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క దీని లోపల ఒకడు తన స్నేహితుడు అభివృద్ధి వస్తుంటుంటే అతను చూడలేక ఓర్చుకోలేక ద్వేషించేటువంటి వారు రెండో రకము.
1: ద సెకండ్ కేటగిరీ ఆర్ దోస్ ఆఫ్ జెలసీ హూ కుడ్ నాట్ బేర్ ది అదర్స్.
0: మూడవది వారు ఆశించినటువంటి కోరికను నెరవేరకుండా పోవడం వల్ల ద్వేషించేటువంటి వారు మూడవ వారు.
1: థర్డ్ కేటగిరీ ఆఫ్ దోస్ whose desires are not fulfilled, therefore they turn against.
0: కానీ అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదు అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంతమంది.
1: There are people who are envious watching the progress.
0: ఈ కారణాలు తప్ప దైవాన్ని దూషించేటువంటి వారు లోకములు ఎవరు లేరు.
1: These are only the four categories.
0: తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు.
1: This path is so mean, so dirty, so low.
0: వారు ఏదో ఒక అభిష్టాన్ని కోరుతారు.
1: But yet, what is the want?
0: Swami, naaki pani cheyali.
1: Swami, you do this for me.
0: Naaki dabbu kavali.
1: I want money.
0: Nenu ee vidhamainatuvanti society pettukuntunnanu.
1: I am just starting.
0: Nenu oka school start istunnanu.
1: I am starting a business.
0: Daniki dainatuvanti dabbu kavali.
1: I need money now.
0: Nayana, nenu satyame cheptanu. Nayana, nee desham veru. Ee desham veru. Ee desham dabbu aa deshaniki chelladu.
1: Bhagavan tells, you have got your own nation, you should abide by the rules.
0: కాబట్టి ఈ డబ్బును నీవు ఎట్ట తీసుకుని పోతావు?
1: How can you carry this money?
0: అసాధ్యము.
1: No, impossible.
0: గవర్నమెంట్ ను మనం మోసం చేయాలి.
1: And you have to betray, cheat the government.
0: అంగీకరించను. ఇలాంటివంత వద్దు అని అంటాను.
1: Bhagavan will say no to such things.
0: అలాంటి పరిస్థితి లోపల వారు కొంచెం దేశాన్ని పూనుతారు.
1: And then they develop hatred.
0: దేశాన్ని పూసి అనేక రకములైనటువంటి తిరస్కారాలు చేస్తారు.
1: And they go on denying the divinity.
0: ఏం చేసినా గానీ నా సత్యం నాదే.
1: But Bhagavan holds on to his.
0: ఎవరు దూషించినా ఎవరు భూషించినా మీరెవ్వరు కూడా ఏ విధమైనటువంటి లెక్క చేయకూడదు.
1: Don't be carried away by the praise or blame.
0: ఎందుకంటే మీ నమ్మకం మీది.
1: బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
0: దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది.
1: యువర్ ఫెయిత్ డిపెండ్స్.
0: నమ్మకాన్ని ఎవరు కల్పించేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఎనీబడి.
0: నమ్మకం మంది.
1: యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ ఓన్.
0: దైవం ఉన్నాడు అంటారు.
1: ది థీస్ట్ సేస్ గాడ్ ఎగ్జిస్ట్.
0: కానీ కొంతమంది దైవం లేడు అంటారు.
1: సమ్ మే డినై హిమ్.
0: లేడని వారికి లేడునరా, ఉన్నని వారికి ఉన్నరా.
1: In fact, you have got faith in God. God exists for you. If you deny
0: yes,
1: him,
0: man,
1: he doesn't find
0: gaani, Swami ki sarvam, yes, yes, yes.
1: Yes, no belong to our tongue, the mouth, but to God everything is yes and yes.
0: Yevari manasu varike saachi.
1: You go by your own mind.
0: కనుక దేవుని మనం ఏమాత్రము లెక్క చేయకూడదు.
1: డోంట్ బి క్యారీడ్ అవే బై ఎనీబడి.
0: మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ఆత్మతత్వాన్ని మనం వదలకూడదు.
1: You hold on to your own faith, cling on to the principle of the spirit and ఆత్మ.
0: దీనిని అభివృద్ధి పొందటం చూసేటువంటి వారు చాలా మంది దీనికి కొంత అసూయ పడుతూ ఉంటారు.
1: People, some people are jealous because they watch the progress.
0: అసూయ అనేటువంటిది గొప్ప రాక్షసి వంటిది.
1: And jealousy is the worst of the demons possible.
0: ఫలవృక్షంతో ఫలములు కాసి చక్కగా కలకలలాడుతున్నటువంటి వృక్షాన్ని లోపల ఎవరికి తెలియకుండా ఒక వేరు పురుగు వేరులో చేరిపోతుంది.
1: ఎ ఫ్రూట్ బేరింగ్ ట్రీ, ద ఫ్రూట్స్ ఆర్ సో డెలీషియస్, సో స్వీట్, బట్ యూ ఫైండ్ ద పెస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద రూట్స్.
0: అది ఎవరికి కనిపించదు,
1: నోబడీ వుడ్ సీ దట్.
0: కానీ అది తల్లి వేరును కొట్టివేసినప్పటికీ రెండో దినమే చెట్టు కూలిపోతుంది.
1: అండ్ ద మూమెంట్ ద రూట్స్ ఆర్ రాటన్, ద ట్రీ ఫాల్స్.
0: అప్పుడు ఈ చెట్టు యొక్క దోషం ఏమిటి?
1: అండ్ వాట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద ట్రీ?
0: ఈ అసూయ అనేటువంటి వాడు తన ఎందున్నటువంటి ఒక తత్వంను కొంతవరకు గోప్యంగా ఉంచుకుని అది లోపల లోపల ప్రచారం చేస్తూ ఉంటాడు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద జెలసీ, ద ఎన్వీ దట్ ప్రాంప్ట్ పీపుల్ టు పబ్లిసైజ్ అండ్ ప్రొపగేట్.
0: దుర్మార్గుల యొక్క తత్వము
1: ఇట్ ఈస్ వికెడ్నెస్.
0: కానీ నా ఉద్దేశంలో, నా దృష్టిలో దుర్మార్గులే లేరు.
1: ఫ్రమ్ భగవాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ నో బ్యాడ్ పీపుల్ ఎట్ హోమ్.
0: వారి చేష్టలు ఈనాడు మారుతాయి, రేపు మారుతాయి.
1: And you may do something, you are bound to change tomorrow. But Bhagavan's path is one. All belong to Bhagavan. Bhagavan belongs to all.
0: Naya property anta prema okkate.
1: His love is the binding principle.
0: Ha prema chetane nenu andarni aadaristuntanu.
1: Bhagavan treats everyone with love.
0: Evvaru vachina kuda nu na pai dveshanni pooni varu aashrayinchinappudiki varu nenu prosthune untuntanu.
1: You may not love him, but yet Bhagavan blesses you.
0: Nenu tappappudu edi kuda nenu vetakanu.
1: Bhagavan will not search your mistakes.
0: వారి దోషం అంతకంటే వెతకను.
1: None of your faults either.
0: నా ప్రేమను మాత్రం నేను చూస్తుంటాను.
1: Bhagavan goes by the principle of love.
0: ఈ ఏకత్వాన్ని గుర్తించినటువంటి తత్వం అందరికూ బుధించాలి.
1: And this principle of unity must be recognized.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే మనలో ప్యూరిటీ వచ్చేస్తుంది.
1: Out of this unity you will develop purity.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ బయలుదేరుతుంది.
1: And this purity will take you to divinity.
0: కనుక మనం డివినిటీని డెవలప్ చేసుకోవాలంటే మనలో ప్యూరిటీ కావాలి.
1: To develop divinity we need purity.
0: ఈ ప్యూరిటీ కావాలంటే,
1: if you want purity,
0: అందరినీ కలిసి మెలిసి ఉండాలి.
1: We should mingle together.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక ఫలితం మనకు లభిస్తుంది.
1: Then you will get the positive result.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: ఈ దేహమునికేమో 75 అంటున్నారు.
1: We say this is 75th birthday.
0: నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు.
1: Bhagavan is not bothered of the age.
0: జగత్ యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది.
1: భగవాన్ థింగ్స్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
1: భగవాన్ ఇస్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లోన్.
0: కొన్ని దీనిని కష్టపడుతున్నట్టు వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం.
1: భగవాన్ విల్ రిమూవ్ ఆల్ ద ఆబ్స్టికల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ దోస్ దట్ సఫర్.
0: నేను ఎవరి ఏమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే.
1: భగవాన్స్ డిటర్మినేషన్ ఇస్ వన్.
0: కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: You have taken determination anyway.
0: పట్టు చెల్లెడు దాకా తీరకుండు.
1: Hold on until it is fulfilled.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి.
1: You have asked anyway.
0: అడిగినది ఇళ్ళు దాకా విడవకుండు.
1: Until it is given, do not drop.
0: కోరినదేదియో కోరనే కోరితిరి.
1: You have requested and begged.
0: కోరిక చెల్లెడు దాకా పోవకుండు.
1: And do not leave until it is granted.
0: పోరు పడలేక నేనైనా ప్రభువలయు.
1: He has to bless you to discuss.
0: వడం తెలియక మీరైనా అడగవలయు.
1: Or you must ask repeatedly.
0: కానీ
1: only that.
0: ఇంకా మీ అంత మీరు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: To return is not the quality of a devotee.
0: నీవు కోరినటువంటి జల్లేంత వరకు గట్టి పట్టులో ఉంటుంది.
1: Until your desire is fulfilled, hold on with determination.
0: ఇదియే మనకు దీక్ష.
1: This is the determination.
0: ఇదియే మానవుని యొక్క తపస్సు.
1: This is the penance.
0: తపస్సనగా అడవులకు పోయి తల క్రింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు.
1: Penance does not mean going to the forest, turning your body in the
0: మాటను మనం దక్కించుకోవాలి.
1: And consult your desire.
0: సత్యాన్ని కాపాడుకోవాలి.
1: And protect the truth.
0: మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి.
1: Show gratitude.
0: ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి.
1: హోల్డ్ ఆన్, కీప్ అప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఇదే భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము.
1: దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ,
1: మెనీ ఆబ్స్టకల్స్,
0: దీన్ని లెక్క చేయకుండా,
1: డోంట్ బి క్యారీడ్ అవే బై దెమ్.
0: మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి.
1: గో బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో.
1: డెవలప్ యువర్ ఓన్
0: ఆత్మగౌరవాన్ని నీవు పెంచుకో.
1: సో ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్.
0: నీ ఆత్మ త్యాగాన్ని నువ్వు చూసుకో.
1: బి రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆత్మని ఎందే ఉన్నది కానీ మరొకరు ఎందుకు కాదు.
1: ద సెల్ఫ్ ఆత్మ ఇస్ ఇన్ యూ.
0: వాని ఆత్మ కూడా వాని ఎందు ఉంటున్నది.
1: ద సెల్ఫ్ ద స్పిరిట్ ఇస్ ఇన్ ఎవరీ.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ ద స్పిరిట్
0: ఇస్ ముక్కలు ముక్కలు కాదు.
1: ఇట్ కెనాట్ బి డివైడెడ్.
0: ఇది దీని అంశములుగానే ఉంటుంటాయి.
1: దే ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కనుక
1: సో
0: ఇది చిన్నవాడే, ఇది పెద్దవాడే, వీని విశ్వాసం తక్కువ, వాని విశ్వాసం పెద్దది అని కొలతలు వేయకండి.
1: నెవర్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. Being young that he has got less of faith, being elder he has got greater faith.
0: ఏ మాత్రము మారదు.
1: The faith and age are not related.
0: కనుక అందరి యందు ఉన్నటువంటిది క్వాలిటీ ఒక్కటే.
1: The quality is one and the same, irrespective of age.
0: Quantity వేరు వేరుగా కావచ్చు.
1: Quantity might differ.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మన భారతదేశాన్ని సరైన స్థితిలో మనం తీర్చిదిద్దుకోవాలంటే అందరూ ఐకమత్యం కావాలి.
1: Unity is absolutely essential today to mold this Bharat as an ideal country.
0: మన ప్రాచీనపు లీడర్స్ అంతా కూడాను
1: all our
0: శరీరాలు త్యాగం చేసి
1: దే సాక్రిఫైస్
0: పట్టుదలను సాధించుకుంటూ
1: అండ్ దే హావ్ డిటర్మిన్డ్
0: స్వతంత్రాన్ని సాధించారు
1: అండ్ అచీవ్డ్ ఇండిపెండెన్స్
0: కానీ స్వతంత్రాన్ని సాధించారే కానీ దురదృష్టం వల్ల ఐకమత్యాన్ని పొందించలేదు
1: దే అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ యూనిటీ ఇస్ నాట్ అచీవ్డ్ టిల్ నౌ
0: స్వతంత్రాన్ని సాధించి ప్రయోజనం ఏమిటి
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ఇండిపెండెన్స్
0: ఐకమత్యమే లేకపోతే ఇలాంటి అవస్థలే మనకు గురి అవుతుంటాయి
1: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వి ఆర్ సఫరింగ్ టుడే
0: ఎక్కడ చూసినా కానీ దేశాలే
1: వి ఫైండ్ హేట్రెడ్
0: ఒక పార్టీలో ఉన్న 10 పార్టీలు
1: అండ్ దేర్ ఆర్ సో మెనీ
0: ఒక కుటుంబంలో నాలుగు దోవలు
1: అండ్ ద సేమ్ ఫ్యామిలీ హస్ గాట్ డిఫరెంట్ పార్ట్స్
0: సుఖాన్ని మనం పొందగలము
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ది ఇండిపెండెన్స్ టు బి మెయింటైన్
0: కనుకనే మనం ఇది కాదు మనం నేర్చవలసింది
1: దిస్ నాట్ ద థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు లర్న్
0: అందరి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి
1: వి షుడ్ నో ద వన్నెస్
0: ఈనాడు నమ్మకమే లేనిటువంటి వారికి అందులైపోతున్నారు
1: అండ్ వి ఆర్ బ్లైండ్ బికాజ్ వి లాస్ట్ ద సైట్ ఆఫ్ ఫెయిత్ ఎవరిని
0: నమ్మవద్దు నిన్ను నీవు నమ్ముతావు కదా
1: యు మే నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ఎనీబడీ అట్ లీస్ట్ యు షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
0: అదే దైవం యొక్క ప్రేమ
1: అండ్ దట్ ఇస్ డివైన్
0: Confidence in you, confidence in God.
1: First you should have confidence in you and then confidence in God. And this is the secret of greatness.
0: If you have
1: got faith in you, you will have faith in
0: God. And
1: you will understand that you are God.
0: దైవానికి ప్రత్యేకమైనటువంటి ఆకారం లేదు
1: గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్
0: నేను నేను నేను అనేటువంటిదే దైవత్వము
1: అండ్ దిస్ వెరీ పాజిటివ్ ఐ ఇస్ డివైన్
0: కనుకని ఇట్ ఏకత్వాన్ని మీరు విశ్వసించి
1: హావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ వన్నెస్
0: దేశాన్ని మనం కాపాడుకునే నిమిత్తమై
1: టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ
0: ఐకమత్యం చేత
1: విత్ యూనిటీ
0: అందరూ ఒక్కటైపోతే ఎలాంటి దివ్యమైనటువంటి శక్తినైనా మనం సాధించవచ్చు
1: వీ కెన్ సర్టన్లీ అకాంప్లిష్ ఎనీ డివైన్ పవర్
0: ఏ మార్గమునైందనే కూడా మనం విజయాన్ని చేకూర్చుకోవచ్చు
1: యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ పార్ట్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: భారతదేశంలో ఉండినటువంటి పవిత్రత మరొక దేశంలో లేదు
1: ద శాంక్టిటీ సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ నోటీస్డ్
0: ఎనీవేర్ అందువల్లనే భారతదేశం లోపల అనేక అవతారములు ఇక్కడ ఉద్భవిస్తూ వచ్చాయి
1: దేర్ఫోర్ భారత్ హాస్ బీన్ ద ల్యాండ్ ఆఫ్ సెవెరల్ ఇన్కార్నేషన్స్
0: కనుకనే భారతదేశము అన్ని దేశములకు ఒక తల్లి వంటిది
1: దేర్ఫోర్ భారత్ ఇస్ ద మదర్ ఆఫ్ ది హోల్ వరల్డ్
0: అట్టి పవిత్రమైన మన తల్లిని మనం ఏ విధంగా మనం విడిచిపెట్టున్నాము
1: అండ్ ఇన్ వాట్ వే వీఆర్ థింకింగ్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్
0: తప్పు తప్పు తప్పు
1: ద ప్రెసెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్
0: తల్లిని గౌరవించాలి
1: రెస్పెక్ట్ యువర్ మదర్
0: మాతృదేశము
1: దిస్ యువర్ మదర్ ల్యాండ్
0: అదే నీ యొక్క జీవితంలో సరైన లక్ష్యము
1: అండ్ యూ షుడ్ కీప్
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి అరియసి అన్నాడు శ్రీరాముడు
1: And Rama said, motherland is much greater than the very heaven or paradise.
0: Na talli na yokka motherland rendu okkate annaru.
1: He considers his physical mother and motherland identical.
0: Aa satyanni meeru inaadu gurtinchi vartinchali.
1: That we have to know and conduct
0: Rama,
1: ourselves.
0: Rama Rama Rama ani poojistuntaru smaristuntaru.
1: You think of Rama, you glorify him.
0: కానీ రామవాక్యం ఎవరు ఆచరిస్తున్నారు
1: బట్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ ద టీచింగ్ మెసేజ్ ఆఫ్ రామ నో వన్ ఇస్ ప్రాక్టీసింగ్
0: రామ రామ అని స్మరించడంలో మాత్రం హీరోస్ అయిపోతున్నారు ప్రాక్టికల్ లో జీరోస్ అయిపోతున్నారు
1: యు ఆర్ ఎ హీరో ఇన్ చాంటింగ్ రామాస్ నేమ్ యు ఆర్ ఎ జీరో ఇన్
0: నిజంగా ఆ నమ్మకంతో చింతించేటువంటి వారు ఎందుకు ఈ యొక్క దీన్ని ఫాలో చేయకూడదు
1: వై డోంట్ యు ఫాలో ద టీచింగ్ ఆఫ్ రామ
0: ఈనాడు ధర్మ విధమైనటువంటి ధర్మాలు అనేక రకములుగా ఉంటున్నాయి
1: అండ్ వీ ఫైండ్ ద ధర్మ ద కోడ్ వెరీ
0: ఎక్కడ చూసినా దైవత్వం అనే చెప్తుండాలి
1: అండ్ దే ఆల్ స్పీక్ ఆఫ్
0: వేదము నాలుగు రకములైనటువంటి మహావాక్యములు అందించింది
1: వేద రిఫర్ టు ఫోర్ మహావాక్యం
0: అసి అది నేను ఒకటే అన్నారు
1: తత్వం అసి దట్ ద వర్డ్
0: కానీ అది ఎవరు నటిస్తున్నారు
1: హౌ మెనీ పీపుల్ ఫాలో దట్
0: ప్రజ్ఞానం బ్రహ్మ
1: అవేర్నెస్ ఇస్ డివైన్
0: నాట్ అవేర్నెస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అవేర్నెస్ కూడా నేనే అన్నారు
1: దట్ అవేర్నెస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: ఇంకా ఉన్నది ఒక్కటే
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్
0: అది ఏమిటి
1: వాట్ ఈస్ ఇట్
0: దైవం అనేటువంటిది ఏకం సత్
1: ట్రూత్ ఈజ్ వన్
0: మూడవది అది తానుగానే ఉంటున్నాడు అయమాత్మ బ్రహ్మ
1: ద థర్డ్ వన్ అయమాత్మ బ్రహ్మ
0: అయమాత్మ బ్రహ్మ అనగా ఇంగ్లీష్ లో అయామ్ ఆత్మ అండ్ బ్రహ్మ అని
1: అయమాత్మ బ్రహ్మ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ సే ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ
0: అయామ్ ఆత్మ
1: ఐఎమ్
0: బ్రహ్మ
1: ఐఎమ్ బ్రహ్మ
0: అయమాత్మ బ్రహ్మ
1: అయమాత్మ బ్రహ్మ
0: ఇలాంటి సందేహాలు ఇలాంటి కిటుకైనటువంటి అర్థాలను బోధిస్తూ వచ్చింది వేదము
1: వేద రిఫర్ టు సచ్ సటిల్ మీనింగ్స్
0: కనుక మనం ఈ పవిత్రమైన వాక్యాలను ఉచ్చరిస్తున్నామే కానీ ఆచరణలో ఎవరూ పెట్టడం లేదు
1: వీ జస్ట్ రిపీట్ లైక్ ఎ ప్యారట్ ఆల్ దిస్ డిక్టా
0: కానీ ఇన్ని ఉచ్చరిస్తున్నాము ఇన్ని సాధనలు చేస్తున్నాము ఇన్ని విధమైనటువంటి బోధనలు చేస్తున్నాము కానీ ఎవరు ఆచరణలో పెడుతున్నారు
1: వీ జస్ట్ అట్టర్ బట్ వీ డోంట్ ఫాలో
0: ఆచరణలో పెట్టినటువంటి వాక్యం అన్ని కూడా కేవలం అసత్యములే
1: ఆల్ దట్ యూ డూ నాట్ ప్రాక్టీస్ ఆల్ అట్టర్
0: ఆడంబరములే
1: I'm only pomp and show.
0: అందరి యందు దైవం ఉన్నాడు అని చెప్పి అందరినీ మనం ప్రేమిస్తూ రావాలి.
1: When once you say God dwells in everyone, you should love all.
0: కానీ మనం చెప్తున్నామే కానీ ఇతను నాకు ద్వేషి, ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం.
1: బట్ యూ జస్ట్ సే సో, బట్ యూ కన్సిడర్ సమ్ యాజ్ యువర్ ఎనిమీస్.
0: చాలా విరుద్ధమైనటువంటి పదములు.
1: ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్టరీ వే ఆఫ్ యాక్షన్. You should not say
0: ఒకవేళ నీకు అతనిపైన ప్రేమ లేకుండా పోతే అతనితో ఏమి సంభాషణ చేయవద్దు.
1: ఇఫ్ యూ డోంట్ లవ్ ఆర్ లైక్ హిమ్, బీ అవే ఫ్రమ్ హిమ్.
0: వైట్గా ఉంటుండు,
1: బీ సైలెంట్.
0: నీ యందు ప్రేమ అభివృద్ధి చేసుకో.
1: అండ్ డెవలప్ లవ్ విత్ హిమ్.
0: ఎవరిని ద్వేషించవద్దు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని అసహ్యపడద్దు.
1: డోంట్ బీ డిస్గస్టెడ్ విత్ ఎనీవన్. ఎవరిని
0: ఒకటి తూలనాడవద్దు.
1: డోంట్ అక్యూజ్ ఎనీబడీ.
0: ఇది ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి ఏకత్వాలు చెప్పి అందరినీ మనం ప్రేమిస్తూ రావాలి.
1: When once you say God dwells in everyone, you should love all.
0: కానీ మనం చెప్తున్నామే కానీ ఇతను నాకు ద్వేషి, ఇతను నాకు విరోధి అని చెప్తున్నాం.
1: బట్ యూ

0: స్థూలను ఆడవద్దు.
1: డోంట్ అక్యూజ్ ఎనీబడి.
0: ఇది ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి పవిత్రమైనటువంటి ఏకత్వాలు.
1: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ టు ఎవ్రీబడి టుడే.
0: అందరినీ నేను ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరిపైన ద్వేషం లేదు.
1: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడి.
0: ఎవరు నాకు ద్వేషులు లేరు.
1: ఇన్ఫాక్ట్ నన్ వాట్ వుడ్ హేట్ హిమ్.
0: కనుక నేను నాకు అందరూ మిత్రులే, అందరూ భక్తులే, అందరూ బిడ్డలే, అందరూ ఒకటే.
1: సో ఆల్ ఆఫ్ us ఆర్ చిల్డ్రన్ ఆఫ్ భగవాన్. ఆల్ ఆఫ్ us ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్.
0: కనుకనే ఇలాంటి తత్వాన్ని మీరందరూ కూడా ఆచరించాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఫ్రెండ్షిప్ మీరు పెంచుకోవాలి.
1: దిస్ ఫ్రెండ్షిప్ విత్ లార్డ్ గాడ్ వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్.
0: మనకు గ్రంథం ఏమిది?
1: వాట్ ఈజ్ అవర్ గోల్?
0: ఈ ప్రపంచమే మనకు గ్రంథము.
1: అండ్ ద హోల్ వరల్డ్ ఈజ్ ద టెక్స్ట్.
0: అంతరాత్మనే మనకు గురువు.
1: అండ్ ది స్పిరిట్ ఈజ్ టీచర్.
0: కానీ గురు మన మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ అవర్ ఫ్రెండ్?
0: భగవంతుడే మన మిత్రుడు.
1: గాడ్ హింసెల్ఫ్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
0: కనుకనే భగవంతుడే నా మిత్రుడు.
1: గాడ్ ఇస్ మై ఫ్రెండ్.
0: ప్రపంచమే నా గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బుక్.
0: నా అంతరాత్మనే గురువు.
1: మై ద సెల్ఫ్ ది స్పిరిట్ ఆఫ్ మై పర్సెప్టర్.
0: నిజమైన యొక్క భోగము.
1: అండ్ వాట్ ఇస్ దిస్ ఇస్ రియల్ వెల్.
0: ఈ కాలాన్ని ఆధారం చేసుకుని పవిత్రం చేసుకోవాలి.
1: అండ్ దిస్ టైమ్ హ్యాస్ టు బి సాంక్టిఫైడ్, స్పెండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైమే భగవత్ స్వరూపము.
1: టైమ్ ఈజ్ ద వెరీ పర్సన్.
0: కాలకాల ప్రపన్నానం కాలక్రమం కరిష్యతి అనేది వేదం.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. హీస్ మాస్టర్ ఆఫ్ టైమ్.
0: కనుకనే మాస్టర్ ఆఫ్ టైమ్.
1: గాడ్ ఈజ్ మాస్టర్ ఆఫ్ టైమ్.
0: అన్ని కూడా ఈ కాలంతోనే ఇమిడి ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ బౌండ్ బై టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నీ ప్రేమ ఎందు ఉన్నటువంటి ప్రేమ, నా యందు ఉన్నటువంటి ప్రేమ, రెండు కూడా ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ యువర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ భగవాన్ లవ్ ఫర్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద సేమ్ వేవ్ లైన్.
0: భూతముని యందు ఉన్నటువంటి ప్రేమ, నీ యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
1: లవ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ అండ్ లవ్ విత్ ఇన్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నీ ప్రేమ వస్తు వాహనాలపైన భ్రాంతితో కూడి ఉంటుండాలి.
1: ఆఫ్టర్ ఆల్ దిస్ లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ మొమెంటరీ.
0: నా ప్రేమ ఎట్టి వాహనాలు ఎట్టి ఆంచలు లేవు.
1: భగవాన్ లవ్ is beyond all material. It's not possessive.
0: Idi pure, idi oka vidhamainatundi oka, idi shuddhamainatundi.
1: Bhagavan is pure, unsullied, unpolluted, pure love.
0: Andari endu unnatundi prema,
1: the love in everyone.
0: Kontha negative ga maarutundadi.
1: Sometimes turns negative.
0: Vanchalato cherutundadi.
1: Because it is related
0: to desire.
1: Bhagavan has no desire at all.
0: Nadanta kurunu positive ni.
1: Bhagavan is absolutely positive.
0: Positive lekunda negative prayojanam ledu.
1: Without positive negative is useless.
0: Negative lekunda positive prayojanam ledu.
1: Without negative positive is useless.
0: Kanukane I and you are one.
1: So Bhagavan says I and you are one.
0: Negative positive tho kalapandi.
1: And just join God.
0: Ee positive ni mee negative tho cherchukondi.
1: And then take God into you.
0: Manam anubhavinchaleyanatundi okka ee sukaru emi undavu lokamlo.
1: Then there will be no pleasure, no happiness that you cannot experience.
0: ప్రేమ స్వరూపులారా, ఈ విధమైన యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకున్నప్పుడే
1: when we have this internal relationship
0: ఎంతైనా ఆనందాన్ని పొందుతుంది.
1: The life is bound to be blissful.
0: ఎట్టి ఆనందము? బ్రహ్మానందం.
1: What side sort of bliss? Supreme bliss.
0: ఆ ఆనందాన్ని మనం పొందుకుంటే పరమ సుఖదం.
1: And it is supreme bliss, happiness state.
0: అప్పుడే మనం బ్రహ్మ స్వరూపులైపోతాం.
1: And then you become divine at that
0: level. ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to follow
0: any practice. నీకు ఇష్టమంటే సాధన చేసుకో, తప్పు కాదు.
1: If you really want, follow one spiritual
0: path. ఈ సాధనని నీ మనోతృప్తి నిమిత్తమే చేస్తున్నావే కానీ
1: the spiritual practices give you satisfaction.
0: ఆత్మతృప్తి కాదు.
1: It's not for the satisfaction of the self.
0: అందరి యందు ఏకత్వాన్ని భావించు.
1: Consider everyone equal.
0: అందరి యందు ప్రేమ తత్వాన్ని పంచిపెట్టు.
1: And share love with everybody.
0: ఇది నిజమైనటువంటి ఒక సాధన.
1: This is the true spiritual practice.
0: కనుక ఏ దేవుడైనా ఏ నామమైనా అన్ని ఒకటే.
1: ఎనీ నేమ్ ఎనీ ఫామ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ప్రభువుకు అనేక నామ.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
0: అనేక నేమం ఉండినప్పటికీ మనం ఏ విధంగా భావించాలి?
1: గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
0: నీ ఒక దినము సహస్రనామార్చన చేయాలనుకుంటున్నావు.
1: వన్ డే యూ మే వర్షిప్ గాడ్ ఇన్ థౌజండ్ నేమ్స్.
0: కానీ థౌజండ్ మంచి గంధములు అనగా పూలు తెచ్చి పెట్టుకున్నాం.
1: And you brought 1,000 flowers for worship.
0: Okkokatori Keshavaya Namaha.
1: You say one name and offer flower. Another name, offer another flower.
0: Masudaya Namaha. Trivikramaya Namaha. Ee vidhanga okkoka peru cheppi okkoka pushpam vestunnavu.
1: By saying each name you start offering a flower each time.
0: Kaani okkoka peruku okkoka roopam unda akkada.
1: Do you find each form for
0: every name? Okkoka roopamuniki inni perulato meer poojistunnaru.
1: One form is called by many names.
0: Karukane bhagavantudu ekkada unnadu?
1: Then where is God?
0: సర్వరూపము చేయనటువంటి యొక్క నీ అందే ఉంటున్నాడు.
1: గాడ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్ ఈజ్ ఇన్ యూ టూ.
0: కనుక దీన్ని అంగ పూజ కూడా అంటున్నారు.
1: అండ్ దిస్ వీ కాల్ ఇట్ అంగ పూజ.
0: నేత్రం సమర్పయామి అంటాం.

0: I say I offer my eye.
1: ఇలాంటి పూజలు చేయటం ఎంత దోషమో.
0: What a mistake it is to offer such meaningless prayer.
1: వల్ల ఏమి తృప్తి మనకు?
0: What satisfaction you have?
1: తృప్తి లేదు.
0: No,
1: భగవంతుడు కూడా అంగీకరించడు.
0: God will not receive such prayer.
1: నేత్రం సమర్పయామంటే నువ్వు నేత్రాన్ని సమర్పిస్తున్నావా?
0: When once you say I offer my eye, do you do that?
1: తీసుకుంటున్నావు, నేత్రం పైన పెట్టుకుంటున్నావు, నేత్రం సమర్పయామి అంటున్నావు.
0: You collect a flower, touch it and then offer to God.
1: చెప్పేది నేత్రము, ఇచ్చేది పుష్పము.
0: You say I, but you offer flower.
1: కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి దైవానికి కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు.
0: In fact, you are cheating God.
1: దైవం ప్రసాదించినటువంటి ఈ అంగము ఎందుకు దైవానికి కావాలి?
0: In fact, all the whole body and the limbs are the gifts of God.
1: ఈ దేహమే నీది,
0: the body,
1: ఈ అంగములే నీవి,
0: limbs,
1: నేనే నీవాడు,
0: and God belongs to
1: him,
0: and you belong to him.
1: ఈ యొక్క సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఏ యొక్క పూజలు మనకు అక్కర్లేదు.
0: When there is intimate relationship, you don't need to pray or worship.
1: అంతటి ఉన్నత స్థాయికి రానేటువంటి వాళ్ళు చిన్న చిన్న పూజలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: Those I have not reached that stage,
1: ధ్యానాలు చేసుకోవచ్చు, తప్పులేదు.
0: In this direction of routine meditation worship, nothing wrong about it.
1: కానీ ఇవన్నీ కొన్ని అభ్యాసంతో ఏర్పడినటువంటివి.
0: They all have got to be practiced initially.
1: దురభ్యాసమంతా క్రమక్రమేణా మనం తగ్గించుకోవాలి.
0: Gradually you should cut short, reduce such practices.
1: ఈ నెగిటివ్ భావాలంతా కూడా నిర్మూలన చేయించాలి.
0: Kill, remove all the negative feelings.
1: పాజిటివ్ థాట్స్ మనం దినదినానికి అభివృద్ధి పరచుకోవాలి.
0: Develop, grow more and more positive thoughts.
1: మనం పోతుంటే ఎవరో మనం దూషించారనుకో,
0: along the way somebody
1: criticizes you, అది దాన్ని నెగిటివ్ గా మార్చుకోవాలి.
0: And then you have to transform it.
1: నన్ను ఈ విధమైన పేరుతో నన్ను పిలుస్తున్నాడు.
0: ఇన్ వాట్ వే హీస్ కాలింగ్ మీ?
1: తల్లిదండ్రులు నాకు ఎన్నో పేర్లు పెట్టారు.
0: మెనీ హావ్ గివెన్ మీ మెనీ నేమ్స్.
1: వాడేమో నన్ను దుష్టుడు అని పిలుస్తున్నాడు.
0: అండ్ హీస్ కాలింగ్ మీ బ్యాక్.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దిస్ ఈజ్ ఆల్సో ది నేమ్ ఆఫ్ మై బాడీ.
1: అది కూడా ఈ దేహానికి పేరే.
0: దట్స్ ఆల్సో ది నేమ్ ఆఫ్
1: మోసగాడు అంటే అది కూడా ఈ దేహానికి పేరే.
0: ఎవరీవన్ సేస్ ఓల్డ్ మ్యాన్, దట్స్ నేమ్ ఆఫ్ ద బాడీ.
1: కానీ అన్ని ఈ దేహానికి పెట్టేటువంటి పేర్లు.
0: ఆల్ ఆర్ ది నేమ్స్ గివెన్ టు ద బాడీ.
1: నా తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు, నా మిత్రులు ఇంకొక పేరు పెట్టారు, ఈ దుష్టులంతా ఇంకొక పేరు పెడుతున్నారు.
0: అండ్ అదర్స్ గేవ్ మీ నిక్ నేమ్
1: టు. ఈ దేహానికి పేర్లు ఎన్ని ఎన్ని పెట్టుకోవచ్చు?
0: దిస్ బాడీ హాస్ మెనీ నేమ్స్.
1: కాబట్టి నీవే మాత్రం దేహాన్ని రక్షణ చేయవద్దు.
0: డోంట్ గో బై ద బాడీ.
1: వాడు దుష్టులన్నంత మాత్రం నీవు దుష్టులవుతావా?
0: ఇఫ్ ఎనీవన్ కాల్స్ యూ బ్యాడ్, వుడ్ యూ బి బ్యాడ్ నౌ?
1: కాబట్టి దుష్టులన్నాడంటే దాన్ని ఎట్టని నిర్మూలం గావించడానికి నా దుష్టత్వంలో నిర్మూలం చేయాలి.
0: ఇఫ్ హి కాల్స్ యూ బ్యాడ్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీ. ఇఫ్ ఇట్ ఎక్సిస్ట్.
1: ఎవరే మనం దూషించినప్పటికీ వాళ్ళు ఉన్నటువంటి దోషాన్ని మనం కొంతవరకు తుడుచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఇఫ్ ఎనీవన్ పాయింట్స్ అవుట్ ఎ మిస్టేక్, ట్రై టు బి ఫ్రీ ఫ్రమ్ దట్ మిస్టేక్.
1: చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల,
0: ఇన్ దిస్ కలి ఏజ్,
1: మనోభీష్టములు విఫలమైనప్పుడే,
0: వెన్ డిజైర్స్ ఆర్ నాట్
1: ఫుల్ఫిల్డ్, భగవంతుని దూషించడం అభివృద్ధి అవుతుంది.
0: దే స్టార్ట్ బ్లేమింగ్ గాడ్.
1: ఇది అన్ని దేశములు ఎందు ఉంటుంది.
0: దిస్ ఇస్ దేర్ ఇన్ ఆల్ కంట్రీస్.
1: ఇలాంటి తుచ్చమైన, అలక్ష్యమైన ఈ యొక్క అపవిత్రమైన భావాలను మనం ఏమాత్రం తీసుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ సచ్ మీన్, డిస్రెస్పెక్ట్ఫుల్, అన్సేక్రెడ్ థాట్స్.
1: వాడి యొక్క దుష్టత్వం వాడిది.
0: ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ వికెట్నెస్.
1: అందువల్లనే
0: సో
1: త్యాగరాజ సమయం లోపల,
0: in times of Chagaraju,
1: chepparu,
0: he said,
1: enta maatramana evaru talchina anta maatrame neevu.
0: God appears in the way you estimate.
1: Evaru ee vidhanga talustaro vaadu aa vidhanga roopondutundi.
0: As you think of him, he manifests.
1: నీవు మంచి భావంతో సంపాదించు, ఆ మంచి భావమే నీకు ప్రాప్తి.
0: ఇట్ ఆల్ గుడ్ థాట్స్. ఇఫ్ యూ ప్రే టు హిమ్, యూ విల్ ఫైండ్ దట్ మేనిఫెస్టేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: లవ్. మనం ఎవరిపైనా ద్వేషాలు పెట్టుకోకుండా,
0: డోంట్ హేట్ ఎనీబడీ,
1: ఎవరిని మనం నిందించకుండా,
0: డోంట్ అక్యూజ్ ఎనీబడీ,
1: సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమిస్తూ రండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ లవ్.
1: ఒకవేళ అవకాశం లేకపోతే ప్రేమించడం మానుకోండి.
0: అండ్ ఇఫ్ నాట్ పాసిబుల్, డోంట్
1: దూషించడం మాత్రం పెట్టుకోకండి.
0: బట్ డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to develop the spirit of oneness, unity.
1: ఈ దేహానికి దినాలు గడిచిపోయే కొద్దీ, నెలలు నెలలు కలిపి చెబుతుంది, సంవత్సరాలు కూడా బయలుదేరుతుంటాయి.
0: As days pass by, months roll on, years pass by.
1: నాకు ఎప్పుడు కూడా ఈ బర్త్డే చేసుకోవాలని నాకు ఆశ లేదు.
0: భగవాన్ నెవర్ వాంటెడ్ ద బర్త్డే సెలబ్రేషన్.
1: కానీ భక్తులందరూ చేరటం వల్ల వారి నిమిత్తమే నేను ఈ పండుగ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
0: As all devotees assembled here, birthday has got to be performed,
1: observed.
0: In fact, Bhagavan doesn't want it.
1: ఆ భక్తులు, నేను, ఈ రెండింటికి సంబంధమే నా యొక్క సంబంధం.
0: భగవాన్ గోస్ బై దిస్ ఫీలింగ్, భగవాన్ అండ్ హిస్ డివోటీ.
1: కనుక మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: దేశ క్షేమాన్ని మాత్రం లక్ష్యం అందించుకోండి.
0: థింక్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ కంట్రీ.
1: ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది.
0: భారత్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: భారతదేశం అనే బంగారం అనకుండా,
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ గోల్డ్ ఇన్ దిస్ కంట్రీ.
1: పరదేశం అనే గుమ్మడ వట్టి ఎయిలా.
0: అండ్ దెన్ వై డూ యూ వాంట్ టు గో అవుట్ సైడ్?
1: బంగారం మన దగ్గర ఉంటుంటే రాగి పిత్తాలి మనం ఎందుకు ఆశించాలి?
0: దెన్ వన్స్ యూ హ్యావ్ గాట్ ద గోల్డ్ విత్ యూ, వై డూ యూ

0: and the brass and copper. And he has got in every form.
1: దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ
0: ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్లీ.
1: ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: యు మే గో ఎనీవేర్ డెవలప్ దిస్ లవ్.
1: ఆ ప్రేమనే చాలు.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ఇనఫ్.
1: ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి.
0: అండ్ వీ హావ్ టు లివ్ అవర్ లైఫ్.
1: ఈ ప్రేమ చేతనే మనం బ్రతకాలి.
0: అండ్ వీ కెన్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
1: ప్రేమనే మనం ఆరగించాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
0: God is love. Love is God.
1: Prema premata sandipa niyamam avunu.
0: It's only the connection love to love.
1: Kana premanu meeru gattiga garchinna.
0: So strengthen the love.
1: Adyuteyamunu undanga nalagaru.
0: You will reach that non-dual state.
1: Adyuteyani meeru pondutaru.
0: And you will that non-dual effulgence.
1: Okka premanu maatrame penchukondi.
0: And this love is enough.
1: Ee naadu lokamlo dveshamu asuya dambamu ilanti ఆవరణాలు అంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే వీ ఫైండ్ ద సెల్ఫ్ ప్రైజ్ అగ్రాండైజ్మెంట్
1: అండ్ ఎగ్జిబిటరిజం. ఒక ప్రేమతత్వం ఒకటి చాలు.
0: అండ్ గివ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్. లవ్ ఇస్ జస్ట్ ఎనఫ్.
1: మన అభిష్టం నెరవేరని నెరవేరకపోని
0: డిజైర్ మే బి ఫుల్ఫిల్డ్.
1: ఇది కూడా మన మంచి కోసమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: నేను ఆశించాను ఒక పని.
0: I wanted one.
1: అది నాకు కాలేదు.
0: I couldn't.
1: కాదప్పుడు వారి పైన ఎందుకు ద్వేషించాలి?
0: Then why should you hate? Because your desire is not fulfilled.
1: ఆ ఏమైపోతుంది? నీ యొక్క ఫలితం కూడా పోతుంది.
0: And then you'll lose all positive results there.
1: ఈ నష్టము ఈ కష్టము కలిగించటము నా మంచి కోసమే.
0: The difficulty, the failure is for my own good.
1: ఇంట్లో కూడా ఏదో ఒకటి మంచి ఉన్నది.
0: There is good, something good even in this loss.
1: ఏం చేసినా దాంతో ఒక మంచి ఉంటుంది.
0: Anything might happen is for my own good.
1: మంచి చెడ్డలు రెండుగా పోటీ ఉండు.
0: The good and bad go together.
1: ఈ రెండు లేకుండా ఏది ప్రయత్నం కాదు.
0: Nothing can happen without these two.
1: కనుకనే చెడ్డ లేకుండా మంచి రాదు.
0: దేర్ కెనాట్ బి గుడ్ వితౌట్ బ్యాడ్.
1: మంచి లేకుండా చెడ్డ జరగదు.
0: అండ్ విత్ గుడ్ బ్యాడ్ విల్ నెవర్ హ్యాపెన్.
1: కాబట్టి ఈ మంచిలోనే ఒక చెడ్డ ఉంది, చెడ్డలోనే మంచి ఉంది.
0: సో దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్ అండ్ గుడ్ ఇన్ బ్యాడ్.
1: కనుక నేను రెండింటినీ ఏకత్వంగా తీసుకోండి.
0: వీ షుడ్ కన్సిడర్ దెమ్ ఇన్ ది ఈక్వల్ మైండెడ్నెస్.
1: సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభ జయాజి.
0: ద పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్.
1: ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చిక్కుతుంది.
0: అండ్ ప్లెజర్ లైస్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుక
0: సో
1: ఏదో ఆశ అని మనం ఊరికి పెంచుకుంటూ పోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మెనీ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ ని తగ్గించుకుని
0: రిడ్యూస్ యువర్ డిజైర్స్.
1: డివైన్ డిజైన్స్ ని పెంచుకుంటే
0: గ్రో డిజైర్ ఫర్ గాడ్
1: మనకు హాని కలుగుతుంది.
0: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ డివైన్ డిజైర్
1: హాయి చిక్కుతుంది.
0: యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు పెంచుకునే కొలది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంటాయి.
0: ద వరల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఆబ్లిగేషన్స్ విల్ బి నేచురల్లీ మోర్ అండ్ మోర్.
1: ఏదో నా బాధలు ప్రమాణ గావించుకునే కోసం నేను పెంచుకుంటున్నాను అనుకుంటారు. చాలా పొరపాటు.
0: యూ థింక్ దర్ యూఆర్ అన్బర్డనింగ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ఎ మిస్టేక్.
1: చాలా పొరపాటు.
0: నో, ఇట్స్ ఎ మిస్టేక్.
1: కోరికలు ఎంత పెరుగుతుందో ఆనందం అంత తరుగుతుంది.
0: ద మోర్ డిజైర్స్ యూ హ్యావ్ you'll be less happy.
1: ఎంత తరుగుతుందో ఆనందం అంత పెరుగుతుంది.
0: When one's the desires decrease, the bliss increases.
1: నాకు ఆనందం లేదు ఆనందం లేదు అంటే దీనికి కారణం ఏమిటి?
0: Why are you not happy?
1: నీ కోరికలు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు.
0: Because desires are growing, increasing day by day.
1: ఆనందం తరిగిపోతుండాలి.
0: And so you are not happy.
1: కానీ కోరికలు తరిగించి చేసుకోండి, తప్పక ఆనందం పెరుగుతుంది.
0: When once you put a check or a ceiling on the desire, you'll be happy more and more.
1: మీకు అన్నిటికీ తెలుసు.
0: You all know this.
1: సత్యభామ స్వాంచితేత కృష్ణుని స్వాధీనం చేసుకోవాలని చెప్పని అతని తూకం వేసి అతని కొనాలని ప్రయత్నం చేసింది.
0: సత్యభామ వాంటెడ్ టు పొజెస్ కృష్ణ, కీప్ హిమ్ ఆల్ టు హర్ సెల్ఫ్.
1: తర్వాత ఒక మంచి ధనమంతా ఉంటుండాలి.
0: అండ్ సత్యభామ
1: శమంతకమనేటువంటి దినానికి ఇన్ని తులములు అనేటువంటి అభివృద్ధి చేస్తుంది.
0: అండ్ షీ కెన్ హ్యావ్ గోల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ షీ వాంట్స్.
1: కాబట్టి బంగారంతో తూకం చేసి నా భర్తను స్వాధీనం చేసుకోవచ్చు అనుకుంది.
0: అండ్ షీ థాట్ దట్ షీ కెన్ బ్యాలెన్స్, షీ కెన్ వెయి లార్డ్ అండ్ బై హిమ్.
1: అప్పుడు కృష్ణుని కొనడానికి ప్రయత్నం చేస్తే
0: అండ్ వెన్ షీ వాంటెడ్ టు బై,
1: ఎంత బంగారం వేసినప్పటికీ కృష్ణుడు కదలలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ గోల్డ్ షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హిమ్.
1: కానీ ఇంకేం చేస్తూ ఉన్నదంతా వేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ పుట్ ఆల్
1: బంగారం. బంగారపు చిక్కడు.
0: నో, యూ కెనాట్ బై గాడ్.
1: ధనమునకు చిక్కడు.
0: నాట్, యూ కెనాట్ బై
1: గుణమునకు మాత్రమే చిక్కుతాడు.
0: బట్ యూ కెన్ బై హిమ్ విత్ యువర్ గుణ, ద క్వాలిటీ.
1: అప్పుడు రుక్మిణి దగ్గరికి పరిగెత్తిపోయింది.
0: దెన్ సత్యభామ ర్యాన్ టు రుక్మిణి.
1: ఆ రుక్మిణి తులసి పూజ చేస్తూ ఉండినారు.
0: షీ వాస్ వర్షిపింగ్ విత్ తులసి.
1: ఇంకా తులసి తీసుకుని తన చేతులు పట్టుకుని సత్యభామ పిలిచింది కదా అని వచ్చేది.
0: షీ కలెక్టెడ్ తులసి లీఫ్ అండ్ ఫాలోడ్ సత్యభామ.
1: ఈ కథ అంతా కూడా నారదుడు చెప్పాడు.
0: ఆల్ ది స్టోరీస్ నేరేటెడ్ బై నారద.
1: చెప్పేటప్పటికి, చెల్లి నీవి ఇలాంటి దుర్మార్గానికి నీకు పోవడం చాలా మంచిది కాదు.
0: సిస్టర్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ టు ప్రొసీడ్ ఇన్ దిస్ రాంగ్.
1: భగవంతుడు ధనములకు చిక్కేటువంటి వాడు కాదు.
0: యూ కెనాట్ బై గాడ్.
1: నీ పవిత్రమైన గుణములకు చిక్కుతాడు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ క్యారెక్టర్, యువర్ డివోషన్ యూ కెన్ హ్యావ్ హిమ్.
1: అప్పుడు నీవైనా చూడమని చెప్పి కోరింది.
0: అండ్ దెన్ షీ వాంటెడ్ సంథింగ్ ఇన్ దిస్ మ్యాటర్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్,
1: సత్య
0: సత్య,
1: రూపానికి నామము నామానికి రూపము రెండింటికి సరైన తూకము అనేది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ అండ్ ఫామ్ వుడ్ మేక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: కృష్ణ నీ రూపానికి నీ నామే సరైన తూకము అనేది.
0: సిస్టర్ కృష్ణ ఫర్ యువర్ ఫామ్ యువర్ నేమ్ ఈక్వల్.
1: మధ్యలో నారదుడు ఉన్నాడు.
0: అమ్మా
1: కృష్ణుని సాకారంతో ఇస్తున్నాను, నాకు సాకారమైనటువంటి ఒకటి కావాలి.
0: అండ్ హి సెడ్ ఐ యామ్ ఆఫరింగ్ కృష్ణ విత్ ఫామ్. ఐ వాంట్ సంథింగ్ దట్ ఫామ్ ఫుల్.
1: నా స్వాధీనంలో ఉన్నాడు ఇప్పుడు.
0: బికాజ్ హీస్ అండర్ మై కంట్రోల్.
1: నీవు కూడా నువ్వు సాకారమైనటువంటి వస్తువు నాకు ఇచ్చినప్పుడు నేను సాకారమైనటువంటి రూపాన్ని నీకు అందిస్తాను.
0: ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ విత్ ఫామ్ దెన్ ఐ కెన్ ఆఫర్ కృష్ణ హియర్.
1: తన దగ్గర ఏం లేదు.
0: షీ హాస్ నథింగ్.
1: ఒక తులసి ఉంటుందా?
0: దాని షీ హాస్ ఓన్లీ తులసి లీఫ్.
1: వేసింది.
0: హీ కెప్ట్ ఇట్ ఆన్ ద పెయిన్.
1: పత్రము
0: లీఫ్,
1: పుష్పము
0: ఫ్లవర్,
1: ఫలము
0: ఫ్రూట్,
1: తోయము
0: వాటర్.
1: భక్తి కలిగిన వారికి వశుడవౌట సత్యమని.
0: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ యు సబ్మిట్ టు ఎనీ డివోటీ,
1: ఈ తులసి దళమునకు తూగుదువుగాక.
0: యు విల్ సర్టన్లీ బ్యాలెన్స్ ఈక్వల్ టు దిస్ తులసి లీఫ్.
1: అది తులసి దళం వేసినప్పటికీ కృష్ణుడు పైకి పోయాడు, ఇది తగ్గిపోయింది.
0: దెన్ వన్ తులసి లీఫ్ ఇస్ కెప్ట్ దేర్ హి అవుట్ వెయిట్.
1: అనగా
0: మీనింగ్
1: ప్రేమతో ఇచ్చింది ఆమె.
0: బికాస్ షీ ఆఫర్డ్
1: పత్రము. ఏమిటి మన పత్రము?
0: వాట్ ఇస్ దేహ?
1: దేహమే పత్రము.
0: హ్యూమన్ బాడీ ఇస్ ద లీఫ్.
1: పుష్పము హృదయమే పుష్పము.
0: హ్యూమన్ హార్ట్.
1: తోయము
0: వాటర్
1: ఆనంద భాష్పములే తోయము.
0: టియర్స్ ఆఫ్ జాయ్.
1: పత్రమో పుష్పమో ఫలమో. ఫలం ఏ ఫలము? మానసిక ఫలము.
0: ఫ్రూట్. వాట్ ఈస్ ది ఫ్రూట్? ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: భక్తి కలిగిన వానికి వశుడవౌట సత్యమేని.
0: ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ గాడ్ సబ్మిట్స్ టు ఏ డివోటీ,
1: నీవు ఈ తులసి దళమునకు తూగుదూగా.
0: యూ విల్ జస్ట్ బ్యాలెన్స్ టు దిస్ తులసి లీఫ్.
1: పరమ భక్తురాలైనటువంటి రుక్మిణికి వాంఛలను పెంచుకున్నటువంటి సత్యభామకు ఇదే భేదము.
0: దేర్ లైస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సత్యభామ ద వన్ ఆఫ్ డిజైర్ అండ్ రుక్మిణి విత్ డివోషన్.
1: ఆదర్శాన్ని తీసుకుని ఆనాటి నుంచి భగవంతుణ్ణి ప్రేమతోనే పోల్చుతుంది.
0: సిన్స్ దెన్ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ విత్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. మీరందరూ కూడా ఏ యొక్క అభీష్టం నెరవేర్చుకోవాలన్నా,
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ డిజైర్ ప్రేమను
1: పెంచుకోండి, మీ అభీష్టం సర్వము సంసిద్ధమవుతాయి.
0: లవ్ విల్ గ్రాంట్ ఆల్ ద బూన్స్.
1: ద్వేషించకండి.
0: Don't hate anybody.
1: ఇదియే మీకు సరైనటువంటి ఆదర్శము.
0: దిస్ ఇస్ ది ట్రూ ఐడియా.
1: ఇది ముఖ్యమైనటువంటి సందేశము.
0: దిస్ ఇస్ ది మెయిన్ మెసేజ్ టుడే.
1: ప్రేమ స్వరూపులు మీరు కావాలి.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్
1: ప్రేమ. హృదయులు కావాలి.
0: అండ్ యూ షుడ్ హావ్ ప్రేమ మైలు
1: కావాలి.
0: యూ షుడ్ బి ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్. ప్రేమను
1: అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ఫినిట్.
1: కనుక ఇదియే ఈనాడు మీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్.
0: దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ భగవాన్ ఈస్ గివింగ్ టు యూ దిస్ మార్నింగ్.
1: ఇది ఒక్క ధనమే.
0: దిస్ ఇస్ ద చీఫ్ వెల్త్.
1: ఇవన్నీ కూడా నా ఒక్కటి కాదు.
0: ఇన్ఫాక్ట్ నన్ బిలాంగ్
1: టు మీ. భక్తులు కట్టించారు, భక్తులవే ఇవన్నీ కూడా.
0: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
1: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.
0: భగవాన్స్ హోల్ ప్రాపర్టీ ఇస్ వన్.
1: ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: లవ్ ఇస్ హిస్ బిగ్గెస్ట్ ఓన్లీ సోల్ ప్రాపర్టీ. అండ్ హిస్ ప్రిపేర్డ్ టు గివ్ యూ.
1: కాబట్టి దేహమైనా మీకు ఇస్తాను.
0: అండ్ హిస్ రెడీ టు గివ్ హిస్ బాడీ.
1: మీరు ఆనందంగా జీవించండి.
0: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: ఆదర్శవంతులుగా బ్రతకండి.
0: బి ఐడియల్.
1: నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది.
0: అండ్ దెన్ భగవాన్ విల్ ఎక్స్పీరియన్స్.
1: నాకు ఆనందం కాదు.
0: దిస్ ఇస్ నాట్
1: మీ ప్రేమనే నాకు ఆనందము.
0: యువర్ లవ్ మేక్స్ హిమ్ హ్యాపీ.
1: నా ప్రేమనే మీకు సౌభాగ్యము.
0: భగవాన్స్ లవ్ ఇస్ యువర్ వెల్త్.
1: కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తుంది.
0: భగవాన్ వాంట్స్ us to preserve, sustain, protect this divine law.
1: అందరూ ఈనాడు
0: టుడే
1: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని.
0: యూ షుడ్ హ్యావ్ దట్ పర్మనెంట్
1: పవిత్రమైన జీవితాన్ని.
0: యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ లైఫ్.
1: దీర్ఘమైనటువంటి జీవితాన్ని.
0: లాంగ్ లైఫ్.
1: సుఖమైన జీవితాన్ని.
0: హ్యాపీ లైఫ్
1: పొందుదురుగాక.
0: ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్.
1: మీ కష్టం మీ కష్టములన్నీ కూడా నువ్వు పరిహారం అవుగాక.
0: ఆల్ యువర్ డిఫికల్టీస్ విల్ గో, విల్ లీవ్ యూ.
1: కనుక మీ కష్టములకు యోచించకుండా
0: డోంట్ బి బాదర్డ్ బై యువర్ ప్రాబ్లమ్.
1: లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి.
0: అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ హియర్ ఆఫ్టర్.
1: ప్రేమ ముదిత మనసిక.

0: దుఃఖమునందు నన్ను కోరరు మానవులు, కష్ట సమయములందు కావలయు నేను. ఆపదలకు నేను అవసరపడకున్నా తిట్టు చుందురేమో పెట్టినట్టు, నన్ను తిట్టు చుందురేమో పెట్టినట్టు.
1: యూ డోంట్ డిజైర్ ప్రే టు గాడ్ వై ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్, బట్ యూ నీడ్ భగవాన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్. అండ్ వెన్ యూ డు నాట్ గెట్ రిలీఫ్ ఇన్ పెయిన్, యూ గో ఆన్ బ్లేమింగ్ గాడ్ as if you have invested something.
0: Prema swarupulaya,
1: embodiments of love,
0: buddha kalyanaka dampatulu ee naadu entayo aanandanni anubhavincharu.
1: The couples that we find in front of us, they are ecstatic and blissful.
0: దీనికి కొత్త పేరు పెట్టడం లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మీరు గుర్తించాలి.
1: We have to recognize the depth and the significance of the name given to this ceremony.
0: ఆ నేమ్ గురించి చెప్పు.
1: భీమ రథ శాంతి, దట్ ఈస్ ద నేమ్, ఇట్ ఇస్ క్రిస్టన్డ్ సో.
0: భీమరథ శాంతి అనగా భీముడు వలె బలవంతుడుగాను పుష్టివంతుడిగాను ఉండమని కాదిది. భీముడనగా వాయుపుత్రుడు, వాయుశక్తి ఎక్కడికైనా వెళుతుంది, ఏ పనైనా చేస్తుంది, ఎవరినైనా చేరుకుతుంది, అన్ని విధాల దిగ్విజయాన్ని కావిస్తుంది.
1: భీమ డస్ నాట్ నెసెసర్లీ మీన్ మైటీ అండ్ జైజాంటిక్ హెఫ్టీ పర్సనాలిటీ. నో, భీమ హ్యాపన్స్ టు బి ది సన్ ఆఫ్ ఇన్ గాడ్, so powerful, can reach any corner, can accomplish any task given and achieve success.
0: Kani ee bhimarata shanti ki konni nibandhanalu untunnavi.
1: Bhimarata shanti has certain stipulations, regulations.
0: Aithe deeniki oka vayasu anutundi ఏమాత్రము పరిమితం లేదు.
1: దేర్ ఇస్ నో ఏజ్ రిస్ట్రిక్షన్ టు పర్ఫార్మ్ దిస్.
0: భగవంతుని యొక్క సంకల్పమునందు సర్వుల ఏజి కూడాను ఒక విధమైనటువంటి యొక్క సత్సంకల్పాలు ఉంటున్నవి.
1: గాడ్స్ విల్ ఈజ్ ఆల్వేస్ సీక్రెట్ అండ్ హైలీ ఆస్పిషియస్.
0: 60 సంవత్సరముల వరకు కూడాను శాంతి శాంతి శాంతి అని శాంతిని కోరుకుంటూ 60 సంవత్సరముల యొక్క పండుగలు ఆనందంగా జరుపుకుంటారు.
1: వి నో ద సెలబ్రేషన్ ఆఫ్ 60th బర్త్డే, ఎస్పైరింగ్ ఫార్, ప్రేయింగ్ టు బి పీస్ఫుల్.
0: 70 తర్వాత 80 90 100 దీనికంతా కూడా భీమరథ శాంతి అని కూడా పేరు పెట్టారు.
1: ద సెలబ్రేషన్ ఆఫ్ 80th and 90th 100 ఈజ్ కాల్డ్ భీమరథ శాంతి.
0: కానీ ఈనాటి పిల్లలు దానిని గుర్తించుకోలేక పెళ్లి చేసుకున్న తర్వాత 60వ సంవత్సరం దాటిందంటే వాళ్ళను బయటికి పంపుతారు ఈ కలియుగ ప్రజలు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ ఆఫ్టర్ 60 ద పీపుల్ ఆర్ నెగ్లెక్టెడ్ అండ్ దే ఆర్ నాట్ ఎంటర్టైన్డ్ అట్ ది రెసిడెన్సెస్.
0: వారు అంతా ఈ సంసార సంబంధమైనటువంటి బంధంలో ఉండకూడదు. వారు కేవలము ఒక విధమైనటువంటి యొక్క సన్యాసమైనటువంటి యొక్క ఆశ్రమంలో వాడు చేరి ఉండాలి.
1: దే షుడ్ నాట్ లివ్ యాజ్ హౌస్ హోల్డర్స్ ఫ్యామిలీ బాండేజ్ ఎనీ లాంగర్. దే షుడ్ బి రినన్షియన్స్.
0: అది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ వ్యూ.
0: పిల్లలు ఈనాడు గుర్తించవలసినటువంటిది 60 సంవత్సరములు దాటిన తర్వాత తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని గుర్తించి వర్తించడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
1: The children should understand the situation, the plight to the parents who crossed 60 years and conduct in a responsible way.
0: ఆ 70వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి ఏమీ చేత కాదని వీరు భావిస్తుంటారు.
1: The modern people consider that the parents who reach 70, they are helpless and cannot do anything for them.
0: కాని 70వ సంవత్సరంలో ప్రవేశించగానే ఈ యొక్క వృద్ధులు యందు వచ్చేటువంటి యొక్క ఉత్సాహము, ప్రోత్సాహము, తగినటువంటి యొక్క బలము, పుష్టి అన్ని కూడాను అభివృద్ధి అవుతుంటాయి.
1: బట్ బియాండ్ 70, ది కైండ్ ఆఫ్ డైనామిజం, ది ఎంకరేజ్మెంట్, జీల్ దే హ్యావ్ విల్ బి గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కానీ అప్పుడే మానవుడి యందున్నటువంటి విల్ పవర్, ఆత్మశక్తి బయటపడుతుంటుంటుంది.
1: It is only the atmic power or will power manifests.
0: అది పడక పూరము సామాన్యమైన మానవుల వలె వీళ్ళు కూడా ప్రవర్తిస్తూ సరైనటువంటి ఒక స్థితిలో ఈ ఆదర్శాన్ని నిరూపించరు.
1: Prior to this, they behave in an ordinary way and no longer demonstrate the manifestation of the will power.
0: వారు 70 దాటిన తర్వాత వారిలో వచ్చేటువంటి యొక్క మనోశక్తులు, దృఢశక్తులు, సంకల్పశక్తులు అనేక రకములైనటువంటి యొక్క నూతనమైన మార్గాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి.
1: When once they cross 70, they will have their mental faculties that are so sharp and the will which is so strong.
0: ఇలాంటి పరిస్థితి యందు ఆ యొక్క వృద్ధులు అయినటువంటి వారు ఎంతనో యోచన చేసి అన్ని విధాలను గోప్యమైనటువంటి విషయాన్ని గుర్తిస్తూ వస్తుంటారు.
1: It is only in this advanced age they will be pondering over the inner secrets of life.
0: యువకులందు కూడాను రానేటువంటి యొక్క శక్తి ఆ వృద్ధుల యందు అనేక రకములుగా కూడాను అనేక కారణముల చేతను, అనేక కర్మల చేతను ఆవిర్భవించు వస్తుంటాయి.
1: For different reasons of actions they have done earlier, the kind of latent power that these senior citizens, elders have is much more than the youth.
0: ఈనాడు మనము వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను చూచి మనం హాస్యాస్పదంగా మాట్లాడుకుంటుంటాం.
1: And today, watching the senior citizens, the adults, the youngsters make fun of them.
0: కానీ అది చాలా పొరపాటు.
1: It's wrong to do so.
0: అప్పుడు మనము కొన్ని మనోశక్తిని కేంద్రీకరించి వారు చేసే ప్రతి ఒక్క పని కూడాను దాన్ని సరైనటువంటివా కాదా అనేటువంటి విచారిస్తే వారికి ఎంతో విల్ పవర్ అభివృద్ధి అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఎంక్వైర్ విత్ డిటర్మినేషన్ ఇన్ ద మెంటల్ పవర్ విత్ అటెన్షన్ వీల్ అండర్స్టాండ్ ద విల్ పవర్ దే హ్యావ్ ఈజ్ ఆఫ్ జైజాంటిక్ డిమెన్షన్.
0: కనుక ఈనాటి యువకులు వృద్ధుల నుండి మనము సరైనటువంటి శిక్షణ పొందాలనుకుంటే వారిని దగ్గర పెట్టుకుని క్షణక్షణం కూడాను వారి ఎందు ఆవిర్భవించేటువంటి యొక్క గుణములను, ప్రయత్నములను, ప్రాణులు కూడాను మనం గుర్తిస్తూ రావాలి.
1: Therefore, youth should stay with these elderly people and imbibe, emulate their qualities out of the richness of their experience.
0: నిజంగా ఆ 60 దాటిన తర్వాత 70వ ఏండ నుంచి వారంత గొప్ప కఠినమైనటువంటి యొక్క శిక్షను ఎవరు కూడాను చేయలేరు.
1: In fact, the things they accomplish and they do, when once they cross 60 and 70, it is not possible for the rest of the people.
0: వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క తెలివితేటలు, నూతనమైనటువంటి యొక్క గుణములు ఎంతనో మానవులకు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని నిరూపిస్తుంటాయి.
1: The intelligence and the virtues of these elderly people will lay a new path, a new direction to youngsters.
0: నిజంగా మీరు వారి వెంట ఉండి దీన్ని గుర్తిస్తూ రండి, మీ యొక్క జీవితం అనేటువంటి దాంట్లో ఎంతనో మార్పులు కూడా కలుగుతుంటాయి.
1: In fact, if you start recognizing the latent great qualities among these elderly people, you are bound to progress in life.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: ఈ వృద్ధులైనటువంటి వారు, పనికిరానటువంటి వారిని మనం ప్రక్కకు నెట్టేస్తున్నాం.
1: We neglect the senior people thinking that they are helpless and no longer useful.
0: కాదు కాదు, వారి యందు ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు ఏ యువకులు ఎందుకు లేదు.
1: It's not so really speaking the strength they have, the willpower they have is not noticed anywhere else.
0: ఏదైనా నూతనమైనటువంటి యొక్క కర్మలు ఆచరించవలనన్న ఆ వృద్ధులైనటువంటి వారిని నిరూపించుకొని వారి యొక్క ప్యాన్ ఎంత మనం నడిచినప్పుడే ఈ సత్యం అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
1: Whenever you undertake new plans, whenever you want to execute them, if you just consult and proceed, you will be victorious.
0: ఈ 65 దాటిన తర్వాత వారిని గవర్నమెంట్ కూడాను వాడికి రిటైర్ చేసినట్టుగా పెట్టుకుని వాడికి ఇంత పెన్షన్ అని ఇస్తుంటారు.
1: The government also grants them pension at the age of retirement 60.
0: అది కూడా గవర్నమెంట్ చేసేటువంటి చాలా పొరపాటు.
1: It is also the wrong action on the part of the government.
0: వాళ్ళకు 60 సంవత్సరం దాటిన తర్వాత పెన్షన్ అనేది ఎందుకు?
1: Why do they need pension at the age of 60?
0: అప్పుడే వారికి సరైనటువంటి జీతం ఎంత ఇవ్వాలి.
1: In fact, they should be paid more in full after attaining 60.
0: ఇటువంటి పరిస్థితిలో మానవుడు మానవుణ్ణే గుర్తించుకోలేకపోతున్నాడు.
1: But they are not able to understand themselves.
0: మానవుడు మానవుడనగా మానవత్వాన్ని వికసింపజేసేటువంటి ఒక గుణం కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ, హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ ఇన్ హోమ్ ద హ్యూమన్ క్వాలిటీస్ బ్లాసమ్ ఇన్ ఫుల్.
0: ఇది ఏ విధంగా వస్తుంటే భీముని యందు ఏ విధంగా బలము ఆవిర్భవిస్తూ వస్తుంటారో అదే విధంగానే ఈ వృద్ధాప్యం నందు వీరికి బలము అంత భీముని వలె శక్తి ఆవిర్భవిస్తూ వస్తుంది.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఇన్ భీమా, దీస్ అడల్ట్స్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ అండ్ పొటెన్షియాలిటీ.
0: భీముని యొక్క శక్తి భుజబలము బుద్ధి బలము చూసి మీరు వర్ణిస్తుంటుంటారు, కానీ ఇది భీముని యొక్క బలము అది కాదు.
1: We just limit Bhima to the physical strength and intelligence, not so.
0: Telivitetalu chaala goppavi.
1: Bhima is highly intelligent.
0: Vaari endu aavirbhavinchetuvanti yokka yochanalu chaala goppaviga untayi.
1: The thoughts that seniors have are noble and exalt.
0: Vaaru pillaliki icchetuvanti yokka aadarshalu entano goppa viluvainatuvantiga untuntayi.
1: In fact, they set highly valuable ideals to their children.
0: కానీ వాటిని సరిగా అర్థం చేసుకోలేక ఏదో ఈ ముసలివాడు చెప్తుంటాడే పని లేకుండాను అని దాన్ని అలక్ష్యం చేస్తుంటారు.
1: బట్ దీస్ వర్డ్స్ ఆర్ నాట్ పేయిడ్ హీడ్ టు ఎనీ లాంగర్ బై యంగ్స్టర్స్. దే కన్సిడర్ దట్ నెగ్లెక్ట్ ద వర్డ్స్ ఆఫ్ సీనియర్ పీపుల్.
0: ఇప్పుడు ఎక్కడైనా కూడా సైంటిస్ట్ అంతా కూడాను ప్రపంచంలో చూచినప్పుడు ఈ రిటైర్డ్ అయినటువంటి సైంటిస్ట్ కు చాలా విలువ అయిపోయింది.
1: బట్ టుడే ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఏ సీనియర్ సైంటిస్ట్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: వారి యందు ఉన్నటువంటి తెలివితేటలు, వారి యందు ఉన్నటువంటి యొక్క నూతనమైనటువంటి ఆదేశములు మరి ఎవరి యందు కూడా కానరావు.
1: ఎ సీనియర్ సైంటిస్ట్ హూ ఇస్ ఎ హైలీ ఇంటెలిజెంట్, నో వన్ కెన్ ఎవర్ ఈక్వల్ హిమ్.
0: కనుక వారి యందు ఉన్నటువంటి యొక్క సైంటిస్ట్ శబ్దం చాలా గొప్పది.
1: దిస్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్ దెమ్ ఇస్ రియల్లీ గ్రేట్.
0: కానీ ఈనాటి పిల్లలు వీరిని సరైనటువంటి రీతిలో పోషించుకోవటం లేదు.
1: In fact, they have not been properly fostered, encouraged.
0: వారి యందు నుంచి వచ్చేటువంటి యొక్క యోచనలంతా కూడాను మీరు దాన్ని అలక్ష్యంగా నెట్టివేస్తున్నారు.
1: We are neglecting the thoughts of the senior people.
0: కానీ ఆ విధంగా నెట్టివేయకుండా దాన్ని గట్టిగా పట్టుకుని మీరు దాన్ని యోచించుకుంటూ రండి.
1: We should not brush aside the thoughts and the views of the adults. In fact, we should follow them in toto.
0: కనుక ఈ యుద్ధులైనటువంటి యొక్క వీరుల నుంచి ఎంతైనా గొప్ప శక్తి ప్రపంచానికి అందించడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు పాస్ ఆన్ టు ట్రాన్స్మిట్ ద పవర్ అండ్ ఇంటెలిజెంట్ ఆఫ్ అడల్ట్స్.
0: వీరి నుంచి వచ్చేటువంటి యొక్క పవర్ ఎవరి ఎందుకు కనిపెట్టడానికి వీరు కాదు.
1: ద పవర్ అమంగ్ ది ఏజ్డ్ ఈస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్ అండ్ అండర్స్టాండింగ్.
0: కనుక వారి యందు అంత చెప్పలేనంత యొక్క పవర్ వారి యందు ఆవిర్భవిస్తూ ఉంటుంటారు.
1: We cannot estimate the latent power among these adults.
0: ఇటువంటి శక్తిని మనం బయట పెట్టించి యువకులకంతా దీని ఆదర్శాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రాచీన పురుషుల యొక్క తత్వాన్ని మనము ఈనాడు బయట పెడుతూ ఉన్నాం.
1: Today, the meaning behind the performance of this holy occasion is to see that the power of the seniors is manifested and would be an ideal to youngsters to emulate and copy.
0: ఏనాడో మర్చిపోయినటువంటి విషయాలంతా కూడాను ఆ వృద్ధుల యందు అంత తేలుతూ వస్తుంటది.
1: దీస్ ఎల్డర్లీ పీపుల్ గో ఆన్ రికాలింగ్ countless number of past memories.
0: కనుక వీరిని మనం అంత ఆలస్యంగా చేయకూడదు.
1: Therefore, we should never neglect them.
0: ఫ్యూచర్ యొక్క ఆనందమంతా కూడాను ఆ వృద్ధులు ఎందే ఇమిడి ఉంటున్నది.
1: All the bliss in future is in them.
0: ఆ యొక్క ఫ్యూచర్ యొక్క ప్లాన్ కూడాను చాలా గొప్పగా ఉంటుంటాయి.
1: And all the plans designed by these people are really marvelous.
0: దీన్ని మీరు గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: You are not making an effort to understand their intelligence and greatness.
0: కాని ప్రాచీన పరిశుద్ధులంతా కూడాను ఈనాటి వరకు కూడాను వారి అందు తగినటువంటి శక్తి కలదని ఎంతనో పరిశోధన చేసి దాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు.
1: Ancient sages and seers have investigated into this factor of the latent potency and greatness of these senior people and propagated the same to the whole world.
0: ఈ సీనియర్ పీపుల్ నుంచి వచ్చేటువంటి ఒక ప్రతి థాట్ కూడాను దాన్ని ఎంతో విలువైనటువంటిగా తీసుకుంటున్నారు.
1: Every thought from every senior citizen is noblest and highly valuable.
0: కానీ దాని లోపల వెయ్యింటి ఒక భాగమైన కూడాను ఈ యువకులైనటువంటి వారి అందు ఏమాత్రము కనిపించడం లేదు.
1: The youth, they do not show even 1,000th of their will power.
0: కనుక మనము ప్రాచీనులైనటువంటి యొక్క వృద్ధులను మనం ఎంతైనా కూడా పోషించాలి.
1: You have to take care of these seniors, these adults.
0: వారికి ఒక పూట భోజనం పెట్టే లోపలనే మీరు చాలా బలహీనులైపోతున్నారు.
1: You are not able to feed them even once per day and you turn weak.
0: కాదు కాదు, వారికి ఒక పూట పెట్టినట్టుంటే నీకు 10 పూటల విలువను పెంచుతారు వాళ్ళు.
1: In fact, if you feed them once a day, you will be fed throughout your life.
0: కనుక పిల్లల్ని అభివృద్ధి చేయటం లోపల పెద్దలకు ఉన్నటువంటి ఉత్సాహము ప్రోత్సాహము ఎవరికి కనరాదు.
1: The kind of enthusiasm noticed among these adults in bringing up the children is not noticed anywhere.
0: కాని పూర్వము ఎలాంటి గొప్ప గొప్ప మహర్షులంతా కూడాను ఈ యొక్క ఋషులంతా కూడా బయట పిలిచుకుని వారి యొక్క తారతమ్యమును వారి యొక్క యోచనను వారి యొక్క బుద్ధి యొక్క కుశలతను విచారించుకుంటూ వచ్చారు.
1: But the ancients have fully cognized the greatness, the intelligence and their design and the planning and started respecting them.
0: ఈనాటి కూడాను చాలా మంది యోగులను వారు రాసినటువంటి గ్రంథాలను తీసుకుని పరిశీలన చేస్తూ వస్తున్నారు.
1: Even this day, people go on investigating, examining the compositions of the aged people.
0: కాని అందులో తేలేటువంటి ఒక సత్యము వెయ్యింటి ఒక భాగం కూడాను ఈనాటి యువకులు దానికి కనిపెట్టలేకపోతున్నారు.
1: The modern youth would not be able to understand, cognize even 1,000th of the depth of the compositions of the ancients.
0: కనుకనే ఈనాటి నుండి కూడాను విమృత శాంతి అనేటువంటిది తప్పక మనం అభివృద్ధి పరచాలి.
1: Therefore, we should encourage the performance of this sacred ritual, Bhimaratha Shanti.
0: ఈ భీమరథ శాంతి లోపల వాయువు చేత అభివృద్ధి అయ్యేటువంటి మంచి గుణములు ఎన్నైనా కూడా ఉంటున్నవి.
1: There are many virtues and noble qualities that you can notice from the wind god, Vayu.
0: కానీ చర్చిల్ అనేటువంటి వాడు మీకు బాగా తెలుసును, చాలా తెలివితేటలు గలవాడే చర్చిల్.
1: You know, you must have heard of Churchill, who is highly intelligent.
0: కానీ అతనికి కూడా ఎంతో ప్రయత్నం చేసి కానీ కొన్ని యోచనలు కలగలేదు.
1: But his thoughts could not go and reach in this direction.
0: ఆ చర్చిల్ కట్టగలబడికి యుద్ధం అంతా పూర్తి అయిన తర్వాత ఈ పాత ఋషులంతా కూడా గుర్తించి వారిని అనుసరిస్తూ వచ్చాడు.
1: However, at the end, Churchill recognized the greatness of the sages and seers and started following and adopting methods suggested by them.
0: ఆ చర్చిల్ విచారించుకుంటూ రావటం వల్లే ఈనాడు భారతీయుల యొక్క దీంట్లో చర్చల్లో జరిగేటువంటి యొక్క విషయములంతా కూడా మూలపడుతున్నాయి.
1: Therefore, what all those things suggested by Churchill, by following the sages and the senior people of this country, is charcha, is discussed by modern people.
0: కనుక ఇది ముందుకు రాబోయేటువంటి యొక్క యుగములకు ఇది చాలా ప్రధానమైనటువంటి ఒకది.
1: This is an important factor keeping in view of the future.
0: ఇప్పుడు ఈనాడు మనం చేసినటువంటి యొక్క భీమ శాంతి అనేటువంటి భీమానిగా మంచి బలవంతమైనటువంటి యొక్క గుణవంతమైనటువంటి యొక్క చర్చల లోపల తగినటువంటి యొక్క మానవత్వాన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: సో భీమా సింపలైజెస్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్, ద మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ అబిలిటీ టు డిస్కస్ అండ్ డెలిబరేట్.
0: ఒకనొక సమయం లోపల ద్రౌపది భీముడు ఇద్దరు కూడా నది ఒడ్డున కూర్చొని ఉన్నారు.
1: అట్ వన్ టైమ్ ద్రౌపది అండ్ భీమ హ్యాపెన్ టు సిట్ బై ది రివర్ బెడ్ సైడ్.
0: అప్పుడు భీమునికి ఈ ద్రౌపది భార్య.
1: అండ్ ద్రౌపది ఇస్ ది వైఫ్ ఆఫ్ భీమ.
0: కనుకనే ధర్మజుడు, నకుల సహదేవులు అందరు కూడా బయట వెళ్లారు.
1: ధర్మజ, నకుల సహదేవ లెఫ్ట్ దట్ స్పాట్.
0: ఈ సమయంలో చూచి గుర్తించి ద్రౌపది ఒక ప్రశ్న వేసింది భీముని.
1: వాచింగ్ ది హోల్ సిచ్యువేషన్ ద్రౌపది హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు భీమ.
0: ఆత్మ ఆత్మ ఆత్మ అంటున్నారు, నీ ఆత్మ ఎక్కడ ఉన్నది?
1: హి వెంట్ ఆన్ ఆస్కింగ్ దిస్ ఆత్మ ఆత్మ ద సెల్ఫ్ వేర్ ఇస్ ఇట్.
0: ఈ ఆత్మ అనే దానికి ఒక పేరు లేదు.
1: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్.
0: ఆత్మ అమృతోసక్త.
1: This Atma is immortal nectarine.
0: అది అమృతమైనటువంటి.
1: It is nectarine.
0: అటువంటి అమృతమయమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు భీముడు?
1: How is it possible for Bhima to narrate, to extol this nectarine principle of the self?
0: కనుక తాను చేయటానికి వీలు కాకుండా తాను నోరు మూసుకున్నాడు భీముడు.
1: As Bhima could not say anything about this, he remained silent.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది.
1: Then Draupadi said,
0: ఈ విధమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకోలేనటువంటి యొక్క మగవారులు ఏమిటి మగవారులు?
1: You call yourself man and you do not understand what self atma is.
0: ధనమున్నదనితును ఘనముగా అప్పగిలిన పుడమియందితునంత పుత్రియదు.
1: You may be proud of all your affluence, plenty and prosperity, but you cannot be meritorious.
0: విశ్వస్తుడు, చక్రసూర్యుడు, మహావీరుండు, ఘోరాసచి, అశ్వత్థామ శరద్ముంతటి, గోచీరాంతర్ మహారత్నమును, సశ్వత్కీర్తి వెరింగపుచ్చుకుని, భాషవురాత బంధములను, విశ్వాసమును నూర్చి ద్రబ్బు, శిబిరో విభాగమును బాసిపోను అని ద్రౌపది చెప్పింది. విశ్వస్తుత్యుడు, చక్రసూర్యుడు, ఘోరాసచి, అశ్వత్థామ శిరోజములు తరిగి, చూడాంతర్ మహారత్నమును, శశ్వత్కీర్తి వెరింగపుచ్చుకుని, పాశవ్రాత బంధములను, విశ్వాసముల నూర్చి డబ్బు, శిబిరో విభాగమును బాసిపోను అన్నాడు.
1: ఫర్ ఆల్ ద అట్రాసిటీస్ కమిటెడ్ బై అశ్వత్థామ, ద వర్స్ట్ పనిష్మెంట్ దట్ కుడ్ బి మీటెడ్ అవుట్ టు హిమ్ వాస్ టు జస్ట్ లీవ్ హిమ్, లెట్ హిమ్ గో విత్ ది షేవెన్ హెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ హిమ్. దట్స్ వాట్ ద్రౌపది సెడ్.
0: అప్పుడు కేవలము ఆ ద్రౌపది కోరింది, శిరఛేదనం చేసిన అనేటువంటిది కేవలము ధర్మజుని శిరఛేదనం చేయటం కాదు.
1: ఇట్ వాజ్ ఆల్సో క్లియర్లీ డిక్లేర్డ్ ఇట్ ఇస్ నాట్ సో యాజ్ టు బిహెడ్ హిమ్.
0: విశ్వస్తుడు, చక్రచూరుడు,
1: అండ్ హీ హాస్ గాట్ ది వెపన్రీ విత్ హిమ్,
0: అశ్వత్థామ శిరోజములు తరిగి,
1: అండ్ బెటర్ యూ
0: చూడాంతర్ మహారత్నమును,
1: అండ్ దెన్ ది ప్రెషస్ జ్యువెల్ అవుట్ ఆఫ్ హిమ్,
0: విశ్వత్కీర్తి వెలింగపుచ్చుకుని, పాశవరాత బంధములను, విశ్వాసములను నూర్చి ద్రబ్బు, శిబిరోరు విభాగమును బాసుకున్నాడు.
1: బెటర్ యూ లీవ్ హిమ్ విత్ అ షేవెన్ హెడ్ అండ్ లీవ్ హిమ్ సో, దట్స్ వాట్ ద్రౌపది సజెస్టెడ్.
0: ఈ ద్రౌపదికి ఈ యుక్తి ఏ విధంగా వచ్చింది?
1: హౌ కుడ్ షీ బి సో ఇంటెలిజెంట్?
0: ఆమె ద్రుపద రాజ పుత్రి.
1: షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ద్రుపద రాజు.
0: ద్రుపద రాజు అనగా ఏమిటి? దృఢమైనటువంటి శక్తి కలిగినటువంటి యొక్క ఆత్మతత్వమే.
1: ద్రుపద మీన్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆ ప్రిన్సిపల్ యొక్క తత్వమే ఈ యొక్క ద్రౌపది.
1: ద్రౌపది సింబలైజెస్ ఆల్ ద పవర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆమె ముట్టినదంతా కూడాను గోల్డే.
1: అండ్ వాట్ ఎవర్ షీ టచ్డ్ టర్న్ ఇన్ టు గోల్డ్.
0: ఆమె చూసినదంతా కూడాను సత్యమే.
1: వాట్ ఎవర్ షీ నోటీస్డ్ ఇస్ నథింగ్ బట్ ట్రూత్.
0: ఆమె విచారించినదంతా కూడాను ఆత్మతత్వమే.
1: వాట్ ఎవర్ షీ ఎంక్వైర్డ్ ఇన్ టు రిలేట్స్ టు ద సెల్ఫ్.
0: ఇటువంటి ద్రౌపది యొక్క దృష్టిని ఇంత తప్పులుగా పెట్టుకోవడం ఎంత పొరపాటు.
1: వీఆర్ మిస్టేకన్ ఇఫ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద్రౌపది ఇన్ డెప్త్.
0: అనగా తన శిరస్సును తెంచినట్టుగా శిరస్సును ఉన్నటువంటి యొక్క కురులను దువ్వేసేసి ఆ చూడంత మహారత్నాన్ని తీసుకుని తన దోవ నుంచి బయటికి నెట్టివేయటమే ఇది ద్రొబ్బటము అన్నారు.
1: ఇట్ ఓన్లీ మెంట్ బెటర్ బి విత్ ద షేవెన్ హెడ్ and collecting the precious jewels with him, leave him aside, that is the punishment that could be given to him.
0: Draupadi yokka aa chiranjeevi yokka aastiye aavi sarvasulu kudanu pravincharike andistu vachindi.
1: And in fact she has sacrificed everything for the prosperity and the glory of her husbands all along her life.
0: Manavuni endunnatvanti yokka goppa shakti ee gunamul cheta meeku navinchadu.
1: And you cannot be merely powerful with the possession of the qualities.
0: మానవుడు ఎందున్నటువంటి ఆత్మశక్తిని ఒక్కతూరి లాగటం అనేటువంటిది చాలా ఈజీ.
1: In fact, it is quite easy to draw in the power of the self.
0: ఈ శరీరం నాది అనుకుంటున్నావు.
1: You consider the body as yours.
0: ఈ శరీరం నాది అని నువ్వు ఏ రీతిగా చెప్పగలవు?
1: How can you own and claim your body?
0: నీవు ధరించినావు కనుక ఈ శరీరం నాది అంటున్నావు.
1: Because you have put on the vesture of the body, you claim it.
0: కానీ ధరించినటువంటిది దేహం కాదు.
1: And in fact, it's not merely the body.
0: దీన్ని వరించినటువంటిది దేహము.
1: In fact, the body is the one that has given form to the self.
0: దేహం కాని మనసు కాని బుద్ధి కాని చిత్తం కాని ఇంద్రియం కాని అంతఃకరణ కాని ఏది కూడా నువ్వు ఆత్మ కావు.
1: Body, mind, senses, intellect, inner senses have got nothing to do with the self.
0: కనుకనే ఆత్మ అనగా సర్వశక్తి యొక్క మూలాధారమైనటువంటి యొక్క శక్తియే ఆత్మ.
1: ఆత్మ ద సెల్ఫ్ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ది వెరీ ఎనర్జీ.
0: ఒక మల్లెపూలు తోట దగ్గర నీ వెళ్లి నీవు నిల్చుకో, దాని నుంచి ఎంతనో సుగంధం అంతా వస్తుంది.
1: ఇఫ్ యూ అప్రోచ్ క్లోజర్ టు ద జాస్మిన్ బుష్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఈ పుష్పం యొక్క సుగంధము మల్లెపూవు నుంచి వచ్చిందా?
1: Do you think that the fragrance is out of the flower?
0: కాదు కాదు కాదు కాదు. భగవంతుడు అందించినటువంటి యొక్క ఆ పువ్వు యొక్క శక్తియే ఈ మల్లె పువ్వు.
1: ఇట్ ఈస్ ద పవర్ గిఫ్టెడ్ బై గాడ్ టు ద జాస్మిన్ ఫ్లవర్.
0: కనుక ఇలాంటివన్నీ కూడా నువ్వు ఎన్నో తెలియకుండా మానవుడికి అర్థం కాకుండా మరుగుపడి ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ మెనీ మిస్టరీస్ బియాండ్ కాంప్రిహెన్షన్ టు మ్యాన్ కైండ్.
0: కనుక ఇలాంటి దాన్ని ద్రౌపది ఎంతనో బయట పెడుతూ వచ్చింది.
1: ద్రౌపది కుడ్ రివీల్ ఆల్ దీస్ ఇన్నర్ సీక్రెట్స్ నాట్ నోన్ టు ఎనీ.
0: ఈ యొక్క భీముడు ద్రౌపది యొక్క తత్వాన్ని ఎంతనో ఇది చెప్పి దీన్ని ఇది కేవలం ఆడవారి మాటల కింద నిండిపోయి నీవు అతన్ని వదిలిపెట్టిపోతున్నావా అని భీముణ్ణి మందలించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ Bhima had to be pacified when he wanted to act in retaliation of that of Ashwatthama.
0: ఈ యొక్క నమ్మకాన్ని మీ హృదయంలో దృఢంగా చేసుకోవాలి.
1: Therefore you should strengthen the faith in your heart.
0: కనుకనే మనము అనేక విధములుగా దీనిని ఉల్లంఘిస్తూ ఉంటున్నాము, దూషిస్తూ వస్తున్నాము.
1: But today we are not following these principles, we are disobeying these important doctrines.
0: ఒకానొక సమయం లోపల అశ్వత్థామ చాలా ఆనందిస్తూ వస్తున్నాడు. ఒకనాడు
1: at one time it so happened Ashwatthama was delightful.
0: అశ్వత్థామ నీ ఆనందమునకు మూలాధారం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: A question was put to Ashwatthama, what is the reason behind your joy?
0: అయ్యా నేను దినము అనేక పర్యాయములుగా ప్రతి దినం కూడాను మేము ఎంతో ఉత్సాహంగా సేవ చేసుకుంటున్నాం.
1: అండ్ హి సెడ్ వి ఆర్ సో ఎంథూజియాస్టిక్ క్లీన్ కీప్ అవర్ సెల్స్ వెరీ క్లీన్ బై హావింగ్ డైలీ షేవ్.
0: కానీ దీనికి అశ్వత్థామ చెప్పాడు, ధర్మజ నీవు ఒక్కొక్క నాడు సేవ చేసుకున్నప్పుడంతా ఎన్ని వెంట్రుకలు పోతున్నాయి అని అడిగాడు.
1: ద క్వశ్చన్ వాస్ పుట్ టు హిమ్ యాజ్ యు షేవ్ ఎవ్రీడే How many of the hair that you lost, how much of hair that you lose?
0: Chikipoyadu, cheppalekapoyadu.
1: And he could not respond.
0: Appudu idi naa chekku nunchi puttinatvanti okka ventrukalu, naa chethu nunchi teesetvanti ventrukalu, nenu tellavarthapudike karigeetvanti okka ventrukalu, nenu cheppalekapothunnanu.
1: And the reply is this, I could not say anything about the hair that is lost. Because of the daily shave, though that belongs to me.
0: ఎన్ని ప్రాణములను నీవు తీస్తున్నావో చూసుకోమని చెప్పింది ద్రౌపది.
1: ద్రౌపది said, just think of the kind of loss that you are put to this hair.
0: ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క గొప్ప ప్రాణం వంటిది.
1: In fact, every hair, every part of it is highly powerful.
0: కనుకనే ప్రాచీన ఋషులందరూ కూడా వెంట్రుకలు తీసుకునేటువంటి వారు కాదు.
1: The ancient times, the sages and seers had long hair. They didn't shave.
0: కానీ ఇంకా కొంతమంది కరిపించుకొని ఎక్కడెక్కడో తెచ్చినటువంటి బంకతో కానీ ఈ విధంగా కూడా నాటకం ఆడుతుంటారు.
1: But some people act and will have false hair.
0: కానీ అది కాదు ముఖ్యము.
1: That's not important.
0: తన యొక్క దేహం నుండి పుట్టినటువంటి వెంట్రుకలు చాలా పవిత్రమైనటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఒరిజినల్ హెయిర్ అవుట్ ఆఫ్ ద బాడీ,
0: అది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: ఒక్కొక్క వెంట్రుక ఎంతటి దేశాన్నైనా ఎంతటి విక్రమాన్నైనా సాధిస్తూ వస్తుంది.
1: ఈచ్ వన్ ఆఫ్ ద హెయిర్ కెన్ డూ ఎనీథింగ్ పవర్ఫుల్.
0: కనుక ఒక్కొక్క వెంట్రుక చేత ఎంత గొప్ప పవర్ మేము సాధిస్తూ వస్తున్నాం.
1: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ పవర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది హెయిర్.
0: మీరు తిరుపతికి పోతుంటారు, తిరుపతికి పోయి ఇగో దేవుడా నీకు మా వెంట్రుకలు ఇచ్చేసేస్తున్నాం అంటారు.
1: యు గో టు తిరుపతి అండ్ ఆఫర్ హెయిర్ టు వెంకటేశ్వర.
0: హెయిర్ ఇచ్చేటం గొప్పతనం కాదు.
1: దేర్ నథింగ్ గ్రేట్ ఇన్ ఆఫరింగ్ హెయిర్.
0: ఆ ద్రౌపది చెప్పింది, నీ వెంట్రుకలు ఇస్తున్నావు కానీ దీని యొక్క విలువను నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదే.
1: యు ఆఫర్ హెయిర్ బట్ యు డు నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ది హెయిర్.
0: ఇలాంటి హెయిర్ యొక్క విషయము చాలా గొప్ప శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ అ లాట్ టు బి నోన్ బిహైండ్ దిస్ ఆఫరింగ్ ఆఫ్ ది హెయిర్.
0: ఒక్క వెంట్రుక తీసి పెద్ద కొండను కూడాను కత్తిరించి దాన్ని ఎత్తినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ హెయిర్ ఇస్ ప్లగ్డ్ అవుట్ విచ్ కుడ్ లిఫ్ట్ ఈవెన్ అ మౌంటైన్.
0: ఈ ఒక్క హెయిర్ యొక్క శక్తి మీరు గుర్తించడానికే వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ది హెయిర్.
0: నేను అప్పుడప్పుడు ఏదో నవ్వుకుంటూ ఒక వెంట్రుకను తీసి కొట్టేసేస్తే మీరందరూ నవ్వుతూ ఉంటారు.
1: వీ జస్ట్ ఎంజాయ్ అండ్ స్మైల్ వెన్ స్వామి జస్ట్ అడ్జస్ట్ హిస్ హెయిర్.
0: కాదు కాదు, అది తెగదు.
1: నో దే ఇట్ నో హెయిర్.
0: ఇంత కాలం అయిపోయింది, దరిగా 80 సంవత్సరం రేపు వచ్చేసి ప్రవేశిస్తుండాలి.
1: And 80th birthday of Bhagwan is fast approaching.
0: నేను ఎన్ని పర్యాయంలో దాన్ని తుంచడానికి ప్రయత్నం చేశాను.
1: Bhagwan wanted to take out, pluck out every hair.
0: తునగటమూ లేదు.
1: No, it's not possible.
0: నా చేతికి రావటమూ లేదు.
1: And he could not catch hold of it.
0: ఆ వెంట్రుక యొక్క శక్తి ఎంత గొప్పది అనేటువంటిది మీకు ముందు చెప్తాను.
1: Bhagwan will tell us the power of his halo of hair.
0: ఈ శక్తి తెలుసుకొని లేకుండా తిరుపతికి వెళ్లి ఏదో తుచ్చిపోయినటువంటి వెంట్రుకలంతా కూడా భగవంతుడికి ఇచ్చేసిస్తున్నాను.
1: బట్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది హెయిర్ అండ్ జస్ట్ ఆఫర్ దేర్ ఇన్ తిరుపతి.
0: తుచ్చమైన వెంట్రుకలు ఇచ్చి ఉచ్చమైన ధనాన్ని కోరుతుంటారు ఈ భక్తుడు.
1: వీ జస్ట్ ఆఫర్ తుచ్చ హెయిర్ మీన్ అండ్ ఎక్స్పెక్ట్ ఉచ్చ ద గ్రేట్నెస్.
0: ఇలాంటివి కోరటం లోపల మానవులు ఎందు తెలివితేటలు అధికమైపోతూ వస్తున్నాయి.
1: వీ అబ్జర్వ్ దీస్ థింగ్స్ థింకింగ్ దట్ వీఆర్ ఇంటెలిజెంట్.
0: ఈ ఉచ్చమైనటువంటి యొక్క వెంట్రుకను ఎంత గొప్పదిగా నీవు భావించుకోవాలో అది నీవు ముందు తెలుసుకోవాలి.
1: ఇన్ ఫ్యూచర్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ నెసెసరీ టు నో ద పవర్ ఆఫ్ ది హెయిర్.
0: కానీ ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: ద్రౌపది ధర్మజుడు భీముడు అర్జునుడు నకులు సహదేవుడు అందరు కూడా పెళ్లిన తర్వాత తాను ఒక తేలించింది.
1: When all left, Dharmaja, Bhima, Nakula, Sahadeva, all left, Draupadi remained all alone.
0: Tana sirasu nunchi okka ventruku teesindi.
1: And she has taken out just one single hair.
0: Aa okka ventruku teesi aneka vidhamainatundi mantramunto cheppi
1: chanting many mantras.
0: Aa neetilo vadalindi.
1: She dropped the hair in water.
0: Kaani aa vadileteppatiki aa okka ventruka kudanu kondallanta kudanu bandhinchi pettindi.
1: But that single hair could arrest, could bind all the mountains around.
0: ఇవంతా కూడా మౌంటైన్స్ అంతా కూడా బంధించడానికి ఏది కారణమని మున్ముందు అనేక మంది యోగులంతా విచారించారు.
1: This was investigated later by many of the sages.
0: అది ద్రౌపది యొక్క కురుడు కొస మాత్రమే అన్నారు.
1: They could only understand it is only the single hair of Draupadi.
0: ఇలాంటి ఒక హెయిర్ యొక్క తత్వము ఎవరిని చెప్పి
1: chanting many mantras
0: aa neetilo vadalindi.
1: He dropped the hair in water.
0: Kaani aa vadileteppatiki aa okka ventruka kuda

0: They could only understand it's only the single hair of Draupadi.
1: ఇలాంటి ఒక హెయిర్ యొక్క తత్వము ఎవరు గుర్తించలేరు.
0: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది హెయిర్.
1: ఇటువంటి అనేక శక్తి సామర్థ్యంలో వెళ్ళినటువంటి మానవుని నుండి మనం నిజమైనటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద మ్యాన్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీస్.
1: మానవత్వం నందు పుట్టినటువంటి వాడు మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: Having been born as a human being, he has forgotten the humanness or human quality. We have lost the human qualities and we have cultivated demonic qualities. Students, you should never forget humanity. You should give up the demonic
1: nature.
0: We should develop the humanness.
1: ఈ మానవత్వాన్ని నుంచి దివ్యత్వాన్ని పోషించాలి.
0: దిస్ హ్యూమన్నెస్ విల్ టేక్ యూ టు ద డివినిటీ.
1: కనుక ఇదంతా కూడా యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
0: ఆల్ దిస్ కెన్ బి సెడ్ ఇన్ త్రీ వర్డ్స్, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
1: కనుక యూనిటీ అనేటువంటిది మానవుల ఏకత్వము.
0: యూనిటీ ఈజ్ ద వన్ దట్ కీప్స్ ది హోల్ హ్యూమానిటీ టుగెదర్.
1: కానీ అందులో ఒక విధమైనటువంటి ప్యూరిటీ, దివ్యత్వం అనేటువంటిది పక్కగా మనకు బయటపడుతుంది.
0: It is only out of purity that divinity will find its expression.
1: మీరు ఎవరినైనా కొంచెం గొప్పవారిని చూచి పండుగ నిద్రించే సమయం లోపల అతని యొక్క నాభి నుండి ఏమి బయలుదేరుతుందో చూడండి.
0: యూ జస్ట్ వాచ్ ఎనీ గ్రేట్ మ్యాన్, నోబుల్ సోల్, వైల్ హీస్ రెస్టింగ్, వాచ్ ద నేవల్, వాట్ ఈస్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్.
1: నేను కొడైకెనాల్ లో ఉంటుంది, అక్కడి నుంచి నేను బండిపూర్ ఫారెస్ట్ లో దిగాను.
0: Swami, on his way to Kodaikanal, he got down there near Bandipur forest.
1: Bandipur forest nunchi.
0: From Bandipur forest.
1: Nenu oka rishito cheri.
0: Swami was in the company of a rishi.
1: Kani oka nadi daggariki vellanu.
0: They were very close to a river.
1: Meeru andariki telisinatundi ippudu. Bayata poi cheralani anukunte ikkada nunchi mana hindu desham nunchi aa nadini daatali.
0: If you want to reach the other shore, you have to cross the river.
1: Sindhu nadi.
0: It is the river Sindhu.
1: Sindhu అనేటువంటి
0: సింధు.
1: ఈ సింధు అనేటువంటి పదమునే ఆనాటి ప్రజలంతా కూడా హిందూ అని చెప్పుకుంటూ వచ్చారు.
0: దిస్ రివర్ సింధు వాజ్ లేటర్ కాల్డ్ యాజ్ హిందూ.
1: కనుక సకారమునకు అహకారము,
0: అండ్ ద ఫార్మ్ అవుట్ ఆఫ్ ఫార్మ్లెస్నెస్.
1: ఈ కరణం లోపల కూడా చాలా మందికి పకారమునకు బకారము.
0: బట్ సమ్ స్పెల్ అవుట్ యాజ్ బా ఫర్ ద లెటర్ పా.
1: ఇప్పుడు చూడండి, మనం ఏదో పుష్పము అనుకుంటాం.
0: వీ సే పుష్పము, ఫ్లవర్.
1: కానీ దీన్ని ఆ కన్నడ వారు పుష్పము అని అన్నారు.
0: బట్ దోస్ కన్నడిగర్స్ డు నాట్ సే పుష్ప.
1: పువ్వు అని మనం అంటాము.
0: వీ సే పువ్వు, పుష్పం.
1: కాదు,
0: ఫ్లవర్.
1: పువ్వు, పువ్వు.
0: బట్ ఇట్ ఇస్ ఊ.
1: పాము అని ఒక సర్పాన్ని మనం పిలుస్తూ ఉంటాం.
0: వీ సే ద స్నేక్ పాము.
1: కానీ అది హావు అంటారు.
0: బట్ దే సే హావు.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్క పదములకు ఒక్కొక్క విధమైనటువంటి అర్థమంతా కూడాను దేశంలో అభివృద్ది అవుతూ వచ్చినాయి.
0: దాట్స్ వాట్ ద నామెన్క్లేచర్, ద లింగ్విస్టిక్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్.
1: ఈ విధంగా వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి గవర్నర్ గా ఉంటున్నాడు.
0: దేర్ వాస్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అట్ ద టైమ్ హూ హ్యాపెన్ టు బి డివోటెడ్ టు స్వామి.
1: అది ఎవరో చెప్పారు ఈ మిసెస్ గవర్నర్ కు.
0: అండ్ సంబడి ఇన్ఫార్మ్ ద వైఫ్ ఆఫ్ ద గవర్నర్.
1: ఆమె పేరు హిందూ.
0: అండ్ హర్ నేమ్ ఇస్ హిందూ.
1: ఆమెకి ఎవరో చెప్పారు.
0: Somebody told her.
1: నేను పండుకున్నాను ముందు హాల్ లోపల.
0: భగవాన్ వాజ్ రెస్టింగ్ ఇన్ ద ఫ్రంట్ హాల్.
1: ఆమె భర్త ఒక బెడ్రూమ్ లో పండుకున్నారు.
0: ద గవర్నర్ అండ్ హిస్ వైఫ్ వర్ రెస్టింగ్.
1: కానీ ఇది చాలా గోప్యమైనటువంటి విషయం అని ఆమె ఎవరికి తెలపలేదు.
0: షీ డిడ్ నాట్ రివీల్ దిస్ సీక్రెట్ టు ఎనీబడి.
1: ఆ కిటికీలో నుంచి చూచింది.
0: షీ వాచ్డ్ త్రూ ద విండో.
1: నా నాభి నుండి పెద్ద వెలుతురు బయలుదేరింది.
0: షీ కుడ్ అబ్జర్వ్ ద రేడియన్స్ లైట్ out of the navel of Bhagavan.
1: Inga thana bhalinchukodaniki veelu lekunda legandi legandi legandi ni nakulsenu.
0: She could not bear the intensity of the light and she made her husband Governor Nakulsen to get up.
1: Nakulsen cheppadu niku buddhi ledu pandukovannadu.
0: And Nakulsen said, you seem to lose your brains, take rest, he said.
1: Chudandi, meer buddhi ledu matalu maatladutunnaru.
0: And she said, you are equally a fool and speak like that.
1: Swami yokka naabhi nundi vastunnatundi aa tejasu ekkadaina meer chusara.
0: And she went on pleading with him, have you ever noticed that effulgence coming out of the navel?

0: అప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయి కన్ను
1: తెరిచి
0: నాభి నుండి ఒక పెద్ద తేజస్సు బయలుదేరింది.
1: అండ్ అవుట్ ఆఫ్ దట్ ద నావెల్ ఆఫ్ భగవాన్ దేర్ హెస్ అరిజన్ లైట్ బీమ్ ఆఫ్ లైట్.
0: ఇక్కడ కూడాను ఈ అవతారంలో కూడాను ఒకరోజు సుబ్బమ్మ కరణం సుబ్బమ్మ ఎంతనో భక్తిగా ఉండేటువంటిది.
1: ఇన్ దిస్ ఇన్కార్నేషన్ ఆల్సో వీ కమ్ అక్రాస్ కరణం సుబ్బమ్మ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
0: ఆమె ఎంత భక్తి అంటే ఇంత అంత అని కాదు.
1: ఇస్ ఎ గ్రేట్ డివోటీ బియాండ్ అవర్ ఎస్టిమేట్.
0: ఆనాటి పరిస్థితి లోపల పుట్టవర్తి లోపల బ్రాహ్మణ్ అంటేను లేకపోతే మాలన్ అంటేను చాలా వ్యత్యాసం ఉండేటువంటిది.
1: దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద లోయర్ కాస్ట్ అండ్ హయ్యర్ కాస్ట్.
0: ఈ లోయర్ కాస్ట్ అనేటువంటి వాడు మానవాడ ఆ దోవన వస్తున్నారంటే ఎవరు వీడు అలౌ చేయరు.
1: ద లోయర్ కాస్ట్ పీపుల్ ఫ్రమ్ దోస్ కమ్యూనిటీస్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు వాక్ అలాంగ్ ద స్ట్రీట్స్ వేర్ హయ్యర్ కాస్ట్ పీపుల్.
0: ఒకనోడు నేను సుబ్బమ్మ చెప్పాను, సుబ్బమ్మ నేను హరిజన్ వాడకు పోతున్నాను అన్నాడు.
1: భగవాన్ టోల్డ్ సుబ్బమ్మ దట్ హీ వాస్ ప్రొసీడింగ్ టు హరిజన్ వాడ వేర్ పీపుల్ ఆఫ్ లోయర్ కాస్ట్.
0: అయ్యో స్వామి అక్కడెందుకు వెళ్తారు?
1: అండ్ షీ సెడ్ స్వామి వై డూ యూ గో దేర్?
0: ఎందుకు పోకూడదు?
1: భగవాన్ సెడ్ వై నాట్?
0: వాడు మనుషులు కాదా?
1: ఆర్ దే నాట్ హ్యూమన్ బీయింగ్స్?
0: ఎందుకు వాడు ఇంటికి పోకూడదు?
1: వై నాట్?
0: ఎందుకు వాడు వండినటువంటి అన్నం తెలియకూడదు?
1: వై నాట్ ఐ టేక్ దేర్ ఫుడ్?
0: కనుక నేను వెళ్తున్నాను అన్నాను.
1: భగవాన్ సెడ్ ఎస్ ఐఎమ్ ప్రొసీడింగ్.
0: ఆమె కూడా చెప్పకుండా వెనుకనే వచ్చేసేసింది.
1: అండ్ కరణం సుబ్బమ్మ వితౌట్ ఇన్ఫార్మింగ్ స్వామి స్టార్టెడ్ ఫాలోయింగ్ భగవాన్.
0: కానీ వారు పాపం మాలయిండు చాలా ఏక వసతులు లేవు.
1: And they belong to the lower communities. They don't have any conveniences.
0: ఇది పాత పంచి వేసేశారు.
1: They have got an old cloth worn out.
0: నన్ను కూర్చోమన్నారు.
1: And made Bhagwan sit on that.
0: కూర్చునేటప్పటికి నాకు ఒక నిద్ర మాదిరి వచ్చింది.
1: And just Swami felt as if he was to go to sleep.
0: నాభి నుండి ఆ మిద్ది ఎంత కూడా ఎగిరిపోయేటట్టుగా పెద్ద శబ్దం వచ్చేసేసింది.
1: And they all have noticed a loud sound coming to the navel of Bhagwan.
0: అప్పుడు ఆ ఇంటి వారు కూడా భయపడిపోయి పరిగెత్తిపోయారు.
1: ద రెసిడెంట్స్ ఆఫ్ ది హౌస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ రన్ అవే.
0: కనుకనే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క శక్తి ఉంటుంటుంది.
1: సో దేర్ ఇస్ పవర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఇవన్నీ కూడాను వెంట్రుకల యొక్క మహాత్మ్యమే.
1: దట్ ఇస్ ఆల్ ద మిస్టరీ బిహైండ్ ది హాలో ఆఫ్ ఎయిర్.
0: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను వెంట్రుకలు పెంచుకుంటూ వచ్చారు.
1: దట్స్ రీజన్ వై ది ఏన్షియంట్స్ సేజెస్ సీయర్స్ హాడ్ లాంగ్ హెయిర్.
0: కొంతమందికి వెంట్రుకలు పెరుక్కోకుండా అయిన పోయినప్పుడు దానికి ఎక్కడెక్కడో గాడిదివో గంతవో గంత వెంట్రుకలంతా తీసుకుని వచ్చి దానికి అర్పించుకుంటారు.
1: సమ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఆడిక్వేట్ హెయిర్ వుడ్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ ఫ్రమ్ సమ్ డాంకీస్ ఆర్ అదర్ యానిమల్స్.
0: కనుక ఈ విధంగా కూడా వెంట్రుకల యొక్క మహత్యాన్ని ఎవరు కూడా వర్ణించలేరు.
1: దేర్ఫోర్ వీ కెనాట్ డిసైడ్ అండ్ అండర్స్టాండ్ రైట్ నౌ ద మిస్టరీ బిహైండ్ ఇట్.
0: కనుక నిన్నటి దినము చిన్న తమాషా మీకు చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us a small happening.
0: నాకు శిరస్నానం చేయించాలని చెప్పింది.
1: అండ్ ఇట్ వాస్ స్టేటెడ్ దట్ భగవాన్ షుడ్ హ్యావ్ హెడ్ బాత్.
0: ఎందుకు ఇక్కడ హెడ్ బాత్ చేయాలి ఇప్పుడు?
1: అండ్ స్వామి సెడ్ వై
0: అని వచ్చి సత్యజిత్ నీవు సహాయం చేయి అన్నాను.
1: అండ్ భగవాన్ సెడ్ సత్యజిత్ యు హెల్ప్.
0: సత్యజిత్ వచ్చాడు.
1: సత్యజిత్ కేమ్
0: తనకు నీరు పోశాడు.
1: అండ్ హి జస్ట్ హెల్ప్ భగవాన్ టు
0: హెల్ప్. ఒక్క వెంట్రుకు రాలేదు.
1: అండ్ హి కుడ్ నాట్ కలెక్ట్ పిక్ అప్ ది హెయిర్.
0: ఏదో ఇది ఇంత స్వామి యొక్క శక్తి అనుకున్నాడు, చెప్పలేదు.
1: హి కుడ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ స్వామి, డిడ్ంట్ టెల్ ఎనీబడీ.
0: తర్వాత నేను వెళ్లిన తర్వాత నీళ్లు పోసేటప్పటికి అక్కడ ఒక వల మాదిరి ఉంటుంటది నీళ్లు పోవడానికి.
1: దెన్ యు నో ఫర్ ద వాటర్ టు గో దేర్ ఇస్ అ స్మాల్ ఫిల్టర్ లైక్ థింగ్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
0: అక్కడ కొన్ని వెంట్రుకలు నిలిచిపోయినాయి.
1: And he could notice some hair being caught there in the filter.
0: ఆ వెంట్రుకలు తీసుకున్నాడు.
1: And he collected that hair.
0: కాని జోబులో వేసుకున్నాడు.
1: And he has put it in his pocket.
0: జోబు అంతా కాలినట్లయిపోయింది.
1: And he could find the whole pocket being burnt.
0: ఈ విధంగా అన్ని పర్యాయంలో ఈ సత్యజిత్ గాని రాధాకృష్ణ గాని వీరు గాని అందరు కూడాను నా వెంట్రుకలు చూస్తే చాలా భయపడిపోతారు.
1: Like this, సత్యజిత్, రాధాకృష్ణ, they are very much afraid of Bhagwan's hair.
0: ఈ విధంగా చేసి చాలా ఆశ్చర్యపడ్డారు.
1: అండ్ పీపుల్ వర్ మిస్టిఫైడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క కురుల యొక్క శక్తి చాలా అతీతమైనటువంటిది.
1: ద పవర్ is transcendental beyond comprehension.
0: Kanuka ee kurulu yokka tattvamu evaru kuda artham chesukunnaru.
1: It's not possible for anybody to understand.
0: Nenu inka duvukovatam ledu kanuka inka akkada aligi untunnanu.
1: Swami is not combing his hair, therefore that's
0: nenu kumbu cheyadaniki naa daggara kumbu ledu bhoomu ledu.
1: He has no comb whatsoever to comb his hair.
0: Kani puram nenu Africa poyinappudu,
1: when Bhagavan visited Africa,
0: Africa poyinappudu African santa kudanu ee oka inupavichi oka kurulu dookunnatundi oka tayaru chesukoni undetundi vaadu.
1: And those Africans, they make use of the iron brush to brush the hair.
0: Appudu vaaru chetiki naaku okati ichcharu.
1: They give this iron brush to Bhagavan.
0: Appudu aa ventrukulu teesukoni nenu aa yokka brush ni teesukoni nenu vachanu.
1: And Swami returned with that.
0: Ee naati varaku kudanu నేను బ్రష్ పెట్టి దువ్వటం అనేటువంటిది లేదు.
1: బట్ హి హస్ నాట్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ బ్రష్ టిల్ దిస్ డే.
0: నేనేమైనా పెడితే ఆ బ్రష్ రాలేదు బయటికి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్రష్ వుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది హెయిర్.
0: ఈ విధంగా ఇంత కఠినమైనటువంటి యొక్క వెంట్రుకలు ఉంటున్నాయి నాకు.
1: ది హెయిర్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ స్టిఫ్.
0: లాగినా కూడా రావు.
1: యూ కెనాట్ టేక్ ఇట్ అవుట్.
0: ఇలాంటి తత్వము మహనీయుల యొక్క కురుల యొక్క తత్వము.
1: This is the mystery of the hair of the great people, rishis.
0: ee vidhamainatundi rishulu yokka tattvamu ventrukulu dwara jagattuku chochukundi.
1: The world can know the power of these rishis.
0: ee oka rishis valla entano chaala mandi samanyamainatundi varantanu konni shaktulu nerchukunnaru.
1: The ordinary people also could cultivate certain qualities from the rishis.
0: Kanuka మనం ఏ ఒక్క ప్రతిదానికి కూడా మనము విచారణ చేసి దాని పరిశోధన చేసి పరిశీలించినప్పుడే దాని యొక్క శక్తి సామర్థ్యం మనకు అర్థమవుతుంటాయి.
1: Therefore we have to investigate, inquire and know the reality.
0: కనుక భగవంతుని యొక్క తత్వం నుంచి ఏది బయలుదేరినా కూడా అంత ఒక విధమైనటువంటి శక్తితో చేరినటువంటిది కానీ ఉట్టి గ్యాస్ తో చేరినటువంటిది కాదు.
1: Whatever that God does, whatever he wills is highly powerful. It is extraordinary. Sometimes the hair would be getting into his mouth. And some hair gets into the
0: eyeball.
1: Swami cannot pluck it out. No, it's not possible. It just makes a sound, but it cannot be caught hold of.
0: ఈ విధంగా నా యొక్క శక్తి నా యొక్క దీనికి అర్థం కావటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మిస్టరీ ది పవర్ ఆఫ్ భగవాన్ కెనాట్ బి నోన్.
0: కనుక దివ్య శక్తి అనేటువంటిది అన్ని రకములైనటువంటి యొక్క వస్తువులు ఎందుకు విచారం చేస్తూ విశాలంగా ఉంటుంటాయి.
1: ద డివైన్ పవర్ ఈజ్ సో వాస్ట్ బియాండ్ అన్ఎక్స్ప్లికబుల్ బియాండ్ కాంప్రిహెన్షన్.
0: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తమ యొక్క శక్తులను ఎంతవరకైనా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సేవ్ గాడ్ ది పొటెన్షియల్.
0: యువకులైనటువంటి వారు చాలా శక్తిని పాడు చేసుకుంటున్నారు.
1: యంగ్స్టర్స్ ఆర్ స్పాయిలింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక దినానికి ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తిని వేస్ట్ చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఎవ్రీ డే.
0: కానీ ఆ ఎనర్జీ వల్లనే ముసలితనం వస్తుంటున్నారు.
1: బికాస్ యాజ్ యూ లూజ్ ఎనర్జీ యూ ఏజ్ అడ్వాన్స్.
0: ఇప్పుడు నాకు 80 వస్తుంది. అది
1: భగవాన్ ఇస్ 80 ఇయర్ ఓల్డ్.
0: ఈ వయసు 80 అని మీరు ఎవరైనా చెప్పగలరా?
1: కెన్ యూ సే భగవాన్ లుక్స్ లైక్ దట్ 80 ఇయర్స్? నో,
0: ఎవరు చెప్పలేరు.
1: నోబడి కెన్ సే సో.
0: ఒక్కటేమైనా కూడా వెతికి వెతికి వెతికి వేసినటువంటి ఒక తెల్లని వెంట్రుకో ఒక్కటి కూడా నా ఆలోచిక్కదు.
1: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ వైట్ హెయిర్ దో భగవాన్ ఇస్ 80 ఇయర్ ఓల్డ్.
0: కనుక మీరు ఏ విధంగా చెప్పినప్పటికీ నేనేం దాన్ని తగినటువంటి రీతిగా పెట్టుకోవటం లేదు.
1: Therefore whatever you say, whatever you may feel,
0: నిజంగా నేను కాపాడుకుంటూనే పోతూ ఉంటుంటే ఈ వెంట్రుకలు ఎంతైనా కానీ పెరిగిండేటువంటివి.
1: And in fact if you concentrate the attention they would grow much more.
0: కనుక ఇలాంటి శక్తి ఎక్కడ ఉన్నది అంటే ప్రతి ఒక్క శిరస్సు నందు ఉంటున్నది.
1: In fact that power is present in every head.
0: ఆ శిరస్సును చాలా బాగా కాపాడుకోవాలి.
1: Therefore we have to take care of our head, the center of the thought.
0: ఈ శిరస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: ద హెడ్ ఈస్ హైలీ సీక్రెట్.
0: ఈ శిరస్సు నుంచి సర్వశక్తులు కూడా ఆవిర్భవిస్తున్నాయి.
1: అండ్ హెడ్ ఈస్ ద సెంటర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పవర్.
0: కానీ కొంతవరకు ఈ శక్తిని కనుక్కోవాలంటే మీరు ప్రత్యేకంగా వచ్చినప్పుడే నేను ఈ శక్తిని మీకు చూపిస్తాను.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు లెట్ యు నో ద పవర్ వెన్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ ఆడియన్స్ విత్ హిమ్.
0: కనుక మీరు ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి దీనికి డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్.
0: చాలా మంది
1: మెనీ
0: స్వామి ఈనాడు వెంట్రుకంతా చాలా వరకు పోయినాయి అంటారు.
1: మెనీ సే స్వామి యు ఆర్ లూజింగ్ హెయిర్.
0: ఎక్కడ పోలేదు.
1: నో నథింగ్ ఇస్ లాస్ట్.
0: అక్కడే ఉన్నాయి.
1: Yes, that right now here.
0: మీ కంటి కట్ట కనిపిస్తున్నాయి.
1: ఇట్ అపియర్స్ సో టు యూ.
0: ఎందుకంటే నేను బ్రషింగ్ చేస్తే చాలా పెద్దగా వస్తాయి.
1: ఇఫ్ యూ స్టార్ట్ బ్రషింగ్ యూ విల్ సీ ద లాంగ్ హెయిర్.
0: కనుక నాకు ఎప్పుడు కూడా వెంట్రుకలు పోవటం లేదు.
1: భగవాన్ ఇస్ నాట్ లూజింగ్ హెయిర్ ఎట్ ఎనీ టైమ్.
0: ఎంతైనా బలవంతంగా లాగినప్పటికీ అవి పోవటం లేదు.
1: దే కెనాట్ బి లాస్ట్ బై ఫోర్సింగ్ దెమ్ అవుట్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్,
0: మీరందరూ కూడా చాలా గుణవంతులు, బలవంతులు, శక్తివంతులు.
1: యు ఆర్ వర్చువస్, యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్.
0: కానీ ఆ శక్తి సామర్థ్యాన్ని ఒక్కతూరి నా దగ్గరికి వచ్చి చూపించుకోండి, తప్పు దాన్ని పెరిగిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్ యుల్ బి మోర్ పవర్ఫుల్.
0: మీరు ఎంతనో ఒక్కొక్క దినంకు 12 గంటలు బతికినప్పటికీ 12 గంటల లోపల ఎంతో 12,000 యొక్క శక్తి కోల్పోతున్నారు.
1: ఫర్ ఎవ్రీ 12 అవర్స్ వీఆర్ లూజింగ్ థౌజండ్స్ ఆఫ్ ఎనర్జీ.
0: కాబట్టి ఈ విధంగా మీరు ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ పోవటం వల్ల మీరు ఏమైపోతున్నారు?
1: What's happening when you lose your energy?
0: శక్తిహీనులైపోతున్నారు.
1: You become so weak.
0: మీ శక్తి ఏమైనా కూడా తనపట్టడానికి ఏమాత్రము సాధ్యం కాదు.
1: It's not possible to withhold your power.
0: నేను ఒక్కతూరి ఇట్ట పిటికిని పట్టిందంటే ఈ పిటికిని 10 మంది వచ్చి మీరు లాగినా కూడా విధించలేరు.
1: When Swami holds his grip tightly, even 10 people cannot unfold it.
0: కనుక నా శక్తి అనేటువంటిది అక్కడికి వచ్చినప్పుడే తెలుస్తుంది.
1: You will come to know when you are face to face.
0: కనుక దైవ శక్తిని ఇట్టిది అట్టిది అని వర్ణించడానికి వీలు కాదు.
1: It's not possible for us anybody to describe.
0: దాన్ని అనుసరించండి.
1: Follow the divinity.
0: అనుసరించి ఆనందాన్ని అనుభవించండి.
1: Follow God and be happy.
0: ఈ విధంగా చేసినప్పుడే మీకు ఎంతైనా శక్తి కలుగుతుంది.
1: If you are so, you will be highly powerful.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: ఎంతనా మానవత్వంలో ఉన్నటువంటి దివ్యశక్తి ఎంతనో గొప్పదిగా కనిపిస్తున్నది.
1: You will understand the divinity latent in everybody, which is so powerful.
0: గానం కాని రాగం కాని,
1: either music or rhythm or the beat,
0: ఎంతైనా గొప్పది.
1: It's really mighty great.
0: అలాంటి దీనిని మనము వేస్ట్ చేసుకుంటున్నారు.
1: And we should not misuse it.
0: కనుక మీరు దైవార్పితం గావించి దాన్ని ధన్యం చేయండి.
1: ఆఫర్ యువర్ ఆర్ట్ అండ్ ద టాలెంట్స్ టు గాడ్ అండ్ బీ హ్యాపీ.
0: మానవుని అందున్నటువంటి శక్తి ఇట్టిది అట్టిది అని చెప్పడం వీలు కాదు.
1: ద పవర్ ఆఫ్ మ్యాన్ కెన్ నాట్ బి ఎస్టిమేటెడ్.
0: అక్కడ ఒక అబ్బాయి ఆవరించాడు.
1: వి ఫైండ్ వన్ బాయ్ యానింగ్ దేర్.
0: ఆ ఆవరించ లోపల ఎంతో శక్తి పోయింది.
1: వెల్ యాజ్ హి యాన్స్ హి ఇస్ లూజింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఈ ఆవరణ చేత కలిగేటువంటి యొక్క నష్టము చాలా గొప్ప నష్టము.
1: యు విల్ బి పుట్ టు గ్రేట్ లాస్ బై యానింగ్ లైక్ దాట్.
0: దీనికి ఒక చెప్పాను.
1: భగవాన్ సెడ్
0: ఆవరింతకు అన్న లేదు.
1: ఆవలింత యానింగ్ హ్యాస్ నో ఎల్డర్ బ్రదర్.
0: కానీ తుమ్ములకు తమ్ముడు లేడు.
1: స్నీజింగ్ హ్యాస్ నో యంగర్ బ్రదర్.
0: కనుక ఈ రెండింటి ఎందు ఉన్నటువంటి దాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యు షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ యానింగ్ అండ్ స్నీజింగ్.
0: ఆ వాళ్ళింతకు అన్న లేడు.
1: అండ్ దిస్ యానింగ్ హ్యాస్ నో బ్రదర్.
0: తుమ్ములకు తమ్ముడు లేడు.
1: అండ్ దిస్ స్నీజింగ్ హ్యాస్ నో యంగర్ బ్రదర్.
0: ఈ రెండు లేనటువంటిది మానవ నిత్యందు చాలా దివ్యత్వంగా వెలుగుతూ ఉండాలి.
1: అండ్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఇంపార్టెంట్ వన్ ఇన్ మ్యాన్.
0: కనుక మీరు దినానికి కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Make your effort to know more and more every day.
0: కనుక ఈనాడు
1: టుడే
0: నేను ఏదో ఒక పొరపాటు అనుకోండి, మీకు ఇంత గుర్తును కూడా మీరు బట్టమని పెడుతున్నాను.
1: భగవాన్ ఈజ్ జస్ట్ ఎక్స్పోజింగ్, షేరింగ్ విత్ అస్ ద సీక్రెట్స్.
0: ఇది చెప్పాలంటే ఎవరి తరము కాదు.
1: నో వన్ కెన్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్.
0: కనుక ఇది నేను కాబట్టి దైవం ప్రేమతో ఉండటం చేత మీ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి ఇది ప్రయత్నం చేస్తే మీ దివ్యత్వం మీలో నుంచి ఆవిర్భవించేయడానికి ఎంతైనా కృషి చేస్తున్నాను.
1: భగవాన్ బీయింగ్ అవర్ గాడ్ ఈస్ టాకింగ్ టు అస్ సో హ్యాస్ టు మేక్ ఎవ్రీ వన్ అవర్స్ టు రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విదిన్.
0: కానీ
1: బట్
0: ఇది ఇంకా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ సిన్సియర్ ఎఫర్ట్ టు నో ఇన్ డెప్త్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2005 on the occasion of the Bhimaratha Shanti, the spiritual remarriage ceremony organized for elderly couples at Prashanti Nilayam.

0: Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Sarupular.
0: Embodiments of divine Atma.
1: ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి మాటియందు మరొకటి ఉండుట చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి భయము ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ and restlessness, because in the world around we find there's no unity between what he says and what he thinks.
1: Patti manavudu shanti kavalani aashisthunnadu, shanti nimittamai tama kalamunu tama kayamunu tama karmanu kudanu viniyoga parustunnadu.
0: Every man wants peace. He spends his time and his activity to remain in peace.
1: Aithe ee shanti ante emito, idi ekkada unnado, dinni pondi vidhanam emiti aneetuvanti vishayam maatramu evvaru kudanu vicharinchatam ledu.
0: But nobody thinks of this peace, where it is, how to get it, and what peace is actually.
1: Shanti aneetuvantidi prakrutamainatuvanti shantiya leka antar shantiya అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man deludes that this is the true peace.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: Peace is that which is beyond attachment and hatred.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: Peace one gets out of these two, the attachment and hatred, is temporary.
1: ప్రశాంతి. ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: What's the meaning of this word, ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: Pra means blossoming.
1: శాంతి అనగా కేవలము రాగద్వేషరహితమైనటువంటిది.
0: పీస్ ఇస్ దట్ విచ్ నైదర్ హ్యాస్
1: ప్రశాంతి అనగా రాగద్వేషరహితమైనటువంటి ఒక స్థితిని ప్రకటింపచేయటమే ప్రశాంతి. ప్రకటింపచేయటమే ప్రశాంతి.
0: ప్రశాంతి ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: కానీ ఇలాంటి శాంతి లోకములో ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవులు యందు ఇట్టి రాగరహితమైనటువంటి దేశరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించటం చాలా దుర్లభం.
0: ఇఫ్ వీ ఎంక్వైర్ ఆర్ దర్ ఎనీ వన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace is not that which is present outside and goes
1: into. ఇది అంతర్భూతమైనటువంటి ఒక శక్తి.
0: It is an innate power.
1: దీనిని ఏ రీతిగా మనం పొందాలి?
0: How to acquire it?
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: You can get peace out of peace only.
1: కాలులో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి.
0: Thorn that has gone into your leg can be taken out with the help of another thorn.
1: అదే విధముగానే వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి.
0: Diamond cuts a diamond.
1: కర్మను కర్మచేతనే మనం నివారణ గావించుకోవాలి.
0: Action gives you relief అట్టనే
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ దే హావ్ నో పీస్ వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తువాహనాదులు మానవునికి శాంతిని అందించుతున్నా?
0: ద వరల్డ్లీ మనీ ద వెల్త్ అండ్ కన్వీనియంట్ కంఫర్ట్స్ డూ దే గివ్ యూ పీస్?
1: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో వై హాస్ హి డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ రెస్ట్లెస్నెస్?
1: కారణం తన మనస్సులో ఒక విధమైనటువంటి యొక్క దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీఈస్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్.
1: ఒక ఇంటిలో పాము ప్రవేశించితే ఆ ఇంటిలో మనం జీవించటమే చాలా కష్టంగా ఉంటుంది.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: ఈనాడు రాగద్వేషములనేటువంటి యొక్క విషపురుగులు మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన హృదయంలో ఏ రీతిగా శాంతి లభ్యమవుతుంది?
0: When there are poisonous germs like attachment hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: కనుకన మనసునందు ఏ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many rich people.
1: బలవంతులు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: There are many men of authority.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: What is the reason that they don't have peace? What's the reason behind this?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: ఎక్స్టర్నల్లీ హిస్ పొజిషన్స్ ద వెల్త్ అథారిటీ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ బట్ హీ హస్ నో పీస్ విత్ ఇన్ బికాస్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: సో మ్యాన్ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ హిస్ మైండ్.
1: తన హృదయ అంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ అస్ అండ్ ద వాటర్ ఇన్ డెప్త్.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ఆల్ దిస్ మడ్ you can get draw water.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములు అనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
0: Therefore, between the peace and the individual, there is lot of mud which is hatred and attachment.
1: ఈ మట్టి పెళ్లనంతా మనం తీసివేయాలి.
0: We have to remove all this mud.
1: అప్పుడే ఈ శాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
0: Then only you can acquire this peace.
1: అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని యాగములు చేస్తే లోక కళ్యాణం కుదురుతుంది అని అనేక భావంతో విచారిస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఫీల్ దాట్ బై అండర్టేకింగ్ సర్టన్ రిచువల్స్ లైక్ వర్షిప్ అండ్ యాగాస్ దట్ దే కెన్ అక్వైర్ పీస్.
1: లోక శాంతి నిమిత్తమే అనేక మంది యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తుంటారు.
0: యు నో మెనీ పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ వరల్డ్ పీస్.
1: అయితే ఇవి చేయకూడదని కాదు, చేయటం మంచిదే.
0: నాట్ దట్ యూ షుడ్ డూ ఇట్, ఇట్స్ గుడ్ దట్ యూ డూ ఇట్.
1: కానీ ఈ క్రతువుల వల్ల లోక శాంతి మనకు ఏమాత్రం కూడా చేకూరదు.
0: But these rituals will never give you world peace by and large.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you develop the inner peace, there will be world peace outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెరితనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యుల్ బి ఇన్ పీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్వన్.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు టేక్ ద మెడిసిన్ ఫర్ వన్స్ ఓన్ డిసీజ్.
1: అదే విధంగానే ప్రతి వ్యక్తి కూడాను ఎవరికి వారు తమ శాంతి కోసమై అనేక విధమైనటువంటి యొక్క దుర్గుణాలు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: లైక్ వైజ్ టు రిసీవ్ దిస్ పీస్ వన్ హ్యాస్ టు గివ్ అప్ షెడ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఇది తల్లిదండ్రుల యొక్క ఆస్తి వల్లే ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కానటువంటిది.
0: It's not like a legal heir to inherit the property from the parents.
1: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: పీస్ ఇస్ వన్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: యూ కెన్
1: కర్ణకు పంచడానికి సాధ్యం కాదు.
0: యూ కెనాట్ కట్ ఇన్ టు పీసెస్ నార్ కెన్ యూ డిస్ట్రిబ్యూట్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యం చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
0: పీస్ ఈస్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పొల్యూషన్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ థాట్స్.
1: మనసులో కలతలు ఉండినంత వరకు కూడా మనిషికి నిద్ర కూడాను రాదు. సో
0: లాంగ్ మైండ్ ఈస్ ఎజిటేటెడ్ యూ కెనాట్ స్లీప్.
1: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
0: ద వన్ హూ కెనాట్ స్లీప్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు లివ్ ఇన్ పీస్.
1: కాన శాంతి అనేటువంటిదే దైవ స్వరూపము.
0: సో పీస్ ఈస్ గాడ్.
1: అట్టి దైవ స్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: పరిశుద్ధం అనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: ప్యూరిఫికేషన్ మెంట్
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ గివ్ అప్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Be that be the loss or suffering, anxiety or a problem, see that these will not enter into your mind.
1: ఈ శక్తి ఏమిటి?
0: What is this power?
1: అది ఏ ప్రేమ?
0: That is love.
1: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you.
1: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: ఇన్ ఎ రూమ్ విచ్ ఇస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ డార్క్ దర్ మెనీ ఆఫ్ ద ఆర్టికల్స్ దర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ ద పాయిజనస్ వర్మ్స్
1: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
0: There are so many articles in that room which is closed and dark. So you find so many poisonous insects.
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందుకులో ప్రవేశించడానికి వీలు కాదు.
0: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
1: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
0: Therefore, in the room of our heart,
1: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
0: There should be the light of love. There should not be articles
1: that desire. Less luggage, more comfort. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు. అవే డిజైర్స్.
0: So you should not have more of luggage the desires.
1: Andulo ee prema prakasham untundali.
0: Because you should have the light of love.
1: Appude indulo ee vidhamainatvanti yokka దుర్గుణములు ప్రవేశించడానికి వీలు ఉండదు.
0: దెన్ ఓన్లీ దీస్ వికెట్ క్వాలిటీస్ కెనాట్ ఎంటర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తున్నది, కానీ ఇది మహా విశాలమైనటువంటి ఒక స్వరూపము.
0: దో పీస్ అపియర్స్ టు బి ఏ టూ లెటర్డ్ వన్ బట్ ఇట్ సో వాస్ట్.
1: మనము భజనలు జరిగిన తర్వాత ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నాం.
0: ఆఫ్టర్ భజన్, ఆఫ్టర్ ప్రేయర్ వీ రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
1: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
0: వై షుడ్ వి సే త్రీ టైమ్స్?
1: ఎందుకు నాలుగు తూర్లు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్?
1: లేక ఎందుకు రెండు తూర్లు చెప్పకూడదు?
0: వై నాట్ ట్వైస్?
1: మూడు పర్యాయంలో ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
0: వై షుడ్ వి సే థ్రైస్?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
0: There are three levels: adi bhautika, daivika, and adhyatmika.
1: Sharirikamu, manasikamu, atma tattvamu. Ee moodinti oka tattvaniki shanti kavali.
0: Peace is required at three different levels: the body, the mind, and the spirit.
1: Dehamulaku shanti matram undinanta matramna adi manasuku shanti kalugutundi.
0: It's not enough if there is peace at the body level. The mind needs peace.
1: Lek manasu shantito undinanta matramna deham ashantilo unte adi kuda nu shanti cheyakoradu.
0: It's not enough if the mind is in the state of peace, the body also needs peace.
1: Kanukane ee moodu margamulu yendu kuda nu naaku shanti ni anugrahinchamani koratame ee prarthana yokka antarartham.
0: The inner significance of this prayer is to pray to Lord to give us peace in these three levels: body, mind, and spirit.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని అనేక పర్యాములు అదొక నామంగా నీకు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్ యూ విల్ సర్టన్లీ అక్వైర్.
1: అదే విధంగా నేను అనేక పర్యాములు చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: భగవాన్ టోల్డ్ us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not animal, I am man.
1: మనకు కోపం వచ్చేస్తుంది.
0: So we are angry.
1: ఈ కోపం వచ్చినప్పుడు I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అనుకుంటే ఈ డాగ్ పరిగెత్తిపోతుంది. ఇది డాగ్ క్వాలిటీ, మనిషి క్వాలిటీ కాదు.
0: Anger is the quality of dog. When you are angry, feel like this: I am not dog, I am man.
1: లేక అనేక చంచలత్వం తోపల కొన్ని రారానటువంటి థాట్స్ అంతా లోపల ప్రవేశిస్తుంటాయి.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: అప్పుడు ఒక ప్లేస్ లో కూర్చో.
0: Sit at one place.
1: I am not monkey, I am man. I am not monkey, I am man. I am not monkey, I am man. అనేటువంటి ఈ రీతిగా తలుచుకో. అప్పుడు ఈ అనిమల్ క్వాలిటీస్ అంతా దూరం అవుతుంది.
0: Think within yourself repeatedly: I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనుష్య యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnavu kani bayata nunchi praveshinchatam ledu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sanga dosham cheta konni praptistuntayani.
0: Something because of the defect in the company
1: kani aa sangamunukunu tana taadchukunu konni sambandham baddamme untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact, there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు.
0: దర్ సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్.
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దాట్?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావనకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ టు ది సీక్రెట్ కంపెనీ.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడా సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: దేర్ ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
0: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
1: Kana manalopala nirantaram kudanu pavitramaina bhavanni abhivruddhi parchukovali.
0: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
1: Ee pavitramaina bhavamlu ante emti? Kevalam daiva naamamuli.
0: The sacred thoughts are the Lord's name.
1: Ye naamaina parvaledu.
0: It could be any name.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: యు ప్రే ఇన్ ఎనీ నేమ్ బట్ ఫిల్ హిస్ నేమ్.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించినట్టే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once the heart is full of God's name, well, there's no other thing like bad thought.
1: ఒకే హార్ట్ ఒకే చైర్.
0: It's only one heart, single chair.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టి ఉంటే మరొక దుర్గుణం అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once this chair is occupied by the divine love, there's no place for bad qualities.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహార విహారాలతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి ఫూలిష్నెస్?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇవి రెండే పెద్ద ఫూలిష్నెస్.
0: The foolishness are two. He doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: హీ షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నారు.
0: వెన్ దీస్ టూ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ది టూ మిస్సింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్.
1: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
0: If you don't know anything, make every attempt to know.
1: నీకు తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి ఒక ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేర్చుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: లైక్ దిస్ వెన్ వి డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
1: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: ఇట్స్ నాట్ మీ ఎక్విజిషన్, యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: ఇప్పుడు భూమి క్రిందంత నీరు ఉంటుందది, నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుండాలి.
0: There is water in the depths of this soil. You have not put it there.
1: You
0: have just removed the mud over that water and raw water. So peace is present in our heart.
1: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషములైన దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు వ్యాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతి కాలేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కాని మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I
1: am ప్రవేశించినటువంటి ఒక దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
0: పీస్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరులను చూస్తే పరిగెత్తిపోతుంది.
0: Peace will run away looking at the selfish man.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: Peace will not be anywhere near a person who is full of attachment.
1: మానవుని చూస్తే మనం ఎంత పరిగెత్తిపోతామో అట్లనే ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
0: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
1: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తన పాటికి తాను ఆవిర్భవిస్తుంది.
0: Where there is sacred love, naturally the peace would approach very close.
1: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తియే.
0: Therefore, peace is our natural inner property.
1: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకొని కూడాను ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
0: Having that property within, why should we search for it outside?
1: ఇంటిలోనే జ్యోతి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువునెల్లదా?
0: When you have lamp at home, why do you go for light outside?
1: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
0: See that you lamp, see that you'll have light at home.
1: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవటం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
0: Because you don't know what you have at home, you go to others.
1: ఎవ్వరి దగ్గరికి నీ ఫోన్ అక్కర్లేదు.
0: You don't need to go to anyone.
1: నీ శాంతి నీలోనే ఉంటుంది.
0: Peace is within you.
1: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తుంటే తప్పక శాంతి నీ సొత్తే.
0: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
1: కనుకని నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధ పవిత్రత లేదు.
0: ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ విల్ హెల్ప్ అస్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ అక్వైర్ పీస్.
1: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
0: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఓన్లీ ప్యూరిఫైస్ అవర్ మైండ్.
1: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
1: నీవు భజన చేయి,
0: యు డూ భజన,
1: ఏక జపం చేయి, ఏక ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడా ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావం కొంత దూరం చేస్తుంది.
0: యు మే డూ భజన్, యు మే మెడిటేట్, ఆర్ యు మే జాయిన్ ఎ గుడ్ కంపెనీ, దట్ ఓన్లీ క్లెన్సెస్ యువర్ మైండ్.
1: అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
0: However, the peace you get by this way is temporary.
1: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
0: It's not a permanent peace.
1: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి, పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఏమ్ ఈజ్ క్రైమ్.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పర్మనెంట్ పీస్ వీ షుడ్ హ్యావ్ వెరీ హై ఎయిమ్. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity.
1: కరుణని జీవితమంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
0: So long you spend all your lifetime in this dualism, when do you reach that qualified non-dualism, ultimately reach the state of non-dualism?
1: మీరు విద్యార్థులు,
0: you are students.
1: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
0: You are joined here in the first
1: standard. ఎప్పుడు చూసినా ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
0: Do you like to remain in first standard throughout your life?
1: No. Next year second standard పోవాలి.
0: Next year you should be promoted to the second standard.
1: తర్వాత నెక్స్ట్ ఇయర్ కంటే కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
0: Thereafter third standard.
1: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
0: Year after year you should be promoted.
1: అది సరైన పద్ధతి.
0: That is the procedure.
1: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
0: That is the true progress in the field of education.
1: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందుకు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాం. నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాం.
0: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
1: కానీ ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునికి ప్రవేశించాలి. అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కానీ ఇద్దరు ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
0: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
0: Bodies are different.
1: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒకటే.
0: But the principle of ఆత్మ is one and the same in both of us.
1: కనుక దేహభ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేమంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
0: Let us not be carried away by the delusion of this body identification.
1: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
0: This is qualified non-dualism.
1: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
0: When once you give up this body feeling, then you will reach the higher level.
1: తదుపరి అద్వైతం.
0: Later non-dualism.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: ఎన్ని దేహములు ఉండినప్పటికీ ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
0: You find so many bulbs around.
1: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే.
0: But current is one.
1: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ స్టెప్ ఇన్ టు దట్ నాన్ డ్యూయలిజం.
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణ జీవితం అంతా కూడా నువ్వు ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్.
1: ఈ వాంఛననేటువంటి కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ ఎట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్.
1: ఈ వాంఛన దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
0: యు మే హ్యావ్ సర్టన్ డిజైర్స్ to discharge your responsibility.
1: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు. అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
0: As a student you have certain responsibilities. You have to study well, you have to listen and you have to attend classes regularly. And you should study.
1: ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాసులో ఉత్తీర్ణుడవుతావు.
0: When this procedure is properly followed, you will certainly pass.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడాను ఈ విధమైనటువంటి ప్రొసీడింగ్ కావాలి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ ఆల్సో దేర్ ఇస్ ఎ ప్రొసీడర్.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
0: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ది ట్రూ నాలెడ్జ్.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జీలంతా కూడాను చదువులంతా కూడాను చిన్న చిన్న రివర్స్ వంటివి.
0: ద వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ లైక్ ఎ రివర్.
1: కానీ కట్టగలిపటికి నదీనాం సాగరం గతి, సాగరం లోపలిపోయి ఇవన్నీ చేరిపోవలసిందే.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
0: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్, లిటరేచర్, స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
1: You physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నిటినీ చింతించేది ఒకే బ్రెయిన్.
0: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
1: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి? PCM అంటారు.
0: What is your subject? You say PCM.
1: Physics, chemistry, mathematics.
0: PCM, physics, chemistry, mathematics.
1: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏనో బీఎస్సీనో అనేటువంటి డిగ్రీ వస్తుంది.
0: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బీఎస్సీ.
1: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
0: యు మే హ్యావ్ డివైన్ థాట్స్ బట్ యూ షుడ్ గెట్ ది డిగ్రీ ఆఫ్ లవ్.
1: ఏ మార్గంలోనైనా నీ వెళ్ళు.
0: యు మే ప్రొసీడ్ ఇన్ ఎనీ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్,
1: ఇవన్నీ కూడా దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
0: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ గెట్ దట్ పీస్.
1: దివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి, ప్రాకృతమైనటువంటి, భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: దెన్ వన్స్ యూ హావ్ లవ్ యూ కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్లీ ఎడ్యుకేషన్.
1: ఈ భౌతికమైనటువంటి భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో అండ్
1: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
0: బట్ ది ఇన్నర్ పీస్ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్స్ పర్మనెంట్.
1: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
0: దట్ స్టేబుల్ పర్మనెంట్ వన్ ఈజ్ పీస్.
1: కదిలిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
0: దట్ విచ్ పాసెస్ ఆఫ్ యూ కెనాట్ కాల్ ఇట్ పీస్.
1: కనుక పర్మనెంట్ డే శాంతి అనడానికి.
0: సో పీస్ నౌ.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి, ప్రాకృతమైనటువంటి, భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: దెన్ వన్స్ యూ హావ్ లవ్.

0: దట్ విచ్ పాసెస్ ఆఫ్ యూ కెనాట్ కాల్ ఇట్ పీస్.
1: కనుక నీకు పర్మనెంట్ ది శాంతి అనడానికి.
0: సో పీస్ ఈజ్ పర్మనెంట్.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
0: In order to have God, you should proceed along this permanent line
1: permanent
0: of thought and action. If you don't follow the permanent path, where will you reach? We can't decide. So we should follow that eternal truth. Then only you will reach that state of eternal bliss and truth. Students.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొల్పుతూ రావాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ జస్ట్ రిపీట్ లైక్ ఎ ప్యారెట్ దీస్ వర్డ్స్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్.
1: దాన్ని ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని ధర్మాన్ని శాంతిని.
0: వీ షుడ్ అవేకన్ దీస్ హ్యూమన్ వాల్యూస్ అరైజ్ అవేక్ స్టాప్ నాట్ ది గోల్ ఇస్
1: కానీ అవి నిద్రిస్తున్నాయి.
0: They are there, but yet they are sleeping.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాంతో మనం ఏమి ఉపయోగపెట్టుకోవటం లేదు.
0: Because we are not making use of this latent
1: values.
0: We are carried away by the outer illusion.
1: కాబట్టి దానికి ఏం పని లేదు.
0: So we don't make use of the inner quality.
1: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
0: As we don't make use of the innate quality.
1: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి. అది మేలుకుంటుంది.
0: Give it. Awaken it and then only the externals would sleep.
1: ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
0: స్పిరిచువల్ పవర్ ఇస్ లైక్ ఎ టైగర్.
1: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటుంది, వెనక్కి తిరిగి చూడదు.
0: ద టైగర్ వాక్స్ ఇట్ నెవర్ లుక్స్ బిహైండ్.
1: మంచి జెంటల్ గా నడుస్తుంటుంది.
0: It walks in a gentle, majestic way.
1: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
0: It has no fear whatsoever.
1: కారణం ఏమిటి?
0: Why?
1: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
0: Because it relies on its truth.
1: అందువల్లనే అది సింహం వంటిది.
0: ఇట్స్ లైక్ ఎ లయన్.
1: మృగరాజు.
0: ఇట్ ఇస్ ద కింగ్.
1: ఈ దుర్మార్గము దుష్టము దుర్గుణము అనేటువంటి దానికంతా అది కింగ్ వంటిది.
0: ఇట్ ఇస్ ద కింగ్ ఫర్ ఆల్ ద వైల్డ్ యానిమల్స్.
1: దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు అదిరిపోదు.
0: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
1: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
0: ద వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ షీప్.
1: ఈ షీప్ ఏంటి, ఒక్క అడుగు పెట్టినా మరి ఏంటి చూస్తే, మరి ఒక్క అడుగు పెట్టినా అంత భయము అదురుతోనే పోతుంటాది.
0: షీప్ ఈస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
1: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాది.
0: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
1: ముందు పోయేటువంటిది బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
0: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
1: కనుక మనము సింహ జీవులుగా మనం తయారు కావాలి.
0: We should be like a lion.
1: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
0: నాట్ ది లైఫ్ ఆఫ్ ఎ షీప్.
1: మనం అంత ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ
1: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫియర్ ఆర్ హెసిటేషన్.
1: ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
0: దట్ ఈస్ ఓన్లీ ది లయన్ ఇన్ అవర్ లైఫ్.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: యూ హ్యావ్ ద డివినిటీ.
1: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
0: దేర్ ఇస్ ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
0: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
0: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
1: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
0: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
1: ఎక్కడ డిసిప్లిన్ అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్
1: ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
0: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్
1: ఎక్కడ గుణము లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
0: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్
1: శాంతి కంట మూల కారణం గుణములే.
0: దేర్ ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
1: కనుక ఈ వర్చ్యూ ఈ గుణం పోషించుకోవాలి.
0: Therefore, we should develop these
1: virtues. గుణవంతుడు కావాలి.
0: We should be one of character.
1: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
0: You know about Hanuman is.
1: శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నారు.
0: Therefore, Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
1: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడికి ఏది ఆధారము?
0: What is the cause for Hanuman?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఒకానొక సమయం లోపల.
0: At one time.
1: అగస్త్యుని తల్లి.
0: The mother of Agastya.
1: శ్రీరాముని తల్లి.
0: And mother of
1: హనుమంతుని తల్లి.
0: And mother of Hanuman.
1: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
0: All the three ladies met like Mahila Vibhag.
1: Andulo urukundakunda ee Hanumantun thalli leka Agastun thalli modulu pettindi.
0: Mother of sage Agastya started conversation.
1: Amma naa koduke evaro telusna?
0: You know my son?
1: Samudranantha kudunu okka thuri upasam chesadu.
0: He could swallow the whole ocean just in one sip.
1: Kanuka naa koduku alanti vaadu ani cheppindi.
0: That's the standard of my son.
1: Antalo urukundakunda.

0: ఈ హనుమంతుని తల్లి లేచింది, అమ్మా నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా, నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని.
1: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్, ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హాస్ స్వాలోడ్ వాటర్, మై సన్ కుడ్
0: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట, అమ్మా మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
1: ద థర్డ్ లేడీ కౌసల్యా మదర్ ఆఫ్ శ్రీరామ సెడ్, యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
0: మై సన్, నా కుమారుని యొక్క పేరును తలుచుకోవడం వల్ల నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
1: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్, యువర్ సన్ కుడ్ జంప్.
0: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు, కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
1: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ that Agastya could swallow the whole ocean because of the divinity. Hanuman could jump over the ocean because of Rama's name.
0: Kanuka motta motta bhagavat namamu danikante shakti vantamaina maroku ledu.
1: God's name is mightiest, most powerful.

0: தினகருடு சாந்துடை தோச்சே தினகருடு சாந்துடை தோச்சே தினமுலிந்த குருசலையனு சலிகாலி சுருக்கு வச்சே பொலமுலன் ரேடி குருட்டி வெண்ணலோன குப்பலன் ஊர்ச்சு காப்புரு கொந்துலெத்தி பதமுலன் பாடத்தொடகுதுரு ஜனபச்சேலகு முத்தியால சருளு கூர்ச்சி மெரப பண்டகு குங்கும மெருப்பு தாழ்ச்சி பந்தி பூல முகமு அல்லல்லந்த விப்பி மனகிருகம்புல தானிய சம்பதல நில்பி சரசுராலைன சங்கராந்தி பண்டுகொச்சே சரசுராலைன புஷ்ய மாசம்பு வச்சே
1: The sun appeared cool and serene. The day started getting shorter. The cold wind blew fiercely. The fields were filled with golden harvest. The farmers rejoiced in singing at night, with the moon shining bright. The buds of flowers blossomed like garlands of pearls on the banks of rivers. Chilies were looking red. Farmers were bringing home the newly harvested grain, hailing the advent of joyous festival of Sankranti.
0: Prema Sarupulena, Yuvati Yugulara.
1: Embodiments of love, men and women, youngsters.
0: Inati Parvadinamu, Anek Saundaryamulato, Praveshistu Vachindi.
1: The festival of this day has stepped in with all the gaiety and festivity.
0: Yuvati yukula yokka prodbalam chetane aanandamu abhruti avutu vachindi.
1: This led to the blissful state of the mind because of the youngsters, men and women.
0: Itti pavitramaina dinamu saamanyamaina pati dinam kaadu.
1: This sacred day is not an ordinary one.
0: దీనిని ఉత్తరాయణ పర్వదినం అని కూడాను పిలుస్తూ వచ్చారు.
1: This is also called the sacred day of travel towards the north, ఉత్తరాయణ పర్వదిన.
0: సర్వోత్తమైనటువంటి యొక్క గుణములను అందిస్తూ సర్వ సత్కర్మలను కూడాను చేకూరుస్తూ సర్వ సంపదలను కూడాను అందిస్తూ ఆనందమును అందించేటువంటి యొక్క దినము ఈ మహాపర్వదినము.
1: ద హోలీ ఫెస్టివల్ ఆఫ్ దిస్ డే కన్ఫర్స్ ద నోబ్లెస్ట్ ఫీచర్స్ అండ్ ఆల్సో హెల్ప్స్ అస్ టు అండర్టేక్ సీక్రెట్ యాక్ట్స్ గివింగ్ అస్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ద బ్లెస్.
0: ఈనాడు ఇంతటితో కాక పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి ఈనాడు.
1: This day also coincides with the celebration of Mukkoti Ekadashi.
0: Prakrutini madinchaga rakshasa devatalaku amrutanni andinchinatvanti yokka dinamu ee dinamu.
1: This is the day when the nectar was passed on to everybody in the churning of the milk.
0: Kani ee naati manavuni yandu itti uttamaina pavitramaina దివ్యమైన భవ్యమైన భావాలు కలిగి ఉండి కూడాను మానవుడు అలౌకికమైనటువంటి భావముల చేత హృదయమును నింపుకొని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తలంపులను వెదజల్లలేకపోతున్నాడు.
1: దో మ్యాన్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఆల్ నొబిలిటీ ఎండోర్డ్ విత్ సాంక్టిటీ బట్ హీఈస్ ఆఫ్టర్ ద వరల్డ్లీ ఎఫిమరల్ ట్రాన్షియంట్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ having been filled his heart with the world.
0: Hiranyakashipudu, Hiranyakshudu, Kamsudu, Duryodhanudu, Dushyasanadudu, meeru samanyamainatundi purushulu kaadu.
1: Hiranyakashipa, Hiranyaksha, Duryodhana, Kamsa, they are not ordinary ones.
0: శారీర మానసిక శక్తులు అనంతమై ఉండి కూడాను వారి యందు ప్రాకృతమైనటువంటి యొక్క భావములు చేరిపోవటం చేతనే వారు బలహీనులైపోతూ వచ్చారు.
1: Though they are physically strong and mentally alert, they were weak at the end because they are full of the worldly thoughts.
0: కనుక మానవుడు తన సంకల్పములను ఉత్తమమైనటువంటి సంకల్పములుగా మార్చుకున్నప్పుడే యావత్ ప్రపంచమే తన యొక్క హస్తగతమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ మ్యాన్ ఈజ్ సక్సెస్ఫుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ హిస్ థాట్స్ ఇన్ నోబుల్, దెన్ హీ వుడ్ బి ఏబుల్ టు విన్ ఓవర్ ద వరల్డ్.
0: హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గొప్ప సైంటిస్టులు.
1: హిరణ్యాక్ష హిరణ్యకశిపు ఆర్ గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
0: హిరణ్యుడు చంద్రమండలం కూడాను వెళ్ళటమే కాక సూర్యుని కూడాను చేరాడు.
1: Hiranyakashipu not only reached the moon, he could also reach the sun.
0: Inta shakti samarthyam kaligina yokka Hiranyakashipudu kadapatiki tana hrudayam anta kudanu pancha bhautikamainatundi yokka bhavamulu cheta nimpukovatam cheta anninti yendu kudanu tanu balahinudai poyadu.
1: Hiranyakashipu, with all his strength, energy, capabilities and capacities, because he had got his body attachment, he lost at the end.
0: Kanuka ప్రతి వ్యక్తి కూడాను గొప్ప బలవంతుడే, గొప్ప శక్తివంతుడే, గొప్ప మేధావియే, కానీ ప్రాకృతమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క భావములను మన హృదయంలో నింపుకోకూడదు.
1: ఎవ్రీ పర్సన్ నో డౌట్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఎండౌర్ విత్ హై ఇంటెలెక్ట్, బట్ వన్ షుడ్ నాట్ ఫిల్ ద హార్ట్ విత్ వరల్డ్లీ ఫీలింగ్స్.
0: ఈనాటి యువతి యువకులే యావత్ ప్రపంచమును పోషించేటువంటి నాయకులు.
1: Youngsters today are going to be the future leaders.
0: ee naati yuvati yukule desha saubhagyam yokka sampadanu nilabetteetvanti yokka vyaktulu.
1: Youngsters men and women are going to maintain the prosperity and the fluence of the society.
0: Desha saubhagyamu yuvati yukula painane aadharapadi unnadi.
1: The welfare of the country depends on the youngsters.
0: Sadgunamalu, సదాలోచనలు, సచ్చింతలు, సద్భావములు నింపుకొని ఉండాలి ఈ యువతి యువకులు.
1: యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ నోబుల్ ఫీచర్స్, గుడ్ సెంటిమెంట్స్, ద వర్చ్యూస్ అండ్ ద స్టర్లింగ్ క్యారెక్టర్.
0: అట్టి పవిత్రమైన భావముల చేత హృదయములను పొంగింప చేసుకున్నప్పుడే అట్టి వ్యక్తులు ఎట్టి సశక్తివంతమైనటువంటి యొక్క దీనిని కూడా సాధించగలరు.
1: విత్ ఆల్ దీస్ సీక్రెట్ థాట్స్ they would be able to achieve and accomplish anything they undertake.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: ee naadu aata paatalu anni kudunu aanandam cheta gaani aahladam cheta gaani utsaham cheta gaani ivi abhirudhi avutundi vachindi.
1: The music, sports and games that have been very successful because of bubbling enthusiasm and your dynamism.
0: యావత్ ప్రపంచమునకే ఉత్తీర్ణులైనటువంటి వారు యువతి యువకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ద హోల్ వరల్డ్ ది యంగ్స్టర్ సెట్ ఎ రోల్ మోడల్.
0: ఈ యువతి యువకులు యందు గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
1: ద వర్చ్యూస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సౌజన్యము, సౌశీల్యము, ఉత్కృష్టత ఈ మూడు కూడాను విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క శక్తులు.
1: The mighty power among youngsters lies in the heights of nobility, the character, and also that of perfect
0: understanding.
1: Students today could achieve everything.
0: కాని దేనిని సాధించిన సర్వమును సాధించిన వారవుదరో దానిని మాత్రము ఏమాత్రము ప్రచారం చేయటం లేదు, ప్రయత్నం చేయటం లేదు.
1: In fact, we have not been publicizing nor sharing that important thing. If we accomplish that, the rest would be accomplished.
0: మానవుని శరీరమునందు అత్యంత ఉత్తమమైనటువంటి ఒక భావములు ఉర్రు తొలుగుతున్నవి.
1: In fact, there have been tremendous beautiful sentiments in every man.
0: అట్టి శక్తి మరి ఏ వ్యక్తి ఎందుకును కానరావు.
1: This mighty strength is not noticed in anybody.
0: అది ఏ అనేక సంకల్పముల చేత కూడినటువంటి ఒక మనస్సు.
1: ఇట్ ఇస్ ద మైండ్, ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: మనస్సును సాధించినటువంటి వ్యక్తి దేనినైనా కూడా సాధించగలడు.
1: The one who can win over the mind can win the rest of the
0: manasuku minchinatvanti shakti ee jagattulo kanaraadu.
1: There is no other greater power than the mind.
0: Maniyeva manushyanam karanam bandhamochho ani manase pradhanamaitvanti mochamu manase pradhanamaitvanti shakti kada manase pradhanamaina karanamu.
1: Mind is the primal cause. It is responsible for the bondage and the liberation.
0: Itti manasunu manavudi naadu సాధించలేకపోతున్నాడు.
1: మ్యాన్ షుడ్ నాట్ కంట్రోల్ హిజ్ మైండ్ టుడే.
0: కనుకనే మానవుడు అందుకోదగినటువంటి ఒక ఆనందానికి అత్యంత దూరం అయిపోతున్నాడు.
1: దేర్ఫోర్ హీ కుడ్ నాట్ బి ద రిసిపియంట్ ఆఫ్ ద బ్లిస్ ఫర్ విచ్ హ్యాస్ టు.
0: మనస్సును స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఎంతటి గొప్ప ఘనకార్యమైన కూడా సాధించగలడు, అనుభవించగలడు.
1: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఆఫ్ ది టాస్క్ అండ్ యూ కెన్ బి రిప్యూటెడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మనోనిర్మలమైనటువంటి ఒక తత్వమును మీరు సాధించాలి.
1: అచీవ్ దట్ స్టేట్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ ప్యూర్.
0: ఈ మనస్సును అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తే అన్నింటినీ కూడా సాధించగలడు.
1: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యూ విల్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈనాడు మనం ఆటపాటల్లో ప్రవేశించాము.
1: Today we are in sports and games.
0: కాని ఈ ఆటపాటలు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటివిగా భావించరాదు.
1: You should never consider them as worldly, physical acts.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములని కూడా విశ్వసించాలి.
1: You should consider them as acts of morality, righteousness and spiritual deeds.
0: ఇట్టి నైతిక ధార్మికమైనటువంటి శక్తులను సాధించినటువంటి వ్యక్తియే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he achieves excellence in the fields of the morality, the spirituality and righteousness.
0: కేవలం శారీరం యొక్క పుష్టి దృష్టి కోసమని మనం ప్రాకులాడకూడదు.
1: We should not merely struggle for the physical strength only.
0: మానసిక శక్తి సామర్థ్యములకు తగినటువంటి కృషి చేయాలి.
1: We should strive hard for our mental strength.
0: మనసును మనం స్వాధీనమునందుంచుకోవాలి.
1: We should control our mind.
0: మనసును మనం బానిసగా చేసుకోవాలి.
1: And we should make the mind our slave.
0: కానీ మనసుకు బానిసైపోయినప్పుడు మానవుడు ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనా కూడాను బలహీనుడైపోతాడు.
1: If you are a slave to your mind with all your strength, you will be weak.
0: Kanuka manasse niku oka balasiga maaripovali.
1: Therefore the mind should be your slave.
0: Manasu nandunnatundi shakti samachyamulu ee prapanchamulo ye padarthamunandu kuda nu kanaravu.
1: The power and the strength of the mind is not noticed anywhere in this world.
0: Andunundi ye manavuni yokka maha viluvalainatundi yokka gunamulu aavirbhavistayi.
1: And there in the mind the great features, the traits find their origin.
0: మానవుడు ధనమును కోల్పోయినా ఏదో ఒక విధమైనటువంటి శ్రమ పడి ధనమును సాధించగలడు.
1: ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ బై స్ట్రగుల్ అండ్ స్ట్రెయిన్ హీ కెన్ గెట్ బ్యాక్ ద లాస్ట్.
0: ఆరోగ్యంనే కోల్పోయినా అది శక్తివంతమైనటువంటి డాక్టర్ ను ఆశ్రయించి ఆరోగ్యమును కూడాను మనము చేకూర్చుకోవచ్చు.
1: ఇఫ్ ది హెల్త్ ఈజ్ లాస్ట్ బై కన్సల్టింగ్ ఫిజీషియన్స్ హీ కెన్ గెట్ బ్యాక్ టు హిస్ స్ట్రెంగ్త్.
0: కానీ మానవుని యొక్క విలువను మాత్రం కోల్పోయినా ఇంకా మానవత్వమేమి నిలువదు.
1: When once the character is gone, the value is gone, human life is a waste.
0: ee naati manavata viluvalu athyavasaramainatvantivi.
1: Human values are most important today.
0: Manavunitene aavirbhavinchinatvantivi ee manavata gunamulu.
1: In fact the human values had their origin in man.
0: Manavata gunamulu ekkado grantham nunchi gaani guruvul nunchi gaani bodhimpapadi sadhinchetvantivi kaadu.
1: Human values are not found in any of the texts, nor imported, nor exported, nor cultivated.
0: మన నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి కర్మలు ఆచరించి సత్యమైన భావములను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ మానవతా విలువలు మన వెంటనే జంటనే ఇంటనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాయి.
1: When once you follow the path of the truth and undertake the truthful activities, then you will have the human values with you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: మీరు నేర్చే విద్యల కంటే,
1: more than the education you acquire,
0: చేసే శక్తుల కంటే,
1: more than your actions,
0: manavata viluvalanu maatram poshinchukunnappudu sarva shaktulu kudanu avi antarbhutamai untayi.
1: When once you uphold the human values, all the rest will follow automatically.
0: Kanuka satyame mana pratyaksha daivamu.
1: Truth is God.
0: ధర్మమే ఇది ప్రత్యక్షమైన పునాది.
1: Righteousness is the very foundation.
0: దీనిని పురస్కరించుకునియే భారతీయ సంస్కృతి సత్యం నాస్తి పరో ధర్మ.
1: Basing on this, the culture of Bharat said, there is no greater righteousness other than the truth.
0: కనుక ఇట్టి సత్య ధర్మమును మనం కాపాడే నిమిత్తమై మన జీవితమంతా కూడా దారబోసి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore, to keep up and to maintain these twin principles of truth and righteousness, we should be prepared to sacrifice our lives.
0: ఈ ప్రాప్తమైనటువంటి బహుమతులు ఎన్ని పొందినప్పటికీ ఇది నిజమైనటువంటి బహుమతి కాదు.
1: All the prizes that we receive, they are not prizes in the true sense.
0: ఒక్క మతి ఉన్నటువంటి వ్యక్తియే అనేక ఇక్కట్లకు గురి అవుతున్నాడు.
1: One with mati mind faces so many problems.
0: బహుమతి అనేక మతులు చేరినప్పుడు ఇంకా మనిషి కోతి కంటే పీడవుతాడు.
1: బహుమతి, many mindedness, diversified mind will have greater trouble.
0: కనుక మనం అందుకోవలసినటువంటిది బహుమతులు కాదు.
1: It's not the wayward nature of bahumati.
0: నిజమతిని మనం అందుకోవాలి.
1: We should have the true state of mind, nijamati.
0: నిజమతి అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూక్తి.
1: Nijamati, the true mind, is the sukti, the true message that arises from human heart.
0: Sarva shaktulu kodanu manobhavam nundiye manaku aavirbhavistunnayi.
1: All potentialities are the reflections of the mental feelings.
0: Manasunu mana friendship chesukovali.
1: We should control our mind.
0: ఆ మనసు యొక్క ఫ్రెండ్షిప్ అన్నింటికి మూల కారణంగా చేస్తుంది.
1: When once you develop friendship with your mind,
0: భారతీయ సంస్కృతి యందు నిజమైన మిత్రుని సంపాదించుకున్నప్పుడే భగవంతుడు సులభంగా వశులవుతాడు.
1: When once you have true friendship, you can really experience God.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: servitude,
0: స్నేహం,
1: friendship,
0: ఆత్మనివేదనం,
1: self-surrender.
0: స్నేహం అనేటువంటిది జరిగిన తర్వాతనే ఆత్మనివేదన సరైన మార్గంలో మనకు అర్పించవచ్చును.
1: ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ లీడ్స్ టు ద సెల్ఫ్ సరెండర్.
0: ఈ యొక్క ఫ్రెండ్షిప్ పతంతో చేయకుండా ఉన్నంత వరకు కూడా మనం ఆత్మార్పణ అనేటువంటిది కేవలం మాటలతో మాత్రం తప్ప క్రియారూపంలో ఆచరించలేము.
1: Without friendship, you cannot reach the state of self-surrender. If you say that it is only verbal or vocal declaration,
0: kriyaroopam kante kudanu bhavaroopame chaala balavantaramainatundi.
1: Therefore, the experience is greater than imagination or feeling.
0: Edo goppa shakti samarthyamnu sadhinchinaamani meeru bhavinchavachchu.
1: You may feel that you are one of the strength and capacity.
0: Adi kriyaroopame.
1: And it's also a form.
0: Aa karyamtone adi anchamavutundi.
1: It ends with that accomplishment.
0: Bhavaroopam anetundi anekatvamto ekamaipothundi.
1: But the feeling within unifies the diversity, plurality.
0: Kanuka manam bhavamunu uttamaina bhavamunu mana hrudayamunandu poshimpa chesukovali.
1: So the good prompting of the good feeling sentiments should be entertained.
0: Kanuka క్రియల కంటే కూడాను భావములు అత్యంత ఉత్తమమైనటువంటిది.
1: సో మోర్ దెన్ ది డీడ్స్ అకాంప్లిష్మెంట్స్, ద ఫీలింగ్స్ మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇక్కడ కానీ ఎక్కడ కానీ మరెక్కడ కానీ ఎక్కడ పోయినప్పటికీ మీరు ఒకే భావముతో ఒకే చింతతో దివ్యమైన భావమును పోషించుకుంటూ రండి.
1: హియర్ ఆర్ ఎనీవేర్ యూ షుడ్ హ్యావ్ సేమ్ నోబుల్ ఐడియా, ద సీక్రెట్ థాట్స్.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: The whole universe is divine.
0: Sarvam kalividam brahma.
1: Everything is essentially brahma.
0: Daivattam anetundi pratyekanga edo oka sthanamlo ledu.
1: God is not separately located
0: elsewhere. Intane kantane untundi kantinepovare kaapaduthu untadu.
1: He is with you, in you, above you, below you, around you, protecting you like an island.
0: Atti divyamaina bhavyamaina prati oka shaktini manam ee naadu enduku odulukunnam.
1: How is that we have lost this divinity latent with us? Today we have lost the sacred human values.
0: ఆ విలువలను కోల్పోవడం చేతనే మనము పూర్తి బలహీనమైపోయినాం.
1: Because of the loss of the human values, we have become very weak.
0: Examination లోపల అనేక రకమైనటువంటి మార్కులు మేము పొందవచ్చును.
1: You may have mark, high percentage of marks.
0: కాని ఈ మార్కుల కంటే కూడాను మనం పొందినా పొందకపోయినా కూడా రిమార్కులు మాత్రం తేకూడదు.
1: యూ మే గెట్ హై పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్ సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఎనీవే.
0: దేశంలో ఎందరో విద్యార్థులు, ఎందరో యువకులు లోకంలో అనేక పాటలు పడుతున్నారు.
1: in this country and in this world, youngsters strive hard.
0: ఈ చదువుల నిమిత్తమై దేశమును కూడా తిరుగుతున్నారు.
1: For education, they go around the world.
0: నిజమైనటువంటి యొక్క విలువల నిమిత్తమై తన హృదయాంతరంలోకి చేరినప్పుడు అంతే చాలు, అక్కడనే నిజమైన భాగ్యం మనకు లభిస్తుంది.
1: In order to have human values, one should turn within, get into the heart.
0: నిజమైన భోగభాగ్యములు మన హృదయం నుండే ఉన్నవు, కానీ బయట ప్రదేశములందు కానరావు.
1: The true wealth and affluence is present in our own heart, not outside.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మనసును అంతర్గతంగా మార్చుకోవాలి.
1: So every mind, every person, students should make an attempt to turn the mind inward.
0: ఈ విద్యార్థులు మనసును అంతర్ముఖంగా మార్చుకున్నప్పుడే దీనికి తగినటువంటి శక్తి సామర్థ్యములు ఎన్నింటినైనా సాధించగలరు.
1: When once the mind turns inward, you will have all the ability and the strength and capacities.
0: యువతులైనటువంటి భావతకులు, భావి భారతోద్ధారకులు నిజమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం సాధించి దేశమును విజ్ఞానవంతులుగా మారాలనుకుంటే ఈ భావములను మాత్రం పెంచుకోవాలి.
1: The leaders of the future, the emancipators of the future, should have these ideas and noble sentiments.
0: కనుక మొట్టమొదటి మానవతా విలువలను మనం సాధించాలి.
1: Therefore, we should achieve human values to begin with.
0: ఎంత ధనం పోయినప్పటికీ దాన్ని సంపాదించవచ్చును.
1: You may lose money, but you can get it back.
0: ఎంతటి ఆరోగ్యం క్షీణించినప్పటికీ మనము దీన్ని సాధించవచ్చును.
1: You may lose your health, but you can get back your health.
0: కానీ మన విలువలే మనం కోల్పోయిన సర్వమును కోల్పోయిన వారు అవుతాం.
1: When once the values are lost, you'll be losing everything of this life.
0: కనుక మన యొక్క విలువలను మనం కాపాడుకుంటూ రావాలి.
1: Therefore, we have to protect and safeguard our innate values.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఒక వారం నుంచి కూడాను మీరు ఈ స్పోర్ట్స్ లోపల ఎంతటి అవస్థ పడుతున్నారో, ఎంతటి తరబీలు చేస్తున్నారో అది నేను చూస్తూనే ఉన్నాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ వాచింగ్ అండ్ నోటీసింగ్ ఆల్ యువర్ స్ట్రగుల్, ఆల్ ద స్ట్రెయిన్ దట్ యూ హ్యావ్ అండర్ గాన్ డ్యూరింగ్ ద పాస్ట్ వన్ వీక్. అన్నపానాదులు
0: బదలి నిద్రాహారములు విసర్జించి ఎంతయో శ్రమపడి మీరు పనిచేస్తున్నారు.
1: యూ వర్క్ సాక్రిఫైస్ ఇన్ ద ఫుడ్, డ్రింక్ అండ్ ఈవెన్ స్లీప్.
0: కానీ బయట విద్యార్థులు చేసేటువంటి పనులకు, మన విద్యార్థులు చేసేటువంటి పనులకు కొంత వ్యత్యాసాన్ని మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఆల్ దోస్ థింగ్స్ డన్ బై ది స్టూడెంట్స్ అవుట్ సైడ్.
0: బయట విద్యార్థులు ఏదో ప్రైజులు తేవాలని, ఏదో మెడల్స్ తేవాలని ఈ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతుంటారు.
1: స్టూడెంట్స్ అవుట్ సైడ్, they have got only one purpose, to win a prize or medal.
0: కానీ మన విద్యార్థులు స్వామి యొక్క తృప్తి కోసం మీరు పాటు పడుతున్నారు.
1: The only aim of our students is only to please Bhagavan.
0: కనుకనే స్వామి యొక్క తృప్తి ఏ విధంగా ఉండాలి?
1: How to please Bhagavan?
0: సద్గుణమును మనం మొట్టమొదట నింపుకోవాలి. మనం
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ గుడ్ వర్చ్యూస్.
0: నేడు ఒక విధంగాను, రేపు మరొక విధంగా కూడాను మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో ఆన్ చేంజింగ్ ఫ్రమ్ డే టు డే.
0: చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ వీ విల్ హ్యావ్ ది అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టెడీనెస్ ఇన్ అవర్ విజన్.
0: నిజంగా విద్యా విధానం లోపల మూడు విధమైనటువంటి గుణములు ఎందుకు బోధించింది మన భారతీయ సంస్కృతి?
1: ది కల్చర్ ఆఫ్ భారత్ లేడ్ మచ్ ఎంఫసిస్ ఆన్ త్రీ ప్రిన్సిపల్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సర్వం కలివిదం బ్రహ్మ అని
1: ఫస్ట్ డిక్లరేషన్ ఇస్ సర్వం కలివిదం బ్రహ్మ.
0: అనగా సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: ఇలాంటి నమ్మకాన్ని మొట్టమొదటి నమ్ము సాధించాలి.
1: First, we should achieve this confidence in this faith.
0: ఈ నమ్మకాన్ని సాధించినప్పుడే మనం అన్నిటిని కూడా సాధించమారవుతాం.
1: With this strong faith, you'll be able to achieve anything.
0: Where there is truth, there is peace. Where there is bliss, there is God. కనుకనే మొట్టమొదట విశ్వాసం.
1: So we begin with confidence.
0: కడపటి ఫలము మనకు ఆనందం.
1: The result at the end is bliss.
0: కనుకనే ఆనందం మనకు ప్రాప్తించాలంటే
1: In order to be blissful,
0: ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు,
1: when we sow a seed in the ground,
0: అది క్రమక్రమేణా మొక్కగా మారుతుంది.
1: It germinates, sprouts up into a
0: tree. తిరిగి వృక్షంగా తయారయ్యి,
1: then it becomes a tree.
0: ఫలపుష్పములను మనకు అందిస్తుంది.
1: And bears the fruits.
0: అదే విధముగానే,
1: likewise,
0: మానవుని యొక్క సంకల్పమైనటువంటి బీజమును,
1: the seed of human thought,
0: మన హృదయమునందు బాగా నాటినప్పుడు,
1: should be sown in the field of heart,
0: అది గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మారి,
1: it germinates into a spiritual tree,
0: అందునుంచి నే సుఖ సంతోషములు ఆనందమైనటువంటి ఒక పుష్పం పుష్పములు అందిస్తుంటారు,
1: and that will have the flowers of happiness and peace,
0: శాంతి అనేటువంటి ఫలాన్ని నీకు భుజింపజేస్తుంది,
1: and it bears the fruit of peace.
0: కనుకనే మీరు శాంతి కావాలని కోరుతున్నారు.
1: You want to be peaceful.
0: ఈ శాంతి బయట ఎక్కడనో మనకు కనరాదు.
1: Peace is not outside.
0: మన యొక్క విశ్వాసం నుండియే ఈ శాంతి మనకు లభిస్తుంది.
1: You can attain peace out of confidence.
0: కానీ ఈనాటి మానవునికి విశ్వాసం అనేటువంటిది దృఢంగా ఉండటం లేదు.
1: The modern man has no strong confidence or faith.
0: వ్యక్తికి ఎదురుగా నటిస్తూ ఉంటాడు.
1: He just pretends in front.
0: ఈ నాడంతా కూడాను నటన భక్తులుగా మారుతున్నారే కానీ శాశ్వత భక్తులుగా మారలేదు.
1: We have only acting in the field of devotion but not in reality in daily life.
0: నటన కాని శాస్త్రం కాని రెండు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి.
1: Good and bad, they find their origin in you only.
0: నువ్వు స్థిరచిత్తులైనప్పుడు ఆ యొక్క విశ్వాసం స్థిరంగా ఉంటుంటుంది.
1: If you have steady mind, you'll have steady faith.
0: నిజంగా స్థిరచిత్తులు కానప్పుడు ఇదంతా కూడాను తాత్కాలికమైనటువంటి ఒక ఫలంగా నీకు లభిస్తుంది.
1: విత్ అన్స్టడీ మైండ్ వాట్ ఎవర్ యు గెట్ దట్ ఇస్ బౌండ్ టు బి టెంపరరీ.
0: విద్యార్థులారా, ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తులు,
1: యు అస్పైర్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ బ్లిస్,
0: స్థిరమైనటువంటి యొక్క విశ్వాసం కలిగి ఉంటుండాలి.
1: యు షుడ్ హావ్ స్ట్రాంగ్ స్టడీ ఫెయిత్.
0: కానీ ఈనాటి వ్యక్తులకు ఆ స్థిర విశ్వాసం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ మైండ్స్ హ్యావ్ నో స్టెడీనెస్ ఇన్ దర్ ఫెయిత్.
0: మేము భగవంతుని విశ్వసిస్తున్నాము,
1: వి సే ఐ బిలీవ్,
0: భగవంతుని ప్రేమిస్తున్నాము,
1: ఐ లవ్ గాడ్
0: అని చెప్తున్నారు. కానీ ఆ ప్రేమ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి వారికి ఏం బోధపట్టడం లేదు.
1: దే ఓన్లీ డిక్లేర్ బట్ దే డోంట్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్.
0: నిజంగా నిజమైనటువంటి ప్రేమ అంటే ప్రేమ అనేటువంటిది ఒక నిజమైనటువంటి ఒక ధర్మంతో కూడినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ లవ్ హ్యాస్ గాట్ విత్ ఇట్ ఎ ట్రూ
0: కాండ్. ప్రేమ నుంచి ఆవిర్భవించేటువంటి ఒక ఆనంద సంపదమే ప్రేమ.
1: అండ్ లవ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్లవరింగ్ ద ఫ్రూషన్ ఆఫ్
0: ఒక పదార్థం ఎందుకు కానీ ఒక వ్యక్తి ఎందుకు కానీ ఆవిర్భవించేటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ఎ సపరేట్ ఇండివిజువల్ ఎయిదర్.
0: నీ హృదయాకాశం నుండి కూడాను పవిత్రమైనటువంటి ఒక ప్రేమతత్వము గాలిగా వీచుకుంటూ,
1: along the firmament of human heart, it blows like the wind.
0: ఇది నీ చుట్టూ ఉంటుంది, నిన్ను పోషిస్తూ ఉంటుంటది.
1: The love is around you and safeguards you.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: This spirit of love we have.
0: ఇది ఏ శాస్త్రమైనటువంటి ప్రేమతత్వము.
1: This is the nature of true love.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడి నుంచో లభించేటువంటి కాదు.
1: ప్రేమ, love cannot be acquired from a distant place.
0: ఈ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ది హ్యూమన్ హార్ట్.
0: ప్రేమకు పర్యాయ పదము ధర్మమే.
1: ద సినోనిమ్ ఆఫ్ లవ్, ప్రేమ, ఇస్ ధర్మ, రైచియస్నెస్.
0: మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రేమ ఒక్కటియే.
1: ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ ఇస్ లవ్.
0: వే ఆఫ్ లైఫ్
1: ఇస్ వే ఆఫ్ లైఫ్.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: This love, which is the way of life, one has to foster.
0: ఇది వస్తువాహనాదుల నుంచి వచ్చేటువంటిది కాదు.
1: You cannot get out of conveniences and comforts.
0: మన హృదయనాభి నుండి కూడా ఆవిర్భవించేటువంటిది.
1: It arises from the very navel of the human heart.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పొందినప్పుడు,
1: when we have that spirit of love,
0: ఎంత శక్తి సామర్థ్యంలైనా కూడా మనం పొందవచ్చును.
1: You can be mighty, strong.
0: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు ఏదో సాధించాలని మీరు భావిస్తున్నారు.
1: You think that Hiranyaksha, Hiranyakashipu,
0: నీవు ప్రేమను పొందినప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు నీకు కేవలము ఒక హస్తగతమైపోతారు.
1: When once you have got this fullness of love in totality,
0: ఈ పెద్ద శక్తులన్నీ హిరణ్యాక్ష
1: stand nowhere. All other powers are so mean and low in front of it.
0: కనుకనే ప్రాచీనులంతా కూడాను భారతీయ సంస్కృతిని ఎంతో పవిత్రమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
1: All ancients extolled the culture of Bharat.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డెమోన్స్ట్రేట్స్ అండ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఎన్ని పేర్లైనా ఉండవచ్చును, ఎన్ని రూపములైనా ఉండవచ్చును, కానీ ఈ సంబంధమైనటువంటి ఒక దివ్యత్వము ఒకటిగానే ఉంటుంటుంది.
1: దేర్ మే బి మెనీ ఫార్మ్స్ అండ్ మెనీ నేమ్స్ బట్ దేర్ ఇస్ వన్నెస్ ఇన్ డివినిటీ.
0: అనేక మంది కవిత్వాలు రాస్తుంటారు.
1: మెనీ పీపుల్ కంపోజ్ పోయమ్స్.
0: లక్షలు లక్షలంతా కూడా పోయమ్స్ రాసుకుంటుంటారు.
1: దేర్ ఆర్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ కంపోజిషన్స్.
0: కానీ ఈ పోయమ్స్ అంతా కూడాను ప్రేమతత్వము ప్రాణ సమానమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ దీస్ కంపోజిషన్స్ లవ్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇటువంటి మానవత్వము ఎటువంటి వారికైనా లభ్యం కాదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు ఎంతో శక్తి సామర్థ్యం కలిగినటువంటి వీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ కరేజ్, ద వాలర్ అండ్ ద స్ట్రెంగ్త్ అండ్ మైటీ వన్.
0: దైవ భావం అనేటువంటిది తన హృదయంలో నింపుకున్నటువంటి సమయంలో,
1: వెన్ వన్స్ వన్ ఫీల్స్ హిస్ హార్ట్ విత్ ద డివైన్ ఫీలింగ్స్,
0: అప్పుడు లంకలో ప్రవేశించినటువంటి హనుమంతుణ్ణి,
1: హనుమాన్ హూ హాస్ స్టెప్డ్ ఇన్ టు లంక,
0: లంకవాసులందరూ కూడా శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు అన్నారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ narrated praised Hanuman as the one of sterling character,
0: Shantudu,
1: and mighty strength, peaceful,
0: gunavantudu,
1: virtuous,
0: balavantudu,
1: and strong
0: Hanumantudu.
1: That is Hanuman.
0: Ee annitiki ni kaaranam enti?
1: What is the cause behind?
0: Mooladharamaitundi oka tattvam, Rama naamame.
1: It is matchless holy name of Rama which is the strength.
0: Aa Rama naamam chetane priyamainatundi oka bhakti chetane aa prema chetane intati samudrani kuda daatutu vacharu.
1: Because of the chanting of the holy name and the devotion to the faith, he could just cross this ocean.
0: Eenadu
1: today
0: mukkoti ekadasi
1: is the festival of mukkoti ekadasi,
0: vaikuntha ekadasi anu kuda antaru,
1: also called vaikuntha ekadasi.
0: Bhishmudu
1: bhishma
0: 46 dinamulu ampaseyapai pandugundi.
1: He was resting on the bed of arrows.
0: Kani తన దేహం అంతా కూడాను అంబులు పొదలగానే నిలిచిపోయాయి.
1: అండ్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోస్ దట్ హావ్ పియర్స్డ్ ఇంటూ,
0: దేహం మాత్రము అంబులపై నిలిచింది కానీ తల మాత్రము వాలిపోయింది.
1: ద బాడీ ఇస్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ బట్ ద హెడ్ వాజ్ రిక్లైనింగ్.
0: అంత్యము లోపల అర్జునుడు, భీముడు, నకులు, సహదేవరాజులు ద్రౌపదితో సమానంగా వెళ్లి ఆ యొక్క ముత్తాతను చూడటానికి వెళ్లారు.
1: What happened was Arjuna, Bhima, Nakula, Sahadeva followed by Draupadi went to see the great grandfather.
0: Pitamaha,
1: oh grandfather,
0: enduku meeri avasthalu guri ayipoyaru,
1: how is that you are suffering now?
0: Idi naa kartavyamu annadu.
1: He said that has to be so.
0: Deham vachinatundi,
1: the body is there.
0: Desa chemamunaku, dharma chemamunaku, satyavratamunaku arpitam gaavinche nimittam vachindi.
1: The body is gifted to be sacrificed for the country, for the service, and for the
0: character.
1: What for is the body?
0: దీన్ని కేవలం ఒక సదర్మానికి ఉపయోగపెట్టాలి.
1: The body has to be put to use for good things.
0: కానీ అర్జున, నీ వేసినటువంటి బాణములు నా దేహమునకు మాత్రమే తగిలినవి.
1: Arjuna, all the arrows that you shot at me are in my body.
0: కానీ నా శిరస్సుకు మాత్రం చేరలేదు.
1: They have not reached my head.
0: కనుకనే శిరస్సు వాలిపోయింది.
1: Therefore the head is bent downward.
0: Beddu matram vesavu naaku.
1: In fact you laid the bed.
0: Kaani pillow ledu.
1: But I have no pillow.
0: Deeni valle tala vaaripoyindi.
1: And therefore the head is bent.
0: Naaku inta chesinatunte vaadu naa pillow kuda andinchamani cheppadu.
1: Having done so much, give me a pillow.
0: Aa maatal cheta Arjuna yokka manasu karigipoyindi.
1: The heart of Arjuna melted.
0: Pitamaha, neenu em cheyali annadu.
1: Grandfather, what should I do?
0: రెండు అర్జునుల పదలను ఈ విధంగా తీర్చిదిద్దాడు.
1: Two arrows are shot in the reverse direction.
0: రెండింటి మధ్య లోపలనే భీష్ముడి యొక్క తలను పెట్టాడు.
1: In between the space of the two arrows shot against the other,
0: ఇదే భీష్ముడి శిరస్సుకు రెస్ట్.
1: And there the head rested there.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: అర్జున, నా తల్లిని నేను ఏనాడో కోల్పోయినాను.
1: I lost my mother long back.
0: నేను పుట్టిన సత్యమే నేను కోల్పోయినాను.
1: In fact, I lost her at the time of my birth.
0: నేను గంగాదేవి పుత్రుడను.
1: I am the son of Ganga.
0: కనుక నా పేరు గాంగేయుడు అని పేరు.
1: So I have the name Gangeya.
0: కనుక నాకు ఎంత సమయం లోపల ఆ గంగను నాకు అందించమని చెప్పాడు.
1: And as I leave my body, I want to have Ganga, water.
0: నా తల్లిలో నేను చేరిపోవడానికి తగినటువంటి కృషి చేయమన్నాడు.
1: Make any every attempt so that I would merge in my mother.
0: Sarvasakti sampannudu, మహావీరుడు, భక్తుడు, శక్తి సామర్థ్యుడు కలిగినటువంటి వాడు కనుకనే అతను ప్రక్కనే ఒక అంబును విచ్చాడు.
1: అర్జున బీయింగ్ ఆల్ మైటీ విత్ ఆల్ హిస్ ఎక్స్పర్టిస్ ఇన్ ఆర్చరీ కుడ్ షూట్ ఎన్ యారో.
0: భూమి నుండి చక్కని నీరు బయలుదేరి వచ్చింది.
1: దేర్ స్టార్టెడ్ ద ఫౌంటెన్ ఆఫ్ వాటర్.
0: అది ఫౌంటెన్ మాదిరి వచ్చి భీష్ముని యొక్క నోట్లో పడిపోయింది.
1: ద ఫౌంటెన్ ఆఫ్ వాటర్ స్ప్రంగ్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ఫిల్డ్ హిస్ గల్లెట్.
0: లోకములో ఎలాంటి సహాయమో చేసేటువంటి వారు ఉన్నారు లోకంలో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ విల్ హెల్ప్ యూ.
0: కానీ అంత్యకాలం లోపల తల్లిని అందించేటువంటి వారు లోకంలో కానరారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ వన్ హూ విల్ షో యువర్ మదర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్.
0: అర్జున, నీవు నా తల్లిని అందించావు ఈనాడు.
1: అర్జున, యూ హావ్ షోన్ మై మదర్.
0: అప్పుడే అర్జునికి అనేక రకమైనటువంటి బిరుదులు అందించాడు.
1: Then Arjuna could have so many titles.
0: Arjuna palguna pativa kiriti setvana vibhishena jay krishna savisachi dhanunjayaha annadu.
1: All these titles Arjuna could have at that moment.
0: Kalguni ee dhanasu cheta naaku aanandanni andinchavu.
1: Because of this mighty deed you made me happy.
0: Cheppi పాండవులు దిగ్విజయులైపోయి విజయాన్ని సాధించురుగాక అన్నాడు.
1: బ్లెస్ దెమ్ విత్ విక్టరీ అండ్ సక్సెస్ టువర్డ్స్ ది ఎండ్.
0: పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని పొందవాలంటే
1: in order to be the blessings of the elders
0: తృప్తి చేయాలి.
1: We should please them and satisfy them.
0: అదే విధంగానే ఈనాడు మన విద్యార్థులందరూ కూడాను స్వామి తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని ఆటలు ఆడినారు.
1: All students have played very well to please Bhagavan.
0: నా తృప్తితో పాటు మీరు కూడా తృప్తి పడాలి.
1: Bhagavan is satisfied, let you be satisfied.
0: ఈ తృప్తి ఒక ఆటలో మాత్రమే కాదు.
1: This spirit of satisfaction should not be limited to
0: maatalayendu paatalayendu annintiyendu kuda tripti kavali.
1: Limited to sports and games, it should be extended to the areas of your talk and other deeds too.
0: Kanuka meeru jeevithamanta kuda aanandanga jeevinchali.
1: Let you lead your life in bliss,
0: nityanandam,
1: eternal bliss,
0: parama sukham,
1: supreme
0: happiness. Kevalam gnanamurtim
1: is non-dual,
0: dvandvatitam
1: non-dual,
0: gagana sadrisham
1: ethereal,
0: tattvamasya adilakshyam
1: the ultimate,
0: ekam
1: is the motive,
0: nityam
1: one,
0: vimalam
1: pure,
0: achalam sarvadi sachibhutam bhavatitam trigunalagitam.
1: Three attributes are missing there.
0: ఈ విధమైనటువంటి ఆనందాన్ని ప్రతి మానవుడు కూడా అందుకోవాలి.
1: This sort of a bliss one should be able to receive and experience.
0: దేహాన్ని వచ్చింటున్నాయి.
1: We have the body.
0: దేహంతో అన్ని పనులు మనం చేస్తున్నాము.
1: With this body we do every act.
0: కానీ అది కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: It's not that important.
0: ఈ దేహమునందు ఇమిడి ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం చక్కగా పరిశుద్ధం గావించుకోవాలి.
1: We should purify our mind.
0: ఈనాడు ఏ మానవుని ఎందు కానీ మనసు ఉంది కానీ దానికి పవిత్రత లేదు.
1: In fact, every man has the mind, but no purity.
0: Pollution, pollution, pollution.
1: There's no
0: tindi yendu, trage neeri yendu, peeche gaali yendu, nadiche nadaka yendu, anniti yendu kudunu pollution. Vishamayanga untundadi.
1: Nothing is pure today. We come across air pollution, food pollution, noise pollution, water pollution, pollution, pollution.
0: Kanukane manamu ee dubhavamu cheta manasu pollution kaakunda chuchukovali.
1: We should see that our mind is not polluted by bad thoughts.
0: Idi negative ga undakoddu.
1: Mind should not be negative.
0: Eppudu chusina gaani positive kavali.
1: Mind should always be positive.
0: Ee negative mind enta kaalam undinappudiki vaadu etti ganakaryam chesinappudiki adi vijayanni sadhinchaledu.
1: You may be a great man with all the achievements with a negative mind. It is, it will not
0: positive
1: yield positive result.
0: Positive mind kavali.
1: Turn into positive mind.
0: Eppudu nee aanandanni anubhavinchetuvanti oka mind ga techukovali.
1: Your mind should be blissful all the time.
0: Ee aanandanni andarikudunu panchali.
1: This sort of bliss should be shared with many.
0: Adi ye nijamaina manavattvam.
1: That is true human quality.
0: Manavudu manavudu anaga emiti artham?
1: What is the meaning of manava?
0: Manava.
1: Human, three letters.
0: మా లేకుండా వా వర్తించడము. వా మా నా నా అంటే లేకుండా వా వర్తించడము. అన్యాయం లేకుండా, అశాంతి లేకుండా, అక్రమం లేకుండా, అనసత్యం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: మా without any kind of ignorance, without any illusion, without any misconduct, నా without it, వా one has to
0: కనుక ప్రతి ఆ విధమైనటువంటి యొక్క విషమయం కానటువంటి యొక్క భావాన్ని పెంచుకోవాలి.
1: వన్ షుడ్ నో ది సీక్రెట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఎంతయో చదువులు చదివారు.
1: యూ హావ్ లెర్న్డ్
0: ఎన్నో గొప్ప గొప్ప బిరుదులంతా తీసుకున్నారు.
1: యూ గాట్ వెరీ హై డిగ్రీస్ ఇండీడ్.
0: కానీ మూడు నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారు.
1: యూ టు హ్యావ్ 3 to 4 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: ఇవి కాదు మనం తీసుకోవాల్సిన డిగ్రీలు.
1: దీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: శృణ్వంత విశ్వే అమృతస్య పుత్ర, అమృత పుత్రుడు నీవు అనేటువంటి డిగ్రీ మనం పొందాలి.
1: acquire the degree that you are the son of immortality.
0: అమృతపుత్రుడు అనేటువంటి బిరుదును మనము సంపాదించుకున్నప్పుడే అదే సరి అయినటువంటి డిగ్రీ.
1: Then once you have that title, Amrutasya Putra, that you are the son of immortality, it is the right degree.
0: అతి పవిత్రమైనటువంటి బిరుదును మనం పెట్టుకొని కూడాను అల్పమైన స్వల్పమైనటువంటి బిరుదుల కోసమే మనం ఆటలాడుతుంటాం.
1: Having been the recipients of that lofty, very high degree and title, we struggle hard for low degrees.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Mee hrudayanni premato nimpukondi.
1: Fill your heart with love.
0: Manasunu satyamto penchukondi.
1: See that you grow truth in your mind.
0: Matalanu divyamainatvanti yokka karmala chethi aacharinchandi.
1: Let all your acts be sacred.
0: Idi e meeru nerchavalsinatvanti chaduvulu.
1: This is the true education you have to acquire.
0: ఈ చదువుతో పాటు భౌతిక చదువు కూడా అవసరమే.
1: The secular knowledge is also essential.
0: కానీ నిజమైనటువంటి యొక్క విద్యలు,
1: the true education,
0: సర్వలయందు ఉన్నటువంటి ఏకత్వాన్ని భావించుకోవటమే,
1: should empower you to know the unity in diversity.
0: నిజమైనటువంటి యూనిటీని మనం తీసుకునేటువంటిదే భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat emphasizes on this unity.
0: Anekatvanni manam teeskovatam kaadu.
1: It's not the multiplicity.
0: Ekatvanni anekatvanga vibhajincharadu.
1: It is not the diversification of the unity.
0: Anekatvanni ekatvanga teeskondi.
1: We have to consider the unity in diversity.
0: Adi nijamainatvanti oka culture.
1: That is the true culture.
0: Culture ante emti anukunnaru?
1: What do you think of culture?
0: Idi oka vidhamainatvanti matamuku sambandhinchinatundi kaadu.
1: It is not anything to do with the religion.
0: Idi kevalam hrudayaniki sambandhinchinatundi.
1: It has related religion.
0: Idi matamu kaadu. కులము కాదు, భక్తి కాదు, విశ్వాసం కాదు, ఇదంతా కూడా దైవత్వంతో కూడినటువంటిది.
1: ది కల్చర్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఐడియాలజీ ఆర్ రిలీజియన్ వాట్స్ ఎవర్. ఇట్ రిలేట్స్ టు ది డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇంత మీరు అనుభవించినటువంటి పేరు మీకు ఎంతో ఆనందాన్ని అందించాలి.
1: యూ షుడ్ బి మేడ్ హ్యాపీ for all that you have done.
0: ఈ ఆనందాన్ని మీ జీవితమంతా మీ హృదయంలో నింపుకోండి.
1: And see that you'll maintain this happiness throughout your life.
0: నిజమైనటువంటి యొక్క ప్రేమ ఏకాత్మ ప్రేమ.
1: In fact, the true love is only one.
0: ఎప్పటికీ మారనటువంటి ప్రేమ.
1: It will never change any point.
0: స్వామి స్వామి అంటే మీరందరూ ప్రేమిస్తూనే ఉన్నారు.
1: You love Swami, you love Bhagavan.
0: కానీ ఆ ప్రేమ కదిలిపోయే ప్రేమ కాదు.
1: But that love should not waver, should not change.
0: స్వామి నావాడు, నేను స్వామి వాడను.
1: I belong to Swami and Swami is mine.
0: అప్పుడు ఏకత్వాన్ని పొందినటువంటి వాడు అవుతాడు.
1: Then you can experience this unity.
0: కనుక అటు ఏకత్వాన్ని మీరు సాధించండి.
1: Achieve that oneness with Swami, with Bhagavan.
0: అది నిజమైనటువంటి సత్యమైన మార్గము.
1: That is the truthful path.
0: సత్యము నందుండి,
1: being in truth,
0: సర్వము సృష్టించే,
1: he created the rest.
0: సత్యము నందు అనగే
1: everything merges into
0: sarva srushti,
1: the whole creation merges.
0: Satyamahimaneni stalamedi kanukunna.
1: Where is the any spot without truth? That is the pure unsullied eternal truth.
0: Adiye mana yokka dharmam, adiye mana yokka jeevithamu.
1: That is the truth, that is our code of life, and that's our life.
0: Truth is God.
1: That's what is meant when we say truth is God.
0: Ye desam varaina kani, ye kulam varaina kani, satyam andariki okate.
1: Let him be of any country, of any nationality, truth is one.
0: ఇది అమెరికన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, ఇండియన్ సత్యము అని విభజించడానికి వీల్లేదు.
1: There cannot be American truth and Pakistan's truth.
0: Truth is truth.
1: Truth is truth.
0: సత్యము సత్యమే.
1: Truth is truth.
0: ఆ సత్యము అన్ని దేశముల వరకు సత్యం ఒకటి.
1: The truth is one and the same for all nations.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్య జీవితాన్ని గడపండి.
1: లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
0: నిత్య జీవితంగా మీరు జీవించండి.
1: లీడ్ ఇట్ ఇన్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ లైఫ్.
0: అందరికి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించండి.
1: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి చదువు.
1: దాట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: మీరు చదివి మీ యొక్క హృదయాన్ని అది ఒక పుస్తకంగా మార్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ హార్ట్ ఇన్ ఏ బుక్.
0: అది కేవలం పుస్తకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ జస్ట్ ఎ బుక్.
0: ఇది ఒక మస్తకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ద మస్తక హెడ్.
0: ముస్తకము పుస్తకము కాదు మనకు.
1: అండ్ ఇట్స్ నాట్ ది పుస్తక ద బుక్, ద మస్తక ద హెడ్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
0: నీ హృదయం నుండి నీవు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
1: హృదయ, ద హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితము,
1: యువర్ డివైన్ లైఫ్,
0: ఈ విధంగా జరుగుతుందనేటువంటిది ఎవరు కూడా తలుచుకోలేదు.
1: You might not have expected.
0: ఎలాంటి సమయమైనా కూడాను,
1: at any point,
0: ఎలాంటి పరిస్థితులు అయినా కూడాను,
1: under any circumstance,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం,
1: everywhere, under any point of time of stress and strain,
0: దైవాన్ని మాత్రం మరవకండి.
1: Never forget God.
0: దైవాన్ని మాత్రం విడువకండి.
1: Never give up God.
0: దైవం లేనిటువంటిది దయ్యమే అయిపోతుంది.
1: And in fact, without daiva God, it is daya the demon.
0: కావాలి కానీ దయాత్మ కాకూడదు.
1: And in fact, you should be daiva, the divine, not daya, demonic.
0: మీరు ధన్వంతరి శ్రేయ మృతస్యపుత్ర.
1: And you are the son of immortality.
0: ఆ పేరును మీరు సార్థకంగా నిలుపుకోండి.
1: See that your life will be befitting the title.
0: ఈ విధంగా నిలుపుకున్నప్పుడే
1: when you uphold, live up to
0: it. యువకులు
1: యంగ్స్టర్స్ టుడే
0: ఈ శరీరం యొక్క శక్తి సామర్థ్యం
1: ది ఫిజికల్ స్ట్రెంగ్
0: వ్యర్థం చేయకండి.
1: నెవర్ వేస్ట్ దెమ్.
0: అంతా దైవార్పితంగా భావించండి.
1: ఆఫర్ ఇట్ టు గాడ్.
0: శరీరంలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడాను చాలా భగవత్ యొక్క ప్రసాదములే.
1: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
0: ప్రతి ఇంచినందు ప్రతి కణమునందు ప్రతి అణువునందు కూడాను భవిశక్తి ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ గాడ్స్ పవర్ గాడ్స్ స్ట్రెంగ్త్ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: ఏ యొక్క ఇది మనం వ్యర్థం చేసిన దైవానికి ద్రోహం చేసిన వారం అవుతాం.
1: ఇఫ్ యూ వేస్ట్ ఎనీ లిటిల్ ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ యూ బికమ్ ఎ బిట్రేయర్ ట్రైటర్.
0: పూర్తి దైవార్పితంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ అండ్ ఆఫర్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కనుకనే మీ ఆటలంతా కూడాను కొన్ని దినములు ఆడినటువంటి ఆటలు మాత్రమే కాదు.
1: ఇస్ నాట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఓవర్ ఎ లిమిటెడ్ పీరియడ్.
0: నిరంతరం కూడా మీరు గేమ్స్ లోనే ఉండాలి.
1: యూ షుడ్ బి ఇన్ దిస్ గేమ్ త్రూ అవుట్.
0: నడిచే నడక యందు,
1: ఇన్ యువర్ వాకింగ్,
0: పలికే పలుకునందు,
1: వర్డ్స్
0: వినే వినికిడి యందు,
1: లిసనింగ్,
0: తలచే తలుపులు యందు,
1: థింకింగ్,
0: చేసే పనులు యందు,
1: యువర్ యాక్షన్,
0: ఒక్కటే ఏకత్వంగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ ఆల్ దిస్.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: That is Bharat.
0: Satyam vada dharmam chara anindi Bharatiya sanskruti.
1: The culture of Bharat said, speak always truth and walk along the path of dharma.
0: ఈ రెండింటిని మాత్రం మీరు మరవకుండా కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan says that we should uphold and maintain the twin principles of Satya and Dharma, lead an ideal life, so saying, blessing everybody, Bhagavan concludes his divine discourse.
0: Bhajan bina sukha shanti nahi.
1: That is Bharat.
0: Satyam vada dharmam chara anindi Bharatiya sanskruti.
1: The culture of Bharat said, speak always truth and walk along the path of Dharma.
0: ఇవి రెండింటిది మాత్రమే

0: نازک ہے چاہتی نہیں
1: ساری
0: بجن بنا سکے چاہتی

0: మానవులందున విశ్వశాంతికి దియే విప్లవంబు విశ్వశాంతికి విశ్వశాంతికి దియే విప్లవంబు.
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నరెన్స్ మ్యాన్ హ్యాస్ నో ఫియర్ ఆఫ్ సిన్, హీ హ్యాస్ నో లవ్ ఫర్ గాడ్. For that reason, human value and human quality is totally gone. This is the cause for the revolution which is robbing the peace in this world.
0: Vidyarthulara,
1: students,
0: Vishwa shanti ni chekurchu vidhamunechi sankuchita bhavamula nella samaya jesi ఐకమత్యము సహజీవనాధికములు సమత

0: కాని సరస విద్య.
1: ఎ స్కిల్ దట్ విల్ మేక్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ వరల్డ్, ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ విల్ మేక్ యూ గివ్ అప్ ఆల్ ద నారో థాట్స్ అండ్ నారో మైండెడ్ ఫీలింగ్స్, ఎ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ డెవలప్స్ ది యూనిటీ, టాలరెన్స్, ఫర్బేరెన్స్ అండ్ ఈక్వాలిటీ ఈజ్ ద ఓన్లీ ట్రూ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచమంతైను ఎందు చూచినా అశాంతి, అలజడలు, భయము అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములతో కుమిలిపోతున్నది.
1: ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ యు ఫైండ్ ద రెస్ట్లెస్నెస్, ఎజిటేషన్, కాన్ఫ్లిక్ట్, ఫైట్స్ ఎవ్రీవేర్, మిజరబుల్.
0: ఈనాడు అశాంతి, అక్రమము, అనాచారము, అసత్యము అనేటువంటి పలు విధములైనటువంటి యొక్క పిచాచములు, ప్రళయతాండము సల్పుతున్నటువంటి ఈ సమయమునందు దీనిని శాంతి భద్రతతో చల్లార్చి ఆదుకునేటువంటి యొక్క శక్తి ఒక విద్యార్థులకు మాత్రమే ఉన్నది.
1: టుడే వి ఫైండ్ ద డెమన్స్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, అన్రైచియస్నెస్ అండ్ ఫాల్స్హుడ్. జస్ట్ ఆల్ దిస్ డెమన్స్ హావ్ బీన్ డాన్సింగ్ ఆల్ ఓవర్. దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ. ది ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు బ్రింగ్ బ్యాక్ దట్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: సమర్థులైన విద్యార్థులారా, ఈనాడు ఏకాత్మభావమును మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే ఇలాంటి భిన్నత్వమైనటువంటి యొక్క భేదములకు, దుఃఖములకు, విచారములకు, అశాంతికి కొంతవరకు మనము శాంతి భద్రతతో ఆదుకోవలసి వస్తుంది.
1: స్టూడెంట్స్ హు ఆర్ రియల్లీ కేపబుల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండర్స్టాండ్, దెన్ వన్స్ వీ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ, there will be no scope for any differences whatsoever, misery or anxiety or worry. You can establish peace and security.
0: ఏకాత్మ సర్వభూతాత్మ, అందరి యందు ఉండినటువంటి యొక్క దైవత్వము, దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యము.
1: The main duty of students is to recognize and realize and experience that there's only one God present in everyone. The divine principle is one and the same.
0: Kaani duradrishtavashattu ee naadi vidyarthulu evariki vare yamuna teere annattuga evaru swartha swaprayojanamulu kore varu praapulaadutunnare kaani samajam yokka suchchemaniki drishtiyandunchukoni samaja sevake palgoneetunti varu ekkada kanipinchatam ledu.
1: On the other hand, today each one goes in his own way because of selfishness and self-interest. No one is caring for the progress and welfare of the society.
0: పాలలో నీరు కలిసిపోయినట్టుగా విద్యార్థులు ఈనాడు సమాజంలో ఏకమై అందరి యొక్క ఐకమత్యాన్ని తగినటువంటి యొక్క సహనంతో, సానుభూతితో అభివృద్ధి పరచుకుని సమాజం యొక్క సుక్షేమాన్ని మనం అభివృద్ధి పరిచినప్పుడే దేశ శాంతి చేకూరుతుంది.
1: Just as you find the water and the milk mix and go or together, inseparable, the students also mix in society in a spirit of unity, forbearance and tolerance and understanding and work.
0: Vidyarthulara,
1: students,
0: ee naadu meeru chusutunnatvanti okka pavurulu, ee naadu meeru anubhavinchutunnatvanti adhikarulu, ee naadu meeru అనేక విధములైనటువంటి ఊహలు పన్నుకున్నటువంటి యొక్క ప్రజలు, పూర్వం వారు కూడా ఒకానొక సమయంలో వారు విద్యార్థులే.
1: ఆల్ దోస్ ఇన్ పొజిషన్, ద వెల్ టు డూ పీపుల్, ఆల్ దోస్ పర్సనాలిటీస్ హూమ్ యూ ఇమాజిన్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారో సిటిజన్స్.
0: నేటి విద్యార్థులే రేపటి అధికారులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి మెన్ ఆఫ్ అథారిటీ.
0: కనుకని ఈ లక్ష్యమును దృష్టి అందుంచుకొని ఈ గడిపించేటువంటి లోషమును, లోపములను, దోషములను సరి అయిన మార్గంలో దానిని తీర్చిదిద్దేటువంటి యొక్క బాధ్యత మీ తలపై ఉంటున్నది.
1: Therefore you should always keep in view as your ultimate goal and aim, rectify the correct mistakes and the defects in society.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: వృక్షములకు వేరు ఏ విధంగా ఆధారమో, దేశమునకు విద్యార్థులే వేర్ల వంటి వారు.
1: జస్ట్ ఎస్ రూట్స్ ఆర్ ది బేసిస్ ద ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ స్టూడెంట్స్ ఆర్ ది ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ.
0: ఏనాడు చిత్తం అనేటువంటి యొక్క వృత్తి క్షీణించిపోతుందో అప్పుడే ఈ జీవితం అనేటువంటి యొక్క వృక్షము నేల కూలుతుంది.
1: ద డే ద రూట్స్ ఆర్ టోటలీ గాన్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఫాల్స్ ఆటోమేటికలీ.
0: కనుక చిత్తవృత్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి జీవితమును సుక్షేమమైనటువంటి మార్గంలో తీర్చిదిద్ది సమాజం యొక్క ఆనందాన్ని మనం ఆశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ సెన్సెస్ విత్ టోటల్ కంట్రోల్ అండ్ ట్రేడ్ ఆన్ ద రైట్ పాత్ అండ్ షేర్ ద బ్లిస్ అండ్ ద జాయ్ విత్ అదర్స్ ఇన్ సొసైటీ.
0: కానీ నేను నా కుటుంబము అనేటువంటి సంకుచితమైనటువంటి యొక్క భావములు విద్యార్థులు అందు ఏమాత్రం కూడాను ప్రవేశింప చేయకూడదు.
1: But the students should never entertain the feelings like I, mine and thine.
0: Nee sukhamu nee kutumbam paina aadharapadi untundi.
1: Your happiness depends on your family.
0: Nee kutumbamu samajam paina aadharapadi untundi.
1: The happiness of the family depends on society.
0: Nee samajamu desham paina aadharapadi untundi.
1: The society in turn depends on the country.
0: Kanukune desham yokka saubhagyamu samajam yokka saubhagyamu kutumbam yokka saubhagyamu vyakti yokka saubhagyam paina సౌశల్యం పైన సౌజన్యం పైన ప్రవర్తించి దానిపైన ఆధారపడి ఉంటుంది.
1: అల్టిమేట్లీ ది కంట్రీ డిపెండ్స్ ఆన్ ద సొసైటీ అండ్ ద ఫ్యామిలీ. బేసికలీ ఇట్ ది ఇండివిజువల్ హూ హాస్ గాట్ టు బి ద నోబుల్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్.
0: దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను
1: ద ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ
0: సౌజన్యము సౌశల్యమును ఆధారపు చేసుకుని ఉంటున్నది.
1: దే ఆల్ డిపెండ్ ఆన్ యువర్ క్యారెక్టర్.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: వివిధ దేశం నుంచి వచ్చి చేరవచ్చు ఇక్కడ.
1: యు ఫైండ్ మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్
0: వివిధ ప్రాంతముల నుండి కూడా వచ్చి చేరవచ్చు ఇక్కడ.
1: దే మే బి హియర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ అందరి హృదయమునందు కూడా ఉన్నటువంటి ఒక దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఇన్ ద ట్రూత్ దట్ ది సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మతములనియు వేరు మార్గంబు ఒక్కటే

0: వస్తు ఒకటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్, ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ ద యార్న్ అండ్ ద థ్రెడ్ ఈజ్ వన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ మెనీ బట్ ద మిల్క్ ఈజ్ వన్.
0: జీవజాతులు వేరు జీవజాతులు వేరు జీవుండు ఒక్కడే.
1: దర్ మెనీ మెనీ లివింగ్ క్రీచర్స్ బట్ యట్ ద ఇన్ డ్వెల్లర్ ఈజ్ సేమ్.
0: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
1: Flowers are of different varieties, but the worship is one.
0: Darshanambulu veru daivambu okkade.
1: One may have one's own idea. The ideology is different.
0: Experience is one.

0: Virasutuda,
1: O valiant son of Bharat, listen to this.
0: Divyamaina 20, ee pavitra Bharat desamunandu, anadi kalamu nundi kudanu, ekatvanne prabodhistu, divyatvanni pracharam salputu, anandanni chekuchutu vachutunnadi.
1: In this ancient sacred Bharat, since olden days, it is the principle of unity and oneness in the divinity that has been propagated and taught and shared with everybody.
0: Bharatiya yokka upanishattulu divyamainatuvanti yokka ekatvanni prabodhistu anekatvamulo undinatuvanti ekatvame manavudu gurtinchavalsinatuvanti pradhana lakshyamani kudanu prabodhistu vachindi.
1: It is the teaching of the Upanishads that the divinity is one and the same and wants us to observe the unity and diversity.
0: Kani ఈనాటి విద్యా విధానమునందు కాని లేక సమాజం యొక్క భ్రమల వల్ల కాని మానవుని యొక్క స్వార్థం వల్ల కాని జీవుని యొక్క స్వప్రయోజనం వల్ల కాని ఈ ఏకత్వం అనేటువంటిది భిన్నమైపోయింది.
1: హౌఎవర్ బికాస్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద సోషల్ నార్మ్స్ అండ్ ద సోషల్ చేంజ్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
0: ఏకత్వంలో ఏకత్వాన్ని చూడవలసినటువంటి ఈనాటి విద్యావంతులు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి అశాంతిని గురి చేస్తున్నారు ఈ యొక్క విద్యా విధానమునందు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ డెమన్స్ట్రేట్ ఎక్స్పీరియన్స్ యూనిటీ అండ్ డైవర్సిటీ, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ద వన్ ఈస్ వ్యూడ్ యాజ్ మల్టిప్లిసిటీ మోస్ట్ అన్ఫార్చునేట్.
0: ప్రాచీన కాలమునందు పల్లెలే మహా చాలా పవిత్రమైనటువంటివిగా ఉండేటువంటి.
1: In ancient days, you know, the villages are highly sacred.
0: ఈ పల్లెలయందు ఐకమత్యము అమితంగా పెరిగేటువంటిది.
1: And there in villages you find unity more and more.
0: ఎవరి ఇంటిలో ఒక కళ్యాణం జరిగినప్పటికీ అందరూ ఏకంగా చేరి ఆ ఇంటి వారికి సహాయం చేసేటువంటి వారు.
1: In case you find auspicious celebration like a wedding, everybody would join and help them.
0: అందరూ ఒక్కటే.
1: All are one.
0: ఈనాడు వారింటిలో కళ్యాణం అయితే రేపటి దినం మా ఇంటిలో కళ్యాణం.
1: Today you find the wedding over there, tomorrow you will celebrate.
0: నేను పరులకు ఉపకారం చేసినప్పుడే పరులు నాకు ఉపకారం చేయగలరు.
1: When I help others, I will be helped in turn later.
0: ఈ విధమైనటువంటి విశాల భావంతో ఆనాటి పల్లెలు పవిత్రంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: In those days villages progressed because of broad-mindedness.
0: ఆనాటి కుటుంబాలు కూడాను ఉమ్మిడి కుటుంబంగా ఉండేటువంటి.
1: There were joint families in those times.
0: నలుగురు అన్నదమ్ములు ఉంటుంటే వారికి అందరికీ అనేక మంది పిల్లలైనప్పటికీ అందరూ ఒకే ఇంటి లోపల ఒక్క కుటుంబంగా జీవిస్తూ వచ్చేటువంటి వారు.
1: ద ఫోర్ బ్రదర్స్ దేర్ ఫ్యామిలీ దేర్ చిల్డ్రన్ దే ఆల్ లివ్ టుగెదర్ ఏ జాయింట్ ఫ్యామిలీ.
0: కాలము కదులుతూ యుగములు మారుతూ జగములు తిరుగుతూ బుర్రలు మారుతూ మతులు గర్భించి ఈ భిన్నత్వం అనేటువంటిది అభివృద్ధి పరచుకుని ఈనాటి పల్లెలు ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క భిన్నత్వాలు దినదినానికి పెరిగిపోతూ వస్తున్నది.
1: As the times have changed, the norms have changed, the trends have changed, as the brains and minds are perverted in the wrong direction, there is no joint family, everyone is divided.
0: ఇంటిలో నలుగురు ఉంటే నలుగురు కూడాను నాలుగు విధమైనటువంటి అభిప్రాయ భేదాలు.
1: When there are four members in a family, each one has his own idea.
0: దీని కర్మ ఏమి? దీని కారణం ఏమిటి?
1: What is the reason behind this?
0: స్వార్థమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ది సెల్ఫిష్నెస్ దట్స్ ద రూట్ కాజ్.
0: దురాశనే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ టూ మచ్ ఆఫ్ డిజైర్.
0: ఈనాడు ప్రపంచం లోపల అధికార వాంఛ ధన వాంఛ మితిమీరిపోయింది.
1: టుడే ఇన్ ది వరల్డ్ దేర్ ఆర్ టూ ఈవిల్స్. వన్ క్రేవ్స్ ఫర్ పవర్ అండ్ అదర్ మనీ.
0: ధనము వచ్చును పోవును.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: కానీ ఎంతకాలం నీ దగ్గర ఉండగలదు?
1: How long does it stay with
0: you? ఈ ధనముతో నీవు ఏమి చేయగలవు?
1: What is that you can do with this money?
0: నీకు అవసరమైన ధనం అత్యవసరమే.
1: It is necessary to the
0: extent. మితిమీరిన ధనంతో మతి చెడగొడుతుంటుంది.
1: Because of more money you turn mad.
0: ఇంకా అధికార వాంఛ చూస్తామంటే
1: the position
0: ప్రాణము పోయేంత వరకు అధికారం సీటు పైనే కూర్చోవాలి.
1: One wants to be in position till the last breath.
0: ఈ దుర్గుణములతో దురాచారములతో దుర్బుద్ధులతో కూడినటువంటి ఈ రాజకీయాలే పల్లెలను పాడు చేసి పెట్టాయి.
1: Only wicked-mindedness, the bad qualities and the politics have spoiled the villages.
0: Prema swarupulainatunti pallellara,
1: the embodiments
0: of prajalara, meeru mee mee gramam lopala ee yokka rajakeeyaliki ye maatram kodano avakasam ivvakandi.
1: embodiments of love hailing from villages. Never entertain any
0: ఎవరిని మీరు ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: అద్వేష్ట సర్వభూతానాం. అందరినీ ప్రేమించండి.
1: Love all.
0: కానీ రాజకీయాలకు అందులో ప్రవేశపెట్టితే మన గ్రామము సమాజంగా ఉండదు, సమాధులుగా మారిపోతాయి.
1: When one there are politics, there cannot be samaja society, but there will be samadhi the tomb over there.
0: అలాంటి పరిస్థితికి ఈనాడు తీసుకుని వస్తున్నాం ప్రజలంతరం చేయండి.
1: దట్ ఈస్ ద ప్రజెంట్ ప్లైట్ అండ్ పొజిషన్ టుడే.
0: ఒక్క ఇంటిలో ముగ్గురు ఏకంగా ఉంటుంటే ఎంత హాయిగా ఉంటారు.
1: If all the three members of the family stand united,
0: అశాంతికి అవకాశం ఉండదు.
1: There will be no scope for restlessness.
0: బాధలు ఏమాత్రము మనల్ని బాధించవు.
1: There will be no difficulties either.
0: కానీ ఆ ముగ్గురు లోపల అభిప్రాయ భేదములు అభివృద్ధి అయినప్పుడు ఇంకా ఒకరికొకరికి ఏమాత్రం దానికంటే నరకమే మేలు అనిపిస్తుంది.
1: When the difference of opinion among the three members of the family, hell is much better.
0: దేహో దేవాలయ ప్రవృత్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి ఒక గృహమునందు
1: in this body a residence,
0: ముగ్గురు నివసిస్తున్నారు.
1: Three live.
0: మనస్సు వాక్కు కాయము ఈ మూడు హస్తము ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవుడు సుఖశాంతిని పొందుతున్నాడు.
1: Three live. One is the body, the mind and action, all the three live in unity.
0: ఈనాటి మానవునికి మనసు ఒక వైపున, మాట మరొకటి, చేయటం ఇంకొకటి.
1: But on the other hand, man today thinks one thing, says another.
0: ఈ ముగ్గురు మూడు రకమైన మార్గంలో పోయేటప్పటికి ఈ గృహంలో ఇంకా శాంతి ఏ రీతిగా వస్తుంది?
1: When all the three proceed in different directions,
0: శాంతి లేదు, కాంతి లేదు.
1: There is no shanti, peace. There is no kanti, light.
0: అంత అంధకారమే, అజ్ఞానమే.
1: Pitch darkness, ignorance.
0: ఈ విధమైనటువంటి పరిస్థితిలో మానవుడు దుఃఖమునకు గురికాక ఇంకేమి గతిపడతాడు?
1: What more you expect other than the grief and misery?
0: కానీ మనుషులు చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు.
1: Outward they appear to be dignified.
0: ఏ దుఃఖము లేనటువంటి వాడిగా కనిపిస్తాడు.
1: As if they have no trace of anxiety.
0: ఒక విధమైనటువంటి యొక్క అహంకారంతో ఉండినట్టుగా కనిపిస్తాడు.
1: They appear to be egoistic.
0: కానీ మేడి పండు చూడ మేనిమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు.
1: ఇట్ ద ఫారెస్ట్ ఫిగ్ దట్ లుక్స్ బ్రైట్ అండ్ షైనింగ్ అవుట్ సైడ్ ఇఫ్ యూ ఓపెన్ ఫుల్ ఆఫ్
0: మనిషి కనిపిస్తుంటున్న మంచి షైనింగ్ గా
1: ఇట్స్ షైనింగ్
0: లోపల చూస్తే ఎక్కడ చూసినా కూడాను దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలనేటువంటి పురుగులు తప్ప మరొకరు ఎక్కడ ప్రవేశం లేదు.
1: బట్ ఇన్ సైడ్ బ్యాడ్ ఫీలింగ్స్ మెనోవరింగ్ మ్యానిపులేషన్ వర్స్ట్ ఆఫ్ ది జర్నీ.
0: దైవ భావం అనేటువంటిది కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంది.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ది డివైన్ థాట్ టు ఎంటర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి పరిస్థితి యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి మీరు సరైనటువంటి మార్గంలో ప్రవేశించాలి మీ జీవితం.
1: Understand the present trend and the prevailing circumstances that has been sweeping the whole society.
0: ఏ కుల మత భేదములకును అవకాశం ఇవ్వకండి.
1: Never have any observances based on community.
0: మన చర్మం ఉంటుండాలి.
1: Here you have skin.
0: ఈ చర్మానిది ఏమి కులము?
1: What is the caste of this skin?
0: మన దేహంలో రక్తం ప్రసరిస్తుండాలి. ఆ రక్తానిది ఏమి కులము?
1: Blood circulates in our body. What is caste?
0: మన దేహంలో కండరములు ఉంటున్నాయి. దానిది ఏ కులము?
1: Muscles are present in the body. To which caste they belong to?
0: మన దేహంలో ఎముకలు ఉంటున్నాయి. దానిది ఏ కులము?
1: Bones of the body. To which caste they belong?
0: ఈ దేహంలో నక్షక పర్యంతము సంచరిస్తుండాలి. ఆత్మ, ఆత్మని ఏ కులము?
1: Atma that dwells from top to toe in the body. What is the caste of the water and fire?
0: Akasham dekulamu, mana yokka hava dekulamu.
1: What is the caste of this earth? What is the caste of that sky?
0: Ee gaganamunakkani galikkani ye kulamulu levu.
1: The sky or the wind has no caste.
0: Ee naadu manike vachi padda ee kulalanta kuda.
1: Unfortunately humanity is swept off by this community.
0: Idiye pedda agnanam.
1: This big ignorance.
0: Idiye pedda murkhattamu.
1: This is
0: పెద్ద రాక్షసత్వం కూడా.
1: ఇట్ ఈస్ ద డెమోనిక్ క్వాలిటీ.
0: సమాజాన్ని రూపుమాపించి సమాజాన్ని దుఃఖంలో ముంచేటువంటి ఈ కుల మతములే చాలా గోలగా చేస్తున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ వీఆర్ డివైడెడ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: అందరూ దైవం బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఒక్క దైవంకు ఇంతమంది పిల్లలు.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
0: కాబట్టి ఫాదర్ ఆఫ్ గాడ్.
1: సో దేర్ఫోర్ వీ షుడ్ బిలీవ్ ఇన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్,
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: So two principles, fatherhood of God and brotherhood of man.
0: Andaru biddale.
1: All are children of God.
0: Bhagavantuniki biddalu kaani vaaru okkaru leru ikkada.
1: None.
0: Andaru bhagavantu swaroopule.
1: All belong to his family.
0: Mamai vamso jeeva loke jeeva bhuta sanatana.
1: You are only spark of the divine, the sun of eternity.
0: Andaru nayamsame meeru.
1: You are just the sparks of the divine.
0: Ye panchabhootam namsam kaadu.
1: Not of the five elements.
0: Ye prakruti amsam kaadu.
1: Not of the nature.
0: Mamaivamse, mamaivamse, mamaivamse. Nayamsame ani gattiga nokki cheptu vachindu Krishnudu.
1: Krishna told emphatically with all the stress that all of
0: mana
1: you are
0: sparks
1: of the divine.
0: Vintunnamu.
1: We hear over years.
0: ప్రతి ఫంక్షన్ లోన ప్రవేశిస్తున్నాము.
1: వి అటెండ్ ఎవ్రీ ఫంక్షన్.
0: అన్ని కూడా రాసుకుంటున్నాము.
1: వి ఆల్సో నోట్ డౌన్ ద పాయింట్.
0: చాలా బాగా చెప్పాడు స్వామి అని అనుకుంటున్నాము.
1: వి సే స్వామి సెడ్ నైస్లీ.
0: ఎంత మంది నడుచుకుంటున్నారు ఇక్కడ?
1: హౌ మెనీ ఆర్ ఫాలోయింగ్?
0: ఎందుకు రావాలి ఇక్కడ?
1: వై షుడ్ దే కమ్?
0: వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఒక్కటైనా నడుచుకోలేకుండా, ఒక్కటైనా ఆచరణ లేకపోతే మీ జీవితమే వ్యర్థం.
1: ఇఫ్ యూ కెనాట్ ఫాలో వన్, ఇఫ్ యూ కెనాట్ ఫాలో అట్లీస్ట్ వన్ ప్రిన్సిపల్ లైఫ్,
0: మీకంటే పశువులు మేలు.
1: Even animals are better than you.
0: Mana elephant untundadi sai geeta.
1: We have an elephant sai.
0: Cheppinattu vintundi.
1: It will follow the command.
0: Chesinattu chestundi.
1: It acts accordingly.
0: Ka daniki enta telivi.
1: But what intelligence.
0: Memu bhaktulame, memu bhaktulame ani cheptunnamu.
1: But we declare that we are devotees.
0: Idi chaala avamanakaramainatundi padamu.
1: It's a matter of shame to call yourself a devotee.
0: Edaina okkadaina manam jeevithamlo nadchukoni chupistunnama?
1: At least are you following one principle?
0: Okkarende nenu oka shanti untada?
1: Is there peace in you?
0: Okkarikaina oka vidhamainatundi oka desham lekunda poyinda?
1: Is there anyone without hatred?
0: Ahankaram nirmoolamainada?
1: Has ego left you?
0: నిరుదనానికి అహంకారం పెరిగిపోతుండాది.
1: Ego and pride are increasing day by day.
0: అహంకారం పెరిగే కొద్దీ ఆత్మబలం తరిగిపోతుండాది.
1: The more and more egoistic you become,
0: అందువల్ల ఇన్ని కష్టాలకు గురి అయిపోతున్నారు.
1: Therefore the position is like this.
0: ముట్టినదంతా కూడాను కేవలం ఒక మట్టిగా మారిపోతుండాది.
1: Whatever you touch it transforms into mud.
0: అందుకోసమనే ప్రకృతి చెప్పిందట.
1: So nature says, ప్రకృతి says,
0: ఏలపగాయే ఏలపగాయే ప్రభు మనకు ఇటు ఏలపగాయే.
1: వై దిస్ సెపరేషన్? వై దిస్ హేట్రెడ్? ఓ గాడ్,
0: విషమాయే ప్రేమ మసియాయే మనసు, విషమాయే ప్రేమ మసియాయే మనసు.
1: లవ్ హ్యాస్ బికమ్ ఎ పాయిజన్.
0: వేయరు చింతలేక ఏమి ప్రయోజం.
1: వాట్ ఇస్
0: ఏలపగాయే నీకు ఏలపగాయే, నాతో ఏలపగాయే ప్రభో మనకు ఇటు ఏలపగాయే. ప్రకృతి పరమాత్మతో పోలుస్తుందట. స్వామి ఎందుకు మనకింత పగ అయిపోయింది?
1: ద నేచర్ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ గాడ్.
0: నాలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను విషమాయే ప్రేమ.
1: ఎవ్రీ మ్యాన్ హెస్ గాట్ లవ్ దట్ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు పాయిజన్.
0: మసియాయే మనసు,
1: ద మైండ్ హ్యాస్ బికమ్ యాష్.
0: మనసంతా మసి మాదిరి అయిపోయింది.
1: ద హోల్ మైండ్ హెస్ బికమ్ యాష్ అండ్ ట్రాష్.
0: ప్రేమంతా విషంగా మారిపోయింది.
1: ద లవ్ హెస్ బికమ్ పాయిజన్.
0: కానీ వ్యసనమే ఫలం అయిపోయింది.
1: అండ్ ద వీక్నెస్ హెస్ బికమ్ ద అల్టిమేట్ గో.
0: ఇది ఆ మన కనెక్షన్.
1: ఇస్ దిస్ ద సార్ట్ ఆఫ్ కనెక్షన్?
0: ప్రకృతి పరమాత్మ రెండు కూడా అవినాభావ సంబంధములు, అన్యోన్యాశ్రయములు.
1: నేచర్ అండ్ గాడ్ ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఆర్ మ్యూచువల్లీ టుగెదర్.
0: కనుక ఇంతటి మనం వేదాంతం తెలుసుకుంటూ పవిత్రమైన భారతదేశం నుండి లేనిటువంటి వేదాంతం మరెక్కడా లేదు.
1: ద వేదాంత, ద స్పిరిచువాలిటీ ప్రెసెంట్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది వేర్ల్డ్.
0: 1926 లోపల బ్రిటిష్ ఒక తత్వవేత్త ఇండియాలో ప్రవేశించాడు.
1: ఇన్ ది ఇయర్ 1920

0: 6 a British philosopher
1: పరిపాలన కనుక అన్నింటినీ స్వేచ్ఛగా సంచరించాడు.
0: As it was the British times of regime, he went about
1: ఆయన క్రిస్టల్
0: he is crystal
1: చూచాడు
0: he saw
1: తిరిగి బ్రిటిష్ దేశానికి వెళ్లి
0: he returned back to UK.
1: భారతీయులు ఎంత ఐకమత్యంతో జీవిస్తున్నారు.
0: What spirit of unity is present among
1: భారతీయ ఉపనిషత్తునంతా ఎంత పవిత్రాన్ని బోధిస్తుందది.
0: What wonderful sacred teachings are there in Upanishad.
1: భారతీయుల యొక్క బ్రహ్మసూత్రము ఒక్కటే.
0: The Brahma Sutra is the principle of only one.
1: మానవుల మధ్యలోపల సూత్రం ఏ విధంగా పోతుందో అట్టనే మనుషుల మధ్యలోపల దైవం అనేటువంటి సూత్రం ఏకంగా చేరి ఉంటుండాలి.
0: జస్ట్ దేర్ ఇస్ బైండింగ్ థ్రెడ్ కనెక్టింగ్ ఆల్ ద ప్రెషస్ జెమ్స్ టుగెదర్ ద డివినిటీ
1: ఉద్ఘాటించాడు.
0: He declared openly emphatically.
1: పుడితే భారతదేశంలో పుట్టాలి.
0: If I am to take birth, I should be born in India.
1: మరణిస్తే భారతదేశంలోనే మరణించాలి.
0: I should die in that sacred land, Bharat.
1: మరొక దేశం ఇంత పవిత్రమైన దేశం లేదు అని ఆ బ్రిటిష్ వాళ్లే చెప్పారు.
0: That Britisher himself said, there is no other country beyond this.
1: అంతటి పవిత్రంగా ఉండినటువంటి ఈ భారతదేశము.
0: Such a sacred Bharat.
1: ఈనాడు మనం విచారం చేస్తే మనకంటే విదేశీయులు చాలా గొప్పవారుగా కనిపిస్తున్నారు.
0: Truly speaking, today the present position is this.
1: సర్వసంగ పరిత్యాగులైపై పరిగెత్తిస్తున్నారు.
0: And they have been coming here running.
1: ఈ తుచ్చమైనటువంటి దేహ సుఖములంతా కూడా కేవలం ఆడంబరాలే, ప్రతి క్షణములైనటువంటివి.
0: All the body comforts are a matter of pomp and show.
1: ఈ దేహం యొక్క యవ్వనం.
0: What is this youth and
1: ఏమిటి ఈ దేహం యొక్క అవసరం?
0: What is the need of this world?
1: ఏమిటి ఈ దేహం యొక్క సుఖము?
0: What is the comfort?
1: ఏమిటి ఈ దేహం యొక్క ఆనందము?
0: What is the happiness there?
1: ఎందుకులోనూ ఆనందం లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఎనీవేర్.
1: అందువల్లనే ఆనాడే శంకర్లు వారు కూడా చెప్పారు.
0: సో శంకర్ సెడ్ దట్ డే

0: The pride of your association and authority of the money and that of youth will just vanish in a moment.
1: అఖిలం హిత్వా బ్రహ్మపదంతో హరిశక్తిదితం నాకురు ధన జన యౌవన గర్వం. ఏమిటి, క్షణంలో కదిలిపోయేటువంటివి ఈ సుఖాలంతా.
0: ఆల్ ది కంఫర్ట్స్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: ఒక్క నిమిషమైన కూడా సుఖం మన దగ్గర లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఈవెన్ ఫర్ వన్ మినిట్.
1: నల్లటి మేఘముల మధ్య తెల్లగా మించినట్టుగా ఆ సుఖం ఒక్కతూరి అట్ట గడిచిపోతుంది.
0: జస్ట్ యూ ఫైండ్ అరౌండ్ ద డార్క్ క్లౌడ్ యూ ఫైండ్ అ లైట్నింగ్ అపీరింగ్ లైక్ ఎ ఫ్లాష్.
1: లైట్ మించింది కానీ దానికి వెనుకనే పెద్ద చీకటి వెనుక వచ్చేసేసింది.
0: అండ్ దిస్ లైట్నింగ్ విల్ బి ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్ అరౌండ్.
1: ఈ చీకటిని మనం గుర్తించుకోవటం లేదు.
0: వేర్ నాట్ నోయింగ్
1: లైట్ ను మాత్రమే గుర్తించి మనం ఆనందిస్తున్నాము.
0: వేర్ హ్యాపీ అబౌట్ దట్ లైట్.
1: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ అన్నాడు.
0: దేర్ లైస్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్ ఫెస్టివల్.
1: అప్పుడు నీ బిడ్డలే నిన్ను హాస్యం చేస్తారు.
0: యుల్ బి మేడ్ ఫన్ ఆఫ్ బై యువర్ ఓన్ చిల్డ్రన్.
1: మసలలేవు,
0: యు కాంట్ మూవ్.
1: కను మసకలు,
0: క్యాటరాక్ట్.
1: మోగున మడతలు పడే,
0: రింకిల్స్ ఆన్ ది ఫేస్.
1: తల నరిసే కదా.
0: అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
1: ముసలి కోతి అని పసివారలు నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ, తై తై తై తై తై బొమ్మ, దీని తమాషా చూడాలి తోలు బొమ్మ.
0: ఆల్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దిస్ ఓల్డ్ మ్యాన్, ఓ ఓల్డ్ మంకీ, అండ్ దే విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: ఐకమత్యం ఈనాడు మనం సాధించాలి.
0: వీ షుడ్ అచీవ్ యూనిటీ టుడే.
1: ఈనాడు ఇంటిలో ఉన్న వారికి ఒకరికొరికి ఐకమత్యం లేదు.
0: టుడే అట్ హోమ్ దేర్ ఇస్ నో యూనిటీ.
1: ఇంటికి పక్కింటికి ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ.
1: ఊరికి మరొక పల్లెకు ఇంకొక ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ డిఫరెంట్
1: విలేజెస్. ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి ఐకమత్యం లేదు.
0: నార్ బిట్వీన్ కంట్రీస్.
1: ఏమిటి ఈ కర్మ?
0: What is the fate it is?
1: ఇది కేవలం దుర్బుద్ధుల యొక్క లక్షణాలే.
0: ఇట్స్ ఆల్ వికెట్ మైండెడ్నెస్.
1: దేశం యొక్క సుక్షేమాన్ని ఆశించేటువంటి వ్యక్తులకు ఈ విధంగా కలహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వరు.
0: దోస్ పీపుల్ దట్ డిసైర్ ద ప్రోగ్రెస్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ విల్
1: కావలసినంత జలం ఉంటుందా భారతదేశం లోపల?
0: దర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ.
1: గంగ, జమున, గోదావరి, కృష్ణ, కావేరి, ఎంత పెద్ద పెద్ద జీవనదులు.
0: వీ హావ్ గాట్ వెరీ బిగ్ రివర్స్ ఇన్ దిస్ కంట్రీ. గంగా,
1: ఈ జలాన్నంతా ఎందుకు మీరు సద్వినియోగం చేసుకోకూడదు?
0: వై కాంట్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది వాటర్?
1: ఇది నాది, నీది.
0: దిస్ ఇస్ మైన్ ఇన్ దిస్.
1: పోయినప్పుడు ఈ దేహం ఎవరు తీస్తాడు?
0: And then to whom will you give this body after death?
1: ఎవడు దాన్ని ముట్టను కూడా ముట్టడు.
0: Nobody will touch the dead body.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వస్తారు.
0: Relations will come up to the doorstep or to the burial ground.
1: ఏది నీది కాదు.
0: Nothing belongs.
1: నీవే నీవు కాదు.
0: In fact, you don't belong to yourself.
1: ఎక్కడి నుంచి ఉంటుంది?
0: Then where from have you come?
1: అంతా కూడా కూడబెట్టుకుని కూడబెట్టుకుని కట్టగడపు ఒక్కతూరి చేతులు వదిలిపెట్టి ఒట్టి చేతులతో నీవు వెళ్లిదేరిపోతున్నావు.
0: యూ అమాస్ వెల్త్ అండ్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
1: నీవు పుట్టే సమయంలో ఏం తీసుకుని వచ్చావు?
0: వాట్ ఈస్ దట్ యూ బ్రాట్?
1: పోయే సమయంలో ఏం తీసుకుని పోతావు?
0: వాట్ ఈస్ దట్ యూ టేక్?
1: ఈ రెండింటినీ మనం చక్కగా అర్థం చేసుకుంటే మానవత్వంలో ఈ దురాశ అనేటువంటిది కుళ్ళిపోతుంది.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద బర్త్ అండ్ ద డెత్ దేర్ విల్ బి నో ట్రేస్ ఆఫ్ ఎనీథింగ్.
1: ఒక్క మానవుడైనా పుట్టేటప్పుడు ఇంత గుడ్డైనా గూసెబెట్టుకుని వచ్చాడా?
0: ఎనీబడీ హాస్ బ్రాట్ ఎనీ పీస్ ఆఫ్ క్లాత్ విత్ హిమ్?
1: No. ఒక్క గుడ్డ ముక్క అయినా తీసుకుని రాలేదు.
0: నాట్ ఈవెన్ ఏ పీస్ ఆఫ్ క్లాత్.
1: నా బిడ్డను, నా కొడుకును, నా అల్లుళ్ళు, నా ఎవరు నీవారు?
0: వీ సే మై
1: చిల్డ్రన్. నీవు పోయే సమయం ఉంటే వాళ్ళకేమైనా నీ అడ్రస్ ఇచ్చిపోతున్నావా?
0: వైల్ గోయింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ డూ యూ పాస్ ఆన్ యువర్ అడ్రస్ టు ఎనీబడీ?
1: వాళ్ళందరూ నీ వాళ్ళైతే నీ అడ్రస్ ఎందుకు ఇచ్చిపోకూడదు?
0: ఇఫ్ దే రియల్లీ బిలాంగ్ టు యూ, వై డోంట్ యూ గివ్ యువర్ అడ్రస్?
1: కాదు, నీ వారు కాదు.
0: ఐ డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఎవరికి ఎవరు?
0: Nobody is related to anybody.
1: ఉన్నంత వరకు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే.
0: Do your duty until you are alive.
1: కానీ దైవ విషయంలో మాత్రము ఎవరికి వారే.
0: But in respect of God, each one is left to himself.
1: అమ్మకు బిడ్డ పైన చాలా ప్రీతిగా ఉంటాది.
0: Mother loves the child very much.
1: బిడ్డ ఏదైనా రోగం వచ్చి బాధపడుతుంటే తల్లి కూడాను అంతకంటే పదింతలు బాధపడుతుంది.
0: When the child suffers out of sickness, mother also feels sad.
1: కానీ బిడ్డ పైన ప్రేమ ఉంది కదని బిడ్డకు వచ్చినటువంటి కడుపు నొప్పి తల్లి తీసుకుంటుందా?
0: Mother loves the child, but she cannot take that stomach ache from the child and carry it herself.
1: తీసుకోవడానికి వీలు కాదు.
0: It is impossible for her to take upon herself.
1: అట్టనే
0: likewise,
1: బిడ్డకు ఆకలి అవుతుంటే నాయన నువ్వు కొంచెం ఓపిక పట్టుకోరా నేను తినేసి వస్తానంటే అమ్మ చెప్తుందా?
0: When the child is
1: అమ్మ తింటే బిడ్డకు ఆకలి తీరుతుందా?
0: When the child is hungry, mother can't say, "Oh, child, wait, I shall eat on your behalf."
1: పాప పుణ్యములు రెండు కూడాను ఎవరిది వారిదే.
0: The sin and merit will go to every individual.
1: అమ్మది బిడ్డ గాని బిడ్డది అమ్మ గాని పంచుకోవడానికి వీలు కాదు.
0: No one can share a mother or a child.
1: ఆస్తి పాస్తులు పంచుకోవచ్చునే కానీ
0: We can share the properties.
1: దైవానుగ్రహం అనేటువంటి పంచుకోవడానికి వీలు లేదు.
0: But the God's grace cannot be shared.
1: నీదే వారిది వారిదే.
0: Each one has got his own.
1: కానీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. అది చాలా ఉత్తమమైనటువంటి పని.
0: However, the noblest thing is to pray for the good of everybody.
1: అనే ప్రతి భజన తర్వాత కూడాను లోకస్తమస్త సుఖినో భవంతు.
0: So at the end of every bhajan we say, let the whole world be happy.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: చిన్న చిన్న విషయాలకై పల్లెల లోపల ఒకరికొకరు కలహాలు పెంచుకొని అది పెద్ద యుద్ధం మాదిరి మారిపోకూడదు.
0: ఇన్ విలేజెస్ పీపుల్ ఫైట్ ఆన్ సింపుల్ సిల్లీ మ్యాటర్స్.
1: ఎవరికి నష్టము
0: హూ విల్ బి
1: చక్కగా విచారణ చేస్తే ఆ క్షణంలో వచ్చినటువంటి కోపం మన గ్రామానికే నష్టము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద యాంగర్ ద ఫ్యూరీ అండ్ ద టెంపర్ అట్ దట్ మూమెంట్ విల్ రూయిన్ ద హోల్ విలేజ్.
1: కనుక మనము ఈ విధమైనటువంటి కలహాలకు చోటు ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫైట్ ఆన్ సిల్లీ
1: గ్రౌండ్. అన్యోన్యతగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి యునైటెడ్.
1: ఏదో కోపం వచ్చింది కొంతలో సల్లారిపోతుంది.
0: There may be anger, but it will be pacified.
1: కాని గ్రామాభివృద్ధిని మనం చూసుకోవాలి.
0: We should think of the progress of the village.
1: మన కుటుంబం యొక్క క్షేమాన్ని మనం చూసుకోవాలి.
0: The welfare of the family.
1: పేరు ప్రతిష్టలకై మనం చక్కగా పాటుపడాలి.
0: We should struggle for the name of the family.
1: కోసం వదలాలి.
0: And for we should be ready to sacrifice our life.
1: అస్తస్య భూషణం దానం. చేతికి ఏది అందము, కంకణాల అందము లేక బంగారు గాజుల అందము లేక మురుగుల అందము కాదు కాదు. హస్తస్య భూషణం దానం.
0: వాట్ ఈస్ వాట్ యాడ్స్ ది రియల్ జ్యువెల్ ఆర్ ద బ్యూటీ టు ది హ్యాండ్ ఆర్ ద బ్యాంగిల్? నో, ఇట్ ఇస్ చారిటీ.
1: కంఠస్య భూషణం,
0: ద జ్యువెల్ టు ది నెక్
1: ద నెక్లెస్ వేసుకుంటే కాదు కంఠానికి భూషణము.
0: ఇస్ నాట్ ది నెక్లెస్ దట్ ఇస్ ద జ్యువెల్.
1: ఈ కంఠం నుంచి సత్యము రావాలి, సత్యం పలకాలి, అదే ఈ కంఠానికి సరైనటువంటి అందము.
0: యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్, దట్ ఇస్ ద ప్రెషస్ జ్యువెల్ టు యువర్ బాడీ.
1: శ్రోత్రం
0: టు ది ఇయర్
1: భూషణం శాస్త్రం.
0: ద జ్యువెల్ టు ది ఇయర్ ఇస్ సీక్రెట్ టెక్స్ట్.
1: భూషణై కిం ప్రయోజనం. ఇంకా ఇంతకంటే ప్రయోజనమైనటువంటి భూషణాలు మనకెందుకు?
0: వాట్ మోర్ యూ వాంట్? వాట్ అదర్ జ్యువెలరీ యూ విష్?
1: మానవునికి కావాల్సింది ఇవి మూడే భూషణాలు. దీంతో మనం కీర్తిని సాధించాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: సత్యాన్ని పలకాలి.
0: వీ షుడ్ స్పీక్ ట్రూత్.
1: త్యాగాన్ని చెయ్యాలి.
0: వీ షుడ్ సాక్రిఫైస్.
1: మంచిని వినాలి.
0: వీ షుడ్ లిసన్ టు గుడ్ థింగ్.
1: ఈ మూడు మన ఎందుంటే మనకంటే మించినటువంటి దేవతలు మరొకరు లేరు. దేవుళ్ళు మీకంటే దేవుడు ప్రత్యేకంగా లేడు.
0: యు ఆర్ గాడ్ అండ్ గాడ్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
1: ఆ విధంగా తీసుకో. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అనుకో.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి.
1: ఆ విధమైనటువంటి ఉత్తమ భావాన్ని తెచ్చుకుంటే God thoughts ye nik ostuntai.
0: When once you have got that exalted noble thoughts, you will have divine
1: God. Nenu devunni, nenu devunni kabatti nenu devuniga pravartinchali aneetuvanti okka conscience man nunchi aavirbhavistundi.
0: When once you say that I am God, naturally that your acts should be godly, divine.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి సత్యమైనటువంటి పవిత్ర భావాలు మన నుంచి ఆవిర్భవించాలంటే నేను దైవము, దైవము, దైవము అనేటువంటి సద్భావాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద సేక్రెడ్ డివైన్ అండ్ ట్రూత్ఫుల్ థాట్స్, యూ షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: God is not present in a foreign land.
1: దేవుడనగా మనదు దేహమందే.
0: God is present in our body.
1: పాపమనగా వేరు పరదేశమున్ లేదు.
0: Sin is not present in a separate
1: తాను
0: country.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: It is attached to your actions.
1: పాపము పరదేశంలో లేదు, పుణ్యము పరదేశంలో లేదు, దేవుడు పరదేశంలో లేదు.
0: Sin or merit or God are not present in a foreign country.
1: అన్ని దేహంలోనే ఉంటున్నాయి.
0: All are present in your body.
1: కనుకనే నీవు ఆ దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore you should see that the body treads along the sacred path.

0: तिल मध्ये यथा तैलम्।
1: जस्ट देयर इज द ऑयल इन तिल सीड।
0: क्षीर मध्ये यथा घृतम्।
1: As ghee is contained in the milk,
0: pushpa madhye yadha gandham,
1: as the flower has the fragrance,
0: phala madhye yadha rasam,
1: as the fruit has within it the juice,
0: kasta agnivat प्रकाशेन,
1: as there is fire in the wood that shines,
0: तल्लिंगम यचलम प्रभु,
1: the divinity is spread all over,
0: दिव्यात्म स्वरूपुल,
1: embodiments of divine atma.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు,
1: వేర్ ఇస్,
0: ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయము నాటి నుంచి నేటి వరకు ఆస్తికులు అనేక విధములుగా పరిశోధన చేస్తూనే ఉన్నారు.
1: వేర్ ఇస్ గాడ్, హౌ ఇస్ హీ, దట్ హ్యాస్ బీన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆల్ థీస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కాని ఆస్తికులు కాని నాస్తికులు కాని ఆస్తిక నాస్తికులు కాని యాస్తికులు కాని ఎవరు కూడాను ఈ విషయాన్ని విపులముగా నేటి వరకు వివరించలేకపోయారు.
1: However, either theist or atheist, theistic atheist or atheistic theist could not decide in a specific way till this day.
0: ఇది నిజమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని గుర్తించేటువంటి విధానము తన ఎందే ఉన్నది కాని గ్రంథములు ఎందు కాని గురువుల ఎందు కాని మరొక సాధన ఎందు కాని ఏమాత్రమో కనిపించదు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ ఈజ్ లైస్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ బట్ నాట్ ఇన్ ఎ టెక్స్ట్ నాట్ కుడ్ బి లర్న్ ఫ్రమ్ ఎ ప్రిసెప్టర్.
0: కన్నులోని దృష్టి వలె కర్ణములోని శబ్దం వలె నాలుకలోని రుచి వలె చైతన్యము మనసునందు సర్వత్రా వ్యాపించి ఇదియే దివ్యత్వానికి మూల కారణంగా రూపొందుతున్నారు.
1: జస్ట్ ఇస్ ద విజన్ ఇస్ దేర్ ఇన్ అన్ ఐ అండ్ ద పవర్ ఆఫ్ హియరింగ్ ఇన్ అన్ ఇయర్ అండ్ ద సెన్స్ ఆఫ్ టేస్ట్ ఇన్ ద టంగ్, దిస్ అవేర్నెస్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద మైండ్ బై వే ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కంటిలోని చూపుని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా?
1: Could anyone know the vision of an eye?
0: చూపును వినియోగించుకుంటున్నారే కాని ఈ చూపు యొక్క ఆది దాని యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఎవరు కూడా విచారించుటలేదు.
1: Everyone will make use of this eyesight, but they do not know its beginning nor its nature.
0: ఇది చైతన్యం యొక్క ప్రభావమే.
1: It is the effect of this chaitanya.
0: భగవంతుడు సర్వత్రా ఉండినప్పటికీ ఇలాంటి
1: divinity which is everywhere,
0: కంటిలోని చూపుని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా?
1: Could anyone know the vision of an eye?
0: చూపు

0: ఇలాంటి సమీపత్వాన్ని గుర్తించుకునలేక మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు కలిపి వ్యర్థమవుతున్నారు.
1: Though man is in close proximity with the divine, but he undertakes so many spiritual practices.
0: కానిపించడి జగతిలో కానరాక అందు వెలుగొండు చే

0: అందు వెలుగొందు చైతన్యం ఆత్మరూపు మనుల యందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు
1: as he could not find the Lord in this entire universe which is seen, God dwells by way of chavach awareness in the form of Atma in one's own self. He is like that spring that passes through the precious gems and in the Lord pervades all over the universe.
0: Srishti anaga Isvarechaku prakataniye.
1: Creation is the manifestation of the divine will.
0: దీని పేరే ప్రకృతి.
1: ద నేమ్ ఇస్ నేచర్.
0: ఈశ్వర శక్తికే ప్రకృతి అని ఒక పేరు.
1: ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కాల్డ్ ద నేచర్.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి మానవుడు ప్రకృతి యొక్క స్వభావమునే కలిగి ఉండాలి.
1: ద మ్యాన్ హూమ్ సోర్ ఇస్ బోర్న్ హియర్ విల్ హ్యావ్ ది సేమ్ క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: దైవం యొక్క దివ్య శక్తిని ప్రకటించే నిమిత్తమై మానవుడు ఈ యొక్క జగత్తులో మూర్తి భవించాడు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఎ డెఫినెట్ ఫామ్ టు మానిఫెస్ట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ హిమ్.
0: విత్తు మొలకెత్తి దాని యొక్క సౌందర్యమును పుష్పము వలె వికసిస్తుంది.
1: ద సీడ్ జర్మినేట్స్ అండ్ ఇట్స్ బ్యూటీ మానిఫెస్ట్ బై వే ఆఫ్ ఎ ఫ్లవర్.
0: మొలక చిగురు కొమ్మలు రెమ్మలు ఇవి అన్నీ కూడాను పుష్పములకు పరిణామం దశలే.
1: ద సాప్లింగ్ ద టెండర్ లీవ్స్ ద బ్రాంచెస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద ఫ్లవర్.
0: ఈ విశ్వమునకంత ఒక సృష్టికర్త అతని బీజము.
1: ద సీడ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అది ఏ శుద్ధ చైతన్యము.
1: దట్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్.
0: అది ఏ సచ్చిదానంద తత్వము.
1: That is the very nature of Satchidananda.
0: Adi vittanam vale prati manavuni endu kudanu molagetti.
1: Like a seed it grows in every human being.
0: Gulamulane kommalato.
1: With the branches of those qualities.
0: Raga dveshamulane mundato.
1: With all the thorns of hatred and attachment.
0: Adika minchi.
1: Transcends.
0: Chaitanyam anetuvanti yokka pushpamuga vikasistunnadu.
1: It blossoms into a flower of chaitanya awareness.
0: Prati manavuni endukulanu vikasincheetvantedi bhagavat yokka chisra swaroopame.
1: In every man, the one that actually manifests is the divine form.
0: Ishvara shakti nundi aavirbhavincheetvanti aneka vyaktitvamulaku ee vyaktitvamulandu undinatvanti divyatvamulaku manavudu ani peru.
1: In every individual, that which manifests as a separate entity is this divine power.
0: Manavudu daivam vaipunaku maralchatam kaadu.
1: Man is not to be diverted towards God.
0: Daivame manavuni yendu avatarinchali.
1: God should incarnate in man.
0: Idiye manava janmamunaku sariyaina artham.
1: This is the proper meaning for the birth of a human life.
0: Manavudanaga manasu yokka shakti swaroopame.
1: Manava meant the power of all the strength in him.
0: Manavattumulaku manam upadeshinchutunnam ante manava kayamulaku kaadu manasuke upadeshinchali.
1: When we are teaching, we are not teaching the body, we teach the mind.
0: Ee prakruti yokka divya chaitanyamu vyaktamainadi kaadu.
1: This consciousness of the nature is not useless.
0: Idi ahankara paramainappudu vikrutam pondutundi.

0: ఆత్మపరమైనప్పుడు సుకృతాన్ని అందుకుంటుంది.
1: When it is along the side of ego, it gets perverted. But if it is along the line of Atma, the self, it will be noble.
0: కనుకనే మానవుడు అహంకారపరమై దివ్యత్వాన్ని విస్మరించి లోకాన్ని విశ్వసించి జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాడు.
1: Man prides himself full of ego, he forgets the divinity in him and spends his life in vain.
0: అహంకారం నందు ఆత్మతత్వము కానరాదు.
1: In the state of ego, you cannot understand the nature of
0: self. ఆధ్యాత్మికం నందు ఈ ప్రకృతి యొక్క తత్వం మనకు కానరాదు.
1: In spiritual path, you don't find the qualities of the nature.
0: కాని ఈనాటి మానవుడు ఆత్మతత్వమును ప్రకృతి తత్వమును మిశ్రము గావించి రెండు గుర్రముల యొక్క సవారిగా జీవిస్తున్నాడు.
1: But man today is riding on two horses, one the knowledge of the self and that of also that of the nature.
0: సర్వత్ర ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: He is forgetting the fact that God is present everywhere.
0: లౌకిక భౌతికమైనటువంటి యొక్క విషయములనే లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
1: He keeps in his aim all the worldly physical aims.
0: ఈ భౌతిక లౌకికమును కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వములే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: He is not able to understand the fact the physical and also the worldly has got the ingredient divinity.
0: ఆధ్యాత్మికమనగా లౌకికముతో లౌకిక విషయములతో ఎట్టి సంబంధము లేదనియు.
1: The spirituality meant it has got nothing to do with the world and worldly things.
0: భౌతికమనగా సామాజికమనగా ఆధ్యాత్మికం యొక్క తత్వము ఇందులో ఏమాత్రం కూడా ప్రతిబింబించదనియు.
1: That the physical world and the social aspects do not reflect there in spiritual field.
0: భావిస్తుంటారు.
1: They consider so.
0: ఇది చాలా పొరపాటు.
1: It is a great mistake.
0: భౌతికము ఆధ్యాత్మికము ప్రత్యేకమైనటువంటివి రెండు కాదు.
1: The physical and spiritual are not separate.
0: ఇది ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యతత్వమే.
1: It is the one of unity of divinity.
0: ప్రకృతిలోనేటువంటి ప్రభావమును స్వభావమును అభివృద్ధి పరచుకోవాలన్న ఆధ్యాత్మిక తత్వము ఎంతైనా అవసరం.
1: The effects and the progress of the world can be understood with the spirituality.
0: కానీ ఇక్కడ ప్రభావము స్వభావము అని రెండున్నవి.
1: One is prabhava, the effect, the other one is swabhava, the nature.
0: ప్రభావము అనేటువంటి ప్రాకృతి సంబంధమైనటువంటి యొక్క ఆడంబరము.
1: Effect is the worldly form.
0: స్వభావం అనగా ఆత్మ నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క నిజ తత్వము.
1: Swabhava is the quality that comes out of the true self.
0: కాని దురదృష్టవశాత్తు ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: But unfortunately, man submits himself to the effect and forgets his true nature.
0: కనుకనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు.
1: But that reason, man is put to suffering in various ways.
0: మానవత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: He is forgetting the human quality.
0: దినదినమున కూడాను దానవత్వము పశుత్వము పెరిగిపోతున్నది.
1: Day by day we find the demonic and animality on the rise.
0: ఆకారం మానవుడే కాని ఆచార మానవుడు కనిపించటం లేదు.
1: He is only a man in form but not in behavior.
0: ఆచార ఆత్మ స్వభావం కలిగినటువంటి మానవుడే ఈ లోకాన్ని ఉద్ధరించగలడు.
1: The man who conducts himself as per the inner self can only uplift the world.
0: స్వార్థ ప్రయోజనములకు లోనై
1: submitting himself to selfish
0: తత్వములకు దూరమై
1: keeping away from spiritual path.
0: నిజమైనటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: He is not able to understand his true self.
0: తనను తాను గుర్తించినప్పుడే
1: when he knows himself
0: దివ్యమైనటువంటి యొక్క ఏకత్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: Then only the divine oneness will originate within us.
0: ఈశ్వర కుటుంబ తత్వము ఏకత్వాన్ని గుర్తింపచేసేటువంటి యొక్క విశ్వ కుటుంబమే.
1: The divine family will enable us to understand this principle of oneness.
0: ఇందు దివ్యత్వం అనేటువంటిది సర్వుని ఎందు కూడాను ఏకత్వంగా కట్టివేస్తుందాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ డివినిటీ దట్ యూనిఫైస్ ఎవ్రీవన్.
0: విఘ్నేశ్వరుడు
1: విఘ్నేశ్వర
0: ఈ విఘ్నేశ్వరుడు అనేటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ దిస్ విఘ్నేశ్వర?
0: ఇతను ఆదేశించినటువంటి యొక్క ఆచరణలు ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ హీ హాస్ ప్రాక్టీస్డ్?
0: తాను అందించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ప్రబోధన ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ టీచింగ్?
0: కేవలం విఘ్నేశ్వరుని పూజించడం మాత్రమే మనం నేర్చుకుంటున్నాము కాని విఘ్నేశ్వరు యొక్క ఆదర్శములను ఏమాత్రం కూడా మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వి మియర్లీ వర్షిప్ విఘ్నేశ్వర బట్ వి హావ్ నాట్ అండర్స్టుడ్ ది ఐడియల్స్ ఆఫ్ విఘ్నేశ్వర.
0: విశ్వ కుటుంబం యొక్క ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిదే విఘ్నేశ్వరుని యొక్క పరమ ప్రబోధ.
1: ద సుప్రీం టీచింగ్ ఆఫ్ విఘ్నేశ్వర ఈస్ ది సుప్రీం టీచింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ది యూనివర్స్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: విశ్వ ప్రదక్షిణ చేసి రమ్మని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు,
1: when father commanded him to go around the world,
0: తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేసి విశ్వమునంతా తిరిగి వచ్చాను అని జవాబిచ్చాడు.
1: He gave the reply that he went round the entire world by just going round both of the parents, the father and the mother.
0: తల్లి తండ్రులే విశ్వస్వరూపులు.
1: The mother and the father are the very form of the divinity.
0: వీరిని ప్రదక్షిణ చేసినంత మాత్రమున విశ్వమును ప్రదక్షిణ చేసిన వారం అవుతాం.
1: By going round them, it amounts to going round the entire world.
0: తల్లి ప్రకృతి.
1: Mother is nature.
0: తండ్రి బీజము.
1: Father is the seed.
0: ఈ ప్రకృతి అనేటువంటి ఒక సాయం లేకుండా బీజం మొలకెత్తదు.
1: Without this nature of soil, the seed cannot germinate.
0: నా తల్లి తండ్రుల యొక్క ఏకత్వం చేతనే నా దివ్యత్వం అనేటువంటి స్వరూపము ప్రాప్తించింది.
1: Therefore, out of the unit of father and mother, I could have this oneness of divinity.
0: కేవలం ఆకారమును యొక్క స్వరూపాన్ని మనం ప్రతిష్ఠితం చేసుకుని అల్పంగా భావించుకుని మనం విశ్వమనేటువంటిది అధికంగా ఉన్నదని విశ్వసిస్తున్నాము.
1: Basing on this low, mean form, we have forgotten that universal form.
0: అండాండి దట్ బ్రహ్మాండ.
1: That which is present in the microcosm is present in macrocosm.
0: ఏ మానవుని యందు ఏ దివ్య శక్తి ఉన్నదో విశ్వమంతా కూడాను అదే దివ్య శక్తి ఉన్నది.
1: That divine power present in man is present everywhere.
0: ప్రపంచమునందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
1: The five elements present all over the nature are equally present in every man.
0: కనుక వ్యక్తికి ప్రకృతికి ఏమాత్రము భేదము లేదు.
1: Therefore, there is no difference between individual and the nature.
0: Prakriti samasti, vyakti vyasti.
1: This nature is a collective form, whereas the individual level is a human being.
0: Adi prakriti anetvantidi quantity, vyakti anetvantidi quality.
1: The nature is quantity, while the individual is quality.
0: Vyaktulu yokka samuhame samajam.
1: Combination of individuals will make it a society.
0: వ్యక్తి లేకుండా సమాజం ఎక్కడ నుంచి ఉన్నది?
1: Without individual, how do you get society?
0: కనుకనే వ్యక్తిని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: So we should take the individual as
0: వ్యక్తి యొక్క అనంత స్వరూపమే ఈ సృష్టి.
1: The infinite form of individual is this creation.
0: ఇందులో ఐకమత్యం అనేటువంటిది కానీ, సహనం అనేటువంటిది కానీ, సానుభూతి అనేటువంటిది కానీ, సమరసత్వం అనేటువంటిది కానీ, సమగ్రత అనేటువంటిది కానీ, సౌభ్రాతృత్వం అనేటువంటిది కానీ ఇందులోనే మనకు సాక్షాత్కరిస్తుంది.
1: The unity, forbearance, brotherhood, tolerance, compassion, all are present there.
0: వీరి కుటుంబము నాలుగు.
1: The four are there in the family.
0: ఈశ్వరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం.
1: The family has four members. ఈశ్వర, పార్వతి, విఘ్నేశ్వర and సుబ్రహ్మణ్య.
0: అనగా ప్రకృతి, పరమాత్మ, బుద్ధి, సిద్ధి.
1: One is the nature, one is the divine, one is the intellect, other one is fulfillment.
0: ఇవి నాలుగు చేరి ఒక్క ఏకత్వంగా ఉంటున్నాయి.
1: ఆల్ ఫోర్ విల్ స్టాండ్ అస్ వన్.
0: ఇది ప్రాకృతి రీతిగా మనం చక్కగా విచారణ చేసినప్పుడు,
1: వెన్ వి ఎంక్వైర్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్,
0: ఈశ్వరుని యొక్క వాహనము ఎద్దు.
1: ద చారియట్ ఆఫ్ ఈశ్వర ఇస్ ద బుల్.
0: పార్వతి యొక్క వాహనము సింహము.
1: ద చారియట్ ఆఫ్ పార్వతి ఇస్ లయన్.
0: ఈ సింహమునకు ఎద్దుకు పరమ విరోధం.
1: ద లయన్ అండ్ ద బుల్ ఆర్ జస్ట్ ద ఆపోజిట్.
0: ఇకములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సొగసుగ స్పటిక చమాలలు నిఘ నిఘ నిఘ నిఘ నిఘ మెరియ తాండవ కేసల్పేని పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేసల్పేని ఇకములో మున్నేటి కన్యా శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను.
1: Yes, God, the third eye, the one concept in the body, another concept on the head.
0: శిరస్సు పైన గంగ ఉన్నది.
1: On the head is ganga.
0: ముఖములో అగ్ని ఉన్నది.
1: On the
0: అగ్నికి గంగకు విరుద్ధము.
1: The fire and water are opposite.
0: కానీ ఎట్టి విరుద్ధము కూడాను స్వరూపంగా నిరూపించక అక్కడనే ఉంటున్నారు.
1: The opposites exist. Simultaneously.
0: ఇలాంటి దీంతో కుటుంబము తాండవం ఆడుతుంటుండాలి.
1: హియర్ ది ఫ్యామిలీ జస్ట్ డాన్సెస్ డిలైట్స్.
0: ఇంకా ఇంతే కాదు, నారదుడు తంగుర మీట గజటాజూటములు శిరమున మెరయగా.
1: యాజ్ నారద ప్లేస్ ఆన్ హిస్ ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ అ ఫోర్ లాక్స్
0: శిశువులంబుతో త్రిపుచుహరుడు తదిం తదిం తను తదితకయనుచు తాండవ కేళి సల్పేని.
1: లార్డ్ శివ delights everyone in his celestial dance.
0: சரஸ்வதி வீணா மீட்டக புரந்தரூடு வேணூதக சரஸ்வதி வீணா மீட்டக புரந்தரூடு வேணூதக ஹரி புதங்கம் வாயின்சக திமி திமி திமி திமித கையனுச்சு தாண்டவ கேளி சொல்பேனே.
1: As Saraswati plays on Veena, as Hari plays on this Mridanga, Shiva dances.
0: Gauri Devi Jagamulu Yelaga, Ganga Devi Nadulai Paraga.
1: As Ganges flows his rivers,
0: Vigneswarudu Atayudu Thiruga Avignamuga Adanu Harudu Tandava Kehi Saltene.
1: As Vigneshwara moves hither and thither without any obstacles, he dances
0: delightfully. Ishwara
1: brought this unity in contradictions, opposites.
0: Vigneshwara yokka sirasu gajam.
1: The head of Vigneshwara is that of an elephant.
0: Talli yokka vahanamu simhamu.
1: The chariot of the mother is lion.
0: Simhamu swapnamu vachinappudu bratukaledu yenuga.
1: Elephant cannot live even if dreams of a lion.
0: Inta viruddhamainatundi okka sannihitamlo vaaru perugutu vastunnaru.
1: The opposites live so intimately.
0: Subramanyanu vahanamu nemali.
1: The chariot of Subramanya is peacock.
0: Ishwaru yokka aabharanamulu sarpamulu.
1: The ornaments of Ishwara are serpents.
0: Okadanikoti parama viruddham.
1: They are absolutely opposites.
0: ఇవన్నీ కూడా కలిసి మెలిసి పెరుగుతున్నాయి.
1: బట్ దే ఆల్ లివ్ ఇన్ యూనిటీ.
0: ఇది అంతా కూడా లోకానికి ఒక ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క చిహ్నము.
1: దిస్ ఆర్ ఆల్ ద సైన్స్ టు షో యూనిటీ టు ద వరల్డ్.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి ఒక దైవత్వము ప్రపంచమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
1: ద డివినిటీ డిమాన్స్ట్రేట్స్ ఐడియల్ లైఫ్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: విఘ్నేశ్వరుని యొక్క మొలకు సర్పం ఉంటుండాలి.
1: విఘ్నేశ్వర has got the serpent as a waistband.
0: Subramanyaniki vahamu nemali.
1: The chariot of Subramanya is peacock.
0: Nemalini chuste sarpamulu barigetti potayi.
1: Watching the peacock, serpents will run away.
0: Kani inta virodhamainatundi yokka sambandhanni ee Ishwara kutumbam lopala anyonyanga anubhavistu vachunnayi.
1: In spite of contradictory behavior, they live in close association.
0: Ilanti aikyamatyaniki చిహ్నంగా ఈశ్వర కుటుంబము జగత్తుకు చాటుతూ వచ్చింది.
1: ద ఫ్యామిలీ ఆఫ్ శివ డిమాన్స్ట్రేట్స్ ద యూనిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఎక్కడ ఉంది ఈనాడు జగత్తులో కుటుంబంలో ఒక ఐకమత్యము?
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ ఎనీ ఫ్యామిలీ ఇన్ దిస్ వరల్డ్?
0: ఐకమత్యమే జీవితం యొక్క సారము.
1: యూనిటీ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: సమాజం యొక్క అభివృద్ధి ఈ యొక్క అనుభవానికి మూలము.
1: ద ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ లైస్ ఇన్ ఇట్.
0: 10 మంది కలిసినప్పుడే 12 మనం సులభంగా చేయవచ్చు.
1: When 10 join, anything can be accomplished easily.
0: తనకంటే 9 మంది తన వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యంను కూడా నా అందిస్తుంది.
1: విజయాన్ని
0: చేకూరుస్తుంది.
1: It will give him victory.
0: ధైర్య సాహసాన్ని కూడా చేకూరుస్తుంది.
1: It gives him all the
0: courage. ఐకమత్యంలో ఇన్ని విధములైనటువంటి యొక్క అనుకూలములు మనకు ఏర్పడుతున్నాయి.
1: Out of unity there are so many conveniences.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఐకమత్యం అనేది చిన్న భిన్నమైపోయింది.
1: Unfortunately, the unity is fragmented, cut off into pieces.
0: ఒక ఇంటిలో ముగ్గురు ఉండినప్పుడు, ముగ్గురు కూడాను ఐకమత్యంగా ఉండినప్పుడే ఆ కుటుంబంలో శాంతి భద్రతలు అభివృద్ధి వస్తాయి.
1: When 3 in family are united, there will be peace and security in that family.
0: ఈ ముగ్గురు కూడాను ఒకరికొకరు విరోధంగా ప్రవర్తించినప్పుడు ఈ గృహంలో ఏమాత్రం కూడాను శాంతి ఉండదు.
1: When there are contradictions among the 3, there will be no peace.
0: భద్రత కూడాను మనకు ఏర్పడదు.
1: There will not be security.
0: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఈ విధమైనటువంటి అభద్రతతో అశాంతితో కుమిలి కూలిపోతున్నాడు మానవుడు.
1: The man is fully disappointed. He is not assured of any safety. He is degenerated.
0: దేహం దేవాలయంతో జీవో దేవ సనాతన దేహమే ఒక మన గృహము.
1: The body is our dwelling place house.
0: ఈ గృహంలో ముగ్గురు నివసిస్తున్నారు.
1: Here in this house there are
0: two. ఈ ముగ్గురు కూడా అన్యోన్య ఐకమత్యంతో ఉండినప్పుడే ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క జీవితంలో ప్రేమనందు శాంతి భద్రత నిలుస్తాయి.
1: When these three live in intimate association, relation, unity, there will be peace.
0: ఈ ముగ్గురు ఎవరు?
1: Who are these three?
0: ఒకరు థాట్, సంకల్పం.
1: One is the thought.
0: రెండవడు ఒక వాక్.
1: The second one is word.
0: మూడవది చర్య.
1: Third one is deed.
0: ఈ ముగ్గురు కూడాను ఈ దేహం నందే నివసిస్తున్నారు.
1: All the three are present in the same body.
0: ఈ ముగ్గురు కూడాను ఐకమత్యంగా ఉండినప్పుడే ఈ దేహంలో శాంతి మనకు లభిస్తుంది.
1: When these three stand united, there will be peace in this body.
0: మనోవాక్కాయములు మూడు కూడా ఏకం కావాలి.
1: There should be harmony between the thought, word, and deed.
0: Inadu manovakamu kayamulu ematram kodu kalisimelisi undatam ledu.
1: There is disharmony in thought, word, and deed.
0: Manasu okati talustundi.
1: Mind thinks one thing.
0: Vaaku okati cheputundi.
1: He says something.
0: Chetulu maropati chestunnayi.
1: Hands work differently.
0: Kalpane deeniki okarikokariki viruddhanga జీవితం జరుగుతుండాలి.
1: Therefore they lead opposite lives.
0: ఈ విరుద్ధ కారణము చేతనే మానవుడు అశాంతికి గురి అవుతున్నాడు.
1: Because of these contradictions man is restless.
0: కనుక మనయందు ఉండేటువంటి యొక్క ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా జీవించాలి.
1: Therefore all the three within us should live unitedly.
0: ఈ ఐకమత్యము ప్రపంచంలో పూర్తి కూలిపోయింది.
1: This unity is completely gone in this world.
0: ఐకమత్యం కూలిపోవడానికి మూల కారణం ఏంటి?
1: What is that responsible?
0: నైతిక ఆధ్యాత్మిక విశ్వాసములు పూర్తి నిలిచిపోయినాయి.
1: The moral and spiritual values are completely gone.
0: ఈ రెండింటి యొక్క విలువలు పూర్తి కూడా కూలిపోయినాయి.
1: The values are totally collapsed.
0: క్షీణించిపోవడం చేతనే మానవత్వం అనేటువంటిది కేవలము అశాంతికి గురి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దర్ డిజెనరేషన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్
0: రెస్టర్. మొట్టమొదటి గణపతి తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మనం గుర్తించాలి అనేటువంటిది బోధిస్తూ వచ్చాడు.
1: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ గణపతి టాట్ ఎ లెసన్ దట్ వన్ షుడ్ ఆఫర్ రెస్పెక్ట్స్ టు వన్స్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో శాంతిని మనం పొందగలమనేటువంటి ఆదర్శాన్ని గణపతి అందిస్తూ వచ్చాడు.
1: గణపతి గేవ్ ఎన్ ఐడియల్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద పీస్ అండ్ బ్లిస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ పేరెంట్స్.
0: అంతేకాక ఈ గణపతి యందు మరొక విచిత్రం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ మిస్టరీ ఇన్ గణపతి.
0: మనం గజాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా చూడాలనే ఆశ పడుతుంటాది.
1: As we look at an elephant, you feel like watching more and more.
0: ఇంకా చూడాలని ఆశపడుతుంటారు.
1: You want to see more and more.
0: కనుక ఈ గణపతిని చూస్తుంటే ఇంకా చూడాలని ఆశపడుతుంది.
1: So as you look at Ganapati, you want to see him more.
0: కానీ ఈ ఆకారం ఏమన్నా కొంచెం అందంగా ఉందంటే ఏమీ లేదు.
1: Is that form is beautiful? No.
0: పెద్ద బొజ్జ.
1: A big stomach.
0: ఏనుగు తల.
1: And head of an elephant.
0: ఈ వికారం చూస్తుంటే ఇంకా ఆకారాన్ని ఆనందంగా అనుభవించాలని ఆశపడుతుంది. ఈ వికారంలోనే ఉన్నది ఆకారం యొక్క ఆనందం.
1: Though the form is like that, the beauty lies in it.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: వినాయకుడు దాన భోగను సల్పేటువంటి విషయం లోపల సర్వజ్ఞుడు కూడా త్యాగం చేస్తాడు.
1: వినాయక సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు టీచ్ జ్ఞాన విజ్డమ్.
0: వ్యాసుడు బోధిస్తుంటే మహాభారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: As Vyasa started dictating Bharata, Vinayaka composed
0: Bharataku addu tagalakunda undalani thanu entano prayatninchadu.
1: He made every attempt to see that he will write continuously.
0: Kani kalamu koolipoyindi.
1: But the pen fell.
0: Tatchaname thanu endunnatundi dantamnu periki danne kalamuga teeskonu rastu vachadu.
1: Immediately he has taken out the tooth and started making use of
0: it. జ్ఞానమునకు తన దేహమునైనా త్యాగం చేసేటువంటి యొక్క ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు వినాయకుడు.
1: Means he has set an ideal that is prepared to sacrifice the body to get the wisdom.
0: ఈనాటు జ్ఞానమునకు మనం ఏమీ త్యాగం చేయటం లేదు.
1: Today we are not sacrificing anything for wisdom.
0: అజ్ఞానమునకు అంధకారమునకు సర్వము త్యాగం చేస్తున్నాము.
1: For ignorance and darkness we sacrifice.
0: జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమునకు మనకు ఏమాత్రం కూడా త్యాగం చేయటం లేదు.
1: We are not sacrificing anything for the knowledge of supreme
0: లోక సంబంధమైనటువంటి యొక్క ఆనందములు ఆదాయములు ఆహ్లాదములు లభ్యమవుతున్నాయంటే ఎంతవరకునైనా త్యాగం చేస్తాడు.
1: We are ready to sacrifice if we have worldly benefits, worldly pleasures and worldly happiness.
0: కానీ దివ్యమైనటువంటి ఆనందమునకు కించిత్తైనా త్యాగం చేయడు.
1: But we are not sacrificing even a
0: fraction.
1: That's what man is doing.
0: నిత్యము గ్రహములో పూజలు చేస్తున్నాడు.
1: Every day man does
0: worship. నిత్యము గ్రహములో ఒక నైవేద్యం పెడుతున్నాడు.
1: He offers food to God.
0: ఈ నైవేద్యములో కూడా త్యాగం లేదు.
1: Even in this offering there is no sacrifice.
0: పెట్టిన నైవేద్యం కూడా తిరిగి తనకే తప్పుతుంది అనేటువంటి ఉద్దేశంతో నైవేద్యం పెడుతున్నాడే కాని నిజముగా భగవంతుడు అంతో ఇంతో తింటే నైవేద్యం కూడా పెట్టేటువంటి వాడు కాదు మానవుడు.
1: He is ready to offer to God because it is sure to come back to him. If Lord starts eating, he is not prepared to offer.
0: పెడుతున్నాడు అర్పితము తినటం తాను.
1: He just offers and starts eating.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థ బుద్ధితో మానవుడు పూజలు పునస్కారములు సల్పుతున్నాడు.
1: Out of selfishness man worships.
0: ఈ విధమైనటువంటి పూజ పునస్కారములు ఇప్పుడు కాదు ఇంకా 100 జన్మములు చేసినప్పటికీ దీని ఫలితం ఏమాత్రం మనకు దక్కదు.
1: Such sort of worship and rituals will never give you any results in spite of 100 births.
0: బాహ్యమైన మార్పులు జరిగినంత మాత్రమున మనకు అంతర్ ఆనందం లభ్యం కాదు.
1: External changes will never give you inner bliss.
0: Manasu maarali.
1: Mind should change.
0: Hrudayam maarali.
1: Heart should change.
0: Aadhyatmika divyatvamlo manam alinam aipovali.
1: We should merge in the spiritual life.
0: Appude manaku taginatundi oka sukamu aanandamu labhyam avutundi.
1: Then only we will have happiness and bliss.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూస్తున్నారు చూడాలి కానీ ఏకత్వంలో అనేకత్వాన్ని చూడకూడదు.
1: వి షుడ్ సీ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ బట్ నాట్ డైవర్సిటీ ఇన్ యూనిటీ.
0: కానీ ఈనాటి విద్యా విధానము విద్యా యొక్క ప్రభావము వల్ల ఏకత్వంలో అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు పెరిగిపోతున్నారు.
2: ఎఫెక్ట్స్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ హాస్ గివెన్ రైస్ టు నంబర్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ హూ ఫైండ్ దిస్.
0: వీరందరూ మేధావులే కానీ గుణవంతులు కాదు.
2: దే ఆర్ ఇంటెలెక్చువల్స్ నాట్ మెన్ ఆఫ్ వర్చ్యూ.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూచిన వాడే గుణవంతుడు.
2: He is only virtuous one who finds unity and diversity.
0: గుణములైనటువంటి యొక్క మేధావి ఏం ప్రయోజనం?
2: What is the use of an intellectual without quality?
0: ఈ మేధాశక్తి అంతే కూడాను యుక్తి క్రియేటివిటీతో ఒకల దేశాన్ని మోసం చేయటమే కానీ దివ్యత్వాన్ని అనుభవించటం కాదు.
2: All that intellect will make him this maneuvering and all the knacks and his thieves.
0: Knacks, cracks, అంతా కూడా దేశాన్ని విజృంభించి అనేక విధమైనటువంటి అశాంతిని కలిగిస్తుండాలి.
2: The knacks and the cracks are putting this country to restlessness.
0: కనుక మనము అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటానికి ప్రయత్నించండి.
2: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు హావ్
0: అది ఏ ఉపనిషత్తుల యొక్క నిజమైనటువంటి సారం.
2: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఈనాడు విఘ్నేశుని యొక్క పుట్టిన దినమని.
2: టుడే ఇస్ ది బర్త్డే ఆఫ్ విఘ్నేశ్.
0: భగవంతునికి పుట్టుక లేదు, చావు లేదు.
2: గాడ్ హాస్ నీదర్ బర్త్ నో డెత్.
0: కేవలం ధ్యాన శరీరాన్ని ధరించినప్పుడు
2: as he assumes form,
0: ఇది కేవలం తాను కూడా ఒక పాత్రధారిగా ఉంటాడు.
2: He also assumes a role.
0: జగత్ యొక్క సృష్టికంతా కూడా భగవంతుడు పాత్రధారి.
2: క్రియేటర్ ఆల్సో హాస్ గాట్
0: ఎ రోల్. పాత్ర చేతనే జగత్ యొక్క సూత్రమంతా నడుపుతూ ఉంటున్నాడు.
2: బై అస్యూమింగ్ దిస్ రోల్ హీ జస్ట్ కండక్ట్స్ ద హోల్ వరల్డ్.
0: తాను కూడా పంచభౌతికమైన దేహమును ధరించినప్పుడు
2: వెన్ హీ అస్యూమ్స్ దిస్ బాడీ
0: ఈ విశ్వనాటకం నందు తాను కూడా ఒక విధమైన నటన చేయాలి.
2: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ యూనివర్స్ హీ షుడ్ ఆల్సో యాక్ట్.
0: కనుక ఈ యాక్ట్ చేసే సమయంలో కొన్ని భిన్నమైనటువంటిగా రూపొందుతూ ఉంటాయి.
2: యాజ్ హీ యాక్ట్స్ దేర్ విల్ బి డిఫరెంట్ సీన్స్.
0: ఇంత మాత్రం చేత ఈ భగవత్ తత్వాన్ని కేవలం అనుమానించకూడదు.
2: బికాస్ ఆఫ్ దిస్ వీ షుడ్ నెవర్ డౌట్ డివినిటీ.
0: కారణమేమనగా ఆయా రూపములకు ఆయా కాలములకు ఆ పరిస్థితుల యొక్క ప్రభావములకు కొన్ని విధములైనటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
2: The divine has to act basing on the situation and the time and the role as you.
0: ఒక వ్యక్తి ఒక రూపాన్ని ధరించి డ్రామాను నటిస్తున్నాడు.
2: A person has taken upon himself a role and started acting.
0: కానీ ఆ డ్రామాకు తగినటువంటి యాక్ట్ డ్రామాకు చేయాలి.
2: హీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ద డ్రామా.
0: ఆ స్క్రీన్ కు వెనక వస్తానే తన వ్యక్తిగతమైనటువంటి యొక్క దీన్ని యాక్ట్ తాను వ్యక్తిగతంగా చేయాలి.
2: బిహైండ్ ది స్క్రీన్ హీ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తిగతమైనటువంటి శక్తి ఒకటి, ప్రాకృతమైనటువంటి యొక్క ఆకార శక్తి ఒకటి.
2: ది ఇండివిజువల్ పవర్ ఈజ్ వన్ అండ్ ద వరల్డ్లీ పవర్ ఈజ్ డిఫరెంట్.
0: ఈ రెండింటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వాడే దైవత్వంలో చక్కగా అర్థం చేసుకోగలడు.
2: ది వన్ హూ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ దీస్ టూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ.
0: ఒక రాముడు అనేటువంటి వాడు రావణుని వేషం వేసుకున్నాడు.
2: ఎ పర్సన్ బై నేమ్ రామ అస్యూమ్ ద రోల్ ఆఫ్ రావణ.
0: కానీ రామవేషం అనేటువంటి దాన్ని వేసుకున్నప్పుడే రాముడు సరైనటువంటి యొక్క తలగా ఉంటుంది.
2: ఇఫ్ హి రియల్లీ ప్లేస్ ద రోల్ ఆఫ్ రామ ఇట్ విల్ బి అప్రోప్రియేట్.
0: కానీ ఈనాడు రాముడు అనేటువంటి యొక్క పేరు కలిగిన వాడు రావణుడి వేషం వేశాడు.
2: బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హిస్ నేమ్ ఈస్ రామ.
0: రావణత్వంలో కూడా క్రూరత్వమే ప్రకటించాలి.
2: ఇన్ ద రోల్ ఆఫ్ రావణ హీ షుడ్ ఎగ్జిబిట్ వికెడ్నెస్.
0: ప్రకటించడము క్రూరత్వము.
2: ఎగ్జిబిట్స్ వికెడ్నెస్.
0: అది స్వరూపము.
2: దట్ ఇస్ ద ఫామ్.
0: ఇది నామము.
2: హిస్ నేమ్.
0: నామములో శాంతము.
2: ఇన్ ద నేమ్ దిల్
0: నామములో ధర్మము.
2: ఇన్ ద నేమ్ రైట్యూస్.
0: నామములో సత్య మార్గము.
2: ఇన్ ద నేమ్ దిల్
0: కానీ రూపంలో దుర్మార్గము.
2: బట్ ఇన్ ఫార్మ్ దర్ ఇస్ వికెడ్.
0: ఈ దుర్మార్గములకు సత్య మార్గములకు విరోధం కలుగుతుంటాయి.
2: దేర్ ఇస్ కాంట్రడిక్షన్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ ద క్రూయల్టీ.
0: అప్పుడు మానవుడు ఏమని విచారించాలి?
2: దెన్ వాట్ ఇస్ దట్ మ్యాన్ షూటింగ్ వెల్
0: కేవలము లోకనాటకము లోపల ఇది ఒక పాత్ర.
2: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్ ఇట్ ఇస్ అ రోల్.
0: ఈ సత్యాన్ని వాడు గుర్తించుకున్నప్పుడే రెండింటి యొక్క భేదమును తాను గుర్తించడు.
2: When you understand this truth, he will never recognize the difference there.
0: భగవంతుడు మానవాకారం ధరించాడు.
2: God has assumed human form.
0: కానీ మానవాకారం ధరించి ఈ విశ్వనాటక రంగమునందు తాను కూడా ఒక వేషంగా ప్రకటిస్తున్నాడు.
2: In the human form, he also acts in this drama of universe.
0: ఏ ఏ సమయములకు ఏ ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రకటించాలో అట్టనే ప్రకటించాలి.
2: It has to be expressed, manifested appropriate to the situations.
0: ఒక చిన్న ఉదాహరణ.
2: A small example.
0: ద్రౌపది పరమ భక్తురాలు కృష్ణునకు.
2: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు.
2: కృష్ణ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ పరబ్రహ్మ.
0: సర్వశక్తిమయుడు,
2: ఆల్ పవర్ఫుల్,
0: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు,
2: ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: అలాంటి కృష్ణుడు ద్రౌపదికి ఎంతో సన్నిహితంగా ఉండినప్పటికీ
2: సచ్ కృష్ణ దో వెరీ క్లోజ్ టు ద్రౌపది.
0: ఆమెకు పరాభవం జరిగిన సమయం లోపల కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు.
2: When at the time of humiliation, Krishna was not seen.
0: కానీ ఆమె అభిష్టాన్ని నెరవేరుస్తున్నాడు, ఎక్కడి నుంచినో చీరలు పంపుతున్నాడు.
2: But he fulfilled his desire by sending sarees from a distance.
0: కొంతమంది అనుకోవచ్చును.
2: Some may feel so.
0: ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తులకు కృష్ణుడు కరిగి కదిలి రావాలి కదా.
2: For the steadfastness and devotion of Draupadi, Krishna should melt and come forth.
0: కానీ రాలేదు.
1: But he has not come.
0: ఈమెలో భక్తి తక్కువ.
1: Is there depth of devotion?
0: కృష్ణులో శక్తి తక్కువ.
1: Or there is depth of power in Vishnu?
0: కాదు కాదు.
1: No.
0: ఈమెలో భక్తి ఉంది, కృష్ణులో శక్తి ఉంది.
1: Draupadi has devotion and Krishna
0: has power. ఈ ద్రౌపది ఇంత పరారోహం గావించేటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధను ఎందుకు అక్కడ సంహరించలేదు?
2: Why is the Duryodhana is not killed at the time of humiliation of Draupadi?
0: Kaadu kaadu, ee drama lopala inka kontha varaku scene lanta unnai.
2: Because in this drama there are so many scenes in between.
0: Aa scene akkada vachinappude ee yokka paribhavam jarugutundi.
2: At that appropriate moment of that scene only there will be solution.
0: Ee yokka drama yokka ee yokka katha yokka saaramshamlo
2: the essence of this entire drama story,
0: Duryodhana yokka pranamu,
2: the life of Duryodhana,
0: భీముని గదలో ఉంటుందని కానీ కృష్ణుడి చేతిలో లేదు.
2: ఇట్ ఇన్ ది మేస్ ఆఫ్ భీమ బట్ నాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ.
0: ఆ యొక్క దుర్యోధనుని కేవలం భీముడే చంపాలి కానీ కృష్ణుడు చంపకూడదు.
2: దుర్యోధన మస్ట్ బి కిల్డ్ బై భీమ నాట్ బై కృష్ణ.
0: అదే రీతిగా కంసుణ్ణి కృష్ణుడే చంపాలి కానీ ఇంకొకరు ఎవరు చంపకూడదు.
2: సిమిలర్లీ కంసా షుడ్ బి కిల్డ్ బై కృష్ణ.
0: అదే విధంగా రావణ్ణి రాముడే చంపాలి కానీ ఇంకొకరు చంపడానికి వీలు కాదు.
2: సిమిలర్లీ రావణ మస్ట్ బి కిల్డ్ బై రామ.
0: వారికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్.
0: దీంట్లో మరికొన్ని సందేహాలు సంభవించవచ్చు.
2: దేర్ మే బి డౌట్స్ అగైన్.
0: కృష్ణుడు రాముడు ఇద్దరు ఒకటే కదా.
2: కృష్ణ రామ ఆర్ వన్.
0: అయితే ఒక్కటే.
2: Yes, one.
0: ఒకే దివ్య తత్వం యొక్క స్వరూపములే.
2: Now the form of same.
0: కానీ ఆకారము తగినటువంటి యొక్క ప్రకార చర్యలు కూడా వేరుగా ఉంటాయి.
2: Their conduct is also different, appropriate to their forms.
0: ఇందులో ఏకత్వాన్ని మనం విశ్లేషించడానికి వీలు కాదు.
2: We cannot go by oneness.
0: భగవంతుడు ఒక్కడే.
2: God is one.
0: కానీ ప్రవర్తన లోపల ప్రచారం లోపల భిన్నత్వం ఏర్పడుతుంటాయి.
2: But in the teaching and conduct there is difference.
0: ఎట్లా?
2: How?
0: ఇప్పుడు కృష్ణుడు రాములు ఇరువురు కూడా విష్ణు స్వరూపులే.
2: కృష్ణ రామ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: అయితే కృష్ణుడు పోయి రావణ్ణి చంపినాడంటే ఎవరైనా లోకంలో ఒప్పుకుంటారా?
2: విల్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ దట్ కృష్ణ కిల్డ్ రావణ?
0: లేక రామును వచ్చి కంసుణ్ణి చంపాడంటే ఈ చరిత్రకే విరుద్ధం కదా?
2: ఇఫ్ యు సే దట్ రామ కిల్డ్ కంస ఈజ్ నాట్ అగేన్స్ట్ ది టెక్స్ట్.
0: కనుక రామాయణమునకు రామును ఒక రావణాసుడిని చంపాలి.
2: So according to Ramayana, Rama should kill Ravana.
0: Mahabharatam lopala Krishnudu Kamsuni champali.
2: In Mahabharata Krishna should kill Kamsa.
0: Kanuka aya drama ku taginatundi yokka sambandha bandhavyamulu aa reetiga imidi untayi.
2: There you find relationships as per the drama there.
0: Okkokka charya kudunu okkokka vidhamainatundi yokka nibandhanalu untunnayi.
2: For every act that
0: nibandhanalu prati okkadu kudunu anusarinche teerali.
2: All regulations must be followed by everyone.
0: Idi ye law ku kudunu andeyatundi kaadu.
2: It could not be understood by any law.
0: Idi kevalamu హృదయమునకు మాత్రమే సంబంధమైనటువంటి.
2: దిస్ ఇస్ ఇంటిమేట్లీ రిలేటెడ్ టు హార్ట్.
0: కనుక భగవత్ తత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
2: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద డివైన్ నేచర్.
0: ఈ ఆకారము ధరించినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా గుర్తించడానికి వీలు కాదు.
2: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
0: కానీ
2: గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్
0: ఎందు ఉండినటువంటిది దివ్యత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తప్పక ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి.
2: బట్ ఎవ్రీ వన్ మస్ట్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ మానవుడి అభిమాన మమకారములే ఇన్ని వికారములకు గురి అవుతున్నాయి.
2: ఆల్ దీస్ పర్వర్షన్స్ ఆర్ డ్యూ టు అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
0: కనుక విశ్వ కుటుంబం అయినటువంటి యొక్క ఈశ్వర కుటుంబము సర్వ కుటుంబములకు ఆదర్శాన్ని అందించేటువంటిది.
2: దేర్ఫోర్ ద ఫ్యామిలీ ఆఫ్ శివ సెట్స్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక ఒక గణపతి యొక్క చిత్రం కానీ, సుబ్రహ్మణ్యం యొక్క భావం కానీ, పార్వతి యొక్క హృదయం కానీ, ఈశ్వరు యొక్క తత్వం కానీ అన్నింటి యొక్క ఏకత్వంలో ఒక్క ఏకత్వం అనేది ఏక కుటుంబంగా నిరూపిస్తుంది.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గణపతి ఆర్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ సుబ్రహ్మణ్య ఆర్ ద నేచర్ ఆఫ్ పార్వతి అండ్ శివ యు ఫైండ్ దిస్ యూనిటీ.
0: సుబ్రహ్మణ్యుడు బుద్ధి.
2: సుబ్రహ్మణ్య స్టాండ్స్ ఫర్ ఇంటలెక్ట్.
0: గణపతి సిద్ధి.
2: గణపతి స్టాండ్స్ ఫర్ ఫుల్ఫిల్మెంట్.
0: పార్వతి ప్రకృతి.
2: పార్వతి సిగ్నిఫైస్ నేచర్.
0: శక్తి ఈశ్వరుడు.
2: ఈశ్వర ఇస్ ఆల్ పవర్.
0: ఇక ఈ పార్వతి కేవలం ప్రకృతి అనేటువంటిది మ్యాటర్.
2: దిస్ నేచర్ ఇస్ మియర్ మ్యాటర్. పార్వతి
0: ఇది కేవలం ఒక మ్యాటర్ గా ఉంటుండాలి.
2: ఇట్ జస్ట్ రిమైన్స్ ఎస్ ఎ మ్యాటర్.
0: ఇంకా ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎనర్జీ, అదే శక్తి.
2: ఈశ్వర ఇస్ ఎనర్జీ.
0: ఈ మ్యాటర్ ఎనర్జీ రెండింటి యొక్క ఏకత్వం చేతనే
2: బికాస్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ మ్యాటర్ ఎనర్జీ
0: సిద్ధి అనేటువంటిది రెండు లభ్యమవుతున్నాయి.
2: వీ గెట్ వన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్.
0: కనుక ఈ ఏకత్వంను మనం చక్కగా గుర్తించుకుంటే నాలుగు చేరి ఒక్కటే గాని నాలుగు కాదు.
2: వెన్ యు అండర్స్టాండ్ దిస్ వన్నెస్ there are not four, just one.
0: మన చేతి లోపల ఐదు వేళ్లు ఉన్నాయి.
2: Here our hand has five fingers.
0: ఐదు కుడులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
2: All five fingers appear this.
0: కానీ పరిచర్య సమయంలో ఐదు ఏకమైపోతాయి.
2: While at work, all become one.
0: అప్పుడు ఏకమైనప్పుడే మనం పని చేయగలం, కానీ లేకపోతే ఏ పని మనం చేయలేము.
2: When all the five work together, you can work, not otherwise.
0: కానీ ఈ సృష్టి యొక్క రహస్యము ఈ రకంగా ఉంటుంటాయి.
2: This is how the secret of creation
0: is.
2: But here is hand.
0: ఇందులో ఒక బొటలు వేలు చాలా షార్ట్ గా ఉంటుండాలి.
2: ద థంబ్ ఇస్ షార్ట్.
0: దానికి ప్రక్కనే ఇంకొంచెం పొడవుగా ఉంటుండాలి.
2: ద ఫోర్ ఫింగర్ లిటిల్ లాంగ్.
0: మధ్యలో ఉన్నటువంటి వేలు మరింత అన్నిటికంటే పొడవుగా ఉంది.
2: ద మిడిల్ వన్ ఇస్ టాలెస్ట్.
0: నాలుగోది ఇంకొక తక్కువగా ఉంది.
2: దెన్ ద అదర్ వన్ ఇస్ షార్ట్.
0: ఐదోది మరింత తక్కువగా ఉంటుండాలి.
2: ద లిటిల్ ఫింగర్ ఇస్ వెరీ షార్ట్.
0: ఈ భగవంతుడు ఈ ఐదు వేలుని ఇచ్చినప్పుడు అన్నింటినీ ఎందుకు సమానంగా ఇవ్వకూడదు?
2: When God has given these five fingers, why did not make them equal?
0: అన్ని సమానంగా ఉంటే మనం పని చేయలేము.
2: If all of them are equal, you cannot do any work.
0: ఆయా పనికి సంబంధించినట్టుగా ఆ యొక్క హైట్ ఫ్యాట్ రెండు ఉంటుండాలి.
2: అప్రోప్రియేట్ యాక్షన్ ఫంక్షనింగ్ ద హైట్ అండ్ ఫ్యాట్.
0: ఇది దైవం యొక్క సృష్టి యొక్క రహస్యం.
2: దిస్ ఇస్ సీక్రెట్ ఆఫ్ క్రియేషన్.
0: కానీ మనం విద్యా బుద్ధులతో దీన్ని విచారిస్తే ప్రయోజనం లేదు.
2: దేర్ ఇస్ నో యూస్ టు నో దట్ త్రూ అవర్ ఎడ్యుకేషన్.
0: ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు కేవలం ఒక విధమైన శ్రేయస్సును కోరి అందిస్తుంటాడు.
2: గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద వెల్ఫేర్.
0: లోకక్షేమాన్ని గురించి చూస్తుంటాడు.
2: ఇట్ ఇస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ లోకక్షేమము శ్రేయస్సును లక్ష్యంలో పెట్టుకుని భగవంతుడు సృష్టించుంటాడు.
2: గాడ్ క్రియేట్స్ కీపింగ్ ఇన్ హిస్ వ్యూ ద వెల్ఫేర్.
0: కానీ ఈనాటి మానవుని యొక్క చదువు సంధ్యల లోపల తన తలపు చాలా భిన్నమైపోతుంది.
2: Because of the modern education, human thoughts are different.
0: ఒక మహా విద్యావంతుడు ఎండ లోపల ప్రయాణమై వెళుతున్నాడు.
2: A highly educated man is walking along the sunlight, severe heat.
0: కాని ఈ ఎండ వేడిని భరించుకోలేక ఒక చెట్టు నీడ కూర్చున్నాడు.
2: He could not bear the severe heat. He sat under the shadow of a tree.
0: అది పెద్ద మర్రి చెట్టు.
2: It's a big banyan tree.
0: వాడు ఆ విద్యావంతుడు ఇంజనీర్.
2: This highly educated one is an engineer.
0: ఇటు అటు తిరిగి చూచాడు నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని.
2: హి స్టేర్డ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఫర్ వాటర్.
0: ఒక చిన్న కంచె ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఎ స్మాల్ ఫెన్స్.
0: ఈ కంచె లోపల గుమ్మడి తీగ చేరుకుంది.
2: దేర్ యు కుడ్ ఫైండ్ ద పంకిన్ దేర్.
0: ఈ గుమ్మడి తీగలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాచాయి.
2: దేర్ యు ఫైండ్ ద క్రీపర్ ద పంకిన్స్ ఆర్ వెరీ లార్జ్.
0: చాలా పెద్దగా ఉన్నాయి.
2: దే ఆర్ వెరీ బిగ్.
0: చూచాడు ఈ ఇంజనీర్.
2: దిస్ ఇంజనీర్ సా.
0: తల పైకి ఎత్తేశాడు.
2: హి జస్ట్ దేర్.
0: ఆ మర్రి చెట్టు లోపల చాలా పెద్ద మర్రి చెట్టు.
2: ఇట్స్ ఎ వెరీ బిగ్ బనియన్ ట్రీ.
0: ఈ మర్రి చెట్టులో ఇంతింత చిన్న కాయలు ఉంటున్నాయి.
2: దట్ బిగ్ బనియన్ ట్రీ హస్ స్మాల్ సీడ్స్.
0: ఈ వేరంత తీగ లోపల పెద్ద పెద్ద కాయలు కాచాయి.
2: ఇట్ స్మాల్ క్రీపర్. ఇట్ హస్ గాట్ వెరీ బిగ్ ఫ్రూట్స్.
0: చూచాడు.
2: హి వాచ్డ్.
0: సీటీటీ భగవంతుడు ఏమని ఇంజనీరింగ్ పాస్ చేయలేదేమో.
2: హి థాట్ వాట్ ఇస్ దిస్. God has not passed in engineering.
0: ఏమి ఇతనికి యుక్తి ప్రయుక్తి లేదు ఎదుకోకుండా ఉంటున్నాయే.
2: వాట్ ఈస్ హీ హాస్ నో నేచురల్
0: చిన్న జ్ఞానమే లేకుండా ఉంటుండదే.
2: ఎనో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: చిన్న తీగకు పెద్ద కాయలు ఇచ్చాడు.
2: ఫర్ ఎ స్మాల్ క్రీపర్ ఇస్ గివెన్ బిగ్ ఫ్రూట్.
0: పెద్ద చెట్టుకు చిన్న కాయలు ఇచ్చాడు.
2: ఫర్ ఎ జైజాంటిక్ ట్రీ స్మాల్ థింగ్.
0: చాలా విరుద్ధంగా ఉంది. సృష్టికే విరుద్ధం అన్నాడు.
2: ఇట్ ఇస్ జస్ట్ కాంట్రడిక్టరీ టు ది క్రియేషన్.
0: ఆ విధంగా అనుకుంటూ కొంచెం తూగాడు.
2: థింకింగ్ సో హీ డోస్.
0: తూగి తిరిగి లేచేటప్పటికి అతని పైన ఇన్ని మరికాయలు రాలినాయి.
2: By the moment he got up, he found so many seeds of the banyan over him.
0: రాలేటప్పుడు చూచాడు. మరి చెట్టు నీడను ఆశించి అనేక మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు.
2: Because of the shadow of the tree, many come and sit there.
0: నిజముగా ఇంత పెద్ద చెట్టుకు ఇంత పెద్ద కాయలే కాచి ఉంటే నా తల పగిలికుంది ఏంటి.
2: Really speaking, if such a big tree has got very big fruits, I would have lost my head.
0: ఆ యొక్క గుమ్మడి తీగల కింద ఎవరు విశ్వసించరు.
2: నోబడీ విల్ రెస్ట్ అండర్ దట్ క్రీపర్.
0: అంత పెద్ద కాయలు దాచినా ఎవరికి అపకారం లేదు.
2: హీ విల్ గాట్ వెరీ బిగ్ ట్రీస్ నో వన్ ఇస్ హార్మ్.
0: కానీ ఈ చల్లని ఛాయను అందించేటువంటి ఈ పెద్ద వృక్షం కింద ఎవరైనా కూర్చుంటే ఎంత విధమైన అపకారం జరుగుతుంది?
2: ఎక్స్పెక్టింగ్ ద కూల్ షేడ్ అండర్ బిగ్ ట్రీ, హీ వుడ్ బి సడన్లీ హార్మ్.
0: కనుక భగవంతుడు దయామయుడు.
2: గాడ్ ఇస్ వన్ ఆఫ్ కంపాషన్.
0: అతని హృదయము లోకక్షేమాన్ని గురించి ఉంటుంటాయి.
2: హిస్ హార్ట్ థింక్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాటి విద్యకు
2: For modern education,
0: భగవత్ సృష్టికి
2: God creation
0: ఏమాత్రము సంబంధం లేదు.
2: There is no relationship.
0: అనేక మంది సైంటిస్టులు అంతా కూడా దీన్ని పరిశోధన చేస్తున్నారు.
2: Many scientists are experimenting.
0: ఎంత పరిశోధన చేసినప్పటికి
2: in spite of experimentation,
0: వాళ్ళు గుర్తించింది ఇది చాలా అణు మాత్రమే.
2: Whatever they have discovered is just a fraction.
0: ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొండలంతా ఉంటుంది.
2: Many things are to be known of mountain level.
0: ఇది వీళ్ళు తెలుసుకోలేరు.
2: That they can't know.
0: పూర్ణము తెలుసుకున్న తర్వాతనే వాడు పూర్ణ స్వరూపుడు కావాలి.
2: When they know in full, they can only call themselves.
0: కనుక మానవత్వం యొక్క అల్ప బుద్ధులతో యోచించేటువంటి యోచనలు చాలా అప్రమాణమైనటువంటివి.
2: ద The thoughts that come out of the narrow mind, they should not be taken into consideration.
0: ఇట్టి అప్రమాణాలకు మనం ఏ మాత్రం కూడా వెచ్చకూడదు.
2: We should not have any such narrow
0: thinking. మనం లొంగకూడదు, కృంగకూడదు.
2: We should never submit ourselves.
0: హృదయ పరిణామము, పరిపాలము, ఒక ప్రమాణమును మనం ఆశ్రయించాలి.
2: We should run after that, the transformation of the heart and the mind.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో
2: God thinks of the welfare
0: లోక శ్రేయస్సులో
2: in working for others.
0: లోక హితైకులైనటువంటి యొక్క మార్గాన్ని అందిస్తూ ఉంటాడు.
2: హి ఫాలోస్ ద పాత్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ.
0: భగవంతుని యొక్క ఇది చాలా విశాలమైనటువంటిది.
2: గాడ్ హాస్ గాట్ వెరీ బ్రాడ్ విజన్.
0: ఇంత విశాలమైనటువంటి యొక్క హృదయాన్ని తెలుసుకోవాలంటే మానవుడు విశాలమైనటువంటి బుద్ధి కావాలి.
2: టు అండర్స్టాండ్ ద బ్రాడ్ విజన్ వీ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
0: అల్ప బుద్ధితో అధికత్వాన్ని గుర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది?
2: విత్ దిస్ నారో మైండ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద బ్రాడ్ విజన్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: హృదయాన్ని విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్,
0: నాట్ ఫిజికల్ హార్ట్.
2: నాట్ ఫిజికల్ హార్ట్.
0: ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్ అయితే ఆపరేషన్ ఫోర్స్ వస్తుంది.
2: ఇఫ్ ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్స్ యూ షుడ్ గెట్ ఆపరేషన్.
0: హృదయం అనగా స్పిరిచువల్ హార్ట్.
2: హృదయ మీన్స్ స్పిరిచువల్ హార్ట్.
0: హృదయానికి హృదయమే కానీ దీనికి హార్ట్ అని చెప్పకూడదు.
2: హృదయ మీన్స్ హృదయ, నాట్ హార్ట్.
0: ఫిజికల్ హార్ట్ ఏదో ఒక భాగంలో ఒక ప్రమాణంలో ఉంటుండాలి.
2: ఫిజికల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
0: హృదయం అనేటువంటి దీనికి ఒక కొలతనే లేదు.
2: హృదయ హ్యాస్ నో మెజర్.
0: దీనికి ఆకారమే లేదు.
2: ఇట్ ఇస్ నో
0: సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
2: ఎవ్రీవేర్.
0: నీవు ఇక్కడ ఉండవచ్చు. ఇప్పుడు నీ మనసు అమెరికాకి పోయిందంటే తక్షణమే హృదయం అక్కడ వెళ్ళిపోయింది.
2: ఇఫ్ యువర్ మైండ్ గోస్ టు అమెరికా, ద హృదయ విల్ గో దేర్.
0: కనుక హృదయం అనేటువంటి దానికి ఒక రూపం లేదు.
2: హృదయ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
0: యట్ హృదయం అది సర్వ బ్రహ్మాండం.
2: That hridaya is present the entire universe.
0: Hridayam.
2: Hridayam.
0: Daya. Daya to kudine kudine hridaya.
2: Hridaya is the one with daya or compassion.
0: Daya. Daya to kudine kudine hridaya.
2: హృదయ ఇస్ ద వన్ విత్ దయ ఆర్ కంపాషన్.
0: కానీ మనం ఇప్పుడు అనుకునేటువంటి యొక్క హార్ట్ అనేటువంటిది పంపుతో కూడినటువంటిది.
2: ది ఫిజికల్ హార్ట్ హ్యాస్ గాట్ దిస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది పంప్.
0: అది ఒక చిన్న మిషన్ తో కూడినటువంటిది.
2: ఇది హ్యాస్ గాట్ స్మాల్ మిషన్.
0: కానీ ఇది మిషన్ కాదు.
2: బట్ దిస్ నాట్ మిషన్.
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటిది.
2: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును దయను పెంచుకున్నప్పుడే అది హృదయం కలవాడవుతాడు.
2: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హీ డెవలప్ కంపాషన్ హీ కెన్ కాల్ హింసెల్ఫ్.
0: హృదయమే దైవ మందిరము అన్నారు.
2: ఇట్స్ ఓన్లీ ది హృదయ విత్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్
0: గాడ్. దయలేనటువంటి హృదయము అది దయ్యపు హృదయము.
2: ద హృదయ విత్ కంపాషన్ ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద డెవిల్. ఇట్ ఇస్ ది హార్ట్ ఆఫ్ ది డెమన్.
0: కనుక దయ లేకుండా ఉండకూడదు.
2: సో వన్ షుడ్ నాట్
0: నిజంగా మానవుడు అనుకున్నటువంటి వాడికి దయనే ప్రాణం.
2: ఇఫ్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ కంపాషన్ ఇస్ లైఫ్.
0: దయనగా కంపాషన్ కరుణ.
2: This compassion, karuna.
0: ఈ కరుణ ఉండినప్పుడే మానవుడు కరిగిపోతాడు.
2: When he has got compassion, man may.
0: దైవత్వానికి ఒక తరుణం ఏర్పడుతుంది.
2: It gives an opportunity for the divine.
0: ఆ దైవమైనటువంటి వాడికి ఏ తరుణం కూడా చేరదు.
2: When the one without compassion will not have any scope.
0: కనుక దైవము యొక్క బర్త్డేలు, జన్మములు అనేటువంటివి కేవలం ఒక అంతరార్థాన్ని ప్రబోధించేదానికి ఏర్పడినవి కానీ వారికి జననము లేదు, మరణం లేదు.
2: The birthday of God is celebrated to teach the inner significance, because God has neither birth nor death.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: God is permanent with neither birth.
0: ఆది మధ్యాంతర హితుడు, అనాది వాడు.
2: He has neither beginning nor end.
0: చావక పుట్టక చంపబడక.
2: He neither born nor dies.
0: సర్వకు సాక్షి అయి వెలుగు ఆత్మభూవుడు.
2: He remains in the self as an eternal witness.
0: కనుక అలాంటి దైవత్వానికి ఏ విధంగా మనం ప్రమాణం చూపగలము?
2: హౌ డు యు షో ద ప్రూఫ్ ఫర్ సచ్ డివినిటీ?
0: కనుకనే భగవంతుని అప్రమాణుడు అన్నారు.
2: దేర్ఫోర్ గాడ్ ఈస్ సెడ్
0: బియాండ్ ఆల్. ప్రమాణమునకు అందనటువంటి వాడు
2: ఈస్ బియాండ్ ఆల్ సెల్ఫ్ ప్రూఫ్.
0: ఒక్క ప్రేమకు మాత్రమే అమ్ముతున్నాడు.
2: హీ ఓన్లీ సకమ్స్ టు ద లవ్.
0: కనుక ఆ ప్రేమ తత్వం చేత
2: త్రూ లవ్
0: దైవాన్ని అర్థం చేసుకుని
2: వి షుడ్ అండర్స్టాండ్ గాడ్.
0: దయను పెంచుకుని
2: డెవలప్ లవ్
0: జీవితాన్ని గడపాలి.
2: లీడ్ అవర్ లైఫ్.

శాంతి సుఖ నిదాన ప్రియ రామ నామ నిరాధార కో ఆధార.

बंधु सख सब विराम भक्त जनर जीवन जन के भक्त जनर जीवन जन के रामना।

తలచినట్టి పనులు తారుమారైనా చీకు చింతలేక చిరునవ్వు తోడా.

0: If all the tasks thought over or reversed, the one who accepts it with all the smile, without any complaint nor worry or botheration, their heart stands as a symbol, as the best example for the dictum raso vaisaha, the center of God in a sense, that is the personification.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమును సృష్టించినది, పోషించినది, రక్షించినది, అంతిమ గావించినది కేవలం భగవంతుడని అనేక మంది చెప్తూ ఉంటారు.
0: Many declare that God is responsible for this creation, sustenance, protection and annihilation.
1: కానీ దైవము ఏ రూపంలో దీనిని సృష్టిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని రక్షిస్తున్నాడు, ఏ రూపంలో దీనిని అంతిమగావిస్తున్నాడు.
0: బట్ ఇన్ వాట్ ఫార్మ్ డస్ గాడ్ క్రియేట్ సస్టెయిన్ అండ్ డిస్ట్రాయ్ దిస్ వరల్డ్.
1: ప్రపంచమునకంతా కూడాను పంచభూతములే పరమాత్మ స్వరూపములు.
0: The five elements in this universe, they are divine.
1: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే లేకుండినా అణుమాత్రమైన కూడా జగత్తు ఏ పని చేయలేదు.
0: The world cannot sustain nor maintain without the five elements.
1: భగవంతునకు ఇట్టి పేరు అట్టి పేరు అని ఒక నిర్ణయమైనటువంటి పేరు లేవు.
0: God has no specific, definite name.
1: కేవలము శబ్ద స్పర్శ రూప సగంధాదులతో కూడిన ఈ స్వరూపమే దైవత్వము.
0: The five senses constitute the divinity.
1: ఇందులో మొదటిది భూమి.
0: The first one is earth.
1: ఈ భూమి యందున్నటువంటి సమస్త శక్తులు ఈ యొక్క సృష్టి యొక్క అంతర్భూతమైనటువంటి శక్తులే.
0: ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కాస్మస్ ఇన్ జనరల్.
1: ఈ భూమి కేవలము ఒక ఆకారంతో గీచినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫార్మ్.
1: ఈ భూమి పైన గొప్ప గొప్ప పర్వతములున్నవి.
0: You have mountain range over earth.
1: అడవులు ఉన్నవి.
0: Forests.
1: కొండలున్నవి.
0: Hills.
1: సముద్రమున్నది.
0: Oceans.
1: నదులున్నవి.
0: Rivers.
1: గ్రామములున్నవి. ఎందున్నటువంటి సమస్త శక్తులు ఈ యొక్క సృష్టి యొక్క అంతర్భూతమైనటువంటి శక్తులే.
0: All the mysteries of the earth are present

0: ఉన్నవి
1: ఫారెస్ట్
0: కొండలున్నవి
1: హిల్స్
0: సముద్రమున్నది
1: ఓషన్స్
0: నదులున్నవి
1: రివర్స్
0: గ్రామములున్నవి
1: విలేజెస్
0: ఇంకా ఎంకో ఎన్నో పరిస్థితులతో కూడినటువంటి యొక్క ఈ భూమి మహాభారమైనటువంటిదిగా ఉంటున్నది
1: విత్ సో మెనీ ది ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ది ఎర్త్ ఈజ్ సో హెవీ ది ఎంటైర్ క్రియేషన్
0: ఈ సమస్త పర్వతములు సమస్త నదులు సమస్త వృక్షములు అన్నీ కూడాను ఈ భూమిని ఆశ్రయించే ఉన్నవి
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద మౌంటైన్స్ రివర్స్ అండ్ ద ట్రీస్ దే ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్
0: కానీ ఈ భూమి తిరుగుతున్నదని సైంటిస్టులు దీన్ని నిరూపించారు
1: బట్ సైంటిస్ట్ హెస్ ప్రూవ్ దట్ ద ఎర్త్ రివాల్వ్స్ ఇస్ నాట్ స్టాటిక్
0: అయితే ఈ భూమి తిరుగుతున్నది కదా ఈ భూమి తిరుగుతున్నప్పుడు ఈ భూమిపై జీవించేటువంటి యొక్క పర్వతములు కూడాను తిరగాలి కదా
1: యాజ్ ద ఎర్త్ రివాల్వ్స్ ఇట్స్ నేచురల్ కొరాలరీ దట్ మౌంటైన్స్ ఆల్సో
0: నదులు కూడాను తిరగాలి కదా
1: సో ఆల్సో రివర్స్
0: సముద్రం కూడాను తిరగాలి కదా
1: ది ఓషన్ ఆల్సో షుడ్ మూవ్
0: అడవులు కూడాను తిరగాలి కదా
1: అండ్ ఫారెస్ట్ టూ
0: ఇవి ఏవి తిరగటం లేదు
1: దే డోంట్ మూవ్ దే డోంట్ షేక్
0: దీన్ని స్థిరంగా ఉంచుకోవాల్సిన శక్తి ఈ భూమి అందున్నది
1: ద ఎర్త్ హెస్ గాట్ ద కెపాసిటీ టు కీప్ దెమ్ ఆల్ స్టేబుల్ అండ్ స్టడీ
0: కదిలేటువంటి ట్రైన్కు కింద పట్టములు ఉంటున్నాయి
1: ద ట్రైన్ దట్ మూవ్స్ హెస్ గాట్ ద సపోర్ట్ ఆఫ్ ద ట్రాక్ దట్ డస్ నాట్ మూవ్
0: రైలు తిరుగుతున్నది కదా అని ఆ పట్టములు కూడా తిరిగిన ప్రయాణికుల యొక్క పని స్తంభించిపోతుంది
1: As the train moves and the track also start moving along with that, you can imagine the plight of the passengers.
0: కనుకనే ఈ భూదేవి యందే సమస్త శక్తులు ఇమిడి ఉంటున్నవి.
1: This planet Earth has got all the potentialities.
0: మానవ జీవితములకు ఇంకా జీవరాశులకు కావలసినటువంటి శక్తులన్నీ కూడాను ఈ భూదేవి నుండి అందుకోగలుగుతున్నవి
1: ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫర్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద బీయింగ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఎర్త్
0: మానవులకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడాను భూమి యందే లభ్యమవుతున్నవి
1: ఆల్ ద మెటీరియల్ దట్ మ్యాన్ నీడ్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎర్త్
0: కనుకనే భూమియే సర్వజీవులను కాపాడేటువంటి యొక్క శక్తి స్వరూపిణి
1: Therefore, it is the planet Earth that protects the entire humanity.
0: ఈ సత్యాన్ని మానవులు గుర్తించుకోలేక
1: Man is not able to know this truth.
0: మానవులను రక్షించేటువంటి శక్తి ఏదో ఒకటి ఉన్నది అని భ్రమించి సంచరిస్తున్నారు.
1: Man moves about, carries on his livelihood thinking that there is some other mighty power behind this protection.
0: కాదు కాదు.
1: No.
0: ఈ పంచభూతములే ప్రతి ప్రాణిని కూడాను కాపాడుతూ ఉన్నది
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రొటెక్ట్ ఎవ్రీ బీయింగ్ ఎవ్రీ క్రీచర్
0: మానవులు చేసే సమస్త కర్మలకు కూడాను మూలాధారమైన శక్తి ఈ యొక్క ప్రకృతియే
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ ది హ్యూమన్ యాక్టివిటీ ద నేచర్ ఇస్ ద ఫౌండేషన్
0: ఈ భూమియే స్తంభించిన సర్వ జీవరాశులు కూడాను స్తంభించిపోతాయి
1: ఇఫ్ ది ఎర్త్ రిమైన్ స్టాండ్ స్టిల్ ద హోల్ క్రియేషన్ కమ్స్ టు ఎ స్టాప్
0: కనుక భూమి అన్న కేవలం మనకు కనిపించేటువంటి నేల మాత్రమే కాదు
1: ఎర్త్ డస్ నాట్ మీన్ మియర్లీ ద శాండ్ దట్ యు ఫైండ్
0: అనేక వేల కోట్ల సంవత్సరముల నుంచి కూడాను ఇది అనేక రకములైనటువంటి యొక్క జలబాధ చేత పూర్తి నిర్ణయమైపోయి తగ్గుమిట్టలుగా ఏర్పడిపోయినది
1: ఫర్ ద లాస్ట్ థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ ది ఎర్త్ హ్యాస్ బీన్ పాసింగ్ త్రూ సర్టన్ చేంజెస్ such that it has got ups and downs at various levels
0: purvamu ee bhoomi kudanu samanamuga undetundide
1: earlier the earth was plain enough
0: ilanti samanamainaatundi oka bhoomi tattvamunu kramakramina konni kotla samvatsaramulu viduvaka varsham kurchindi
1: the earth that was plain went through the downpour of rain crores and crores of years ago
0: appudi jalamayam cheta taggumittalu yerpadipoyinayi
1: because of the water there appeared the ups and
0: samudram kudum yerpadindi
1: there formed the ocean
0: antakapuram emiyu ledu ee yokka jagattunandu
1: prior to that there is nothing whatsoever in this creation
0: inga rendavudu ainatundi jalamu
1: the second is water
0: ee jalamu ikkada akkada ani ekkada cheppuchina sarvatra nindinatundi
1: the water is present everywhere
0: కానీ ఇట్టి జలమయమైన యొక్క సముద్రం

0: జలమయమైనటువంటి నదులు, జలమయమైనటువంటి యొక్క దేహములు కూడాను మనం చూడగలుగుతున్నాము.
1: వర్ ఏబుల్ టు సీ వాటర్ దేర్ ఇన్ ఓషన్, వాటర్ ఇన్ రివర్స్, వాటర్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ప్రతి మానవుని యొక్క దేహం నందు కూడాను చెమట అనేటువంటిది కానీ ఈ విధమైనటువంటి జలములు ఆవిర్భవిస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ నోటీసెస్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్.
0: ఆ జలమే లేకపోయినా మానవుడు క్షణమైనా జీవించలేడు.
1: వితౌట్ వాటర్ ఇన్ హిమ్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కనుక జలం కూడాను చాలా ప్రధానమైన ప్రాణమే.
1: దేర్ఫర్ వాటర్ ఇస్ లైఫ్ ఇన్ వన్ వే.
0: ఇంకా మూడవది ఉష్ణము.
1: Third one is heat.
0: ఈ ఉష్ణము మీకు అందరికీ తెలుసును.
1: You all know about this heat.
0: ఇదంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి జీవ సంరక్షణ కోసమే ఏర్పడినటువంటివి.
1: The heat maintains life.
0: ఆ ఉష్ణమే మానవుని యందు లేకుండా పోయినా
1: without heat
0: 98.4 అనేటువంటి ఒక ఇది టెంపరేచర్ మన ఏందే ఉండలేదు.
1: Without heat in the human body 98.4 it cannot continue to live.
0: Inta maatrame kaakunda prati manavuni yokka jatharagni endukodanu agni prajwalilutu untunnadi.
1: In fact there is fire in jathara, the dormant part.
0: Ee vidhanga oka raatiki raatiki kottinappudu raayi endukodanu agni unnadi.
1: When you strike two stones against each other you find the fire.
0: Gaaliki kommalu kommalu raasukunnappudu andulo kodanu agni aavirbhavistundadi.
1: Likewise when two branches rub against each other you find the fire.
0: Samudramulandu kodanu agni aavirbhavistundadi.
1: There is fire in the ocean also.
0: Danini badabhagni annaru.
1: The fire of the ocean is called
0: badabhagni. Agni aneka rakamulaitundi perlu petti deeni anubhavistunnaru manavulu.
1: The fire has got so many forms and names that we make use of.
0: Inka nalugavadi,
1: the fourth one,
0: vayu,
1: the wind.
0: Ee vayuve sarva jeevulaku pranam.
1: Wind is the life of living beings.
0: Prati manavudu kudunu jeevinchavalanna ee vayu chetane jeevinchagalugutunnadu.
1: Man carries on his life sojourn breathing.
0: సర్వత్రా వ్యాపించినటువంటిదే ఈ వాయువు.
1: దిస్ విండ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: నీకు ఇక్కడ అక్కడ అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం లేదు.
1: యూ కెనాట్ స్పెసిఫై ద లొకేషన్ ఫర్ ద విండ్.
0: ఎక్కడ చూసినప్పుడు ఉంటున్నది ఈ వాయు శక్తి.
1: వేర్ ఎవర్ యూ ఫైండ్, వేర్ ఎవర్ ద ప్లేస్ ఇస్ దేర్ దేర్ ఇస్ విండ్.
0: దీని వల్లనే అనేక ప్రాణులు కూడాను తాను జీవించగలుగుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ సో మెనీ క్రీచర్స్ లివ్.
0: ఇంకా ఐదవది ఆకాశం.
1: ద ఫిఫ్త్ వన్ ఇస్ ద స్పేస్.
0: అనగా ఇది శబ్ద బ్రహ్మము.
1: ఇట్ ఇస్ ద వన్ ఆఫ్ ద సౌండ్.
0: ఈ శబ్దము నుండి మిగిలినటువంటి యొక్క భూతములన్నీ కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్ ఓన్లీ ద రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఆకాశం నుంచి ఆవిర్భవించినటువంటివి కనుక
1: సిన్స్ దే హావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్పేస్ ద స్కై.
0: ఈ యొక్క భూమి,
1: ద ఎర్త్,
0: ఇక జలము,
1: వాటర్,
0: అగ్ని,
1: ఫైర్,
0: వాయువు,
1: ద విండ్,
0: ఇవన్నీ కూడాను ఆకాశ సంతతులే.
1: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ది స్పేస్ అండ్ స్కై.
0: ఈ ఐదు కూడాను చేరియే సర్వత్రా వ్యాపించి జీవకోశిని రక్షిస్తూ ఉంటున్నవి.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ అండ్ సస్టైన్ ది లివింగ్.
0: కనుకనే సర్వరక్షకుడైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క పంచభూతములు.
1: Therefore the five elements that protect us in every way
0: manavudu gurtinchukolaleka
1: are not understood by man.
0: Tanan rakshinchetvanti devudu ekkado unnadani
1: and he thinks that God is elsewhere.
0: Itane pratyekinchetvanti roopam kaliginatvanti vaadani
1: that God has a specific form.
0: Sarvatra undi kodanu kanipinchakunda unnadani
1: that though he is everywhere that he is not seen.
0: Aneka mandi aneka rakamuluga deenini varnistu vacharu.
1: People interpret and narrate in various ways.
0: ఇది కేవలము వారి ఊహములే కాని ఇది సత్యములు కాదు.
1: దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్ బట్ నాట్ ద రియాలిటీ.
0: దీనినే గుర్తించుకుంటాకని బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేశాడు.
1: టు రికగ్నైజ్, టు ఎక్స్పీరియన్స్ బుద్ధ అండర్టుక్ సో మెనీ స్పిరిచువల్
0: గ్రంథములన్నీ కూడా పఠించాడు.
1: హస్ గాన్ త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: పెద్దలందరినీ దర్శించాడు.
1: హి మెట్ మెనీ నోబుల్ పీపుల్.
0: కానీ అన్ని సంభాషణలు విన్నాడు.
1: హి లిసన్ టు ఆల్ కన్వర్సేషన్.
0: కట్టగడిపడికి మనసుకు తృప్తి లేకపోయేది.
1: హి హాడ్ నో సాటిస్ఫాక్షన్.
0: ఈ పంచభూతములే మనకు ప్రధానమైనటువంటి శక్తి స్వరూపాలు.
1: హి కుడ్ నో దట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద మైటీ పవర్స్.
0: కనుక ఈ శక్తి స్వరూపాన్ని మనం గుర్తించాలి.
1: ద మైటీ పవర్ హాస్ గాట్ టు బి కాగ్నైజ్డ్
0: అని విచారణ చేసినప్పుడు
1: వెన్ హి ఇన్వెస్టిగేటెడ్
0: అంతా తన యందే కనిపించినది.
1: హి కుడ్ నోటీస్ ఆల్ ఎలిమెంట్స్ విద్ ఇన్ హిమ్.
0: భూమి,
1: ద ఎర్త్,
0: జలము,
1: వాటర్,
0: అగ్ని,
1: ఫైర్,
0: వాయువు,
1: ద విండ్,
0: ఆకాశము అంతా తనయందే ఉంటున్నది.
1: ఆర్ ఆల్ విద్ ఇన్ హిమ్.
0: కేవలము భౌతిక స్వరూపమైనటువంటి యొక్క ఈ పంచభూతములు సూక్ష్మ స్వరూపాన్ని ధరించి ప్రతి ప్రాణి ఎందుకును సంచరిస్తూ ఉన్నవి.
1: ద ఫిజికల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ సటిల్ ఫార్మ్ విదిన్ ఎ లివింగ్ బీయింగ్ అండ్ ఆపరేట్.
0: ఈ ఆకాశమునకే ఆత్మ అని పేరు పెట్టారు.
1: దిస్ స్పేస్ ఆకాశ ఈస్ కాల్డ్ ఆత్మ.
0: ఆకాశం గగనం శూన్యమన్నారు.
1: అండ్ ఇట్స్ ఎంప్టీ అండ్ ఇన్ఫినిట్.
0: ఈ ఆత్మ అనేటువంటి తత్వమునకు ఒక రూపము లేదు.
1: ఆత్మ ద సెల్ఫ్ హెస్ నో ఫార్మ్.
0: కనుకనే దీనిని దర్శించడానికి అనేక ప్రయత్నములంతా చేశాడు బుద్ధుడు.
1: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు విజువలైజ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
0: అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ దిస్ సెల్ఫ్ ఆత్మ
0: అని దానిని అంతర్దృష్టితో పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: హీ జస్ట్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్దర్ బై టర్నింగ్ ఇన్ వర్డ్స్.
0: అది ఒక విధమైనటువంటి తేజోమయమైనటువంటి రూపకంగా కనిపించింది.
1: దెన్ హీ కుడ్ సీ ది ఎఫల్జెంట్ బ్రిలియంట్ ఫామ్.
0: ఈ తేజస్సు కూడాను అగ్నియే.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ ద ఫైర్.
0: కనుక ఈ అగ్ని స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం నిరంతరం కూడాను చింతించాలి.
1: సో వన్ హ్యాస్ టు థింక్ ఆఫ్ ద డివినిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పార్క్ of the fire.
0: దీనినే జ్యోతి స్వరూపం అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ద ఫైర్ ఆఫ్ లైట్.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అని కూడా తెలుపుతూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన ద డివైన్.
0: ఈ విధంగా సంచరిస్తూ రాగా
1: as he was moving about like this,
0: ప్రపంచంలో కొన్ని జీవరాశులు కొన్ని భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క గుణముల చేత సంచరిస్తూ వచ్చారు.
1: You could also notice so many of the beings and the creatures moving about with the three basic attributes.
0: ఇందు లోపల కొన్ని భేదములు కనబడుతూ వచ్చాయి.
1: You could also find diversity.
0: ఒకరిని ఒకరు తిట్టుకోవటము.
1: One accuses the other.
0: ఒకరిని ఒకరు వర్ణించుకోవటము.
1: One extols the other.
0: ఒకరిని ఒకరు గౌరవించుకోవటము.
1: One respects the other.
0: ఒకరిని ఒకరు అవమానం చేసుకోవటము.
1: One humiliates the other.
0: ఈ విధంగా జరుగుతున్నటువంటి దానికంతా కూడాను తాను ఒక విధమైనటువంటి యోచన చేశాడు.
1: When things were happening so, he went on interpreting.
0: తనకు తానే ప్రశ్నలు వేసుకున్నాడు.
1: He has put unto himself all these queries.
0: తిట్టినెవరు?
1: Who accused you?
0: తిట్టించుకున్నవాడెవరు?
1: Who is the accuser? The accused.
0: పూజించేదెవరు?
1: Who praises you?
0: పూజింపబడేది ఏమిటి?
1: Who worships?
0: అవమానపరిచేది ఎవరు?
1: Who humiliates?
0: అవమానం అనుభవించేది ఎవరు?
1: Who is humiliated?
0: ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ పోతే అన్నింటి ఎందుకును ఒక్కటే తనకు గుర్తుకు వచ్చింది.
1: Then he went on explaining, investigating, inquiring. He could understand only one truth.
0: అనేక రకమైనటువంటి గుణములను పెంచుకోవడానికి
1: for the man to develop of many attributes.
0: ద్వేష అసూయ హింసలను అభివృద్ధి పరచుకోవడానికి
1: for all the rise of the bad tendencies like
0: hatred, chintinchadam chetane ee rakamainatundi bhedattvamu praaptistu vachindi.
1: He goes on thinking of the people, there lies the diversity or the differences.
0: కనుకని దీనికి భేదత్వమే లేదు.
1: సో దేర్ ఇస్ నో డ్యువాలిటీ అస్ సచ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇట్ ఇస్ ఓన్లీ నాన్ డ్యువాలిటీ వన్నెస్ దట్ ప్రివైల్స్.
0: ఒకే శక్తియే ఉన్నది లోకములో.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ మైటీ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: దీన్ని ఐన్స్టీన్ కూడా చెప్పాడు.
1: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై ఐన్స్టీన్.
0: వస్తువుల యొక్క స్వరూపం లేదు.
1: The object has no form.
0: జీవరాశుల యొక్క స్వరూపం లేదు.
1: లివింగ్ బీయింగ్స్ హావ్ నో ఫామ్.
0: ఇంకే విధమైనటువంటి స్వరూపము లేదు.
1: దే హావ్ నో ఫామ్ యాజ్ సచ్.
0: కానీ జగత్తంతా ఒక శక్తి స్వరూపంలోనే ఉన్నది.
1: బట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ది పవర్.
0: అందు నుంచి కొన్ని రకమైనటువంటి యొక్క స్వరములు ఏర్పడుతూ వచ్చాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ వీ ఫైండ్ సో మెనీ సౌండ్.
0: ఈ స్వరములకు తగినటువంటి రూపములు కూడా కల్పించుకుంటూ వచ్చాయి.
1: అండ్ ద సౌండ్స్ లీడ్ టు ఫార్మ్స్.
0: కనుక ఉన్నది ఒకే శక్తియే.
1: సో దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎనర్జీ,
0: ఆత్మశక్తి.
1: దట్ ఈస్ దట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
0: తిట్టిన వారి యందు, తిట్టించుకున్న వారి యందు,
1: ది అక్యూజర్ అండ్ అక్యూజ్డ్,
0: పూజించిన వారి యందు, పూజింపబడిన వారి యందు,
1: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్,
0: ఉన్నది ఒకే ఆత్మనే.
1: ఓన్లీ వన్ సెల్ఫ్ ఎగ్జిస్ట్.
0: ఈ ఏకాత్మ అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడికి క్రోధం అనేటువంటిది రాదు, ద్వేషం అనేదే కలగదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ రియలైజెస్ దిస్ వన్నెస్ ఆఫ్ ద స్పిరిట్ విల్ నెవర్ బి యాంగ్రీ నార్ జెలస్.
0: కనుక ఈ దుర్గుణమును దూరం గావించడానికి ఈ రకమైనటువంటి యొక్క మార్గములు వెతుకుతూ బోధిస్తూ వచ్చాడు.
1: టు గివ్ అప్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ దిస్ ఇస్ ఓన్లీ సీక్రెట్ విచ్ వాజ్ నోన్ బై బుద్ధ హూ టాక్ ఇట్ టు మెనీ.
0: ఎవరికి ఎవరు?
1: హూ ఇస్ హూ?
0: ఈ దేహములే మాత్రమే మార్పు.
1: ఓన్లీ చేంజ్ ఇస్ నోటీస్ ఇన్ ద బాడీ.
0: మనోదేహాత్మలు మాత్రమే భేదముగా కనిపిస్తున్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఓన్లీ దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ ద మైండ్ అండ్ ద బాడీ బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్
0: ఈ భేదములు, ఈ క్రోధములు, ఈ తాపములు, ఈ అసూయలు, ఈ డమ్మములు, ఇవన్నీ కూడాను దేహాత్మ భావన కలిగినటువంటి వానికి.
1: సో ఆల్ ద హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, పంప్ అండ్ షో అండ్ ఎ గ్రాండ్ రైస్ మైండ్ relate to the body only.
0: కరుకనే దేహాత్మ భావాన్ని విసర్జించాలి అన్నాడు.
1: Therefore one has to give up body attachment.
0: తాను గొప్ప రాజ కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: In fact he belongs to the royal family.
0: తాను గొప్ప రాజుగా ఉన్నటువంటి వాడు.
1: He himself is a king.
0: అని బిచ్చమెత్తడానికి ఏమి కారణము?
1: What made him to beg?
0: అదనికి ఏమి తక్కువ?
1: What is that he runs short
0: కాదు,
1: of?
0: కాదు, కాదు, కాదు.
1: No dearth.
0: తక్కువై కాదు.
1: Not a shortage.
0: ఏదో ఒక విధంగా బిచ్చాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం శీతలం కోసమని వస్త్రం ధరించాలి.
1: The food is required for the maintenance of the body, so also the cloth
0: to wrap the body. అన్నం భుజించాలి.
1: So one has to eat.
0: అంతేకాని ఇక్కడ రిచ్ అండ్ పూర్ అనేటువంటి భేదం లేవు.
1: The hunger and protection is beyond the two.
0: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: The principle of the self is same.
0: కనుక తిట్టినవాడు తిట్టించుకున్నవాడు,
1: ద వన్ హూ క్రిటిసైజ్డ్ అండ్ క్రిటిసైజ్
0: పూజించేవాడు పూజింపబడినటువంటి వాడు,
1: ద వర్షిపర్ అండ్ ద వర్షిప్
0: అందరు కూడా ఒక్కటి,
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ ఒక్క ఏకత్వాన్ని మనం గుర్తింపజేసుకుంటే అన్ని కూడా ఒక దివ్యమైనటువంటి ఒక భావం ఏర్పడుతుంది, కానీ భిన్న భావం మనకు కలగవు.
1: వెన్ వన్స్ వీ నో ద స్పిరిట్ ఆఫ్ ద వన్నెస్ we'll have that unity, the divinity, giving no scope for diversity.
0: Upanishadulu anni kudunu ekatma bhavanni prabodhisthu vachayi.
1: So the teaching of the Upanishads is only that of oneness.
0: Ekam sat vipra bahudha vadanti.
1: Truth is one, scholars refer to it.
0: Satyam okate gaani rendu kaadu.
1: Truth is one, not two.
0: రెండుగా ఉంటే సత్యం ఎట్లవుతుంది?
1: When it is two you can call it truth.
0: Ekam sat.
1: Truth is one.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది సత్ ట్రూత్?
0: మీరందరూ చాలా వరకు విని ఉంటారు, సత్ చిత్ ఆనందము అన్నారు.
1: యు మస్ట్ హావ్ లిసన్ టు దీస్ త్రీ. సత్ చిత్
0: సత్ అనగా ఎప్పటికీ మార్పు చెందినటువంటిది. సత్
1: సత్ మీన్స్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: చిత్ అనగా అవేర్నెస్.
1: చిత్ ఈస్ అవేర్నెస్,
0: దీనిని గుర్తింపు చేసేటువంటి శక్తి.
1: చిత్ helps you to recognize
0: this. రెండింటి యొక్క చేరిక చేరిగినప్పుడే ఆనందం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది మానవుని యందు.
1: The combination of such chit is equal to bliss.
0: కేవలం మానవుని యందు మాత్రమే కాదు,
1: not merely in
0: మృగముల యందు కూడాను ఆనందం ఉంటున్నది.
1: In fact it is
0: పక్షుల యందు కూడాను ఆనందం ఉంటుంది. కీటకాదుల యందు కూడా ఆనందం ఉంటుంది.
1: In insects and worms.
0: ఇంకా చీమల యందు కూడాను ఆనందం ఉంటుంది. దోమల యందు కూడా ఆనందం ఉంటుంది.
1: In ants and mosquitoes too there is bliss.
0: మానవుని యందు ఏ యొక్క గుణములు ఉన్నావో అవన్నీ కూడాను సర్వజీవుల యందు ఉంటున్నవి.
1: ద క్వాలిటీస్ ఇన్ మ్యాన్ కైండ్ ఆర్ ఈక్వలీ నోన్ ఇన్ రెస్ట్.
0: కానీ వాడికి ఈ మాటలు తెలియదు కనుక,
1: యాజ్ దే ఆర్ స్పీచ్ లెస్,
0: ఆ యొక్క భాషలు దానికి తెలియదు కనుక,
1: దే డోంట్ హావ్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్.
0: నేను ఒక మానవుని నేను చెప్పుకోలేకపోతున్నాయి.
1: దే కుడ్ నాట్ డిక్లేర్ దేర్ ఐడెంటిటీ.
0: లేకపోతే ఒక కుక్క కూడా వచ్చి అయ్యా నేను ఒక మానవుని అని చెప్పగలదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ఈవెన్ ద డాగ్ వుడ్ కమ్ అండ్ సే ఐ యామ్ మ్యాన్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: ఆత్మ ఒక్కటైనప్పటికీ
1: though the spirit is
0: ఏకము చేత ఆవిర్భవించినటువంటి భాషలు విధ విధంగా ఉంటున్నాయి.
1: Though the spirit the self being the same basing on the nativity the language
0: ఈ భాషల కోసం లొంగి
1: one submits to the language.
0: భావాన్ని మనం మర్చిపోతున్నాము.
1: And we go by the language and forget the spirit.
0: ఈ భ్రమచేత మనం లొంగి
1: we submit to the illusions.
0: బ్రహ్మను మర్చిపోతున్నాము.
1: And we submit to the భ్రమ the imagination.
0: భ్రమచేతనే మనం సర్వమును అనుభవించాలి, కానీ భ్రమచేత అనుభవించినటువంటి అస్థిరములే.
1: What all that you experience at the divine level is permanent and eternal, while the rest is only ephemeral.
0: భ్రమను మనం దూరం చేయాలి.
1: So we have to give up this imagination.
0: దూరం చేయాలంటే పంచభూతముల యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: టు రీచ్ ద స్టేట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యొక్క తత్వం అర్థం చేసుకున్నటువంటి వాడికి సర్వము ఇంకా ఒకటే అవుతుంది.
1: వెన్ ది నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఈజ్ అండర్స్టూడ్ హీ కెన్ నో ది యూనిటీ.
0: కనుక
1: సో
0: పంచభూతముల యొక్క స్వరూపమే పరమాత్మ.
1: God is the very personification of the five elements.
0: అంటే ఈ పేరు ఆ పేరు అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
1: God has no specific name.
0: ఏదో ఒక విధమైనటువంటి శాస్త్రములంతా కూడాను అనుభవములందరూ కూడాను దైవం మనుష్య రూపేణ అనేటువంటి సత్యాన్ని బోధించడం చేత మనుష్యాకారం చేత దైవాన్ని చిత్రించుకుంటూ వచ్చారు.
1: ఎక్స్పర్ట్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్ సే గాడ్ హ్యాస్ ఎ నేమ్ అండ్ దే గివ్ హిమ్ ఎ నేమ్ అండ్ డిస్క్రైబ్
0: విష్ణు అని, అతనికి సహస్ర శీర్షములు కలవని,
1: that he has got thousands of heads.
0: వేదమునందు చెప్పినట్టుగా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: As it is said in Veda, God has thousands of
0: heads. అనేక వేద నేత్రములు ఉంటున్నవి అని చెప్పారు.
1: And it said that he has thousands of eyes.
0: అనేక శిరస్సులు ఉంటున్నవి అని చెప్పారు.
1: And he said that he has thousands of heads.
0: అలాగ ఈ శిరస్సులు ఒకరికే అనేక శిరస్సులు కాదు.
1: Not that one has made thousands of heads.
0: ఒకరికే అనేక హస్తములు కాదు.
1: Not that one has thousands of heads.
0: ఈ ఉన్నటువంటి వారందరికీ ఎన్ని శిరస్సులు ఉంటున్నాయి?
1: All of your heads.
0: ఎన్ని హస్తములు ఉంటున్నాయి?
1: You have hands too.
0: ఎన్ని నేత్రములు ఉంటున్నాయి?
1: So also eyes.
0: కనుకనే ఇవన్నీ కూడా కేవలము దైవ స్వరూపానికి వర్ణించినటువంటివి.
1: All hands are his, all heads are his. all belong to the divine.
0: కనుక ఒకే స్వరూపానికి చేరినటువంటి కాదు.
1: They don't belong to one entity.
0: ఇవన్నీ కూడా కేవలము రవివర్మ చిత్తించినటువంటి చిత్రాలను పురస్కరించుకొని మనము అనేక రకమైనటువంటి నేత్రములు ఉండినట్టుగా భావిస్తున్నాము.
1: That is all the painting of Ravi Varma. And so we think God has many heads.
0: చిత్రములు చిత్రించినటువంటి వాడు రవి వర్మ.
1: The painter is Ravi Varma.
0: దాన్ని వర్ణించినటువంటి వాడు కవి వర్మ.
1: And Kavi Varma the poet.
0: అతని కవి ఇతను రవి.
1: One is Ravi.
0: కవి రవిలో యొక్క చలనం చేతనే ఇవన్నీ కూడా భేదములు ఏర్పడుతూ వచ్చాయి.
1: Therefore the Ravi and the Kavi the both together brought forward this plurality.
0: కనుక రవి కవులను మనం దూరం పెట్టి
1: so we have to be away from
0: దేహాభిమానం దూరం గావించి
1: give up the body attachment.
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరుచుకున్నప్పుడు
1: develop attachment to the spirit.
0: అప్పుడే మనకు సత్యం గోచరిస్తుంది.
1: Then we can experience truth.
0: మన యొక్క జీవితము
1: our life
0: పంచభూతములతోనే ఉన్నది.
1: Is full of five elements.
0: ఈ పంచభూతములు ఏ భూతము లేకపోయినప్పటికీ జగత్తు ఉండలేదు.
1: The life cannot continue with one of the elements missing.
0: అన్ని భూతములు కూడా ఉండే తీరాలి.
1: All elements must necessarily be present.
0: ఏదైనా కొంచెం గాలి తక్కువైపోతే ఆక్సిజన్ ఇస్తుంటారు.
1: If there is the shortage of air, naturally you need oxygen
0: supply. ఈ విధంగా మనలో దేహంలో ఏ ఒక్కటి తగ్గిపోయినప్పటికీ దీనికి ప్రత్యేకించినటువంటి కల్పనలంతా జరుగుతూ ఉంటాయి.
1: If one of the five elements missing in the human body, they are supplied to you artificially.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవతత్వాన్ని గుర్తించడానికి,
1: టు నో ద డివినిటీ,
0: పంచభూతములను మనం గౌరవిస్తూ రావాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములను గౌరవించడమే పరమాత్మ యొక్క గౌరవము.
1: బి రెస్పెక్ట్ఫుల్ టు ది ఫైవ్ ఎలిమెంట్స్, దెన్ యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: నీవు ఒక ఫ్యాన్ వేసుకున్నావు.
1: యు హావ్ పుట్ ఆన్ ద ఫ్యాన్.
0: ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్స్ రివాల్వింగ్.
0: అక్కడ లైట్ వేసుకున్నావు.
1: యు పుట్ ఆన్ ద లైట్.
0: లైట్ నీకు వెలుతురునిస్తుండాలి.
1: ద లైట్ షెడ్స్ లైట్.
0: కానీ ఈ వెలుతురును ఎంతవరకు అంతవరకే నీవు ఉపయోగించుకోవాలి.
1: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లైట్ టు సర్టన్ ఎక్స్టెంట్.
0: దాని అమితంగా దీన్ని ఉపయోగించుకుంటే ఆ భగవత్ శక్తిని మీరు దుర్వినియోగం చేసిన వారు అవుతారు.
1: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ లిమిట్లెస్లీ, యూ బి లూజింగ్ ది వెరీ ఫ్యాకల్టీ.
0: ఈ ఫ్యాన్ కూడా అమితంగా వేసుకుంటే నీవు కూడా భగవత్ శక్తిని దుర్వినియోగపరిచిన వాడు అవుతావు.
1: ఇఫ్ ది ఫ్యాన్ ఈజ్ ఆల్సో పుట్ ఆన్ ఎట్ ఎ వెరీ హై స్పీడ్, యూఆర్ మిస్యూజింగ్ ఇట్.
0: ఇదే విధంగానే ఈ పంచభూతములు కూడా దుర్వినియోగం చేసుకోవడం చేతనే మనమంతా దుష్టులమైపోతున్నామని భావించాలి.
1: ఇఫ్ వి మిస్యూజ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వి టర్న్ వికెడ్. దిస్ ఈస్ ద ఫీలింగ్ దట్ వి షుడ్ హావ్.
0: సమస్త దుఃఖములకు,
1: ఫర్ ఆల్ ద మిజరీ,
0: సమస్త బాధలకు,
1: ఫర్ ఆల్ సఫరింగ్,
0: సమస్త విచారములకు,
1: ఫర్ ఆల్ యాంగ్జైటీ,
0: పంచభూతములు దుర్వినియోగం చేసుకోవటమే మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఈస్ మిస్యూజింగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక వీటిని మిస్యూజ్ చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ప్రతి ఒక్కటి కూడా భగవత్ యొక్క స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ ఫామ్.
0: ప్రతి క్షణం కూడాను, కణం కూడాను ప్రతి భగవంతు యొక్క ఆకారమే.
1: ఎవ్రీ సెల్, ఎవ్రీ మూమెంట్ ఇస్ ద డివైన్ ఫామ్.
0: మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ కొన్ని కోట్ల ఉంటున్నాయి.
1: క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇన్ అవర్ బాడీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మనం ఇన్ని భాషలు మనం మాట్లాడుతున్నామంటే
1: వి స్పీక్ సో మెనీ లాంగ్వేజెస్.
0: మన నాలుగు పైన ఎన్నో 3 crore టేస్ట్ బడ్స్ అంతా ఉన్నాయి.
1: ద టంగ్ హ్యాస్ గాట్ 3 crore ఆఫ్ టేస్ట్ బడ్స్.
0: ఈ టేస్ట్ బడ్స్ మన నాలుగు పైన ఉండటం చేతనే మనం ఇన్ని రకమైనటువంటి మాటలు మనం మాట్లాడగలుగుతున్నాం.
1: బికాస్ ద టేస్ట్ బడ్స్ ఓవర్ దేర్ ఆన్ ద టంగ్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
0: కన్నులు యందు కాంతి,
1: ద లైట్ ఇన్ ది ఐ,
0: ఇది కొన్ని లక్షల కాంతి స్వరూపాన్ని ఉంటున్నాయి.
1: అండ్ ఇట్ హాస్ గాట్ లక్స్ ఆఫ్ ఫార్మ్స్.
0: కనుకని భగవంతుని దృష్టి ఇంత పవిత్రమైనదిగా ఉంటుంది.
1: ద డివైన్ క్రియేషన్ ఇస్ సో హోలీ అండ్ సీక్రెట్.
0: కోటి సూర్యుల కాంతి అన్నారు భగవంతుడు.
1: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: అనగా ఇది మనం చిన్న విషయంలో మనం సాక్షాత్కరించుకోవచ్చును.
1: దిస్ కుడ్ బి అండర్స్టూడ్ ఇన్ ఎ సింపుల్ వే.
0: ఇక్కడ లైట్ వెలుగుతూ ఉండాలి.
1: హియర్ యు ఫైండ్ ద లైట్.
0: ఈ లైట్ చూడాలంటే ఈ పూర్తి చర్మచక్షువును నీవు పూర్తి ఓపెన్ చేసి చూడకూడదు.
1: యు కెనాట్ సీ కీపింగ్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్.
0: దీని అర్ధ నిమేష నేత్రంతో చూడు.
1: వాచ్ విత్ ది హాఫ్ క్లోజ్డ్ ఐ. అనేక
0: కిరణములంతా కూడా రూపొందుతాయి.
1: You find the light rays.
0: ఈ కిరణములంతా ఏమిటి?
1: What are they?
0: ఆ అగ్ని యొక్క ప్రతిబింబములే.
1: They are all the reflections of the fire.
0: కనుక ప్రతి దానికి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: Reflection, reaction, resound follow every aspect.
0: అన్ని కూడాను పంచభూతములు అందే మనకు గోచరమవుతుంటాయి.
1: We find everything contained within five elements.
0: కనుక ఈనాటి విద్యార్థులు అధికంగా ఉండటం చేత,
1: because of many of students today,
0: కొంచెం ఈ సైన్స్ గురించి కూడాను ఎక్కువగా చెప్పవలసి వస్తుంది.
1: భగవాన్ is relating in terms of science.
0: కానీ నేటి సైన్స్ అంతకూడను కేవలం దైవం యొక్క విచారమే గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ మోడర్న్ సైన్స్ ఇస్ నథింగ్ టు డూ విత్ ది ఎంక్వైరీ ఆఫ్ గాడ్.
0: దైవం అంటే వారికి చాలా అవమానంగా ఉంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఫీల్ ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు థింక్ ఆఫ్
0: కేవలం అయస్కాంతం అంటే చాలా గొప్పది అని అనుకుంటున్నారు.
1: వేర్ యాజ్ మ్యాగ్నెటిజం దే అండర్స్టాండ్ వెల్.
0: సూర్యకాంతి అనుకుంటే గొప్పది అనుకుంటున్నారు.
1: లైట్ దే కన్సిడర్
0: అగ్నికాంతి అంటే గొప్పది అనుకుంటున్నారు.
1: ద ఫైర్ దే కన్సిడర్
0: అయస్కాంతం అంటే గొప్పదిగా అనుకుంటున్నారు.
1: దే కన్సిడర్ మ్యాగ్నెట్ మైటీ
0: ఇవన్నీ కూడా లేజర్ పవర్ అంటే గొప్పదిగా భావిస్తున్నారు.
1: దే థింక్ ద లేజర్ పవర్ ఇస్
0: ఇవన్నీ కూడా ఒక అయస్కాంతం నుంచి వచ్చినటువంటి ఒక వికార స్వరూపంలే.
1: దే ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫార్మ్స్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్
0: దీనిని
1: దిస్
0: ఒక సైంటిస్ట్
1: వన్ సైంటిస్ట్
0: అతను చెప్పాడు.
1: హీ సెడ్
0: ఇవంతా అనేకములు కాదు.
1: దట్ ఇస్ నాట్ మల్టిప్లిసిటీ.
0: అయస్కాంతములకు అయస్కాంతం నుంచి ఆవిర్భవించినటువంటివి ఈ సమస్త శక్తులు కూడాను.
1: ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆర్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిజం.
0: దీనిని న్యూటన్
1: దిస్ వాస్ స్టేటెడ్ బై న్యూటన్.
0: న్యూటన్ చాలా గొప్పవాడు.
1: న్యూటన్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దీని ఆకర్షణ శక్తిని గమనించాడు.
1: He has observed the gravitation force.
0: తానున్నటువంటి దేశంలో మాత్రమే తాను చూడటం లేదు.
1: Gravitation is not limited to
0: ఈ ఆకర్షణ శక్తి భూమంతా ఎక్కడ ఉన్నదో సర్వత్రా ఉంటుండది. ఈ ఆకర్షణ శక్తి
1: the gravitational force is present all over earth.
0: కనుకనే ప్రతి శక్తి కూడాను దైవత్వంతో కూడినటువంటిది, కానీ ఇది వేరే భిన్నత్వమైనటువంటిది కాదు.
1: సో ఎవ్రీ పవర్ ఎవ్రీ ఫ్యాకల్టీ ఇస్ డివైన్.
0: ఇది కేవలం పదార్థం యొక్క స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద మెటీరియల్
0: జీవరాశుల యొక్క స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీవే
0: కాంతి కిరణము కాదు.
1: నాట్ ఇల్లీ లైట్ రే
0: స్వయంశక్తి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద
0: ఇదంతా కేవలం ఒక్క ఏకశక్తి చేతనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ ఆఫ్ సింగిల్ పవర్.
0: ఆ సింగిల్ పవరే అదే ఏకాత్మ అన్నారు.
1: అండ్ దట్ ఈస్ ఏకాత్మ వన్నెస్. సో దిస్
0: స్పిరిట్ ఆత్మనే చైతన్య శక్తి అని పిలుస్తూ వచ్చారు.
1: అండ్ దిస్ ఈస్ కాల్డ్ చైతన్య శక్తి
0: అనగా దీన్ని కాన్షియన్స్ అన్నారు.
1: దిస్ ఇన్ అదర్ వర్డ్స్ కాల్డ్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ అనేటువంటిది కాన్షియస్నెస్ నుండి వచ్చింది.
1: ది కాన్షియన్స్ హస్ కమ్ అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: సర్వత్రా నిండినటువంటిది కాన్షియస్నెస్.
1: కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్
0: ఆల్ ఓవర్. అది దివ్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: జస్ట్ ఎస్ ద డివైన్ ఎనర్జీ అది
0: చైతన్య శక్తి సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద డివైన్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి దివ్య శక్తిని
1: ద డివైన్ ఎనర్జీ
0: ఒక విధమైనటువంటి పరిమితము గావించుకుని
1: ఇస్ జస్ట్ బ్రాట్ డౌన్ టు లిమిటెడ్
0: వే. ఈ కరెంట్ ఒక బల్బులో తగిలించుకున్నట్టుగా
1: జస్ట్ యాజ్ యూ హాస్ అటాచ్డ్ ద బల్బ్
0: ఒక్కొక్క దేహమునందు కూడాను ఈ దివ్య శక్తి చేరిపోతూ వచ్చింది.
1: యూ ఫైండ్ దిస్ డివైన్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: ఈ దేహంలో ధరించినప్పుడు దీనికి ఆత్మ అని పిలిచారు.
1: వెన్ ద డివైన్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ బాడీ ఇట్ ఈస్ ఆత్మా ద స్పిరిట్.
0: ఒక పరిమితమైనటువంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లిమిటెడ్ వే.
0: కానీ సర్వత్రా వ్యాపించినటువంటి దానిని దివ్య శక్తి అన్నారు.
1: బట్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇస్ దివ్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
0: ఇవన్నీ కూడా కేవలం సైంటిస్ట్ కల్పించినటువంటి ఒక కల్పనలే, కానీ ఇది సరైనటువంటి కల్పనలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ రెస్ట్ యూ ఫైండ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది సైంటిస్ట్ నథింగ్ టు ద రియాలిటీ.
0: సైంటిస్ట్ కు ఇంత తెలిస్తే అంత తెలిసినట్టుగా భావిస్తుంటారు.
1: ద సైంటిస్ట్ దో హీ నోస్ అ ఫ్రాక్షన్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ ఆమ్నిషియంట్.
0: అనంతం లోపల అణు మాత్రం మాత్రమే దీన్ని గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఆఫ్టర్ ఆల్ హీ నోస్ ఏ ఫ్రాగ్మెంట్ సో లిటిల్ అండ్ సటిల్.
0: ఈ అణు మాత్రమే ఇంత పొంగిపోతుంటే అనంతాన్ని గుర్తించుకున్నప్పుడు వాళ్ళు ఎంత పొంగిపోతారు.
1: ఇఫ్ హీ కన్సిడర్స్ సో గ్రేట్ నోయింగ్ సో లిటిల్ హౌ డస్ హీ ఫీల్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక సైంటిస్ట్ అనేటువంటిదంతా కూడా కేవలము సైన్స్ ను గుర్తించినటువంటి వాడు, ఒక మెటీరియల్ ను గుర్తించినటువంటి వాడు, మ్యాటర్ ను అర్థం చేసుకున్నటువంటి వాడు సైన్స్ అనుకుంటున్నారు.
1: సో సైంటిస్ట్ వి అండర్స్టాండ్ ద వన్ హూ హస్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ ద మెటీరియల్ అండ్ ద మ్యాటర్.
0: మన వెంకట్రామన్ కూడాను
1: అవర్ వెంకట్రామన్
0: సార్ సివి రామన్ దగ్గర
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ సివి రామన్
0: తన యొక్క ప్రకాశం గురించి గుర్తించుకుంటూ వచ్చారు.
1: హీ డిడ్ రీసెర్చ్ ఆన్ లైట్.
0: అయితే ఇదంతా కేవలము ఒక పరిమితమైనటువంటి స్థితితో వచ్చాయి.
1: ఇట్ వాజ్ ఆల్ అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: కానీ ఈ పరిమితమైనటువంటిది క్రమక్రమేణ మార్పు చెందుతుంది.
1: బట్ ఇట్ గోస్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్.
0: అనంతమైనటువంటి ఒక శక్తి
1: ది ఇన్ఫినిట్ ఎనర్జీ
0: ఆ ఇన్ఫినిట్ గా ఉండేటువంటి ఎనర్జీ
1: దట్ ఇన్ఫినిట్ ఎనర్జీ
0: ఇది ఫండమెంటల్ గా ఉండే ఎనర్జీ
1: దట్ విచ్ ఇస్ ఫండమెంటల్
0: ఎప్పటికీ మారదు
1: ఈస్ చేంజ్లెస్.
0: దాని ఏ విధంగా అనుకుంటే
1: and how is it
0: sarvatra gali untundali.
1: You find the air all over.
0: Galini manam chudalemu.
1: You cannot see it.
0: Galini manam pattalemu.
1: You cannot catch hold of it.
0: Gali oka balloon techi dantu oodinappudu aa balloon roopane dharistundi aa gali.
1: But you can blow the balloon and then inflate the balloon.
0: Aithe ee balloon ku enta varaku thickness undado anta varaku ubbutundi.
1: The balloon goes on gets inflated depending upon its the thickness of the balloon.
0: అది క్రమక్రమేణ పలచబడిపోయేటప్పటికి ఒక్కతూరి పట్టను పగిలిపోతుంది.
1: As it gets inflated more and more it bursts all of a sudden.
0: కనుకనే
1: సో
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తి అనేటువంటి యొక్క లిమిటెడ్ పవర్ ను మనం దీన్ని గుర్తించుకుంటున్నాము.
1: ద డివైన్ ఎనర్జీ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ టు బి
0: రికగ్నైజ్డ్. శక్తికి దీనికి విల్ పవర్ అన్నారు.
1: అండ్ దట్ డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఇస్ కాల్డ్ విల్ పవర్.
0: జగత్తులో ఉండేటువంటి దానికి విల్ పవర్ అన్నారు.
1: బట్ యు కాల్ ఇట్ విల్ పవర్ సమ్వేర్ ఎల్స్.
0: కానీ అతీతమైన శక్తిని తరకూడను.
1: The transcendental energy,
0: దానికి ట్రాన్సెండెంటల్ ఎనర్జీ అని చెప్పరు.
1: దట్ విచ్ ఇస్ బియాండ్,
0: దీనిని ఒక విధమైనటువంటి హ్యూమన్ పవర్ అన్నారు.
1: వాట్ వీ కాల్ ఇట్ ఇన్ ఆర్డినరీ వే,
0: ఇంకా కొంత దూరం పోయిన తర్వాత
1: ఇఫ్ యూ గో స్టిల్ బియాండ్
0: ఫ్రీ విల్ అన్నారు.
1: యూ కాల్ ఇట్ ఫ్రీ విల్,
0: ఫ్రీ విల్ అనేటువంటి దానికి రూపమే లేదు.
1: ఫ్రీ విల్ హ్యాస్ నో ఫామ్.
0: ఫ్రీ విల్ అనేటువంటి ఒక దైవానికి తప్ప అందరి ఎందు ఈ ఫ్రీ విల్ ఉండదు.
1: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ ఫ్రీ విల్, నో వన్ ఎల్స్.
0: ఆ ఫ్రీ విల్ అనేటువంటిది ఒక దైవానికి మాత్రమే పరిమితమైనటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫ్రీ విల్ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు గాడ్ అలోన్.
0: మానవునికంతా కూడా ఒక పరిమితమైనటువంటి రీతిగా అనుభవిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ సర్టన్ లిమిటేషన్స్.
0: తను ఎంతవరకు చదవగలడు,
1: టు వాట్ ఎక్స్టెండ్ హీ కుడ్
0: రీడ్, ఎంతవరకు అర్థం చేసుకోగలడు,
1: టు వాట్ ఎక్స్టెండ్
0: హీ కుడ్ అంతవరకు మాత్రమే ఇది పెరుగుతుంది బెలూన్ మాదిరి.
1: హీ కెన్ రీచ్ దట్ లెవెల్ లైక్ దట్ ఆఫ్ ఎ బెలూన్.
0: తర్వాత కొంతకాలమైన అది కూడా పగిలిపోతుంది.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బర్స్ట్.
0: అదే న్యూస్ చెప్పాడు.
1: అండ్ దట్స్ వాట్ హస్ బీన్ సెడ్.
0: అదే కూడాను ఈ విధమైనటువంటి మార్పు చెందేటువంటిది కాదు ఇది.
1: దేర్ఫోర్ న్యూటన్ సెడ్ ఇట్ ఇస్ చేంజ్.
0: న్యూటన్ ఈ యొక్క ఐన్స్టీన్ అనేటువంటి మార్పు చెందేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ నెవర్ చేంజెస్.
0: అయస్కాంతం ఏనాటికి కూడా చేంజ్ కాదు.
1: మ్యాగ్నెట్ విల్ నెవర్ చేంజ్.
0: ఎవరు సృష్టించలేరు.
1: నో వన్ క్రియేట్.
0: ఎవరు మార్చలేరు.
1: నో వన్ కెన్ డిస్ట్రాయ్.
0: దీన్ని అనేక రకములుగా కొన్ని రూపములు మార్చవచ్చు.
1: బట్ దే కెన్ బ్రింగ్ అబౌట్ సర్టన్ చేంజెస్.
0: అనే విధంగా ఈ సైంటిస్ట్ ఆనాడు చాలా అమితమైనటువంటి యొక్క విధానము మితమైన రీతిగా బోధిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ దట్ ఇన్ఫినిట్ డివైన్ ఎనర్జీ ఈజ్ జస్ట్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్. ఐన్స్టీన్ అనేటువంటి
0: వాడు చాలా గొప్ప సైంటిస్ట్.
1: ఐన్స్టీన్ ఇస్ ఎ వెరీ గ్రేట్ ఎమినెంట్ సైంటిస్ట్.
0: కానీ అలాంటి వాడు కూడాను ఈ విధంగా అహంకారం అనేటువంటి దానికి ఏమాత్రము చోటు ఇవ్వక,
1: బట్ హీ వాజ్ నెవర్ ఈగోయిస్టిక్.
0: దైవత్వాన్ని మాత్రం చింతిస్తూ వచ్చాడు.
1: బట్ హీ వెంట్ ఆన్ థింకింగ్ అబౌట్ గాడ్.
0: భారతీయులందరూ కూడా ఐన్స్టీన్ చూడటానికని వెళితే,
1: భారతీయస్ వెన్ దేర్ టు సీ ఐన్స్టీన్,
0: వాళ్ళందరూ కూడా పనులు జరిగిన తర్వాత ఐన్స్టీన్ కూడా ఒక దర్శించి రావాలన్నారు.
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ జాబ్ ఓవర్ దేర్ దే వాంటెడ్ టు మీట్ ఐన్స్టీన్.
0: దగ్గరికి పోయేటప్పటికే అతను అందరిని తీసుకుని పోయి ఒక రీడింగ్ రూమ్ ను చూపించాడు.
1: అండ్ ఐన్స్టీన్ హాస్ టేకెన్ దెమ్ రౌండ్ దిస్ రీడింగ్ రూమ్.
0: ఆ రీడింగ్ రూమ్ లో పోయి చూస్తే అన్ని ఉపనిషత్తులు, భగవద్గీతలు ఇవన్నీ ఉంటున్నాయి.
1: All these visitors could see sacred texts like Upanishads and Bhagavad Gita.
0: ఐన్స్టీన్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ఈ యొక్క భగవద్గీతను ఉపనిషత్తును ఆధారం చేసుకుని బ్రతుకుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐన్స్టీన్ రిలైడ్ టోటలీ డిపెండెడ్ ఆన్
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను.
1: ద మోడర్న్ సైంటిస్ట్ టుడే
0: ఒక పిహెచ్డి తీసుకున్నామంటే
1: బై ది టైమ్ దే గెట్ ఎ పిహెచ్డి
0: అహంకారంగా తిరుగుతూ ఉంటాడు.
1: ఈస్ హైలీ ఈగోయిస్టిక్ అండ్ టెరిబ్లీ ప్రౌడ్.
0: సైంటిస్ట్ కు అహంకారమే ఉండకూడదు.
1: సైంటిస్ట్ never be egoistic.
0: వాడు చాలా అల్పశక్తితో కలిగినటువంటి వాడు.
1: బికాస్ వెరీ లిటిల్ పవర్.
0: వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, దీనిపైనే పోతున్నాడు తాను.
1: హీ గోస్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్, ఎక్స్పెరిమెంటింగ్, వాట్ ఈస్ దిస్.
0: గొప్ప సైంటిస్ట్ అంతా కూడా వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్ అని పోయారు.
1: బట్ ఎ గ్రేట్ సైంటిస్ట్ క్వశ్చన్స్ దిస్ వే, వాట్ ఈస్ దట్
0: అనగా, దట్ అనగా మనకు దూరంగా ఉండేటువంటిది,
1: దట్ విచ్ ఇస్ డిస్టెంట్ ఫ్రమ్ యూ,
0: దిస్ అనగా మనకు దగ్గర ఉండేటువంటిది,
1: దిస్ విచ్ ఇస్ సో క్లోజ్ టు యూ,
0: దేనికి దగ్గరగా ఉంటుండాలి, సెన్సెస్ కు దగ్గరగా ఉండేటువంటిది ఈ లౌకిక సైన్స్.
1: దిస్ వరల్డ్లీ సైన్స్ సేస్ దట్ దిస్ ఇస్ సో
0: ఆధ్యాత్మికమైనటువంటి సైన్స్ మన సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది.
1: ద స్పిరిచువల్ సైన్స్ ఇస్ బియాండ్ సెన్సెస్.
0: కనుకనే దానిని పూర్ణమద పూర్ణమిదం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ టోటల్ అండ్ ఫుల్.
0: పూర్ణమనగా ఎక్కడ ప్రారంభమైందో అక్కడనే దీని అంత్యమవుతుంది.
1: హియర్ ఫుల్నెస్ మీన్స్ ఇట్ ఎండ్స్ వేర్ ఇట్ బిగిన్స్.
0: కనుకనే ఈ సైన్స్ అనేటువంటిది మనం చాలా పొరపడిపోతున్నాము.
1: సైన్స్ ఈజ్ మిస్టేకెన్.
0: ఏదో సైంటిస్ట్ అంటే అన్ని తెలిసినటువంటి వారని మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ ద సైంటిస్ట్ నో
0: నిజంగా సెకండ్ ఫామ్ చదివేటువంటి పిల్లవాడి కంటే సైంటిస్ట్ చాలా చిన్నవాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూలీ స్పీకింగ్ సెకండ్ ఫామ్ సైంటిస్ట్ ఇస్ లెస్ దాన్ ఎ సెకండ్ ఫామ్.
0: సెకండ్ స్టాండర్డ్ చదివేటువంటి వాడైనా ఒక విధమైనటువంటి విని విశ్వాసాలను పెంచుకోగలడు.
1: ఎ బాయ్ ఆఫ్ సెకండ్ స్టాండర్డ్ హాస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఈ సైంటిస్ట్ కు విని విశ్వాసంలే లేవు.
1: అండ్ సైంటిస్ట్ హాస్ నో హ్యూమిలిటీ అండ్ ఫెయిత్.
0: విశ్వాసమే లేనిటువంటి వాడికి దేన్ని వాడు నమ్మగలడు.
1: వితౌట్ ఫెయిత్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు బిలీవ్.
0: కనుక నీ విశ్వాసం లేనిటువంటి వాడు పశువు కంటే హీనము.
1: దేర్ ఫోర్ ద వన్ వితౌట్
0: వాడు సైంటిస్ట్ కాదు.
1: హీ నాట్ ఎ సైంటిస్ట్.
0: అలాంటి వాడు సరైనటువంటి రీతిని ప్రజ్ఞానం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ షీ డెవలప్ దిస్ ప్రజ్ఞాన దిస్ స్పిరిచువాలిటీ.
0: ఏదో ఇంత తెలిసినంత మాత్రం ఎంతో తెలిసినట్టుగా భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ యు నో ఎవ్రీథింగ్ దో యాక్చువల్లీ యు నో లిటిల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సైన్స్ నందు కానీ, ఆధ్యాత్మిక నందు కానీ, నైతికం నందు కానీ, భౌతికం నందు కానీ, అన్నింటి ఎందుకు వైజ్ఞానిక నందు కానీ, అంతా కూడా ఒక దైవత్వం అనేటువంటిది సర్వశక్తిమయమైనటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద డివైన్ ఎనర్జీ ద డివైన్ పవర్ ఇస్ ది అండర్ కరెంట్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ ethics, spirituality and technology.
0: ఇవన్నీ కూడాను కేవలం ఒక దైవత్వంతో కూడినటువంటివి.
1: They all exist because of God.
0: మానవుని యందు ఎంత శక్తి ఉన్నదో మీరు యోచన చేసుకోవాలి.
1: You have to think the power latent in man.
0: ఆమ్లం అనేటువంటి ఒక శక్తి మానవుని యందు ఉండటం చేతనే అనేక రకములైనటువంటి యొక్క రూపంలో చూచబడుతున్నాడు.
1: Because of the power, acid. Because of this acid amlamo within him, he is able to see so many.
0: ఇది ఆమ్లం ఎక్కడి నుంచి వస్తుందది?
1: Where from he got this?
0: దీని చక్కగా మనం విచారణ చేస్తే,
1: if you inquire well,
0: చింతపండు పులుసు నుంచి వస్తుంటుందది.
1: And this acid is out of this tamarind.
0: ఇంతే కాదు,
1: not on this,
0: నిమ్మ పులుసు నుంచి వస్తుంటుందది.
1: And you also get out of
0: apple నుంచి వస్తుంటుందది. Apple నుంచి,
1: apple fruit.
0: కనుకనే ఈ విధంగా మనం తినే పదార్థం నుంచి కూడా ఈ ఆమ్లం.
1: సో యూ గెట్ దిస్ యాసిడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫ్రూట్స్ దట్ యు పార్టే.
0: ఇవన్నీ కూడా మానవుని యందు ఉన్నటువంటి సమస్త శక్తులే.
1: సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాకల్టీస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ శక్తులంతా కూడా మనం ఏదో గొప్ప శక్తిగా మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దిస్ యాజ్ మైటీ పవర్.
0: దిన్నము మనం ఊరగాయ తింటుంటుంటే ఇది ఏమిటా ఊరగాయ తింటున్నాడు పిచ్చివాడు అనుకుంటారు.
1: ఇఫ్ వి ఈట్ పికిల్ ఎవ్రీ డే వి థింక్ కాల్
0: నిమ్మకాయ ఊరగాయ చాలా గొప్ప ఆమ్లమాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: లైమ్ పికిల్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ దిస్ యాసిడ్ కంటెంట్.
0: ఈ రెండు వస్తువుల యొక్క చేరికనే ఇది ఆమ్లం.
1: అండ్ దిస్ యాసిడ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఆబ్జెక్ట్స్.
0: కనుక ఇట్టి శక్తిని మనం ఎక్కడి నుంచినో తెచ్చుకున్నట్టుగా భావిస్తున్నాం.
1: అండ్ దిస్ యూ కన్సిడర్ దిస్ పవర్
0: నిత్య జీవితంలో మనం భుజించేటువంటి ఆహారం లోపలనే ఇవన్నీ ఆవిర్భవిస్తున్నాయి.
1: ది ఎనర్జీ యూ గెట్ అవుట్ ఆఫ్ ది ఫుడ్ దట్ యూ టేక్.
0: కనుకని చింతపండు పులుసులో ఎంత ఆమ్లం ఉంది.
1: అండ్ ది టామరిండ్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ యాసిడ్ కంటెంట్.
0: కానీ ఇది ఉన్నది కదా అని అమితంగా మనం తీసుకోకూడదు.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రెసెంట్ యూ కెనాట్ టేక్ ఇట్ లిమిట్లెస్లీ.
0: ఇది మితంగా తీసుకున్నప్పుడు ఇది గొప్ప శక్తిని మనకు ప్రసాదిస్తుంది.
1: ఇఫ్ యూ టేక్ దిస్ యాసిడ్ అండర్ సర్ లిమిట్స్,
0: అమితంగా తీసుకున్నప్పుడు చింతపండు పులుసు రక్తాన్ని ముక్కలు చేస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ టేక్ లిమిట్లెస్లీ నేచురల్లీ ది బ్లడ్ గెట్స్ స్పాయిల్డ్.
0: కనుకనే ఇలాంటి పరిస్థితులందు ఉపనిషత్తులన్నీ కూడా వివరించి చెప్తూ వచ్చాయి.
1: ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ క్లారిటీ.
0: కనుక ఉపనిషత్తులను ఎన్ని విధమైనటువంటి యొక్క గౌరవంగానో మనం దాన్ని విచారం చేయాలి.
1: వి హావ్ టు గో త్రూ ద టీచింగ్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఈ ఉపనిషత్తులంతా ఏమి బోధిస్తున్నది?
1: వాట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్
0: ఉపసమీపేనచ్చేదత్ ఉపనిషత్తు అన్నారు. ఉపసమీపే నచ్చేదత్ మన్యత్ ఉపనిషత్తు అన్నారు. అనగా సమీపత్వాన్ని నిరూపించేటువంటిది ఉపనిషత్తులు.
1: Upanishads demonstrate, explain clearly the secret of proximity.
0: దైవత్వం యొక్క సమీపత్వాన్ని నిరూపించేటువంటి ఉపనిషత్తుడు.
1: ఇట్ ప్రూవ్స్ క్లియర్లీ ది ప్రాక్సిమిటీ, నియర్నెస్ టు గాడ్.
0: ఉప అనగా సమీపము.
1: ఉప మీన్స్ నియర్.
0: నీ కూర్చో.
1: నీ సిట్.
0: షత్.
1: షత్.
0: ఉండు.
1: రిమైన్.
0: ఈ విధంగా ఉప నీ షత్. అది ఉపనిషత్తు.
1: ఉప నీ షత్ మీన్స్ సిట్.
0: క్రింద.
1: నియర్.
0: షత్ అనగా సిట్ అని.
1: షత్ మీన్స్ సిట్.
0: కూర్చో.
1: సిట్ డౌన్.
0: నీవు సమీపంలో క్రింద కూర్చో అన్నారు.
1: యు సిట్ డౌన్ క్లోజ్లీ.
0: అనగా ఏమిటి? ఎవరికి కింద కూర్చోవాలి?
1: వేర్?
0: గురువునకు ఆ స్థానంలో కూర్చోకూడదు.
1: యు కెనాట్ సిట్ ఆన్ పార్ విత్ టీచర్స్.
0: కనుక వీడు శిష్యుడిగా పోతున్నాడు కనుక నీవు క్రింద కూర్చో.
1: సిన్స్ యు ఆర్ ఎ స్టూడెంట్ యు హావ్ టు సిట్ డౌన్.
0: దగ్గరగా కూర్చో.
1: యు హావ్ టు సిట్ క్లోజ్ బై.
0: గురువు చెప్పేటువంటివన్నీ చాలా శాంతంగా ఆలకించు.
1: లిసన్ టు యువర్ ప్రిసెప్టర్.
0: మెల్లగా చెప్తాడు గురువు.
1: అండ్ టీచర్ విల్ టీచ్ యు సాఫ్ట్లీ.
0: ఎందుకనగా అది గట్టిగా చెప్తే శబ్దంలో మార్పు అవుతుంది.
1: బికాజ్ ఇఫ్ హి స్పీక్స్ హార్ష్లీ ఇట్ చేంజెస్ ది కంటెంట్.
0: కనుకనే గురువుకు సమీపంలో కూర్చో.
1: సో సిట్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: వినయంగా నీవు ఆలకించు.
1: బి హంబుల్ అండ్ లిసన్ టు హిమ్.
0: ఉప నీ షత్.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ ఉప నీ షత్ సిట్ డౌన్.
0: ఒక్కొక్క అక్షరమునందు కానీ,
1: ఎవ్రీ లెటర్,
0: ఒక్కొక్క పదమునందు కానీ,
1: ఎ వర్డ్,
0: ఒక్కొక్క వాక్యమునందు కానీ,
1: ఎ సెంటెన్స్,
0: ఎన్నో రకమైనటువంటి యొక్క ఈ అర్థములంతా ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్.
0: ఇలాంటి అర్థములను ఈనాడు తెలుసుకుని లేకుండా ఏదో ఒక పదం తెలిసింటే మాత్రం దాన్ని ఒక లైబ్రరీలో తీసుకుని ఒక విధమైనటువంటి యొక్క డిక్షనరీ లోపల దీన్ని చూసుకుంటుంటాడు.
1: Whereas we want to verify our dictionary and know the meanings of words.
0: కాదు కాదు, ఇది డిక్షనరీ నుంచి వచ్చేటువంటివి కాదు.
1: It is not nothing to do with
0: the dictionary. హిస్టరీ నుంచి వచ్చేటువంటివి. హిస్టరీ నుంచి వచ్చే.
1: Nothing to do with the dictionary, it's out of history. History.
0: కనుక ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: కృష్ణదేవరాయలు ఈ యొక్క విషయాన్నంతా కూడా వ్యాఖ్యానం జరుపుతూ వచ్చారు. సోమయాది, ఎర్రాప్రకడ, మాధగా, పింగళి సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజాలుగా ఉంటున్నారు.
1: ఎయిట్ జెమ్స్ ఆఫ్ పోయిట్స్ ఆర్ ఇన్ ది కాంగ్రిగేషన్ ద కోర్ట్ ఆఫ్ కృష్ణదేవరాయ.
0: ఈ నన్నయ్య బట్టి అనేటువంటి వాడు ప్రశ్నలంతా వేస్తున్నాడు.
1: అండ్ ద ఫస్ట్ వన్ వెంట్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్,
0: తిక్కన తాను జవాబు చెప్తూ వచ్చాడు.
1: అండ్ ద అదర్ వన్ వాస్ గివింగ్ రిప్లై.
0: రామరాజు భూషణుడు దాన్ని పెంపొందించుకుంటూ వచ్చాడు.
1: రామరాజు భూషణ వాస్ ఇంటర్ప్రిటింగ్.
0: కానీ రామకృష్ణ గారు క్వైట్ గా వింటూ వచ్చాడు.
1: రామకృష్ణ వాస్ లిసనింగ్ సైలెంట్లీ.
0: అతనే తెనాలి రామకృష్ణుడు అన్నారు.
1: హీఈస్ ఆల్సో కాల్డ్ తెనాలి రామకృష్ణ.
0: అతను అన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు.
1: అండ్ దేర్ వాస్ క్వశ్చనేర్ దేర్.
0: కానీ కృష్ణదేవరాయలు ఒక విధమైనటువంటి యొక్క ఐదు పదములు కలిగినటువంటి యొక్క ఒక పదాన్ని ఉచ్చరించాడు.
1: అండ్ కృష్ణదేవరాయ స్పెల్ట్ అవుట్
0: ఐదు అక్షరములు కలిగినటువంటి పదములు.
1: అండ్ ఏ వర్డ్ దట్ హస్ గాట్ ఫైవ్ లెటర్స్.
0: దీనిని ఈ పండితుల లోపల ఎవరు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వారు,
1: హూ ఇస్ ది బెస్ట్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్,
0: ఎవరు దీనిని సరైనటువంటి అర్థం తెలుసుకునేటువంటి వారు,
1: హూ విల్ నో ద ఎగ్జాక్ట్ మీనింగ్
0: అని గుర్తించడానికి ఆ ప్రశ్నను ఆ సభలో ఉచ్చరించాడు.
1: టు నో దిస్ హి హస్ స్పెల్ట్ అవుట్ దిస్ క్వశ్చన్.
0: ఉచ్చరించి ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: ఈ ఐదు అక్షరములు,
1: ఫైవ్ లెటర్స్.
0: ఈ ఐదు అక్షరములకు ఐదు భాషలుగా ఉండాలి.
1: అండ్ ఫైవ్ లెటర్స్ షుడ్ హావ్,
0: ఐదు భాషల్లో కూడా ఏ భాషలో ఏ అర్థం ఉంటుందో ఇంకొక భాషలో కూడా అదే అర్థమే రావాలి.
1: ఫైవ్ లెటర్స్ ఫ్రమ్ ఫైవ్ లాంగ్వేజెస్, ఈచ్ లెటర్ షుడ్ కన్వే ది సేమ్ మీనింగ్ యాజ్ దట్ ఆఫ్ ది అదర్.
0: ఐదు భాషలుగా ఉండాలి.
1: ఇట్ ఫైవ్ లాంగ్వేజెస్,
0: ఐదు భాషల యొక్క అర్థము ఒకటిగానే ఉండాలి.
1: ద మీనింగ్ షుడ్ బి సేమ్.
0: నేను రేపటి తెల్లవారు ఏడు గంటలకు ఎవరు దీన్ని సరి అయినటువంటి జవాబు తీసుకుని వస్తారో వాళ్ళకి సభ నేను ప్రారంభిస్తానన్నాడు.
1: హూ సో ఎవర్ హుడ్ బి ఏబుల్ టు గివ్ ది ఆన్సర్ టుమారో మార్నింగ్ ఎట్ సెవెన్ హీస్ గోయింగ్ టు రివార్డెడ్.
0: సరే, తాను రామకృష్ణ పరమహంస తన గ్రామానికి పోవడానికి చాలా దూరం అయిపోయి తిరిగి రావడానికి కూడా కష్టమవుతుందని,
1: as it was not possible for Ramakrishna to go all the way and return.
0: Tana Babagar intilone ade gramamlone aa ratri jeevisthu vachadu.
1: He was residing in his relation's house.
0: Babagar athaniki vacharu kada ani cheppani manchamu parupu anni veyadaniki prayatnam chesadu.
1: Because of the relationship he was arranged all comfortable bed and all that.
0: Babagaru chaminchandi.
1: Brother-in-law, please excuse me.
0: రేపటి దినం ఒక జవాబు నేను ఎత్తుకోవాలి.
1: Tomorrow I must find out the answer.
0: కాబట్టి నేను మనసు ఒక బెడ్ ఇదింత డెవలప్ బెడ్ డెవలప్ పిల్లో ఇవన్నీ వేసుకుంటే నాకు నిద్ర వస్తుంది.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కంఫర్టబుల్ బెడ్ అండ్ పిల్లో బికాస్ ఐ మస్ట్
0: లేకుండా దీన్ని ఆచరించాలి.
1: ఐ షుడ్ గో ఆన్ థింకింగ్ సీరియస్లీ.
0: కనుక నేను పశువుల కొట్టంలో నాకు ఒక మంచం వేయండి అన్నారు.
1: సో ఐ విల్ బి దేర్ నియర్ దట్ గోడౌన్ వేర్ దిస్ కౌస్ ఆర్ దేర్.
0: ఈ కౌషెడ్ లోపల ఒక మంచం వేయించుకున్నాడు.
1: అండ్ దెన్ హి వాస్ రెస్టింగ్ దేర్.
0: కొంతసేపు అయ్యేటప్పటికి ఒంటి గంటకు ఒక ఆవు ఈనుతూ వచ్చింది.
1: ఇన్ ది బ్యాక్ యార్డ్ హీ ఫౌండ్ దట్ ఎ కాఫ్ ద కౌ దట్ గేవ్ బర్త్ టు ద కాఫ్ డెలివర్డ్.
0: అప్పుడు తలుపు కొట్టాడు ఆవులు కొట్టం నుంచి.
1: అండ్ దెన్ హీ జస్ట్ నాక్ ద డోర్.
0: బావా బావా బావా బావా అన్నాడు.
1: అండ్ హీ సెడ్ బావా బ్రదర్ ఇన్ లా.
0: ఏం బావా అని లోపల నుంచి ప్రశ్నించాడు.
1: అండ్ దేర్ కేమ్ క్వశ్చన్ ఫ్రమ్ ఇన్ సైడ్.
0: బావా ఆవు ఈనుతుండాలి, వచ్చి చూసుకోండి అన్నాడు.
1: అండ్ హీ సెడ్ దిస్ కౌ ఈస్ డెలివరింగ్ యూ బీ వాచ్ఫుల్.
0: ఏ ఎవరా బావా అని ప్రశ్నించాడు.
1: అండ్ దెన్ హి ఆస్క్ విచ్ కౌ.
0: ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు అతను.
1: ఈచ్ కౌ హాస్
0: సపరేట్లీ లక్ష్మి, ఒకటి సరస్వతి, ఒకటి పార్వతి, ఒకటి సరస్వతి, ఈ విధంగా ఒక్కొక్క పేరు పెట్టుకుని కూర్చున్నాడు.
1: హి నేమ్డ్ ఆల్ దీస్ కౌస్ హాస్ లక్ష్మి, సరస్వతి, పార్వతి.
0: ఏ ఎవరా బావా అని ప్రశ్నించాడు.
1: అండ్ హి ఆస్క్ విచ్ కౌ బావా.
0: ఈ ఐదు పదములు చేర్చాడు.
1: అండ్ ఆల్ ద ఫైవ్ వర్డ్స్ జాయిన్.
0: అప్పటి నుంచి ఏ ఎవరా బావా, ఏ ఎవరా బావా, ఏ ఎవరా బావా.
1: అండ్ దెన్ హి వెంట్ ఆన్ థింకింగ్, ఏ ఎవరా బావా, ఏ ఎవరా బావా.
0: ఈ బావ వచ్చి అడిగేటప్పటికి ఏ ఎవరా బావా అని అడుగుతున్నాడు ఆయన.
1: అండ్ విన్ బ్రదర్ లా కేవి
0: ఈయన కూడా అదే ఏ ఎవరా బావా అని చెప్తున్నాడు జవాబు.
1: అండ్ ఈజ్ ఆల్సో పుట్టింగ్ క్వశ్చన్, ఏ ఎవరా బావా విచ్ కా.
0: ఏదో రాత్రి నిద్ర లేకుండా బావ గారికి ఏదో మనసు చెడిపోయింది అనుకున్నాడు. ఆ బావు గారు లోపలికి వెళ్లిపోయారు.
1: అండ్ బ్రదర్ లా థాట్ హి హస్ బికమ్ సఫిషియెంట్లీ మ్యాడ్ ఎనఫ్ బై థింకింగ్
0: ఇతను ఏ ఎవరా బావా, ఏ ఎవరా బావా అనుకుంటూనే మనసులో కూడాను తెల్లవారు లేచినప్పటికి స్నానం చేశాడు. కృష్ణదేవరాయ యొక్క ఆస్థానములకు వెళ్లాడు.
1: హి వాస్ థింకింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్, ఏ ఎవరా బావా. Spend the whole night and got up next morning, went to the
0: court. Krishnadevaraya ever din answer tisukoni vacharu
1: anna. And Krishnadevaraya has put this question, who came with the answer?
0: అందరి లోపల రామకృష్ణుడు లేచాడు.
1: రామకృష్ణ got up.
0: ఇంకెవ్వరూ దానికి జవాబు తీసుకొని రాలేదు.
1: No one has any reply.
0: ఐదు భాషలు రావాలి.
1: ఫైవ్ లాంగ్వేజెస్ షుడ్ బి.
0: ఐదు భాషలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో ఉండాలి.
1: ఈచ్ లాంగ్వేజ్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై వన్ లెటర్.
0: ఒక లెటర్ కి ఏం అర్థం ఉంటుందో ఐదు లీటర్లకు అదే అర్థమే ఉండాలి.
1: ది మీనింగ్ ఆఫ్ వన్ లెటర్ షుడ్ బి వెరీ మచ్ సేమ్ యాస్ దట్ ఆఫ్ దట్ అనదర్ లెటర్.
0: చాలా అసాధ్యమైనటువంటిది అనుకున్నా.
1: ఎవ్రీబడి థాట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కానీ రామకృష్ణుడు భగవద్ భక్తుడు.
1: బట్ దెన్ రామకృష్ణ ఇస్ ఎ డివోటీ అండ్ హి హస్ గాట్ హి వర్షిప్స్ గాడెస్.
0: కనుకనే ఆ దేవి ఉపాసనతో ఉండటం చేత నేను తెచ్చాను రాజా అని అన్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇంటెన్స్ డివోషన్ సెడ్ ఐ యామ్ విత్ ఎన్ ఆన్సర్.
0: చెప్పావన ఏ ఆవ్ రా బా వా ఇది ఐదు అక్షరాలు ఉన్నాడు.
1: ఇట్ ఇస్ నౌ ఫైవ్ సెంటెన్స్ ఏ ఆవ్ రా
0: ఏ ఆవ్ రా బా వా
1: అండ్ హియర్ వి ఫైండ్ ఫైవ్ లెటర్స్ ఏ ఆవ్ రా బా వా.
0: ఏమిటి ఐదు లక్షాలు తెస్తే దీనికి ఏం అర్థం అండి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్?
0: ఏ మరాఠీలో రా అని అర్థం.
1: ఇన్ మరాఠీ ఇట్ ఇస్ మీన్స్ కమ్.
0: ఏ అనేటువంటిది రా అనే అర్థం.
1: ఏ మరాఠీ ఇస్ కమ్.
0: హిందీ లోపల ఆవ్ రా అనే అర్థం.
1: ఇన్ హిందీ ఆవ్ కమ్ ఆన్.
0: రా తెలుగులో రామని అర్థం.
1: తెలుగు ఇట్ ఇస్ రా కమ్.
0: బా కన్నడంలో రా అనే అర్థం.
1: బా ఇన్ కెనడా కమ్.
0: వా అంటే మన యొక్క తమిళ్ లోపల రా అనే అర్థం.
1: బా ఇన్ తమిళ్ కమ్.
0: ఏ ఆవ్ రా బా వా అన్నిటికీ ఒకే అర్థమే.
1: సో ఏ ఆవ్ రా బా వా మీనింగ్
0: మరాఠీ హిందీ కన్నడము తమిళ ఈ విధమైన తెలుగు ఈ ఐదు అక్షరాలతో చేరిన ఐదు భాషలు చేరినాయి.
1: సో ఆల్ ది ఫైవ్ లాంగ్వేజెస్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ ఈచ్ బై వన్ లెటర్.
0: చూచారా ఈ విధమైనటువంటి అర్థాలు ఎన్నో కనిపిస్తుంటాయి లోకం లోపల.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ సో మెనీ మీనింగ్స్.
0: ఇది ఒక సైంటిస్ట్ కు అర్థమయ్యేటువంటిది కాదు.
1: సైంటిస్ట్ కెనాట్ అండర్స్టాండ్ దిస్.
0: ఇంకొకటి విచారణ చేయడానికి అర్థమయ్యేటువంటిది కాదు.
1: నో వన్ కెన్ గో
0: టు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏ విధమైన పరిశోధనలు లేవు.
1: యూ కెనాట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఇన్వెస్టిగేట్ ఎక్స్ప్లోర్.
0: కనుకనే ఇవన్నీ కూడా దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
1: యూ కెన్ గెట్ దెమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: ఆ రాత్రి అంతా కూడా దేవి ఉపాసన చేస్తూ వచ్చాడు రామకృష్ణుడు.
1: రామకృష్ణ went on thinking of God as that night.
0: ఈ విధంగా దైవ శక్తి చేత ఎలాంటి కష్టమైనటువంటి కూడాను జవాబులు చెప్పడానికి సిద్ధంగా వచ్చాడు.
1: విత్ ద డివైన్ సపోర్ట్ హీ వాస్ ప్రిపేర్డ్ టు ఆన్సర్.
0: అందువల్లనే తెనాలి రామకృష్ణుడు అంటే గొప్ప బిరుదు గొప్ప హాస్యగాడు అని కూడా అర్థం.
1: దేర్ఫోర్ తెనాలి రామకృష్ణ స్టాండ్స్ ఫర్ ఫన్ హ్యూమర్ అండ్ ఫ్రాలిక్.
0: కానీ ఫన్ అని అంటున్నారు కానీ అది కాదు సరైన అర్థాన్ని గుర్తించుకొని చెప్పేటువంటి వాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ నాట్ దట్ that humorous but he gives correct meaning of every word.
0: ఈ విధంగా భాషలు ఎందు కాని పదములు ఎందు కాని అర్థములు ఎందు కాని ఆనందమునందు కాని ఒక విధమైనటువంటి అన్యోన్యతను కల్పించేటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద లాంగ్వేజ్ ద వర్డ్స్ అండ్ ద సెంటెన్సెస్ క్యారీ దట్ ఇంటిగ్రేటెడ్ మీనింగ్ ఇంటర్ప్రిటేషన్.
0: కనుక పంచభూతములు అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ఫైవ్ ఎలిమెంట్స్?
0: ఐదు ప్రాణములు.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఐదు ప్రాణములు ప్రతి మానవుని యందు ఉంటున్నాయి.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్ ఎవరీవన్.
0: అపాన వ్యాన ఉదాన సమాన.
1: ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఐదు ప్రాణములు మానవుని యందు కూడా ఉంటున్నాయి.
1: దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: లేకపోతే మానవుడు నిలచలేడు.
1: వితౌట్ దిస్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కాబట్టి పంచభూతములనగా పంచ ప్రాణములతో సమానము.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మీన్స్ ఫైవ్ లైఫ్ బ్రీత్స్.
0: ప్రతి చీమ మొదలుకొని దెమ్మ వరకు కూడా ఈ విధమైనటువంటి ప్రాణములు ఉంటున్నాయి.
1: రైట్ ఫ్రమ్ యాండ్ టు ది కాస్మిక్ ఫామ్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దట్. దీన్ని
0: ప్రాణోపాసన అని చెప్తూ వచ్చారు.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ ప్రాణోపాసన.
0: అనగా కొన్ని మందిరములు కడితే
1: then mandir temple is built.
0: మొట్టమొదటి ప్రాణశక్తిని పూజిస్తూ వచ్చారు.
1: ఫస్ట్ ది లైఫ్ ఎనర్జీ ఇస్ వర్షిప్డ్.
0: మొన్న ఏదో తిరుపతి లోపల కూడాను ఏదో ఒకటి జరగాలంటే ప్రాణశక్తిని మొట్టమొదటి ఆరాధన చేస్తూ వచ్చాను.
1: తిరుపతి ప్రాజెక్ట్
0: ప్రాణమే అన్నింటికీ మూలాధారము.
1: దట్ ఈస్ ది బేసిస్ ఫర్
0: ఈ ప్రాణమే శివము.
1: ద లైఫ్ ఇస్ శివం.
0: ఇది పోతానే శవం.
1: ద లైఫ్ వెన్ ఇట్ ఇస్ గాన్ ఇట్ ఇస్ శవం ద డెడ్ బాడీ.
0: కనుకనే ప్రాణంతో సమానమైనటువంటిది ఈ యొక్క పంచభూతములు.
1: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్ సస్టైనింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పంచభూతముల యొక్క స్వరూపాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
1: వన్ షుడ్ ప్రే టు ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: శబ్దస్వరములనేటువంటిది చాలా పంచభూతముల నుంచి వచ్చినటువంటివి.
1: సౌండ్ వేవ్స్ ఆర్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది.
0: అంత దూరం మీరు పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: మీరు హార్మోనియం వాయిస్తుంటుంటారు భజన లోపల.
1: యాజ్ యూ ప్లే ఆన్ హార్మోనియం.
0: కానీ హార్మోనియం వాయించినప్పుడు ఒకే స్వరం పెట్టేస్తారు.
1: అండ్ యూ జస్ట్ పుట్ ఇన్ సేమ్ ట్యూన్.
0: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు
1: బట్ యాజ్ యూ ప్రెస్ ద రీడ్
0: సారీ గామా పాదాని
1: అండ్ యూ గెట్ ఆల్ దీస్ సౌండ్ సారీ గామా పాదాని
0: సారీ గామా పాదాని
1: సారీ గామా పాదాని.
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక దీంతో అర్థంతో వస్తుంటున్నాయి.
1: అండ్ దీస్ ఆర్ ఓన్లీ ది సౌండ్స్ దట్ కన్వే ది మీనింగ్.
0: కానీ అన్నిటికీ గాలి ఒక్కటే.
1: బట్ ది సేమ్ ఎయిర్
0: ఆ మూలాధారమైనటువంటి శక్తి ఒక్కటే.
1: అండ్ ది సేమ్ ఎయిర్ గెట్స్ ఇన్
0: ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
1: ది ఫండమెంటల్ పవర్ ఇస్ సేమ్.
0: కానీ వివిధమైనటువంటి యొక్క పవర్లంతా కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: బట్ ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫరెంట్ సౌండ్స్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే
1: సో
0: ఆనాడు
1: దట్ డే
0: భగవత్తత్వాన్ని వర్ణించడం కోసమని
1: టు ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ
0: శంకరాచార్యుల వారు కూడాను
1: శంకరాచార్య
0: అనేక పరిశోధనలు చేసి
1: ఎక్స్పెరిమెంట్
0: అనేక సంస్కృతం నందు భాషలంతా ఉచ్చరింపజేసి
1: బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్
0: మొట్టమొదట శబ్ద బ్రహ్మమయి అన్నాడు
1: ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఈ శబ్ద బ్రహ్మమయి
0: శబ్దమే ముఖ్యమైనటువంటి యొక్క తత్వము
1: సౌండ్ ఈజ్ ది ఫస్ట్
0: ఆ శబ్దం చేతనే జగత్ అంతా కూడా వ్యాపించి ఉంటున్నది
1: ద సౌండ్ ఈజ్ స్ప్రెడ్ సౌండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్
0: చరాచరమయ్యి ఈ శబ్దం సర్వత్రా వ్యాపించిపోతున్నది
1: sound has got this motility mobility
0: vaamayi adhe mana yokku hrudayamlo cheri vaak swaroopamlo vastundadi
1: that is present in your heart that comes out as
0: ee vaak swaroopamlo vachetappudiki nityanandamayi
1: and that gives you eternal bliss
0: paratramayi
1: that is supreme bliss
0: mayamayi
1: and this our illusion and that's one of affluence
0: నిత్యానందమయ్యి
1: ఆత్మరమయ్యి
0: మాయామయ్యి శ్రీమయ్యి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి శబ్ద బ్రహ్మమయ్యి
1: దర్ ఆల్ అవుట్ ఆఫ్ ది సౌండ్
0: శబ్దం నుంచినే వచ్చినాయి
1: దేర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది సౌండ్
0: కాబట్టి దైవత్వం కూడాను శబ్దస్వరూపుడే
1: దేర్ ఫర్ గాడ్ ఈస్ ఇన్ ద ఫామ్
0: అదే ఆకాశం నుంచి శబ్దము
1: అండ్ ది సౌండ్ కేమ్ అవుట్
0: ఆఫ్ శబ్దం నుంచి వచ్చినటువంటి అదే ఈ దైవత్వము
1: అండ్ ది డివినిటీ యు ఫైండ్ దేర్ దిస్
0: దీంట్లో ఈనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్పుకుంటున్నాము
1: వి గివ్ దీస్ త్రీ నేమ్స్ బ్రహ్మ విష్ణు
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు ఎక్కడ కూడా ఎవరు చూడలేదు
1: నో వన్ సా యాక్చువల్లీ బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: ఇవన్నీ కేవలం రవివర్మ పిక్చర్ లో మాత్రం కనిపిస్తుంటాయి కానీ
1: దే ఆర్ ఓన్లీ రవివర్మ పెయింటింగ్
0: కానీ ఎవరు ఈ యొక్క స్వరూపాన్ని దర్శించలేరు
1: నో వన్ ఎవర్ సా
0: దర్శించలేదు
1: ఇంపాసిబుల్ టు సీ దెమ్ ఐదా
0: అయితే
1: హౌఎవర్
0: దీన్ని ఏ రీతిగా సృష్టించారు
1: బట్ హౌ ఇస్ దట్ దే ఆర్
0: అనగా దీనిని తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు రూపంలో జన్మించారు
1: దీస్ ఆర్ ది త్రీ ప్లేసెస్ ద మదర్ ఫాదర్ అండ్ ద ప్రిసెప్టర్
0: కనుక
1: సో
0: మొట్టమొదట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: బ్రహ్మ మాతృదేవి
1: బ్రహ్మ రిప్రజెంట్స్ మదర్
0: బ్రహ్మ ఏ రీతిగా సర్వులను సృష్టింపజేస్తుండదు
1: జస్ట్ ఎస్ బ్రహ్మ ఇస్ ద క్రియేటర్
0: ఆ రీతిగా తల్లి కూడా బిడ్డను సృష్టింపజేస్తుండాలి
1: మదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్డ్రన్
0: కానీ విష్ణువు
1: అండ్ విష్ణు
0: తన రక్షకుడు
1: అతనే
0: తండ్రి
1: సస్టైన్ ప్రొటెక్టర్ ఇస్ ఫాదర్
0: ఎందుకంటే పుట్టిన బిడ్డను తండ్రే రక్షించాలి
1: చైల్డ్ హ్యాస్ గాట్ టు బి
0: తండ్రి విద్యను నేర్పించాలి
1: అండ్ ద ఫాదర్ హ్యాస్ టు ట్రైన్
0: తండ్రియే అన్ని విధాలా తన్ని పోషించాలి
1: అండ్ ఫాదర్ పోషించే
0: శక్తి కలిగినటువంటి అతనికి విష్ణువు అన్నారు
1: అండ్ ది సస్టైనర్ ప్రొటెక్టర్ ఇస్ విష్ణు
0: ఇంకా ఈశ్వరుడు
1: దెన్ ఈశ్వర
0: మహేశ్వర
1: మహేశ్వర
0: మహేశ్వర అనగా ఏమిటి ఎవరు వెళ్ళినప్పటికీ శిష్యుడు ఆ గురువు అనేటువంటి వాడు వారిని దగ్గర తెచ్చుకుని
1: అండ్ ఇఫ్ ఎనీ టీచర్ నీకు
0: ఏం కావాలి ఏం చదవాలి ఏ విద్య నేర్పాలని దాన్ని చక్కగా వర్ణం చేసి వానికి తగినటువంటి విద్య నేర్పుతుంటాడు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది టీచర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సమనింగ్ ది స్టూడెంట్స్ టు బి నియర్ హిమ్ అండ్ టీచ్
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా మాతాపిత గురువులు
1: therefore brahma vishnu maheshwara represent mother father and teacher
0: kurukune matru devo bhava pitru devo bhava acharya devo bhava
1: so it says that mother is god father is god teacher is god
0: acharyudu kuda oka guruve
1: so
0: acharyudu kuda oka daivame
1: so teacher is divine
0: ee vidhanga daivatvanni aneka rakamainatvanti margamlo prapanchaniki prabodhistu vacharu
1: therefore divinity has been propagated and taught in varied forms
0: kana మనం ఎవరి మాటలో విని మనం ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయొద్దండి
1: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ యాక్ట్ డిపెండింగ్ ఆన్ ఆల్ దట్ యు హియర్
0: అది వారి వారి భావాన్ని పురస్కరించుకుని ఉంటాయి
1: పీపుల్ స్పీక్ బేసింగ్ ఆన్ దేర్ ఫీలింగ్స్
0: నో అని వారికి నో అనురా ఎస్ అని వారికి ఎస్ అనురా నో ఎస్లు మన నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్
1: ఇఫ్ యు సే ఎస్ యు గెట్ ద రెస్పాన్స్ ఎస్ If you say no, you get the answer no. Yes, no, relate to our tongue.
0: Sangikam, samskritamu, sanatanam. Sangika, samskritika, sanatanam. Ee moodintike matram yes.
1: Therefore, God says yes to social, spiritual and that which is ancient.
0: Ee moodinti endukulanu daivattamu yes, yes, yes.
1: In these three aspects, God says yes.
0: Migitha danikanta kuda block.
1: But the rest of the seems simple block there, no.
0: అనగా ఈ ప్రాకృతమైన యొక్క తత్వాన్ని ఎవరు వర్ణించినప్పటికీ ఇది కేవలం అసత్యమైనటువంటిది
1: వాట్ ఎవర్ యూ డిస్క్రైబ్ ఇన్ ది వరల్డ్ వే ఇట్ ఇస్ అటర్లీ ఫాల్స్
0: కంటితో చూచేది కానీ చెవుతో వినేటువంటిది కానీ మనసుతో అనుభవించేటువంటిది కానీ అన్ని కూడా చలించనమైనటువంటివి
1: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది ఐ ఆల్ దట్ ఈస్ హర్డ్ త్రూ ఇయర్ and that which is thought of by the
0: mind is not temporary.
1: What is the use in believing all this which is
0: fleeting?
1: In fact, you should experience
0: that which is immortal.
1: We should think of that which is changeless. That is divinity. Divinity is changeless in all the three
0: periods
1: of time. So we should make every attempt to know this existence unique.
0: కానీ పూలీషులంతా కూడా చాలా వరకు దీన్ని సరైనటువంటి అర్థాలు తెలుసుకోలేకుండా దీనికి అనర్థాలు తెలుసుకొని దీని యథార్థాన్ని మూసిపెట్టి పశువులుగా మారిపోతున్నారు.
1: Therefore, fools do not understand artha, the meaning. They go by the diverted distortion, anartha, and ruin their lives.
0: కనుకనే ఇలాంటి పులిషన్ మాటలు మీరు ఎవరు నమ్మకండి.
1: నెవర్ పే హీట్ టు ది ఫూలిష్ వర్డ్స్.
0: ఇలాంటి అసత్య మాటలు మీరు ఎవరు విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ ది ఫాల్స్ అటరెన్సెస్.
0: ఈ మూర్ఖుల సంతతి మీరు ఏమాత్రం పెట్టకండి.
1: నెవర్ ఐడెంటిఫై విత్ యువర్ సెల్ఫ్.
0: ఈ మూర్ఖుల సంఘమే మనకు అన్ని విధాలా చెడిపోతుంది.
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్ కంపెనీ దట్ స్పాయిల్స్.
0: జయ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: కుడు పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ ఆల్ ద టైమ్.
0: చూచారు ఎంత బాగుండది. తేజజుజ్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: ఈ బ్యాడ్ కంపెనీతో మనం ఉంటుంటే మనం కూడా బ్యాడ్ అయిపోతాం.
1: ఇఫ్ యూఆర్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
0: వాడికంటే ఇంకా ఎక్కువ బ్యాడ్ అయిపోతాం మనము.
1: యూ బికమ్ ఈవెన్ మచ్ వర్స్ దెన్ దెమ్.
0: వాడు ఎట్లా బ్యాడ్ అయినా వాడు అయిపోయాడు.
1: హీఈస్ ఆల్రెడీ బ్యాడ్.
0: ఆ బ్యాడ్ బ్యాడే.
1: అండ్ హీ కంటిన్యూస్ టు బి బ్యాడ్.
0: నీ గుడ్ కావాలి.
1: బట్ యూ షుడ్ బి గుడ్.
0: తేజజుజ్జన సంసర్గం.
1: సో గివ్ అప్ ది బ్యాడ్ కంపెనీ.
0: సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్
0: భజ సాధు సమాగమం.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: చెడ్డ సంఘం విడిచిపెట్టినామంటే చాలదు, మంచి సంఘంతో చేరాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: అదే సత్
1: కంపెనీ. దట్ సత్ సంఘ.
0: అదే సత్.
1: దట్ ఇస్
0: సత్ అనేటువంటిది ఏమిటి? అదే నిత్యమైనటువంటిది.
1: ది సత్ ఈస్ ఎటర్నల్.
0: చెప్పాను సత్ చిత్ ఆనందము.
1: సత్ చిత్ ఆనంద.
0: ఈ ఆనందమునకు ఏదికి మూల కారణము?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: సత్ చిత్తులే ఆనందము.
1: సత్ and chit are the combination.
0: Sat chit rendu lekapothe aanandame ledu.
1: There cannot be bliss aananda without sat and chit.
0: Sat chakkara.
1: Sat is the sugar.
0: Eppatiki teepu gane untadi.
1: Sat the sugar is always.
0: Ye padarthamu anna vesthaagu teeyagane untadi.
1: You can mix it with any material.
0: Ye vantalaina cheyi adi teeyagane untadi.
1: You make any preparation.
0: Ye padarthamu anna nevu cheyi teeyagane untadi.
1: Anything you can make.
0: Ye maatram maarpu raadu.
1: And there is no change in the taste.
0: Adhe sat.
1: That is sat which is changeless.
0: Chaitanyamto cherinatundi oka water.
1: Chit is the water awareness.
0: కాబట్టి ఇది వాటర్.
1: వాటర్
0: చిత్ చక్కెర.
1: షుగర్ ద
0: చక్కెర వాటర్ రెండు విడిగా తీసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు.
1: అండ్ సత్ ద షుగర్ అండ్ చిత్ ద వాటర్ ఈ సెపరేట్ యూస్లెస్.
0: ఈ యొక్క వాటర్ తో చేర్చు.
1: అండ్ ద షుగర్ అండ్ వాటర్
0: చిత్ రెండు చేర్చినప్పుడే మనకు త్రాగినప్పుడు ఆనందం లభిస్తుంది.
1: వెన్ యూ కంబైన్ జాయిన్ బోత్ దేర్ విల్ బి బ్లిస్ ఆనంద.
0: కనుక నేను సత్యనిత్యమైన యొక్క తత్వమును,
1: ఎటర్నల్ ట్రూత్,
0: ప్రాకృతమైన యొక్క తత్వమును,
1: ద వరల్డ్ ప్రిన్సిపల్స్
0: మనం ఏకం చేయాలి.
1: హావ్ గాట్ టు బి యూనిఫైడ్.
0: అప్పుడే మనకు డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ అటైన్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ డివినిటీ లేనిటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
0: డివినిటీ లేనిటువంటి వ్యక్తి లేవు.
1: నో పర్సన్ వితౌట్ డివినిటీ.
0: సర్వత్రా ఉంటుండాలి డివినిటీ.
1: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇందుగలడు అందు లేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్
0: ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నా.
1: వేర్ ఎవర్ యూ సెర్చ్ యూ విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్ దేర్.
0: దీనిని వేదం కూడాను సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి.
1: This Veda declares that his heads are everywhere, his hands are out there, his eyes are everywhere.
0: Anta okati.
1: And everything is one.
0: Upanishad cheppani, Vedam cheppani, Quran cheppani, Bible cheppani, edaina cheppani, Grandharajam anniti yandu satyam okate.
1: Whatever might be, Upanishad or Grandharaj, Bible or Quran, essence is same.
0: Perlu veru vere kani,
1: names are different.
0: Satyam okate.
1: Truth is one.
0: Kanuka panchabhutamulu yokka tattvamu ye matamaina kudunu angikarinchaka tappadu.
1: Every religion will be accepting the five elements.
0: ఏ మతం గాని పంచభూతంలో ఒక మతాన్ని తీసివేయటం చాలదు.
1: నో రిలిజియన్ సేస్ దట్ వన్ ఎలిమెంట్ షుడ్ బి లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ బ్రహ్మా విష్ణు మహేశ్వర తత్వాన్ని,
1: ద నేచర్ ఆఫ్ బ్రహ్మా విష్ణు మహేశ్వర,
0: రేపటి దినం ముఖ్యంగా వివరించి చెప్పుకుందాం.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ క్లియర్లీ టుమారో.
0: పిల్లలంతా ఉంటున్నారు, పిల్లలకు అనేకత్వం ఏమాత్రము గుర్తించడానికి వీలు లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆర్ హియర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నారు.
1: ఇన్ఫాక్ట్ దే కన్సిడర్ యూనిటీ యాస్
0: డైవర్సిటీ. చాలా చెడ్డ.
1: దట్స్ వెరీ బ్యాడ్.
0: కాదు అది.
1: is not so.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా చేర్చాలి.
1: And in fact you should observe unity in diversity.
0: అది ఆ యూనిసిటీ చేర్చినప్పుడే నిజమైన సత్వం బయలుదేరుతుంది.
1: And once you know this oneness or unity, you'll know the reality.
0: యూనిటీ కావాలి మనకి ఇప్పుడు.
1: Unity is necessary.
0: యూనిటీ లేకపోవడం చేతనే
1: because absence of
0: unity. హృదయంలో యూనిటీ అనేటువంటిది పూర్తి పోయింది.
1: There's no unity in our heart.
0: ఆ స్థానం లోపల పోయి ఎనిమిటీ వచ్చి చేరిపోయింది.
1: Instead of that there is enmity in our heart.
0: ఎనిమిటీ వచ్చి హృదయంలో చేరిపోతే ఇంక ఏది మన జీవితము?
1: And when there's enmity in our heart, what will happen to our life?
0: హృదయమే కాదు.
1: Is no heart at all.
0: రాతి కప్ప.
1: And it's a stone so hard.
0: కొరకని భగవంతుడు అన్నింటి యందు చూచుకుంటూనే ఉంటున్నాడు.
1: And in fact God is everywhere.
0: కళ్ళనల్లి హుట్టిద హూగువ ప్రాణిగే అల్లి ఆహారమును నిర్మించినవి యారు? కర్ణంలో చెప్పాడు పురంధరదాసు.
1: పురంధరదాసు సెడ్ ఇన్ కర్ణం.
0: రాతిలో పుట్టినటువంటి కప్పకు ఎవరక్కడ అన్న ఆహారాన్ని అందిస్తున్నారు?
1: ద ఫ్రాగ్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ఎ స్టోన్.
0: బెట్టి హుట్టిదా వృక్షకే కట్టయను కట్టి నీరు దెవయ్యారు? కొండపైన రాతిపైన పుట్టినటువంటి చెట్టుకు ఎవరు పాదిగట్టి నీళ్లు పోసి పెంచినారు?
1: అండ్ యూ ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ది ఎ స్టోన్ హూ ఫెన్స్డ్ ఇట్ హూ వాటర్డ్ ఇట్.
0: అది అంత దైవమే.
1: ఇస్ ఓన్లీ గాడ్.
0: మంచి మెత్తని నేల్లో పెట్టి మంచి చెట్టు తెచ్చిపెట్టి నిత్యము నీరు పోస్తున్నా కానీ అది బ్రతకదు.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ సన్ ప్లాంట్స్ దట్ డు నాట్ గ్రో ఇన్ వాటర్.
0: హూ ఆ ప్రాణికి అల్లి ఆహారమును నిర్మిస్తే యారు?
1: సో హూ ఫెడ్ ద ఫ్రాగ్ ఇన్
0: రెండు సందులుగా ఉంటే ఆ సెండు సందు మధ్య లోపల ఒక కప్ప పోయి చేరిపోతుంది.
1: అండ్ యూ ఫైండ్ ది ఫ్రాగ్ వితిన్ ది స్టోన్.
0: దానికి ఎక్కడ ఆహారము?
1: హౌ డస్ ఇట్ ఫైండ్?
0: బండను కొట్టినప్పటికి అది చీడిపోతే ఆ బండను ఒక కప్ప బయలుదేరుతుంది.
1: యాజ్ యు బ్రేక్ ది స్టోన్ యు ఫైండ్ ది ఫ్రాగ్ జంపింగ్.
0: కనుకనే దైవము సర్వత్రా ఉండినటువంటి ప్రాణులకు ఏది అవసరమో దాన్ని తానే అందిస్తుంటాడు.
1: గాడ్ సప్లైస్ వాట్ ఆల్ దట్ ఇస్ నీడెడ్ టు ఆల్.
0: ఇదే అదే అనేటువంటి భేదము లేదు.
1: దేర్ నో డిఫరెన్సెస్.
0: కనుకనే దైవత్వానికి ఎట్టి భేదములు లేవు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ అట్ ఆల్.
0: కానీ అన్ని భేదములు కూడా మానవునికి వచ్చిన రోగమే ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డిఫరెన్సెస్ ఇస్ యాక్చువల్ డిసీజ్ ఆఫ్ మోర్
0: చెడ్డ రోగం వచ్చేసేసింది మానవునికి.
1: ఇట్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది డిసీజ్.
0: ఏది చెప్పినా దాన్ని కాదని వాదించుకోవటం.
1: దేర్ఫోర్ వి ఆర్ సఫరింగ్.
0: కాదని వాదించడానికి మాత్రం సిద్ధమవుతున్నాను కానీ అవునని చెప్పిన
1: ది స్టోన్
0: దానికి ఎక్కడ ఆహారము?
1: హౌ డస్ ఇట్ ఫైండ్?
0: బండను కొట్టినప్పటికీ అది చీడిపోతే ఆ బండను ఒక కప్ప బయలుదేరుతుంది.
1: యాజ్ యు బ్రేక్ ది స్టోన్ యు ఫైండ్ ది ఫ్రాగ్ జంపింగ్.
0: కనుకనే దైవము

0: చెప్పినా కానీ కాదని వాదించుకోవటం.
1: దేర్ఫోర్ వి ఆర్ సఫరింగ్.
0: కాదని వాదించడానికి మాత్రం సిద్ధమవుతున్నారు కానీ అవునని చెప్పడానికి అర్హత లేదు.
1: యు ఆర్ రెడీ టు నెగేట్ అండ్ డినై. యు కెనాట్ సే, యు కెనాట్ బి అఫర్మేటివ్.
0: ఇది ఒక చెడ్డ వ్యాధి.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ డిసీజ్.
0: ఈ వ్యాధి వచ్చినటువంటి వారికి నివారణ లేదు.
1: ఇట్ హాస్ నో క్యూర్.
0: క్యాన్సర్ కైనా ఒక నివారణ ఉంటుంది.
1: క్యాన్సర్ హాస్ ఎ క్యూర్.
0: కానీ ఈ సందేహం అనేటువంటి దానికి నివారణ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డౌట్ హాస్ నో క్యూర్.
0: ఇంతతోనే ఇంతతోనే హతం హతం హతం హతం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ కిల్లింగ్ హింసెల్ఫ్ బై ఎంటర్టైనింగ్ డౌట్.
0: మానవత్వం అనేటువంటి పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సెక్రెట్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్.
0: ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బ్లిస్ఫుల్.
0: ఇటువంటి ఆనందమయమైనటువంటి మానవత్వాన్ని ఎందుకు ఈ విధంగా ఏడ్చుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు?
1: ద బ్లిస్ఫుల్ లైఫ్ కెనాట్ బి స్పెంట్ క్రయింగ్ ఆల్ ద వే.
0: ఎప్పుడు చూసినా కానీ ఏడుపు ముఖమేనా?
1: వీ ఫైండ్ వీపింగ్ ఫేసెస్.
0: ఆనంద ముఖం అనేటువంటిది కనిపించదా?
1: వీ డోంట్ ఫైండ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఏమి కర్మ?
1: వై, వాట్ ఇస్ ఇట్?
0: ఏమి దురదృష్టము?
1: వాట్ అ బ్యాడ్ లక్.
0: ఏమి బ్యాడ్ లక్?
1: ఇట్ ఇస్ ద బ్యాడ్ లక్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండాలి.
1: బేర్ స్మైలింగ్ ఫేసెస్.
0: స్మైలింగ్ ఫేస్.
1: స్మైలింగ్ ఫేస్.
0: అదే దైవత్వానికి మూల కారణము.
1: దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్. వెరీ
0: హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ఈ దైవంతో చేరకపోవడం చేతనే ఈ శోకత్వం ప్రాప్తిస్తుంటారు.
1: బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్ యు క్రై.
0: ఈ విధమైనటువంటి దీనికి మీరు ఏమాత్రం అవకాశం అందించకండి.
1: నెవర్ గివ్ స్కోప్.
0: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
1: బి హ్యాపీ.
0: ఆనందమే దైవత్వానికి సరి అయినటువంటి రాజమార్గము.
1: దట్ హ్యాపీనెస్ ఇస్ ద రాయల్ పాత్ టు ది
0: డివైన్. ఎన్నైనా రాని, ఎన్నైనా పోని.
1: దట్ ఎనీథింగ్ మే కమ్ అండ్ గో.
0: దాన్నంత సెండ్ ఆఫ్ చేయి.
1: యు జస్ట్ గివ్ సెండ్ ఆఫ్ టు ఆల్ ద బ్యాడ్.
0: కానీ వచ్చినటువంటి ఆనందానికి మాత్రం వెల్కమ్ చేయి.
1: వెల్కమ్ ద బ్లెస్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: ఆనందాన్ని నిరంతరం కూడా నీ వెల్కమ్ చేయాలి.
1: వెల్కమ్ ద బ్లెస్ ఆల్ ద వే.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని మీరు విద్యార్థులు గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్ షుడ్ నో దిస్ పాత్.
0: అందులో ఈ చిన్న వయసు లోపల చాలా ముఖ్యమైనటువంటి వయసు.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్.
0: స్టార్ట్ ఎర్లీ.
1: స్టార్ట్ ఎర్లీ.
0: డ్రైవ్ స్లోలీ.
1: డ్రైవ్ స్లోలీ.
0: రీచ్ సేఫ్లీ.
1: రీచ్ సేఫ్లీ.
0: ఈ వయసు లోపలే మీరు మంచిగా ఆధ్యాత్మికానికి ప్రయత్నం చేయాలి.
1: అండ్ యూ షుడ్ లెర్న్ పికప్ స్పిరిచువాలిటీ అట్ దిస్ ఏజ్.
0: తర్వాత ధనం సంపాదించుకోండి.
1: యూ కెన్ ఎర్న్ మనీ లేటర్.
0: తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినుకోండి.
1: అండ్ ఫాలో యువర్ పేరెంట్స్.
0: ఏ విధమైన యొక్క మార్గమైనా అనుభవించండి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్.
0: కానీ దైవ విషయంలో మాత్రం ఒక్క దీక్షను పూనాలి.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక దీక్షను పూనినటువంటి వాడే అదృష్టవంతుడు.
1: ద వన్ విత్ స్పిరిచువల్ డిటర్మినేషన్ ఈజ్ లక్కీ సోల్.
0: బుద్ధునికి ఏమి తక్కువ ఉండదు.
1: బుద్ధ వాట్ ఇస్ దట్ ఈస్ రన్ షార్ట్ ఆఫ్.
0: అంటే రాజకుమారుడు.
1: ఈజ్ ద ప్రిన్స్.
0: కానీ అతను సర్వసంగ పరిత్యాగం అయిపోయి రాలేదు.
1: బట్ హాస్ హి నాట్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్.
0: రామునికి ఏమి తక్కువ.
1: రామ వాట్ ఇస్ హి రన్ షార్ట్ ఆఫ్.
0: అన్ని సత్యంగానే ఉంటున్నాయి, అన్ని సవ్యంగానే ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ విత్ హిమ్.
0: కానీ రామునికి ఏ మాత్రము ఒక్కటి ఇష్టం లేదు.
1: బట్ రామ డిడ్ నాట్ లైక్ ఎనీ.
0: కౌసల్య ఎన్నో ప్రీతికరమైన వంటలు చేసుకుని వచ్చి తట్టల్లో పెడితే.
1: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య మేడ్ ఆల్ ప్రిపరేషన్స్ అండ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
0: లక్ష్మణ భరత శక్తులంతా పిలుచుకుని వచ్చేసి వాళ్ళతోనే భుజించేటువంటి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి ఏట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ భరత.
0: ప్రత్యేకంగా ఇస్తే తృప్తి కాదు.
1: హి ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వ్ టు హిమ్ అలో.
0: కానీ ఎప్పుడు చూసినా కూడాను.
1: బట్ ఎవ్రీ టైమ్
0: తలగోక్కుంటూ.
1: But he scratches his
0: head. పరధ్యానంలో ఉంటుంది.
1: అండ్ ఈజ్ అబ్సెంట్ మైండెడ్.
0: చేతులు తిప్పుకుంటూ.
1: అండ్ హి వెంట్ ఆన్ వెయిటింగ్.
0: ఏదో ఒక జీవితమైనటువంటి యొక్క నాటకం ఆడుతుండేటువంటి.
1: అండ్ హి వాస్ జస్ట్ యాక్టింగ్ సమ్ డ్రామా.
0: వశిష్ఠులు వారిని పిలిపించి.
1: అండ్ హి సమన్డ్
0: రాముని యొక్క ఈ చర్యలకంత మూల కారణం ఏమిటి అన్నారు.
1: వాట్ హౌ ఇస్ ద డ్రామా ఇస్ యాక్టింగ్ దిస్ వే.
0: ఆయన ధ్యానంలో కూర్చొని చూచాడు.
1: అండ్ వశిష్ఠ సాట్ ఇన్ మెడిటేషన్.
0: కేవలం దివ్యత్వం యొక్క తత్వములు ఇవన్నీ.
1: హి సెడ్ దిస్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ ది డివినిటీ.
0: ఏ జీవులతోనో మాట్లాడుతున్నాడు.
1: హి మే బి కన్వర్సింగ్ విత్ ది బీయింగ్స్.
0: ఈ దేహాభిమానం దూరం చేసుకుంటున్నాడు.
1: అండ్ హి హస్ నో బాడీ అటాచ్మెంట్.
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకుంటున్నాడు.
1: అండ్ హి ఇస్ అటాచ్డ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్.
0: కనుక ఇది దివ్యత్వానికి సరైనటువంటి అర్థం ఇది అని.
1: అండ్ దిస్ ఇస్ ద ప్రాపర్ మీనింగ్ ఆఫ్ డివినిటీ.
0: ఆ విధమైనటువంటి జరుగుతూ ఉండగానే
1: వెన్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్
0: విశ్వామిత్రుడు వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ విశ్వామిత్ర కేమ్.
0: విశ్వామిత్రుడు రామును తీసుకుని పోవడానికి వచ్చాడు.
1: అండ్ విశ్వామిత్ర కేమ్ దేర్ టు టేక్ రామ.
0: సిద్ధంగా ఉన్నాడు.
1: అండ్ రామ వాస్ రెడీ.
0: చాలా సిద్ధంగా ఉన్నాడు.
1: వాస్ వెరీ రెడీ.
0: ఎందుకంటే దానికోసం కాచుకొని ఉన్నాడు.
1: సో హి వాస్ వెయిటింగ్ ఫర్ ద టైం.
0: రామును తీసుకుని పోవాలంటే వెంట పోయాడు.
1: అండ్ హి ఫాలోడ్ విశ్వామిత్ర.
0: తండ్రి ఎన్ని అటంకాలు చెప్పినా కానీ వినలేదు.
1: అండ్ హి డిడ్ నాట్ లిసన్ టు హిస్ ఫాదర్.
0: చిన్నవాడే, రాక్షసుల్ని ఎప్పుడు చూడలేదే, వాళ్ళు చూస్తే భయపడతాడో ఏమో, ఈ విధంగా సాకులు చెప్తూ వచ్చాడు.
1: ఫాదర్ గేవ్ సో మెనీ ప్లీస్ సచ్ ఎన్ యంగ్ బాయ్ హూ నెవర్ సా ఎనీ డెమన్స్ హీ కాంట్ బేర్ ద సఫరింగ్.
0: రాముని చెప్పాడు నాకే భయము లేదు.
1: రామ సెడ్ ఐఎమ్ ఫియర్లెస్.
0: వారి వశిష్ఠులు వారి విశ్వామిత్రుడు కూడా చెప్పాడు.
1: విశ్వామిత్ర ఆల్సో సే
0: ఇతను బాలుడు గాని భావిస్తున్నావు దశరథ.
1: దశరథ యు కన్సిడర్ మీ బాయ్.
0: బాలుడు కాదు, బాలుడు కాదు.
1: హి ఇస్ నాట్ ఎ బాయ్.
0: బ్రహ్మదేవుడు ఇతను.
1: హి ఇస్ నాట్ ఎ బాయ్ బాల, బట్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: నా వెంట పంపు అన్నాడు.
1: సెండ్ హిమ్ అలాంగ్ విత్ మీ.
0: నీ బోధలు చేసినటువంటి

0: విశ్వామిత్రుడు
1: సచ్ విశ్వామిత్ర
0: సయూతీయమునకు వెళ్లేటప్పటికే
1: దెన్ ఈస్ వెరీ క్లోజ్
0: రామ దగ్గరికి రా అన్నాడు.
1: హీ కాల్డ్ రామ క్లోజ్ బై.
0: నీవు ఏనాడు కూడా రాక్షసం చూడలేదు.
1: యు హావ్ నాట్ సీన్ ఎనీ డెమన్.
0: కాబట్టి ఇంకా రాబోతుంది రాక్షసులు.
1: Demons are approaching now.
0: చూస్తే నీకు భయం వేస్తుంది.
1: యూ మే బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్.
0: మీకు కొన్ని మంత్రోపదేశం చేస్తాను అన్నాడు.
1: సో ఐ టీచ్ యూ సమ్ మంత్ర.
0: అది మాయ.
1: దట్ ఈస్ ఇల్యూజన్.
0: తండ్రి దగ్గర ఈ గొప్ప శక్తిని తాజో బోధించాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దశరథ హి సెడ్ సో మెనీ పవర్స్ ఆఫ్ ది డివైన్ ఆఫ్ రామ.
0: మాయ వచ్చి అడ్డం చేసింది.
1: బట్ దేర్ నౌ హి ఇస్ డిల్యూటెడ్.
0: నేను చేయించాడు.
1: అండ్ దేర్ఫోర్ హి సెడ్
0: బల అబల.
1: అండ్ హి టాట్ దిస్ టు బల అబల.
0: బల అబల అనేటువంటి దేనికోసం నేర్పించాడు?
1: బల అబల ఆర్ టాట్ టు హిమ్.
0: ఇక్కడ దీక్షను పూనాలి.
1: హియర్ టు డిటర్మిన్. హియర్
0: యజ్ఞ దీక్షను పూనాలి.
1: వాట్ డిటర్మినేషన్.
0: కానీ యజ్ఞ దీక్షను పూనినప్పుడు వీళ్ళకంతా వంటలు చేసి పెట్టే వాళ్ళు ఎవరున్నారు?
1: అండ్ దెన్ హూ ఆర్ దే? దే టు కుక్ ఫర్ దెమ్.
0: కాబట్టి అక్కడ ఏ మాత్రముకు కుక్కులు లేరు.
1: దేర్ ఆర్ నో కుక్స్ దేర్.
0: డైనింగ్ హాల్ లేదు.
1: దేర్ ఆర్ నో డైనింగ్ హాల్.
0: డ్రాయింగ్ రూమ్ లేదు.
1: ఇవన్నీ
0: కూడా కేవలం కల్పించుకున్నటువంటివి.
1: దే ఆర్ ఓన్లీ జస్ట్ ఇమాజిన్ దట్స్ ఆల్.
0: చెప్పాడు
1: దెన్ హి సెడ్
0: విశ్వామిత్రుడు
1: విశ్వామిత్ర
0: రామ నీకు చేతగా కాదు.
1: నాట్ దట్ యు
0: భయమవుతుందని కాదు నేను ఈ మంత్రం నేర్పించి.
1: నాట్ దట్ యు
0: ఆకలి దప్పు నిద్రను మానింపోవటం కోసం నేను ఈ మంత్రాలు నేర్పించాను.
1: సో దట్ యూ కెన్ అఫోర్డ్ టు బి స్లీప్లెస్. యూ విల్ నెవర్ బి హంగ్రీ.
0: బల ఆకలి లేకుండా పోయింది.
1: బల విల్ మేక్ యూ టు బి
0: అబల అనేటువంటిది కేవలం నిద్ర రాకుండా పోయింది.
1: అబల యూ కెన్ బి స్లీప్.
0: ఆహార నిద్ర లేకపోయినప్పుడే ఈ దీక్షను మనం కాపాడడానికి వీలవుతుంది.
1: వెన్ యూ హ్యావ్ నో స్లీప్ అండ్ హ్యావ్ గివెన్ అప్ సాక్రిఫైస్ స్లీప్
0: నిద్ర లేకుండా
1: యూ కెన్
0: ఆహారం లేకుండా జీవించడానికి ఈ మంత్రాలంతా చెప్తూ వచ్చాయి.
1: టీచింగ్ ఈస్ గివెన్ టు యూ to be aware beyond the sleep and
0: hunger. ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి కారణాలను పురస్కరించుకుని దైవత్వం ఈ రీతి యొక్క సాక్షిత్వాన్ని విపులం చేస్తుంటాడు.
1: God does so many things basing on the situation and the reason.
0: కనుక
1: సో
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: విద్యార్థినిలారా
1: గర్ల్స్
0: జయమ్మ చెప్పింది
1: అన్ని
0: దేశాలకు వెళ్లిపోతుంటాడు స్వామి కానీ 40 మైళ్ళ దూరం దగ్గరలో ఉన్నటువంటి యొక్క అనంతపురానికి రావటం లేదు.
1: స్వామి గోస్ ఎవ్రీవేర్ బట్ ఈస్ నాట్ విజిటింగ్ అనంతపూర్ విచ్ ఇస్ సో క్లోజ్.
0: నేను అక్కడ రాకూడదని కానీ ఇక్కడ పోకూడదని కానీ నాకు రెండు లేదు ఇష్టాలు.
1: స్వామి హాస్ నో దీస్ టూ దట్ హీ డజన్ వాంట్ టు గో దేర్.
0: టైమ్ ఇంపార్టెంట్.
1: టైమ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్.
0: టైం వస్తే నేను వస్తుండే ఉంటాను.
1: అట్ అప్రోప్రియేట్ టైమ్
0: ప్రతి వారము అనంతపురం పోయేవాడిని.
1: Earlier, Bhagwan used to visit Anantapur every week.
0: Saturday, ikkada bayal deri chesthe akkada Sunday anta undi Monday poddunne vachetundi
1: vaadu. Used to stay, spend the whole Sunday there and return next day.
0: Kaani appatiki ippatiki chaala marpulu vachesindi.
1: But there are so many changes all along.
0: Kaaranam emiti?
1: Why?
0: Paristhithulu yokka prabhavamu.
1: The effect of the circumstances.
0: Konchi manavulu yokka prabhavamu.
1: And also human influences.
0: Bhaktulu yokka saddalu.
1: And the steadfastness of devotee.
0: Ee yokka gumpulanta raavadam cheta akkada pothe veellandaru akkada poi cheripotaru.
1: As so many groups started coming. They may all go over there.
0: ఒక్క కారులో అక్కడ బయలుదేరిందంటే 100 కార్లు వెంట వస్తాయి.
1: When Swami starts in a single car, that will followed by hundreds of cars.
0: ఎవరు అన్నం పెడతారు?
1: And who will feed them there?
0: నాకు పరవాలేదు, నేను ఎట్టేనే ఉంటాను.
1: Swami can remain.
0: కానీ వీళ్ళందరికీ అన్నం పెట్టి పోషించాలి కదా.
1: But they need food.
0: వాడు బాధపడుతుంటే స్వామి బాధపడుతుంటాడు.
1: Swami will feel so bad if they are not fed.
0: కాబట్టి ఆ రియాక్షన్ యొక్క ప్రతిబింబమే నేను.
1: And Bhagwan is reflection.
0: ఇలాంటివన్నీ ఎన్నో కారణాలు పురస్కరించుకుని నేను పోకుండా ఉంటాను.
1: There are so many reasons why Bhagwan has not
0: visited. అక్కడ ఒక మాత్రం ఉండేకి వీలు లేదు.
1: It's not possible for his stay.
0: ఉండేకి రూములు ఉన్నాయి.
1: There are rooms there.
0: కానీ అది సరైనటువంటిది కాదు.
1: But it's not right one.
0: నేను ఆదర్శ మానవుడను.
1: Bhagwan is ideal.
0: ఆదర్శ శక్తిని.
1: He is an ideal power.
0: ఆదర్శ పురుషుడను.
1: And an ideal man.
0: ఆదర్శ ఆనందాన్ని.
1: And the bliss.
0: ఆ కాలేజీ నిండుకు అంత ఆడపిల్లలే ఉంటారు.
1: And girls are there in that college.
0: నేను ఏ రీతిగా పోయి ఒంటరిగా అక్కడ ఉండేది?
1: How can he Bhagwan
0: ఈ ప్రపంచానికి కూడా ఒక విధమైనటువంటి ఒక టీచర్ చెప్పాలి.
1: అండ్ ఈస్ ద టీచింగ్ దట్ షుడ్ బి గివెన్ టు యువర్
0: సెలబ్రిటీ. నేను అక్కడ వెళ్ళటం లేదు.
1: సో భగవాన్ ఇస్ నాట్ గోయింగ్ దేర్.
0: వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆనందంగా నేను మాట్లాడుతుంటాను.
1: అండ్ దే కమ్ హియర్ భగవాన్ టాక్స్ టు దెం.
0: కనుక ప్రపంచం యొక్క సంబంధాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
1: వి హావ్ టు నో ద వరల్డ్లీ సెన్స్ ఆల్సో.
0: కానీ పాప వారికి అందరికీ చాలా బాధగా ఉంటుంది.
1: బట్ దే ఆర్ ఫీలింగ్ సాడ్.
0: స్వామి ఒక్క తూరి ఏమైనా పొద్దున వచ్చి సాయంకాలం రాండి అంటుంటారు.
1: స్వామి యు కమ్ హియర్ ఇన్ ద మార్నింగ్ రిటర్న్ బై ది ఈవినింగ్.
0: వస్తాను వస్తాను. ఎప్పుడు కూడా నేను రాను, నేను ఎప్పుడు చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్ సే నో.
0: అది నా స్వభావమే. వస్తాను వస్తాను వస్తాను.
1: ఇట్ ఈస్ ఇన్ నేచర్ టు సే ఐ విల్ కమ్.
0: నేను సంతోషం సంతోషం సంతోషం.
1: యు విల్ సే yes it is good.
0: స్వామి నాకు కడుపు నొప్పిగా ఉంటుందది చాలా సంతోషం అంటాను.
1: యు విల్ సే స్వామి ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్.
0: స్వామి నిన్న మా బిడ్డ చనిపోయినాడు అన్నాడు చాలా సంతోషం అంటాను.
1: ఇఫ్ ఎనీవన్ సే స్వామి మై చైల్డ్ డైడ్ చాలా సంతోషం గుడ్.
0: మా నాన్నగారు పోయినారు అంటారు చాలా సంతోషం.
1: ఇఫ్ ఎనీవన్ సే మై ఫాదర్ డైడ్
0: ఇట్ గుడ్. నేను సంతోషమే సంతోషమే సంతోషం.
1: యు విల్ సే సంతోషం. సంతోషం, గుడ్ గుడ్ ఆల్ ది టైమ్,
0: అది నాకు ఎప్పుడు వచ్చేటువంటి ఒక పదము.
1: దట్ ఈస్ ద వర్డ్ దట్ హి ఆఫ్
0: హ్యాపీ హ్యాపీ హ్యాపీ
1: హ్యాపీ హ్యాపీ.
0: నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: కాబట్టి నాకు వచ్చే పదములంతా హ్యాపీగానే వస్తుంది.
1: సో ఆల్ ది వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: కనుక నా పదములు అందరూ అర్థం చేసుకోలేరు.
1: భగవాన్ వర్డ్స్ ఆర్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
0: ఒక ఆమె వచ్చింది, స్వామి నా భర్త పోయినాడని కింద నుంచి ఏడుస్తూ ఉండాలి.
1: వన్ లేడీ కేమ్ దేర్ క్రైయింగ్ ఆల్ అలాంగ్ సేయింగ్ ఐ లాస్ట్ మై హస్బెండ్.
0: ఈ వరండా లేదు.
1: There was no veranda earlier.
0: నాలుగు అడుగులు వరండా మాత్రమే ఉండేది.
1: And there's this very small veranda.
0: అక్కడ నుంచి చూచాను. ఏమమ్మా ఎందుకోసం ఏడుస్తున్నావు అన్నాను.
1: And Bhagavan asked, why are you crying?
0: నా భర్త చనిపోయినాడు స్వామి అనింది.
1: స్వామి మై హస్బెండ్ డైడ్.
0: చాలా సంతోషం ఉన్నా.
1: He said, very good.
0: ఆమె కోపం వచ్చింది.
1: She was so angry.
0: నా భర్త చచ్చిపోతే నీకేమంత ఆనందము?
1: స్వామి why are you happy when I lost my husband?
0: నేను చెప్పాను నాకెప్పుడు ఆనందమే కనుక దీనికి కూడా నేను ఆనందం అని చెప్పాను.
1: Swami, I'm always happy, so now also I'm happy.
0: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్
0: ఆనందం. నా యొక్క స్వరూపము.
1: బ్లిస్ ఈజ్ హిస్ ఫామ్.
0: నవ్వటం నా యొక్క స్వభావము.
1: స్మైలింగ్ ఈజ్ హిస్ నేచర్.
0: ఎప్పుడు నేను నవ్వకుండా ఎప్పుడు నేను విచారంగా ఉండేటువంటిది కాదు.
1: భగవాన్ వాజ్ నెవర్ సాడ్ విత్ ద సీరియస్ ఫేస్.
0: లవ్ ఈజ్ మై ఫామ్, టూత్ ఈజ్ మై బ్రెడ్, బ్రీస్ ఈజ్ మై ఫుడ్. లవ్ ఈజ్ మై ఫామ్, టూత్ ఈజ్ మై బ్రెడ్, bliss is my food, my life is my message, the tension is my life, no season for love, no reason for love, no birth, no death, love is my form, truth is my bread, bliss is my food. ఇది నా యొక్క స్వభావము.
1: This is Bhagavan's nature.
0: కనుక నా స్వభావాన్ని నేను ఎక్కడ పోయినప్పటికీ వదలను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ ట్రూ నేచర్.
0: ఎప్పుడు నేను ఆనందంగానే ఉంటాను. నా ఆనందాన్ని చూసి అనేక మంది కసిపెడుతుంటారు.
1: ఇన్ఫాక్ట్ యూ ఆర్ జెలస్.
0: సాయిబాబా ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటాడే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఇంత పెద్ద బాధ్యతలంతా ఉంటున్నాయే. పెద్ద ఆసుపత్రులంతా కట్టారు. పెద్ద ఇన్స్టిట్యూట్ అంతా పెట్టాడు. చదువు సంస్థలంతా పెట్టాడు. ఒక్కటైనా వరి చేయటం లేదే.
1: అండ్ ఇట్ డజంట్ వరీ.
0: ఎందుకు వరి?
1: Why worry?
0: ఎందుకు వరి?
1: Why should you worry?
0: జరగవలసిన జరిగేది ఉంటుంటాయి.
1: What is bound to happen will happen.
0: సంకల్పంతో జరిగేటువంటివి. నాకు ఎప్పుడు వరి లేనే లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వరి ఎట్ ఆల్.
0: ఎప్పుడు లేదు, ఎప్పుడు రాదు.
1: He never worried nor would ever in future.
0: కనుక నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఓ చిన్న ఉదాహరణ.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను ఎంతో ఒక విధమైనటువంటి ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ దగ్గర కొంత విచారంగా ఉన్నట్టుగా ఎంతో ట్రై చేస్తాను.
1: భగవాన్ wants to pretend to be sad in front of a sad man.
0: ఏదో విచారంగా ఉన్నట్టుగా నన్ను నటించాలి కదా అని.
1: అట్లీస్ట్ హీ వాంట్స్ టు యాక్ట్ లైక్ దట్.
0: నాకు ఏం చేసినా రావటం లేదు.
1: హీ ఇస్ నాట్ ఏబుల్ టు యాక్ట్ టు బి సాడ్.
0: ఎట్లా ఆ విచారాన్ని చూపించేది?
1: హౌ టు ఎక్స్ప్రెస్ సాడ్నెస్?
0: అమ్మా ఎట్లా ఉన్నారంటే నవ్వు వస్తుంది నాకు. కనుక ఇవన్నీ నాకు కల్పితమైనటువంటి నాకు ఎప్పుడు అర్థం కాదు.
1: అండ్ దీస్ ఆర్ ఆల్ అన్నాచురల్.
0: అదంతా కూడా న్యాచురల్.
1: భగవాన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్
0: న్యాచురల్ న్యాచురల్ న్యాచురల్
1: ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ విత్.
0: కనుక నేను ఎప్పుడు సహజంగానే ఆనందంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ న్యాచురలీ బ్లెస్.
0: నాకు ఎంతో డబ్బు కావాలి.
1: హి నీడ్స్ సో మచ్ మనీ.
0: ఎంతో పనులు చేయాలి.
1: సో మెనీ ప్రాజెక్ట్స్
0: ఎన్నో కోట్లంత ఖర్చు పెట్టాలి.
1: క్రోర్స్ హావ్ టు బి.
0: కానీ దేనికి నేను విచారం చేయటం?
1: భగవాన్ నెవర్ వరీస్.
0: ఎందుకు ఈ విచారం చేయాలి?
1: వై షుడ్ యూ వరీ?
0: జరగాలి అని నా ప్లాన్ లో ఉన్నప్పుడు జరిగే తీరుతుంది అది.
1: వెన్ భగవాన్ విల్స్ ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: దానికి విచారం చేస్తే రాదు.
1: ఇట్ నాట్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో దిస్.
0: పోయినప్పుడు కూడా కృష్ణాష్టమి అప్పుడు కూడా ఎంతో నేను చెప్పాను.
1: యువర్ కృష్ణాష్టమి భగవాన్ సెడ్
0: ఎన్నో విధంగా దీన్ని ఆదరించాలని చెప్పి నేను చూసుకున్నాను.
1: హి వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ ఎవ్రీ వే.
0: హాస్పిటల్ కట్టాము.
1: ది హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: ఈ హాస్పిటల్ అంతా నేను ఈ దేహంతో ఉన్నంత వరకు పర్వాలేదు.
1: అండ్ హాస్పిటల్ వుడ్ మేక్.
0: తర్వాత దీన్ని ఎవరు చూసుకోగలరు?
1: లేటర్ వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ హాస్పిటల్?
0: దీనికి ఒక విధమైనటువంటి బాధ్యత కల్పించాలి.
1: యు షుడ్ హావ్ సమ్ ట్రస్ట్.
0: దీనికి ఒక విధమైనటువంటి యొక్క దృఢమైన మార్గాన్ని చూపించాలి.
1: స్ట్రాంగ్ వే షుడ్ బి లేడ్ డౌన్
0: అని దీనికి ఒక 300 కోట్లు, దానికి ఒక 300 కోట్లు, ఇన్స్టిట్యూట్ కు ఒక 200 కోట్లు అంత ఫిక్స్డ్ పెట్టేసేయాలని.
1: సో స్పెసిఫిక్ అమౌంట్స్ 300 crores ఈచ్ ఆర్ అలాటెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్.
0: కానీ ఎంత అనుకున్నానో ఈనాడు లోకంలో ఒక నయా పైసా ఇవ్వాలంటుంటే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇస్తారు నయా పైసా.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ నయా పైసా ఇస్ టు బి ఆఫర్డ్ దే గో ఆన్
0: క్రైయింగ్. ఎంతమందో ఈనాడు స్వాములు మాతాజీలు అందరూ బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నారు.
1: టుడే యు ఫైండ్ సో మెనీ స్వామీజీ అండ్ మాతాజీస్ బెగ్గింగ్.
0: దేశాలకంతా సంచరిస్తున్నారు.
1: దే గో అబ్రాడ్.
0: విదేశాలకంతా ఎప్పుడు డబ్బు తక్కువైతే అప్పుడంతా ఏరోప్లేన్ టికెట్ ఉంటారు.
1: వెనెవర్ దే వాంట్ మనీ దే గో టు ఫారెన్ కంట్రీస్.
0: తిరిగి తిరిగి తిరిగి తిరిగి వీళ్ళంతా బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బెగ్గర్స్ నాట్ బిగ్గర్స్.
0: కానీ అలాంటిది నాలో ఎప్పుడు లేదు.
1: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ భగవాన్.
0: ఇంతవరకు ఇన్ని విధమైనటువంటి జనాలంతా ఇక్కడ ఉన్నారు, ఎవరిని కూడా నేను ఏనాడు కూడా అడగలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ నెవర్ ఆస్క్డ్ ఎనీబడి.
0: అలాంటి అడిగేటువంటి వాడు దైవం కానే కాదు.
1: ద వన్ హూ ఆస్క్స్ ఇస్ నాట్ గాడ్.
0: కనుకనే నేను అడగకుండానే అన్ని జరిగిపోతుంటాయి.
1: వితౌట్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ భగవాన్.
0: లింగం ఉన్నట్టుగానే నేను సంకల్పించుకున్నట్టుగానే అన్నిటికీ అన్ని రకమైనటువంటి ఒక 800 కోట్లంతా వచ్చేసేసింది.
1: యాజ్ హీ విల్డ్ ఆల్ ద ఫండ్స్ కేమ్.
0: కానీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్?
0: పోయి బ్యాంకు వాళ్ళు అడుగు.
1: యు గో అండ్ ఆస్క్ బ్యాంక్ పీపుల్.
0: నన్ను ఎందుకు అడుగుతావు?
1: వై డూ యూ ఆస్క్ భగవాన్?
0: వాడే దానికి జవాబుదారి చేసుకుంటాడు.
1: అండ్ ద బ్యాంక్ పీపుల్.
0: ఈ చిక్కుల్లో కూడా నేను చేరను.
1: అండ్ భగవాన్ విల్ నెవర్ గెట్ ఇన్ టు ఇట్.
0: ఎందుకంటే నాకు ఏ విధమైనటువంటి యొక్క ఆశలు లేవు.
1: భగవాన్ హాస్ నో డిజైర్.
0: నాకున్నది ఒకే ఆశ.
1: హాస్ ఓన్లీ వన్ డిజైర్.
0: సర్వజన సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: భగవాన్ హాస్ ఓన్లీ వన్ డిజైర్.
0: సుఖినో భవంతు.
1: హోల్ యూనివర్స్ షుడ్ బి హ్యాపీ.
0: నాకు ఇది అది అనేటువంటి ఆశలు కూడా ఎప్పుడు లేవు.
1: హాస్ నో డిజైర్ దట్ అండ్ దిస్ వాస్.
0: ఆశలు ఉన్నటువంటి వానికే దుఃఖము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్
0: ఆశలు ఉన్నటువంటి వానికే విచారము.
1: హిస్ ఓన్లీ డిజైర్ దట్ మేక్స్ యు ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ.
0: విచారము లేవు.
1: భగవాన్ హాస్ నో వరీస్.
0: కాబట్టి నేను ఎప్పుడు ఆనందం
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లెస్ఫుల్.
0: ఇది జరగాలని అనుకుంటే తక్షణమే జరిగిపోతుంది.
1: వెన్ హి విల్స్ ఇట్ హ్యాపెన్స్ ఎట్ వన్స్.
0: కనుక విచారం చేసే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ వరీ.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students,
2: Lokamulo Andarnu Bhagavanti Asichi Bhagavantuni Cheralani Tapistunnaru.
1: In this world, people aspire to be close to God and to merge in Him.
2: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
1: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
2: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి, దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
1: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
2: Kanuka idi aarati nunchi vaaru ichinatuvanti oka sampradayam.
1: Hence, this has been the tradition since those times.
2: నారదుడు వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
1: నారద, while he was moving about, he went on chanting, singing the glory of God.
2: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
2: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
1: This singing glory of God is doing for my own satisfaction.
2: Devanam Kirtanam

0: listening, thinking, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, where is rest for God?
1: Ani tirigi naradune vachi bodhinchadu.
0: Thinking so, Narada returned and started teaching.
1: Narayana nimma namamnu atme cheppudu gaani nama rasamane pitidi nee endunnadi nee va rasam ichinappudeve mem dhanyulu avutamu ani taanu prarthinchadu.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంతరు దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: Then Narada said,
1: అయ్యా నీ చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: Your hand has five fingers.
1: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఫైవ్ లైఫ్స్. లైఫ్స్
0: ఫైవ్ ఫింగర్స్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఒక ఫింగర్ ఎవరైనా ఒకరిని చూపుతుంటుంటే మిగతా మూడు ఫింగర్స్ నిన్ను చూపుతుంటాయి.
0: If the pointing finger is directed towards you, the other three fingers are pointed towards you only.
1: చూడు అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పిస్తే నేను మూడు నువ్వు అని చెప్తుంటాను.
0: You are showing the other man with the pointing finger, but the three fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meeru cheppinattuga meem chestune unnamu kaani daivam maaku kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude entamatramu evaru telachina antamatame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనట్టు వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వనియందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఈ యొక్క హృదయం అందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha, na Krishnudu kavali, Krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna. She wants him.
1: Kani Radha yokka chellele Prabha undadu.
0: But Radha's sister, Prabha.
1: Prabha anetunte ame na Krishnudu vaddu, na Krishnudu vaddu అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్, ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాము కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావన వెళుతుండాలి.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడా వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైనా కూడా కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
0: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: కృష్ణ యూ పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యూ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
0: హీ సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండే సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో చూస్తున్నాడట. నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: పగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పారు ప్రభ ఎవరితను.
0: అండ్ దెన్ కృష్ణ ఆస్క్డ్ ప్రభ హూ ఇస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో ఈయన నా భర్తకి ఇప్పించి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చింతగా భర్త అనుకున్నాను ప్రభా భర్త అని.
0: అండ్ హీ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken in what he said.
1: And she cried.
0: And she cried.
1: ఇది ఏదో భగవంతుడి మాయ చేస్తున్నాడు.
0: This is all the divine play.
1: అప్పుడు ఈమె భర్తను తీసుకుని 10 మంది బయటకు పోయింది.
0: And she, followed by her husband, went to the public.
1: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: Krishna did so many miracles like this, so many.
1: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లిక్ను.
0: And the question was put, who is the husband of this lady?
1: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను ఎందుకు చెప్పాలి అని చెప్పింది.
0: And she said, he is following me, why should I say specially?
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త అంటున్నారు కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: See, Krishna said, Radha, have you not watched? All the public are feeling that the person by her side is husband, you see. And he never said that he is her husband. And she was put to shame. She bent down her head and went in. And he started repeating what he said earlier.
1: Radha, నీవు నా శరీర మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: Radha, you prayed to me that I should transform the heart of your sister.
1: Brahmavit Brahmaiva Bhavati.
0: The knower of the Brahman becomes Brahman himself.
1: కల్పనే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి బ్రహ్మస్వరూపం ధరించి.
0: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma the divine to transform.
1: అది వినింది పాపం రాధ.
0: Radha heard this.
1: రూపకి వెళ్ళింది.
0: She went in.
1: కానీ ప్రభ ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
1: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: But Prabha went on criticizing, accusing.
1: కానీ నా భర్త ఈమెంచి ఎందుకు వచ్చాడు,
0: how is that my husband has come this way?
1: అని చాలా దూషించింది.
0: And she accused.
1: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: And then he is this a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణభూషణ తిరస్కారం నాకేమీ అంటావు.
0: And he also declared that I am not carried away by the praise or blame.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: And one accuses out of hatred.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: And one praises in the process of worship.
1: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక నేను ఒకటిగానే తలుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
0: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ దట్ వే.
1: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
0: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: On the 4th day, Chandrika also started journeying.
1: Radhatho paatu raavatamu.
0: She accompanied.
1: Radhatho paatu bhajan cheyatamu.
0: And she too does bhajan.
1: Aa bhajan lopala Bhagavantuni taanu neelam cheskovatamu.
0: And while singing glory of God, she forgets herself.
1: Ee vidhanga jarugutu vachindi.
0: Things went on like this.
1: Kaani idi endukosam cheptunnanu ante రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: ఐ భగవాన్ ఇస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధ వలె మారటం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
0: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha I am worshipping you.
1: భగవంతుడు ఎట్టిలేనని చెప్పవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
0: But in this Kali age people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడు చేయడం భగవంతుడివి.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తాడు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మ్యాజిక్ ఆఫ్ వర్డ్స్.
1: ఈ విధంగా చేసేటప్పటికీ రాధతో పాటు ప్రభ కూడాను చాలా ఏకమైపోయింది.
0: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ ప్రభ కుడ్ యాక్సెప్ట్ లైక్ రాధ బోత్ ఆర్ వన్ నౌ.
1: కాబట్టి ఇద్దరు కూడా ఒకటైపోయి
0: బోత్ ఆర్ వన్ నౌ
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: దే వర్ ప్రేయింగ్ టు కృష్ణ.
1: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
0: కృష్ణ ఇస్ ద కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ హిస్ ఓన్ ద డివైన్ విల్.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రం వదలము.
0: వీ విల్ నాట్ గివ్ అప్, వీ విల్ నాట్ లీవ్ కృష్ణ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: దిస్ వాజ్ డిక్లేర్డ్ బై కృష్ణ ఈవెన్ బిఫోర్.
1: రాధా, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: ద పీపుల్ ఆర్ డెల్యూటెడ్ బికాస్ ఆఫ్ ద డిల్యూషన్. దే ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ క్యారీడ్ అవే బై ఇల్యూషన్.
1: అటాచ్మెంట్ లేకపోతే ఈ ప్రేమనే నాకు రాదు.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
0: బికాస్ ఫర్ దిస్ రీజన్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్ గాడ్ గోస్ ఆన్ చేంజింగ్ హిస్ ఫార్మ్.
1: భగవంతుడు ఎంత దోషములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ నో మిస్టేక్స్ ఇన్ గాడ్.
1: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
0: హీస్ నాట్ బాదర్డ్ వాట్ ఎవర్ వీ సే అబౌట్ హిమ్.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: When there is an object in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికీ తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడు కాబట్టి కృష్ణుడు అనేక రకముల అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
1: కృష్ణుడు లీలను విన్నాడు.
0: These are all leelas of Krishna.
1: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
0: Leelas of Krishna are not comprehended, understood by anybody.
1: కృష్ణుడు వలే వస్తాడు.
0: Comes as Krishna.
1: పాపరు వలే వెళ్తాడు.
0: And he returns as innocent one.
1: పాపరుడుగా వెళ్ళాడు కృష్ణుడు.
0: Krishna being so innocent.
1: తిరిగి పాపరుడు కాడు.
0: And he is not innocent any longer.
1: అదే కృష్ణుడు కృష్ణుడే.
0: Krishna is Krishna at any time.
1: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవ్వరూ మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
1: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్.
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: కనుక భగవంతునితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతూ ఉంటాడు.
0: కృష్ణ ఇస్ లైక్ దిస్, ఇట్ ఇస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్డ్ టు కృష్ణ.
1: కృష్ణుడికి ఎట్టి వాంఛలు లేవు.
0: కృష్ణ ఇస్ డిజైర్లెస్.
1: డిజైర్స్ అనేటువంటిదే లేదు.
0: He has no desire at all.
1: ఏ కాంక్షలు అతనికి లేదు.
0: అండ్ హి హస్ నో అంబిషన్ వాట్స్ ఎవర్.
1: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకంగా వీడు వర్ణించుకోవటము ఈ కేవలం వీడి మాయా కానీ వీళ్ళ యొక్క మనసు కానీ భగవంతుని యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
1: కట్టగలిపటికి రాధా ప్రభల ఇద్దరు కూడా ఒకటే.
0: ఫైనలీ వాట్ హ్యాపెండ్? రాధా అండ్ ప్రభా బికేమ్ వన్.
1: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
0: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
1: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడు నీవు అలాంటి వాడే అవుతావు.
0: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
0: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్ నౌ.
1: కనుక నా సిస్టర్ కూడాను నా వల్లే మార్చాలి.
0: I should transform my sister also. She should be like me.
1: Andukolla Radha Chandrika iddaru kuda okate ayipoyaru.
0: Like this Radha and Chandrika are exactly alike. They are one.
1: Aa Chandrika ku maraka peru Prabha.
0: The other name of Chandrika is Prabha.
1: Thalli pilustunnatundi Prabha ani.
0: Mother addresses her as Prabha.
1: Baita prajalanta kuda pilchedi Chandrika.
0: She is Chandrika in society. That's how she is called by everybody.
1: కానీ రెండు మూడు పేర్లు ఉంటుంటాయి అందరికి కూడా.
0: అండ్ పీపుల్ హ్యావ్ టూ టు త్రీ అదర్ నేమ్స్ ఆల్సో.
1: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి
0: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
1: ఇద్దరు మనసు ఏకమైపోయి
0: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
1: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
1: దేన్నైనా మార్చొచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
0: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్. It is not possible to change the mind.
1: Kaani adi oka bhagavantuniki vaadame telusu.
0: It is only God who can change the mind.
1: Kanuka manava marpulu kavalanante daivam tappa anyuniki idi artham kaadu.
0: If you want any change in your mind, give yourself to God, surrender to God. He only can change your mind.
1: Kanuka ilanti bhagavantuni cheyinatvanti oka మనసును అందరికీ ఇచ్చాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
1: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని వారి మనసు మార్చండి స్వామి, నీ పైన చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
0: దేర్ఫోర్ పేరెంట్స్ ఆల్వేస్ ప్రే టు భగవాన్, స్వామి యూ చేంజ్ ద మైండ్ ఆఫ్ దట్ ఫెలో బికాస్ హీ హాస్ నాట్ డెవలప్డ్ ఎనీ కైండ్ ఆఫ్ లవ్ ఫర్ యూ, ప్లీజ్ చేంజ్ హిస్ మైండ్.
1: నా కుమారుడు చాలా మంచివాడు.
0: మై సన్ ఈస్ వెరీ గుడ్.
1: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
0: బట్ హీల్ నెవర్ టేక్ టు ఎనీ వికెడ్ యాక్టివిటీ, క్రూయల్ యాక్షన్స్.
1: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
0: అండ్ దే ఆల్సో సే యూ షుడ్ ఓన్లీ సెట్ హిమ్ రైట్ భగవాన్.
1: చెప్పాడు భగవంతుడు కూడాను, నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
0: గాడ్ సేస్ ఐ టు కెనాట్ చేంజ్.
1: ఎందుకంటే మైండ్ మైండే.
0: బికాజ్ మైండ్ ఇస్ ది మైండ్.
1: మనోమూలం మీద జగత్తు.
0: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక ఈ యొక్క ప్రపంచం తగులను మైండ్ పైన ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ ద హోల్ యూనివర్స్ గోస్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద మైండ్.
1: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
0: దేర్ఫోర్ బై ట్రాన్స్ఫార్మింగ్ ద మైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ విధంగా మార్చి
0: హ్యావింగ్ ట్రాన్స్ఫార్మ్డ్
1: కృష్ణుడు తన యొక్క కార్యములు తన జరుపుతూ వస్తున్నాడు.
0: అండ్ కృష్ణ వెంట్ ఆన్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ టాస్క్.
1: కనుక భగవత్ యొక్క యుద్ధము రామాయణం గాని భారతం గాని భాగవతం గాని మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్ల జరుగుతూ వచ్చింది కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
0: రామాయణ భారత భాగవత దే స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్ హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ and how wins the victory. It is not based on the mind of man.
1: Kalukane mind maatchukana anetundi manava cheta ayyetundi pani kaadu.
0: It is not possible for any man to change the mind.
1: Karattevachu innegaru.
0: You can just change the bend and straighten any tree.
1: కానీ రాయి మార్చారు.
0: కెన్ ఎనీ వన్ చేంజ్ ద మైండ్?
1: కానీ మనసు మార్చగలరా?
0: బట్ కెన్ దే ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ అండ్ ఇట్స్ మెంటాలిటీ?
1: మైండ్ మార్చడానికి వీలే లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్.
1: మైండ్ యొక్క స్వభావం దాని స్వభావం.
0: ద నేచర్ ఆఫ్ ది మైండ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్.
1: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటినీ కూడా మార్చేసేస్తున్నాడు, తానే మారి వస్తున్నాడు.
0: దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్టర్నల్లీ బట్ హీ హాస్ నాట్ చేంజ్డ్ హిస్ మైండ్.
1: తానే మారుతాడు కానీ పరుల యొక్క మైండ్ మార్చడు.
0: యు మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
1: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
0: అండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
0: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
0: వెన్ అవర్ ఫెయిత్ ఈస్ స్ట్రాంగ్ గాడ్ ఆల్సో విల్ హెల్ప్ అస్.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక రూపం కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: అదొక శక్తి.
0: ఇట్ ఈస్ పవర్.
1: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
1: ఈ పవర్ చేత ఎట్టి మార్పులను చేయవచ్చును.
0: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: ఆ విధంగా రాధా చంద్రికలు ఇద్దరు కూడా ఏకమైపోయి
0: రాధా అండ్ చంద్రిక ఆర్ వన్ అండ్ ద సేమ్ యూనిఫైడ్.
1: వారిద్దరూ ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
0: బీయింగ్ వన్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ బ్రింగ్ ఇన్ టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ది హోల్ ఆఫ్ గోకులం.
1: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ప్రే టు కృష్ణ.
1: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
0: కృష్ణ వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
1: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
0: కృష్ణ సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
1: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
0: కృష్ణ సెడ్ ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
1: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు
0: హ్యావింగ్ సెడ్ సో కృష్ణ
1: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో గుడిగూడారు.
0: అండ్ దేర్ వాస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
1: ఇందులో అన్ని చెప్పిన మాటలంతా కూడా మర్చిపోయాడు అని అనుకున్నారు ఈ రాధాప్రభుడు.
0: And these people thought that Krishna has forgotten the promise given to them.
1: Unnattu undi oka dinamu ratham vachindi.
0: All of a sudden the chariot reached there.
1: Each ekkadiki dwaraku.
0: And it reached Dwaraka.
1: Dwaraka vellaadu Krishna digadu.
0: And Krishna got down there.
1: Dwaraka nunchi andaru anni vey kanulato chustunnaru vacharu.
0: All people were waiting for him with thousands of years waiting, longing
1: for him.
0: They were very much surprised to watch the chariot there. What has brought him here? Why is he coming?
1: Where is he? Where is Krishna? Radha intilo unnadu.
0: Where is he Krishna? Where is Krishna? He is found at the residence of Radha.
1: Appudu andaru anukunnaru idi Radha chindike yokka bhakti prabhavame idi ani anukunnaru.
0: All people could know this is the effect of the devotion of Radha and Chandrika.
1: Prayakrochi paridarni tiskoni Dwaraka vellaru.
0: And then Krishna came, took both of them along with him to Dwaraka.
1: Aa Dwaraka ni enni rakalu chitrinchukunnaru ee Radha Chandrikadu.
0: Radha Chandrika had prayed to Krishna there in Dwaraka, had many of the desires.
1: Radha Chandrikade unnaru kaani akkada inke okaru leru.
0: Radha Chandrika only remained there, no one else.
1: వీళ్ళందరూ వెళ్ళారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ దేర్.
1: చూసేటప్పటికీ కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధాచంద్రిక వేరుగానే ఉంటున్నారు.
0: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధాచంద్రిక.
1: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
0: కృష్ణ సెడ్, వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
1: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
0: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
1: కానీ దేహం ఒక్కటే.
0: బట్ ద బాడీ ఈజ్ వన్.
1: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
0: ద There may be many parts and many forms, but the divine power is one and the same. You think that the divine power varies from person to person. That's not different.
1: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుంటుందో ఏ ఆత్మ ఉంటుంటుందో అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంటుంది.
0: ఆత్మ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
1: అందరి ఎందు కూడా అదే ప్రేమ ఉంటుంటుంది, అదే ఆత్మ ఉంటుంటుంది.
0: ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
1: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు అంటే ఇన్ని రకాలైన మనసు మరి కరెంట్ ఏమో ఒకటే.
0: You may say this is AC current or DC current, but current is current. Similarly, Atma is one and the same in all.
1: Kani vali vali pratikoddi vali manasunu marpu chesukuntu vastuntadu
0: bhagavantudu. Depending upon their deservedness, God brings about changes.
1: Aithe adani yokka principles anaga discipline emi maaradaniki veelledu.
0: The divine law, discipline, will never change.
1: Itti change kaanatvanti yokka manasunu bhagavantu okkadu maatrame maarchagalaru.
0: The mind which is difficult to be changed, it is only for God to whom it is possible to bring about this transformation.
1: Kanuka mano marpulu manavudu valla jarigetundi kaadu.
0: The changes are not of our making.
1: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
1: మంత్రాల వల్ల జరిగేటువంటిది.
0: గాడ్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్.
1: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీలు లేదు.
0: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.

0: జరిగేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
0: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
1: బై మంత్ర ఆర్ తంత్ర
0: యంత్రంతో కూడా మారదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
0: కనుక చేంజ్ అయ్యేటువంటి అంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతూ ఉంటుంది.
1: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
0: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
1: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
0: ఎక్కడికైనా వెళ్ళగలడు.
1: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
0: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
1: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
0: కానీ ఎవరిని తీసుకెళ్లి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
1: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
1: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
1: బట్ హీ అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
0: కానీ ఎట్టి రూపం కొరు అట్టింది కాదు.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్, నన్ ఆఫ్ ది నేమ్స్ బిలాంగ్ టు హిమ్ ఇన్ రియాలిటీ.
0: కానీ తాను ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్, కృష్ణ
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఎందుకు అది ఏడు?
1: అండ్ ఈజ్ నాట్ టూ, ఈజ్ నాట్ డ్యువల్.
0: ఒక్కడిగానే ఉన్నాను.
1: గాడ్ ఈజ్ నాన్ డ్యువల్ వన్.
0: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
1: యు మే బి ఎనీవేర్, యు మే గో ఎనీవేర్, యు మే బి వాట్ ఎవర్ యు మే బి, బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
0: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్లెస్.
0: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
0: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీల్లేదు.
1: సో గాడ్ ఈజ్ చేంజ్లెస్, ఈజ్ ఎటర్నల్.
0: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడే ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము కేవలం ఒక పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.
0: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము, నిత్యము, నిర్మలము, నిరంజనము.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఈజ్ ఇమ్మార్టల్, ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
0: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
0: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
1: డివైన్ లవ్ ఈజ్ చేంజ్లెస్.
0: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
1: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్?
0: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
1: దెర్ ఆర్ మెనీ నేమ్స్, వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందుకోసం చెప్పారు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: దెర్ఫోర్ భగవాన్ సేస్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: రెండుగా లేదు.
1: ఈజ్ నాట్ డ్యువల్.
0: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
1: వీ మే కన్సిడర్ గాడ్ ఈజ్ రామ ఎట్ వన్ టైమ్, బట్ హీ హాస్ బికమ్ కృష్ణ లేటర్, దట్ హీ గోస్ ఆన్ చేంజింగ్, యు మే ఫీల్ సో.
0: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ ది చేంజ్ ఇన్ యువర్ మైండ్, బట్ గాడ్ ఈజ్ చేంజ్లెస్.
0: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుని మనం భగవంతుడా అని పిలిచడం ఈ తప్పేముంది?
1: వీ షుడ్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ చేంజ్లెస్. వీ షుడ్ ప్రే టు గాడ్ దట్ వే, ఓ చేంజ్లెస్ గాడ్, యువర్ ఎటర్నల్
0: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ దట్ ఈజ్ చేంజ్లెస్.
0: కనుక దైవం ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
1: బికాస్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలైందంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
1: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.

0: అది మారినట్లయితే సర్వము మారవచ్చు.
1: When once the will of God changes, everything will change automatically.
0: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
1: There are no changes whatsoever in God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
1: Keep that love as pure love.
0: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
1: That pure love, let it remain with all its purity.
0: కానీ ప్యూరిటీనే యూనిటీ.
1: And that purity will lead to unity.
0: Unity ne divinity.
1: And that very unity is divinity.
0: Kalugane mee yoga individual premanu premaga maarchukondi.
1: Convert the individual love into divine love.
0: Appudu divine love nijamainatundi yoga bhagavatuniga maarutundi.
1: And that divine love will make you experience divinity.
0: ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
1: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
0: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
1: యూ డౌట్ డివినిటీ అండ్ యూ క్వశ్చన్ ది డివినిటీ. సమ్ పీపుల్ డూ ఇట్.
0: కానీ ఎవరు చేయడానికి వీల్లేదు.
1: వీ కెన్ ఎవర్ క్వశ్చన్ ది విల్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
1: And we think that we have changed the mind of God, that God has changed our mind. We think so.
0: కానీ భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
1: But God's mind is changeless, it is uniform, it is one and the same.
0: అది స్థిరమైనటువంటిది.
1: It is steady and strong.
0: Steady and strong.
1: It is steady and strong.
0: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
1: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
0: ఒక చెక్క ఉంటుండది, వుడ్ ఉంటుండది.
1: And here lies the wood.
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
1: You can make with that
0: అంబు మాదిరి చేయవచ్చును.
1: You can make it into a ball.
0: అంబుగా చేయవచ్చును.
1: And you can make it into a bow and an arrow.
0: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
1: And you cannot make it into completely bend it in the form of a bow.
0: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్, ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటుంది.
1: ద యూనివర్సల్ మైండ్ బిల్డ్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
1: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
1: God can bring about any change to any extent.
0: He
1: can do anything.
0: అందరికి ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒకతో దర్శనమే వచ్చిన.
1: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: But each one will not have the darshan separately meant designed for him.
0: అది వారి వారి ధ్యాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
1: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యు మే విజువలైజ్ గాడ్
0: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయవచ్చు.
1: బట్ ది మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఇట్టి రహస్యమంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
1: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
0: Oka divinity telusukunte universe anta telusukunnatte.
1: And once you know the divinity, you will be knowing the whole of the universe.
0: Kaluka ee okka dani meer gurtinchandi.
1: This factor you should know.
0: Kani kontha mandi chustaru mari maarchukuntaru.
1: Some people experience but they get changed.
0: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
1: నెవర్ చేంజ్ లైక్ దాట్.
0: ఆ చేంజ్లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకెంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
1: ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
0: గాడ్ రూపంలోనే మీరు లీనమైపోతారు.
1: ఇన్ఫాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యు ఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
1: And you are carried away. You have got belief in everybody, whatever is said to you.
0: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించినక్కర్లేదు.
1: But you don't doubt whatever Bhagavan says. Everyone is bound to have faith, total faith in what Bhagavan says.
0: Kanuka, meerandaru kuda eka manasuto untundandi.
1: All of you remain with one pointedness, with one mind.
0: Aneka mandi yogulu, bhogulu, jogulu, viragulu, vairagulu andaru kuda maarpu chendu vacharu.
1: We find many people, aspirants, the seekers, the rich, the affluent, the renunciants, who go on changing. And if they have the changeless mind, they will have the experience or the manifestation of God. When Bhagavan had been to Hrishikesh,
0: Purushottamananda ani oka sanyasi undeyatundi vadu.
1: There was a celibate renunciant by name Purushottamananda.
0: Purushottamananda ekkada unnadu? Vasishtha cave lo untunnadu.
1: Purushottamananda was staying in a cave near Hrishikesh.
0: Vasishtha cave.
1: And that cave is Vasishtha cave.
0: Ayana okkada tappa aa cave lo evvaru undaru.
1: Purushottamananda lived all alone in that Vasishtha cave. No one else there.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని
1: అండ్ హెస్ గాట్ ఎస్ ల్యాంప్ ఓవర్ దేర్ వెరీ స్మాల్ వన్.
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
1: అండ్ ఈ రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యు గివ్ us some milk.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్ సో ఎవర్,
0: ఎనిమిది కానీ ఆవుది కానీ కేజీ కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, you used to ask, would you give me some milk?
0: Whatever is the tale but drink a petrol.
1: And he takes from them the milk and keeps it in a safe place.
0: Teaches Kunavadu.
1: And then he used to make use of it.
0: Danto Kunch Niriposi Dini Tito Kapuchuadu Chakraves Kunavadu.
1: He will mix it with water and add some tea and sugar and consume.
0: కట్ట కనబడికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కూడా శక్తి లేకపోయింది.
1: ఈ డింట్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
0: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్కి పోయే చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్ట కనబడికి కొండ ఎక్కేవాడు.
1: అండ్ హీ హ్యాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: పోయి ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హీ యూజ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
0: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
1: అండ్ దెన్ హీ విల్ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
0: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
1: అండ్ ఫర్ వన్ వీక్ హీ నెవర్ విజిటెడ్ ఎనీబడి.
0: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
1: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హీ హ్యాడ్.
0: అట్లా ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద
1: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద
0: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
1: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్ పురుషోత్తమానంద సా భగవాన్ దే
0: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్ కమ్ భగవాన్ కమ్ భగవాన్.
1: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్ కమ్ భగవాన్.
0: దర్శన దర్శన దేవ్ దర్శన దేవ్.
1: ఓ భగవాన్ గివ్ మీ యువర్ దర్శన్ ఐ వాంట్ యువర్ దర్శన్ హీ ప్రేడ్.
0: ఒక్క జాబు చూశాను నేను పరిగెత్తొచ్చాను కిందికి.
1: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్ ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
0: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
1: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
0: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది. గొడ్డు బరువు.
1: ఈ డింట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
0: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
1: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
0: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
1: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైమ్.
0: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాం.
1: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
0: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు. ఈ పురుషోత్తమానంద
1: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
0: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
1: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమాంగ్ మెన్.
0: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
1: నౌ ఐఎమ్ ఎ నోబుల్ మ్యాన్
0: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
1: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
0: ఆయన మాత్రం చాలా సంతోషించి
1: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
0: మీరిద్దరు కలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది.
1: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
0: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్ సైడ్ కాల్డ్ భగవాన్ ఆల్సో టు గో ఇన్. స్వామి వెంట్ ఇన్ టు దట్.
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
1: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
0: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
1: హి సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్.
0: అంతటికి కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా, అతనికి కొంచెం ఆశగా ఉంది.
1: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇన్క్విజిటివ్.
0: కనుక అంతా చూస్తూ పోతున్నాడు.
1: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
0: ఈ పురుషోత్తమానంద దృష్టి నా పైన పెట్టాడు.
1: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
0: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
1: భగవాన్ గేవ్ ఎ డేట్.
0: ఎప్పుడైనా నేను కనిపించానంటే మీ ఇదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట్ అయిపోతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
0: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఐల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
0: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
1: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
0: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
1: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
0: ఆనాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
1: వాజ్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడ్డు, ఆయన నాకు కనపడ్డు.
1: If he is not there in the cave, it is not possible for him to see Bhagwan, and Bhagwan cannot see him physically.
0: Kanuka adi pettukoni kucchunadu chustu chustu chustunadu atte padipoyadu.
1: He was watching and he was staring and fell.
0: Appudu atanu naaku oka telegram ichadu.
1: And then he sent a telegram to Bhagwan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagwan. I am coming today.
0: Be ready, be ready, be ready.
1: Be ready, be ready.
0: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు.
1: రాజారెడ్డి,
0: రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: అండ్ దర్ ఇస్ ఆల్సో రాజారెడ్డి ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్. హీఈస్ నౌ దేర్ ఇన్ బాంబే.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
0: ఇవో పలాంటి డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియో పెట్టుకుంటారు, మీకు తెలిసింది కానీ నాకు తెలియదు.
1: And you keep the slip with you. I am going to visit you on such and such a date at a particular time.
0: Delhi lo andaru kaachukunnaru.
1: There in Delhi all people were waiting for Swami. All dignitaries were waiting for Swami.
0: Andaru kaachukunnaru.
1: They were all waiting for him.
0: Waiting chestunte aa date ku anta danni edo edo number ichuntaru.
1: Then there was broadcast news.
0: Oka number untadi, aa number vesukunnaru, andaru chusaru.
1: And they could tune their radio and they all could see Swami.
0: Aprayana Purushottamananda kinda padipoyadu, pranam poyindi.
1: As all were watching, Purushottamananda fell down and breathed his last.
0: Poyetappudiki andaru naaku telegram icharu.
1: And all sent telegrams to Bhagavan.
0: Swami Purushottamananda nivite vacharu.
1: Swami Purushottamananda reached you.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ ఎస్ ఎస్ హీ రీచ్ మీ.
0: కనుక అతని యొక్క అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ట కే వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యు గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవలం తెరిచి చూస్తే
1: and they opened the door and started seeing the whole cave.
0: Guhanta kodanu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala doriki Shivananda vaadu anta vachesi ayanu teesukoni poi ayanu gangalo kalipar.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appadi nunchi kodanu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishyulu andaru puttapetaku vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here. They stayed here for 10 long days. They all told Bhagavan, our Guru reached you and we all have come here. Want to see him and go, Bhagavan. All courtesy, hospitality were all extended to the disciples of Purushottama Nanda, and they all returned happily.
0: Purushottama Nanda chala uttamude.
1: Purushottama Nanda is really a noble soul.
0: Then uttamude, Purushottamudu.
1: Is Purushottama the noble among Purushas, men?
0: Ani andar chala aanandincharu.
1: All were very happy on noticing this.
0: Purushottama Nanda kevalam rendu dinalu untunnaru.
1: Swami stayed with Purushottama Nanda for 2 days.
0: Oka dinam undi velipodam anukunnanu.
1: One day he wanted to return.
0: Kani ayana koraadu inka oka dinam undi chesipondi vachinaratte nenu ayana cheppi.
1: He prayed to Bhagavan to stay there for a day more.
0: అప్పుడు ఒక దినం ఎక్కువగా ఉంటుండి అతన్ని సంతోషపెట్టి అతను అన్ని విధాలు ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ వన్ డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిస్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు.
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు? చాలా సమాధిలో పోయాడు.
1: అండ్ ద స్లీప్ టుక్ హిమ్ టు సమాధి స్టేట్.
0: ఎంతసేపు అయినా ఇంకా దేయలేదు.
1: అండ్ హీ డిడ్ గెట్ అప్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైం.
0: కానీ ఇంకొకరు డిస్టర్బెన్స్ చేయకూడదు.
1: బట్ నో వన్ షుడ్ బి డిస్టర్బ్డ్.
0: అప్పుడు అట్లే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
1: అండ్ యాజ్ హీ రిమైన్డ్ ఇన్ సమాధి భగవాన్ ఆల్సో డిన్ డిస్టర్బ్ హిమ్.
0: చీకటి అయిపోయింది.
1: అండ్ ఇట్ వాస్ డార్క్.
0: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
1: అండ్ నథింగ్ ఈజ్ విజిబుల్ అట్ దట్ టైం.
0: అది చూసి కస్తూరి ఎవరితో చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: Watching this, Kasturi told somebody, at least bring some lamp.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను, కస్తూరి, పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాను.
1: విత్ దట్ ల్యాంప్, స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్, భగవాన్, కస్తూరి, పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
0: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
1: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
0: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ శివానంద ఒకే కోపం.
1: శివానంద ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: అక్కడ 2 దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండవు, అట్లా ఇట్లా చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్, యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
0: ఎవరైనా కోపడుకొని నాకేమి.
1: Let anyone think as they feel, but
0: yeah,
1: Bhagavan is not
0: bothered.
1: I stayed there with Purushottamananda.
0: Evarevanu kunaga nakem bayam ledu.
1: Let anyone feel as they wish, but Swami is not bothered.
0: Rendavadi nenu Purushottamananda asramlo 2 dinamulu nenu untunanu ani paper lo vachetappudiki andaru aanandicharu.
1: When one of the newspapers came with the news that Bhagavan stayed with Purushottamananda for 2 days, everybody, the whole population, were extremely happy on coming to know this news. And Bhagavan gave happiness, bliss to everybody that assembled.
0: Happiness, I am happy. None.
1: Bhagavan said, if you are all happy, I am happy. That Vasishtha cave is as it is even this day.
0: ఇప్పుడు కూడా అట్టే ఉంది.
1: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
0: పోయినతోటి ఢిల్లీకి పోయినప్పుడు కూడాను, ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.
1: వెన్ భగవాన్ విజిటెడ్ ఢిల్లీ అండ్ భగవాన్ మేడ్ ఎవ్రీబడి టు జాయిన్ భజన్.
0: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
1: దెర్ ఆర్ మెనీ సేజెస్ అండ్ సెయింట్స్ హూ ఆర్ యర్నింగ్, ప్రేయింగ్ ఫర్ భగవాన్.
0: ఈ విధంగా వారందరూ కూడాను ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
1: When that is the height of love of those sages, saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasera festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: to cross the ocean of family, neither the performance of tapas, nor visiting pilgrimage centers, nor learning shastras and undertaking japas will help. If you want to cross the ocean of family, the only path is the service to good people, and dedicate yourselves to service to good people.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు లక్షాధికారైన లవణ మన్నమే కాని మెరుగు బంగారంగు మృంగబోడు

పండుగ మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో తుదకు

0: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
1: Prema Swarupanaina Swayam Sevakulara Manavatvamu Ati Pavitramainadanna Vishayamu Meekandariki Telisina Vishayame.
0: Prema Swarupas and Sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
1: లోకమునందుగల అన్ని విద్యల కంటే కూడాను పరోపకార భావం అనేటువంటి యొక్క విద్య ఉత్తమమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది టైప్స్ ఆఫ్ లర్నింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్, టు లర్న్ టు హెల్ప్ అదర్స్ వెన్ దే నీడ్ సచ్ హెల్ప్ ఈజ్ ది మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్.
1: సర్వోత్కృష్టమైనటువంటి యొక్క పరోపకారము సర్వ విద్యల కంటే కూడాను ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరము.
0: That to help others is the most distinguishing type of learning is what we should recognize today.
1: Paropakaram anaga kevalamu toti manavulaku deenulaku sahayam cheyatamu parulaku sahayam cheyatamu anna vishayanu maatrame ee naadu manam gurtistu unnam.
0: Today we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
1: పరోపకారం అనగా దీని అర్థము ఇంత మాత్రమే కాదు.
0: ది వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ డూ నాట్ క్యారీ విత్ దెమ్ ఓన్లీ దిస్ సింపుల్ మీనింగ్.
1: అనంతమైన అర్థముతో కూడుకున్న పరోపకారం అనేటువంటి పదమునకు మనం ఈనాడు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
0: These words, helping others, have got an infinitely deep meaning in them. And in order to reach this infinitely deep meaning while we help others, we should today derive and devise a sacred method.
1: Paropakaram. Indulo, aidu aksharamlu. Paropakaram.
0: Helping others in Telugu has got five letters.
1: Para anaga, kevalamu, manaku prakkanunnatundi manavudani kani. మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
0: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పర షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
1: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
0: అవర్ బాడీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు నాట్ సింప్లీ యాజ్ బాడీస్ బట్ యాజ్ దేహాత్మ.
1: మన ప్రాణమునకు జీవాత్మ అని పిలుస్తున్నాం.
0: The life in this body is being referred to by us as jivatma.
1: Kani mana atmanu matramu paramatma ani pilustunnam.
0: But the atma in us is being called by us as paramatma.
1: Para anaga kevalamu atmaku sambandhinchinatundide kani toti manavulaku sambandhinchinatundide artham kadu.
0: This word para in paropakara or in paramatma is something which refers to the atma. But it does not refer to a fellow human being.
1: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kudanu paropakaram paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
0: Here all the service we do to other human beings under the name paropakara should be regarded as being done not to a fellow human being but to paramatma himself.
1: Para anaga sarva jeevulu yendu kudanu ఆత్మస్థాయి ఎందు ఆనంద స్థాయి ఎందు అంతర్భుఖం నందు ప్రకటించి వికసించి వరించి తరించి భ్రమించి రమింపచేసేటువంటి ఒక తత్వం.
0: ది వర్డ్ పరా హియర్ రిఫర్స్ టు ఎ లొకేషన్ విచ్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ది ఆత్మ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇట్ రిఫర్స్ టు ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద ఇట్ ఈస్ ది ఇన్నర్ ప్లేస్ ఆఫ్ సెల్ఫ్ విచ్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద.
1: కనుక మనం ఏ సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే మనం భావించటం అత్యుత్తమమైనటువంటి ఒక మార్గం.
0: సో వాట్ ఎవర్ సర్వీస్ వీ డూ టు రిగార్డ్ దట్ సర్వీస్ యాజ్ సర్వీస్ టు పరమాత్మ ఆర్ టు గాడ్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సర్వీస్ విచ్ వీ డూ.
1: మనం ఏ సేవకు పూనుకున్నప్పటికీ స్వార్థ భావము కాక పరార్థ భావము చేత ఫలాపేక్ష లేకుండా మనము సేవలో ముందంజ వెయ్యాలి.
0: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
1: Ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetunti oka bhavamu mana sevalo ye maatram kodanu cheradadu.
0: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
1: Phalapeksha rahitamainatunte seva paramatma seva.
0: Service, the benefits of which are not sought by you, is service to God.
1: Deenini Bhagavad Gita yandu karma phala tyaga ani cheptu vacharu.
0: In Bhagavad Gita, this has been described as karma phala tyaga, the benefits of your work being sacrificed by you.
1: Nadi pravahistu undadi.
0: The river is flowing.
1: Phala apeksha rahitamainatunte reetiga nadi pravahistu undadi.
0: The river is flowing without wanting to get the benefits of its flow.
1: Paropakara nimittamai nadi pravahistu undadi.
0: The river is flowing for the benefit of others.
1: Vrutchamulu paropakara nimittamai ఫలములను అందిస్తున్నాయి.
0: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
1: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి.
0: క్యాటిల్ గివ్ అస్ మిల్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
1: ఈ పరోపకార నిమిత్తమై జీవించి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేటువంటి నది, వృక్షము, గోవు ఈ మూడు కూడాను మానవుని యొక్క దివ్యత్వాన్ని మానవుని యొక్క భవ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నాయి.
0: ది రివర్, ది ట్రీ అండ్ ది కౌ విచ్ ఈల్డ్ దేర్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఆర్ రియల్లీ ప్రొక్లైమింగ్ ది డివినిటీ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: వృక్షములు, నది, గోవులే లేకుండా మానవుడు క్షణకాలమైనా కూడా జీవించడానికి వీలు కాదు.
0: ఇఫ్ దేర్ ఆర్ నో ట్రీస్, నో రివర్స్ అండ్ నో కౌస్, మ్యాన్ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: మానవుని యొక్క జీవితోద్ధారమునకు జలము, ఫలము, ఈ యొక్క క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
0: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ వాటర్, ఫ్రూట్ అండ్ మిల్క్
1: కౌస్
0: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్, ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
1: కనుకనే పశువులు, జలము, వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్, ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సేక్రెడ్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
1: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె, వృక్షం వలె, గోవు వలె పరోపకారము ఫలరహితమైన మార్గంలో చేయడానికి ప్రయత్నించాలి.
0: ఎ గుడ్ మ్యాన్ దేర్ ఫోర్ లైక్ ది రివర్, లైక్ ది కౌ అండ్ లైక్ ది ట్రీ షుడ్ డూ హెల్ప్ టు అదర్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ఎ సెల్ఫ్ లెస్ సర్వీస్.
1: స్వార్థము అనేటువంటి యొక్క పెనుభూతము మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: ది డెమన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ మేక్స్ యూ ఫర్గెట్ ది వెరీ హ్యూమన్ నేచర్ ఇన్ యూ.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క పవిత్రమైన ప్రేమ, సేవ మానవత్వాన్ని దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
0: సెల్ఫ్ లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
1: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ పెర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈస్ హీ పెర్ఫార్మింగ్ ది జర్నీ?
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
0: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈస్ కంటిన్యూలీ పెర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
1: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
1: దేహము ఒక ఛత్రము.
0: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
1: మనసు వాచ్మ్యాన్ కాపలాకారి.
0: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మ్యాన్ అట్ దట్ చౌల్ట్రీ.
1: జీవుడు యాత్రికుడు.
0: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
1: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రమనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
0: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మెన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
1: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
0: ఇన్ దిస్ there is no kind of connection whatsoever between the pilgrim on the one hand and the chautri and the watchman.
1: Chatramlo undinanta variki watchman tho manaku pani avasaram.
0: While the pilgrim stays in the chautri there is need for us for the watchman.
1: Tiriki mundu prayanam ayyenta variki manaku chatram tho avasaram.
0: The need for the chautri also lasts only so long as you make the next journey.
1: Ee naadu manamu ee chatramunaku ee kaapalaakariki ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
0: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మెన్ అండ్ ది పిల్గ్రిమ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
1: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహం అనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు నివసిస్తున్నాడు తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
0: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: అయితే ఎక్కడికి ప్రయాణం?
0: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
1: ఎచ్చట నుండి వచ్చెనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
0: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
1: కానీ ఈ చత్రములో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.
0: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
0: Why should he go to the place from where he has come?
1: Oka gramam nundi karyarthamai oka vidhamainatvanti gramantaram bayil deri velutam manam.
0: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
1: Kani tana panini taru cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
0: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బి టు విచ్ హీ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
1: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
0: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
1: కనుకని ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
0: సో ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బిన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మైండ్.
1: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నాడు.
0: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశాస్.
1: కనుకని ఈచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
0: దట్ ఈస్ వై
1: ఈశ్వర సర్వభూతానాం.
0: ఇట్ హాస్ బిన్ సెడ్ దట్ ఈశావాస్యం Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, హ్యావ్ బీన్
1: కనుక మనము ఎక్కడ నుండి వచ్చితేమో అట్టటికే చేరునంత వరకు కూడాను మనకి ఏ విధమైన శాంతి ఉండదు.
0: సో అంటిల్ వి రీచ్ ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్ దర్ ఇస్ నో కైండ్ ఆఫ్ రెస్ట్ ఆర్ పీస్ ఫర్ అస్.
1: ఏ తర్వాత మనం వచ్చిన స్థానము ఆత్మస్థానము.
0: బి దట్ యాజ్ ఇట్ మే ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మస్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా కలుపుతూ రావాలి.
0: Until we reach this place of Atma, our journey should be performed without any interruption.
1: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
0: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jivas are all co-travelers with us.
1: ఈ తోటి మానవులకు, తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయం చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సల్పుతూ రావాలి.
0: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వేర్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
1: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
0: దీస్ ఎడ్యుకేషన్ and this service or sadhana which you undertake are all different forms of reaching and traveling along the same
1: kanukane ee prayanam chesetunte margamanandu mana poorvikulu prachina purushulu prachina yogulu prachina gnanulu tapasu aneetunte pavitramaina margaanni avalambistu vacharu.
0: In this journey our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
1: Tapas anaga ఈనాడు వీరు విపరీతమైనటువంటి అర్థమును తీసుకుని భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
0: టుడే బై టేకింగ్ అన్ ఇన్కరెక్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ టైప్ ఆఫ్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ తపస్ దే ఆర్ సింప్లీ సబ్జెక్టింగ్ దెమ్సెల్ఫ్ టు ఫియర్.
1: భయంకరమైన అరణ్యములో నివసిస్తూ ఆకులలుములు తింటూ తల క్రిందు పెట్టి కాళ్లు పైన ఉంచి తపింపజేయటమే తపస్ అని భావిస్తున్నారు.
0: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్స్ with head down and legs up and eating only leaves and such things.
1: కానీ తపస్ అనగా ఇది కాదు దీని యొక్క అర్థము.
0: బట్ తపస్ డస్ నాట్ మీన్ దిస్.
1: తపస్సు మూడు విధములైనటువంటి తపస్సు ఉంటుండాలి.
0: తపస్ ఈజ్ ఆఫ్ త్రీ డిఫరెంట్ కైండ్స్.
1: శారీరక, వాకు, మానసిక తపస్సులు.
0: దీస్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్ రిలేట్ టు వన్ బాడీలీ తపస్, టూ తపస్ రిలేటింగ్ టు యువర్ వర్డ్స్, త్రీ తపస్ రిలేటింగ్ టు యువర్ మైండ్.
1: ఇక్కడ దేహ తపస్సు, శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
0: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వీ విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
1: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
0: అగైన్ ఇన్ ది బాడీలీ టైప్ ఆఫ్ తపస్ దేర్ ఆర్ ఫైవ్ డిఫరెంట్ కైండ్స్.
1: భగవత్ ఆరాధన శరీరంతో చేయటము ఒక్క తపస్సు.
0: To worship God with your body is one type of tapas.
1: Antar bahir suddhi aneetundi shariramto aacharinchadamu rendo tapasu.
0: Cleansing internally and externally with your body is
1: moodavadi rujumargamu ani telapatamu moodav tapasu.
0: The third type of tapas is to find the path of truth.
1: Nalugavadi brahmacharyamu annaru.
0: The fourth one is brahmacharya or celibacy.
1: Aidavadi ahimsa annaru.
0: The fifth one is ahimsa.
1: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
0: దీస్ ఫైవ్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్సు రిలేటింగ్ టు ది బాడీ.
1: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షుల యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము, ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములను కొంతవరకు నువ్వు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
0: The first type, that is using your body to worship God and to reach great saints and great people, this is intended to enable you to remove ego in you and to minimize the attachment that is in you and to develop an amount of humility and obedience to these great people.
1: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
0: By worshipping and paying respect to elders and to great people, our ego will be eliminated.
1: నీవే తప్ప నీ తప్పరం పెరుగు గాని దైవాభిమానం పెరుగుతూ లోకాభిమానము తరిగిపోతుంది.
0: ఇన్ ది కాంటెక్స్ట్ అండ్ ఇన్ ది మీనింగ్ టు యూ దట్ ఐ డూ నాట్ నో ఎనీ అదర్ హెల్ప్ ఎక్సెప్ట్ యూ.
1: ఈ అభిమాన అహంకారము రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
0: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసప్పియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్ లెస్.
1: అహంకారం ఉండినంత వరకు కూడాను వినయం మనలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
0: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్ హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
1: అభిమానం మనలో ఉండినంత వరకు కూడాను విధేయత మనలో రాదు.
0: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ some attachments and likeness, then you will not have any amount of obedience.
1: కనుక మొట్టమొదటి మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గములో ప్రవేశించాలి.
0: విత్ ది బాడీ విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ us కంప్లీట్లీ వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
1: ఇది మొట్టమొదటి తపస్సు.
0: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్సు.
1: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురి కానక్కరలేదు.
0: Tapas does not mean that you should torture yourself in many
1: ways. అన్నాలు నీ వదలు విసర్జించనక్కరలేదు.
0: You do not have to give up your food.
1: అరణ్యములు పోనక్కరలేదు.
0: Don't have to go to the forest.
1: తోటి మానవుల యందు మనము సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
0: Living in the community and doing service to the fellow human beings is the first type of real tapas.
1: ఇంకా రెండవది అంతర్ బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
0: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లినెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ బోత్.
1: ఇక్కడ శరీర అంతర్బహిశుద్ధులు అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
0: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ మీన్స్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లినెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
1: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాము.
0: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
1: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
1: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka seva cheta mana kontha varaku nu danni harikattukuntu raavadaniki avakasam untundi.
0: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
1: Kevalam dehamunu bhavamunu parishuddhi cheskundinanta maatramana prayojanam ledu, mana parisara prantamulu kuda nu parishuddhanga untundali.
0: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
1: Mana dehamu mana manasu mana parisara prantamulu parishuddhanga undinappudu manam pavitramainatundi gaalini manam pilchukottu pavitramaina bhavamulu cheta పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: వెన్ వీ కెన్ కీప్ అవర్ బాడీ, అవర్ మైండ్ అండ్ అవర్ ఎన్వైరన్మెంట్ క్లీన్, ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ దెన్ టు బ్రీత్ గుడ్ ఫ్రీ క్లీన్ ఎయిర్ అండ్ కీప్ అవర్ సెల్ఫ్ క్లీన్.
1: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్ కింద చేరినటువంటిది.
0: హియర్ కీపింగ్ దిస్ బాడీ క్లీన్, ది మైండ్ క్లీన్ అండ్ ది ఎన్వైరన్మెంట్ క్లీన్ ఇస్ ఆల్సో వన్ తపస్.
1: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజు మార్గము అని చెప్పాము.
0: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్.
1: రుజు మార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
0: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
1: Yuktito marokarini mosaputtadam kani, kuyuktito edo tappinchukovadaniki prayatnam cheyadam kani, sankuchitamaina bhavamulu pradarshinchadam kani ee ruju margamulo em maatram kodano pravesha pettakoddu.
0: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
1: Kevalam neevu seva cheyakapoyinappudiki seva chestunnattuga yajamanuku natinchatam kudanu kuyukti kindane cherutundi.
0: While not doing any service pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
1: Sankuchita bhavamu. Sankuchita bhavamu anaga chinna choopulu chillara bhavamulu mana hrudayamulo emaatram kodunu praveshinchakoddu.
0: Narrow ideas and narrow vision, such thoughts should not enter our heart at
1: all. Look up, aim high. అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
0: దిస్ హాస్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఎయిమ్ హై.
1: ఇది రుజు మార్గానికి సరైన తపస్సు.
0: దిస్ ఇస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత, ఒక కామచర్యలు కాని, ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
0: The fourth one is brahmacharya or celibacy. The true type of celibacy should be one that you do not entertain in your mind any bad ideas or bad thoughts.
1: Yetavata brahmacharya anagaemi sarvam bhagavat pritiyartham aneetunti bhavam cheta anusarinchatame brahmacharya.
0: The inner meaning of the word brahmacharya is whatever you do to have the feeling that you are doing that in the aspect of God, this will be called brahmacharya.
1: Sarva jeeva namaskaram kesavam pratigacchate brahmacharya.
0: The obeisance you do to all the jeevas will go to Kesava.
1: Andari yandu kudanu daivattam unnadaneetundi ikka satyanni vishwasinchatame brahmacharya.
0: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
1: Idi deha tapasulo nalugovadi.
0: This is the fourth type of tapas related to
1: ahimsa. Aidovadi.
0: The fifth one is ahimsa.
1: Ahimsa anaga itarulu baadha pettatamu pranulanu himsinchatamu idi maatrame himsa ani manam bhavistunnamu chaala porapatu.
0: We generally think that troubling others and causing harm to living people is himsa. This is not right.
1: Kevalam deha reetiga inkoka dehaanni himsinchinatta maatramana vaakku reetiga inkokari manasu nappinchukunda undinatta maatramana ahimsa kaadu.
0: If just you take care to see that your body does not trouble another body or your mind does not harm another mind, that alone cannot be called ahimsa.
1: Ahimsa anaga atma nigrahamunu prakatinchatame ahimsa.
0: The word ahimsa means to be able to proclaim and practice control of your atma.
1: Sahaname ahimsa.
0: To be patient is ahimsa.
1: కనుక ఈ సహనం అనేటువంటి దానిని మనం ఏనాడు అభివృద్ధిగాంచుకుందామో అది సరైనటువంటి అహింస.
0: ది డే వెన్ వీ కెన్ ప్రమోట్ దిస్ పేషెన్స్ ఇన్ అస్ టు బి ఏబుల్ టు విత్స్టాండ్ అదర్
1: మన ఇంద్రియ నిగ్రహమును మనకు ప్రయత్నం చేసుకోవటము ఇది ఒక సేవ లోపల ప్రధానమైన అహింసగా రూపొందుతుంది.
0: ది ప్రాక్టీస్ బై విచ్ వీ కెన్ కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ దాట్ విల్ బికమ్.
1: ఎప్పుడు మనం ఇంద్రియాన్ని నిగ్రహించుకుందామో అప్పుడు కఠినమైన వాక్కు కాని, కఠినమైన చర్యలు కాని, కఠినమైన చూపు కాని మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
1: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటుంది. కనుక ఈ సహనం అనేటువంటి దానిని మనం ఏనాడు అభివృద్ధిగాంచుకుందామో అది సరైనటువంటి అహింస.
0: ది డే వెన్ వీ కెన్ ప్రమోట్ దిస్ పేషెన్స్ ఇన్ అస్ టు బి ఏబుల్ టు విత్స్టాండ్ అదర్
1: మన ఇంద్రియ నిగ్రహమును

0: మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
1: ఇఫ్ వి సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్, వాట్ అబౌట్ ద అదర్ సెన్సెస్?
0: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడా సమగ్రమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్, ఎవ్రీవన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
0: ఇది శారీరక తపస్సులో ఐదవది.
1: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
0: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
1: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
0: ఇంకా రెండవది వాక్ తపస్.
1: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
0: ఈ యొక్క పదములు ప్రేమమయనమైనటువంటివిగా ఉండాలి.
1: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
0: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
1: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
0: సత్యమునే పలకాలి.
1: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
1: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియలీ ప్రే.
0: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
1: విత్ ది ఫీలింగ్ దట్ ట్రూత్ ఇస్ ట్రూత్ వీ షుడ్ నాట్ అటర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్
1: స్పీక్ ది ట్రూత్. స్పీక్ దట్ ట్రూత్ విచ్ కాజెస్
0: ప్రేమతో ఉండాలి. బ్రూజాత్ సత్యం అప్రియం.
1: అన్ప్లెజెంట్ ట్రూత్ డూ నాట్ బి అటర్డ్.
0: కనుకనే భగవద్గీత యందు అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడా ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
0: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
1: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
0: పరమశాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
1: విత్ గ్రేట్ పీస్ అండ్ విత్ నో ఫోర్స్ అండ్ విత్ లవ్ ది ట్రూత్ మస్ట్ బి వన్ విచ్ విల్ బి గివెన్
0: వాక్ తపస్సు అన్నారు.
1: దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది తపస్సు ఆఫ్ ది వర్డ్.
0: మన నిత్య జీవితంలో మనం ఉచ్చరించేటువంటి ప్రతి పదములు కూడాను తపస్సు కిందనే పరిణమించిపోవాలి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్ ది వర్డ్స్ దట్ వి అటర్ షుడ్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ తపస్సు డిస్క్రైబ్డ్ యాజ్ నౌ.
0: మన వాక్కును ఈనాడు అనేక విధములైనటువంటి పెడమార్గములో ప్రవేశపెడుతున్నాం.
1: ది వర్డ్స్ వి అటర్ టుడే ఆర్ బీయింగ్ పుట్ అలాంగ్ సెవరల్ రాంగ్ పాత్.
0: మన యొక్క దోషములను మనం కప్పిపుచ్చుకునే నిమిత్తమై సత్యం వలె దానికి కొన్ని రకములైనటువంటి యొక్క షేపు ఇచ్చి అసత్యాన్ని వినియోగపెడుతున్నాం.
1: టు కవర్ అవర్ ఓన్ ఫాల్ట్స్ వీఆర్ యూజింగ్ ట్రూత్ ఫర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మ్ ఎన్ ఔటర్ కవర్ అండ్ వీఆర్ యూజింగ్ ట్రూత్.
0: మన కష్టములను తప్పించుకునే నిమిత్తమై అసత్యాన్ని కూడా సత్యంగా రూపొందింప చేసుకుంటున్నాం.
1: టు ఎస్కేప్ ఫ్రమ్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ వీఆర్ గివింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ ఫర్ అన్ట్రూత్ యాజ్ వెల్.
0: మనకు కష్టములు నష్టములు వచ్చినా కూడా పర్వాలేదు, సత్యాన్ని మనము ఒక విధమైనటువంటి తపస్సు కింద మనము దానిని అనుభవింప చేసుకోవాలి.
1: ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ సబ్జెక్టెడ్ టు పెయిన్ అండ్ లాస్.
0: సత్యమునకు ఆదర్శ పురుషుడు హరిశ్చంద్రుడు.
1: వీ మస్ట్ యూజ్ ట్రూత్ ఫర్ ఎ గుడ్ పర్పస్.
0: తన సత్యాన్ని తాను నిలుపుకునే నిమిత్తమై సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
1: ది ఐడియల్ పర్సన్ ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ట్రూత్ ఇస్ హరిశ్చంద్ర. హరిశ్చంద్ర విత్ ఎ వ్యూ టు అడ్హియర్ టు ట్రూత్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు సెవరల్
0: ఇల్లాలను తన కుమారుని కూడాను అమ్ముకున్నాడు.
1: హి సోల్డ్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్.
0: కట్టగడపటికి తనను తానే విక్రయించుకున్నాడు.
1: అట్ ది వెరీ ఎండ్ హి సోల్డ్ హింసెల్ఫ్ ఫర్ దట్ పర్పస్.
0: కుమారుడు గతించిన సమయం లోపల శ్మశానములో ఆ ఇల్లాలైనటువంటి చంద్రమతి ఆ డెడ్ బాడీ ఆ మృతిక కళేబరమును పెట్టుకుని సుంకమును చెల్లించడానికి చేత కానటువంటి పరిస్థితిలో ఏడుస్తూ ఉంటుండాలి.
1: అట్ ది డెత్ ఆఫ్ ది సన్ ది మదర్ వైఫ్ చంద్రమతి వాజ్ హ్యావింగ్ ది డెడ్ బాడీ ఆఫ్ ది సన్ విత్ హర్ అండ్ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ది ట్యాక్స్ ఇన్ ఆర్డర్ టు క్రిమేట్ దట్ బాడీ ఆఫ్ ది సన్.
0: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఈజ్ గాడ్ తాను ఒక సేవకుడు తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు సుంకము లేకుండా ఆ యొక్క కళేబరాన్ని బంద్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన

0: డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్ హీ స్టక్ టు ట్రూత్ అండ్ ఇట్ డిడ్ హిస్ డ్యూటీ.
0: హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
1: దట్ ఈస్ వై హరిశ్చంద్ర హాస్ గాట్ ది నేమ్ సత్య హరిశ్చంద్ర విచ్ ఇస్ అ పర్మనెంట్ నేమ్.
0: ఎట్టి అవస్థలు ఏందైనా కూడా మనం అసత్యానికి అవకాశం అందించకూడదు.
1: అండర్ నో సర్కమ్స్టెన్సెస్ షుడ్ వి గివ్ రూమ్ టు అటర్ అన్ట్రూత్.
0: లోకం సత్యమని భ్రాంతితో నా ఇల్లాలు నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహం ఇప్పుడు ఈ కట్టెలను కాల్చుతో ఇల్లాలు లేడు పుత్రుడు త్రోడైరాడు అని హరిశ్చంద్రుడు గట్టిగా ప్రపంచానికి చాటాడు. ఏ సమయంలో ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
1: హరిశ్చంద్ర ప్రొక్లెయిమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాజ్ సో మచ్ అటాచ్డ్ టు హిజ్ ఓన్ వైఫ్ అండ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ ఇట్ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ వైఫ్ అండ్ ది సన్ అండ్ దిస్ యాక్చువల్లీ వాజ్ ప్రొక్లెయిమ్డ్ బై హిమ్ వెన్ అ రిచ్ మ్యాన్స్ బాడీ వాజ్ బ్రాట్ ఇన్ టు ది బెరియల్ గ్రౌండ్ అండ్ వాజ్ బీయింగ్ క్రిమేటెడ్ విత్ ది బాడీ కేమ్ థౌజండ్స్ ఆఫ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఓన్లీ అప్ టు ది బెరియల్ గ్రౌండ్.
0: నిప్పు పెట్టారు అందరూ ఇండ్లకొచ్చారు.
1: The body was set fire to before cremation and all of them returned
0: home. కొంతసేపు అయిన తర్వాత ఎవ్వరు లేరు. ఆ దేహం ఏం చేసింది? ఈ వేడి వల్ల అటు లేచింది పైన కాలం బొంగటం వల్ల.
1: After some time there was nobody but this dead body on account of the fire and the tension in the spinal column the body just got up and sat.
0: ఇక్కడ కావిలి గాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
1: Harishchandra, who was attending at the crematorium, he just went near the body, thinking that the man has come back to life.
0: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము, లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరు లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
1: After a few moments, the body slept again flat. Then Harishchandra says, oh, this poor body has got up to see if his wife and relations are still here. Finding that there is nobody there and they have all gone home, the body sleeps again, falls down.
0: ఈ సత్యాన్ని మరొకతూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
1: Harishchandra reminded himself of this truth once again and told himself that who is the mother, who is the son, what is your wealth? There is no mother, there is no son, there are no relations, there is no wealth. All human beings.
0: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
1: So when we want to travel along the path of truth, we should develop a relationship which is really truthful relationship.
0: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కాని, బంధుమిత్రులు కాని, బిడ్డలు సుతులు కాని, సోదరులు కాని, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
1: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
0: పూర్వము తల్లి ఎవరు, కుమారుడు ఎవరు?
1: When one is not born, who is the mother and who is the son?
0: పెళ్లి కాక పూర్వము భర్త ఎవరు, భార్య ఎవరు?
1: When the marriage did not take place, who is the husband?
0: పెళ్లి అయిన తర్వాతనే భార్య, భర్త.
1: It's only after marriage one becomes a husband.
0: పుట్టిన తర్వాతనే తల్లి, కొడుకు.
1: It's after birth we talk of a mother.
0: దానికి ముందు ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
1: Before that there is no relation between anyone and another.
0: అందరూ దైవాంశ సంభూతులు.
1: All are simply relations of God.
0: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
1: All these by our own creations are promoted as relationships between bodies.
0: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
1: These are relationships which will have to change with time.
0: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరాలైతేనే ఆమె అత్తగా మారిపోతుంది.
1: Today a girl who comes to the house as a daughter-in-law after 20 years, she becomes the mother-in-law.
0: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
1: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
0: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకుడు అభివృద్ధి చేసుకోవాలి.
1: అవర్ సాధకా షుడ్ ప్రమోట్ ఏ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గం నందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
1: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ అండ్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ ట్రూత్.
0: మన ప్రేమనే తల్లి.
1: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
0: మన జ్ఞానమే మన కుమారుడు.
1: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
0: మన శాంతమే మన పుత్రిక.
1: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
0: మన భక్తి మన సోదరుడు.
1: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
0: యోగులే మన మిత్రులు.
1: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
0: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధించుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
0: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
1: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
0: ప్రేమ, ప్రేమ పవిత్రమైన విశాలమైన దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
1: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ ఈజ్ లైక్ ది ఓషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ ఆర్
0: చేంజ్. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
1: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
1: We should take that kind of love as
0: ఈ ప్రేమ మనల్ని ఎడబాటి చేసేటువంటిది ప్రేమ తల్లి కాదు.
1: దిస్ ఇస్ నాట్ ది టైప్ ఆఫ్ మదర్ హూ విల్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మన జ్ఞానము, విజ్డమ్ ఈజ్ సన్.
1: అవర్ విజ్డమ్ ఈజ్ అవర్ సన్.
0: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
1: దిస్ విజ్డమ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ విల్ చేంజ్.
0: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
1: ఇన్ దిస్ పాత్ ఆఫ్ విజ్డమ్ వీ షుడ్ హావ్ టు రికగ్నైజ్.
0: ఒకటూరి వచ్చినా తిరిగి పోదు.
1: ఇఫ్ this wisdom comes to us once, it will not go back again.
0: Okaturi poyana tirigi raadu.
1: If we have lost it once and if it has gone, it won't come back again.
0: Idi podu raadu. Idi moodu unnai.
1: This does not go, this does not come.
0: Ee moodu kudanu mana hrudayamlo nivasistunnai.
1: These three are living in our heart.
0: Okaturi vachana podu, adi gnanam.
1: What comes once will not go, that is wisdom.
0: Okaturi poyana tirigi raadu, ajnanam.
1: Once it goes, it won't come back to you again. That is ignorance.
0: Podu raadu. Idi Brahma tattvam.
1: The aspect of Brahma neither goes nor comes back.
0: Idi Atma tattvam. Danini manam ee naadu parishodham cheyali.
1: This is the aspect of Atma. It is that the...
0: Kanukane aneka paryayamulu manamu chadugutune untuntam. The one you think you are. The one others think you are. The one you really are. You are not one person. Ani manam aneka paryayam chadugutuntam.
1: In this context, we read the three aspects. They are the one that you think you are, the one others think you are, and the one you really are. These three we are
0: talking. Anaga, the one you think you are, mana bhautikamainatundi yokka shariram yokka sambandham.
1: The one you think you are relates to the body. This is the material body.
0: The one others think you are, idi nee yokka jeeva tattvamu.
1: The one others think you are, this is the jeeva aspect in you.
0: The one you really are, అదే ఆత్మతత్వం.
1: The one you really are is the aspect.
0: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
1: The aspect of jiva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
0: ఇంకా దేహతత్వములోన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
1: In the bodily aspect, it may grow, it may become decadent.
0: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడాను ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం, నిశ్చలం, నిస్వార్థమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ అన్చేంజింగ్ అండ్ ఈస్ నైదర్ గ్రోత్ నార్ డెకడెన్స్. ఇట్ విల్ రిమైన్ పర్మనెంట్. దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాస్ ది ప్యూర్
0: ఈ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో, గుర్తించుమో, ఆనాడే మన నిజస్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
1: Only on that day when we recognize this aspect of Atma, will we have understood and proclaimed our true form.
0: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu. Anaga deha reethi lopala neeni jagattunaku oka messenger ga vachanu annadu.
1: The same has been expressed by Jesus by saying, from the bodily aspect, I am a messenger of God.
0: Oka Jesus e kaadu messenger, meerandaru kudanu messengers.
1: Not only Jesus is a messenger in the form of
0: kaani ee messengers anta ee naadu miss intense ga mayar ayipothunnaru.
1: But you are all messengers. Unfortunately today all these messengers are turning into messengers,
0: engines. Ee naadu manamu prathi okkaru kodanu messenger ga mana yokka ee pavitramaina divya deenini jagatlo chaatadaniki prayatnam cheyali.
1: Today every one of us as a messenger to proclaim this aspect of truth in the world.
0: ఈ మెసెంజర్ ను మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది? మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
1: when we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
0: I anukunna neeku neevu maatrame tailam pai unnatundi okka neeti bottu vare untunnavu.
1: The starting point, you are an I, an individual I, like the drop of oil on a surface of water.
0: Kani nenu neevu ani itharuku seva cheyadaniki potre I plus you we ayipothu.
1: But once you go to do service to others, then I plus you will become we.
0: Evenanga I plus you, I plus you, I plus you, I plus you, we. Idi chaala perigipothu vastundi.
1: In this manner, this grows, I plus you, we, and this we grows into a large number of we.
0: Ee we plus he ani mari tarigata dani chetukovali appudu he ayipothundi. We undadu, I undadu, you undadu.
1: In this manner we join him, it will become we plus he. The we will disappear, the I has already disappeared, only he remains.
0: కనుకని మొట్టమొదట మనము ఐ యామ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఐ నుంచి మనం స్టార్ట్ చేయాలి.
1: ది స్టార్టింగ్ పాయింట్ దేర్ ఫోర్ ఈస్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు టెల్ యువర్ సెల్ఫ్ దట్ యుర్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
1: ది నెక్స్ట్ స్టెప్ ఈస్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
0: కారణం ఏమనగా మెసెంజర్ వేరే ఉన్నాడు, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ there is a messenger and there is a master. There is a distance between messenger and master.
0: Relationship kuda ekkuga ledu.
1: There is not such close relationship.
0: Ee kramakramena yokka bandhavyam perigipotam valla I and you are one ani kontha varaku nu mari moodo step lo pothuntundadi.
1: Later, as relationship becomes stronger and stronger, I and you are one.
0: Rendo dintlo pala I am the son of God ostundi. Son of God lo pala em untundi tandri yokka wealth ku tandri yokka figure ku తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రి సంబంధం ఏర్పడుతుంది.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్స్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ది వెల్త్ ఆఫ్ ది ఫాదర్ ది ఫార్మ్ ఆఫ్ ది ఫాదర్ ది బ్లడ్ ఆఫ్ ది ఫాదర్ యూ బికమ్
0: క్రమక్రమేణా పెరిగిపోతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
1: గ్రాడ్యువలీ గ్రోయింగ్ ఇన్ దిస్ మేనర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వీ షుడ్ ఎంటర్ ఎ పాత్ అండ్ యాజ్ ఎ మెస్సెంజర్ వీ షుడ్ డూ సర్వీస్.
0: దీనిని డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ పాత్ హ్యాస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది డివైన్ పాత్ అంటిల్ యూ ఎండ్ అప్ బై సేయింగ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ యూ బికమ్ వన్ విత్ ది ఆత్మ.
0: Work without love, deplorable. Work with love, desirable. Love without duty is divine.
1: Work without love is deplorable. Work with love is desirable.
0: Love without duty is divine.
1: Love without duty is divine.
0: కనుకని ఈ మూడింటి మార్గం లోపల మనము love without duty. Duty means ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు మనం. ఇక డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తము లేనటువంటి పని అని ఒక అర్థం.
1: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్. బట్ డ్యూటీ విదౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
1: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
0: మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
1: ఇన్ అవర్ లాంగ్వేజ్ ఇన్ అవర్ కాంటెక్స్ట్ డ్యూటీ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ త్రీ వేస్. వన్ ఇస్ కర్తవ్యం
0: సంబంధం, మరొకటి
1: ది సెకండ్ వన్ ఈస్ కనెక్షన్ సంబంధం,
0: నిర్బంధం ఇంకొకటి.
1: The third one is compulsion or nirbandham.
0: Nirbandham, sambandham, kartavyam. Moodu vidhamulaina padamulato Bharatiyulu tama jeevitanni sagistu pothunnaru.
1: In three different words, they have been taking their life in three ways. Compulsion, connection and kartavya.
0: Ee nirbandham aneetvantidi emaipothundante konni vidhamulaina yokka duty kinda cheptu vastunnaru inaadu.
1: Sometimes this compulsion is also described as a duty.
0: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ ఒక విధమైన నిర్బంధంలో ఉంటుండాలి.
1: వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
0: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
1: టుడే అన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
0: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
1: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ then this worker who is works in the office has got 104 degrees.
0: Anadu leave iskotaniki veelu kaadu.
1: he cannot take leave that day.
0: Edo konni pilsaina tinesesi doctor daggara poi injection ni teeskoni nirbandhanga poiye teerali endukante visit chestunnadu tana files anta kuda check up chestunnadu.
1: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
0: Idi tana yokka control lo ledu.
1: Here this leave is not in his control that day.
0: Idi duty.
1: This is duty.
0: Inka rendo margam entanaga ee naadu Sunday avutundi. Sunday ainappudu holiday ga undadanukoni tana mitrulantarni intiki dinner pilchala ante anukunnadu.
1: The second type is, today happens to be a Sunday. He wanted to enjoy a holiday on Sunday and invite several friends to his home. Suddenly, when he wakes up in the morning on Sunday, he gets fever,
0: 104 degrees.
1: Immediately, he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
0: సంబంధం తన కంట్రోల్లో ఉంది.
1: దిస్ ఈస్ ఎ కనెక్షన్.
0: చేయొచ్చు లేక క్యాన్సిల్ చేసుకోవచ్చు.
1: దిస్ ఈస్ ఎ కనెక్షన్. ఇట్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. హీ కెన్ గో త్రూ ది డ్యూటీ హీ హాస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హీ కెన్.
0: కానీ ఆఫీస్ డ్యూటీ మాత్రం తన కంట్రోల్ లేదు. ఆఫీసర్ ఆజ్ఞ ప్రకారం నడుచుకుని తీరాలి. ఇది డ్యూటీ.
1: బట్ వాట్ రిలేట్స్ టు హిస్ ఆఫీస్ వర్క్ ఈస్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. హీ విల్ హ్యావ్ టు డూ హిస్ డ్యూటీ అకార్డింగ్ టు ది ఆఫీసర్స్ కంట్రోల్.
0: ఇంకా కర్తవ్యము అంటే ఏమిటి? అదే ఈనాడు మానవుడికి అతి ప్రధానమైనటువంటిది.
1: The third type, kartavya, what is that? That is most important thing to man today.
0: Small example.
1: There is a small example.
0: Oka inti lopala bharya bhartalu edo konni karanantaranga kalahinchukunnaru.
1: In one home, wife and husband for some reasons quarreled with each other.
0: Bharta bharyanu aneka vidhamuluga kopinchi rendu debbalu vesadu.
1: The husband became angry with the wife in many ways and even given her a little beating.
0: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
1: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
0: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
1: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిజ్ వైఫ్.
0: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
1: అట్ దట్ మోమెంట్ ఏ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
0: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
1: When he goes to receive his friend, he says, hello friend, and he is smiling.
0: Kutchamani friend daggara chaala happy ga maatladnadu.
1: He speaks to the friend very happily, asks him to sit down.
0: Tachane me coffee istanani cheppi kutchamannadu. Babuluga coffee tayar cheyi kopanga maatladutunnadu.
1: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife prepare some coffee.
0: Bharya daggara kopanni prakatistunnadu, friend daggara sahananni prakatistunnadu.
1: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the
0: presence of his friend. Tana yokka samsaram yokka guttu bayati vaaniki teliyakoodu ee gauravam kosam pratistunnadu.
1: What is the reason? The reason is the intricacies and troubles of his family should not be known to an outsider. It is this that
0: friend daggara free ga unnattu illaluku teliyakoodu.
1: The wife should not know that he is free and well with the friend.
0: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్లనే సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
1: In order to protect this kind of honor of a family, the family continues to be protected and honored.
0: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
1: This kartavya, this type of duty today has been lost.
0: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చిపెట్టేస్తాడు.
1: The anger which should have been shown towards the wife, he will show towards the friend.
0: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
1: విచ్ మీన్స్ హీ ఈజ్ లూజింగ్ హిజ్ మేనర్స్.
0: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
1: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. That is why it has been called duty. But there is a type of duty called
0: ee naadu mana yokka sevakulu yokka duty government idi kaadu, God duty.
1: Today the duty of our sevakas is not that of the government, it is that of God. God
0: tanaku okka master maatrame untunnadu.
1: There is only one master for him.
0: Ikkada office lopala aneka mandi masters ga untaru.
1: In the office there may be several masters.
0: Kanukani ee I and my father are one anukunnappude holy ghost erpadipothu.
1: So, when you are able to think, I and my father are one, then you become one and the stage of being a Holy Ghost comes.
0: కనుక ఈనాడు మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మొట్టమొదట మనం భావించి సేవకులో మనం పాల్గొనాలి.
1: So today our very first thought should relate to brotherhood of man and fatherhood of God, and then we should enter service.
0: క్రమక్రమేణ కూడాను ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: Gradually we should also develop the idea of one ఆత్మ in everyone.
0: కనుకనే ఈనాడు మనము మన జీవితం అనే ప్రవాహమునకు ఒక విధమైనటువంటి రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
1: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్ టూ బ్యాంక్స్.
0: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దెర్ ఆర్ బండ్స్ బ్యాంక్.
0: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
1: It's only then that the river flows well and goes and merges into the ocean.
0: ఈనాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
1: Today the river of our life is flowing very fast.
0: దీనికి గట్టు లేకుండా ఉంటున్నాయి.
1: There is no control, there's no bond for this river.
0: కనుకని ఈనాడు ఒకవైపున ఒక గట్టు రెండవ వైపున మరొక గట్టు ఈ రెండు గట్లను ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
1: Today we will have to build a bond on one side and another bond on the other side.
0: ఒకవైపున అష్టాక్షరనామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
1: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అండర్ ది నేమ్ ఆఫ్ అష్టాక్షరనామం.
0: రెండవ వైపున మరొక అష్టాక్షరనామము అనే గట్టును కట్టుకోవాలి.
1: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షరనామ విచ్ వీ హ్యావ్.
0: ఏమిటి అష్టాక్షరనామము? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే. సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
1: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana, but this is Tamsyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
0: Rendo vaipuna Ashtakshara Namo Saddhavam Labhate Gnanam.
1: The second side again, the Ashtakshari is Saddhavam Labhate Gnanam.
0: Anaga oka vaipuna Saddha, oka vaipuna Nissamsayamu, ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనం జీవించగలము.
1: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
0: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
1: One who has no self-confidence cannot do even a small, tiny task.
0: తనపైన తనకు విశ్వాసమే లేదు, దైవాన్ని మనకు సాక్షాత్కరించుకోవాలంటుంటాడు.
1: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
0: కింద పునాదే లేకపోతే పైన మనము రూపు ఏ విధంగా వేయగలము?
1: When there is no foundation, how can we put a roof on the top?
0: గోడనే కట్టకపోతే మనము రూపును ఏ రీతిగా ధరించగలము?
1: If we have not built the walls, who is going to bear the roof?
0: కనుకనే self-confidence foundation.
1: Self-confidence is the foundation.
0: Self-satisfaction anedi goda.
1: Self-satisfaction are like the wall.
0: Self-sacrifice ade roof.
1: Self-sacrifice is the roof.
0: Self-realization is life.
1: Self-realization is the life.
0: Kanuka ee moodu kudanu bhadranga undinappude ee life aneetvanti self-realization kudanu manam sukhanga manam aanandanga sampurnamaina nirbhayamto jeevinchadaniki veelavutundi.
1: It's only when we have these three built properly, the self realization we can have and our life can be happy and prosperous.
0: Kanaka motta modata manam vishwasanni abhirudhi chesukovali.
1: First step is to promote confidence.
0: Ee sevanu chese samayam lopala manam andarki sai ram sai ram sai ram antunnam, kaani endukosam nu sai ram antunnav?
1: While performing this seva or giving service to all, we say sai ram.
0: Ee sai ram sai ram anetunti ee padamulu kaani ee action kaani kevalam yantrikanga bayil jerukundu yantra roopunto undakoddu.
1: Why do we utter these words, Sai Ram? These words should not come mechanically out of you.
0: ఎవరికి మనం సాయి రామ్ అన్నా సాయి రామ్ పోయి చేరుతుంది అనేటువంటి భావంతో, అందులో సాయి రాముడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం చేస్తున్నాం.
1: With the thought that to whomsoever you utter these words, Sai Ram, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
0: గనుకనే మనం ఉపనిషత్తులు ఉండేకున్నాం, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి మనం నమస్కారం చేసినా దైవానికి పోయి చేరుతుండాలి.
1: That is why, according to the Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
0: ఎవరికి మనము నమస్కారం చేసినా ఏ విధంగా భగవంతునికి పోయి చేరుతున్నదో అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఎవరిని మనం తిరస్కరించినా, ఎవరిని మనం అవమానం చేసినా, ఎవరిని మనం బాధించినా అది కూడా భగవంతునికి చేరిపోతుంది.
1: జస్ట్ యాజ్ టు హూమ్ సో ఎవర్ వీ మేక్ ఒబీసెన్స్ ఇట్ గోస్ అండ్ రీచెస్ గాడ్, సో ఆల్సో హూమ్ సో ఎవర్ యూ కాజ్ హార్మ్ అండ్ హర్ట్ దట్ విల్ ఆల్సో గో అండ్ రీచ్ గాడ్.
0: కనుక మనం ఎవరిని కూడా హింసించకుండా, ఎవరిని బాధించకుండా, ఎవరిని కష్టపెట్టుకోకుండా అందరినీ కూడా సాధ్యమైనంత వరకును ప్రేమతో మనం చేస్తుంటుంటే ఇది వాక్ తపస్సు కింద గాని మనస్తపస్సు కింద గాని సంసిద్ధంగా ఏర్పడుతుంది.
1: సో వితౌట్ కాజింగ్ హార్మ్ ఆర్ హర్ట్ టు ఎనీబడి ఇఫ్ వీ కెన్ కండక్ట్ అవర్ సర్వీస్ దెన్ దిస్ విల్ బి లైక్ తపస్ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: కనుక తపస్సు అనగా మనము ఇల్లు వాకిలి వదిలిపెట్టి మన యొక్క కర్తవ్యాలు విసర్జించి అరణ్యానికి పోవటం కాదు, వాక్ తపస్సు మనం చెయ్యాలి. మనో తపస్సు మనం పవిత్రమైన భావాలతో ఈ యొక్క ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి. దేహ తపస్సు పవిత్రమైనటువంటి మహర్షులకు, మహనీయులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుకొట్టుకోవాలి.
1: తపస్సు డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్సు షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్ ఆఫ్ ది మైండ్, ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ in order that you may give up your ego and your attachments.
0: Kanukane deenini puraskarinchukoniye the proper study of mankind is man annaru.
1: It is in this context that it has been said that the proper study of man is mankind.
0: Mana manasuloni bhavamulu, mataloni palukulu, kriyaloni aacharanamulu moodu ekamai povali.
1: Our thought from the mind, our word from our mouth and our deeds from our hands.
0: Kani ee naadu mankind mankind antunnaru kani ee moodu ekam cheyatam ledu.
1: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
0: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అంటే చెప్పొచ్చు బాగా.
1: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
0: మనము ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
1: We should not take that path. We are sacred human beings. We are naras.
0: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
1: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ నర ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వానర ఎ మంకీ.
0: వానర ఇది మూడు అక్షరాలు, నర రెండు అక్షరాలే.
1: వానర మంకీ హెస్ గా త్రీ లెటర్స్, నర మ్యాన్ హెస్ గా టూ లెటర్స్.
0: ఈ వానర ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానర.
1: వానర కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై సేయింగ్ ఇట్ ఈస్ బికాస్ దేర్ ఇస్ ఎ టెయిల్. వా Vanara is one who has a tail.
0: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
1: సిన్స్ మ్యాన్ హ్యాస్ నో టెయిల్ ది లెటర్ వా గోస్ అండ్ హి బికమ్స్ నర.
0: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
1: ఓన్లీ ది టెయిల్ ఇస్ అబ్సెంట్ బట్ ఆల్ ది కండక్ట్ ఆఫ్ ఎ మంకీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్.
0: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనం దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామసేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
1: హూ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
0: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సంబంధం అనేటువంటి గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
1: టుడే బీయింగ్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ and much closer to God, yet if we do not do such service, then we are not.
0: Mana nitya jeevithamlo manam anubhavinchavalsinatuntivi, manam telusukovalsinatuntivi inka enno untunnayi. Nitya jeevitame manam aadhyatmika margamu.
1: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
0: Nijanga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatuvanti oka sthayi kaadu.
1: Truly when we talk of adhyatmika spirituality, it's not as if it is a distinct
0: mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kudanu adhyatmika sambandhinchinatundi.
1: Every event which we experience in our daily life is connected closely with spirit.
0: Manam sariyainatundi arthanni gurtinchukolekapovatam chetane adhyatmika veru mana daily life nitya jeevitham veru ani dani vibhagam chestunnam.
1: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
0: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండు ఒక్కటే.
1: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
0: ధర్మ అర్థ కామ మోక్షంలోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పని చెప్పాడు.
1: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
0: ధర్మము దేనికోసము అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
1: ధర్మార్థ, వాట్ ఫర్ డు యూ వాంట్ టు హ్యావ్ వెల్త్? అర్థ ఫర్ కమ్.
0: ఇక్కడ అర్థం అనగా కేవలము కరెన్సీ నోట్స్ ఒక డాలర్స్ మాత్రమే కాదు.
1: హియర్ ది వర్డ్ అర్థ డస్ నాట్ మీన్ ఓన్లీ కరెన్సీ నోట్స్ ఆర్ డాలర్స్.
0: వెల్త్ అనేటువంటిది కేవలము జ్ఞానం ఒక్క ధనమే.
1: వెల్త్ హెస్ గాట్ ఎ మచ్ బ్రాడర్
0: మీనింగ్. ఆరోగ్యం ఒక్క ధనమే.
1: విజ్డమ్ ఈజ్ ఎ హెల్త్.
0: మన యొక్క భావం ఒక్క ధనమే.
1: థాట్స్ ఆర్ వెల్త్.
0: మన యొక్క దేహ బలము యొక్క ధర్మమే ధనమే.
1: అవర్ బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో.
0: కనుక ధనం అనగా ఏమిటి? దేహ బలము, మనోబలము, బుద్ధి బలము, ఆధ్యాత్మిక బలము, సర్వ బలములు కూడా ధనముల కిందనే లెక్క.
1: వాట్ ఈస్ వెల్త్? బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్.
0: సత్శీలము ధనమే, సదాచారము ధనమే, ఐశ్వర్యము ధనమే, సర్వము ధనమే.
1: గుడ్ క్యారెక్టర్ ఇస్ వెల్త్, గుడ్ కాండక్ట్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెల్త్, దే కాన్స్టిట్యూట్.
0: కనుకనే ఆ ధనమును మనము ధర్మము చెయ్యాలి అన్నాడు.
1: దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ కైండ్స్, దిస్ షుడ్ బి యూస్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే ఈ ధనం అనేటువంటి యొక్క సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
1: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్.
0: ఇంకా అర్థ కామము,
1: ది అదర్ టూ పురుషార్థస్, అర్థ కామ.
0: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
0: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది, ఆశించవలసినటువంటి మార్గము.
1: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అలోన్, వీ షుడ్ డిజైర్ టు గెట్ గాడ్.
0: ఈనాడు కూడా లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడా ఏకం చేయాలి.
1: ఇన్ దిస్ వే వరల్డ్లీ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్,
0: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించగలుగుతున్నాం.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వీఆర్ ఏబుల్ టు గో ది పాత్ ఆఫ్
0: స్పిరిచువల్. ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్.
1: This is not a piece of cloth, it's a bundle of threads.
0: Idiki threads kaadu, idi cotton.
1: This is not threads, this is
0: cotton. Mottamota cotton, rendavadi thread, moodavadi cloth.
1: First is cotton, then come threads, then come cloth.
0: Taruka deham anetundi cloth.
1: Body is like the cloth.
0: Mana thoughts anetundi threads.
1: Our thoughts are like the threads.
0: Mana aatmane cotton, pure cotton.
1: Our atma is the base.
0: Daniki no shape.
1: ఆత్మ
0: అదే. ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ,
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అదే క్లాత్. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే థ్రెడ్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దోస్ ఆర్ ది థ్రెడ్.
0: ది వన్ యూ రియలీ ఆర్ అదే కాటన్.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్స్ ఆత్మ.
0: ఆ కాటన్ లేకపోతే థ్రెడ్స్ లేవు, థ్రెడ్స్ లేకపోతే క్లాత్ లేదు. కనుక మూడు చేరి ఒక్కటే, దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ, మూడు ఒక్కటే. ఐహిక, ఆముష్మిక, కైవల్య, మూడు ఒక్కటే.
1: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
0: దీనికి ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము, ఇంద్రియములు, మనస్సు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము, ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
1: Further, the three most important things, the body, the organs and the mind, it's the conglomeration of these three which makes you
0: ee moodinti yokka tattvanni manam gurtinchinappude aadhyatmika spashtanga artham avutundi.
1: It's only when we can understand the nature and the aspect of these three can we understand spiritual.
0: Kanuka ee dehamu, indriyamu, ee manasu yokka tattvanni gurtinchukunte aadhyatmikamu suspashtanga manaku roopandirpa chestundi.
1: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
0: kanuka spirituality anaga kevalamu oka bhinnamainatundi prapanchaniki viruddhamaina margam kaadu.
1: Spirituality does not consist of a separate path unconnected with the living
0: world. Tellavari lechinade modalu ratri varaku manam nidrinche anta varaku ye pani chesina anta kudano aadhyatmikame.
1: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
0: Tellavari 6 gantalaku japamu ratri 8 gantalaku japamani oka tayanni manam nirninchukotam nakkarledu. Nirantaram kudano sarvada sarvakaleshu sarvatra harichintanam.
1: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa, at all times and at every
0: instant. Yavanamu, balyamu, kaumaramu, vardhakyam anetuvanti yokka style kudano avasaram ledu.
1: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such distinction.
0: Kanuka deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimittam kaani, ematram kudano akkaraledu.
1: For this, neither a fixed age nor a fixed time are necessary.
0: Mana anukoolamulu nimittamai manam kaalani nirnayam cheskuntanname kaani కాలమునికి ఏమాత్రం కూడా హద్దు లేదు.
1: ఇట్ ఈస్ ఫర్ అవర్ కన్వీనియన్స్ దట్ వీ ఫిక్స్ ఎ టైమ్, బట్ టైమ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: కేవలం ఇది సాయంకాలం అనుకుంటున్నాము, సాయంకాలమునికి ఏమాత్రం అర్థం లేదు.
1: వీ కాల్ దిస్ ఈవినింగ్, ఇట్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
0: సూర్యుడు భూమి కిందకి పోవటం చేత సాయంకాలం అనుకుంటున్నాం, సూర్యుడు భూమి పైన ప్రవేశించట చేత తెల్లవారు అనుకుంటున్నాము.
1: బికాస్ ది సన్ ఈస్ సెట్టింగ్ వీ థింక్ ఇట్ ఇస్ ఈవినింగ్, వెన్ ది సన్ ఇస్ రైజింగ్ వీ థింక్ ఇట్ ఇస్ మార్నింగ్.
0: నిజంగా సెట్టింగ్ రైజింగ్ రెండు లేవు సన్నకు.
1: ట్రూలీ సన్ నైదర్ రైజెస్ నార్ సెట్.
0: కేవలం మనకు కనిపించకుండా పోయినంత మాత్రం దాన్ని మునిగిపోయాడు అనుకుంటున్నాము, కనిపించినప్పుడు పుట్టినాడు అనుకుంటున్నాము. ఈ రెండు కూడా మన భావాలే కాని సూర్యుని యొక్క తత్వములు కాదు.
1: జస్ట్ బికాస్ వీ డూ నాట్ సీ ది సన్ వీ థింక్ హీ ఇస్ సెట్. Just because we see him rise, we think sun is rising. But these are only our ideas and our
0: అదే విధంగానే ఆత్మకు అనేటువంటిది జననము మరణము రెండు లేవు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
0: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాం.
1: When the body is seen by us, we say
0: దేహం శిథిలమైపోతానే మరణం అంటున్నాం.
1: When the body falls down, we say death.
0: కానీ ఆత్మకు నో బర్త్ నో డెత్.
1: But ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: ఉన్నమాట తెలుపుచున్న మాట.
1: God shines with all the brilliance and effulgence in this universe. Similarly, the universe shines and develops in God. This is the relationship between the Creator and the creation, which are inseparable. That is the friendship between the Creator and the creation, which are inseparable. This is the fact that Bhagavan declares to us.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: The universe is the effect.
0: విభుడు కారకుడు.
1: Creator is the cause.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: No one can fragment or separate out the relationship between the Creator and the creation.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: This whole world is nothing but the combination of the cause and the effect.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: This universe all over shows the divinity alone and nothing else.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: The whole world, animate, inanimate, mobile and immobile, that are very forms of the divine.
0: Vishwam Vishnu Swarupam.
1: The universe is the very manifestation of God.
0: Kani vivida roopamunaamunto manaku gocharinchuchunnappatiki idi kevalam Vishnu Swarupame.
1: Though we find the entities with varied names and forms, they are essentially divine.
0: Itti Vishnu Swarupamainatvanti oka divyatvanni మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ డ్రౌన్డ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ డిసప్పాయింట్మెంట్.
0: నిరంతర కృషిచే నిర్విగ్రామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్. హీ హాస్ గట్ అన్లిమిటెడ్ డిజైర్స్, మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ దట్ యాంగ్జైటీ విచ్ హాస్ నో రీజన్ బిహైండ్. He wants all that, though he is not deserving.
0: Karanam taanu negative sthayilo untunnadu.
1: The reason is he is in the position of negativity.
0: Vishwamantakudunu positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane negative positive rendintu oka ekattvam chetani ee divyattvam praptistundi.
1: One attains the divinity by mixing the positive and the negative.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: బై డూయింగ్ బ్యాడ్ యూ నెవర్ గెట్ గుడ్.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యూ నెవర్ బి పుట్ టు హార్మ్.
0: సూతమును నాటి మేఘ ఫలము కన్నా.
1: హ్యావింగ్ సోన్ ద నీమ్ సీడ్స్ డూ యూ ఎక్స్పెక్ట్ మ్యాంగో ఫ్రూట్స్.
0: కనుకనే మనం ఏ విత్తనం నాటదుమో ఆ మొక్కనే, ఏ మొక్కగా ఉండునో ఆ వృక్షమే, ఆ వృక్షమైనటువంటి ఫలమే మనకు ప్రాప్తిస్తుంటారు.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ద ట్రీ, యాజ్ ఇస్ ద ట్రీ సో ఇస్ ద ఫ్రూట్ ఇట్ బేర్స్.
0: మానవుడు అనేక విధమైన సంకల్పములను అభివృద్ధి పరుచుకొని తన సంకల్పములకు తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: మ్యాన్ ఎంటర్టైన్స్ సో మెనీ థాట్స్ with high expectations and is frustrated when those are not there.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanu chuhalu alli alasi poku.
1: Man goes on imagining that he'll be doing this and that and gets tired.
0: Ye vittulanu naati ichchota nuntivo aa phalamulani ku anduchundu.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bear.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమీ కానరావు
1: ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముత్యపు సరులు మచ్చనుకును లేవు
1: Not even precious pearls around him.
0: Melmi bangaru danda medaku ledu.
1: There's no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachalamalanu putakaledu.
1: There are no precious stones.
0: Kani
1: but
0: kaladu kaladu mee yokka kantamandu.
1: Yes, there is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do.
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకోలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవులకు సరి అయినటువంటి ధర్మం కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువను గుర్తించుకోలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees, and knowledgeable people.
0: కానీ మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయినవాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హీ డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్స్ ఏ ది వన్ యు రియలీ ఆర్.
1: ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యు రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body
1: monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poets,
0: మేధావులు కూడాను,
1: intellectuals,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గంలో పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు, కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ ప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడ్ బేర్ ద సఫరింగ్.
0: రామా,
1: ప్రేట్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామ, ఐ ప్రేట్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యు డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్
1: Will it be possible to tie up to a mortar?
0: Lakshmi Devi Valachuna.
1: Will the goddess of wealth serve you?
0: Lakshmanundu Kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sushma Buddhi Galabharatudu Chuchi Chuchi Mrukuna.
1: Of all, waiting for long, will that intelligent serve you?
0: Aparama Sekti Yanto Gopara.
1: The power of Rama is infinite beyond all measure.
0: Oh Rama, nee shaktini nenu gurtinchukolekapoyanu.
1: Rama, I could not know your power.
0: Nenu manavudanu.
1: I am man.
0: Ajnanini.
1: I am ignorant.
0: Ani tannu taanu nindinchukunnadu.
1: He blamed himself.
0: Ee vidhamuga ilanti endaro goppa goppa bhaktulainatunti vaaru kudanu konni baadhanu bharinchukoneleka bhagavantuni vimarsistoo untaru.
1: Great devotees could not bear the suffering and troubles. And they blamed him.
0: కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to know that the difficulty will give them pleasure later.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: నసుఖ లభ్యతే సుఖం. సుఖం నుంచి సుఖం మనకు ప్రాప్తించదు.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: Without darkness, there is no light either.
0: ఈ లైట్కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: It is the darkness that makes the light valuable.
0: మానవుని యందున్నటువంటి విలువలను, దివ్యత్వమైనటువంటి భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The combination of these two is human
0: life. The pleasure is an interval between two pains. కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: ఇన్ తమిళనాడు
0: పాండి దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతి గాంచినటువంటి దేశం.
1: And this place Pandya is very famous one.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: this Pandya king,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: He wanted to have more and more of armaments.
0: Well, between two pains.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం

0: king.
1: తన యొక్క ఆశీర్వాదాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
0: He wanted to have more and more of armaments.
1: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వములు తీసుకుని రామని పంపించాడు.
0: He has sent his all his associates with some money and wanted good horses to be brought.
1: ఈ గుర్రములు తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
0: The minister was going with sipais to bring the Perindurai needed horse.
1: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
0: He stood there nearby a village.
1: Perindurai. అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
0: There at that village there is an aspirant, seeker and a spiritual.
1: అతని బోధనలన్నింటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
0: There the minister sat and was listening to the teachings of the
1: noble soul. Minister chala yuvakudu.
0: Minister is an youngster.
1: Aanati yuvakulu endukudanu ilanti pavitramainatundi bhakti bhavamulu abhiruddhi avutu vachayi.
0: Youngsters in those days had devotion.
1: Ee bhakti prapattulanu abhiruddhi garchukovalani akkadine anni marchipoyi kurchunnadu.
0: He sat there in full devotion and sincerity.
1: Sipayalu kudanu akkadine untunnaru.
0: Even soldiers were there.
1: Teesakapoyina rokkamanta kudanu deeni kharchulike saripothundunnadi.
0: And in fact all expenses are to meet this.
1: Koncham prakkalopalle oka shivadevalayam kuda untundadi.
0: There is Shiva's temple by the side.
1: Ee shivadevalayam chaala paadu padipoyindi.
0: This Shiva's temple is totally left uncared.
1: దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చాడు.
0: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్
1: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
0: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
1: గుర్రంలోకి తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువులను సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
0: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
1: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
0: The minister was summoned by Pandya king.
1: Mantri velladu.
0: Minister went.
1: Aanandamga velladu.
0: He went.
1: Ye vicharamu ledu.
0: He had no worry.
1: Enduku vicharam?
0: Why should he worry?
1: Tappu chesina vaniki vicharam untadi kani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
0: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
1: మంత్రి, నిన్ను గుర్రములు తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
0: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
1: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపపెట్టడం లేదు.
0: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
1: కానీ ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
0: But you are not able to follow my command.
1: కానీ ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
0: Such a minister is useless.
1: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
0: And minister was kept in jail.
1: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
0: Even in the jail, this youngster minister went on singing the glory of God.
1: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
0: There this youngster minister started composing certain verses.
1: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనదిగా గోచరించింది.
0: His behavior was very noble.
1: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనదిగా గోచరించాయి.
0: His conduct is sacred.
1: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
0: Having known the fact, the king had set him free.
1: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
0: And he wanted the minister to do spiritual practice of his choice.
1: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
0: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
1: నా కాలం వ్యర్థం చేసుకున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
1: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
1: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
0: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
1: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
0: ఐ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
1: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ,
0: ఐ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
1: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
0: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద, ద స్టాండర్డ్ టెక్స్ట్.
1: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూరు.
1: తిరువళ్ళూరు కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగలపటికి

0: తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలందు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: Based on this, he went on chanting the glory of God unceasingly.
0: అతనే మాణిక్యవాచక.
1: And he is మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: He was shining, befitting his name, Manikya, the precious gem.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: People face difficulties, no doubt.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: Difficulties will give you at the end good only.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టములను నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: Utter truth.
0: సత్యం వద, ధర్మం చెర. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: Observe these two principles. Speak truth, follow righteousness.
0: ఈ రెండింటిని అపజయమనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: It will never take you to failure.
0: విజయం అనేటువంటిది రెండింటిని వరిస్తుంది.
1: Success will be after these twin principles.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మః.
1: There is no higher principle than truth.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడాను నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: Under any circumstances,
0: విడవద్దు.
1: Never forget truth. Never drop
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: Take truth as your life.
0: సత్యమే భగవస్వరూపము.
1: Truth is God.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There's no place where
0: సత్యం సర్వత్రా ఉంటున్నది.
1: Truth is all over.
0: ఇది ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: Truth is beyond time and space.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: Truth is one and same.
0: అమెరికన్ సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: The truth is not separate like Japanese truth.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: Truth is one and the same for all.
0: Truth is God.
1: So truth is God.
0: నీవు సత్యమునే నీవు అనుసరించు.
1: యూ ఫాలో ట్రూత్.
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యూ ఫాలో ట్రూత్, ధర్మ, రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect is
0: not the country.
1: None can protect the country.
0: Satyani dharmani ni rakshisti aa satya dharmamule desamunu rakshistayi.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: Kanuka manam ee naadu cheyavalsinatundi satya margamunu anusarinchi.
1: What we should do is to follow
0: dharmam tucha nadchukunnappudu,
1: and when we organize ourselves righteously,
0: utti padutundi.
1: Natural divine love will come to us.
0: ఈ యొక్క దివైన లవ్ ఉండినప్పుడే,
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
1: The other form of dharma are these two, love and sanctity.
0: ఈ ప్రేమ లేని ధర్మం కానీ ధర్మము లేని ప్రేమ కానీ పనికిరాదు.
1: దేర్ కెనాట్ బి ధర్మ విదౌట్ లవ్, దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ధర్మ.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్తో వచ్చేటువంటివి కాదు.
1: డివైన్ ఫీలింగ్స్ కాంట్ బి అబ్టైన్ అవుట్ ఆఫ్ ఫోర్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: అవర్ హార్ట్ ఈజ్ సేక్రెడ్ వాస్.
0: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: భగవంతుని నిలయము.
1: That is a temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: ఇట్ ఇస్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: నీవు మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
1: యూ మే డూ గుడ్ ఆర్ బ్యాడ్, మే నాట్ బి నోటీస్డ్ బై అదర్స్, బట్ గాడ్ నోస్.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎ మిస్టేక్ ఇన్ నోయింగ్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు, భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
0: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
1: యాజ్ యు మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టూ పీసెస్, యూ లాస్ట్ పీస్ టోటలీ.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మై డూ కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: అండ్ దిస్ గుడ్ వర్క్ విల్ కన్ఫర్ గాడ్స్ గ్రేస్.
0: మంచి పని చేసి చెడ్డను పొందబోడు.
1: బై డూయింగ్ గుడ్ యుల్ నెవర్ గెట్ బ్యాడ్.
0: చెడ్డ పని చేసి మంచిని చెందలేడు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెన్ నెవర్ గెట్
0: గుడ్. నిమ్మమును నాటి సూత ఫలంబుగొన్న,
1: హావింగ్ సోన్ ది సీడ్స్ ఆఫ్ ది నీమ్ ట్రీ కాంట్ గెట్ మ్యాంగో.
0: నిమ్మ ఫలంబుగొన్న,
1: ఆర్ వైస్ వర్స, హావింగ్ సోన్ ది మ్యాంగో సీడ్ యు డోంట్ గెట్ నీమ్ ఫ్రూట్స్.
0: కనుక
1: సో
0: మనము చేసుకున్నటువంటి మంచి చెడ్డదే మన బాధలకు మూల కారణము.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: ఎవరో నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: We feel that we are hurt, put to harm by someone
0: else. మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
1: For good and bad we are responsible.
0: కనుక దీని మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవోని.
1: It's the mind that's responsible for the bondage and liberation.
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధములకు బంధ కారణములకు మూలము.
1: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: కనుక మొట్టమొదట మన చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్.
0: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది.
1: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
0: చెడ్డ భావంలే నీవు అరికెట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు.
1: వెన్ యు కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో.
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో, డోంట్ ఫాలో దాట్.
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్యతత్వం.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్.
0: ఆ చైతన్యం మన ఎందే ఉంటుండాలి.
1: That awareness is within us.
0: కానీ దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: Because of the body attachment, we don't cognize conscience. What is this body?
0: ఇదంత కేవలం మెటీరియలైజేషన్.
1: All this body is merely materialization.
0: అందుకోసమని గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
1: In Gayatri Mantra it is said, Om Bhur Bhuvah Suvah.
0: Bhur.
1: భూ
0: ఏకము, మెటీరియలైజేషన్ బాడీ.
1: భూర్ ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్.
0: భువః అదే మైండ్ యొక్క వైబ్రేషన్.
1: భువః ఇస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద మైండ్.
0: సువః
1: సువః
0: ఇదే జ్ఞానం యొక్క రేడియేషన్.
1: ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ ద విజ్డమ్.
0: కాబట్టి మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడు కూడా మన ఎందే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ మెటీరియలైజేషన్, వైబ్రేషన్ అండ్ రేడియేషన్
0: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This radiation is prajnana, that
0: constant
1: is divine.
0: Integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
1: వేద సేస్ దట్ కాన్స్టెంట్
0: ఇంటిగ్రేషన్ బ్రహ్మ మన ఎందే ఉంటున్నాడు.
1: దిస్ బ్రహ్మ ప్రజ్ఞానం
0: స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: వేదము విభజించి
1: we divide on
0: vedamulu prapanchamunaku chaati
1: and having propagated this
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడి
1: వ్యాస. Who has propagated principles of
0: Veda. Putra vatsalyamunu vidaleka.
1: He could not give up attachment to
0: son. Sarvasanga parityagai velutunnatvanti vyasunni sukunni.
1: That as Sukha was passing by as a renunciant.
0: Kumara, Kumara, nilchu, nilchu. Okka thuri naa maata vinu annadu.
1: He went on asking, my dear son, stand still for a moment.
0: Kaani ye maatramu lekka cheyaledu.
1: But son didn't bother.
0: Kattakadapatiki.
1: Finally.
0: Itaniki satyam cheppatam manchidi anukunnadu.
1: He thought that he should teach truth to the father. He stood there.
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
1: నాయన
0: నీవు నా కుమారుడవు.
1: సన్, యు ఆర్ హియర్.
0: నా మాట నీవు వినకూడదా?
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు.
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై.
0: యువకుడు,
1: ఇస్ యంగ్
0: సుకుడు,
1: సుక
0: చెప్పాడు.
1: హీ సెడ్,
0: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.
0: నీవు బ్రహ్మమే, నేను బ్రహ్మనే.
1: యు ఆర్ గాడ్ అండ్
0: ఐ యామ్ బ్రహ్మమయం జగత్తు.
1: The whole world is divine. So saying he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane
1: so
0: anadi kaalam nundi ee bharata desham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatti bharata desham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క అపోహల చేత కానీ లేక డౌట్స్ చేత కానీ నిండినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖ శాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
1: These sacred teachings handed over to us down the ages is the propagation of the principle, let all the world be happy, loka samasta sukhino bhavantu.
0: Kanuka anni lokamulu bhagavantuni yokka sambandhaminchinatundivi.
1: In fact, all the worlds belong to God.
0: Rupanamulu vachekanga undavachunu kani
1: it may be separate apart.
0: Divya shakti ekkada poyina okkate.
1: But the divine power is uniform.
0: Manavattulo kuda rupanamulu prathyekanga unnai.
1: Human beings, they differ in name and form.
0: కాని ఆత్మతత్వం ఒకటే.
1: But atmic principle is one.
0: వద్దన ఒక సాధకులు అడిగారు.
1: A seeker asked.
0: స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
1: స్వామి, in this world crores and crores of devotees
0: are there. అందరియందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: How is that same atma dwells in all?
0: ఒక్కొక్కరు ప్రాప్తిని పురస్కరించుకుని ఉంటాయి కదా.
1: It depends on the deservedness, isn't it?
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: This is Bhagavan's reply.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: As you decorate with illumination, you have so many colored bulbs all around.
0: కానీ ఒక్కొక్క బల్బు ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: The bulbs are separate.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: The form of the bulb is also separate.
0: ఇది కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: Its capacity, voltage is also different.
0: కానీ అన్నింటి యందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: But the same current is present in all of the bulbs.
0: మతములన్నీయు వేరు మార్గంబు ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదము వేరు వస్తు ఒకటే.
1: ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ బట్
0: బంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ గోల్డ్ ఈజ్ వన్.
0: పశుల వన్యలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
0: జంతువులు వేరు జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వర్షిప్ ఇస్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated to you?
0: Sadhu sadguna ganyulau sabhyularam.
1: O sacred
0: Lord. Sadhu sadguna sanyulau sabhyularam.
1: What else is to be communicated to you, O members of this noble, august, sacred assembly? Though bulbs are many and different, current is not separate.
0: బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఇస్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చు.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫర్.
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చు.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చు.
1: వోల్టేజెస్ డిఫర్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వి హావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్ ద
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్? రెండింటి
0: యందు కరెంట్ ఒకటే.
1: కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హి గెట్స్
0: వారి యందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనటువంటి వారి యందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్, ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: ఎందుకు దైవత్వం ఒకటే.
1: దే డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రమో అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: అండ్ ది ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
0: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: తమ తమ భావం పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
1: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
0: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
1: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంజెస్.
0: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నిండిపోతుంది.
1: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: ఉన్నంత మాత్రమే గంగా జలము,
1: Is that all the Ganges water?
0: ఎంత పాత్రలైనా కూడా గాంజెస్ నింపుతుంది.
1: Yes, the Ganges will fill all the tumblers.
0: కనుక ఈనాడు మనం ఏం చేసుకోవాలి? మన యొక్క పాత్రను, కంటైనర్ను పెంచుకోవాలి.
1: Let expand our containers.
0: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవత్ శక్తి గాని మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
1: If we have big and bigger containers, we can have more and more of divine love.
0: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
1: To attain God is not the shloka verse.
0: లేక సాధన చేత ప్రయోజనం లేదు.
1: Or any kind of king. లేక
0: గ్రంథ పఠనం చేత ప్రయోజనం
1: Nor textual reading. Or spiritual rituals. If we don't do it wholeheartedly, all will be in vain. God dwells in our heart. God is present in all beings. God is present in the entire universe.
0: జగత్తంతా కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: The universe is the manifestation of own one God.
0: ఏకం సత్తి ప్రాభవదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: ఇది కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్నెస్.
0: కంట్రాక్షన్ లవ్.
1: Is contraction love.
0: కానీ అనేకత్వమును ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
1: When you take unity in diversity, it is expansion love.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: We have to attain the divinity.
0: Gee, stars are many.
1: Stars are many.
0: But sky is one.
1: But sky is one.
0: Nations are many.
1: Nations are many.
0: But earth is one.
1: But earth is one.
0: Cows are many.
1: Cows are many.
0: Milk is one.
1: Milk is one.
0: Gold is one.
1: Gold is one.
0: But jewels are many.
1: Jewels are many.
0: చూసారా? ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
1: We can attain divinity by following this path of unity, oneness.
0: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Then we'll have peace in this human life.
0: ఈనాటి మానవుడు
1: Man today,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: in spite of spiritual endeavors,
0: స్మరణ చేసినప్పటికీ
1: in spite of practices,
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: He is devoid of
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీనికి అనేక విధమైనటువంటి భౌతికంగా, లౌకికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: He has got so many social, political, worldly obstacles on the way.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో
0: అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
0: దేన్ని మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: మీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతే చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: జరుపు చింత.
1: కష్టములన్నీ
0: చింత. కష్టములు ఒక చింత.
1: లాస్.
0: సంతసం ఒక చింత. వింత చింత.
1: ఈవెన్
0: అన్ని చింతలే ఈ జగత్.
1: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: చింతలేని మానవుడు, చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
0: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతోనన్నా ఉంటుంటాది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
0: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటుంది.
1: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ది అదర్ వన్.
0: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ గాని క్వాలిటీ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
0: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ దట్ స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
0: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
1: టు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
0: మంచి మార్గంలో పోతున్నాను.
1: I am treading along the
0: right path. Divyamain margani anusaristunnanu.
1: I am following sacred
0: divine path. Evariki ye vidhamainatundi apakaram cheyatam ledu.
1: I don't harm anybody.
0: Evariki ye vidhamaina keedu cheyatam ledu.
1: I am not putting anybody
0: ee satyanni drudanga mana unchukunnappudu deniki mana abhyantaram padarakaledu.
1: When you follow the path of truth, you don't need to fear.
0: Kanukane truth is God.
1: Truth is God.
0: దానిని మనం పెట్టుకుందాం.
1: We have to keep in
0: view. నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: Follow your conscience.
0: నీ దేహాన్ని ఫాలో చేయవద్దు.
1: Don't follow the
0: mind. Mind ని ఫాలో చేయొద్దు.
1: Don't follow the mind.
0: Mind is like a mad monkey.
1: Mind is
0: body
1: like a
0: water bubble.
1: Body is like water bubble.
0: Follow the body and mind.
1: Don't follow the body and mind.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: నీ కాన్షియస్ అదే నిజమైనటువంటి దైవము.
1: Your conscience is divine.
0: నీ దేహమునందే నీ దైవం ఉంటున్నాడు.
1: God is in you.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
0: పాపమనగా వేరు, పరదేశమున లేదు.
1: సిన్ ఇస్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: సిన్ ఇస్ అటాచ్డ్ టు ది యాక్షన్.
0: ఈ పాపం కూడా పరదేశములో లేదు.
1: సిన్ ఇస్ నాట్ ఇన్ ఫారిన్ కంట్రీ.
0: చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ దేర్ ఇన్ యువర్ ఓన్ యాక్షన్.
0: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
1: గాడ్ ఇస్ నాట్ ఇన్ ఎ ఫారిన్ కంట్రీ.
0: దేహం అందే ఉంటుండాలి.
1: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
0: దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన.
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండివిజువల్ అండ్
0: టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: ఎలాంటి టెంపుల్?
1: What sort of temple?
0: Permanent temple కాదు ఇది.
1: It's not the ordinary
0: moving temple. Moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడ అంతా దైవం వస్తుండాలి నీ వెంట.
1: Body is a moving temple. Wherever you go, it follows
0: ఇది
1: you.
0: పవిత్రమైన టెంపుల్.
1: ఇస్ ఎ సేక్రెడ్ టెంపుల్.
0: దివ్యమైన టెంపుల్.
1: ఎ డివైన్
0: భవ్యమైన టెంపుల్. నవ్యమైన టెంపుల్.
1: న్యూ.
0: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
1: Why should we disgusted of this temple?
0: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి.
1: Experience the sacredness of this temple.
0: దేహం ఇచ్చినది ఎందుకు?
1: Why the body is given?
0: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why it is given?
0: సందులు గొందులు తిరుగుటక.
1: Is it to go round the roads and by
0: lanes? కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా.
1: The body is given to see God wholeheartedly, opening your eyes.
0: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
1: Body is gifted.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్.
1: Body is God's gift.
0: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్స్.
0: కర్మానుబంధిని మనుష్యలోకే.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్టివిటీ.
0: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆచరించాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
0: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
1: వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: సత్కర్మలు. దీని సత్సంగము.
1: Good actions, good company.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: What is good company?
0: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
1: Not an assembly of devotees. No.
0: సత్. Being. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
1: సత్ బీయింగ్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: సంగత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ బి ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
0: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు.
1: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ ది సత్ బీయింగ్,
0: అవేర్నెస్,
1: చిత్ అవేర్నెస్.
0: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్, చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లిస్. సత్ ఇస్ చేంజ్లెస్.
0: అదే ఒక షుగర్ వంటిది.
1: సత్
0: అదే మధురం వంటిది. అదే మాణిక్యం వంటిది. అదే మధురాతిమతం.
1: దిస్ బీయింగ్ సత్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్వీట్ ప్రెషస్ జెమ్.
0: అది చక్కెర వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ షుగర్.
0: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
1: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎయిదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ.
0: కాబట్టి సత్యమైనటువంటిది.
1: బికాజ్ ఇట్స్ ఎటర్నల్.
0: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
1: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్.
0: చైతన్యము. అది అవేర్నెస్.
1: చిత్ ఇస్ అవేర్నెస్.
0: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
1: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
0: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
1: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్స్ వాటర్.
0: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండింటినీ మిక్స్ చేయాలి.
1: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
0: షుగర్ కాదు, వాటర్ కాదు.
1: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
0: సిరప్. మూడో పేరు వచ్చేస్తుంది.
1: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
0: సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్, ఆనందం.
0: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ ఫైండ్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
0: అందరి ఎందు సత్తు ఉన్నది.
1: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడి.
0: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: మన దేహతత్వం.
1: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్.
0: ఏకత్వమే మానవత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్.
0: ఈ మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
0: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి.
1: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
0: అది లక్ష్యము.
1: దట్ టు అటైన్ దట్ ఇస్ మెయిన్.
0: అది అక్షరము.
1: దట్ ఈస్ అక్షర.
0: అక్షరమనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరమనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
1: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
0: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
1: బాడీ ఇస్ పెరిషబుల్.
0: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
1: ఆత్మ ఇస్.
0: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద ఎక్స్టోల్
0: గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
0: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
1: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ
0: బాడీ. రెండు చేరినటువంటిది అక్షరం.
1: The combination of these two is akshara.
0: అర్ధనారీశ్వరం.
1: This is androgynous nature.
0: దేహం ప్రకృతి.
1: బాడీ ఇస్ నేచర్
0: ఈ ప్రకృతి ఏ పార్వతి
1: అండ్ దిస్ నేచర్ ప్రకృతి ఇస్
0: ఆత్మ ఇది ఏ శివుడు
1: ఆత్మ ఇస్ శివ
0: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వమే మానవత్వము
1: ది కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ పార్వతి ఇస్ హ్యూమన్ లైఫ్
0: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ అర్ధనారీశ్వరం
0: మానవత్వంలో ఎన్నో విధమైన రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దర్ లాట్స్
0: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం
1: ఇట్స్ వెరీ ఈజీ టు నో ది డివినిటీ
0: తెలియదు కానీ మన మనసునందున్నటువంటి దుర్భావములు దుర్యోచనలు దుర్భా ఇవన్నీ తీసిపారవి
1: యూ డు నాట్ నో బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్ మానిపులేషన్
0: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి
1: వెన్ వన్స్ యూ గివ్ అప్ నేచురల్లీ నోబుల్ థాట్స్ అరైజ్
0: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి
1: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సీక్రెట్
0: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
1: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటి ఒక జలమును నింపించమంటే
1: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్
0: సత్కర్మలు ఎందు సద్భావములు ఎందు సద్వాక్ అన్నిటి ఎందు కూడాను ఈ ప్రేమ రసమే వస్తుంటాది
1: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్
0: పంచ ప్రాణములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి
1: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్ ద లైఫ్ షీట్స్
0: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది
1: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్
0: ఏ ట్యాప్ తిప్పినా కానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది
1: యు మే ఓపెన్ ఎనీ ట్యాప్ యు డ్రా ద వాటర్ ఆఫ్ లవ్
0: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: లవ్ ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు
1: యు మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్
0: దీని పేరే అది
1: ఇట్స్ వెరీ నేమ్
0: హృదయము హృత్ ప్లస్ దయా హృదయ
1: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ
0: అదే కంపాషన్
1: దయా ఇస్ కంపాషన్
0: ఈ కంపాషన్ ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ
1: దిస్ కంపాషన్ ఇస్ లవ్ ప్రేమ
0: కనుకనే ఇది మ్యాన్ కైండ్
1: వీ సే మ్యాన్ కైండ్
0: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనటువంటి మానవత్వమే కాదు
1: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్ మ్యాన్ కైండ్ ఇన్ దే వెన్ దేర్ ఇస్ నో కైండ్నెస్ దేర్ కెనాట్ బి సో మ్యాన్ కైండ్ ఎప్పుడు
0: కైండ్నెస్ తో ఉంటుండాలి
1: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్
0: ఆ కైండ్నెస్ ఏ హృదయమునకు సరైనటువంటి గుర్తు
1: దట్ కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్
0: అవర్ హార్ట్ ఆ కైండ్నెస్ ను మనం భంగపరిస్తే మనం పాపం చేసిన వారం అవుతాం
1: వెన్ వన్స్ వి గివ్ అప్ betray this kindness we will commit a sin
0: ఏంటి అపకారము మనం చేయకూడదు
1: no one should harm anybody
0: దీనిని పురస్కరించుకొనియే
1: basing on this
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది
1: హూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్
0: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటి రెండు వాక్యంలో చెప్పాడు
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టు సెంటెన్సెస్
0: పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు
1: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్
0: కానీ ఇది కాదు దీని అర్థము
1: ఇస్ నాట్ ద మీనింగ్
0: పర ఉపకర ఇది మూడు పదంతో చేరి ఉంటుంది
1: పరోపకార పర ఉపకర
0: పర ఆత్మతత్వము
1: పర ఆత్మ
0: ఉప సమీపత్వము
1: ఉప ప్రకృతి
0: చేరడానికి ప్రయత్నం చేయి
1: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్
0: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము
1: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ
0: ఎవరికో ఇంటి దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు
1: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ
0: అది పరోపకారం కాదు
1: ఇట్ కెనాట్ బి పరోపకార
0: పర ఉప సమీపంలో పోవాలి
1: పర గాడ్ ఉప
0: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం
1: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్
0: పాపాయ పరపీడనం పరపీడనం
1: పరపీడనం
0: పరపీడనం
1: పరపీడనం
0: పర అనగా ఏమిటి
1: వాట్ ఈస్ పర
0: ఏకత్వము
1: యూనిటీ
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం
1: టు వ్యూ దట్ వన్నెస్ యాజ్ మల్టిప్లిసిటీ ఈస్ పీడా
0: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు
1: టు వ్యూ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఆత్మ
0: ఏకత్వంగా ఉండేటువంటి దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు
1: కన్సిడర్ వన్ గాడ్ యాజ్ మెనీ ఈజ్ ఎ సిన్
0: కనుక ఇది పాపము అన్నారు
1: దిస్ ఈస్ ద సిన్
0: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము
1: ద మెరిట్ లైజ్ ఇన్ వ్యూయింగ్ ద వన్నెస్ యాజ్ దట్ అది
0: ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది
1: ఇఫ్ యూ డోంట్ వ్యూ లైక్ దట్ ఇస్ ద సిన్
0: కనుక నీ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్న
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం
1: ఇఫ్ యూ కాంట్ హెల్ప్ క్లోజ్ యువర్ మౌత్ అండ్ సిట్ డౌన్ డోంట్ హార్మ్ ఎనీబడీ అట్లీస్ట్
0: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము నీ వంశము నీ యొక్క సంపద నీ యొక్క సమాజము ఈ ప్రపంచం అంతా కూడా పవిత్రమైనటువంటి రూపొందుతుంది
1: వెన్ యూ లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ యువర్ సెల్ఫ్ యువర్ ఫ్యామిలీ ది కంట్రీ
0: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది
1: ఇఫ్ యూ హర్ట్ ఎనీబడీ
0: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: అందరి యందు ఉన్నటువంటి ఏకాత్మతత్వమే
1: ది సేమ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: కాబట్టి ఏకం సత్
1: Truth is one.
0: Vipra bahudha vadanti. Unnadanni aneka mandi aneka rakamga cheptu vacharu.
1: Speakers declare in a varied way.
0: Ee cup lo water undi.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
0: ఇంగ్లీష్ వాడు వస్తాడు ఇది వాటర్ అంటాడు.
1: ఇంగ్లీష్ మెన్ కాల్స్ ఇట్
0: హిందీ వాడు వస్తాడు తన్ని అంట పాని అంటాడు.
1: అండ్ హిందీ పర్సన్ కాల్స్ తమిళ
0: వాడు వస్తాడు తన్ని అంటారు.
1: తమిళియన్ కాల్స్
0: ఇట్ వాడు వస్తాడు వారి అంటాడు.
1: సంస్కృత్ పర్సన్ కాల్స్
0: ఇట్ వారి. తెలుగు వాడు వస్తాడు నీరు అంటాడు.
1: తెలుగు మ్యాన్ కాల్స్ ఇట్ నీరు.
0: ఈ పేర్లంతా కూడా నువ్వు ఒక పదార్థముకు పెట్టినటువంటివి కానీ ఆ భాషల యొక్క మార్పే.
1: All the names relate to the same sub matter here, basically on the language. Divine love is in everybody. It will never change. And nobody can diminish it. It cannot be obtained out of force. It comes out of source. Divinity is in all.
0: ఇది అనేకత్వం కాదు.
1: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
0: ఏకత్వమే.
1: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
0: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
1: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్.
0: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
1: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వీ ఫైండ్ టైం.
0: ఏ కర్మలు వదలనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్.
0: ఏ సాధనలు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్
0: సర్వ సాధనలు సర్వకర్మలు ఆచరించుకో.
1: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్.
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
1: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: ఏది చేసినా అంతా దైవంకు అర్పితమే.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్
0: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
1: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
0: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అంతా దైవమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: నీ వెంట నీ జంట నీ ఇంట నీ కంట నీ జంట అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ అబవ్ యూ బిలో యూ.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ థింగ్.
0: కానీ మనకు కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ.
0: కానీ మనకు చిక్కదు.
1: యు కాంట్ క్యాచ్.
0: చిక్కకపోయినంత మాత్రం నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
1: యాజ్ యు కెనాట్ సీ యాజ్ యు కెనాట్ క్యాచ్ యు కెనాట్ డినై.
0: నేను చెప్పాను మన చుట్టూ గాలి ఉంది.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే దట్
0: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ ఎయిర్ వి కెనాట్ లివ్.
0: కానీ ఆ గాలిని మనం చూడలేము.
1: యూ డోంట్ సీ దట్.
0: ఆ గాలిని పట్టలేము.
1: యు కాంట్ క్యాచ్
0: హోల్డ్. పట్టకుండా పోయినంత మాత్రమే
1: as you cannot catch it
0: chudakapoyinant matramana
1: as you can't see
0: enta veritanam
1: can you deny the presence of air
0: adi lekapothe manave leemu
1: can we live without it
0: kabatti unnadi panchabhutamulanta bhagavat swarupame
1: all five elements are divine
0: kabatti ye bhutamunu kudunu manam vyattham cheyakoddu
1: we should not waste any one of these elements
0: kabatti ee bhavam cheta prati manavunu kudunu tana nitya jeevithamlo sadhana salpukuntu pote దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
1: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
0: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
0: ఈ బాండేజ్ ఒక నెగటివ్.
1: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
0: ఈ లిబరేషన్ ఒక పాజిటివ్.
1: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
0: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
0: లాక్ ఉంది.
1: హియర్ ఇస్ లాక్.
0: కీ ఉంది.
1: హియర్ ఇస్ కీ.
0: ఈ కీ లాక్ లో పెట్టు.
1: పుట్ ది కీ ఇన్ ద లాక్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్.
1: టర్న్ రైట్ సైడ్.
0: లాక్.
1: ఇట్ గెట్స్ లాక్.
0: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
0: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
0: మైండ్ అనేటువంటిది కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: నీవు దైవం వైపుని తిప్పు.
1: టర్న్ గాడ్ వర్డ్.
0: పాజిటివ్ అవుతుంది.
1: ఇట్ బికమ్స్ పాజిటివ్.
0: నీవు ప్రకృతి వైపుని తిప్పు. బంధన అయిపోతుంది.
1: టర్న్ టువర్డ్ ద వరల్డ్.
0: దీన్ని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానం కారణం బంధమోచయో అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫార్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు.
1: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
0: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
0: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు.
0: కానీ చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
1: బట్ దేర్ ఇస్ వన్ వితౌట్ బర్త్ అండ్ డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
1: హి హస్ నో బిగినింగ్ నార్ ఎండ్. తాను
0: చావక పుట్టక చంపబడక.
1: హీ డజంట్ డై నార్ బోర్న్.
0: సోమును సాక్షి అయి వెలుగు.
1: హీ స్టాండ్స్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
1: అండ్ హీస్ ట్రూత్.
0: తాను పుట్టుకలేదు చావుకు లేదు.
1: హి హస్ నో బర్త్ నార్ డెత్.
0: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదటి గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్.
0: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
1: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
0: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్. ఈ ప్రాపంచిక
0: సంబంధమైనటువంటి సుఖ సుఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్.
1: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు.
1: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
0: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు.
1: మెనీ సఫర్డ్.
0: వారేది.
1: వేర్ ఆర్ దే?
0: కారే రాజు రాజ్యమును కలిగరే గర్వమును తిండి పొందరి వారేది.
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్ వేర్ ఆర్ దే నౌ?
0: నిరిత సత్యప్రభుడి ధరణి హరిశ్చంద్రుడి దరబాసి తనగలేదా?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర హూ స్టూడ్ బై
0: ద లోకమున నలరాజు తన వెంట భూమిని గనుచుదెన్నా?
1: అండ్ డు యు ఫైండ్ దిస్ నల కింగ్
0: ఆన్ ది సేతువు గట్టే
1: బ్రిడ్జ్ ఇస్ బిల్ట్
0: అలనాటి శ్రీరాముడి ఇప్పుడు ఉన్నవాడా?
1: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హీ దేర్ నౌ?
0: ఎందరెందరు రాజులు ఏగినారో,
1: సో మెనీ లెఫ్ట్,
0: ఒక్కరును వెంటకొని పోవరి ఉరివి స్థలము.
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
0: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
1: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ ద వన్ ఆఫ్ ధర్మ?
0: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
1: నో బడి విల్ టేక్
0: అలాంగ్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
1: All should give up.
0: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
1: జస్ట్ యాజ్ వి ఆర్ బోర్న్ వి డై లైక్ దట్.
0: వచ్చే సమయం ఇంత బట్టైనా కట్టుకొని రాడు.
1: అండ్ ఎస్ టైమ్ ఆఫ్ బర్త్ వి డోంట్
0: పోయేటప్పుడు అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
1: అండ్ యాజ్ వి లీవ్ వి డోంట్ గివ్ అవర్ అడ్రస్.
0: కట్టుకొని మనం ఏం అనుభవం.